kalitu varenyam

అతడే క్రైస్తవుండు అతడే సిక్కు. గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న అతడే క్రైస్తవుండు అతడే సిక్కు. అతడే హైందవుండు అతడే ముస్లిమును అతడే మానవుండు అతడే గురువు. అతడే మానవుండు అతడే గురువు. భగవంతుడు సర్వవ్యాపి, సర్వభూతాంతరాత్మ అని చెప్పినట్టుగాని భగవంతుని శక్తులైనటువంటి యొక్క పంచభూతములు కూడాను సర్వవ్యాపకమైనటువంటివి, సర్వశక్తిమయమైనటువంటివి. ప్రపంచమంతా కూడాను పంచభూతముల చేతనే నిండి ఉన్నది, పంచభూతముల చేతనే కట్టబడి ఉంటున్నవి, పంచభూతముల చేతనే నడచబడుచున్నది. పంచభూతములో ఏ భూతము తక్కువైనప్పటికీ జగత్తు నడవలేదు. కనుక ప్రతి మానవునికి కూడాను ఈ పంచభూతములు పంచ ప్రాణములు, వీటి శక్తి సామర్థ్యములు ఎవరును గుర్తించలేరు, అర్థం చేసుకునలేరు. ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును ప్రతి మానవుడు కూడాను గుర్తించక తప్పదు. గుర్తించినటువంటి వాడే ధన్యుడు, పుణ్యుడు, అతడే పురుషార్థమును గుర్తించినటువంటి వాడు. కనుక పంచభూతముల యొక్క తత్వమును చక్కగా అర్థం చేసుకుని దాన్ని వర్తించటము ప్రతి మానవునికి కర్తవ్యము. సుఖ దుఃఖములకు, మంచి చెడ్డలకు ఈ పంచభూతములే మూల కారణములు. కనుక మనం సుఖపడవలనన్నా పంచభూతముల చేతనే సుఖపడాలి. మనం దుఃఖములో మునగవలనన్నను ఈ పంచభూతముల చేతనే మనం మునగాలి. ఇవి పేర్లకు కాని ఆకారములకు కాని అతి అల్పంగా కనిపించవచ్చును, కాని ఇది మహా శక్తివంతమైనటువంటివి. ఈనాటి మానవుడు పుట్టినటువంటి వాడు కొన్ని సంవత్సరములకు వరకు పెరిగి తదుపరి ఈ దేహమును విసర్జిస్తున్నాడు. ఈ పెరుగుటకు కాని విసర్జించుటకు కాని ఏది కారణం? ఈ పంచభూతములే. ఈ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను అణు మొదలు ఘనం వరకు కూడాను వ్యాపించి ఉన్నవి. కనుక వీటి రహస్యమును మనం చక్కగా గుర్తించవచ్చు అత్యవసరము. దీనిని చక్కగా అర్థం చేసుకునే బుద్ధుడు ఈ పంచభూతములను వశం చేసుకునే నిమిత్తమై అనేక ప్రయత్నములు చేస్తూ వచ్చాడు. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పాడు. బుద్ధుడు తన యొక్క తత్వమును సంఘములో ప్రవేశపెట్టి తద్వారా ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాడు. మొట్టమొదట తన ఈ పంచభూతముల యందు దృష్టిని అరికట్టుతూ పోయాడు. ఈ దృష్టిని అరికట్టుగా కావడానికి కారణమేమిటి? ఈ పంచభూతములు యందు కూడాను ఈ దృష్టి అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది. ఇందులో 40 లక్షల కాంతి కిరణములు ఉంటున్నాయి. ఈ కాంతి కిరణములను మనము అనేక విధములుగా కూడా మనము వ్యర్థము గావించుకుంటున్నాం. కనుకనే మానవుని ధరించినటువంటి దేహము క్రమక్రమేణా కూడాను నశించిపోతూ వస్తుండాలి. మనము చూచేటువంటి చూపులు, మనం అనుభవించేటువంటి ఆనందములు, విధమైనటువంటి యొక్క ప్రభావములు అన్నీ కూడాను మానవుని యొక్క ఆయు ప్రమాణమును క్షీణింపచేస్తున్నాయి. ఒక్కొక్క తూరి చెడ్డ దృష్టి చూచినప్పుడు ఈ మానవుని ఎందుకున్నటువంటి యొక్క 40 లక్షల కాంతి కిరణముల లోపల ఎన్నో లక్షలు క్షీణించిపోతున్నాయి. కనుకనే మానవునికి మొట్టమొదట ఐ డిఫెక్ట్ అనగా దృష్టి యొక్క దోషము లభిస్తుండాలి. దానికి ఏదో ఒక క్యాట్రాక్ట్ వచ్చిందని దాన్ని ఆపరేషన్ చేసుకోవటము, మందులు వేసుకోవటము, ఈ విధమైనటువంటి రీతిలో ఈయన సంరక్షించుకుంటూ వస్తున్నాడు.
దైకుడును డాక్టర్ దృష్టి లోపల క్యాంట్రాక్ట్ అని అనుకుంటున్నాడు. కానీ చెడ్డ దృష్టి యొక్క స్వభావములే ఇవన్నీ. ఈ చెడ్డ దృష్టి యొక్క ప్రభావము తన యొక్క దృష్టి యందు చేరి అనేక విధములుగా తన శక్తిని కోల్పోపు చేస్తున్నది. కనుక మనం దృష్టిని మొట్టమొదట అరికట్టాలి. మనం ఇంద్రియాలను అరికట్టడం చేత ఏదో మనం పవిత్రమైనటువంటి స్థితిని పొందగలుగుతున్నామని భ్రమిస్తున్నాము. ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ దృష్టిని అరికట్టక ఈ సాధనల యొక్క ఫలితం ఏమాత్రం కూడా మనము అందుకొనలేము. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి తృప్తి నిమిత్తమై మనం సాధనలు సల్పుతున్నాము. ధ్యానము కాని, జపం కాని, తపం కాని, ఏకాగ్రత కాని ఇత్యాది సాధనలన్నీ కూడాను కేవలము మనం తాత్కాలికమైనటువంటి తృప్తి నిమిత్తమై చేస్తున్నాము. కాదు కాదు, ఇవి కాదు మన దృష్టిని రక్షించేది. నే రక్షించేటువంటి దృష్టిని ఎవరు రక్షించగలరు? కనుకనే మన దృష్టియే మన యొక్క సృష్టి, మన నేత్రమే మన నిజమైనటువంటి శాస్త్రము. కనుక మన యందుండినటువంటి యొక్క సర్వశక్తిని కూడాను ఈ దృష్టియే కోల్పో చేస్తుంది అది. ఇంకా రెండవది నాలుక. దీనిలో 300,000 టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి. 300,000 టెస్ట్ బర్డ్స్ ఉన్నాయి. మనం రుచిని మరిగి అనేక రకమైనటువంటి రుచులకు మనం అభ్యాసం అయిపోయి ఈ రుచులను తిన్నుకుంటూ ఈ ఆనందం అనుభవించుకుంటూ ఆ యొక్క నాలుగు యొక్క శక్తినంతా కూడా మనం కోల్పోతున్నాం. కేవలము రుచికరమైనటువంటి పదార్థములు తినటం మాత్రమే కాదు, మనము అయిష్టమైనటువంటి పదములు కూడాను ఈ నాలుగు చేత ఉపయోగపెడుతున్నాము. ఇతరుల యొక్క హృదయాన్ని కూడాను మనం బాధింపచేస్తున్నాము. కఠినమైనటువంటి పదములు ఉపయోగపెట్టి వారి హృదయాన్ని గాయపరుస్తున్నాము. కనుకనే ఈ నాలుగు చేత మరింత ఆయుధం తగ్గిపోతుంటుండాలి. ఇదే విధంగానే ప్రతి ఇంద్రియము కూడాను తమ తమ శక్తులను అధికంగా ఉపయోగించడం చేత కోల్పోయి మన జీవితమనే కోల్పోతున్నాము. కనుక మొట్టమొదట మన దృష్టిని రుచిని అరికట్టడానికి ప్రయత్నించాలి. ఈ రెండింటినీ అరికట్టడం మన యందు ఆవిర్భవిస్తుంది ఒక నూతనమైనటువంటి శక్తి. ఎన్ని తపస్సులు చేసినప్పటికీ ఇది పెరిగినటువంటి ఒక తపశ్శక్తి మన యొక్క దృష్టి చేతను, మన వాక్కు చేతను, టేస్ట్ చేతను పెరుగుతూ ఉంటుండాలి. మనం చాలా పొరబడిపోతున్నాము. మన నిత్య జీవితంలో ఏదో చిన్న పదములు కదా అని మనం ఉపయోగపెడుతున్నాము. కనుకనే మనము రసజ్ఞత తెలిగినటువంటి వాళ్ళ మనము జిహ్వే రసజ్ఞే మధుర

ఏది? ఓ నాలుక, రుచి నెరిగినటువంటి నాలుక, సర్వశక్తిమయమైనటువంటి నాలుక, ససగ్నమైనటువంటి ఒక నాలుక, నీవు తెలిసి మాట్లాడు. ఏ పలుకు చేత ఎదుటివాడి మనసును నొప్పిస్తుందో నీ గుర్తించుకోలేవు. ఎదుటివాడు వ్యక్తి ఎదుటివాడు కాదు, కూడాను ఉన్నది నీవే. దేహములు వేరు వేరైనప్పటికీ ఆత్మ ఇరువురి యందు ఒక్కటే ఉన్నది. బాధపడున్నది, బాధ పెట్టున్నది రెండు ఒకే వ్యక్తిత్వమే. కనుక మనం ఎదుటి వ్యక్తిని బాధించేట్టుగా మనం మాట్లాడకూడదు. కనుక నేను అప్పుడప్పుడు చెప్తుంటాను లెస్ అని, కానీ అవన్నీ మీరు చాలా అలక్ష్యంగా తీసుకుంటున్నారు. కానీ మున్ముందు దీని యొక్క ప్రభావము ఎంతవరకు మిమ్మల్ని కృషింపజేస్తుందో మీకు తెలియకుండా పోతుండాలి. సీ గుడ్, కానీ నీవు చెడ్డను చూడవద్దు, నీవు మంచిని చూడు. అప్పుడే నీకు నేత్రం కూడాను పవిత్రమైనటువంటి శక్తిని పొందుతుంది, దివ్యమైనటువంటి విశ్వస్వరూపాన్ని కూడా చూపగలుగుతుంది. కనుక మనము ఇంద్రియాలను చాలా అదుపులో పెట్టుకున్నప్పుడే మన యొక్క సాధన యొక్క ఫలితము గొప్పగా అభివృద్ది అవుతుంది. ఈనాటి మానవుడు భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన సాధనలకు మరిగి దివ్యమైన భవ్యమైనటువంటి యొక్క ఈ శక్తులను మనము విస్మరిస్తున్నాడు. ఇవన్నీ తాత్కాలికమైనటువంటివే. మానవుని యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చేత మేమేమో పొందగలుగుతున్నాము అని అనుకుంటున్నారు. వీటి వల్ల పొందేటువంటిది ఏమాత్రం కూడా లేదు. మొట్టమొదటి నీ ఇంద్రియాన్ని అరికట్టుకో. స్పర్శ రూప రస గంధములు, ఏ చెడ్డ విషయాలు కూడా నువ్వు వినడానికి ప్రయత్నించద్దు. అలాంటి సందర్భం ఏమైనా కలిగిందా ఆ స్థానం నుంచి నువ్వు వెళ్లిపో. ఇంద్రియాన్ని చాలా అదుపులో పెట్టుకున్నప్పుడే మన యొక్క సాధన యొక్క ఫలితము గొప్పగా అభివృద్ది అవుతుంది. ఈనాటి మానవుడు భౌతికమైన, లౌకికమైన,

కలిగిందా, ఆ స్థానం నుంచి నువ్వు వెళ్ళిపో. చెడ్డ విషయాలు వినవద్దు, చెడ్డ దృశ్యాలు చూడవద్దు, చెడ్డ మాటలు వినియోగ పెట్టవద్దు. ఈ విధమైన యొక్క చెడ్డ నుంచి నీవు దూరం అయిపోవడానికి తగిన ప్రయత్నం చేయాలి. అది ఏ దినదినాభివృద్ధిగా పొందినటువంటి ఒక సాధనాశక్తి నీలో అభివృద్ధి అవుతుంది. ఎందుకు పవిత్రమైనటువంటి మహర్షులందరూ కూడాను ఏకాంతంగా ఒక అరణ్యానికి వెళ్లి తమ ఇంద్రియాలను సరైనటువంటి స్థితిలో ఉంచుకోగలుగుతున్నారు? కనుకనే ఇంద్రియాలను అరికట్టుకునేటువంటి సాధనే నిజమైనటువంటి సాధన. ఇంద్రియాలను అరికట్టుకునకుండా ఏ సాధన చేసినప్పటికీ అవి నీకు నిరుపయోగమే. నాలుగు చేత చెడ్డ మాటలు మాట్లాడేదానికంటే రామ కృష్ణ గోవింద నారాయణ ఇలాంటి మంచి మాటలు నీవు ఉపయోగపెట్టుకో. కనుకనే మనము మన ఇంద్రియాల చేత మనం అనేక విధమైనటువంటి పాపమును ఒడిగట్టుకుంటున్నాం. కానీ దీని మూటలు మనకు కనిపించడం లేదు. మనకు కనిపించకుండా వెనుక ఉన్నటువంటి దాగి మనం అనేక విధంగా బాధ పెడుతుండాలి. కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమను మర్మం జీవ. ఏది నీకు కనిపించకుండా ఉందో అదే నీకు తినిపిస్తుంటుంది, అది కర్మఫలం అనేది. ప్రేమ స్వరూపులారా, ప్రతి మానవునికి నీ ఇంద్రియములే ప్రాణములు. ఈ ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీ యొక్క ప్రాణం కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తుంది. కనుకనే మన జీవితాన్ని పరమ శాంతపరంగా జీవించాలనుకుంటే ఇంద్రియాలను అరికట్టాలి. ఇది కేవలము చెడ్డ మాటలు చెప్పటమే కాకుండా మితముగాను హితముగాను మాట్లాడాలి. ఈ విధంగా కూడా నువ్వు మాట్లాడాలి. కనుక మాటల్లో ఎన్ని రకమైనటువంటి యొక్క పవిత్రత ఉంటుండాలి. చాలా మంది ఈ మాటల వల్ల లేకుండా వ్రాతల వల్ల పవిత్రమైనటువంటి గ్రంథాలు రాస్తూ వచ్చారు. వాల్మీకి, వ్యాసుడు ఇత్యాది, పోతన, వీరందరూ పవిత్రమైనటువంటి యొక్క కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై ఈ విధమైన భగవత్ శ్లోకాలు రాస్తూ వచ్చారు. ఇలాంటి ఆదర్శ పురుషుల యొక్క పవిత్రతను మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడే మన జీవితం కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది. చదవటం కూడా చెడ్డ పుస్తకాలు మనం చదువుతున్నాము, అది కూడా చాలా చెడ్డది. చదివినా వ్రాసినా చూసినా చెప్పినా చేసినా అన్ని కూడా మంచివే చెయ్యాలి. తెలిసినంత వరకు కూడా ఏదో ఒక దోషం కూడా అందులో కలగకుండా చూసుకోవాలి. కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వము ఈ ఇంద్రియం ద్వారా ఉంటుండాలి. ఈ ఇంద్రియముల ద్వారా మనం ఎంతైనా దివ్యత్వాన్ని పొందవచ్చును, సాక్షాత్కారాయనైనా అనుభవించవచ్చు, కానీ సాక్షాత్ స్వరూపంగా మారవచ్చును. కనుక ఇంతటి శక్తి ఉండినటువంటి ఒక మానవునియందు తమ ఏ శక్తి లేనట్టుగా భావించుకుని అమాయకుడిగా జీవిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు. తనకంటే ఏదో ఒకటి రెండవది ఒక శక్తి ఉన్నదని ఆ శక్తి నిమిత్తమే తాను ప్రాపురాడినట్టుగాని భావిస్తున్నాడు. తనకంటే శక్తివంతమైనటువంటి మరొకటి లేనే లేదు. ఏ సత్విప్రాబహుదా వదంతి, ఉన్నది ఒక్కటే ఒక. రెండవ పదార్థం ఉన్నదని వెతుక్కోవటము చాలా అజ్ఞానమే. రెండవ పదార్థమే లేదు ఈ ప్రపంచం, ఉన్నది ఒక్కటి. మనమే ఏకోహం బహుశ్యాం కల్పించుకుంటూ వస్తున్నాము. కనుక ఇవన్నీ కూడా మనము ఇంద్రియాన్ని అరికట్టుకున్నప్పుడు చాలా మంది భావిస్తుంటారు, కోరికలు నెరవేరినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది అంటారు. కోరికలు నెరవేరినప్పుడు కాదు ఆనందము, కోరికలను అరికట్టినప్పుడే మనకు ఆనందం చిక్కుతుండాలి. కోరికలను అరికట్టినటువంటి వాడే నిజమైన ఆనందాన్ని పొందుతున్నాడు. కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు మహా అశాంతికి గురి అవుతున్నాడు. ఏమిటి ఈ కోరికలు? ఈ కోరికలన్నీ కూడా ప్రపంచకు సంబంధమైనటువంటి ప్రవృత్తి వచ్చినాలే కదా. ఈ ప్రవృత్తి లోపల ఏమాత్రం కూడా సుఖం లేదు. ఇందులో సుఖమనదని భావించి నివృత్తిని దూరం చేసుకుంటున్నావు. ప్రేమ స్వరూపులారా, ప్రేమనే అన్నింటి యందు ప్రధానమైనటువంటి ప్రాణము. అట్టి ప్రేమతత్వాన్ని మనము పొందాలనుకున్నప్పుడు పవిత్రమైన ఇంద్రియాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. సీ నో ఈ విల్ సీ వాట్ ఈస్ గుడ్. నీవు మంచిని చూడు, చెడ్డను చూడవద్దు. మంచిని మాట్లాడు, చెడ్డను మాట్లాడవద్దు. సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు. సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని పెంచుకుందాం. అనేక మంది పెద్దలను దర్శించాడు బుద్ధుడు. అనేక పెద్ద పెద్ద గ్రంథాలంతా కూడా చదివాడు. అనేక సాధనలంతా చలిపినాడు. సాధనలు చలిపి పెద్దలను దర్శించి గ్రంథాలు పఠించి ఏమి ప్రయోజనమైంది? ఇవన్నీ కూడా ప్రవృత్తి యొక్క లక్షణాలే అన్నాడు. ఆ పుస్తకాలు పక్కన పెట్టాడు. ఈ పెద్దలను దర్శించడం మానివేశాడు. వారి బోధనలు వినటం కూడా మానివేశాడు. భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచభూతములను నేను సార్థకం గావించుకోలేదు. భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క పంచభూతములనే నేను సార్థకం గావించుకోనుకున్నా ఇంక దేని నేను సాధన చెయ్యాలి? ఈ దేహం ఊడిపోయేదే, కాలిపోయేదే, రాలిపోయేది. దీంతో మనం చేసినటువంటిది ఎప్పుడు ఈ కూడా నాశనం అవుతుంది. అనిత్యమే అయిపోతాయి. సత్యమైనటువంటి భావంతో ఆచరించినటువంటి సాధనలు నిత్య సత్యంగా నిలిచిపోతాయి. అప్పుడే తాను ఈ ఇంద్రియాలను అరికట్టడానికి ప్రయత్నించాడు. తాను ఈ ఇంద్రియాలను అరికట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే ఇన్ని దినాభివృద్ధి పొందింది ఆనందము, తాను మించిపోయింది. ఆనందమును కూడా తాను భరించుకోలేకపోయాడు. ప్రక్కనున్నటువంటి ఒక తన సోదరుడైన ఆనందాన్ని పోయి ఖర్చుకున్నాడు. ఆనంద, ఈ ఆనందమును నేను భరించుకోలేకపోతున్నాను, నాకు ఇంకా నిర్వాణ స్థితి సంభవించింది. నేను అన్నిటికీ

0: ంగా ఉన్నానన్నాడు. అప్పుడు ఈ ఆనందుడు పినతల్లి కుమారుడు పేరు ఆనందుడు, ఆనందుడు కంటిదారలు కార్చాడు, పిచ్చివాడా, నేను పొందేటువంటిది ఆనందాన్ని, ఈ ఆనందానికి నీవు ఆనందపడకుండా నీవెందుకు దుఃఖిస్తున్నావు? ఇది ఏ ప్రకృతి యొక్క వికృతి? ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఆనందం కోసం ప్రాకులాడుతున్నాం, పరతత్వ విషయం లోపల ఆనందం కోసం ప్రాకులాడినాడు బుద్ధుడు. అది ఏ నిజమైన ఆనందము? సత్యమైన ఆనందము, నిజమైన ఆనందము, అసలైన ఆనందము. అది ఏ అమృతత్వము? అమృతత్వమైనటువంటి యొక్క స్థితిని మనకు దూరం చేసుకుంటున్నాం. చేసేదంతా తప్పులే, కానీ తప్పులు క్షమించమని మనం కోరుకుంటున్నాం. ఈ తప్పులు క్షమించమనే కోరకూడదు, తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించాలని కోరాలి. ఇప్పుడే ఈ దోషం మనకు నివారణ అవుతుంది. ఎవడైనా తప్పు పని చేస్తే వాడిని జైల్లో కొండ పెడతారు. ఈ తప్పు యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై ఈ జైలు శిక్షని అనుభవిస్తున్నాడు. ఆ శిక్షను పూర్తి గాంగనే తనను విడిచిపెడుతున్నారు. అదే విధంగానే మన దోషములను పరిహారం గావించుకున్నప్పుడు మనమే విడుదలైపోతాం. కనుక మనం విడుదల కావాలనుకుంటే ఈ దోషమును అనుభవించాలి, దోషమును తిరిగి దాంట్లో ప్రవేశించకుండా చూసుకోవాలి. ఈ ఇంద్రియాలు ఇవి ప్రవేశించకుండా మనం ఎన్నో రకములైనటువంటి పాపములు చేస్తున్నాము. ఇవన్నీ పాపములుగా మనం భావించటం లేదు, ఏదో నా సహజమైనటువంటి తత్వములుగా భావిస్తున్నాము. కాదు కాదు, పవిత్రమైనటువంటి పదములను అర్థం గావించుకునే నిమిత్తమై వేదశాస్త్ర ఇతిహాస పురాణములను పఠిస్తూ వచ్చాము. వేదముల్లో ఉండినటువంటి పవిత్రమైన మంత్రములను ఎంత ఉచ్చారించినా అంత ఆనందమే కలుగుతుంది. కనుకనే పూర్వమంతా కూడా ద్వేషించినటువంటి బుద్ధుడు తానే దీనిని ఆశిస్తూ వచ్చాడు. జ్ఞానదయా సింధూరగా గుణ సేవితా మక్షయోధీర శశి అయితే అమృతాజిత ఈ విధంగా భావించాడు. అమరా నిజరాదేవ త్రిశ విభుజాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశ ఆదిత్యో ఆదిత్యనందన అన్నాడు. అనగా వేదముల్లో చెప్పినవన్నీ కూడాను తాను తిరిగి ఉచ్చరించుకుంటూ వచ్చాడు. ఈ వేదాన్ని ఖండిస్తూ ఉన్నారు బుద్ధులన్నీ కూడాను. అప్పుడు శంకరాచార్యులు బయలుదేరారు. శంకరాచార్యులు బయలుదేరి బుద్ధుడు దీన్ని ఖండించటం లేదు, మేమే అవివేకములో పడి దీన్ని మేము ఖండించుకుంటున్నాము. బుద్ధుడు ఈ సత్యనిత్యమైన పదములను చక్కగా ఉచ్చరిస్తున్నాడు. ఇలాంటి దాన్ని మనము తప్పుగా భావిస్తున్నాము. మదనో మన్మతో మారవ్ పద్యంలో మేనకేతన కందర్పో దపకోనంగా కామపంచ అన్నారు. ఈ కామమును జయించటం అనేటువంటిది ఎంత గొప్పది. మదనో మన్మతో మారక్తజ్యంలో మేనకేతన ఎవరు దీన్ని సాధించగలరు? ఇది కేవలం ఒక బుద్ధుడు మాత్రమే సాధించగలిగాడు. దీన్ని సాధించడానికి పెద్ద సాధన చేయనక్కర్లేదు. దీని యొక్క అంతరార్థం ఇది అని గుర్తించుకున్న తర్వాత తనమే మర్చిపోతాం. ఇది ఏమాత్రం కూడా మనకి ఒత్తిడి చేయదు. ఈనాడు మనము రూపాయి కోసమై లోపాయికారిగా అడ్డమైన గడ్డి తింటారయ్యా, రంగ రింగాయంచు దొంగ మొక్కులు మొక్కి పంగనామం ప్రజకు పెడతారయ్యా, చేసేటువంటి పని కాదు కాదు కాదు. మనం ఈ సత్యాన్ని మనం గుర్తించాలి, దీన్ని మనం జయించాలి, దీన్ని మనం సాధించాలి. మనం సాధించడానికి యోగ్యత లేకుండా దీన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. మీరు యువకులు,
1: యువర్ యంగ్స్టర్స్,
0: ఈ వయసులో దీన్ని అరికట్టవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి పాత్ర. ఎంత సంతోషంగా దీన్ని అరికట్టవచ్చు, పవిత్రమైన మార్గంలో వినియోగించవచ్చు, పుణ్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశించవచ్చు. చాలా అదృష్టవంతమైనటువంటిది. దీంట్లో మనము సరి అయినటువంటి మార్గాన్ని తెలుసుకుంటే దీన్ని ఏమాత్రము మనము దీన్ని వదలము. పవిత్రమైన పదాలంతా ఎందుకోసం వేదంలో ఉచ్చరించారు? ఈ పదాలంతా కూడా నువ్వు కొన్ని సద్గుణముల చేత దీన్ని అరికట్టవచ్చును అన్నారు. ఈ సద్గుణములను అధికరించడానికి ఏది ముఖ్యము? సదాచారమే ముఖ్యము. ఈ గుడ్ ప్రాక్టీసెస్ మనం పెట్టుకోవాలి. ప్రాక్టీసెస్ లోపలే ఈ యొక్క సద్గుణములను మనం అభివృద్ధి చేస్తుంటాం. కొన్ని వస్తుంటాయి ప్రపంచంలో, అడ్డు తగులుతుంటాయి, కానీ దీనికి మనం ఏమాత్రము లొంగకూడదు. ప్రేమ స్వరూపులారా, పూర్ణిమ అంటారు. పూర్ణిమానుగా ఏమిటి? ఫుల్ మూన్ డే. ఏ దినము? గురు పూర్ణిమ. గురువు యొక్క పూర్ణిమైనటువంటిది. గురువు అంటే ఎవరు? కానీ ఈనాటి గురువులు కాదు. చెవులో మంత్రాలు చెప్పటము, చేతిలో డబ్బులు తీసుకోవటం, ఇదే గురుత్వము కాదు. గురుత్వము గుకారో గుణాతీత తుకారో రూపభజ్జిత. రూపభజ్జితమైన గుణాతీతమైనటువంటి తత్వాన్ని మొట్టమొదటి గురువుగా మనం భావించుకోవాలి. కనుకని ఈ గుణాతీతమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించడానికే ఈ గురుత్వం మనకు అత్యవసరము. అలాంటి గురువు చిక్కటం చాలా కష్టం, కనుకని దైవమునే గురువుగా తీసుకుందాం. వేదశాస్త్ర ఇతిహాస పురాణం యందు శంకర్లు వారు చెప్పారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ. గురువే నాకు సర్వము, అతనే విష్ణువు, అతనే శివుడు, బ్రహ్మ సర్వము. కాబట్టి ప్రపంచంలో సర్వం కూడాను భగవత్ స్వరూపమే. కల్విదం బ్రహ్మ అన్నాడు.
1: Everything is divine, cosmic.
0: ఎవరిని చూచినా కానీ అందరూ బ్రహ్మస్వరూపులే.
1: Whom so you come across, consider him
0: divine. ఎవరిని చూచినా అందరూ విష్ణు స్వరూపులే. విరాట స్వరూపాన్ని చూస్తున్నాము. శిరస్సులు దీనిని పురస్కరించుకుని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ చెప్పాడు వేదం. ఆనాటి పరిస్థితి లోపల థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అంతా ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ అంతా ఉన్నాయి, కోట్లు పెరిగినాయి. కానీ ఆనాడు వీరు ఈ మంత్రం చెప్పే సమయం లోపల థౌజండ్స్ లోపల ఇమిడి ఉంటున్నాయి. కనుక అందరి కుటుంబం దైవ స్వరూపులుగానే భావిస్తూ వచ్చారు. ఎవరికి నమస్కారం చేసినప్పటికీ ఈశ్వర సర్వభూతానాం అని నమస్కారం చేసేవారు. సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి నమస్కారం చేసినా కేశవునికే పోయి చేరిపోతుంది. నమస్కారం చేసినప్పటికీ ఈశ్వరికే అందిపోతుంది. ఎందుకోసం? ఈశ్వర సర్వభూతానాం ఇదం జగత్తు అంతా కూడా ఈశ్వరు యొక్క తత్వంగానే ఉంటుంది. కనుకనే ఆ యొక్క ఈశ్వరత్వం అనేటువంటిది ఇక్కడ అక్కడ ఉంటుండాలని కాదు, ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. ఇక్కడే ఉండేది హృదయంలో ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే, అందరి ఎందు ఉండేటువంటి యొక్క విష్ణుత్వం ఒక్కటే. మన భ్రమల కోసమని మనం ఈ భ్రాంతులు పొందుతున్నామే కానీ దైవంలో ఎట్టి భేదములు లేవు, సర్వం కలివిదం. ఇలాంటి ఏకత్వాన్ని బోధించుకునే నిమిత్తమై ఆనాటి గురువులను సృష్టిస్తూ వచ్చారు. వాడు ఉత్తమ గురువులు చిక్కటం చాలా కష్టంగా ఉంటుంది. ఉత్తమ శిష్యులైనా చిక్కుతున్నారు కానీ ఉత్తమ గురువులు చిక్కటం లేదు. ఎంత మంచి శిష్యులు ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు మన పిల్లల్లో కూడా ఎంతో మంచి మంచి పిల్లలంతా ఉన్నారు. కానీ ఇందులో ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే పిల్లలందరికీ చెడ్డవుగా వస్తుంది, వాళ్ళు కూడా అనుభవించవలసి వస్తుంది. చిన్న ఉదాహరణము, రాత్రి నీవు పండుకున్నావు, పండుకుంటే నిన్ను రెండు దోమలు వచ్చి కరిచినాయి, మస్కిటోస్, రెండు మూడు మస్కిటోస్ వచ్చి నిన్ను కరిచినాయి. తెల్లవారు లేచావు, నన్ను కరిచినాయి అని ఫిట్ తీసుకున్నావు, అన్ని మస్కిటోస్ కొట్టేసేసినావు.
1: యూ స్ప్రెడ్,
0: నిన్ను కరిచింది రెండు మూడే చంపుతున్నావు. కరిచినవే చంపినావా?
1: లేదు.
0: అదే విధంగానే మొత్తం కూడాను ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే సంఘం చేతనే పక్కనున్నటువంటి వారికి కూడా శిక్షించవలసి వస్తుంది. దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్య మహోరాత్రం, ఇది మొట్టమొదటి చెప్పాడు శంకరుడు. తేజ దుర్జన సంసర్గం, చెడ్డవారిని నువ్వు మొట్టమొదటి వదిలిపెట్టి అప్పుడే నీ యొక్క హృదయం పవిత్రమవుతుంది. కనుక మొట్టమొదట మన ఇంద్రియాలను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి. మనకు కోపం వస్తుంది, ఈర్ష్యం వచ్చేస్తుంది, ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి? కోపం వచ్చినప్పుడు ఈ కోపాన్ని విజృంభింప చేయకూడదు, దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి. ఈ కోపం నా చెడ్డ కోసం వస్తున్నాయి, ఇది నా చెడ్డ క్వాలిటీ, చెడ్డ పనులు చేస్తుంది. తమ్ముడ చల్లటి నీళ్లు త్రాగేసేయి, కూర్చో ఒక చోట, ఏదైనా ఒక నామాన్ని స్మరించి కొంతసేపటికి అది తగ్గిపోతుంది. లేక కోపం ఇంకా మరింత అధికంగా అయిపోతే ఏకాంతమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళు, అర్థమైన చక్కగా స్పీడ్ గా నడుచు, కోపం తగ్గిపోతుంది. ఈ విధంగా కోపాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో సులభమైన మార్గాలున్నాయి. కానీ ఈనాటి పిల్లలు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు, అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సమయం తప్పితే వాడిని తిట్టడానికి మరొక సమయం లేదు. వాడు ఉన్న దగ్గరనే మనం నిలుచుకొని వాడిని ఇష్టం వచ్చినట్టు తినేస్తాం, అది మరింత పాపంగా తోస్తుంది. కనుకనే దాన్ని చల్లార్చుకోవడానికి తగిన కృషి చేయాలి. ఆ విధంగా మనలో వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి గుణమును క్రమక్రమేణ దైవ ప్రార్థన చేతను, దైవ చింతన చేతను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ప్రేమ స్వరూపులారా, మొట్టమొదటి మన దృష్టిని నాలుకను అర్థకపోండి. ఈ కన్నుల వల్ల మనం ఎన్నో పాపాలు చూస్తున్నాము, పాపాలను అనుభవిస్తున్నాము, ఎన్నో దృశ్యాలను మనం చూస్తున్నాము, ఆ దృశ్యంలో ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాము. తిరిగి అలాంటి పిల్లలే మనకు పుడుతున్నారు. కనుకనే మనం చెడ్డని ఎప్పుడు చూడకూడదు, చెడ్డని ఎప్పుడు మనం పలకకూడదు. పూర్వకాలం లోపల ఆడవారికి తెలుసును, వారికి నవమాసములు వచ్చేటప్పటికి ఏ చెడ్డవి కూడా చూపకుండా, చెడ్డ పలుకులు కూడా పలకకుండా భగవత్ కథలు చెప్పుకుంటూ వాళ్ళకు శ్రీమంతాలని, మంచి వంటలు, మంచి ఆనందమైనటువంటి వార్తలు తెలుపుకుంటూ వచ్చారు. ఏమిటి, వాళ్ళు మంచి భావాలు లోపల పోతే ఆ లోపల ఉన్నటువంటి పిల్లలకు కూడా మంచి భావాలు, తల్లిదండ్రులు చేసినటువంటి పాపంలో పిల్లలకు తప్పక అంటుతుంది. తెలుసును, సుభద్ర గర్భంగా ఉంటున్నప్పుడు అర్జునుడు వచ్చి పద్మ వివాహాన్ని గురించి చెప్తున్నాడు, ఆ ఉద్దేశాన్ని గురించి చెప్తుండేటప్పుడు తక్షణమే కృష్ణుడు వచ్చి బావా తెలిసిపెట్టేయండి, నీవు చెప్పవలసిన సమయం కాదు ఇది, ఇది ఎవరు వింటున్నారో కొట్టినట్టుగా అని సుభద్ర అంటున్నారని భావిస్తున్నావు. ఊకు కాదు, లోపల ఉన్న బిడ్డ ఊకొడుతుండాలి. కనుకనే ఈ పద్మవ్యూహంలో ప్రవేశించేటంత వరకు చెప్పాడు అర్జునుడు. విన్నాడు అభిమన్యుడు, కృష్ణుడు నిలబెట్టమని చెప్పేటప్పటికి అర్జునుడు మానివేశాడు. ఆ పద్యంత వరకు తెలిసింది, తిరిగి వెనుకకు రావడం తెలియకపోవటం చేత అభిమన్యుడు అందులో మరణించాడు. తెలియకుండా ఉంటుంటారు కానీ తెలియకుండా ఎన్నో జరుగుతుంటున్నాయి జగత్తు లోపల. ఇది నాకు మాత్రమే తెలియదు అనుకుంటున్నావు, తెలియదు నీకు, తెలియకుండా ఈశ్వరుండేడు కూడా, అతనికి తెలుసును. కనుక మనం ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడాలి, మంచి పనులు చేయాలి, మంచి మార్గంలో ప్రవేశించాలి. కనుకనే మనం పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే మన పాపములు అన్ని కూడా పరిహారం అయిపోతుంది. ఒక చెయ్యి ఉంటుండాలి, ఐదు ఐదు వేళ్లు ఉన్నాయి, ఈ ఐదు వేళ్లతోనే కొడితే ఎంత దెబ్బత ఉంటుంది? కానీ కొట్టవద్దు, కొట్టు అనగా కొట్టేవాడికి ఒక వేళ్ళు కనిపిస్తుందా, ఐదు వేళ్లు కనిపిస్తుందా? తోనే కొడతాడు, కాలుతోనే కొడతాడు. చెయ్యి కాలే అనేటువంటి విచక్షణ జ్ఞానమే ఉండదు. ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు అక్కడ నుంచి వేడిపోయి నువ్వు దూరమైపో, పాపానికి గురి కావు. అందుకనే మనం పాపము చేసి తర్వాత మనం పరిహారం కోసమని చాలా బాధపడేదానికంటే పాపమునే చేయకుండా చూస్తాం. కానీ దీనికి మరొక విషయము, మీ అందరికీ కష్టం కలగవచ్చును, కానీ నాకు అది చాలా ఆనందమే. అంటే అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే. ఈశ్వర సర్వభూతానాం సత్యాన్ని మీరు గుర్తించుకుని నేను ఈనాటి నుంచి ఎవ్వరికి నేను నమస్కారం ఇవ్వను, ఎందుకంటే మీరు నేను ఒక్కటే కనుక మీలో మీరు నమస్కారం చేసుకోండి. నాకు ఈనాటి నుంచి ఈ విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞలు పట్టాలని చూస్తుండే. ఎవరికి మనం నమస్కారం తల్లిదండ్రులకు చేయండి, ఎందుకంటే వారికి సత్యం తెలియదు, నీకు ఆ సత్యం తెలియదు. సత్యం నాకు తెలుసును కనుకనే నేను ఈ సత్యాన్ని పాటించాలి. నీలో ఉన్నది, నాలో ఉన్నది, వీరిలో ఉన్నది, వారిలో ఉన్నది ఒకటే ఒకటే ఆత్మ. కనుక ఎవరికి ఎవరు కూడా నమస్కారం చేయనక్కర్లేదు. నీకు చేయవలసినటువంటి ఇష్టం ఉంటుంటే చేసుకో. నీవు ఐదు వేళ్లు చేర్చుకో, ఈ పది చేసి స్వామి ఈ దశేంద్రియములు నీకు అర్పితంగా చేస్తున్నాను అనేటువంటి భావంతో చేసుకో. పాదములు ముట్టి నమస్కారం చేయనక్కర్లేదు. కనుక ఈనాటి నుంచి కొంచెం కష్టంగా కలవచ్చు, కానీ మీకది వినడానికి కష్టంగా ఉంటుంటది కానీ చెవులకు, కానీ చెవులను ముయ్యవచ్చును కానీ నోరును ముయ్యడానికి వీలవుతుందా? కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి. ఈ నమస్కారములు మాత్రం ఈనాటి నుంచి మాత్రం ఎవరు చేసుకోకూడదు. అందరి యందు నాయందే ఉంటున్నాడు భగవంతుడు, నాయందే ఉంటున్నాడు భగవంతుడు అని మీరు ఆ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి. ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుంటే మీ యందే సాక్షాత్కరిస్తుంది దైవత్. ఇందులో కూడా కొన్ని కొన్ని కలతలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకరికి నమస్కారం ఇస్తే వారికి ఇచ్చారు నాకు ఇవ్వలేదే, భేదభావం కూడాను పెరిగిపోతున్నాయి, ద్వేషాలు కూడా. ఈ ద్వేషభావాన్ని కూడా తగ్గించుకునే నిమిత్తమై నేను ఈ నమస్కారంలో మానివేస్తాను. ఉంటున్నా కానీ మనసులో చేసుకోండి, నాకు అదే ఆనందము. కానీ మొదటి నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నాను, కానీ అది మీరెవరు పాటించడం లేదు. కనుక ఈ పిచ్చి పిచ్చి భావాలంతా క్రమక్రమేణ తగ్గించుకుంటూ పోవాలి. ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటము, ఈ విధమైనటువంటి కోపతాప ఈశాస్య డమ్మములంతా కూడా అరికట్టుకోవటము, నమస్కారాలు చేయటము, వర్ణన్ను చేయటము ఇప్పుడు నువ్వు మంచిది కాదు. ఆక్ష సంబంధమైనటువంటి ఒక వృత్తులు కనుక ఈ గురు పౌర్ణం నుంచి కూడాను పవిత్రమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని పవిత్రులైపోయి శాంతిని పొందండి, ఆనందం ఉందండి. మానవుడు కూడా ఆశించేటువంటి వ్యక్తి, ఎప్పుడు వస్తుంది ఆనందము? కానీ మొట్టమొదట అన్నగత ప్రాణమైనటువంటి దేహం చేత, అది అన్నగత ప్రాణమైనటువంటి దేహం చేత ప్రారంభమైంది, ప్రాణమయమైపోయింది, మనోమయమైపోయింది, కానీ ఆనంద విజ్ఞానమయం వస్తుంది. విజ్ఞానమయం వచ్చిన తర్వాత ఆనందమయమే. కనుక ఈ విజ్ఞానమయం వరకు కూడా మీరు తగినటువంటి సాధన చేసుకోండి. జ్ఞానమును మీరు పోషించుకున్నప్పుడే మీకు ఆనందమయం చిక్కుతుంది. కనుక ఆనందంతో మీ జీవితాన్ని అభివృద్ధి గావించుకుని సుఖశాంతులతో పల జీవితాన్ని గడిపి ఇతరులకు ఈ జీవితాన్ని అందించడానికి ప్రయత్నించండి. ఈ ఆనందం అనేటువంటిది ఎంత గొప్పదో మీకు తెలియదు. ఒక్కతూరి మనము ఆనందాన్ని అనుభవిస్తే ఒక చిన్న విషయము, అగ్ని ఉంటుంది, అగ్నికి చిన్న పుల్ల కొనబోయి నువ్వు పెట్టు, ఆ పుల్ల కూడా అంటుకుని పుల్లంతా కూడా అగ్నిగా మారిపోతుంది. ఈ విధంగానే స్వామికి సమీపంగా ఉంటుండి స్వామి యొక్క మనోతత్వానికి మీరు సమీపంగా అయినప్పుడు మనోతత్వం మీలో కూడా ప్రవేశిస్తుంది. మీ మైండ్ కూడా ప్రకాశవంతంగా ఉంటుంది, అక్కడ కూడా మీ అంధకారాన్ని దూరం చేస్తుంది, మీ ఆనందాన్ని ప్రకాశింపజేస్తుంది. కనుక ఇది మంచి కోసంగా భావించాలి మీరు. అయ్యో స్వామి ఈ విధంగా చెప్పాడని మీరు ఏమాత్రం బాధపడకూడదు. బాధకూడదు మన ఆనందం కోసమని. డిస్టర్బల్ బిట్వీన్ టూ పెయిన్స్, ఈ రెండు బాధల మధ్యలోనే మీకు ఆనందం. పోతూ ఉన్నప్పుడు, వస్తుండేటప్పుడు, పాదాల పైన పట్టడం, ఇవంతా ఇతరులు కూడా చాలా కష్టంగా కనిపిస్తుంటది. కనుక ఈనాడు ఇంద్రియ నిగ్రహము, పాద నమస్కారము,
1: ఈ
0: రెండింటినీ సరైనటువంటి దీంట్లో మీరు వినియోగించు. ప్రేమముదితం మనసే కహో రామ రామ.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: గురువు అనగా ఎవరు? గుకారో గుణాతీత, రుకారో రూపవర్జిత. గుణాతీతుడు రూపరహితుడు భగవంతుడే. అంతేకాదు, గుకారో అంధకారాస్యాత్ రుకారస్తన్నిరోధక. అజ్ఞాన అంధకారమును నిర్మూలించేవాడు గురువు. అంధకారమును నివారణగావించేది ప్రకాశము. భగవాన్ అనే పదములో భా అనగా ప్రకాశము అని అర్థం. కనుక భగవంతుడే నిజమైన గురువు. ఎక్కడ చూచినా ప్రకాశించేవాడు భగవంతుడే. సర్వత్రా ఉన్నది భగవంతుడే. కనుక ఎవ్వరినీ ద్వేషించకూడదు. ఈనాడు లోకంలో కొందరు సంకుచిత భావాలతో ద్వేషాన్ని పెంచుకుని తోటి మానవుల ప్రాణాలు తీస్తున్నారు. ఎంత పాపము! ఈ విధంగా చేస్తే దైవానికే హాని తలపెట్టినవారవుతారు. ఒకరిని ద్వేషించి హింసించి అనుభవించే ఆనందం రాక్షసానందం. ఎవరి ద్వేషం వారికే హాని కలిగిస్తుంది. మీరు ఎవరిని ద్వేషించినా ఎవరిని హింసించినా రేపటి దినం మిమ్మల్నే ద్వేషించేవారు హింసించేవారు మరొకరొస్తారు. కనుక అందర్నీ సంతోషపెట్టండి. అప్పుడే మీకు సరైన ఆనందం లభిస్తుంది. హింసించటం చంపటం గొప్పతనం కాదు. కీడు కీటకమైనా చేయగలదు. ప్రాణం కాపాడటంలోనే గొప్పతనమున్నది.

0: lower notes.
1: రేడియో సాయి శ్రోతలందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలతో సాయిరాం. శ్రీ శార్వరినామ గురు పౌర్ణిమ పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు సమర్పిస్తున్న కార్యక్రమం విశ్వగురువు శ్రీ సత్యసాయి. ఈ కార్యక్రమంలో స్వామి విద్యార్థుల అధ్యాపకుల అనుభవాలను మనం ఇప్పుడు విందాం. సాయిరాం.

0: సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడు సత్యసాయిగా అవతరించి గురుస్థానంలో నిలిచి పలు విధాలుగా మనల్ని చేయిపట్టి నడిపించడం మన భాగ్యం. సత్యసాయినాథుడు గురువుగా భక్తులను సంస్కరించి భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని చూపిస్తున్నారు. ఈ పరమ పవిత్రమైన గురుపౌర్ణిమ రోజున విశ్వగురువైన మన స్వామి స్వయంగా బోధించి సూచించి మార్గదర్శకత్వం వహించిన కొందరి అనుభవాల్ని తెలుసుకుందాం. సర్వజీవులలో అంతర్యామిగా ఉన్న స్వామి తమ దివ్య శక్తితో ప్రేరక గురువుగా భక్తులను సంస్కరిస్తారని స్వామి పూర్వ విద్యార్థి అయిన శ్రీ బి మల్లికేశ్వరన్ గారి అనుభవం ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.
1: నా ఫాదర్ ఇన్సిడెంట్ చెప్పినప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఏమంటే స్వామి సంకల్పం లేకుండా స్వామిని తలచుకోవటానికి కూడా వీల్లేదు. అంటే ఈ రోజు మేము స్వామి బట్టి మాట్లాడుతున్నామంటే ఆయన దయ, ఆయన పరిపూర్ణ కృప, లేదంటే ఆయన థింక్ చేయడానికి కూడా వీల్లేదు. దానికి ఇన్సిడెంట్ చెప్తాను. ఆయనకి ఒక మూడు మంచి హ్యాబిట్ ఉన్నాయి. ద ఫస్ట్ హ్యాబిట్ నిత్య అగ్నిహోత్రి, ఆయన నిత్య అగ్నిహోత్రి. సెకండ్ ఏమంటే ఎక్కడెక్కడ అశ్వమేధ యజ్ఞం జరుగుతుందో అక్కడని ఆయన వెళ్తాడు. ఈ కలియుగంలో ఏం అశ్వమేధ యజ్ఞం అని మీకు అర్థమవుతుంది. ఇది రెండవది. మూడవది ఆయన యుధిష్ఠిర ఫుట్ స్టెప్ ఫాలో చేస్తాడు ఎప్పుడు, అట్లీస్ట్ వన్ ఆస్పెక్ట్ లో. ఈ మూడు ఏం లేదు. అగ్నిహోత్రి అంటే కాన్స్టెంట్ సిగరెట్, ఒక 100 to 120 సిగరెట్స్ డైలీ తాగినవాడు ఆయన.
2: డైలీ
1: విల్స్ ఫిల్టర్ టిప్ కింగ్ సైజ్. ఇప్పుడు అది ఉందా లేదా నాకు తెలీదు. చాలాతోనే ఆయన ట్రై చేశాడు వదలాలని, కానీ అందరూ చెప్తారు కదా, ఈ కేట్స్ ఎవరో చెప్పారు, ఇట్ ఇస్ వెరీ ఈజీ టు స్టాప్ స్మోకింగ్, ఐ లిఫ్ట్ ఇట్ మెనీ టైమ్స్ అన్నాడు ఆయన. అట్లే మా ఫాదర్ మెనీ టైమ్స్ ట్రై చేశాడు. మేము వచ్చి జాయిన్ చేశాము. ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది. సడన్ గా ఏమే, అదే కరెక్ట్ టైం, అన్ని టైం ప్రహారం స్వామి చేస్తారు కదా. సో స్వామికి నేను ఒక ఉత్తరం రాశాను. దాంట్లో ఏం రాశానంటే, స్వామి నాన్న చాలా ఎక్కువ సిగరెట్ తాగుతున్నారు, చాలా తూరి ట్రై చేశారు, స్వామి అనుగ్రహించాలి. ఇది ట్యూస్డే, ఒక ట్యూస్డే. నేను చెప్పాను కదా బ్యాక్ ఎంట్రన్స్ ఉంటుంది బృందావనంలో. సో లక్లీ ఆ రోజు వేరేవరు లేదు, నేను ఒకడేందంటే కాలేజ్ ఏరియో పోవట్లేదు. సో స్వామి 3:45 వచ్చారు, 3:30, 3:45 వచ్చారు అని చెప్పి లోపల వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు 4:30. అప్పుడు ఈ లెటర్ పట్టుకుంటున్నాను. దాంట్లో ఇదే రాశాను, స్వామి ఫాదర్ చాలా ఎక్కువ సిగరెట్ తాగుతారు, ఇంగ్లీష్ లో, తెలుగు అక్షరం రాదు నాకు రాయటం. పెట్టాను ఒక 4:30, 4:45 ఆ టైంకి వచ్చి ఆ లెటర్ తీసుకున్నారు. ఇట్లా చదివారు, 3 లైన్సే చదివి నాకు ఒక పెద్ద స్టార్ ఇచ్చారు. నాకే కొంచెం భయం అయిపోయింది, ఏమి రాయట్లేని రాయకూడదా అని, కానీ ఏం చెప్పలేదు, చదివారు వెళ్ళిపోయారు. ట్యూస్డే, వెడ్నెస్డే మార్నింగ్ 6:30 నా ఫాదర్ బృందావనంలో ఉన్నారు. ఇప్పుడు మీకు తెలుసు, ఇంటి నుంచి ఎవరు వస్తున్నారంటే అమ్మ ఇది చేసిస్తాను అది చేసిస్తాను, నీకేం కావాలి అన్ని అడుగుతుంది. నాన్న చెప్తారు ఒక, ఎందుకంటే అకామిడేషన్ చూసుకోవాలి, అది ఇది అన్ని చూసుకోవాలి, వస్తాము అని చెప్పాలి. ఏం ఇన్ఫర్మేషన్ లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 ఆ ట్రైన్ వైఫల్డ్, సేమ్ ట్రైన్ చెన్నై మెయిల్, అది దిగి వచ్చాను. ఏం నానా అంటే, లేదరా నిన్న 4:45 నుంచి నాకు స్వామిని చూడాలని ఒక ఇది. అప్పుడు నేను చెప్పాను కదా ఓన్లీ వన్ ట్రైన్, బుకింగ్ అన్ని లేదండి, దొరకదు. ట్రైన్ టికెట్ ఎట్లా దొరికింది అని అడిగితే, వచ్చాము ఒక టీటీఆర్ అడిగాను, కూర్చోండి అన్నారు, వచ్చేసాను రా చెప్పారు. ఇది 6:30. అప్పుడు పేరెంట్స్, స్టూడెంట్స్ పేరెంట్స్ వస్తే వాళ్ళు ఆ ఎంట్రన్స్ దగ్గర నిల్చుకోవచ్చు. ఫిజికల్ గా స్వామికి ఈయన నా నాన్న అని తెలుసు, ఎందుకంటే చాలా తూలి పలకరించారు ఆయన చేశారు. సో నాకు 1+1=2 ఏదో ఈ రోజు జరిగిపోతుంది అని అనుకున్నాను. నేను రాసింది ఇది ఒకటి, ఫాదర్ ఎక్కువ చేస్తారు. స్వామితో నేనేం చెప్పలేదు, నాన్న వచ్చారు అదని ఆయన నిల్చుకున్నారు. నార్మలీ స్టూడెంట్స్ ఆల్సో పేరెంట్స్ నిల్చుకుంటారు, నేను అది మానేశాను. ఎందుకంటే స్వామికి ఫిజికల్ గా తెలుసు మనం ఎందుకు, అది ఈ రోజు సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ అది తెలుసు. ఎందుకంటే స్వామి లేదంటే అప్పుడు ఆ విశ్వాసం ఉంది, స్వామి సంకల్పం లేకుండా ఎవరు స్వామిని చూడటానికి వీల్లేదు. అది స్వామి చాలా దూరం చెప్పారు, అది నేను అనుకోలేదంటే నన్ను ఎవరు చూడటానికి వీల్లేదు అని. సరే ఇదే అని అనుకున్నాను. స్వామి ఒక 9:00 వచ్చారు. తమిళనే మా ఫాదర్తో మాట్లాడారు. దగ్గర వచ్చి ఎప్ప ఉందా వచ్చి అడిగి ఒక 2 స్టెప్స్ వెళ్లిపోయారు, వేరే ఏం మాట్లాడలేదు. తర్వాత 2 స్టెప్స్ అయిన తర్వాత మళ్ళీ వెనక వచ్చి ఒక 5 మినిట్స్ లో మర్మరింగ్ వాయిస్ లో, అది స్వామి ఫేస్ మనం చూస్తే మనకు తెలుస్తుంది కదా, ఈ పక్కం నవ్వు ఆ పక్కం దన్ దన్ దన్, అది ఆల్రెడీ ఒక పిక్కల్ ఇన్సిడెంట్ చెప్పారు. కానీ నాకు ఆ కోపం తెలుసు, ఇక్కడ తెలిసింది, దన్ దన్ దన్ వేసి వెళ్లిపోయారు. కానీ అది మై లైఫ్ ఇస్ మై మెసేజ్ పర్ఫెక్ట్ టు ద కోర్. స్వామిని ఎవరినా తిట్టినా అన్నంటే కూడా పక్క వాళ్ళకి వినడానికి వీల్లేదు. అది ఆ ఫేస్ లో అదే మందహాసం, అదే హ్యాపీనెస్, అదే స్మైల్, అదన్నీ ఉంటుంది. కానీ ఎవరికి ఏమేమి పోయి చేరాలో వాళ్ళు వాళ్ళకి అదేది పోయి బాగా చేరుతుంది. చెప్పారు స్వామి దర్శనం వెళ్లారు, మా ఫాదర్ ఫేస్ టోటల్ అవుట్ అయిపోయింది. వెనక వచ్చారు, నేను లోపల వెళ్లిపోయాను. స్వామి లోపల వెళ్లిన తర్వాత ఏం నాన్న ఏం చెప్పారు అన్నాను. నీవు చెప్పు. నా నేను రాసింది ఓన్లీ సిగరెట్, నన్ను సిగరెట్ తాగకూడదు, అశ్వమేధ యజ్ఞం ఏం లేదు, రేస్, హార్స్ రేసింగ్, గిండి. గిండి అంటే తమిళనాడులో ఇది ఉంది, బెంగళూర్, మైసూర్, ఊటీ, ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడని పోయి డబ్బు పెట్టడం. అది థర్డ్ యుధిష్ఠిరాజ్ ఫ్రెండ్ గ్యాంబ్లింగ్ కార్డ్స్, ఇది మూడే మంచి క్వాలిటీ. ఇది మూడు చెప్పారా, ఇది చేయకూడదని. నాకు రేస్కి పోకుండా ఉంటాను, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కార్డ్స్ ఆడకుండా ఉండటానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ సిగరెట్ నాకు చాలా కష్టం రా, నీవు లోపల పోతే స్వామి తప్పగా అడుగుతారు ఏం చెప్పారు మీ నాన్న అని. అప్పుడు సిగరెట్ టోటల్ గా మానేయటానికి స్వామియే స్ట్రెంగ్త్ ఇవ్వాలా అని చెప్పు అన్నారు. లోపల వచ్చేశాను. లోపల వచ్చిన తర్వాత స్వామి ఏమిరా మీ నాన్న ఏం చెప్పారు. స్వామి సిగరెట్ స్వామియే ఎనర్జీ ఇవ్వాలని చెప్పారు స్వామి వదలటానికి. చాలా క్యాషువల్ డివైన్ వర్డ్స్, ఎంత క్యాషువల్ అంటే అంత క్యాషువల్ గా ఉంటుంది. దాంట్లో ఉన్న మీనింగ్ అదన్నీ మనకి ఇమ్మీడియట్ గా అర్థం కాదు, ఎప్పుడో మనకి అర్థమవుతుంది. అది ఈ ఇన్సిడెంట్ లో ఇమ్మీడియట్ గా అది అర్థమైంది మాకు. పోరా పో ఆటమ్ బాంబ్ ఎనర్జీ, చాలా క్యాషువల్ గా మనం చూద్దా పోరా అంటాం కదా, పోరా పో ఆటమ్ బాంబ్ ఎనర్జీ చెప్పి పైకి వెళ్లిపోయారు. మా ఫాదర్ ఇస్ అ వెరీ ఈగోటిక్ పర్సన్, అంటే ఈజ్ నాట్ మూడ్ బై ఎమోషన్. ఆయనకి వాళ్ళు తల్లి అంటే అంత ప్రేమ, మా గ్రాండ్ మదర్ అంటే అంత ప్రేమ. ఆయమ్మ పోయినప్పుడు కూడా ఆయన స్వామి సంకల్పం, స్వామి చిత్తం అట్లా. నేను బయట వస్తే ఏడుస్తూ ఉన్నాడు ఆయన, నాకు భయం వచ్చేసింది. మామూలుగా బృందావనంలో దర్శనంకి వస్తే మీ ఫాదర్ గా ఉండవచ్చు, ఫ్రంట్ గా యూ కెన్ స్టాండ్, కానీ ఎప్పుడు ఎంతసేపు దర్శనం అవుతుందని ఎవరు చెప్పడానికి వీల్లేదు. స్వామి 8 గంటలకు రావచ్చు, 9 గంటలకు రావచ్చు, నో ఫిక్స్ టైం అక్కడ. ఓన్లీ థర్స్డేస్ అండ్ సండేస్ ఫిక్స్ టైం, 9 o'clock భజన్ స్టార్ట్ అవుతుంది, 9:30 అట్లా వస్తుంది. అప్పుడు కూడా ఫిక్స్డ్ అని ఏం లేదు. కొన్ని టైమ్స్ 8:30 వచ్చేస్తారు, సమ్ టైమ్స్ 9 o'clock వస్తారు, సమ్ టైమ్స్ 9:30 వస్తారు. ఎవరు ఏం చెప్పడానికి వీల్లేదు. సో ఈయన హ్యాబిట్ ఏమంటే ఎప్పుడు స్వామి దర్శనంకి వస్తే ఆ మినిమం 2-2.5 hours ఉండాలి బృందావనంలో. ఆ 2.5 hours వితౌట్ సిగరెట్ ఆయనకు చాలా కష్టం. సో స్వామి ఎప్పుడు లోపల వెళ్తారని చూసి స్వామి వెళ్లిన తక్షణమే ఆయన బయట పరిగెత్తి వెళ్తాడు, సిగరెట్ కాల్స్తాడు. ఇదే ఆయన హ్యాబిట్. సో ఇట్లా అయినప్పుడు ఈయన సరే ఇప్పుడు స్వామి చెప్పారు మనం తాగకూడదని, సరే బయట పోయి నిచ్చుకుంటాము అని బయట పోయి ఆ షాప్ దగ్గర పోతే ఎక్కువ మంది. ఆ రోజు ఎక్స్ట్రా బోనస్, ఇంతవరకు 5 మంది కాల్స్తున్నారంటే 20 మంది కాల్స్తున్నారు. ఫుల్ ప్లేస్ విత్ టొబాకో ఇది అదన్నీ అట్లుంది. ఈయన చాలా అర్జీ, కానీ స్వామి ఏం చెప్పారు తాగకూడదని చెప్పారు. స్వామి తాగకూడదని చెప్పినప్పుడు ఒక ఇది చాలా ప్రాఫిటిక్ స్టేట్మెంట్ ఇది. నీవు సిగరెట్ తాగితే రేస్కు వెళ్తే, నేను రేస్కు వెళ్లడం ఏం రాయలేదు స్వామికి, రేస్కు వెళ్తే ఈ చీటు గ్యాంబ్లింగ్ ఆడితే నేను నిన్ను చూడను, నీవు నన్ను చూడకుండా చూస్తాను, నీతో నేను మాట్లాడను, నీవు నాతో మాట్లాడకుండా చేస్తాను. ఎందుకు నీవు నన్ను, అది నేను ఇంగ్లీష్లో చెప్తాను, నేను ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్ నాకు రావట్లేదు, నీవు నన్ను అనుకోవటానికి వీలు లేకుండా చేస్తాను. యూ కాంట్ ఈవెన్ థింక్ ఆఫ్ మీ, ఐ విల్ సీ దట్ యూ డోంట్ థింక్ ఆఫ్ మీ. ఇప్పుడు గణేష్ ఇక్కడ మీరు ఉన్నారు, నేను చెప్తాను, గణేష్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ యూ కెనాట్ థింక్ ఆఫ్ మీ అంటే నేను బయట పోయినప్పుడు మీరు నన్ననే దిస్ ఫెలో టోల్డ్ లైక్ దట్ అని చెప్తారు. కానీ ఈ స్టేట్మెంట్ ఒకటి స్వామికి ఇవ్వటానికి వీలు అవుతుంది. ఐ విల్ సీ దట్ యూ డోంట్ థింక్ ఆఫ్ మీ. ఎందుకంటే దేవుడు అది చాలా కేసెస్ లో చూసాము, ఎప్పుడు స్వామి ఆ ఇది చెప్పారంటే గాలి అంతే, అవుట్, టోటలీ అవుట్. వాళ్ళకి ఏదేదో వచ్చి స్వామిని తప్పగా వాళ్ళు స్మరించడానికే వీలు లేకుండా చేస్తారు స్వామి. మనం ఈ రోజు ఆయన తలుచుకుంటామంటే దానికే పెద్ద థ్యాంక్స్ మనం స్వామికి చెప్పాలి. బయట వచ్చి ఎత్తుకున్నాను, ఏడుస్తారు, ఏడుస్తున్నారు, ఏ నువ్వు చెప్పు స్వామి ఏం చెప్పారు, నువ్వు అడిగావా స్వామితో, స్వామిని స్ట్రెంగ్త్ ఇవ్వాలని చెప్పావా. చెప్పాను. అప్పుడు నాకు ఇన్ని రోజులు మీరు నాకు అడ్వైస్ చేశారు కదా, ఇప్పుడు నేను చూడండి అని నాకు ఒక ఆశ, నా నాన్నకు నేను అడ్వైస్ చేయాలని. బాధపడుతుంది నాన్న, ఇది చాలా కష్టం. నా అసంప్షన్ ఏమంటే బయట వెళ్లాడు, ఒక సిగరెట్ కాల్ చేశాడు, ఆ బాధపడతాడు, అందుకోసం ఏడుస్తున్నాడు. పర్వాలేదు, కొంచెం కొంచెంగా ప్రయత్నం చేయండి. ఐ బికేమ్ అ ఫాదర్, డోంట్ వరీ లైక్ దట్, ఈజ్ ఎట్ ఫుల్, జస్ట్ టెల్ మీ వాట్ స్వామి టోల్డ్. స్వామి ఏం చెప్పారు చెప్పు, నీ వేరే మాట్లాడవద్దు. అట్లా పోరా పో అటమ్ బాంబ్ ఎనర్జీ అన్నారు. అది విని ఇంకే ఏడుస్తున్నాడు. నాకు చాలా భయం అయిపోయింది. సరే నాకు టూ టైప్స్ ఆఫ్ ఫియర్, ఒకటి ఇప్పుడు నేను సిగరెట్ కాల్చాడు అది నా అసంప్షన్, సెకండ్ మనం లోపల పోతే నీవు ఇట్లనే మీ నాన్న ఇట్లనే ఎప్పుడు ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పటి నుంచి స్వామి మమ్మల్ని కొడతారు, ఏం చేయాలరా ఇది, నేనే పిచ్చిగా జాబ్ రాసి ఇట్లా అయిపోయింది అని అనుకున్నాను. చెప్పండి నాన్న ఎందుకు ఏడుస్తున్నారు. నేను చెప్పాను కదా చాలా ఈగాటిక్ ఫెలో, ఈ నెవర్ క్రై ఫర్ ఎనీథింగ్, అన్ని స్వామి దయాన్ని చాలా టోటల్ సరెండర్ ఆయనకి. మాకు ఏదావది ఒక 5-6% సరెండర్ స్వామి దగ్గర ఉందంటే అది ఆయన వల్ల నిజంగానే. మళ్ళీ ఇంకొకరు చెప్పు ఏం స్వామి చెప్పారని, పోరా పో అటమ్ బాంబ్ ఎనర్జీ అన్నారు, ఇంకా ఏడుస్తున్నాడు. ఏమైంది నాయన అంటే చెప్పాడు, చూడు నేను చాలా తూరి మీకు చెప్పాను స్వామి మాట అంటే చాలా విలువైన మాట, చాలా క్యాషువల్ గా చెప్పిన మాట కూడా చాలా విలువ ఉంటుంది, అప్పుడు మనం అర్థం చేసుకోవడానికి వీల్లేదు, ఇప్పుడు స్వామి చెప్పిన జవాబు ఎంత మీనింగ్ అని నేను చెప్తాను విను. నేను బయటపోయాను, చాలా ఎక్కువ మంది సిగరెట్ తాగారు, నాకు అలర్జీ కంట్రోల్ చేయకుండా పోయాను. అప్పుడు నాకు ఒక బ్రెయిన్ వేవ్ వచ్చింది. ఏ బ్రెయిన్ వేవ్ అంటే స్వామి నన్ను సిగరెట్ తాగకూడదు అని చెప్పాడు. ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్లి వాళ్ళు ఎగ్జైల్ చేస్తే, నేను అది ఇన్హేల్ చేస్తే నేను తాగట్లేదు కదా అర్జు, ఎందుకంటే 120 సిగరెట్స్ పర్ డే సడన్ 1 మినిట్, అది ఆయనకి ఆ బాధ. సో అక్కడ మనము తెలుసుకున్న వాళ్ళు తెలియంటే సాయిరామ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకోవటం వల్లన, సో అక్కడ ఉన్నాడు, అక్కడ ఆయన సిగరెట్ కలుస్తున్నాడు. దగ్గర వెళ్ళి సాయిరామ్ సార్ నేను చెన్నై నుంచి వచ్చాను, వదలరా నీ స్మోక్ ని లోపల ప్రే చేసుకుని, ఎందుకంటే ఆయన కలుస్తున్నాడు. ఆయన వదలాడు, ఆ స్మెల్ బేర్ చేయకుండా అక్కడి నుంచి పరిగెత్తు బృందావన లోపల వచ్చేశాడు. ఎవరు 120 సిగరెట్ ఒక్క రోజుకి తాగినవాడు, అది కింగ్ సైజ్, విల్స్ ఫిల్టర్ టిప్ కింగ్ సైజ్ అంటే బిగ్గర్ సైజ్ అటువంటి వాడు, పక్కం ఎవరో స్పోక్ చేస్తున్నారు, ఆ బాధ ఆ బ్యాడ్ స్మెల్ అప్పుడు ఆయనకి, అది భరించకుండా అక్కడి నుంచి పరిగెత్తు లోపల వచ్చి ఏడుస్తున్నాడు. ఏమి రాది స్వామి ఇట్లా చెప్పారు అని అప్పుడు నాకు చెప్పాడు, పోరా పో ఆటమ్ బాంబ్ ఎనర్జీ అంటే నీకు అర్థం అవుతుందా అంటే, అప్పుడు నేను చిన్నవాడు అంత జ్ఞానం ఏం లేదు, స్వామి ఒక్కొక్క మాట అంత విలువరా, ఆటమ్ అంటే ఏమి, ఆటమ్ బాంబ్ అంటే ఏమి, అణు, స్వామి ఇప్పుడు ఏం చెప్తారు, అనోరణియాన్ మహతో మహియాన్, ఆయన ఇస్తున్నారు రా ఆటమ్ బాంబ్ ఎనర్జీ అంటే ఆయనే అనోరణియాన్. ఆ అణు ఎనర్జీ ఆయన చచ్చిపోయిన వరకు పక్కం ఎవరాదు వచ్చి సిగరెట్ తగ్గితే కూడా, సార్ ఈ స్మెల్ నాకు చాలా అలర్జీగా ఉంది అట్లా వెళ్ళిపోండి. దాని తర్వాత 30 ఇయర్స్ ఉన్నాడు, 30 ఇయర్స్ లో ఒక్క సిగరెట్ కలిసలేదు, రేస్ కుప్పలేదు, నేను రేస్ ఏం రాయలేదు స్వామికి, కార్డ్స్ అని చెప్తారు కదా, ఒక్క కళ్ళు ఒక రాయి రెండు మ్యాంగో అంటారు, ఇక్కడ 3 మ్యాంగో ఫాదర్ కి, ఏమేమి లెసన్స్, నా సంకల్పం లేకుండా ఎవరు ఇక్కడ రావడానికి వీల్లేదు, నన్ను చూడటానికి రావలేదు. టిల్ 4:45 స్వామి ఉత్తరం చదివిన వరకు ఆయనకి బృందావనంకు రావాలని ఏం లేదు. 4:45 స్వామి చూసి ఒక స్టార్ లో టోటల్ కాల్కులేషన్ ఎవరింగ్ చేసి వచ్చాడు. మోస్ట్ ప్రాఫిటింగ్ స్టేట్మెంట్, ఐ విల్ ఎన్ష్యూర్ దట్ యూ డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ మీ. అది ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్, ఓన్లీ అవతారం, ఓన్లీ గాడ్ చెప్పడానికి వీలు అవుతుంది, గాడ్ తప్ప వేరే ఎవరు ఆ మాట చెప్పడానికే వీల్లేదు. ఎందుకంటే అందరికి తెలుసు మేము చెప్తే నెక్స్ట్ సెకండ్ నుంచి అట్లీస్ట్ ఒక 1 అవర్ మమ్మల్నే అందరూ తలుచుకుంటారు, కానీ స్వామి అట్లే ఒక్క సెకండ్లో ఏం కావాలంటే చేయవచ్చు. అదే స్వామి ఎప్పుడు మీరందరూ వింటారు, యోగిని భోగిగా చేస్తాము, భోగిని యోగిగా చేస్తామంటారు స్వామి. అంటే భోగిని ఏదో దగ్గర పట్టుకుని, ఎంతో భోగిలు మనమందరం చెప్పలేదు, ఎందుకంటే మీరందరూ ఎంతో మహనీయులు ఉండవచ్చు మనకు తెలీదు, అట్లా దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇది. కానీ మా ఫాదర్ కి ఉన్న డెడికేషన్, ఆ డివోషన్ ఆ కరెక్ట్ టైం మ్యాచ్ అయింది, స్వామి పిలిచారు, ఇది అయిపోయింది.
0: భక్తులకు తమ సూచనలతో ఆధ్యాత్మిక అంశాలను నేర్పుతూ వారి సాధనా మార్గాన్ని సుగమం చేస్తారని డాక్టర్ బి పూర్ణశ్రీదేవ్ గారికి స్వామి అందించిన అనుభవం, ఆ అనుభవాన్ని ఇప్పుడు విందాం.
2: నేను సెకండ్ ఇయర్ బీఎస్సీ చదివే సమయంలో వింటర్ వెకేషన్ కి ప్రశాంత నిలయం రావడం జరిగింది. ఆ సమయంలో స్వామి జ్యోతి ధ్యానం ఆశ్రమవాసులందరికీ ఒక షెడ్లో నేర్పించేవారు తానే స్వయంగా. 1967 అయింటుంది. ఆశ్రమవాసులు అవడంతో నాకు కూడా అక్క తాతగారు ఉండటంతో నేను దాంట్లో ఒక భాగంగా వెళ్లే అవకాశం వచ్చింది. ఆ సమయంలో స్వామి జ్యోతి ధ్యానం నేర్పించటమే కాకుండా ఆ ధ్యానం అనేది కుదరాలి అంటే ఏ విధంగా ఏ నియమంతో జీవితం కూడా కొనసాగించాలి, ఆహార విహార నియమాలు కూడా ఏ విధంగా ఉండాలి అనేది స్పష్టంగా సూచించేవారు. అప్పుడు స్వామి చెప్పింది, మీకు మీ థాట్స్ మీద కంట్రోల్ ఉండాలంటే, అవి పవిత్రంగా ఏకాగ్రతతో హృదయంలో నిలపాలి అంటే, మీకు పవిత్రంగా ఆహార విషయంలో శ్రద్ధ అవసరము, పదార్థ శుద్ధి, పాకశుద్ధి, పాత్రశుద్ధి ఇవి మూడు కూడా చాలా అవసరము అని చెప్పేవారు. అంతేకాకుండా ప్రతి చిన్నదానికి ఒక ఉదాహరణతోటి వివరించారు. పాత్రశుద్ధి అది మొదటిది. ఆ పాత్ర అనేది పరిశుభ్రంగా లేకపోతే మొత్తం చేసిన ఎంత విలువైన కూరగాయలు అన్ని వేసినప్పటికీ కూడా గిన్నెలో కళాయి లేకపోతే అది విషయం అయిపోతుంది. ఆ విధంగా పాత్ర అనేది పరిశుభ్రంగా ఉండాలని చెప్పారు. రెండవది పదార్థ శుద్ధి. మీకు ఏ సోర్స్ నుంచి ఆహార పదార్థాలు వస్తున్నాయి అనేది కూడా చాలా ముఖ్యము. ఎక్కడంటే అక్కడ ఏ పదార్థం అంటే అది మీరు స్వీకరించకూడదు అనేది కూడా ఒక చిన్న కథ రూపంలో చెప్పారు. అది ఋషికేశ్లో ఒక ఆశ్రమంలో చాలా సిన్సియర్ సాధకుడు తను సాధన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయన ధ్యానంలో ఒక స్త్రీ విరబూసుకుని చాలా దుఃఖిస్తున్నట్టు కనిపిస్తే, ఎందుకు నాకు ఇట్లా కనిపిస్తా ఉంది ధ్యానం రాకుండా అని లేచి కొంచెం అటు ఇటు తిరిగి ప్రార్థించి మళ్ళీ కూర్చుని ధ్యానిస్తే మళ్ళీ అదే సీను అలా రిపీటెడ్ గా అవుతా ఉంటే ఆయనకి ఏం చేయాలో తెలియక గురువు దగ్గరికి వెళ్ళాడు. స్వామి, మాకు ఇట్లా జరుగుతూ ఉంది, నేనేం చేయాలి అంటే, నువ్వు ఈ రోజు ఏం చేసావు అని వివరంగా తన షెడ్యూల్ అంతా అడిగితే మొత్తం అంతా అదే యూజువల్ ప్యాటర్న్ లో జరిగింది. కానీ ఆయన భోజనం దగ్గరికి వచ్చేసరికి ఒక స్వీట్ వాళ్ళు ఎక్స్ట్రా సర్వ్ చేశారని చెప్పారు. అయితే వెళ్ళి అడుగు కిచెన్ లోను అది ఏ సోర్స్ నుంచి వచ్చింది అని గురువు చెప్తే, అక్కడ ఆయన వెళ్ళి విచారిస్తే ఒక చాలా రిచ్ సేట్ తన భార్య చనిపోయిన ఆ సెరమనీ సందర్భంగా ఈ స్వీట్ డొనేషన్ ఇచ్చినట్టు తెలిపారు. ఇంకా వివరాలు విచారించగా అది యంగ్ వైఫ్, ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని తెలిసింది. అంటే ఇక్కడ స్వామి చెప్పింది ఏంటంటే, క్లీన్ వైట్ క్లాత్ మీద చిన్న డాట్ పెట్టినా మీకు కనిపిస్తుంది, అదే ఆల్రెడీ డర్టీ క్లాత్ అయితే మీకు కనిపించదు. ఈ సాధకుడు చాలా ప్యూర్ గా ఉండటంతో, చిన్నది ఇలా జరగడంతో కూడా వెంటనే అతనికి ఆ విధంగా ఎరుక అవడం, ఆ డిస్టర్బెన్స్ రావడం జరిగింది. అప్పుడు గురువు ముందుకు సాగమని అది సరిపోతుంది అని చెప్తే అతను వెళ్ళా. కానీ ఇక్కడ స్వామికి చెప్పిన సందేశం ఏంటంటే, మీరు ఏ సోర్స్ నుంచి అంటే కొందరు దొంగతనం చేసి కానీ ఇంకో విధంగా కానీ మనకి ఎక్కడి నుంచి వస్తుందో ఏ విధంగానూ అది కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలించి ఆహార పదార్థ విషయంలో శ్రద్ధ వహించాలని. మూడవది ఏంటంటే అదే పాకశుద్ధి లేకపోతే వ్యక్తి శుద్ధి అని రెండు కూడా అంటారు. ఎవరైతే ఆహారాన్ని తయారు చేస్తున్నారో ఆ వంట చేసే వ్యక్తి భావాలు కూడా మనకు వస్తాయని, ఆ వంట చేసే సమయంలో ఏ ఏ భావాలు ఉంటే అదే భావాలు మనకి ఆహారం తిన్న తర్వాత, ఎందుకంటే భగవాన్ చెప్పింది స్థూల రూపం మనం విసర్జన చేస్తాము, సూక్ష్మ రూపం మన రక్తంలోకి పోతుంది, అతి సూక్ష్మ రూపం మనసుగా మారుతుంది. అందుకని ఆహారం మీరు ఏ విధమైన తీసుకుంటే మనసు కూడా అదే విధంగా ఉంటుంది అని చెప్పి ఆ వ్యక్తి శుద్ధి కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. దానికి ఒక చిన్న కథ చెప్పారు. అది ఏంటంటే, ఒక విలేజ్ లో ఆ విలేజ్ బయట ఒక సాధువు ఉండేవాడు. ఆయన చాలా నిర్మలంగా అందరినీ ఉత్తమంగా గైడ్ చేసేవారు. భక్తితోటి వెళ్లి ఆయనకి నమస్కరించడం, అప్పుడప్పుడు ఆయన ఇంటికి ఆహ్వానించి ఆయన సందేశాలు వినడం జరిగేది. ఒక గృహస్థుడు ఆయన్ని, మీరు రేపు మా ఇంటికి రావాల్సింది, మా ఆహారం ఆతిథ్యం స్వీకరించాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. ఆయన సరే అన్నారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ వైఫ్ కి వంట చేయకూడని పరిస్థితి వచ్చింది. దాంతో పక్కింటి ఆమెను పిలిచి, అమ్మ నువ్వు కొంచెం వంట చెయ్యి, ఇలా ఇలా చేయాలి అంతా అని చూపించింది. ఆ పక్కింటి ఆమె వంట చేస్తూ అక్కడ చాలా అందమైన వెండి గిన్నె ఉంటే ఆ వెండి గిన్నె మీదే దృష్టి ఉంది, ఇది నేను తీసుకెళ్తే ఎంత బాగుంటుంది, ఇది చాలా బాగుంది అని ఆ గిన్నెపైనే తన దృష్టి అంతా పెట్టి వంట చేసింది. ఆహార పదార్థాలు తీసుకొచ్చి వంట అయిన తర్వాత ఏ పాపం భక్తుడు ప్రేమతోటి ఆయనకి అంతా వడ్డించడం జరిగింది. ఆయన భోజనం చేసిన తర్వాత అక్కడే ఉన్న వెండి గిండిని ఆయన తన జూల్లో వేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన సామాన్య వ్యక్తి కాడు అంచేత, ఏంటి ఎందుకు ఇలా చేశాను, నాలో ఈ భావం ఎందుకు జనించింది, ఇది నాలో ఎందుకు వచ్చింది అని ఆయన సూక్ష్మంగా చూస్తూనే ఆయన గ్రహించాడు. గ్రహించి మర్నాడు ఆ యొక్క గృహస్థుని ఇంటికి వెళ్ళి, నిన్న వంట చేసింది నీ భార్య కాదు కదా అని చెప్పి ఆ గిన్నె ఇచ్చేసాడు. ఆ విధంగా ఎలాంటి భావాలు మనం వంట చేసే టైంలో ఉంటుందో మన యొక్క మనోభావాలు కూడా అదే విధంగా ఉంటాయి అని ఒకటి సూచన స్వామి ఇచ్చారు. రెండు, సాత్విక ఆహారం తీసుకోవాలని. మాంసభక్షణం లాంటిది అసలు లేనే లేదు. ఆహార విషయంలో కూడా అంటే మనకి రాజసిక, తామసిక, సాత్విక టైప్ ఆఫ్ ఆహారం ఉన్నాయి. సాత్విక ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వమని ఇవి చెప్తూ తర్వాత ఆ ధ్యానంలో భగవానే అక్కడ నుంచుని ఉండేవారు. ఓంకారంతో ప్రారంభించమనేవారు. జ్యోతిని ముందు వెలిగించి వీలైనంత వరకు కంటికి ప్యారలల్ దీంట్లో ఆ జ్యోతిని ఉంచి ఆ జ్యోతి పైన పూర్తి దృష్టి ఉంచి కేంద్రీకరణ చేసి దృష్టిని అంతాను ఆ జ్యోతిని హృదయంలోకి తీసుకోమని. ఆ ఓంకారం చెప్పేటప్పుడు కూడా ఓం అనేది ఏ విధంగా పలకాలో స్వామి మమ్మల్ని గైడ్ చేసేవారు. అందులో మూడు మాత్రలు ఆ ఉ మా అనే ఉన్నాయి. అది మూడు కూడా ఈక్వల్గా మా చేత పలికించేవారు. ఆ తర్వాత నేను వేరే చోట చదివాను, అది ఈక్వల్గా లేనప్పుడు దాని యొక్క ప్రభావం భిన్న భిన్నంగా ఉంటుంది అని చెప్పేసి స్వామి తన చేతులు చూపించేవారు. ఆ అనే పదము నాభి నుంచి రావాలని, ఊ అనేది మనం ఎలా రేస్ చేయాలి, ఉంకి ఏ విధంగా మన పెదవులు రెండు బంధించి పలకాలి అనేది, ఈ విధంగా మా చేత స్వామి చేతులు డైరెక్షన్ చూసి మేము ఓం అనేది ఎలా పలకాలో పలికించేవారు. ఆ తర్వాత ధ్యానం చేసేటప్పుడు ఏ విధంగా జ్యోతిని తీసుకున్నాక మనం దానిలో ధ్యానంలో ఏ విధంగా కేంద్రీకరించాలని. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే బాబా గారి ప్రతి సందేశము, ప్రతి ఒక్క గైడెన్స్ ఏ విధంగా ఉంటుందంటే దానికి అన్లిమిటెడ్ స్కోప్ ఉంటుంది. ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషనే కాకుండా అది సొసైటీకి అంతటికీ ఉపయోగంగా ఉండేటట్టు ఉంటుంది. అందుకని ఇక్కడ ధ్యానం చేసేవాడికి ఒక్కడికే బెనిఫిట్ కాదు, అది అందరికీ బెనిఫిట్ వస్తుంది. జ్యోతిని హృదయంలోకి తీసుకున్న తర్వాత హృదయంలో ఆ జ్యోతిని దృష్టి కేంద్రీకరించి ఆ జ్యోతిని కాంచిన తర్వాత ఆ జ్యోతిని కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి ఏ విధంగా ఆ జ్యోతి కాంతిని పంపించాలి అనేది సూచించేవారు. ముందు రెండు పాదాలకి, కాళ్ళకి ఆ జ్యోతిని యొక్క కాంతిని పంపించమని, ఆ కాంతి శక్తి ఆ పాదాలని పవిత్రపరుస్తూ పవిత్ర శక్తినిస్తున్నదని, అనగా అంటే ఆ పాదాలు పవిత్ర ప్రదేశంలోనే వెళ్తాయి, పవిత్రమైన వాటికే పనికొస్తాయి అని. అదేవిధంగా ఆ తర్వాత చేతులకు రెండింటికి కూడా ఆ జ్యోతిని పంపించమని, ఆ పిమ్మట జ్యోతిని హృదయం నుంచి పైభాగాలకి, జ్ఞానేంద్రియాలకి, నోరు, చెవులు, కళ్ళు, అనగా ఈ భాగాలు పవిత్రమై ఆ జ్యోతి ప్రవేశించడంతో అవి పవిత్రమైనవి, చెవులు వింటాయి, పవిత్రమైన కళ్ళు కాంచుతాయి. ఆ పవిత్ర శక్తిని ఆ జ్యోతి మనకి అందిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఏదైనా మాలిన్య ఉంటే జ్యోతి పవిత్రపరుస్తూ ఉంది. ఆ జ్యోతిని ఇంకా భూమధ్యానికి తీసుకెళ్లి అక్కడ కూడా కేంద్రీకరించమని, ఆ తర్వాత సహస్రారానికి తీసుకెళ్లి జ్యోతిని అక్కడ కూడా కాంచిన తర్వాత తిరిగి ఆ జ్యోతిని హృదయంలోకి తీసుకుని, ఆ హృదయంలో జ్యోతి కొంత అనుభూతిని అందించి ఆ జ్యోతిలో ఇష్టదైవాన్ని కాంచమని, ఆ ఇష్టదైవానికి మనం ఏ విధంగా ప్రార్థించాలని, ఆ పిమ్మట చివరిలో స్వామి అసతోమ

0: ఈ ప్రార్థనతో స్వామి పూర్తి చేయించి చివరిలో మనం అందరం ప్రతి భజనకి శాంతి శాంతి మూడు సార్లు పలుకుతూనే ఉంటాము. దాని యొక్క వివరం కూడా స్పష్టంగా చెప్పేవారు. అది మూడు శాంతులు, అధిభౌతిక, అధిదైవిక, ఆధ్యాత్మిక శాంతిని మనకి ప్రసాదించేదని. ఆ భావంతో ఆ ఎరుకతోటి ఓం శాంతి శాంతి శాంతి ఈ విధంగా పూర్తి చేయించేవారు. అంతేకాకుండా ఒక్కొక్కసారి ధ్యానం క్లాసు మందిరంలో ఉండేది. ఆ మందిరంలో పైన కృష్ణుని విగ్రహం ఉండేది. ఆ టైంలోను స్వామి లోపల నుంచి వచ్చి ఆ కృష్ణుని పక్కలో పైన నుంచునేవారు. కొద్దిమంది ధ్యానం చేయకుండా స్వామిని చూసేవారు. ఆ తర్వాత ఏమీ ధ్యానం చేయడం లేదు అని సూచించేవారు. ఆయన లీలలు అనేక రకంగా ఉంటాయి, అందించే ఆనందం కూడా అమృతం.
1: గురు వచనమే శిష్యునకు శిరోధార్యం అని వివరించే ఒక మహత్తరమైన అనుభవాన్ని డాక్టర్ కిరణ్ బాల గారు ఇప్పుడు మనకు అందిస్తారు.
2: అది ఫస్ట్ ఏమైందంటే, మా నాన్నగారు ఏమనుకున్నారు అంటే, గురు నాన్నకు నీవు నా గురు, ఇక్కడ భూమిలో ఉన్నావు, ఈ రూపంలో ఉన్నావు, నీ నాకు దర్శనం వద్ద ఇవ్వాలి కదా ఇవ్వాలి, ఒకటే తాపత్రమే పడుతుంది. అది చాలా ఎక్కువ అయిపోయింది, ఇయర్నింగ్ ఇంటెన్సిఫై అయిపోయింది. ఎట్లయినా నువ్వు పెంచుకోవాలా, ఎట్లయినా నాన్న నాకు దర్శనం ఇవ్వాలా అని చెప్పేసి డ్రీమ్ ఏం రాలేదు. కానీ ఏమైంది, అప్పుడప్పుడు ఎయిర్ ఫోర్స్ లో టెంపరీ డ్యూటీ అని ఒక కాన్సెప్ట్ ఉంది అనమాట. ఏమన్నా పని మీద ఎవరికైనా పంపించాలా, రెస్పాన్సిబిలిటీ ఇచ్చి అంటే టీడీ చెప్పేసేసి పంపించేవాళ్ళమాట, ఆఫీసర్స్ ని ఏదో రెస్పాన్సిబిలిటీ ఇచ్చి. ఆ టీడీ అందరికి ఎయిర్ ఫోర్స్ సర్వీస్ లోపల చాలా సార్లు వచ్చేది అనమాట. సడన్ గా మనకు తెలిసిన ఆయనకి టీడీ వచ్చింది బెంగళూరుకి అంటే. అప్పుడు పాకిస్తాన్ అటాక్ జరుగుతా ఉండింది. దే వాజ్ ఫియర్ దట్ పాకిస్తాన్ విల్ అటాక్ అనమాట. 70s అట్లా అంటే ఫియర్ ఉండింది. అందుకే లాట్ ఆఫ్ మటీరియల్ విచ్ ఇస్ యూస్డ్ దేర్ ఫోర్ వార్ఫేర్ లో హ్యాడ్ టు బి బ్రాట్ ఫ్రమ్ బెంగళూరు నుంచి తీసుకుని రావాల్సింది. దానికి మనకు తెలిసిన ఆయన ఆఫీసర్ కి టీడీ ఇచ్చినారు, అక్కడ ఎయిర్ మార్షల్ ఉంటారు. ఆయనకి ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది. ఆ ఫ్యామిలీ ప్రాబ్లం షేర్ చేసుకుంటూ నాన్నకి ఏం చెప్పినారు, నాకు ఇట్లా ఇచ్చినారు కానీ ఐ మే నాట్ బి ఏబుల్ టు గో, కెన్ ఐ ప్రపోజ్ యువర్ నేమ్ అని. మై ఫాదర్ జంప్డ్ అట్ ది ప్రపోజల్ అనమాట. బెంగళూరు దగ్గరగా ఉంది అని సీతారామయ్య గారు చెప్తున్నారు. అప్పటికి బెంగళూరుకి వెళ్తే స్వామి దర్శనం చేయడానికి ఛాన్స్ వస్తుందేమో అని వెంటనే ఒప్పుకున్నారు. అది అందరికీ మనకు అనుభవమే, స్వామి ఇట్లా ప్లాన్ చేస్తామన్నమాట. పిలుచుకోవాలంటే తీసుకొని రావాలంటే ఇట్లా ప్లాన్, ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్ అనమాట. వెంటనే పోయి అక్కడ ఆఫీసర్కి చెప్తున్నారు, ఇట్లా ఐ మే నాట్ బి ఏబుల్ టు గో, ఇన్ ఆన్ మై బిహాఫ్ మిస్టర్ రామ్ నారాయణ్ విల్ గో అని. మై ఫాదర్స్ నేమ్ ఇస్ రామ్ నారాయణ్. సరే, అది ఏదో విదౌట్ ఎనీ ప్రాబ్లం, అది కూడా మామూలుగా కొంచెం ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ ఓవర్లుక్ చేసి వెంటనే, ఎందుకంటే నెక్స్ట్ ఆ డే సేమ్ డే వెళ్లాల్సింది, బెంగళూరుకి రావాల్సింది. పెద్ద టైం లేదు, మార్నింగ్ 9:30 ఇట్లా మామూలుగా 8:00 కి ఆఫీస్ రిపోర్ట్ చేస్తారు. 9:00 ఇట్లా తెలిసింది, 9:00 అలాట్ చేశారు మా నా ఫాదర్ కి టీడీ అని చెప్పేసి. యూ కెన్ గో టు ద హౌస్ ఫర్ అబౌట్ 1 hour అండ్ కమ్ బ్యాక్ అని చెప్పేసి 1 hour కి పర్మిషన్ ఇచ్చినారు టు గెట్ రెడీ అండ్ కమ్. మామూలుగా ఎయిర్ ఫోర్స్ అంతా అంతే, ఎక్కువ టైం ఇవ్వరు అనమాట, బికాస్ దీస్ ఆర్ వెరీ కాన్ఫిడెన్షియల్ థింగ్స్ అనమాట. సో ఎనీవే మై ఫాదర్స్ యూస్ టు అనమాట, వచ్చేసేసి వెంట్లో ఇంట్లో గబగబ చిన్న సూట్ కేసులో సామాన్ పెట్టుకున్నారు. అమ్మకి చెప్పారు, అమ్మకు కూడా చెప్పలేదు ఎగ్జాక్ట్లీ ఏం పని అనమాట. ఇట్లా టీడీ వచ్చింది, బెంగళూరుకి వెళ్ళాలి, మై మదర్ ఇస్ యూస్ టు అనమాట, సరే అని చెప్పింది. ఒక 1 hour లో ప్రిపరేషన్ చేసి భోజనం చేసి ప్యాకింగ్ తీసుకొని వచ్చేసేసినారు. వెంటనే ఆ రోజుల్లో పెద్ద ప్లేన్ ఉండేదంట, దాని ప్యాకెట్ చెప్పేవాళ్ళు అనమాట. ఆ ఒక్క ప్లేన్ లో ఎంత కెపాసిటీ అంటే 2 lorries అండ్ 2 jeeps కెన్ కమ్ అనమాట. వెరీ హ్యూజ్, డైమెన్షన్స్ ఎక్కువ అనమాట, కానీ హెవీ లోడ్ తీసుకుంటుంది. దాంట్లో కో పైలట్ పైలట్ కూర్చొని రావాలన్నమాట. దాట్ ఈస్ ఓన్లీ క్యారియర్ అనమాట, ఇట్ ఈస్ నాట్ ప్యాసింజర్ ప్లేన్. సో అది ఫుల్ గా రెడీగా ఉన్నింది. ఒక 12:00 అట్లా బయలుదేరేసేసి బెంగళూరుకి వచ్చేసేసినారు బై ఈవినింగ్. చేరేటప్పటికి ఎయిర్పోర్ట్ కి, అప్పుడు బెంగళూరులో 3 యూనిట్స్ ఉండే, ఎయిర్ ఫోర్స్ యూనిట్స్ ఉండేవి. ఆ 3 యూనిట్స్ కరెక్ట్ యూనిట్ కెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసి ఫ్రీ అయిపోయి, నైట్ కి ఏమైనా పాసిబిలిటీ ఉంటే అక్కడంతా ఎంక్వైర్ చేశారు. ఈ లోపలంతా పుట్టపర్తి ఎంత దూరము, ఎట్లా కమ్యూనికేషన్, కమ్యూటింగ్ ఎట్లా జరగాలి, అదంతా స్వామి సంకల్పం ఉంటే అదంతా సరిగ్గా తెలిసిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు కరెక్ట్ గా టయానికి వచ్చి అంతా సిద్ధంగా చెప్పేసేస్తారు, అంతా క్లియర్ గా మా నాన్నకి చెప్పేసేస్తారు. రెడీగా ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాండింగ్ ఓవర్ కౌంటింగ్ అవి అంతా, ఆ పని అంతా పూర్తి చేసేసినారు తొందరలోనే. 3 డేస్ గా ఇచ్చినారు, 3 డేస్, 3.5 డేస్ లో వచ్చేసేసేయాలన్నమాట. ఒక్క రోజు ఫినిష్ చేసేసారు. ఆఫ్టర్నూన్ కి ఫ్రీ అయిపోయి వెంటనే బెంగళూరు అది బస్ స్టాండ్ కి వచ్చినారు. మెజెస్టిక్ వచ్చేసి యలహంకలో యూనిట్, మెజెస్టిక్ వచ్చి వెంటనే రెడీగా ఉన్నింది బస్. బై నైట్ అనమాట చేరుకుంటారు. కరెక్ట్ గా యాజ్ ఇఫ్ వెయిటింగ్ లాస్ట్ ప్యాసెంజర్ టు బోర్డ్ ద బస్ అనమాట. కరెక్ట్ గా వచ్చేసేసినారు ఈవినింగ్. అప్పుడు స్వామి 4 టైమ్స్ దర్శనం ఇచ్చేవాళ్ళు అనమాట. నైట్ కూడా ఒక దర్శనం 8:00 ఉండేది. ఓకే, స్వామి బయట వచ్చి ఒకసారి పైన ఒకసారి కింద ఒక చిన్న రౌండ్ తీసుకుని అప్పుడు వెళ్ళానమాట డిన్నర్ తర్వాత. మా నాన్న చేరేటప్పటికి 8:15 అట్లా అయిందనమాట. లేట్ అయిపోతుంది అని పరిగెత్తుకుని పరిగెత్తుకుని వచ్చినారు లోపలికి. అప్పుడు కాంపౌండ్ వాల్ ఏం లేదు, బిల్డింగ్స్ ఏం లేవు, స్ట్రైట్ గా వచ్చేసినారు. అప్పుడు స్వామి మందిరం ఉంది, వేరే మందిరం కూడా కొంచెం ఎక్స్టెన్షన్స్ ఏం లేవు, చిన్నగా ఉండింది. స్వామి దర్శనం ఇచ్చి సార్ టర్న్ చేసుకుంటున్నారనమాట. అప్పుడు చేరుకున్నారు, పరిగెత్తుకుని వచ్చేసేసి హార్డ్లీ మెనీ పీపుల్, వెరీ ఫ్యూ పీపుల్ అనమాట. అట్లా వస్తూ పరిగెత్తుకుని వస్తూ స్వామి ఏంటి నేను వస్తున్నాను, ఎంత దూరం నుంచి పిలుచుకున్నావు, మళ్ళీ యువర్ షోయింగ్ మై యువర్ బ్యాక్ అండ్ గోయింగ్ అనమాట. అట్లా అనిపించారు. స్వామి ఈజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ద డోర్ అనమాట, దగ్గరలో ఉన్నారు తలుపుకి. ఒక్కసారి మొహం చూపించు అని చెప్పి మనసులో ఆతృత వచ్చింది. వెంటనే స్వామి టర్న్ అనమాట, టర్న్ చేసి నాన్నగారిని చూసి ఆశీర్వాదం ఇచ్చినారు లోపలికి. అప్పుడు కాంపౌండ్ వాల్ ఏం లేదు, బిల్డింగ్స్ ఏం లేవు, స్ట్రైట్ గా వచ్చేసినారు. అప్పుడు స్వామి మందిరం ఉంది, వేరే మందిరం కూడా కొంచెం ఎక్స్టెన్షన్స్ ఏం లేవు, చిన్నగా ఉండింది.

మొహం చూపించు అని చెప్పి మనసులో ఆతృతో వచ్చింది. వెంటనే స్వామి టర్న్ అనమాట, టర్న్ చేసి నాన్నగారిని చూసి ఆశీర్వాదించి మళ్ళీ చాలా అట్లా అట్లా చెప్పి నాట్ చేసి అప్పుడు లోపలికి వెళ్ళాను అనమాట. సో వస్తూనే దర్శనం అయింది, చాలా ఆనందంగా ఉన్నారు. ఇట్లా ఫస్ట్ టైం నాన్నని పిలిచినారు అనమాట, దర్శనం తీసుకున్నారు. నాన్నగారు వన్ ఫుల్ డే అనమాట, వన్ అండ్ హాఫ్ డే ఉంది. ఏంటంటే వన్ అండ్ హాఫ్ డే తర్వాత మళ్ళీ బస్ తీసుకుని బెంగళూరు వాపస్ వెళ్ళేసి లగేజ్ బ్యాగేజ్ అంతా కౌంట్ చేసి హ్యాండ్ ఓవర్ తీసుకుని వాపస్ ఆగ్రాకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వన్ ఫుల్ డే ఉంది అని రేపు నెక్స్ట్ డే ఎక్కువ మంది లేరు, 50 పీపుల్ డివోటీసే ఉన్నారు. వాళ్ళందరి చేతిలో ప్యాకెట్స్ ఉన్నాయి, విభూతి ప్యాకెట్స్, ఫోటోస్, అవన్నీ నాన్నగారికి ఎక్కడ తీసుకున్నారు కనుక్కొని అవి కొనుక్కుని నాన్నగారు కూడా ఆతృప్తి తీసుకుని వచ్చి కూర్చొని తీసుకుని కూర్చున్నారు పట్టుకొని. స్వామి దర్శనానికి వచ్చినారు, చాలా ఆనందం, క్లియర్ గా స్వామి దర్శనం అవుతుంది, నీళ్లు కారుతున్నాయి, హ్యాపీగా ఉన్నారు. స్వామి దగ్గరగా వచ్చి ఇట్లా బ్రెస్ చేసి నమస్కారం కాలే. మనకి సీతారామయ్య గారు ఏం చెప్తారు, నాన్నకి నువ్వు వెళ్తున్నావు కానీ నమస్కారం ట్రై చేయాలి, స్వామి నమస్కారం ఇస్తే మన మావో అహో భాగ్యము అది అందరికీ దొరకదు, అది చాలా ఇంపార్టెంట్ అనమాట చెప్తున్నారు. మా నాన్నగారు ఇప్పుడు స్వామి దగ్గరగా వస్తున్నా కదా లేచి పోయి నమస్కారం చేద్దాము అలవాటు అట్లా కదా అని లేస్తే ఎవరో చెప్పారు వద్దు కూర్చోవాలి కూర్చోవాలని చెప్పి లాక్కుని పిక్కుని కూర్చోబెట్టేస్తున్నారు. సరే తర్వాత లేదు డిసిప్లిన్ అనేవి ఎయిర్ ఫోర్స్ లో ఉంది కదా అని కూర్చున్నారు. అర్థమైంది ఇట్లా లేకూడదు అని కూర్చున్నారు. స్వామి దర్శనం ఇచ్చి చాలా 2 times దర్శనం మార్నింగ్ కూడా ఇచ్చినారు, భజన్కి మళ్ళీ వచ్చినారు. 1 hour భజన్ అప్పుడు 10 to 11 అది అటెండ్ చేశారు. మళ్ళీ భజన్కి వచ్చేటప్పుడు కొంచెం దూరం ఉన్నారు, ఫాదర్ ఏం డిసిప్లిన్ చేయకూడదని లేవలేదు. ఇంకా ఈవినింగ్ వచ్చింది, ఈవినింగ్ స్వామి నువ్వు దగ్గరగా రావాలి నాకు నమస్కారం ఇవ్వాలి అది మనసులో ఉన్నింది. ప్రే చేస్తుండగానే స్వామి దగ్గరకు వచ్చి బ్లెస్ చేశారు కానీ నమస్కారానికి లేస్తే వెయిట్ వెయిట్ అన్నారు. సరే వెంటనే కూర్చునేసినారు డిసిప్లిన్ కదా అని, పాదాల మీద హాయిగా స్పర్శం చేసుకోవచ్చు కానీ స్వామి వెయిట్ అన్నారు కదా, హీ డిడ్ ట్రై. కూర్చున్నారు ఇంకా స్వామి నా దగ్గర ఒకే ఒక మార్నింగ్ ఉంది, యూ హ్యావ్ టు గివ్ మీ పర్మిషన్ అనమాట, యూ హ్యావ్ టు గివ్ మీ నమస్కారం అని చెప్పి ఒకటే ప్రే చేసుకుంటూ కూర్చున్నారు. అప్పుడు షెడ్ ఎక్కువ లేవు, ఒక షెడ్ ఉండేది గణేష్ టెంపుల్ వెనకాల. ఇప్పుడు కార్తికేయ టెంపుల్ ఉంది కదా అక్కడ పెద్ద షెడ్ ఉండింది, హాఫ్ లేడీస్ హాఫ్ ఫ్యామిలీ, అక్కడ ఏదో కొంచెం రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం కూర్చున్నా. ఆ రోజు కూడా దూరం నుంచి వెయిట్ వెయిట్ అన్నారు కానీ దగ్గరికి నమస్కారం ఇవ్వడానికి రాలే. అయ్యో ఎట్లా ఇప్పుడు వెళ్ళిపోవాలి కదా నమస్కారం చిక్కలేదని ఒకటే ఆదుర్త. మళ్ళీ దగ్గరకు వచ్చి వెయిట్ వెయిట్ మళ్ళీ అన్నారు స్వామి. ఏంటి వెయిట్ అంటే ఇప్పుడు నేను వెళ్ళాలి కదా స్వామి, వెయిట్ అనేసినారు ఏం చేయాలా. పక్కన వాళ్ళకి అడిగితే స్వామి ఇప్పుడు వెయిట్ అంటున్నారు ఏం చేయాలా, నేను వెళ్ళిపోవాలి కదా ఎయిర్ ఫోర్స్ లో, యూ కాంట్ టేక్ ఛాన్సెస్, వెళ్ళిపోవాల్సిందే అంతే. అప్పుడు ఎవరో చెప్తున్నారు కస్తూ గారు ఇంట్లో ఎట్లే ఉంది దగ్గరలోనే ఉంది, ఆయన పోయి అడిగితే గైడెన్స్ ఇస్తారు అని ఎవరు చెప్పారు. పోయి కస్తూ గారు ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పేసి అడిగినారు, సార్ ఇట్లా స్వామి వెయిట్ అంటున్నారు, ఐ హావ్ ఎ వెరీ క్రూషియల్ సిగ్నిఫికెంట్ కన్సైన్మెంట్ టు క్యారీ టు ఆగ్రా బ్యాక్, ఐ కెనాట్ వెయిట్, వాట్ టు డూ అని అడిగితే కస్తూ గారు ఒకటే అన్నారు, స్వామి వెయిట్ అన్నారంటే యూ హ్యావ్ టు వెయిట్, దేర్ ఈస్ అ మీనింగ్ ఇన్ ఇట్, అదర్వైజ్ బై నౌ స్వామి హెస్ టోల్డ్ యూ 4 times వెయిట్, సో దేర్ ఈస్ అ మీనింగ్, ఐ విల్ సజెస్ట్ డోంట్ గో, ఇంక అక్కడ జాబ్ పోతుంది, ఇట్స్ వెరీ సీరియస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా అంటే వెరీ క్రూషియల్ అండ్ సిగ్నిఫికెంట్ అండ్ కాన్ఫిడెన్షియల్ కన్సైన్మెంట్ అనమాట, అండ్ ఫాదర్ అలోన్ మస్ట్ గో అనమాట, ఇంకెవరికి ఇవ్వడానికి లేదు బికాస్ ఇది బెంగళూరు అనమాట. ఆగ్రాలో అయితే హీ కెన్ ఆస్ సమ్ కో ఆఫీసర్స్. చాలా భయపడ్డారు లోపల, మళ్ళీ వద్దన్నారు కదా సరే వదిలేస్తామని చెప్పేసి ఉండిపోయినారు. ఇంకా 12 o'clock కి బస్ వెళ్ళేది బెంగళూరుకి, ఎక్కలే కూర్చున్నారు. ఇంకా స్వామి నీ ఇష్టం ఎట్లానే చూసుకో చేసుకో అని ఈవినింగ్ దర్శనానికి కూర్చున్నారు. ఈవినింగ్ దర్శనం మళ్ళీ దగ్గరికి వచ్చినారు, నమస్కారం ఇవ్వలే కానీ మళ్ళీ వెయిట్ వెయిట్ అన్నారు. ఏంటి ఇది 6 times అయిపోయింది అప్పటికి వెయిట్, ఎనీవే ఐఎమ్ వెయిటింగ్ స్వామి, టెల్ యూ టెల్ మీ టు గో, ఐ విల్ నాట్ గో అని చెప్పి మనసులో అనుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ కూర్చున్నారు. నెక్స్ట్ డే యాక్చువల్లీ స్పీకింగ్ 9:30-10 o'clock కన్సైన్మెంట్ ఫ్లైట్ ఆ ప్లేన్ సేమ్ ప్లేన్ ప్యాకెట్ ప్లేన్ వెళ్ళిపోవాలా.

0: 9:30 కరెక్ట్ గా ఆ ప్లేన్ వెళ్లే టైంకి స్వామి దగ్గరకు వచ్చారు. వచ్చి నమస్కారంలో అంటే పిలిచి నమస్కారం ఇచ్చినారు. లేచి నమస్కారం చేసి బాగా కిస్ చేసి స్వామి పాదాన్ని సాటిస్ఫాక్షన్ గా నమస్కారం చేసి స్వామి దగ్గర ఇట్లా హ్యాండ్ ఫోల్డ్ చేసి స్వామిని చూస్తే నౌ యు కెన్ గో అని ఇంగ్లీష్ లో చెప్పారు. నౌ ఐ కెన్ గో, కానీ ఎక్కడ పోవాలా? బెంగళూరుకి వెళ్ళాలా, ఆగ్రా వెళ్ళాలా? ఆగ్రా వెళ్ళాలంటే 4 డేస్ డిలే అయిపోతుంది. బెంగళూరు వెళ్ళాలంటే ఫ్లైట్ ఏమో వెళ్ళిపోయి ఉంటుంది. ఏదో చేసి ఉంటారు అక్కడ అడ్జస్ట్మెంట్, ఏం చేసి ఉంటారో తెలియదు. కానీ బెంగళూరులో పోతే కూడా వాల్యూ ఉందో లేదో, వెదర్ టు గో దేర్ ఆర్ హియర్ డైలమాలో ఉన్నారు. మళ్ళీ కస్తూరి గారి దగ్గరికి వెళ్తే అడిగితే స్వామి వుడ్ హావ్ డన్ సంథింగ్, గో టు బెంగళూరు అని చెప్పి సజెస్ట్ చేశారు. కస్తూరి గారు ఎవరు సజెస్ట్ చేస్తే సరే అని చెప్పి ఆ రోజు బెంగళూరు బస్ తీసుకుని 12:00 ఈవినింగ్ లోపల చేరుకున్నారు. చేరుకొని ఇంకా భోజనం సరిగా చేయలేదు. చేరుతూనే మెస్కి వెళ్ళారు డిన్నర్కి. చాలా ఆకలిగా ఉంది, పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా అని అక్కడ పోయి చూస్తే కో పైలట్ కూర్చొని ఉన్నాడు. ఏంట్రా నువ్వు వెళ్ళలేదా, ప్లేన్ ఎక్కడుంది, ఏమైందిరా అని అడిగితే నీ ఫస్ట్ డిన్నర్ తీసుకో, నా డిన్నర్ కూడా అయిపోతుంది, చెప్తాను నీకు స్టోరీ అని చెప్పినాడు. ఏంటి స్టోరీ చెప్పరా చెప్పు అని చాలా నేచురలీ చాలా ఎంతూజియాజము, చాలా ఆశ్చర్యము. ఇంపాసిబుల్ థింగ్ అనమాట, ప్లేన్ నాట్ గోయింగ్ ఇస్ సంథింగ్ ఇంపాసిబుల్, కెనాట్ హ్యాపన్. సో తిండి కూడా సరిగ్గా లోపల పోవట్లేదు, నువ్వు చెప్పాలా, తిను నేను చెప్తాను కదా, నువ్వు ఏం భయపడద్దు అని చెప్పేసి కొంచెం సాధన ఇచ్చి ఫినిష్ చేసినాడు. మై ఫాదర్ బై ద టైం ఆయన ఫినిష్ చేసే లోపలే ఫినిష్ చేసి కూర్చున్నాడు. ఇంక పద పైలట్ దగ్గరికి వెళ్తాము, ఆయనే చెప్తాడు నీకు అని చెప్పేసి ఇద్దరు పోయి కలిసి ఆ పైలట్ దగ్గర. ఆ పైలట్ ఏమో ఒక సర్దార్జీ అనమాట, సిక్. వచ్చావా అని చెప్పినాడు. ఏంటి అయ్యి, వై ఆర్ యూ హైడింగ్, తొందరగా చెప్పండి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంటైన్ మై సెల్ఫ్. ఒకటి మనసులో స్టమక్ లో నాకు చాలా డిస్టర్బెన్స్ ఉంటే కూర్చో చెప్తామని కూర్చోబెట్టారు. ఏమైందంటే అక్కడ జరిగింది వన్ పాయింట్ నేను మిస్ అయినాను. సెకండ్ డే మార్నింగ్ వెయిట్ చేసేటప్పుడు స్వామి అని చెప్తున్నారు, కరెక్ట్ టైం టేక్ ఆఫ్ టైమ్ లోనే చెప్తున్నారు. అప్పుడు స్వామి ఫాదర్ వైపు చూడకుండా గాలి ఇట్లా ఎయిర్ లో చూసినట్టు, స్కై లో చూసినట్టు ఇట్లా ఇట్లా అన్నారు, వెయిట్ అని. అప్పుడు అర్థం కాలే. ఇప్పుడు స్టార్ట్ చేసినారు స్టోరీ. ఏమైందంటే కరెక్ట్ టైంలో వేరే ఆఫీసర్ ని టీడీలు చేసి అక్కడ బెంగళూరు వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసి చాలా ప్రోటోకాల్ అంతా చూసి అన్హ్యాపీ అయిపోయి ఏదో బ్లాక్ రిపోర్ట్ రాసి తయారు చేసి కమ్యూనికేట్ చేసి అక్కడ ఆగ్రాలో కమ్యూనికేట్ చేయాలి కదా. ఎవ్రీథింగ్ ఇస్ కమ్యూనికేటెడ్ త్రూ దేర్ ఓన్ లాంగ్వేజ్ అనమాట. అదంతా పారాఫండల్ చేసిన తర్వాత కరెక్ట్ టైంలో టేక్ ఆఫ్ చేస్తున్నాడంట ద సిక్ అమృత్ సింగ్ ఆయన పేరు అనుకుంటాను. మోస్ట్ ఇట్ ఇస్ అమృత్ సింగ్ హిస్ నేమ్ వాస్. హీ స్టార్టెడ్ ద ఫ్లైట్ అనమాట. ప్లేన్ టేక్ ఆఫ్ చేయ ముందు ఒకసారి రన్వేలో టేక్ ఆఫ్ ముందు రన్వేలో ఒక రౌండ్ తీసుకోవాలా టు పికప్ స్పీడ్ యూజువలీ. ఆ స్పీడ్ తీసుకునేటప్పుడు టర్నింగ్ లో బ్రేక్ వేస్తున్నాడు, బ్రేక్ పడలే. సెకండ్ టైం బ్రేక్ చేసి అప్పుడు కూడా బ్రేక్ పడలే. అంటే ఇట్లా కొంచెం కూడా డ్రాబ్యాక్ అంటే కొంచెం కూడా ప్రాబ్లం అనిపిస్తే టేక్ ఆఫ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఇట్స్ వెరీ కాస్ట్లీ ప్లేన్స్, యూ కెనాట్ టేక్ ఛాన్సెస్. సో ద అండర్స్టాండింగ్ ఇస్ ద ప్లేన్ విల్ నాట్ టేక్ ఆఫ్. ఇమీడియట్లీ సిగ్నల్ ఇచ్చినాడు, ఐఎమ్ నాట్ టేకింగ్ ఆఫ్, ఐఎమ్ ట్యాక్సీయింగ్ బ్యాక్ అనమాట. ట్యాక్సీయింగ్ బ్యాక్ అంటే ఇట్ ఈస్ కమింగ్ టు ద హ్యాంగర్. హ్యాంగర్ హ్యూజ్ హ్యాంగర్స్ ఉంటాయి, ప్లేన్స్ విల్ బి రెస్టింగ్ ఇన్ దాట్ అనమాట. ఐఎమ్ ట్యాక్సీయింగ్ బ్యాక్, బ్రేక్ నాట్ ఫంక్షనింగ్ అని చెప్పేసి సిగ్నల్ ఇచ్చినారు. ఇమీడియట్లీ ట్యాక్సీ చేసినారు ఇంజనీర్స్, గ్రౌండ్ ఇంజనీర్స్ కేమ్ అనమాట. దే స్టార్టెడ్ చెకింగ్ అప్ ఎవ్రీథింగ్. చెక్అప్ చేస్తే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ప్రాబ్లం ఏం లేదు. ఏం పా ప్రాబ్లం ఏం లేదు, ఎందుకు స్టాప్ చేస్తున్నాడు ఇట్లా? లేదు, ఐ హావ్ ట్రై ట్వైస్, నేను బ్రేక్ ట్వైస్ ట్రై చేసినాను, దీస్ ఆర్ ద టైమింగ్స్, రికార్డ్ ఉంది అక్కడ సాఫ్ట్వేర్ లో ఉంటుంది, అప్పుడు కూడా ఉండేది ఏదో సమ్ అక్కడ రిజిస్టర్ అయింది. చెక్ చేస్తే నిజంగానే ట్రై చేసినాడు, బ్రేక్ పడలేదు అనమాట. మళ్ళీ ట్రై చేస్తున్నాను, మళ్ళీ చెకప్ చేస్తున్నాను, మళ్ళీ చెకప్ చేస్తున్నాను. all the engineers, they work together, technicians, they said everything is fine. ఏమై ఉండాలి, ఏం ఎవరికి అర్థం కావట్లేదు. అప్పుడు బంద్ కో పైలట్ ఏం చెప్తున్నాడు, వై డోంట్ యూ చెక్అప్ ది బ్రేక్ ఆయిల్. బ్రేక్ ఆయిల్ అంటే ఇప్పుడే కదా లోడ్ చేసింది, జస్ట్ నో వీ హ్యావ్ ఫిల్డ్ ద ట్యాంక్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కి బ్రేక్ ఆయిల్ ఈస్ నాట్ దేర్ అని మళ్ళీ చెక్అప్ చేస్తున్నారు. నథింగ్, ఏం కనపడలే. మళ్ళీ ఇన్సిస్ట్ చేస్తే అప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఖాళీ, బ్రేక్ ఆయిల్ ఇస్ ద ట్యాంక్ ఇస్ ఫుల్లీ ఎంప్టీ డ్రై. ఎట్లా అయింది, ఇప్పుడే కదా ఫిల్అప్ చేస్తున్నారు, ద ట్యాంకర్ ఇస్ స్టిల్ హియర్ అని చెప్పేసి చాలా ఆశ్చర్యపడిపోయినారు. అప్పుడు స్టాఫ్ ఏం చెప్తున్నారు, దే మేడ్ సమ్ టెక్నీషియన్స్ టు రన్ ఆన్ ద రన్వేలో రన్ అప్ చేసి చూడండి ఫ్రెష్ స్టెయిన్స్ ఏమైనా ఆయిల్ పడినాయా అని. చూస్తే ఏం ఫ్రెష్ స్టెయిన్స్ లేవు. బ్రేక్ ఆయిల్ స్టెయిన్స్ మేబీ దే కెన్ మేక్ అవుట్ ఆఫ్ డిఫరెంట్ గా ఉంటాయేమో తెలీదు, బట్ దే ఈవెన్ చెక్ రన్వే టు ఫైండ్ అవుట్ వెదర్ దే వాజ్ ఎనీ ఫ్రెష్ ఆయిల్ లీకేజ్ అనమాట. లీకేజ్ ఏం లేదు అక్కడ, కానీ నా ఓపెన్ చేస్తే చూస్తే ఖాళీ, లీకేజ్ ఏం లేదు, ఎక్కడ పోయింది ఆయిల్ తెలియలేదు. అప్పుడు క్విక్ గా మళ్ళీ ఫిల్అప్ చేయండి పోవాలా. ఇట్ నెవర్ హ్యాపన్స్, అట్లా ఎప్పుడు జరగదు. ఆ యూనిట్ లో, ఎయిర్ ఫోర్స్ యూనిట్ లో బ్రేక్ ఆయిల్ లేదు. ఇంకా నెక్స్ట్ తెప్పించాలా, వేరే యూనిట్స్ కి ఫోన్ చేసి కనుక్కుంటే అక్కడ కూడా ఫర్ దేర్ ఓన్ యూజ్ ఉంది, ఎక్స్ట్రా లేదు, వీ కెనాట్ గివ్ అని చెప్పేసినా. ఇంతకంటే ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కూడా కాంటాక్ట్ చేసినారు, బికాస్ దిస్ ఇస్ అ వెరీ క్రూషియల్ కన్సైన్మెంట్ అని. కాంటాక్ట్ చేస్తే అక్కడ కూడా వీ కెనాట్ స్పేర్ అని చెప్పేసి వద్దనిస్తున్నారు. ఇంకా హైదరాబాద్ నుంచి రావాలి బ్రేక్ ఆయిల్, అది నెక్స్ట్ డేనే వచ్చింది, నెక్స్ట్ డే నైట్ కే వస్తుంది. నెక్స్ట్ డే నైట్ కి మా ఫాదర్ రీచ్ అయ్యన్నారు అక్కడ. కరెక్ట్ గా నువ్వు రీచ్ అయ్యావు కదా, ఆ బ్రేక్ ఆయిల్ కూడా ఇప్పుడు వస్తా ఉంది, ఏదో చేశావు, నువ్వు ఎక్కడే వెళ్ళావు నాకు కరెక్ట్ గా చెప్పాలా అని చెప్పేసి అందరూ వెనకాల పడ్డారు. ఫస్ట్ ఏమో ట్రై టు హైడ్ అనమాట, ఎందుకంటే ఇట్లా సిక్ పైలట్ ఉన్నారు, కో పైలట్, దే విల్ నాట్ బిలీవ్ అని చెప్పేసి చెప్పలేదు. కానీ ఇప్పుడు తర్వాత చెప్పినారు, నాకేమో సాయిబాబా మీద నమ్మకం ఉంది, నేను పుట్టపర్తి పోయి వచ్చినాను, ఆయన వెయిట్ అంటే ఉండిపోయినాను, ఇప్పుడు పర్మిషన్ ఇస్తే నేను బయలుదేరి వచ్చినాను అని చెప్తే అదిగో ఇంక వెనకాల చూడు బ్రేక్ ఆయిల్ కూడా వస్తుంది. ఆఫ్టర్ మై ఫాదర్ రీచ్డ్ 1 hour 1.5 hours తర్వాత బ్రేక్ ఆయిల్ రీచ్ ఫ్రమ్ 1 day లో ఇట్ రీచ్డ్ యలహంక యూనిట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ డేనే బయలుదేరాలి, నువ్వు ఫుల్ గా రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే టుమారో వీ హ్యావ్ టు గో అని చెప్పేసి అప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేసేటప్పుడు కరెక్ట్ గా వెయిట్ స్వామి ఇట్లా ఎయిర్ లో చెప్పి చూస్తూ చెప్పిన కరెక్ట్ గా ఆ టయానికినే బ్రేక్ వేసినాడు ఈయన. అందుకే మా ఫాదర్ కి చెప్పలేదు వెయిట్. ఈ వెయిట్ వాజ్ మెంట్ ఫర్ ది ఫ్లైట్ అనమాట. అక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్ సెకండ్స్ లో ఇక్కడ వెయిట్ స్వామి అన్నారు, అక్కడ ఫస్ట్ బ్రేక్ పడింది, పడలేదు. ఇక్కడ సెకండ్ టైం స్వామి వెయిట్ అన్నారు, ఆ లోపలే అక్కడ సెకండ్ టైం ట్రై చేస్తే బ్రేక్ పడలేదు అనమాట. ఇప్పుడు ఫాదర్ చేరుకున్నారు, ఆయిల్ చేరింది. నెక్స్ట్ డే కన్సైన్మెంట్ తీసుకుని వితౌట్ ఎనీ హిచ్ ఆ ప్రాబ్లం అంతా బ్లాక్ రిపోర్ట్స్ అంతా క్యాన్సిల్ చేసి ఓవర్లుక్ చేసి ఫాదర్ ఓన్లీ అల్టిమేట్లీ టుక్ బ్యాక్ ది కన్సైన్మెంట్ అండ్ రిపోర్టెడ్ కరెక్ట్లీ, సో ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. సో ఈ అనుభవం మా ఫాదర్ కి ఫేత్ ఎంత బాగా గాఢంగా వచ్చేసేసింది ఆఫ్టర్ దిస్ అనమాట, నో లుకింగ్ బ్యాక్.
1: అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలుగుజేసే ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక సత్యాలను అతి సరళంగా తెలిపే దర్శక గురువు మన సత్యసాయని అంటున్నారు స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సుధీంద్రన్ గారు. మరి వారి అనుభవాన్ని వారి మాటల్లోనే విందామా.
2: స్వామి దగ్గర అక్కడ నిజంగా ఇట్ ఇస్ సెడ్ లివింగ్ విత్ గాడ్ ఇస్ టు ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఇస్ ట్రూ టు ది కోర్. అంటే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ లో కూడా స్వామి ఆ ప్రేమతో పాటు ఆ ఒక్క లెసన్ కూడా ఉంటుంది దట్ వీ నీడ్ టు ఇన్కల్కేట్. ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఏది చూస్తే కూడా దాంట్లో ఒక దర్ ఇస్ అ లెసన్ ఫర్ అస్ టు లెర్న్. వన్ థింగ్ దట్ ఐ కెన్ రిమెంబర్ ఇస్ అంటే నాకు కాన్వకేషన్ యూనివర్సిటీ కాన్వకేషన్ డ్రామాలో నాకు ఐ హ్యాడ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ ప్లేయింగ్ అ రోల్. అంటే కాన్వికేషన్ డ్రామా అంటే ఇట్ మోర్ దాన్ ద డ్రామా, ఇట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్.
3: ఇది థర్డ్ యూజీలో వచ్చింది,
2: థర్డ్ యూజీలో వచ్చింది ఇది నాకు 19 అంటే అవును నవంబర్ 99 లో అది కాన్వికేషన్ డ్రామాలు. సో అంటే కాన్వికేషన్ డ్రామా అంటే స్పోర్ట్స్ మీట్ కానీ కాన్వికేషన్ డ్రామా కానీ ఏదైనా ఒక విచ్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ స్వామి టు షవర్ హిస్ లవ్ ఆన్ స్టూడెంట్స్. సో అంటే డ్రామా కాన్వికేషన్ డ్రామా ఛాన్స్ వచ్చిందంటే అంతే, ఇంకా వి నో దట్ స్వామి చాలా ఛాన్స్ దొరుకుతుంది అనమాట. సో ఈచ్ స్టూడెంట్ ఇస్ ఈగర్ టు యునో బి ఏ పార్ట్ ఆఫ్ ద కాన్వికేషన్ డ్రామా గ్రూప్. 99 లో ఒక ఆ డ్రామా కాన్వికేషన్ డ్రామా, ఇట్ వాజ్ ఇదంటే మిథలాజికల్ డ్రామా విత్ అ ప్యారలల్ టు ది మోడర్న్ డే, అలాగా ఇట్ వాస్ ది దట్ వాస్ ది థీమ్. ఆ మిథలాజికల్ థీమ్ మహాభారతము, పంచపాండవులు, కృష్ణుడు. సో నేను ఐ హ్యాడ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ కృష్ణ ఇన్ దట్ 1999 డ్రామా. అప్పుడు అంటే డ్రామా స్టూడెంట్స్ డ్రామా అని పేరు కానీ ప్రతి ఒక్కటి కూడా స్వామియే చేస్తారు, బీ ఇట్ డైరెక్షన్, బీ ఇట్ స్క్రిప్ట్, బీ ఇట్ మ్యూజిక్, బీ ఇట్ డాన్స్, ప్రతి కాస్ట్యూమ్స్, ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా స్వామియే. ప్రతి ఒక్క చిన్న చిన్న ఆస్పెక్ట్ లో కూడా పర్ఫెక్షన్ స్వామి, హీ ఎన్ష్యూర్స్ దట్ దర్ ఇస్ పర్ఫెక్షన్. అండ్ ఆఫ్టర్ ఆల్ దాట్ he gives the credit to students and swami eppudu cheppetappudu pillalu baaga chesaru chaala baagunindi drama ani cheppudu adi and it's natural because whatever children do ultimately it is the parent or the teachers who teach and get the everything done through children and give the credit to the children alage kuda swami students relationship kuda ante ante అప్పుడు డ్రామా టైంలో స్వామి కాస్ట్యూమ్ గురించి అడిగారు. అప్పుడు అడిగేటప్పుడు ఈ మిథలాజికల్ క్యారెక్టర్స్ కాస్ట్యూమ్ అంతా కావాలి కదా, వార్డెన్ సార్ని వెళ్ళి అడగండి స్టూడెంట్ కాస్ట్యూమ్స్ అంతా ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి, మంచి కాస్ట్యూమ్ తీసుకురండి అని చెప్పి చెప్పారు. వాళ్ళు చాలా ట్రై చేశారు కానీ అసలు వన్స్ ఆర్ ట్వైస్ కాస్ట్యూమ్స్ చూపించారు స్వామికి, బాగలేదు ఇంకా మరి ట్రై చేయండి అని చెప్పారు. అప్పుడు వార్డెన్ సార్ కూడా, స్వామి చాలా ట్రై చేశాం స్వామి, అసలు మంచి కాస్ట్యూమ్ దొరకటం లేదు స్వామి అని చెప్పారు స్వామికి. అప్పుడు ఇది స్వామికి అని చెప్పారా, స్వామి యూనివర్సిటీకి, స్వామి యూనివర్సిటీ పిల్లలకి అని చెప్పారా మీరు అని వార్డెన్ సార్ అడిగారు. చెప్పలేదు స్వామి, చెప్పండి అని చెప్పారు స్వామి. తర్వాత నెక్స్ట్ డే ఒక వెళ్లి తర్వాత వార్డెన్స్ అందరు కూడా దే గాట్ వెరీ గుడ్ కాస్ట్యూమ్స్. అంటే అది స్వామి నామ మహిమ అట్లాంటిది, ఎనీథింగ్ అది చెప్తే వెంటనే అది
3: అయిపోతుంది.
2: సో నెక్స్ట్ డే మంచి కాస్ట్యూమ్స్ అంతా తీసుకొచ్చారు అండ్ ఇది బాగుంది సరే అందరూ వేసుకురండి అని చెప్పారు. ఇంటర్వ్యూ రూమ్ లో స్వామి పిలిపించి తర్వాత ఈ కాస్ట్యూమ్స్ అంతా ఒక్కొక్క పంచ పాండవులకి, కృష్ణుడికి కూడా ప్రతి ఒక్క కాస్ట్యూమ్ కూడా మీరు చేంజ్ చేసుకుని కాస్ట్యూమ్ వేసుకుని రండి అని చెప్పారు. మేమందరూ కూడా ఈ కాస్ట్యూమ్ అంతా తీసుకొని అక్కడ లోపల రూమ్స్ లో వెళ్లి చేంజ్ చేసుకుని తర్వాత స్వామి దగ్గర వచ్చాము. స్వామి అంతా బాగా ప్రతి ఒక్క డీటెయిల్ చూసి ఇది బాగుంది, ఇది చేంజ్ చేయాలి అంతా చెప్పి, ఈ సజెషన్స్ అంతా చెప్పి, సరే వెళ్ళి మీరు మరి వైట్స్ చేంజ్ చేసి వచ్చేయండి అని చెప్పారు. కానీ అంటే వెన్ వి చేంజ్ టు మిథలాజికల్ క్యారెక్టర్స్ వి టుక్ అస్ ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ పైన అయింది. అంటే అది చాలా ఎలాబరేట్ కాస్ట్యూమ్స్ కదా, చాలా ఈ షాల్స్, తర్వాత ఈ జ్యువెల్స్, అలాంటి అది అంతా ప్రతి ఒక్కటి వేసుకోవడానికి చాలా టైం పట్టింది. అప్పుడప్పుడు స్వామి ఏంట్రా అయిందా అని స్వామి కెప్ట్ ఆస్కింగ్ త్రూ వార్డెన్ సార్. ఇంక దెన్ వి టుక్ లేట్ స్వామి అండ్ వి టుక్ సమ్ టైమ్, ఫైనలీ వి అపియర్డ్ ఇన్ ద ఫుల్ కాస్ట్యూమ్స్ స్వామి ముందు. తర్వాత స్వామి అంతా సజెషన్స్ చెప్పి ఓకే బాగుంది చేంజ్ బ్యాక్ టు వైట్స్ అని చెప్పారు. వి వెంట్ అండ్ దెన్ విత్ ఇన్ 5 మినిట్స్ వి చేంజ్డ్ బ్యాక్ టు వైట్స్ అండ్ దెన్ వి కేమ్ అండ్ సాట్ అట్ స్వామి స్వీట్. అప్పుడు స్వామి అడిగారు చూసి, ఏమర్థమైంది అని అడిగారు స్వామి. అంటే వీడిన్ అండర్స్టాండ్ స్వామి, కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి స్వామి కాదు అని చెప్పి, స్వామి మీరు ఈ కాస్ట్యూమ్స్ అంతా వేసుకున్నారు కదా, దానికి ఎంతసేపు అయింది మీకు స్వామి? 15-20 మినిట్స్ పైన అయింది స్వామి, మేబీ మీరు స్వామి స్వామి క్షమించాలని చెప్పాము. కాదు, 15-20 మినిట్స్ అయింది. దాని నుంచి మరి వైట్స్ చేంజ్ చేసుకోవడం ఎంతసేపు పట్టింది స్వామి? ఇది వెంటనే 5 మినిట్స్ అయిపోయింది స్వామి అని చెప్పాము. అదేరా, అటాచ్మెంట్ అంటే చాలా కష్టము. ప్రతి ఒక్కటి మీరు వేసుకుంటేటప్పుడు అది అటాచ్మెంట్స్ లాగా, అదే చాలా కష్టము. కానీ డిటాచ్మెంట్ చాలా ఈజీ, విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అయిపోతుంది అని చెప్పి అది ఒక ఇట్స్ అంటే ఒక వండర్ఫుల్ లెసన్. అంటే మేము అంత మన ఒక థింకింగ్ అంటే స్పిరిచువాలిటీ అంటే కష్టము, డిటాచ్మెంట్ అంటే కష్టము అని, దట్స్ అవర్ మైండ్ సెట్. నిజంగా స్వామి చెప్పేటప్పుడు వి రియలైజ్ దట్ అటాచ్మెంట్ ఈస్ డిఫికల్ట్, టు హోల్డ్ ఆన్ టు సంథింగ్ ఈస్ డిఫికల్ట్, బట్ టు లెట్ గో ఈజ్ ఈజీ. అంటే ఒక చిన్న ఒక ఇన్సిడెంట్, ఒక కాస్ట్యూమ్స్ ఆ ఇన్సిడెంట్ లో ఒక డ్రామా లోపల ఇంకొక చిన్న డ్రామా ఉన్నింది.
3: అంటే ఏ ఆపర్చునిటీ కూడా స్వామి వదిలేవారు కాదు.
2: ట్రూ గురు అంటే హీస్ సో ఈగర్. అంటే స్వామి ఎప్పుడు చెప్తుండేవారు కదా, ఆల్ దీస్ ఆపర్చునిటీస్, కాలేజ్ హాస్పిటల్ స్కూల్స్ ఆల్ లైక్ క్యారెట్, ఐ గివ్ యూ ద క్యారెట్ సో దట్ ఐ కెన్ యూనో గివ్ యూ మచ్, యూ విల్ కమ్, యూ విల్ గెట్ అట్రాక్టెడ్ అండ్ కమ్, దెన్ ఐ కెన్ గివ్ యూ వాట్ ఐ హావ్ కమ్ టు గివ్ యూ అని చెప్పి. దట్ ఈస్ వెరీ ట్రూ. సో ప్రతి ఒక్క ఇన్సిడెంట్ లో కూడా స్వామి కీప్స్ యూనో గివింగ్ అస్ సో మెనీ లెసన్స్ ఇన్ వెరీ వెరీ సటిల్ వే. యూనో దట్ ఈస్ ట్రూ గురు దట్ స్వామి ఇస్.
1: లౌకిక విద్యలకు ఆధ్యాత్మిక విద్య జోడించినప్పుడే విద్య పరిపూర్ణమవుతుంది. విద్యార్థి దశలోనే ఆ పూర్ణ విద్యలో స్వయంగా శిక్షణనిచ్చి పాఠాలు నేర్పే గురువు మన స్వామి అని స్వామి పూర్వ విద్యార్థి శ్రీ కె మురళీకృష్ణ గారు అంటున్నారు. మరి వారి అనుభవాన్ని విందామా.
4: అసలు ఎంబీఏ మా థర్డ్ బ్యాచ్, 88-90 బ్యాచ్ కాబట్టి అప్పట్లో ఎంబీఏకి చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళు స్వామి. ఇంకా అదృష్టం ఏంటంటే మా ఫస్ట్ 2 బ్యాచెస్ స్వామి క్లాస్ రూమ్కి వెళ్ళి వాళ్ళకి పాఠాలు చెప్పారు. ఇండియన్ ఎథోస్ అండ్ వాల్యూస్ అని ఒక సబ్జెక్ట్ ఉంది, మన కల్చర్ గురించి, మన వాల్యూ సిస్టమ్ గురించి. మాకు ఇంకో సబ్జెక్ట్ ఉండేది, ద గ్రేట్ ఇండియన్ లీడర్స్ అని. ఆ సబ్జెక్ట్స్ ఇలాంటివన్నీ స్వామి తీసుకునేవాళ్ళు. తీసుకుని గొప్ప గొప్ప వాళ్ళ గురించి చెప్పి అసలు మన కల్చర్ ఏంటి, మనం ఏం చేయాలి, అసలు హిందూ వాల్యూస్ ఏంటి, సనాతన ధర్మం వాల్యూస్ ఏంటి అని చెప్పి అవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. మా థర్డ్ బ్యాచ్ వచ్చేసరికి ఆ క్లాస్ రూమ్ సెషన్ కాస్త ఇంటర్వ్యూ రూమ్ లోకి షిఫ్ట్ అయింది. ఏదైనా మనం మంచికే కదా, అది కాకపోయినా ఇంటర్వ్యూ రూమ్ లోకి వచ్చాము. సో అలా జరిగింది. మా ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మొదటి నుంచి ఇంటర్వ్యూస్ బాగా ఎంబీఏ బ్యాచ్కి ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ ఇంటర్వ్యూ రూమ్ లో స్వామి కూర్చి జనరల్ గా అందరిని గురించి ఎంక్వైరీ చేసి ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అని మాట్లాడారు అనమాట. మాట్లాడిన తర్వాత విభూతి క్రియేట్ చేసి అందరికి ఇచ్చి ఇక్కడి నుంచి ఏ కోర్సు గురించి, అసలు సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయని చెప్పి, మీకు ఏదైనా ప్రశ్నలు ఉన్నా సరే మీ లెక్చర్స్ ని ఫ్రీగా అడగండి, వాళ్ళు చెప్పలేకపోతే నన్ను అడగండి, ఇది ఒక సబ్జెక్ట్ అనే కాదు, మీకు ఏ సబ్జెక్ట్ గురించి రాక, మేనేజ్మెంట్ గురించి తెలియకపోయినా సరే నన్ను వచ్చి అడగండి. మేమనుకున్నాం స్వామి ఏంటి, మేనేజ్మెంట్ ఏంటి, ఈయన స్పిరిచువల్ గురువు కదా, మేమంతా గొప్ప గొప్ప చదువులు చదువుకుని బయట నుంచి ఇక్కడ ఉదర్దామని వచ్చాం, మాకు చెప్తారేంటి అనుకున్నాం. అది ఫస్ట్ ఇంటర్వ్యూ. సెకండ్ ఇంటర్వ్యూ ఇంకో 2-3 డేస్ లో జరిగిందనమాట. అయితే ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను, అందరూ అయిపోయిన తర్వాత స్వామి పాదనమస్కారాలు తీసుకున్నారు. అప్పటికి నేను చెప్పాను కదా, భగవంతుడు అంటే మనకి ఫోటో దేవుడే, ఒక ఆకారాన్ని మన ముందు కదులుతూ ఉంటే దాన్ని దేవుడు అని అనడం అర్థం కాలేదు అప్పుడు. అందుకని చెప్పి పాదనమస్కారం తీసుకోవాలా, ఎందుకు తీసుకోవడం వద్దులే అనుకున్నా. 2వ ఇంటర్వ్యూలో స్వామి మాట్లాడుతూ నా వైపు చూసి అడిగారు అనమాట, నువ్వు పేరేంటి అని చెప్పాను. ఇలా ఎక్కడి నుంచి వచ్చావు చెప్పాను. కొంచెం మళ్ళీ అందరూ వైపు తిరిగి నా వైపు తిరిగి ఒకసారి అనమాట, అందరితో మాట్లాడుతూ సడన్ గా నా వైపు తిరిగినారు. ఏమీ లేని తలబుర్రలో ఏదైనా పెట్టవచ్చు, ఏదేదో నిండిన తలబుర్ర, అది ఖాళీ అడుగు ఖాళీ అగున ఇలా సుకృతం నింపవచ్చునని చెప్పారనమాట. ఇదేమిటి మనకు అర్థం కాలేదు, కానీ రాందాను అర్థమైంది అసలు ఏం చేశారు అని. ఈ మొత్తం స్వామి దగ్గర జర్నీ అప్పటి నుంచి చూసుకుంటే నాకు అనిపించింది ఏంటంటే, ఒక చిన్న విత్తనం తీసుకొచ్చి మీరు ఒక గట్టి నేల మీద పెడదాం అనుకుంటే ఎన్ని నీళ్లు పోసినా సరే ఒక బండ మీద విత్తనం మొలకెత్తదు. అదే మీరు దాన్ని సాఫ్ట్ గా చేసి మట్టి చేసి కొంచెం సాయిల్ ఉన్నప్పుడు దానిలో వేసి ఒక విత్తనం వేస్తే అది పెరిగి ఫ్రూట్స్ ఇస్తుంది. అలాగే బయట నుంచి ఇచ్చినప్పుడు మాది దేన్ని రిసీవ్ చేసుకునేది కాదు, ప్రేమ అంటే అర్థమయ్యేది కాదు, స్పిరిచువాలిటీ అంటే అర్థమయ్యేది కాదు, పక్కవాడిని ప్రేమించాలి అంటే నాకేదైనా ఉపయోగం ఉందా అని ఆలోచించే రోజులు. అటువంటి హృదయంలో ఆయన ఏమి చెప్పలేదు, చెప్తే అర్థం కాదు అని. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అప్పటి నుంచి గ్రాడ్యువల్ గా నచ్చ చేసుకుంటూ వచ్చారు. వచ్చి ఆ ప్రేమతో మనిషిని మార్చారు. ప్రేమతో మనిషిని మార్చి అసలు ఎలా అయిపోయామంటే స్వామి అంటే మా ఫ్రెండ్, నా గురువు, నా దైవం, సర్వస్వం. నేను ఒక పని చేస్తున్నాను అంటే స్వామికి నచ్చుతుందా నచ్చదా అని ఆలోచించి ఈరోజు చేసే పరిస్థితిలో ఉన్నాం. ఒక పని చేస్తున్నప్పుడు ఇది స్వామి నచ్చదు అయితే చేయకూడదు, నా స్వామి బాధపడతారే. ఎలా వచ్చిందండి అసలు, ఏం చేశాడు ఆయన? రెండు అక్షరాలు ప్రేమ అంతే, నథింగ్ మోర్ దాన్ దట్ వన్. కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఋషులు వాళ్ళు అంతా భగవంతుడిని అర్థం చేసుకుని, లేకపోతే మనసులో ఉండే అహంకారాన్ని ఎవరిని తొలగించేస్తుంటే ఈయన సింపుల్ గా మన చుట్టూ తిరుగుతూ ఆ ప్రేమ లేదంతా మనుషులు మార్చేయండి. భగవంతుడు చేసిన ట్రాన్స్ఫర్మేషన్ చాలా సింపుల్ గా ఈ ఒక్కదాంతోనే అయింది. ఎన్ని తప్పులు చేసినా ఏమి చేసినా సరే నువ్వు తప్పు చేసావు అని చెప్పకుండా, నువ్వు చేసిన తప్పు నాకు తెలుసు అని ఇండైరెక్ట్ గా చెప్పి ఆ తప్పుని మేము సరిదిద్దుకునేటట్టు ఆయన చేశారు. అసలు అది మార్పు అంటే ఎంబీఏకి నేను చెప్పాను కదా ఇందాకలా, మా ఎంబీఏ స్టూడెంట్స్ కి క్లాసెస్ చేస్తున్నారు అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, చాలా ఉన్నాయి కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. స్వామి మేనేజ్మెంట్ స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ వచ్చారు. అసలు మేనేజర్ అంటే ఏంటి, దాంట్లో ఎంఏఎన్ ఏజీఆర్ ఒక్కదానికి ఒక మీనింగ్ చెప్తూ మనం ఎలా బిహేవ్ చేయాలి. ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి నీకంటే ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కానీ అకాడమిక్ గా నీకంటే తక్కువ క్వాలిఫై ఉంటారు. అంత మాత్రాన నేను ఇంత చదువుకున్నాను అని చెప్పి వాళ్ళ మీద నీ తెలివితేటలు లేకపోతే నీ పవర్ చూపించకూడదు. హైరార్కీలో నీకంటే కింద పొజిషన్లో ఉన్నా సరే వాళ్ళకి నీకంటే చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళ కంపెనీ గురించి ఏది చేస్తే ఏది మంచి అనేది వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి మొదట అణిగిమణిగుండి వర్క్ నేర్చుకో. ఎడ్యుకేషన్ వైజ్ నువ్వు కొంచెం హై పొజిషన్లో ఉన్నావు కాబట్టి నేను తీసుకెళ్లి హైరార్కీలో కొంచెం హైయర్ పొజిషన్లో పెట్టారు, కానీ వర్క్ నేర్చుకుని పరిస్థితులు అర్థమయ్యేంత వరకు నువ్వు ఏమి గట్టిగా మాట్లాడకూడదు. సో ఇదే అనంతపుర్ గర్ల్స్ కూడా స్వామి చెప్పారు, పెళ్లి అయ్యి ఎలా వెళ్తావు అని. అంటే ఈ తల్లి చెప్పందంటూ లేదండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు ఇంటర్వ్యూలో అలా చెప్తూ స్వామి ఒక పొజిషన్లో మేనేజ్మెంట్ స్టైల్స్ గురించి మాట్లాడుతూ వచ్చారు. అమెరికాలో ఎలా ఉంటుంది మేనేజ్మెంట్, జపాన్ లో ఎలా ఉంటుంది, ఈ రెండు స్పెసిఫిక్ కంట్రీస్ గురించి మాట్లాడుతూ ఇండియన్ మేనేజర్ గా నువ్వు ఇక్కడి నుంచి ఒకళ్ళు విదేశాలకు వెళ్లి ఎక్కడ పనిచేయాల్సి వస్తే ఈ మేనేజ్మెంట్ స్టైల్ వర్క్ కాదు. ఇండియాలో ఒక వర్కర్ ఉన్నాడు అంటే వాడు మేనేజర్ ఏం చెప్పినా భయంతో చేస్తాడు, తిరిగి మాట్లాడు. అదే డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పి, ఒక మేనేజర్ ని వాడు దేశమాన కాల పరిస్థితులను బట్టి ప్రవర్తించాలి తప్ప ఒకటే పద్ధతిలో ఫ్లెక్సిబిలిటీ లేకుండా వెళ్తే కష్టం అని చెప్పి జస్ట్ ఇన్ టైం కాన్సెప్ట్ చెప్పారనమాట. అసలు ఎందుకు వచ్చింది జపాన్ లో, ఎట్లా చేశారు అని చెప్పి, అదే కాన్సెప్ట్ అమెరికాలో వర్కౌట్ కాదు ఎందుకు అని చెప్పి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి చెప్పారు. ఆయన తెలియనే ఉందండి పాపం, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ స్టైల్ క్లాసికల్ స్టైల్ మోడర్న్ స్టైల్ అన్ని చెప్పుకుంటూ వచ్చారనమాట. ఎంత చెప్పినా సరే స్వామి నుంచి ఇలాంటివి ఎక్కువ తొందరగా, అందుకని చెప్పి ఆయన అప్పుడప్పుడు ఇలాంటి మెరికల్స్ చేస్తుంటారు. ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా ఇలా ఒక చిన్న సోప్ క్రియేట్ చేశారు, అది మంచి ఫ్రాగ్రెన్స్ లో షెల్ షేప్ లో ఉన్నది అనమాట. ఇది షెల్ సోప్ అని చెప్పి జపాన్ లో ఇట్లా ఉంటున్నది, జపాన్ లో ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ మినియేచర్ సైజ్ అన్న, చాలా చిన్న సోప్ అండి, మరి అంత పెద్దగా మనకుండే లక్ష లీటర్లు ఇంత పెద్దగా లేకుండా చిన్నగా ఉంది. ఇది చూపించి ఇప్పుడే ఫ్రెష్ గా అసెంబ్లీ లైన్ పట్టుకొస్తున్నాను, ఇంకా ర్యాప్ కూడా చేయలేదు అన్నారు. సాఫ్ట్ గా ఉంది, చాలా మంచి వాసన వస్తున్నది అనమాట. ఇదే సోపు మీరు అమెరికాలో సేల్ చేస్తే ఇది సేల్ కాదు, ఎందుకంటే వాళ్ళకి ఇది కనపడదు ఆనదు, వాళ్ళకి ఇంత పెద్దగా ఉంటే తప్ప కాదు. ఇది జపాన్ లో ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్తూ వాళ్ళకి ఇన్వెంటరీ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు, ఫినిష్డ్ ప్రోడక్ట్ పెట్టుకోవడానికి ఏరియా లేదు. జపాన్ లో చాలా చిన్న ఐలాండ్, ల్యాండ్ రియల్ ఎస్టేట్ చాలా ఎక్స్పెన్సివ్, అందుకని చెప్పి ప్రతిదీ చాలా తక్కువ ఏరియాలో చేస్తారు. ఇన్వెంటరీ అలా వస్తుంది, వెంటనే అయిపోవాలి, తర్వాత ప్రోడక్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి షాప్స్ కి, అప్పుడు మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ ఉండడానికి ఉండదు, చాలా తక్కువ ఏరియా ఉంటుంది. అమెరికాలో కార్ల గురించి చెప్పారు, జపాన్ లో కార్ల గురించి చెప్పారు, ఎందుకు ఇట్లా చేస్తారు అలా చెప్పుకుంటూ వచ్చారండి. ఇది చెప్పారు కదా, ఇది అమెరికన్ జపాన్ ఇక ఇండియన్ మేనేజ్మెంట్ స్టైల్, ఇది ఇంకో రోజు అనమాట, సేమ్ డే కాదు. చెప్తూ చంద్రగుప్తుడి గురించిను చాణక్యుడి గురించి చెప్పారు, వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఎట్లా చేస్తారు అని. మౌర్య వంశంలో చంద్రగుప్తుడు ఉన్నప్పుడు ఆయనకు రాజ్యం పెద్దగా లేదు. దెన్ ఆయనకి రాజ్యం రావాలి అంటే యుద్ధం చేసి గెలుచుకోవాలి, అంటే ఒక బేస్ అంటూ క్రియేట్ కావాలి. దానికోసం ఆయన పర్షియన్ రాజుని వెళ్లి వాళ్ల కూతురిని పెళ్లి చేసుకున్నాడు. సో ఇలా చెప్తూ ఎలా పెరగాలి, ఏమీ లేకుండా అది వెళ్లాలి అంటే ఎలా చేయాలి అని చెప్తూ సడన్ గా చేయిలా తిప్పి ఒక మెడాలియన్ క్రియేట్ చేశారు. దాని మీద పర్షియన్ భాషలో ఏదో రాసింది, పర్షియన్ చెప్పారు కాబట్టి మీకు చెప్తున్నాను, నాకు పర్షియన్ రాదు. అది అందరికి సర్క్యులేట్ చేశారు. దగదగలాడుతూ మంచి లెటర్స్ చాలా బాగున్నాయి. గోల్డ్ కలర్, అది మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద గోల్డ్ కలర్ లెటర్స్ ఇన్స్క్రైబ్ అయ్యాయి అనమాట. అది అందరికి ఇచ్చారు. చూస్తుంటే నాకు సడన్ గా డౌట్ వచ్చింది, ఇది ఎప్పటిదో ఒక 600-700 ఇయర్స్ బ్యాక్ కదా, ఏ మ్యూజియంలో పెట్టినా సరే ఎంత జాగ్రత్త పెట్టినా సరే గోల్డ్ కలర్ కొంచెం మసిపోయి ఫేడ్ అయిపోతుంది. 500-600 ఇయర్స్ కదా, మనకి బయట ఎంత పెట్టినా సరే ఒక 3-4 ఇయర్స్ లో కనపడుతుంటుంది. ఇది ఎలా మెరుస్తున్నది? సో పక్కనే మా ప్రొఫెసర్ కూర్చున్నారు, ఆయన అడిగా, సార్ ఇది ఎట్లా మెరుస్తుంది సార్ చెప్పండి, ఇది ఎంత ఎంత క్రియేషన్ అయినా. ఇదే చెప్తున్నాను కదా, దేవుడు ఒక నిమిషం దేవుడు, ఇంకో నిమిషం మన తెలియదట్లు బయటకు వచ్చేస్తాయి. భగవంతుడు ఇది అని చెప్పి ఇచ్చినా కూడా నమ్మం. ఆ రోజే కదండి, ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే మనిషి మారడు, మారడమే చాలా కష్టం, మారితే భగవంతుడు అవుతాడు. సరే ఆయన అడిగితే ఆయన అన్నారు, అవును స్వామిని అడగచ్చు కదా అన్నారు. స్వామిని అడుగుతాను సార్, నేను జాయిన్ అయ్యి ఇంకా 1-2 మంత్స్ అయింది, ఇలాంటివి అడిగి బయటకు వెళ్ళిపోయాకంటే నోరు మూసుకుని కూర్చోవడం ఏమో అని అలా అనుకున్నాను. తర్వాత ఒక 4-5 ఇయర్స్ కి నేను ఎక్కడో చదువుతుంటే, జాన్ హిస్లాప్ గారి పుస్తకం చదువుతుంటే, దాంట్లో ఆయనకి స్వామి ఒక క్రాస్ క్రియేట్ చేసిస్తారు. చేసి స్వామి హిస్లాప్తో చెప్తారు, ఇది కొంచెం లేట్ అయింది క్రియేట్ తీసుకొచ్చి రావడము, ఎందుకంటే ఈ మొత్తం మెటీరియల్ అంతా కంప్లీట్ గా ఎలిమెంట్స్ లో డిసింటిగ్రేట్ అయిపోయింది, దాన్ని బయటికి తీసి ఈ షేప్ చేసి నువ్వు నమ్మేటట్టు తీసుకురావడం కోసం టైం పట్టింది. ఆయన ఇది నమ్మకుండా, మన భక్తుడు, మన టైప్ భక్తుడే, ఈయన తీసుకెళ్లి ఇయర్స్ లో వెరిఫై చేయించుకున్నాడు అవునా కాదా అని. దీని ఏజ్ ఇంత more than 2000 ఇయర్స్ అని వాళ్ళు చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే, నేను మన నమ్మకం అనేది ఎట్లా ఉంటుంది అంటే, ఆ మూమెంట్ లో నమ్ముతాం, తర్వాత పోతుంది. కానీ ఒక్కసారి నాకు ఆ పుస్తకం చదివి ఎక్స్ప్లెనేషన్ విన్నప్పుడు అనిపించింది, ఓ మై గాడ్, భగవంతుడు ఇంకోటి ఏదైనా చేస్తాడు కదా, ఆయన అనుకుంటే ఇది అసలు ఉండకపోవచ్చు, దాన్ని తీసుకొచ్చి మనకు చూపించారు. కానీ ఇంకోటి అండి, ఇది వెంటనే పంపించారు వెనక్కి, బట్ ఆ సోప్ మటుకు నంజనే గారికి ఇచ్చారు. అప్పుడు ఉండేవారు, ఆయన మతన్ ఉన్నారు, ఆయనకి ఇచ్చారు సోప్. అలాగా కొన్ని క్రియేషన్స్, ఆ తర్వాత చాలా క్రియేషన్స్ చూశాను స్వామి క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కోసలు రాజు చూపించి కానీ ఇంకా రకరకాలు చాలా చూపించారు. ఇవన్నీ మళ్ళీ ఆయనకు పంపించారు. ఆయన అనుకుంటే ఏదైనా చేస్తాడు, ఆ రోజు వచ్చిన అనుమానం అదనమాట. అందుకే భగవంతుడి దగ్గర 4 రోజులు ఉండి లేకపోతే ఆయన గురించి చదువుతుంటే మెల్లిమెల్లిగా మనం నమ్మడం మొదలు పెడతాం. ఆయన ఎప్పటికీ అర్థం చేసుకోలే, అర్థం చేసుకోవాలనే ప్రయత్నం అనవసరం, కానీ నమ్మడం మొదలు పెడతాం. అది నాకు ఆ విషయం జరిగింది.
1: భగవత్ తత్వాన్ని తెలుసుకుని భగవంతుణ్ణి గుర్తించడం చాలా కష్టం, కాని సత్యసాయి విభుడు సరళమైన తమ దివ్య బోధలతో భగవంతుణ్ణి అతి సులభంగా గుర్తించేలా చేసే గురువు. స్వామి పూర్వ విద్యార్థి శ్రీ బివి సాగర్ గారు స్వామి తమకు అందించిన అతి మనోహరమైన అవకాశం ఇదే విషయాన్ని వివరిస్తుంది అని అంటున్నారు. మరి వారి మాటల్లోనే వారి అనుభవాన్ని విందాం.
5: మేము బృందావన్ నుంచి పుట్టబర్తి బృందావన్ నుంచి ఊటీ వెళ్తున్నామండి. ఊటీ వెళ్తున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఆల్వేస్ జస్ట్ బి ఇన్ బండిపూర్ ఫారెస్ట్ లో లంచ్ చేసుకుని అక్కడి నుంచి అక్కడ నెక్స్ట్ ఇంకొక చిన్న ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉండేది ముదుమలయన్, అది తమిళనాడులో, బండిపూర్ ఇస్ మైసూర్ స్టేట్ లో ఉండేది. సో ఇది దాటిన తర్వాత అక్కడి నుంచి నంజన్ గారు అని ఉండేవారు స్వామి డివోటీస్, రాధాకృష్ణన్ ఫాదర్ అన్నమాట. ఆయన అక్కడి నుంచి ఈజ్ టు టేక్ ఓవర్, ఆ జీప్ లో ముందర వాళ్ళు వెళ్తూ వెనకాల స్వామి కారు వెళ్ళడం అవన్నీ, ఇట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఆయన ముదుమలయ ఫారెస్ట్ లో ఈవినింగ్ ఇది అరేంజ్ చేశారు అన్నమాట. వెళ్ళిన తర్వాత స్వామి ఇక్కడ ఉండిపోవాలి అని వాళ్ళు ప్రార్థించండి, మనం అందరం స్వామి ఉందామంటే ఉండిపోయాం స్వామితో. ఆ రోజు రాత్రి అక్కడ వి స్పెండ్ టైం. స్వామి సైలెన్స్ అనేది చాలా ఇష్టం, ఐ మీన్ అబ్సల్యూట్ సైలెన్స్. పాత ప్రశాంతి డేస్ గుర్తున్న వాళ్ళందరికీ కొట్టొచ్చినట్టు కనపడేది ఏంటంటే సైలెన్స్, అబ్సల్యూట్. అసలు ఎవరైనా అక్కడ దగ్గినా తుమ్మినా కూడా మనం అలా అందరూ అలా చూసే అంత ఇదిగా ఉండేది. సో మచ్ సో స్వామి నడుస్తుంటే స్వామి గౌన్ రసల్ మనకు వినబడుతుంది అన్నంత ఇదిగా ఉండేది సైలెన్స్. ప్లస్ మందిరంలో వీణ వాయిస్తుంటే మనం బయట కూర్చుని వినేవాళ్ళం. ఇప్పుడు స్వామి కూర్చున్న చోట ముందర ఒక చిన్న సెమీ సర్కిల్ గా ఒక ఇది ఉండేది, అక్కడ వినాయకుడి విగ్రహం ఉండేది. భజనలు అన్ని అయిపోయాయి, అదంతా అయిపోయిన తర్వాత భజన ముందు స్వామి అలా సాయంకాలాలు నడుస్తూ ఉండేవారు ఇసుకలో, మిగిలిన భక్తులందరూ చుట్టూ కూర్చునేవారు. అది చిన్న కాంపౌండ్ వాల్ లా ఉండేది, దాంట్లో అక్కడ కూర్చుంటే అక్కడ వీణ జరుగుతున్నప్పుడు ఎవరైనా గవ్వుకొని లేస్తున్నా డిస్టర్బ్ చేయనిచ్చేవారు కాదనమాట. అక్కడ భజన జరుగుతుంటే ఇక్కడ వినబడే అంత సైలెన్స్ ఉండేది. స్వామికి చాలా నా ప్రకారం చాలా ప్రీతిపాతమైంది అబ్సల్యూట్ సైలెన్స్ మాట. అలాంటిది దాని మీద ఇంకో రెండు మూడు చిన్న చిన్న నా ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. ఇది ముందర ఐ విల్ టేక్ యూ టు ముదుమలై. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రోజు ఆ రోజు సాయంకాలం అక్కడ కూర్చున్నామండి, స్వామి ఆ బెంచ్ మీద కూర్చున్నారు, మేము చుట్టూ కింద అలా కూర్చున్నాం. కూర్చుంటే స్వామి ఏమైనా పడుతోంది అన్నారన్నమాట. అక్కడ ఇంకా ఏమేమి ఆడదు కదా, ఎవరు లేరు అంటే ఎవరు మామూలుగా ఏదో చిన్న చిన్న కీచురు వాళ్ళ రోధ వినబడుతోంది సరిగ్గా వినండి అంటే ఇంకొంచెం ఫోకస్ కాన్సన్ట్రేట్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కడో దూరంగా హైవేలో వెళ్తున్న లారీ వినబడుతుంది అనమాట. అంటే ఎవరో లారీ వినడు మళ్ళీ వినండి. అండ్ దెన్ యూ మూవ్ టు దెన్ యూనో ఆ ఫోకస్ మనం చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే యూ ఫర్గెట్ ది సరౌండింగ్స్. మనం అంతా స్వామి కూడా కళ్ళు మూసేసుకుని మనం కూర్చున్నాం అంటే యూ కెన్ ఇమాజిన్ వాట్ యూ ఫోకస్ ఇస్ ఆన్. అలా ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంతట్లో మన రంజన్ గారు స్వామి డిన్నర్ రెడీ అన్నారన్నమాట. పాపం ఆయన ఆయన ఆయనకు తెలియదు ఇదంతా. అంటే నేను ఒక్కసారి వెనకాల కూర్చున్నాను, నేను ఒక్కసారి ఇలా ఉలిక్కిపడి నేను బహుశా అందరికీ అలా అయి ఉండొచ్చు అనుకున్నాను. స్వామి అంతా అదే లేచి వస్తూ ఇలా వెనక్కి వచ్చి ఇలా తట్టి ఏమిరా అంత ఉలిక్కిపడ్డావు అన్నారన్నమాట. అంటే ఆయన చాలా మెల్లిగా మాట్లాడతారు. ఆబ్వియస్లీ స్వామితో మాట్లాడినప్పుడు వాళ్ళు అందరూ ఇలా పెట్టి మాట్లాడారు, చాలా మెల్లిగా మాట్లాడారు. బట్ ఈవెన్ దాట్ సౌండెడ్ సో లౌడ్ అన్నమాట. అంటే స్వామి ఆ నిశ్శబ్దాన్ని దాటిన తర్వాత నీకు వినబడేదే ప్రణవం అన్నమాట. అంటే అది ప్రాక్టీస్ చేయనని మనం ఆయన స్వామి ఉద్దేశం అయి ఉండొచ్చు, మనం అక్కడికి ఆగిపోయాం అనుకోండి, మనం వి డిడ్ంట్ గ్రాడ్యుయేట్ యాజ్ యూజువల్ బియాండ్ దాట్. అలాగే స్వామి ప్రశాంత నిలయంలోకి అయిందండి. ఈ ఇదివరకు భజన అయిన తర్వాత ధ్యానం అని ఉండేది, ఇప్పుడు ఉందనుకుంటాను. బట్ దెన్ ఆ రోజుల్లో చాలా కొద్ది మంది లోపలికి వెళ్ళేవారు. అప్పుడు స్వామి పైన కూర్చున్నప్పుడు కూడా ఎవరైనా కదిలితే కూడా కదలనిచ్చేవారు కదా, అబ్సల్యూట్ సైలెన్స్. పేపర్ కూడా ఇలా మెల్లిగా ఇలా పెట్టేవారు, ఆ శబ్దం కాకూడదని. అంతా అయిపోయిన తర్వాత భజన అవుతున్నప్పుడు అయ్యే భజనకు ముందు ఎవరో ఇదివరకు టాగుల్ స్విచ్చెస్ ఉండేవండి, బ్లాక్ అండ్ వైట్ స్విచ్చెస్ టక్ టక్ టక్ టక్ టక్ అని, అది విత్ రిలీష్ ఎవరో టక్ డరా చేశారన్నమాట. సరిగానే ఏమి ఆ తుపాకీ మూత అన్నారన్నమాట స్వామి. అంటే కుటుంబరావు గారు స్విచ్లు స్వామి అన్నారు. అవి స్విచ్లు అయితే అలా ఎందుకు పెట్టుకున్నారు, మార్చేద్దా అంత శబ్దం చేస్తున్నాయి. ఎక్కడ కింద హాల్లో స్విచ్ నీకు శబ్దం చేస్తోంది అంటే యూ కెన్ ఇమాజిన్ స్వామి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది సైలెన్స్. మార్చేశారు. నెక్స్ట్ దట్ ఈవినింగ్ ఆయన పాపం చిరంజీవి రావు గారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారన్నమాట, స్వామి పియానో స్విచ్చెస్ అని ఉన్నాయి అని చెప్పడం ఎందుకు చెయ్యి అంటారు. పైగా స్వామి రాత్రికి రాత్రి వాళ్ళు ఆ పియానో స్విచ్చెస్ తెచ్చి దాన్ని పెట్టి నెక్స్ట్ డే వాళ్ళకి ట్రైనింగ్ ఇలా చేయకు మెల్లిగా మెల్లిగా నొక్కు అని. అంత అంత స్వామి దానికి ఇచ్చే ఇంపార్టెన్స్. అందుకనే సబ్సీక్వెంట్లీ మనం చూస్తే ప్రశాంత్ నిలయంలో ఎవరైనా గట్టిగా మాట్లాడదాం బట్ ఇప్పటికీ ఓల్డ్ టైమర్స్ అంటారు అలవాటు ప్రకారం. సో వాళ్ళకి ఇంకా దే హావ్ నాట్ గాట్ యూస్ టు దట్ పార్ట్ ఆఫ్ ఇట్. అలాగే బృందావన్లో ఒకసారి ఏమైందంటే రామబ్రహ్మ గారు ఒక్కరి కింద పడుకునేవారు, స్వామి పైన పడుకునేవాడు. అయితే ఆయన బస్సు ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు, ఒక్కడనే ఉన్నాను, పొద్దున్న లేచి వెళ్ళినప్పుడు ఎవరు ఉండరు కింద అని. స్వామి సరే ఫైనల్ ఇయర్ పిల్లల్ని వచ్చి పడుకోమని చెప్పు అన్నారు. అంటే లక్కీగా మనం అలాంటి వాటిల్లో ఎక్కడో తగులుతాం, చదువు ఉన్నా లేకపోయినా అలాంటి వాటిల్లో ఎక్కడో మనం కేపబుల్ అయినా వస్తూ ఉంటుంది కనుక ఎలిజిబిలిటీ వచ్చింది కనుక దాంట్లో నేను ఉన్నాను. సరే అయితే మేము నాలుగున్నరకి అందరూ రోల్ చేసేసుకునే వరకు వాళ్ళు బ్యాగ్ ఐ మీన్ మన పక్కలు పట్టుకుని వెళ్ళిపోవాళ్ళం హాస్టల్కి. రామబ్రహ్మ గారు అంటే వెరీ పర్పస్ ఇస్ గెటింగ్ డిఫీటెడ్ అయ్యా, నేను మిమ్మల్ని ఉంచింది ఎందుకు, పొద్దున్న నాలుగున్నరకి నేను ఉండనప్పుడు ఎవరు ఉండాలి, మీరందరూ వెళ్ళిపోతే ఎట్లాగా, అని ఎవరో ఒకళ్ళు ఉండయా నువ్వు ఉండు అని చెప్పి నన్ను ఉండమన్నారు. సరే, నేను ఇట్స్ అన్ ఎక్స్టెండెడ్ స్లీప్ కదా మనకి, సో ఐ స్టేడ్. సో అక్కడ ఉన్నప్పుడు ఏమందని ఇంకెవరు ఉండరు. అయితే ఒక రోజు నేను మామూలుగా కూర్చునేవాడిని, ఇంకే అందరూ వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ సిట్టింగ్ అలోన్. అప్పుడు రామరమ్మ గారు కూడా ఉండి ఉండరు అని ఆలోచనలో జస్ట్ సిట్టింగ్ అన్న, ధ్యానం అని చెప్పాను కానీ వాజ్ సిట్టింగ్. సడన్లీ ఐ హర్డ్ ది ఫుట్ స్టెప్స్ అన్నమాట, సో లైట్ ఫుట్ స్టెప్స్. నేను తప్పు విన్నా అనుకున్నాను, తర్వాత మళ్ళీ వింటే ఎవరో నడుస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే మేము కూర్చున్న పైనది ఓపెన్ యార్డ్ అనమాట, అది స్వామి నగర సంకేతానికి దర్శనం ఇవ్వడానికి వెళ్లే ప్లేస్. వెళ్తే అక్కడ ఎవరైనా వచ్చినా, ఆ రోజుల్లో సెక్యూరిటీ లేదు కదండి, సో నేను మెల్లిగా పైకి వెళ్లి ఐ జస్ట్ వెంట్ అండ్ సా దట్ ఆ డోర్ లీడింగ్ టు లోపలికి రావడానికి అది లాక్ చేసి ఉందా అంటే లాక్ చేసి ఉంది. సరే పొద్దున్న చూద్దాం ఇప్పుడు ఎందుకని ఊరుకుని నేను మళ్ళీ 7 o'clock వెళ్లి చూసాను అనమాట ఎవరైనా ఉన్నారా అక్కడ. దోస్ క్వాక్స్ టు బి దేర్ ఎర్లియర్ డేస్, అలాంటివి జరిగేవి చిన్న చిన్న ఇష్యూస్. అది 2-3 సార్లు అయినాక నేను ఇంకా ఎవరికో చెప్పాలని చెప్పి ఏం చేశానంటే నెక్స్ట్ డే వెళ్లి రామరమ్మ గారికి చెప్దాం అనుకున్నాం. అది పొద్దున అంతా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ సౌండ్ అంటే వినబడుతున్నాయి మెట్లు చెప్ప ఇది అడుగులు చెప్పు వినబడుతుంటే నేను రూమ్ లోకి వెళ్ళాను అనమాట. ఆ సేఫ్ రూమ్ లో ఆయన పడుకునేవారు. ఆయనకి వెళ్తే ఆయన కూర్చో అన్నారు. కూర్చో అంటే సరే ఏదో నథింగ్ సీరియస్ అని చెప్పి నేను కూర్చున్నామాట. అప్పుడు ఆయన చెప్పారు స్వామి అడుగులు చప్పుడు అన్నమాట. అంటే సరే ఇంకా ఇట్ వాజ్ ఏ షేర్డ్ సీక్రెట్ బిట్వీన్ బోథ్ ఆఫ్ అస్ అన్నమాట. ఇంకేం హడావుడి చేయకూడదు, రోజు వినాలి. ఇంకా వాళ్ళందరూ సుప్రభాతానికి వాళ్ళు వెళ్తే మేము ఇది చెవులు రిక్కించి స్వామి పాదాలు వినేవాళ్ళం, 3 rooms లో అలా నడిచేవారు అనుకుంటాను. ఇది కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఒక రోజు ఇట్ సో హ్యాపెన్ దట్ ఎవరు మార్నింగ్ వాక్ గురించి ఏదో మాట వచ్చింది కింద సేఫ్ రూమ్ లో. వచ్చినప్పుడు స్వామి అన్నారు నాకు అవకాశం లేదు కదా అనమాట, నాకు అవకాశం లేదు, నేను అందుకనే రూమ్ లోనే నడుస్తాను అని అన్నమాట. అంటే రామరమ్మ గారు అవును స్వామి నేను విన్నాను స్వామి అన్నారు. అంటే నీ తలకాయ నువ్వేం వింటావు ఎట్లా వింటావు అన్నమాట. అందులో ఒకటి కార్పెట్, రెండోది స్వామి చాలా మెత్తని అడుగులు, సో వినడానికి అవకాశం చాలా తక్కువ బేసిక్లీ. అంటే లేదు స్వామి నేను విన్నాను స్వామి, సాగర్ కూడా విన్నాడు. అంటే స్వామి ఏమ్రా అవునా అన్నమాట. అప్పుడు నా థాట్ ఏంటంటే ఇప్పుడు అవును అంటే రేపు నడవడం మానేస్తారేమో అనేది థాట్ ఐ హ్యాడ్. సో చాలా తక్కువ వినబడుతుంది స్వామి, అతి నిశ్శబ్దం ఉంటే గానీ వినబడదు అన్నమాట. అదే అబ్సల్యూట్ సైలెన్స్ లోనే యూ విల్ హియర్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్ అన్నమాట. అంత యూనో స్టేట్మెంట్స్ కొన్ని కొన్ని అలా చెప్పేసినప్పుడు మనకి చాలా క్యాజువల్ గా అనిపిస్తుంది, తర్వాత దాని గురించి ఆలోచిస్తున్న కదా ఇప్పుడు అనుకుంటే బా ఎంత బాగా చెప్పారు స్వామి. ఓన్లీ ఇన్ అబ్సల్యూట్ సైలెన్స్ కెన్ యూ హియర్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్ అనమాట అని ఇంగ్లీష్ స్టేట్మెంట్ ఇది. ఇలాగ అబ్సల్యూట్ సైలెన్స్ నేను అబ్సల్యూట్ సైలెన్స్ లో అబ్సల్యూట్ సైలెన్స్ అని నేను అన్నా అనమాట. అబ్సల్యూట్ సైలెన్స్ లోనే ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్ వినగలుగుతావు అని చెప్పారు అనమాట. అంటే సైలెన్స్ కి స్వామి ఇచ్చే అంత అంత బ్యూటిఫుల్ అంత ఇంపార్టెన్స్ అనిపిస్తూ ఉంటుంది.

ఓం శ్రీ సాయిరామ్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఆఫరింగ్ అవర్ సెల్వ్స్ అట్ ద డివైన్ లోటస్ ఫీట్ ఆఫ్ అవర్ మోస్ట్ బిలవడ్ భగవాన్, అవర్ డివైన్ మాస్టర్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, ఎస్టీమ్డ్ ఎల్డర్స్, dear brothers and sisters, loving Sairam to all of you, with immense reverence and loving gratitude we have offered guru vandana at the lotus feet of our beloved Bhagwan. The true pada seva of a guru is to follow his divine footprints, his divine teachings in the spirit of karishye vachanam tava, with absolute faith and surrender. Speaking on the significance of this auspicious occasion of Guru Purnima, we have this morning two of our esteemed elders addressing the August gathering. The first speaker is Sri S.S. Naganand Garu, member Sri Satyasai Central Trust, followed by Sri Nimish Pandya Garu, All India President, Sri Satyasai Seva Organizations. Please welcome our first speaker, Sri S.S. Naganand Garu. Sai Ram.

ప్రేమ చేతనే సేవ చేయండి. బీదలకు ముఖ్యంగా సేవ చేయాలి. ఆ బీదల సేవనే మిమ్మల్ని సంరక్షించేది. రామసేవ అని కాదు, బీదల సేవనే రామసేవ. కనుకనే బీదల సేవ చేయండి. ఈ బీదల నిమిత్తమై మీ ప్రాణాన్ని అంకితం చేయండి. నాకు వేరొక ఆశనే లేదు, నాకు ఈ బీదల సేవనే ప్రధానమైన లక్ష్యము. ఏమైనా సరే ప్రాణాన్నైనా వారికి అర్పితం చేసి వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేస్తాం. ఈ లక్ష్యం లోపల 1000 భాగాన్ని మీద మీరు పెంచుకోండి. ఇది ఏ మానవుడు ఈనాడు చేయవలసినటువంటిది.

0: Om Shri Sai Ram. On this auspicious occasion of Guru Purnima, we'll now be blessed with Bhagwan's divine discourse. Sai Ram.
1: Prema Swarupulara.
2: Embodiments of divine love.
1: Swabhavastu pravattate ani upanishattu cheppindi. Anaga, ee prakruti swabhavikangani tama yokka kartavyanni nirvartinchukuntu vastunnadi.
2: The Upanishad has declared that nature functions quite naturally and automatically.
1: Deenini marokaru uddharinchatam kani nasimpacheyatam kani leka protsahimpacheyatam kani sadhyamu kadu.
2: There is no need and it is not possible either for any person either to improve it or to destroy it.
1: ఇది ప్రకృతి యొక్క స్వభావం.
2: దిస్ ఈజ్ ది వెరీ నేచర్.
1: ఇది పెరిగి తరగనటువంటి యొక్క అమృతత్వం అయినటువంటి యొక్క ఆత్మతత్వము.
2: నేచర్ ఇన్ ఎ వే ఈజ్ ది వెరీ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్. ఇట్ డస్ నాట్ చేంజ్ ఇన్ ఎ వే.
1: ఇట్టి పరతత్వాన్ని ప్రకృతికి ప్రబోధింపగాంచి దీనికి కొన్ని రకములైనటువంటి యొక్క గుణములను సృష్టించుకుంటూ వచ్చింది.
2: ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ ఇమ్మార్టల్ divinity clearer to people who are having a natural limitation, certain qualities have been described.
1: Abhiye sattva rajo tamo gunamuru.
2: And those three qualities are sattva, rajas and tamas.
1: Ee gunamulanu prakriti yandu vyapimpa cheyalanna deeniki konni upadhulu athyavasaramu.
2: If you want that these three qualities should manifest themselves in nature, there is need for some physical bodies. Some form.
1: ఆ యొక్క ఉపాధులే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి పేరుతో ప్రకటన చేస్తూ వచ్చింది.
2: దోస్ వెరీ ఫార్మ్స్ ఆర్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కేవలం దేహదారులు కాదు.
2: బ్రహ్మ విష్ణు మహేశ్వరస్ డు నాట్ హ్యావ్ సచ్ ఫిజికల్ బాడీస్ అస్ సచ్.
1: ఇది కేవలము గుణోపాధి స్వరూపులు.
2: They are only the embodiment of attributes.
1: Valivanti gunamulu yokka aakaramunu dharinchinatvanti yokka divya swaroopamule ee yokka brahma tattvamu ishwarattvamu vishnutvamu.
2: This brahma tattva vishnutva and ishwarattva are only the forms which have qualities as their very basis and content.
1: Ikkada ishwarattvam anaga emiti?
2: What do you mean by the principle of ishwara?
1: Ishwara sarva bhutanam హృద్దేశో అర్జున తిష్టతి అని గీత. అనగా ఈశ్వరుడు అనగా హృదయుడు అని హృదయేశుడు అని పేరు.
2: దట్ మీన్స్ గీత హాస్ డిక్లర్డ్ దట్ ఈశ్వర రిసైడ్స్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: సర్వల హృదయంలో కూడా ప్రకాశింప చేసేటువంటి వాడు.
2: హీఈస్ ద వన్ హూ మేక్స్ ఎవ్రీ హార్ట్ షైన్.
1: కనుక అందరి హృదయం నందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటి ఒక దివ్య శక్తి ఉంటున్నది.
2: The power of and the principle of Ishwara is residing in every one.
1: Ee hrudayamane srutulanta kodano aatma ani pilustu vachindi.
2: Another name given for this Ishwara is aatma.
1: Ee hrudayam nunchine talampu anaga manasu aneetundi aavirbhavistu vachindi.
2: From this heart has come the mind.
1: Ee mind e vishnu tattvamu ani.
2: This mind may be compared to vishnu tattva.
1: Vishnu anaga sarvavyapakudu ani deeni yokka arthamu.
2: Vishnu refers to an all-pervasive entity.
1: Kanuka manasu kudanu manomoolam midam jagat. Jagat anta vyapinchinatvanti manasse.
2: Mind is all-pervasive. It can be found everywhere in the world.
1: Kanuka ee manasunike vishnutvamu anetvanti peru.
2: That is why mind has been given the name of vishnutva.
1: Ee vishnu naabinundi uddhavinchinatvanti vaadu brahma ani prajala yokka vishwasamu.
2: People believe that Brahma has taken his birth from the navel of విష్ణు.
1: అనగా ఈ మనసు నుండి ఆవిర్భవించినటువంటిదే వాక్కు. వాక్కే బ్రహ్మస్వరూపము.
2: దిస్ వర్డ్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద మైండ్ అండ్ దట్ ఈస్ ఈక్వలెంట్ టు బ్రహ్మతత్వ.
1: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ అనగా ఏమిటి? హృదయమే ఈశ్వరుడు, మనస్సే విష్ణువు, వాక్కే బ్రహ్మ.
2: వాట్ డు యూ మీన్ బై ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ? ఈశ్వర ఈజ్ హార్ట్, బ్రహ్మ ఈజ్ మైండ్ అండ్ విష్ణు ఈజ్ మైండ్ అండ్ బ్రహ్మ ఈజ్ వర్డ్ వాక్.
1: ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
2: If you bring all these together and combine them, that is the very nature of Brahma Tattva.
1: Kanukane, ee Brahmane manaku guruvu. ఈ యొక్క విష్ణువే మనకు గురువు, ఈ ఈశ్వరుడే మనకు గురువు అనేటువంటి యొక్క తత్వం లోపల దీనిని ఏకత్వంగా భావిస్తూ వచ్చింది.
2: When you say that Brahma is the preceptor guru, Vishnu is guru, Ishvara is guru, this is how you have to understand in this perspective.
1: ఇట్టి పవిత్రమైన అర్థములు కూడినటువంటి యొక్క ఒక శ్లోకమునకు ఏదో గురుత్వానికి ఒక అల్పత్వంగా మనం భావించి దీనిని అనేకత్వంగా మనం విభజించి నానత్వాన్ని స్వీకరించి యథార్థాన్ని విస్మరిస్తూ వస్తున్నాం.
2: దిస్ శ్లోక ఆర్ దిస్ స్టాంజా విచ్ హెస్ గాట్ సచ్ ఎ గ్లోరియస్ మీనింగ్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బ్రహ్మత్వ విష్ణుతత్వ అండ్ ఈశ్వరత్వ హావ్ బీన్ రాంగ్లీ ఇంటర్ప్రిటేట్ టు గివ్ ఎ నారో మీనింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ త్రీ పర్సన్స్.
1: గురు

0: దీని అంతరార్థం ఏమిటి? గురుర్బ్రహ్మా, సృష్టికర్త కాదు, వాక్, వాక్యే మనకు నిజమైనటువంటి గురువు. గురుర్విష్ణు, మనస్సు, సర్వవ్యాపకమైనటువంటి మనస్సు, సర్వత్రా తిరిగేటువంటి మనస్సు, సర్వభూతములు యందు కూడా ఉండేటువంటి మనస్సు, సర్వక్షేత్రములు యందు కూడాను ప్రతిష్ఠ అయినటువంటి మనస్సు, అదే విష్ణుత్వము.
1: గురుదేవో మహేశ్వర,
0: అదే హృదయ స్థానము.
1: మైండ్ ఆల్సో విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ మస్ట్ బి టేకెన్ యాజ్ గురు అండ్ యాజ్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణు.
0: గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమే ఆత్మతత్వము, అదే మనకు గురువు అని చెప్పారు.
1: హార్ట్ మస్ట్ బి టేకెన్ యాజ్ గురు యాజ్ ఈశ్వర అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ పరబ్రహ్మ స్వరూప విచ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర, ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ వరల్డ్ మైండ్ అండ్ హార్ట్, దట్ అలోన్ ఈస్ డివినిటీ అండ్ ఇట్ ట్రూ డివినిటీ.
0: కనుకనే ఆ గురుత్వం అనగా దీని అర్థమేమిటి? అంధకారమును నిర్మూలముగా వించేటువంటి ఒక తత్వమే గురుత్వం.
1: వాట్ డూ యూ మీన్ బై ది ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ గురు అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిస్పెలింగ్
0: డార్క్నెస్. ఈ మూడు గుణములు ఉండినంత వరకు అంధకారం తప్పినది కాదు.
1: So long as you have got these three qualities, you cannot be free from darkness.
0: కనుకనే ఈ మూడు గుణములకు అతీతమైనటువంటి స్థాయిని మనం పొందినప్పుడే అదే గురుత్వం అన్నారు, ఇంకా బోధించడం కాదు.
1: Only when you transcend these three natural qualities, then only you become guru.
0: లేక ఈ మూడింటి యొక్క గుణములు యొక్క ఏకత్వాన్ని భావించినప్పుడే ఇది నిజమైనటువంటి యొక్క గురు బోధ.
1: If you can combine the three qualities of sattva raja tamo in correct proportion, then that it becomes real guru bodha.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వము అదే మమాత్మ సర్వభూతాత్మ, అది నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము. సర్వులు ఎందు ఉండినటువంటిది ఒక్కటే ఏకో వసి సర్వభూతాంతరాత్మ. ఇలాంటి ఏకత్వాన్ని మనం విస్మరించి భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకొని అశాంతికి గురి అయిపోతున్నాం.
1: We should understand that God resides in everyone. That is the unifying factor. When you give up this unity and develop diversity, then you tend to become sorrowful and miserable.
0: Trigunamulu yokka vikaram chetane ee prapanchamu srushtimpabadi poshimpabadi nasimpabadutu untundadi.
1: It is an account of change of these three qualities, the creation, the sustenance and the destruction of the entire
0: creation. ఈ సృష్టికంతయి కూడాను త్రిగుణములే పునాదులు, త్రిగుణములే ఆధారములు, త్రిగుణములే ప్రాణములు.
1: For the entire creation, these three qualities are the very foundation, the very basis and the very life breaths.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక దేవాలయమే.
1: We should consider our body as a temple.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయములు, హృదయం అనేటువంటి ఒక స్థానము లోపల ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి ఈశత్వం అనేటువంటిది ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టెంపుల్ ఆఫ్ బాడీ, ఇన్ ది హార్ట్, దేర్ రిసైడ్స్ డివినిటీ.
0: ఈ త్రిగుణ స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో నివాసంగా ఉంటున్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ రిసైడ్ ఇన్ దిస్ హార్ట్.
0: కేవలము బ్రహ్మ ఒక చోటు, వైకుంఠం విష్ణు ఒక చోట్ల వైకుంఠంలో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు, కైలాసంలో ఉంటున్నాడు ఈశ్వరుడు, ఈ విధంగా భ్రమించుకోవటం కేవలం అజ్ఞానం యొక్క లక్షణాలు.
1: ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు థింక్ దట్ బ్రహ్మ ఈస్ రిసైడింగ్ ఇన్ వన్ లోక. బ్రహ్మ
0: కూడా ఒక్కొక్క కాలువ నీళ్ళంతా కట్టుకుని ఒక దగ్గర ఉంటున్నారంటే వారికి మానవులకి ఇంకా భేదమే ఉంటుండాలి.
1: ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో హావింగ్ దేర్ ఓన్ ప్యాలసెస్ టు డ్వెల్, వాట్ ఇస్ ది డిఫరెన్స్?
0: నాది కైలాసము, నీది స్వర్గము, నీది వైకుంఠం అని వారిలో కూడా ఈ భేదం ఉంటుంటే ఇంకా మానవుల కంటే హెచ్చైనటువంటి వారు ఎట్లవుతారు?
1: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డ్వెల్లింగ్ ప్లేస్ ఇట్ సెల్ఫ్, ఇన్ వాట్ వే కెన్ దే బి డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్?
0: లోపాది స్వరూపులైపోయి ప్రతి మానవుని ఎందుకు కూడా ముమ్మూర్తులుగా రూపొందుతూ వస్తున్నారు.
1: ఆల్ దీస్ త్రీ గాడ్స్ ఆర్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సత్వరజోతమో క్వాలిటీస్.
0: కనుక ఈ దేహం అనేటువంటి దేవాలయము ఒక్క చోటు కట్టినటువంటిది కాదు, మూవింగ్ టెంపుల్. ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా కూడా ఉంటుండదు ఈ టెంపుల్.
1: దిస్ టెంపుల్ ఆఫ్ ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఎ స్టాటిక్ వన్, ఇట్ ఇస్ ఎ మూవింగ్ టెంపుల్.
0: కనుకనే భగవంతుడు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ గాడ్ ఆల్వేస్ ఈజ్ విత్ అస్ బికాస్ హీస్ ఇన్ సైడ్ అస్ అండ్
0: మనమే దైవ స్వరూపము.
1: వీఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: అంతవరకు మనం పోయినప్పుడే ఈ యొక్క యథార్థమైన పూర్ణత్వాన్ని మనం పొందగలము.
1: ఓన్లీ వెన్ వి గో దస్ ఫార్ వీ కెన్ రికగ్నైజ్ ది ఫుల్ డివినిటీ ఇన్ అస్ అండ్ ఎంజాయ్ దట్ డిజిటల్ డివినిటీ ఇన్ అవర్
0: ఆ పూర్ణత్వాన్ని కూడా మనం గుర్తించగలము.
1: వీ కెన్ ఆల్సో రికగ్నైజ్ ఫుల్నెస్ ఇన్ అస్
0: మనమే దైవము అనేటువంటి ఒక సత్యాన్ని మనం విశ్వసించి ప్రతి కర్మలు ఎందుకు మనం ఏకత్వాన్ని భావించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వీఆర్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ వీ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ఎవ్రీ యాక్షన్ వీ హావ్ టు ప్రూవ్ దట్ కైండ్ ఆఫ్ దివ్యాత్మ
0: స్వరూపులారా. ముఖ్యము మనం అనేక విధమైనటువంటి యొక్క సాధనలు చేస్తున్నాము, ఇంకా పైన ఈ సాధనతో కాదు మనం ఆచరణలో పెట్టాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ we have been doing different types of sadhana for a long time.
0: Edi cheptunnamo edi talastunnamo edi manam chestunnamo ee moodinti yokka ekatvanni manam nirupinchali.
1: Enough of all sadhanas, who should practice now, who should prove the unity of thought, word and deed in our own
0: action. Proper study of mankind is man, adi appudu nee manamudiga roopanduthavu.
1: Then only you can really become a proper man, and it is in this context it is
0: ee moodinti yokka ekatvame gani kaakapothe మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం, నీవు దురాత్ముడుగా మారిపోతావు.
1: ఇఫ్ యూ కెనాట్ యూనిఫై యువర్ వర్డ్ థాట్ అండ్ డీడ్ అండ్ మేక్ దెమ్ గో ఇన్ త్రీ డిఫరెంట్ డైరెక్షన్స్, యు ఆర్ ఎ దురాత్మ అండ్ నాట్ ఎ మహాత్మ.
0: అందుకోసమని హార్ట్ హెడ్ హ్యాండ్ ఇది 3HV. ఈ మూడింటి ఎందుకు మనము సరైనటువంటి ఆచరణలో నిరూపించాలి, ఆదర్శంగా మనం నిరూపించాలి.
1: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు అవర్ హార్ట్ అవర్ హెడ్ అండ్ అవర్ హ్యాండ్ we should prove ourselves as a model, as an ideal.
0: కరుణని ఈ నాడు ఆధ్యాత్మికమంతా కూడాను కేవలం ఆడంబరంగా రూపొందుతూ ఉంటుండాలి.
1: Today all our spirituality is becoming only a big show.
0: కావాల్సిన ఉపన్యాసాలు చెప్తున్నాము.
1: We are delivering very big speeches.
0: కావాల్సిన సేవలు చేస్తున్నాము.
1: We are also undertaking
0: భజనలు జరుపుతున్నాము.
1: We are also doing bhajan.
0: ఇంకా అనేక విధమైన సాధనలు చేస్తున్నాము.
1: And many many more things.
0: ఎన్ని చేసి ప్రయోజనం ఏంటి మూడింటి యొక్క ఏకత్వం కాక.
1: Without bringing about unity between thought, word and deed, what is the use of doing any number of things?
0: ఈ సత్తరజోతకు తమో గుణములు యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the unity of సత్వ రజాన్ తమో గుణం.
0: మనకు ఆనందము.
1: Then only we are full
0: of ఆత్మ సందర్శనం.
1: Then only we can get the vision of ఆత్మ.
0: ఆత్మకు ప్రత్యేకంగా ఒక చోటుకు మనం పోనక్కర్లేదు.
1: ఆత్మ cannot be found in a different place.
0: ఈ ఆత్మ ఒక చోట నుండి ఒక చోటుకు కదిలేటువంటిది కాదు.
1: ఆత్మ ఇస్ నాట్ వన్ విచ్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
0: దైవం ఎక్కడ నుంచినో ఎక్కడికో వచ్చి దర్శనమిస్తాడని భావించరాదు.
1: We should not consider God comes from one place to another place.
0: సర్వత్రా ఉండేటువంటి వాడికి ప్రయాణం చేయవలసిన అవసరం ఏముంటుండాలి.
1: When God is a all pervasive, where is the need for him to travel?
0: రాకపోకలు లేనటువంటి యొక్క శక్తి దైవత్వము.
1: Divine power is one which does not have comings and goings.
0: కనుకనే మనం ఆచరించినప్పుడు ఈ ఆనందానికి మనం అర్హులమవుతాము.
1: When we practice things properly, we become entitled for experiencing the bliss.
0: ఐకమత్యం కావాలి.
1: There is need for unity.
0: ఏకత్వంలో మన ఆనందం యూని ఉంటుండాలి.
1: The entire bliss lies in unity.
0: ప్రేమస్వరూపుల ఏదో గురుపౌర్ణం అనుకుని ఏదో బాహ్యమైనటువంటి గురువులంతా చేర్చుకొని ఏదో కొన్ని పూజలు పునస్కారములని ఈ యొక్క అల్పమైనటువంటి కార్యాల్లో మన జీవితాన్ని మరింత బంధించుకోరాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గురు పూర్ణిమ వు షుడ్ నాట్ గెట్ బౌండ్ బై రాంగ్లీ అండర్స్టాండింగ్ గురు పూర్ణిమ అండ్ గురు యాజ్
0: ఒక్కడే దైవం ఒక్కడే గురు.
1: There is only one guru and
0: ఆ గురువు ఎవరు అది నీవే.
1: Who is that guru? It is yourself.
0: ఆ గురుత్వం అనేటువంటి దైవత్వం నీలోనే ఉంటుంది. నీవెక్కడో బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నావు.
1: That guru in the form of divinity is residing in you, but you are searching for the guru in the outside world.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు నీ యొక్క గుణములే.
1: The Brahma Vishnu Maheshwara are the qualities which are embedded in you.
0: కనుక నిన్ను హతం చేసేది కానీ పోషించేది కానీ రక్షించేది మన గుణములే.
1: ఇట్ ఈస్ దిస్ క్వాలిటీస్ ఇట్సెల్ఫ్ విచ్ కెన్ డిస్ట్రాయ్ యూ ఆర్ విచ్ కెన్ లిఫ్ట్ యూ అప్ ఇంటూ ఎన్ ఎలివేటెడ్.
0: మన ప్రవర్తనను సక్రమైనటువంటి మార్గంలో పెట్టుకున్నప్పుడు అదే మనకు రక్షిస్తుంది, అదే విష్ణుత్వంగా మారిపోతుంది.
1: ఇఫ్ యువర్ బిహేవియర్ అండ్ కాండక్ట్ ఈస్ ఓకే, ఇట్ బికమ్స్ విష్ణుత్వ అండ్ గివ్స్ యూ ప్రొటెక్షన్.
0: పాపమనగమేరు పరదేశం లేదు తాను చేయు పనుల తగిలియుండు.
1: Sin does not exist in a separate land by itself. Sin is associated with the type of action that
0: is there. Udeshamandunu ledu taanu cheyu panula tagiliyundu.
1: God does not dwell in a different country or a nation. It is God is associated with ది టైప్ ఆఫ్ యాక్షన్ దట్ యు ఆర్ డూయింగ్.
0: పాపము దేవుడు అనేటువంటిది కాదు, ప్రత్యేకంగా ఎక్కడో లేదు. మనం చేసేటువంటి పనులు ఏంటి, మన సంకల్పములు ఏంటి, అవి ఆయా స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నాయి.
1: సిన్ ఆర్ డివినిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ ద టైప్ ఆఫ్ యాక్షన్ దట్ యు పర్ఫార్మ్. గుడ్ యాక్షన్ ఇస్ అసోసియేటెడ్ విత్ డివినిటీ, బ్యాడ్ విత్ సిన్.
0: అలాంటి తత్వాన్ని మనం గొప్పగా విశ్వసించాలి.
1: వీ షుడ్ బిలీవ్ దిస్ ఇన్ ఫుల్నెస్.
0: నా మంచికి నా చెడ్డకి నా ప్రవర్తనే కారణము.
1: ఫర్ మై గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ ఇస్ మై కాండక్ట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: నా అతపతనమున కానీ నా అభివృద్ధికి కానీ నా గుణములే కారణము.
1: ఫర్ మై డిస్ట్రక్షన్ ఆఫ్ మై గుడ్ ఇట్ ఇస్ ఓన్లీ మై బిహేవియర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన గుణములను సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి అనేటువంటి ఒక సమాధానం నీకు నీవే చెప్పుకోవాలి.
1: యు హావ్ టు సాటిస్ఫై యువర్ సెల్ఫ్ అండ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆల్వేస్ ఫాలో గుడ్ క్వాలిటీస్ సో దట్ యువర్ లైఫ్ విల్ బి హ్యాపీ.
0: కనుక మన కష్టాలు దూరం చేసుకోవటానికి కానీ సుఖాన్ని సమీపించుకోవటానికి కానీ మన ప్రవర్తన సక్రమైనట్టుగా ఉంటుండాలి.
1: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మిజరీ అండ్ సారో అండ్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్ ఇట్ ఈస్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ మస్ట్ బి గుడ్.

ఇంతవరకు మీరు 2017 గురు పౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం తిరునామాలు ఇప్పటి వరకు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: నిరాశా నిస్పృహలు, దిక్కుతోచనివ్వని చీకట్లు ఎక్కడ ఆనందోత్సాహాల తన్మయత్వంగా పరిణమిస్తాయో, ప్రచారార్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా వైద్యపరమైన అద్భుతాలు ఎక్కడ నిత్యకృత్యమో, ఏ విధమైన రుసుములు ఫీజులు చెల్లించవలసిన అవసరం లేనిదెక్కడో, ధనికుల పేదల, భారతీయుల విదేశీయుల, హిందువుల క్రైస్తవుల, సిక్కుల లేక మహమ్మదీయుల, ఆస్తికుల నాస్తికుల అనే వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి చికిత్స అందేది ఎక్కడో, విశ్వంలోని ప్రేమ సహానుభూతి వితరణశీలం రాశీభూతమై ఎక్కడ ఒకే ఒక నామంతో ప్రకాశిస్తూ ఉంటాయో, అదే శ్రీ సత్యసాయి ఆరోగ్య వ్యవస్థ. ప్రియ శ్రోతలారా, సాయిరాం. ప్రేమ సాధించిన వైద్యపరమైన అద్భుతాలు పేరిట మేము మీకందిస్తున్న ధారావాహికకు సుస్వాగతం. పుట్టపర్తి, వైట్ఫీల్డ్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు భారతదేశంలోకెల్లా అత్యుత్తమమైన ఆసుపత్రులు. ఈ ఆసుపత్రులలో చికిత్స పొంది స్వస్థులైన వారు వాటిని ప్రేమగా వ్యాధులు నివారించే ఆధునిక దేవాలయాలు అని పేర్కొంటూ ఉంటారు. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో చికిత్స పొంది రోగ విముక్తులైన కొందరి గాథలను మీకు ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్నాం.
1: అదిగో వచ్చేస్తున్నాడు, ఇంకో క్షణంలో ఇక్కడే ఉంటాడు. అదిగో కారు చప్పుడవుతోంది కూడా.
2: ఆగయా ఆగయా, అరే దారివండి, హట్ హట్.
1: జహంగీర్, మన జహంగీర్ నడుస్తున్నాడు. మాషాల్లా, ఇక్కడి నుండి పోయినప్పుడు కాళ్ళు తచ్చుబడి కదల్లేని స్థితిలో మంచం మీద మోసుకుపోయినవాడు నడుస్తూ వచ్చాడు. అరే వాహ్, క్యా కమాల్ హోగ్యా.
3: అవును, అద్భుతమే. అది జరిగినది పుట్టపర్తిలోని ప్రశాంతి గ్రామంలో ఉన్న శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ లో. దేశ భాష కుల మత వర్ణ లింగ వివక్ష లేకుండా చికిత్సనందించే ఆసుపత్రి ఒకటి ఉండడమే ఓ అద్భుతం. అటువంటి ఆ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు కూడా ఆశ్చర్యపడేలా రోగులు కోలుకున్న పరమాద్భుతమైన సందర్భాలు అనేకం. వాటిలో జహంగీర్ కేసు ఒకటి. ప్రమాదంలో వెన్నుపూస చితికిపోయి కాళ్లు రెండూ చచ్చుపడిపోయిన జహంగీర్ పునర్జన్మ ఎత్తిన గాథను మనమీనాటి ప్రేమ సాధించిన వైద్యపరమైన అద్భుతాలు మెడికల్ మార్వెల్స్ ఆఫ్ లవ్ ధారావాహికలో విందాము.
4: సలాం సాబ్, మాది కలకత్తా శివార్లోని మోహన్ నగర్. నేను తాపి పనిచేస్తాను. నెలకో 3,000 దొరుకుతాయండి, దానితోనే 5 పోషించాలి. నాకు యాక్సిడెంట్ జరిగిన రోజు నేను డైమండ్ హార్బర్ దగ్గర ఒక స్కూల్ బిల్డింగ్ కి ప్లాస్టింగ్ చేస్తున్నాను. మా ఇంటి నుంచి ఆ స్కూల్కి 25 కిలోమీటర్లు. రోజులాగే పొద్దున్నే టిఫిన్ చేసి 6:30 సైకిల్పై బయలుదేరాను. 8:30 అయ్యేసరికి స్కూల్కి చేరుకున్నాను. అక్కడ 2 పని నడుస్తోంది. అది 2007 ఆగస్టు 6. ఆ రోజును నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎప్పటిలాగే వెదురుకర్రలతో కట్టిన మంచమీద నిలబడి ముందు రోజు కట్టిన ఇటుక గోడకు సిమెంటు మెత్తే పని మొదలుపెట్టాను. ఒక పక్క పూర్తి కాగానే మరో పక్కనున్న మంచమీదకు మారాలి. ముందు జాగ్రత్తగా కాలు ఆంచి చూసి మంచే నా బరువు ఆపుతుందనుకుని దానిమీదకు చేరాను. కాని జరిగేది జరగక మానదు కదా. ఒక్కసారి మంచె విరిగి దభాలన కింద పడ్డాను.
1: యా అల్లా, జహంగీర్ బాయ్ పడిపోయాడు. చలో చలో చూడండి రా, ఎక్కడ దెబ్బ తగిలిందో. జహంగీర్ జహంగీర్, అయ్యో స్పృహ తప్ప పడిపోయాడు. పదండి ఆసుపత్రి తీసుకుపోదాం.
5: పట్టండి సలీం, నువ్వు అక్కడ పట్టుకో.
2: మహమూద్ నువ్వు ఇక్కడ జాగ్రత్త, నువ్వు పదండి.

0: ప్రాణభయమంటే ఏమిటో అప్పుడే నాకు తెలిసింది. కాళ్ల కింద కర్ర విరిగిన చప్పుడు వినబడగానే ఏం జరగబోతుందో తెలిసి ముచ్చెమటలు పట్టాయి. చేతిలోని తాపి జారి కింద పడింది. పైనున్న రాటను పట్టుకుంటే ప్రమాదం తప్పేదేమో కాని మరుక్షణంలో నేను పట్టు తప్పి కింద పడ్డాను. అప్పుడేమైందో నాకు తెలియదు. తర్వాత తెలిసింది, ఆ ప్రమాదంలో నా వెన్ను విరిగి నడుము కింది భాగంలో భరించలేని నొప్పితో గిలగిలలాడాను. నా కాళ్లు చచ్చుబడిపోయాయి.
1: వెన్నుకు దెబ్బ తగిలి విలవిలలాడుతున్న జహంగీర్ను చికిత్స కోసం ఒకదాని తర్వాత మరొకటిగా కలకత్తాలోని ఆసుపత్రులన్నిటికీ తీసుకుపోయారు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు అతనిది చాలా గడ్డు కేసేనన్నారు. ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్కు 6 లక్షల దాకా ఖర్చవుతుందన్నారు. కాని పూర్తిగా నయమవుతుందని గ్యారంటీ ఇవ్వలేమన్నారు. నెలకు 3,000 దాటని సంపాదనతో జహంగీరు అంత సొమ్ము ఎక్కడి నుండి తీగలడు? అయినా ఆశ చావక కుటుంబ సభ్యులు అతన్ని స్ట్రెచర్పై పడుకోబెట్టి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
0: ఏ ఆసుపత్రికి వెళ్లినా నయం కావడం కష్టమనే మాట విని విని నాకు ఇక చావు తప్ప మరో మార్గం లేదనిపించిందండి. మంచం దిగలేను. నా అంతటా నేను ఏ పక్కకి బతికిలలేను. బాత్రూంకి వెళ్లాలన్నా స్నానం చేయాలన్నా అన్నీ మంచం మీదే. ఎందుకొచ్చింది ఈ బతుకు? చనిపోవడమే మేలనిపించేది. రోజులు అలా భారంగా గడుస్తున్నాయి. ఒకరోజు మా ఊరివాడే ఒక ఆయన నన్ను చూడ్డానికి వచ్చాడు. మాటల సందర్భంలో పుట్టపర్తిలో ఉన్న ఆసుపత్రికి వెళ్లమని సలహా ఇచ్చాడు. ఆసుపత్రి పేరు అదేమిటి? శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడిసిన్ అని గాబోలు చెప్పాడు. మూత్రకోశ వ్యాధి చికిత్స కోసం తాను అక్కడికే వెళ్లాట. తనకు పూర్తిగా నయమైందిటి కూడాను. నీలాంటి కేసులకి మంచి వైద్యం అక్కడ దొరుకుతుంది, తప్పకుండా వెళ్ళు అని మరీ మరీ చెప్పాడు. ఇంకో మాట కూడా చెప్పాడు, ఆ ఆసుపత్రిలో అన్నీ ఉచితమేట, పైసా కూడా ఖర్చు కాదన్నాడు. మందులు, ఆహారం, చికిత్స ఒకటేమిటి, దేనికి డబ్బు తీసుకోరట. నమ్మే మాటేనా? మర్యాదకు సరేలండి అని చెప్పి ఆయన్ని పంపేస్తా.
1: కాని క్రమంగా జహంగీర్ పరిస్థితి మరింత దుర్భరమైంది. ఇక లాభం లేదని చివరి ప్రయత్నంగా పుట్టపర్తి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ప్రమాదం జరిగిన నెల్లాళ్లకు అంటే 2007 సెప్టెంబర్ 11వ తేదీనాడు తమ్ముడిని వెంటపెట్టుకుని హౌరా నుండి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో బయలుదేరాడు.

0: వారిద్దరూ విజయవాడలో దిగి అక్కడి నుండి ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో పుట్టపర్తి చేరుకున్నారు. జహంగీర్ ప్రయాణమంతా వెదురుతో చేసిన స్ట్రెచర్ పైనే జరిగింది. ప్రయాణం చేస్తున్నంతసేపు జహంగీర్ బాధను పళ్లబిగున ఓదార్చుకున్నాడు. కాని ఆసుపత్రిలో ప్రాథమిక పరీక్ష చేసిన తక్షణమే తనను ఆసుపత్రిలో చేర్చుకోవడం అతను బాధ మర్చిపోయేలా చేసింది.
1: నన్ను ఆసుపత్రిలో చేర్చుకుంటామనగానే నాకు ప్రాణం లేచి వచ్చింది. సగం బెంగ తీరిపోయింది. ఆ పైన డాక్టర్లు ఆపరేషన్ చేస్తామని చెప్పగానే నాకు చాలా పరమానందమైంది. ఆనందంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అలా రోగికి ధైర్యం కలిగించే మాట ఇన్నాళ్లకి మొదటిసారి అక్కడే విన్నాను. మరో 3 వారాల్లో 5 అక్టోబర్ ఆపరేషన్ చేస్తారని నా తమ్ముడు చెప్పాడు.
0: ఇప్పుడు డాక్టర్ కైలాశ్రావు గారి మాటల్లో విందాం.
2: జహంగీర్ హాస్ రిసీవ్డ్ ఎన్ ఇంజరీ టు ది L1 వర్టిబ్రే ఫ్రాక్చర్.
3: జహంగీర్ ను పరీక్షించి ఎక్స్రే తీసి చూడగానే అతనికి నడుము కింద భాగంలో వెన్నుముకలో ఉండే వెన్నుపూస ఒకటి పూర్తిగా చితికిపోయిందని కనుక్కున్నాం. ఆ వెన్నుపూసను వైద్య పరిభాషలో L1 అంటారు. చితికిపోయిన ఆ వెన్నుపూస ముక్కలు తగిలి వెన్నుపాము దెబ్బతింది. నరాలు దెబ్బతిన్న కారణంగా అతని కాళ్లు చచ్చిపడ్డాయి. ఆపరేషన్ చేసినప్పుడు మేము దెబ్బతిన్న వెన్నుపూస ముక్కలు జాగ్రత్తగా తొలగించాం. ఆ స్థానంలో మెటల్ రాడ్లు స్క్రూలు బిగించి వెన్నుపాముపై ఒత్తిడి పడకుండా చేశాం. ఆపరేషన్ చేయడానికి సుమారు 10 గంటలు పట్టింది.
0: ఆపరేషన్ జరిగాక జహంగీర్ వేగంగా కోలుకోవడం డాక్టర్లతో సహా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆపరేషన్ జరిగిన సుమారు 10 వారాలకు అంటే 2007 డిసెంబర్ 12 జహంగీర్ మొదటిసారిగా మంచం మీద నుండి లేవగలిగాడు. ఆ రోజు నుండి అతనికి 3 నెలల పాటు ఫిజియోథెరపీ చేశారు. అంటే వెన్నులోని కండరాలకు బలం రావడానికి అవసరమైన కసరత్తు చేయించారు. అతనికి శస్త్రచికిత్స చేసిన వైద్యుల్లో ఒకరైన డాక్టర్ వాసుకి జహంగీర్ పూర్తిగా కోలుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ,
4: లెట్ మీ పుట్ ఇట్ ఇన్ దిస్ వే, దిస్ టైప్ ఆఫ్ రికవరీ ఫ్రమ్ ఏ టోటల్ పారాప్లీజియా ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది రేర్ కేసెస్ ఇన్ మెడికల్ హిస్టరీ.
5: ఇటువంటి కేసుల్లో రోగి ఇంత బాగా కోలుకోవడం నేను మొదటిసారి చూస్తున్నాను. ఇలాంటి కేసు గురించి ఇంతవరకు ఏ వైద్య గ్రంథంలో గాని వైద్య విషయాల పత్రికలో గాని ప్రచురించబడలేదు. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో రోగి కోలుకోవడం పాక్షికంగానే ఉంటుంది. పూర్తిగా పూర్వస్థితికి రావడం చాలా అరుదు. ప్రపంచం మొత్తం మీద పూర్తిగా నయమైన కేసు అంటే 100,000 కేసుల్లో ఒకే ఒక్కటి ఉంటుంది. జహంగీర్ కేసులో గమనించాల్సింది ఏమిటంటే అతని నడకలో అస్సలు ఏమీ తేడా కనిపించదు. జహంగీర్ కేసు విషయంలో నేను చెప్పగలిగింది ఒక్కటే, భగవాన్ బాబావారి ఈ ఆసుపత్రిలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, వాటిలో ఇది ఒకటి. ఇలాంటి కేసులో శస్త్రచికిత్స చేసి రోగికి కొత్త జీవితాన్ని ఇవ్వడం వైద్యునికి ఎంతో సంతృప్తినిస్తుంది. ఆ సంతృప్తి, ఆ సంతోషం ఎలాంటివో అవి అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఏమైనా మాలాంటి వైద్యులను తన పరికరాలుగా ఎంపిక చేసుకున్నందుకు భగవాన్ కు మేము సదా కృతజ్ఞులమై ఉంటాం. మా ద్వారా బాబా సందేశం వ్యాప్తి చెందడం మాకెంతో సంతోషాన్ని ఇస్తోంది. వారి సంకల్పాన్ని నెరవేరుస్తూ భగవాన్ సమీపంలో ఉండగలగడం, బాబావారి ఈ ఆసుపత్రిలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, వాటిలో ఇలాంటి కేసులో శస్త్రచికిత్స చేసి రోగికి కొత్త జీవ వైద్యునికి ఎంతో సంతృప్తినిస్తుంది. ఆ సంతృప్తి, ఆ సంతోషం అవి అనుభవించిన వారికి మాత్రం.

0: భగవాన్ సమీపంలో ఉండగలగడం నిజంగా మా
1: అదృష్టం. ప్లెజర్ ఇన్ సెన్స్ దట్ వి ఆర్ ఏబుల్ టు గివ్ ఎ లైఫ్ టు ఎ పేషెంట్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ భగవాన్స్ గ్రేస్.
2: శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ లో ఎముకల చికిత్సా విభాగం అధిపతి డాక్టర్ కైలాసరావు దృష్టిలో వెన్నెముకకు అంత పెద్ద దెబ్బ తగిలి పూర్తిగా నయమైన అరుదైన కేసుల్లో జహంగీరు కేసు ఒకటి. డాక్టర్ వాసుకి అన్నట్లు అది నిజంగా ఓ అద్భుతమే తప్ప మరొకటి కాదు. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు సాధిస్తున్న అద్భుతాలకు కారణం వాటి వెనుకనున్న నిర్మలమైన ప్రేమ సేవాతత్పరతలే. ప్రేమకున్న శక్తి అపారమైనదని భగవాన్ పదే పదే చెప్తూ ఉంటారు. నిర్మలము నిష్కల్మషము అయిన ప్రేమ సాగరం లోతు కనుగొనడం ఎవరికి సాధ్యం? కాని ఎవరైనా ఆ సాగరంలోని ఓ నీటి బిందువునైనా దర్శించాలనుకుంటే ప్రశాంతి గ్రామ్లో ఉన్న శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ ను సందర్శిస్తే చాలు. ఆ సత్యాన్ని స్వయంగా తెలుసుకున్న జహంగీర్ కృతజ్ఞతతో కళ్లనీళ్ల పర్యంతమవుతాడు.
3: ఈ ఆసుపత్రి నాకు మళ్లీ బతుకునిచ్చింది. ఇక్కడి వైద్యుల పుణ్యమా అని నేను తిరిగి నడవగలుగుతున్నాను, పనికి వెళ్లగలుగుతున్నాను. అసలు నేను ఇక్కడకు వచ్చి ఈ ఆసుపత్రిని చూసినప్పుడు ఇదేదో గుడిలా ఉందే కాని ఆసుపత్రిలా లేదేమిటి అనుకున్నాను. అప్పుడైతే పొరపాటు పడ్డాను, కాని ఇప్పుడు నిశ్చయంగా చెప్పగలను, ఇది ముమ్మాటికి ఆలయమే, చికిత్సాలయం, పేదరోగుల పాలిట చికిత్సాలయం.

ప్రియమైన శ్రోతలారా, సాయిరాం. శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందిన జహంగీర్ గాథను మీరు విన్నారు. మానవాళి సంక్షేమం పట్ల అపారమైన ఆసక్తితో, వితరణాశీలంతో కరుణా సముద్రలైన భగవాన్ సంకల్పం మేరకు వెలసిన ఈ చికిత్సాలయంలో వేలాది మంది ఆరోగ్యవంతులై తిరిగి వెళ్తున్నారు. వైద్యం కోసం ఫీజులు చెల్లించడమనే మాటే లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రి వేలాది మంది రోగులకు ఆశాకిరణంగా ప్రకాశిస్తోంది. ప్రపంచంలో మరే ఆసుపత్రిలోనూ లేని విధంగా ఇక్కడ చికిత్స పొందే వారి శరీరాలే కాక వారి హృదయాలు కూడా ఆరోగ్యవంతం కావడం విశేషం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నవంబర్ 23, 2017న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పుట్టిన పండుగ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం సాయి ప్రేమయ్యే వేదసారము ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరామ్. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరామ్. ఈ సుదినము భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 92వ పుట్టు పండుగ. పరమ పవిత్రమైన ఈ సందర్భంలో శ్రోతలందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలుపుతూ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ అందిస్తున్న సాయి ప్రేమయే వేదసారము అన్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలకు మీకు స్వాగతం. స్వామి చిరకాల భక్తులు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అన్నట్లు, పుట్టుటయే ఎరుంగని ప్రభుండవు, పుట్టుటిదేమి స్వామి, నీ పుట్టుట మాపై కరుణ పుట్టుట కాదే, మహానుభావ, నీ పుట్టినరోజు వేదములు పుట్టినరోజు, ప్రశాంతి ధాత్రి కాల్వెట్టినరోజు, ప్రేమ సుఖపెట్టినరోజు సమస్త విశ్వమున్. ఎంత చక్కని మాటలవి! నిజమే, ఈ సకల చరాచర సృష్టిని కేవలం సంకల్పమాత్రమున పుట్టించిన ఆ పరమాత్మునికి పుట్టినరోజేమిటి! అది ఈ మానవాళిని ప్రేమతత్వం స్పృశించినరోజు. సకల జనులకు దారిచూపే దీపం వేదవాణి పుట్టినరోజు. పేర్లు ఎన్ని పెట్టినా, సందేశాలు ఏ రూపంలో ఉన్నా, ఈ భూమిపైకి అవతారం వచ్చినప్పుడు ఆ అవతార స్వరూపం, అవతారం చెప్పేది, ఆ అవతారం చేసేది అన్నీ కూడా వేదమే. చదువు రానివాడు దేవుడు అన్నా, భక్తుడు స్వామి అన్నా, జ్ఞాని పరమాత్మ అన్నా, విజ్ఞానవంతుడు శక్తి స్వరూపమన్నా, వీరందరూ చెప్పేది ఆ ఏకైక భగవత్తత్వం గురించే. అదే మనందరం దర్శించి స్పర్శించి సంభాషించి అనుభవిస్తున్న విశ్వ విరాట్ స్వరూపం మన సత్యసాయి భగవానుడు. ప్రాచీనమైన వేదములను తూలనాడకండి, అవి నా గురించిన సత్యాన్ని స్థిరపరుచుకొనటానికి మీకు అధికారికమైన ఆధారాలు. ఈ జగత్తును ఎవరు సృష్టి స్థితి లయలను గావించునో ఆ ఈశ్వరుని తెలుపునది వేదము. పరమాత్ముని ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదము. త్రికాలాలలో సత్యమును బోధించేది వేదము అంటూ భగవాన్ బాబావారు ఋషులకు మునులకు మహానుభావులకు మాత్రమే పరిమితమైన అనంతమైన వేదాలను స్వామి ఈనాడు సామాన్య మానవుని స్థాయికి బోధించారు. వాక్కుతో కూడుకున్నదంతా ఋగ్వేదము, మనస్సుతో కూడుకున్నదంతా యజుర్వేదము, ప్రాణముతో కూడి ఉన్నదంతా సామవేదము అంటూ వేదాలను ఆధ్యాత్మికతను మన అస్తిత్వాన్ని కలగలిపి సులువుగా వివరించారు మన బాబావారు. చివరికి స్వామిని వేదపురుషుడని కీర్తించినప్పుడు, మీరందరూ కూడా ఆ వేదస్వరూపులే, అది తెలుపడానికే నేను వచ్చాను అన్న సత్యాన్ని వెల్లడి చేశారు. ఈనాటి మన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో భగవంతుడే వేదస్వరూపమని, ఆయన ప్రతి పలుకు అమృతవాణి అయిన వేదమని, స్వామి ప్రేమే వేదసారమని ఇలా అనేక విషయాలను మనం తెలుసుకోనున్నాం. ఇందులో ముందుగా శ్రోతలందరికీ సుపరిచితులు స్వామి చిరకాల భక్తులైన శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు సత్యసాయి దైవాన్ని వేదస్వరూపంగా వర్ణించే ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.
1: సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, సర్వదేవత అతీత స్వరూపమే కాదు, స్వామి నిజానికి వేదస్వరూపం. వేదము వాంగ్మయం కదా, వేదానికి స్వరూపం ఉంటుందా అని రాముడు వేదస్వరూపం అని వాల్మీకి చెప్పాడు. అంతేకాదు, సాకేతరాముడైనటువంటి శ్రీరామచంద్రుడు రుక్సామాకృతి యజుర్మూర్తి అన్న విశ్వనాథ వారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో ఋగ్వేదము సామవేదము ఒక ఆకృతిగా వచ్చి, యజుర్వేదము ఒక స్వభావంగా వచ్చినటువంటి వేదమూర్తి శ్రీరామచంద్రుడు, త్రేతాయుగం నాటి మాట అది. సాకేతరామకాలం నుంచి సత్యసాయి రామకాలం వరకు కాల ప్రవాహం నడుస్తూనే ఉంది. ఈ నడకలో యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని కదా జగద్గురువు యోగీశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒక ప్రమాణం. ఆ ప్రమాణానికి అనుగుణంగా అనేకమైనటువంటి అవతారాలు ఈ లోకంలోకి వచ్చి ప్రధానంగా యోగభూమి, తపోభూమి, ధన్యభూమి, ధ్యానభూమి, పుణ్యభూమి, యజ్ఞభూమి అయినటువంటి ఈ వేదభూమి భారతదేశంలో అవతారమూర్తులని ఆహ్వానం చేస్తూనే ఉన్నది. కనుక అటువంటి మహాద్భుత అవతార ప్రవాహంలో ఆ పరంపరలో వచ్చినటువంటి పరిపూర్ణ మహావతారం భగవాన్ శ్రీ సత్యసాయి అంటే మనందరికీ స్వామి. 1963 మొట్టమొదటిసారి స్వామి యజ్ఞం చేయించినప్పుడు అంటే శ్రీకారం చుట్టినప్పుడు ఇదేమిటిక్కడ ఇది ఎలా జరుగుతుందని శంకాసంకులితమైనటువంటి మనస్సుతో వచ్చిన వారు కూడా ఆ వైభవాన్ని చూసి పరమానందాన్ని పొంది ఒక్క స్వామి మాత్రమే ఇది చేయగలరు, ఆయన యజ్ఞ పురుషుడే, ఆయన వేద పురుషుడే అనేటువంటి ఒక భావనతో అనేకమైనటువంటి సాహిత్య ప్రక్రియలతో స్వామిని అర్చన చేసుకున్నారు. కలిమాహాత్మ్యము వర్ధి పొంగినటు దికాండంబు మున్పన్ అంటే కలిమహత్యమంతా కూడా ఈ 5400 సంవత్సరాల నాటికే కూడా అన్ని దిక్కులను ముంచేటువంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు శృతంబుల శృత్యుక్తుల ఊతగాగుని జగంబున్ వేగమయ్యెత్తి ఉజ్వల వేదోదిత ధర్మ మార్గమును నిల్పంగా ప్రతిజ్ఞన్ కొనంగల ధీరుండు ఒక సత్యసాయి ప్రభువే కన్పట్టు ఇప్పట్టు నన్ను అంటూ ప్రమాణం చేశారు. అంటే వేదోఖిలో ధర్మమూలమని కదా, అసలు నిజానికి వేదము ధర్మమూలము, సర్వధర్మాలకి మూలమైనది వేదమైనట్లయితే ఈ రుక్సామాకృతిగా యజ్ఞమూర్తిగా గనక రాముడు వచ్చినట్లయితే మళ్లీ శ్రీరామచంద్ర అవతారం తర్వాత ఆ సామ వేద మూర్తిగా వచ్చినటువంటి రెండవ అవతారము ఏది అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన భగవద్గీతలో విస్పష్టంగా చెప్పాడు, వేదములలో సామవేదాన్ని నేను, పక్షులలో గరుడ పక్షిని నేను, ఇక మూడవది మాసములలో మార్గశిర మాసాన్ని నేను. మార్గశిరమన్నా మార్గశీర్షమన్నా ఒకటే కాబట్టి మార్గశీర్షము అంటే కాలము నేనే, సమస్త జీవరాశిని నేనే, అంతెందుకు వేదమే నేను అన్నాడు. ఆ సామవేదము రూపమై వచ్చినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య లీలా వైభవంతో ప్రారంభమైనటువంటి శ్రీకృష్ణ అవతారం జగద్గురు స్థాయిలో తనను తాను ఆవిష్కరించుకుని భగవద్గీతని ఈ ప్రపంచానికి అందించి అది పూర్ణమైనటువంటి అవతారమూర్తిగా మనకి అనుభవంలోకి వచ్చాడు కృష్ణ పరమాత్మ. ఈ పరంపరలోనే రామకృష్ణ అవతారాల తర్వాత ఆ స్థాయిలో వచ్చినటువంటి పరిపూర్ణ అవతారం సత్యసాయి భగవానుడు. అందుకనే వేద విద్వన్ మహాసభను ప్రారంభించినప్పుడు వేద ఉద్ధరణ మొట్టమొదటిది, దాని ద్వారా ధర్మరక్షణ, తద్వారా విద్వత్ పరిపోషణ. చూడండి ఆ క్రమం ఎంత అద్భుతంగా చెప్పారు. ముందు వేదం రక్షించబడాలి, ఉద్ధరింపబడాలి, అది ఎక్కడో మూల ఉండిపోకూడదు, పుస్తకాలలో 4-5 మనుషుల మస్తిష్కాలలో ఉండిపోకూడదు. వేదము ఈ ప్రపంచాన్ని నడిపించాలి, అది చేతోభూతమైనటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి చైతన్య శక్తిగా స్వామి దానిని వర్ణిస్తూ, అయితే వేదహితమైనటువంటి మాట ఏది, సత్యం వద ధర్మం చర అన్నటువంటి ఆ రెండింటినీ ఆధారం చేసుకుని సత్యసాయి భగవానుడు ఒక సేవా ఆర్గనైజేషన్ కి రూపకల్పన చేశారు. అంటే ఈ సంస్థ ద్వారా జరిగే ఏ పనైనా కూడా అది వేదహితమై ఉండాలి, ఆ వేదం ఉద్ధరింపబడాలి. వేదం ఉద్ధరింపబడటం అంటే వేదం అన్ని వేళలా అనబడాలి, వినబడాలి, వేదంలో దాగి ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములన్నీ కూడా జగత్తుకు అందాలి. వీటన్నింటినీ కూడా సాకల్యంగా చేసుకుని తాను సంచరించినటువంటి అవనీ సంచారంలో 86 సంవత్సరాలలో సుమారు 72 సంవత్సరాల వరకు కూడా పూర్ణంగా వేదోద్ధరణ కోసమే స్వామి తమ మహదాశీర్వచనాన్ని ప్రపంచానికి అందించారు. ఇక యజ్ఞం ఎందుకు చేయించారు, వేదపురుషుడు ఆయనే, వేదపురుషుడు ఆయనే వేదమాత, అసలు యజ్ఞమే స్వామి. యజ్ఞము అంటే సత్కర్మ అని అర్థం, అది ఒక అర్థం. రెండవ అర్థం యజ్ఞము అంటే త్యాగము అని ఒక అర్థం. మనందరం కూడా ఆనంద పిపాసులం మాత్రమే కాదు, ఆనంద స్వభావులం. మానవుడికి ఏం కావాలి కడగా అని అడిగితే ఆనందం కావాలి. ఆనందం ఎందుకు కావాలి అంటే, మానవుడు ఆనంద స్వరూపుడు గనక తన స్వరూపాన్ని తన మూలాన్ని తనంతట తాను వెతుక్కుని వెళ్లాలి గనక, ఆ వెతుక్కునేటువంటి ప్రయత్నంలో అనేకమైనటువంటి కర్మ భక్తి జ్ఞాన యోగాల అన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి గనక పరిపూర్ణమైనటువంటి ఒక అవతారమూర్తి. ఏం చెయ్యాలో దానిని మాత్రమే స్వామి చేస్తూ ఈ యజ్ఞమంటే త్యాగమని, ఎందుకని నా కర్మణాన ప్రజయాన ధనీన త్యాగేనైక అమృతత్వమాన శివని కదా, అంటే సత్కర్మల వలన గాని నా కర్మణ నా ప్రజయ ఈ లోకం చేత గాని లేక అనేకమైనటువంటి వ్యక్తులతో మనకున్న పరిచయాలు కాని మనం చేసేటువంటి అనేకమైనటువంటి ధార్మిక కార్మికమైనటువంటి కార్యకలాపాల వలన కాని మానవుడు అమృతపుత్రుడు కాడు. త్యాగేనైక అమృతత్వమాన శివు, త్యాగం చెయ్యాలి. త్యాగం వలన మరణించిన తర్వాత కూడా జీవుడు జీవిస్తాడు, ఇది వేద ప్రమాణం. ఈ వేద ప్రమాణమైనటువంటి మాటకి అనుగుణంగానే స్వామి యజ్ఞాన్ని ప్రారంభించారు. ఆ ఆనందం కావాలి అంటే జీవుడు కలియుగంలో అన్నగత ప్రాణి గనక అన్నం కావాలి. అన్నం కావాలి, అన్నం పుట్టాలి అంటే వర్షం కురవాలి. వర్షం కురవాలి అంటే వరుణదేవుణ్ణి ఉపాసన చేయాలి. ఆ ఉపాసనా మార్గం ఏమిటి అని గనక ఆలోచించినట్లయితే యజ్ఞమే ఉపాసనా మార్గం. యజ్ఞానికి తత్సమానమైనటువంటి ఒక అర్థం ఏమిటంటే మహత్తర త్యాగం. ఏ యజ్ఞం చేయండి కడగా పూర్ణాహుతి చేస్తాం. పూర్ణాహుతి అంటే ఏమిటి? ఇంత యజ్ఞము నా చేత చేయించినటువంటి యజ్ఞ పురుషుడైనటువంటి ఓ స్వామి, మళ్లీ దీని వలన కలిగేటువంటి ఫలాన్ని మళ్లీ నీకే సమర్పిస్తున్నాను. ఎందుకంటే వస్తువులు నువ్వు, హవిస్సులు నీవు. మనం ఎప్పుడు చదువుతాం, బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధిన. ఇది బ్రహ్మము కానిదంటూ లేదు. యజ్ఞము బ్రహ్మము, హవిస్సులు బ్రహ్మము, దాని వలన వచ్చేటువంటి కలిగేటువంటి అనేకానేక ఫలితాలన్నీ కూడా బ్రహ్మమేనని, బ్రహ్మము పదార్థముగా కనిపించినప్పటికీ నిజానికి పదార్థము బ్రహ్మమే. కనుక ఈ పదార్థము పారమార్థికమైనటువంటి యజ్ఞం ద్వారా మళ్లీ పరమేశ్వరుడికి సమర్పించి యథార్థం వైపు జీవుడు నడవాలి గనక ఈ యజ్ఞము వేదానికి ఒక కర్మస్వరూపం అది. అందుకనే యజుర్మూర్తి అన్నారు. మూర్తి అంటే బొమ్మ అని అర్థం. స్వభావము సమగానం అది పాట. దాని యందు దాగినటువంటి అంతఃశక్తి రుక్శక్తి అంటే మాట. యజ్ఞము ఆట అంటే పాట, మాట, ఆట. అదే సామ రుక్ యజుహు యజ్ఞం. అందుకని వేదాలన్నీ కూడా వేదత్రయి లేదా వేద విద్యని త్రయి విద్యగా మనం భావన చేశాం గనక స్వామి ఈ పరిపూర్ణమైనటువంటి అవతారమూర్తి గనకనే ఈ లోకంలో ఇదిగో ఈ వేదం ద్వారా సర్వ జగత్తుకి కూడా శాంతి కలగాలి అని మనందరి చేత యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనేట్లుగా చేసి, యజ్ఞంలో పాల్గొన్నా, యజ్ఞవాటికలో కూర్చున్నా, ఆ వేదమంత్రాలు విన్నా, అక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యకలాపాలు కంటితో చూసినా, మనసుతో అనుభవించినా, హృదయంలో ఆనందించినా, అది పరమోన్నతమైనటువంటి బ్రహ్మానంద పదలబ్ధిని కలిగిస్తుంది గనక, అది పరమానందదాయని గనక యజ్ఞపురుషుడైనటువంటి స్వామి వేద స్వరూపంగా మనం భావన చేయాలి. కేవలం పాంచభౌతికమైనటువంటి దేహంతో కరచరణాది అవయవాలతో ఒక రోజున పుట్టి ఒక రోజున దేహం విడిచిన స్వామి కాదు. అది మన కంటికి కనిపించినటువంటి వస్తువు. కానీ సద్వస్తువు ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణమైనటువంటి మహా అవతారం గనకనే. ఆనాడు 80 సంవత్సరాల నాటి మాట ఇది. ఏ రకమైనటువంటి అవకాశం లేనటువంటి పుట్టపర్తి ప్రాంతంలో స్వామి ఈ 1963 విద్వన్మహాసభని యజ్ఞాన్ని ప్రారంభం చేసి సమస్త మానవాళికి కూడా యజ్ఞము దాని ఫలితము, వేదము దాని పరిరక్షణ, వేదము దాని ఉద్ధారణ, తద్వారా వేదం చదువుకున్న వారందరూ ఎవరైతే ఉన్నారో, విద్వద్వరులు ఎవరైతే ఉన్నారో, ఎవరు బ్రహ్మమును ఎరగటానికి ప్రయత్నిస్తూ వెళ్లవేస్తున్నారో, పఠిస్తున్నారో, స్వాధ్యాయం చేస్తున్నారో, సన్మార్గంలో నడుస్తూ నడిపిస్తున్నారో, ఈ వేదోద్ధరణమైనటువంటి ధర్మ భావనా భూమికిని ప్రపంచానికి మనకు అందించారు స్వామి. అందుకనే వేదము అంటే జ్ఞానము అని కూడా ఒక అర్థం. వేదము అంటే జ్ఞానం. జ్ఞానము అంటే ఏది జ్ఞానము? శాస్త్రజ్ఞానం జ్ఞానం కాదు, అది కేవలం విజ్ఞాన భూమిక మాత్రమే. జ్ఞానము అంటే తనను తాను ఎరుగు ఎరుక. ఇది ఆత్మవిచార మార్గంలో కడగా కట్టకడగా అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయే యోగమందు, అన్ని జన్మల చివరాయి నరజన్మ అరయ నారాయణాన్వేషితము ఆంతరంగికమైనటువంటి ఆత్మని ఎరిగేటువంటి దిశగా జీవుడు నిరంతరము కూడా ప్రతి కర్మని కూడా ఒక యజ్ఞంగా భావించాలి. కర్మలన్నీ యజ్ఞాలే. ఆ కర్మలన్నీ కూడా లోకహితం కోసం చేయాలి, జగద్రక్షణ కోసం చేయాలి, జగత్శాంతి కోసం చేయాలి. అందుకనే ఒక ప్రమాణాన్ని ఇచ్చారు స్వామి, సమస్త లోకాః సుఖినో భవంతు. ఎట్లా అవుతుంది? ఇది మంగళాశాసనమా, ఆశీర్వచనమా, ఆశంసనమా, ఆకాంక్ష? విచారణ గనక చేసినట్లయితే అన్నీ కలపగా వచ్చినటువంటి మహాద్భుతమైనటువంటి ఒక మానసిక స్పందని సమస్త లోకా సుఖినో భవంతు. ఆ సమస్త లోకాలు అంటే 14 లోకాలు మానవ దేహంలోనే బ్రహ్మరంధ్రంతో మొదలై కరచరణాది అవయవాలు, నేత్రాంచలాలు, పెదవులు, చెవులు అంటే సర్వ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అధిష్టాతైనటువంటి మనస్సు, వీటన్నింటినీ నడిపించేటువంటి ఆత్మ దేహమునందే ఉన్నది కాబట్టి ఈ సమస్త లోకాలు ఉన్నటువంటి ఈ మానవుడు 14 లోకాలలో 14వదైనటువంటి కింపురుష లోకం అని ఉంది. అది స్పర్శాలోకం. దానిలో వాత్సల్యం ఉంది, అనుభూతి ఉంది, ఆదరణ ఉంది, ప్రేమ ఉంది, అనురాగం ఉంది, రాగం ఉంది, అభిమానం ఉంది, అన్ని కలబోసుకున్నటువంటి ఆ 14వ లోకం కనపడనిది. అది స్పర్శాలోకం. ఈ స్పర్శ మంత్రం ద్వారా, తంత్రం ద్వారా, యంత్రం ద్వారా, దేహం ద్వారా, భావన ద్వారా, ఒక సంకల్పం ద్వారా, లోపల కలిగేటువంటి ఒక మంగళ శాసనం ద్వారా ఇవన్నీ కూడా ఈ జగత్తుకి అందాలి గనక. ఈ అందాలి అంటే ఈ మాటలన్నీ ఎక్కడివి? ఋగ్వేదమే. అందుకనే స్వామి మాటలు. ఒకనాడు ఒకరు ఎవరో నన్ను అడిగారు. ఏమడిగారంటే, స్వామి మనకి రోజు దర్శనం ఇవ్వటానికి వస్తారు కదా, కేవలం ఆ రూపాన్ని దర్శనం చేసుకుని ఆనందపట్టమేనా? ఏదో మాట్లాడారు, నన్ను పలకరించారు, లేకపోతే నాకు పాద నమస్కారం ఇచ్చారని ఆనందపడి అక్కడ ఆగిపోవటమేనా? కానీ మీరు స్వామిని చూసినప్పుడు మీకు కలిగేటువంటి అనుభూతి ఏమిటి అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, నవ్వులు పూచినట్లు, పసిపాపలు నవ్వినట్లు, తల్లులు చూచినట్లు, తలపులు చదివినట్లు, హంసలు నడిచినట్లు, పరమహంసలు నడిపినట్లు, దండపాణిని వార్కున కోదండపాణియే శరణన్న సత్యసాయి వాక్కు సతతము రుక్కు. రుక్కు అంటే ఋగ్వేదం. అంటే స్వామి నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట ఋగ్వేదమే మాట. తర్వాత సామగాన లోలుడు, సామగాన ప్రియుడు, సామగానమే తానైనటువంటి స్వామి. ఆ స్వామి ఆవరణంలోకి రాని సంగీత కళాకారుడు లేడు. స్వామిని మహదానందపరచగలిగినటువంటి మహత్తరమైనటువంటి ఒక శక్తి వేదానికి ఉన్నది, వేదాంగమైనటువంటి గాన కళకి ఉన్నది గనక మహాగాయకులందరూ కూడా స్వామి దగ్గరకు వచ్చి తమ కళా వైదుష్యాన్ని ప్రదర్శించి వేదస్వరూపమైనటువంటి స్వామికి కైంకర్యం చేసుకున్నారు. వారంతా లోకరీతిలో మహోన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కిన వారే. కానీ స్వామి సంస్పర్శ కావాలి, స్వామి దర్శనం కావాలి, స్వామితో సంభాషణ జరగాలి. స్వామి యొక్క దివ్య మంగళ ఆకృతి ఏదైతే కరుణాపూర్ణ సుధాబ్ది అయినటువంటి సాయిరామచంద్రుడి యొక్క దర్శనం కోసమై వారంతా వచ్చి గానకళా వైదుష్యంతో ఆ సామగానంతో సామవేదంతో మళ్లీ సామవేదమూర్తిని సామగానమూర్తిని వాళ్లు అభిషేకించుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలు. అందుకనే కళ కళా కలన. కలన అంటే వస్తువు. దేశకాల కరణ వైచిత్ర్య చిత్రీకృతం అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. దేశము కాలము కలన అంటే వస్తువు. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఏర్పడిన ఇవంతా పరమేశ్వరుడి యొక్క భావనలో నుంచి, సృష్టిలో నుంచి, ఒక పరమార్థమైన ఆనంద రేఖలో నుంచి వెలుగు చూచినాయి గనక ఇదంతా కూడా వేద ప్రసారంగా మనం భావించాలి. వేదానికి ఉన్నటువంటి 360 డిగ్రీలు లేదా సహస్ర ముఖాలుగా మనకి అనుభవ రససిద్ధం కావాలి గనక అటువంటి దానిని తన ఒక్క 5'3" పాంచభౌతిక దేహంలో ఒక సత్య శివసుందరాత్మకమైనటువంటి భావనాస్థితిలో ఒక మంగళాకృతిగా, దివ్యాకృతిగా, ప్రేమాకృతిగా సత్యసాయి భగవానుడు ఆ సామగానాన్ని, సామవేదాన్ని ఆవిష్కరించారు. అంతేకాదు, వేదోఖిలో ధర్మమూలమంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ అన్నాం. అంటే ఆయన ధర్మాన్ని రక్షించాడు, ధర్మాన్ని ఆచరించాడు, అధర్మాన్ని శిక్షించాడు. ఇక్కడ కలియుగానికి వచ్చేప్పటికీ సత్యసాయి భగవానుడు శ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస సమస్తము కూడా, అందుకనే ఆదౌ బ్రహ్మ మధ్యే విష్ణు అంత్యే దేవసదాశివ శ్వాసత్రయ స్వరూపాయ సత్యసాయీశ నమోస్తుతే అంటాం. అది శ్వాసత్రయీ, శ్వాస అంటే వేదం. ఆ వేదంలో నుంచే నాదం వస్తుంది, ఆ నాదంలో నుంచే సంగీతం ఆవిర్భవిస్తుంది. నాదము వేరు, సంగీతం వేరు. అందుకనే శంకర భగవత్పాదులు అంటారు, సదాశివోక్తాని సపాదలక్షరయావధానాని వసంతిలోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహే మాన్యతమం లయానాం. 125,000 లయయోగాలున్నాయి, అందులో నాదానుసంధాన యోగమే అత్యుత్తమమైనది. అది జీవుణ్ణి దేవుణ్ణి కలిపేది. అక్కడ దేవుడు అంటే ఆత్మానర్థం. ఇక్కడ వేదము అంటే కడగా జ్ఞానము అని ఎట్లా అనుకున్నామో, వేదము అంటే యజ్ఞం ఎట్లా అనుకున్నామో, వేదము అంటే శ్వాస అని ఎట్లా అనుకున్నామో, వేదము అంటే నిజానికి ఆత్మే. ఈ ఆత్మస్వరూపమైనటువంటి ఈ భావనాస్థితిని మనం చక్కగా అర్థం చేసుకోవాలి గనక ఈ సామ వేదము కళ కళా కలన వీటన్నింటినీ కూడా అర్థం చేసుకోవాలి. ఇక రుక్ మాట, సత్యం వద, సత్యమే చెప్పాలి. సత్యము అంటే కాలాద్యవిచ్ఛిన్నమైనటువంటిది. ఆత్మ నిత్యము కాలాద్యవిచ్ఛిన్నము అపరిణామ ప్రాప్తమది అప్రమేయమది అచ్చతెలివి. ఆ అచ్చతెలివి ఏదైతే ఉన్నదో అది సత్యము. ఆ సత్యము అనేటువంటిది శివ భావనలో శివాత్మకమైనటువంటి ఒక దీనిలో 32 నామాలు ఉన్నాయి శివుడి అంశాలు. అందులో సత్ ఒకటి, మాహేశ్వరము ఒకటి, రుద్రుడు ఒకటి, శివ ఒకటి. వీటన్నింటినీ ఒక్కసారి మనం సత్యసాయి భగవాను గనక మనసులో ఒక్క భావన చేసి ఊహించి ధ్యానించి సంకల్పించి సంభావించినట్లయితే ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అందుకనే స్వామి, నాకంటే ముందు వచ్చిన ఏ సిద్ధాంతాన్ని నేను వ్యతిరేకించటానికి కాని కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించటానికి గాని నేను రాలేదు. ఏది సనాతనమై ఉన్నదో, ఆర్షమై ఉన్నదో, భారతీయమై ఉన్నదో, పరిపూర్ణమై ఉన్నదో, ధర్మబద్ధమై ఉన్నదో, ధర్మ కర్మ ఆచరణయుక్తమై ఉన్నదో, అటువంటి దానిని ఈ ప్రపంచానికి నేను బోధ చేయటానికి వచ్చాను. అహం సత్యబోధక అన్నారు. అంటే ఆ సత్యము అంటే ఏది ఆత్మవిచారమే, ఏది కాలానికి లొంగదో, కొంగదో, పొంగదో, లొంగదో, అటువంటి ఆత్మవిచార మార్గం. కాబట్టి యజుహు అనబడే రుక్ అనేటువంటి మాటని సత్యం వద. మరి ధర్మం చర, చర అంటే నడవటం, చరించటం, ధర్మ మార్గంలో చరించాలి. ఇది వేదవాక్యది. ఈ ధర్మ మార్గంలో ఎలా చరించాలో 86 సంవత్సరాలు మనకి స్వామి తన అవతార ప్రకటన రోజు నుంచి సర్వ ప్రపంచానికి కూడా బహుముఖీనంగా శతముఖీనంగా ఆవిష్కరించి, ఇది ధర్మం అంటే వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సామాజిక ధర్మం. అందుకనే సంఘనీతి, పాపభీతి, దైవ ప్రీతి, ఈ మాటలన్నీ మనకు పరిచయం అయినాయి గనక ఇవన్నీ కూడా ఋగ్వేదం నుంచి స్వామి మన కోసం అచ్చ తెలుగులో చెప్పినటువంటి వేదోక్తములు. కాబట్టి ఈ ఋక్ స్వరూపం ఏదైతే ఉన్నదో ఋగ్వేద స్వరూపము కూడా స్వామి గనక గానము ద్వారా, కళా స్వరూపాల ద్వారా, సామగానము సామ ప్రియత్వము ద్వారా, నిత్య నాదానుసంధానం ద్వారా, ఒక స్థాయిలో సంకీర్తన ద్వారా, ఒకచోట భజన ద్వారా. అందుకనే స్వామి మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణమని భజన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి స్వామి తన యందు ఉన్నటువంటి తానైనటువంటి ఒక సామవేదాన్ని అట్లా ఆవిష్కరించారు. కనుక ఈవేళ మనం ఒక భజన చేస్తున్నాము అంటే సామవేదం చదివినట్లే, ఒక మంచి మాట అనగలుగుతున్నాము అంటేది ఋగ్వేదాన్ని మనం ఆచరిస్తున్నట్లే. కనుక కర్మ ధర్మంచర, ఈ కర్మల ద్వారా మనం అనేకమైనటువంటి మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు మనకు వస్తాయి. అయితే ఆ ఫలితాలు మన దగ్గరే ఉంచుకోవాలా, అక్కరలేదా అంటే ప్రపంచానికి ఇచ్చేసేయాలి. ఎందుకంటే ప్రౌఢ ప్రౌఢ నిజానుభూతి కలిత దైతేంద్రజాలో గురు స్వశిష్య బోధయా తత్సత్యం ఆశ్రితావన్. తాను పొందినటువంటి ఒక అనుభూతిని, ఆధ్యాత్మికానుభూతిని తనయందే దాచుకొనక ఈ ప్రపంచానికి ఇవ్వవలసి ఉంటుంది అనేటువంటి శంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాటకి అనుగుణంగా స్వామి త్యాగం త్యాగం త్యాగం త్యాగం ఇదే మాట చెప్పారు. ఆ త్యాగం చేస్తూ వెళ్ళండి, మీ వెనక సర్వశక్తులు నడిచి వస్తాయి. ఇది ఒక రుక్కు, సత్యసాయి వాక్కు సతతమ్ము రుక్కు అది. ఒకసారి అన్నారు, శివరాత్రి నాడు నా నోట వెలువడేటువంటి శివలింగాన్ని చూసి అబ్బురపడకండి. అది మాత్రమే కాదు, నా నోటి నుంచి వెలువడేటువంటి ప్రతి మాట ఒక్కొక్క శివలింగమై భాసిస్తుంది అన్నారు. కాబట్టి స్వామి మాటలన్నీ కూడా ఋగ్వేదం, స్వామి ఆలోచనలన్నీ కూడా సామవేదం. ఇక మూడవదైనటువంటి ఈ కర్మ ధర్మ మార్గంలో నడవటం, నడిపించటం, అనటం, అనిపించటం, చెప్పిందే చేయగలగటం, చెయ్యగలిగిందే చెప్పగలగటం, వీటన్నింటినీ కూడా సమన్వయం చేసి జీవుడి యందున్నటువంటి అహంకార ప్రవృత్తిని నిర్మూలన చేసి ఆ అహాన్ని మమకారాన్ని తగ్గించి లేదా తొలగించి మానవుణ్ణి సముదీర్ణమైనటువంటి మహోత్కృష్ట స్థాయికి తీసుకువెళ్లారు కనుకనే సత్యసాయి భగవానుడు ఎవరు అని మనను గనక ప్రశ్నించినట్లయితే, వేదము ఒక పురుష రూపాన్ని తీసుకున్నట్లయితే అది స్వామి. వేదమే గనక స్త్రీమూర్తిగా శక్తిస్వరూపిణి గనక అయినట్లయితే వేదమాత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. ఇంతేకాదు, ఈ వేదము త్రయీ విద్య కాబట్టి సామ, రుక్, యజుహు ఈ మూడు వేదాల యొక్క ఒక చలనమే, సంచలనమే, సంచారమే, విచారణే, తారణే, కారణమే, సమస్తము కూడా స్వామి అవుతున్నారు గనక భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అనేటువంటి మన స్వామి ఈ ప్రపంచాన్ని వేదమూర్తిగా మనకు ఆవిష్కరించి మహత్తరమైనటువంటి దర్శనాన్ని ఇచ్చారు. అంతేకాదు, స్వామి రాగ భావన వలన కలిగేటువంటి రోగాన్ని, జన్మల వలన కలిగేటువంటి భవరోగాన్ని రెండింటినీ కూడా నిర్మూలించినటువంటి భవరోగ వైద్యనాథుడు సత్యసాయి భగవానుడు. ఈ భవరోగ వైద్యనాథత్వం ఎక్కడి నుంచి ఉన్నది అంటే మళ్లీ యజుర్వేదంలో ఉన్నది. ఈ వేద పురుషుడైనటువంటి స్వామి ఈ లోకంలోకి వచ్చి వైద్య రంగాన్ని ప్రక్షాళన చేయటంలోనే ఆ వైద్యనాథుడు వచ్చాడనమాట. అట్లాగే వేదమే తాను గనక విద్యారంగాన్ని ఒకవైపు, వైద్య రంగాన్ని మరొక వైపు, రెండింటినీ కూడా సమన్వయం చేస్తూ మానవుడు తన జీవితాన్ని పరిపూర్ణమైనటువంటి ఆనందతారక స్థితిలో సంచారం చేయించటానికి ఏం చేయాలో దానిని చేసి మనకు బోధించి, ప్రతిపాదించి, నడిపించి, తద్వారా కలిగేటువంటి ఆనందానుభూతిని మనకు మిగిల్చి పరిపూర్ణమైనటువంటి మహత్తర త్యాగం చేశారు. అట్లాగే న కర్మణాన ప్రజయా ఇందా కనుకున్నాం, చాగేనైక అమృతత్వమానశుహు. కలియుగంలో ఇన్ని ఆలోచనలకి, ఇన్ని మంచి మాటలకి, ఇన్ని భావనలకి, ఈ వేదహితమైనటువంటి విహిత కర్మలకి నెమ్మదిగా స్థానం తరిగిపోయి తగ్గిపోతూ ఉన్నది గనక అట్లా కాకుండా ఎప్పటికప్పుడు జీవుడు ఈ వేదోద్ధరణ చేయాలి. అంటే వేదోద్ధరణ అనేటువంటి పదం ఏంటంటే, వేదాలను మనం ఉద్ధరించలేము, వేదాలు మనల్ని ఉద్ధరిస్తాయి. ఎప్పుడు ఉద్ధరిస్తాయి? చెట్టు నీడన ఉంటే ఆ నీడ మనని కాపాడుతుంది. అట్లాగే వేదము అనేటువంటి అద్భుత కల్పవృక్షమో అశ్వత్థ వృక్షమో అక్కడికి వెళ్లి గనక కాసేపు సేద తీరినట్లయితే దైహిక, మానసిక, ఆధ్యాత్మిక అనబడేటువంటి స్థాయిలలో ఏర్పడేటువంటి అనేకానేకమైనటువంటి రుగ్మతలన్నీ తొలగిపోయి మనకు అచ్చమైన, స్వచ్ఛమైనటువంటి, యథాపూర్వమైనటువంటి ఒక పూర్ణ జీవితం మనకి అనుభవంలోకి వస్తుంది గనక సత్యసాయి భగవానుడు మనకి ఒక సంస్థ ద్వారా, మనందరికీ కూడా ప్రపంచ వ్యాప్తం చేసి ఆ సంస్థ ద్వారా మనకు బోధించినటువంటి మాట ఒక్కటే, సర్వలోకాలను ప్రేమించండి, సర్వజీవులను ప్రేమించండి. అక్కడ నావారు, తనవారు, పెరవారు, ఎడవారు లేరే లేరు, ఉన్నదంతా ఒక్కటే, సర్వం కల్విదం బ్రహ్మ, ఏకమేవా అద్వితీయం. అందుకనే చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి అన్నను బ్రహ్మ, వాల్లభ్యమది బ్రహ్మ, జీవులన్నీయు బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, పుట్టించున్నది బ్రహ్మ, పోషించున్నది బ్రహ్మ, గిట్టించున్నది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, ప్రకృతంతయు బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, కర్మలన్నీయు బ్రహ్మ, సర్వమును తెలియు ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ అని ఆ బ్రహ్మత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, అతీంద్రియమైనటువంటి ఒక మహా చిచ్చక్తిని ఈ ప్రపంచానికి పరిచయం చేసి, ఇదిగో దీని ద్వారా వేదోద్ధరణ చేయండి, వేదం ద్వారా ఉద్ధరింపబడండి, దాని అర్థం అది. అట్లాగే ధర్మోద్ధరణ, ధర్మాన్ని మనం ఆచరించాలి. ఏ ధర్మం, ఇందాక చెప్పుకున్న అనేకమైన స్థాయిలలో ధర్మాన్ని గనక మనం చేస్తూ వెళ్లినట్లయితే సమాజం నెమ్మదిగా రూపాంతరీకరణం చెంది ఒక ఆరోగ్యకరమైన, ఆయుష్మంతమైన, ఆధ్యాత్మికమయమైన, భక్తి బంధురమైనటువంటి, జ్ఞానవంతమైనటువంటి ఒక సమాజ నిర్మాణం జరుగుతుంది గనక మనం ధర్మ మార్గంలో నడవాలి. అందుకనే సత్యసాయి భగవానుడు అవతరించనేడు ఆంధ్రదేశమునందు జగతినుద్ధరింప సత్యసాయి, అతడు ఉపన్యసింప యావత్ ప్రపంచాన దేవభాష అయ్యే తెలుగునేడు. స్వామి దైవం గనకనే ఇవాళ తెలుగులో స్వామి ఎన్ని ఉపన్యాసాలు పరమోద్భుతమైనటువంటివన్నీ ఇచ్చారు. ఏ రకమైనటువంటి సంశయం లేకుండా సత్యం వదా, సత్యం, మీ మాట సత్యమై ఉండాలి, అది స్వచ్ఛమై ఉండాలి, అది అచ్చమై ఉండాలి, అది వేదహితమై ఉండాలి, దానికి పేదరికం ఉండకూడదు, దానికి బలం ఉండాలి, ఆ వాక్శక్తి ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి, వాగ్విభూతి ఉండాలి, వాగ్విలాసం ఉండాలి. ఈ మాటలన్నీ కూడా ఋగ్వేద స్వరూపమైన స్వామి నోటి నుంచి వెలువడినటువంటి మాటలు గనక వాటిని మనం పునఃపునః ఇవాళ స్వామి 92వ జన్మదిన సంభ్రమ వేళలో ఇవాళ వేదమూర్తిగా, వేద స్వరూపంగా, వేదపూర్ణుడుగా, వేద పురుషుడుగా, వేదమాతగా, వేదమే తానుగా సంభావించేటువంటి దివ్య భావన గరిమలో మనందరం కూడా సర్వ వేదములయుందన్నటువంటి అనేకమైనటువంటి విజ్ఞాన కోణాలని కూడా, అంటే సైన్స్ పరమైనటువంటి భావనని, అది పదార్థానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి దానిని కూడా, దాని యందు కూడా బ్రహ్మమును చూడగలిగినటువంటి స్థాయిని మనం సంపాదించుకోవాలి. తద్వారా ఈ సమస్త జగత్తుకి కూడా ఇవాళ నుంచి మళ్లీ ప్రతి క్షణము కూడా స్వామి మన అందరి యందు ఉండి, వారు ఎలాగూ ఉన్నారు, ఉండి మహోన్నతమైనటువంటి ఒక స్ఫూర్తితో, ఒక భావనా గరిమతో మనల్ని మన స్వస్థానం వైపు నడిపించాలని స్వామిని మనస వచస శిరస ప్రార్థన చేస్తూ, స్వామి దివ్యానుగ్రహ స్ఫూర్తి మన అందరి యందు కలుగుగాక. అందుకనే మనం మాత్రమే కాక ఈ వేదోద్ధరణలో, ధర్మోద్ధరణలో, విద్వత్ పోషణలో, అంటే వేదము చదువుకున్నవాడు, వేదార్థం చెప్పగలిగినవాడు, వేదభాష్యం చెప్పేటువంటి వాడు, నిత్యానుష్ఠానం చేసేవాడు, ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అనంటూ జీవితాన్ని గడిపేవాడు, వేదమే తానుగా, తానే వేదంగా నిలకడ చెందే ప్రయత్నం చేసేటువంటి ఆ విద్వత్ పోషణలో కూడా మన సంపాదనలో, మన ఐశ్వర్యంలో 1% వేదోద్ధరణ కోసం, విద్వత్ పోషణ కోసం, అంటే సంవత్సరానికి కనీసం మన శక్తిని బట్టి ఒక్క వ్యక్తినైనా మనం గనక గౌరవించగలిగినట్లయితే అది వేదస్వరూపమైనటువంటి స్వామికి మనం ఘటించేటువంటి ఒక దివ్యాంజలిగా, ప్రేమాంజలిగా, వేదాంజలిగా నేను భావన చేస్తూ ఈ మహాసన్మంగళ వేళ సమస్త సృష్టి, సర్వలోకాలు, సమస్త లోకాలు స్వామి యొక్క అనుగ్రహానికి ప్రాప్తమై యోగ్యమై దాని యందు ఒక నవ్య భవ్యమైనటువంటి దివ్య భావనాస్థితిలో నిలకడ చెంది సమస్త మానవాళి కూడా అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అన్నటువంటి దివ్య భావనలో మన జీవితాలన్నీ చక్కగా వెలిగిపోవుగాక. సత్యసాయి పదపద్మాధీన చేతస్కులమైనటువంటి మనకు అన్ని వేళలా మన తలపునందు, మన మాటయందు, మన చూపుయందు, సర్వాణువులయందు స్వామి యొక్క దివ్య భావన మనకు అన్ని వేళలా ఒక ప్రేరణ కలిగించుగాక. అటువంటి యోగాన్ని, శక్తిని స్వామి దివ్యానుగ్రహ వృష్టిగా అందరిపై కురిపించుగాక అని మంగళాశాసనం చేస్తూ సాయిరాం.
0: శ్రోతలందరూ చక్కగా వింటున్నారు కదూ, ఎంతో చక్కని ప్రసంగాన్ని మనందరికీ అందించిన శ్రీ విఎస్ఆర్ మూర్తిగారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు. స్వామి ఒకసారి అన్నారు, ఈ విశ్వమునందు నాకెంత ప్రేమయో, వేదమునందును నాకంతయే ప్రేమ, రెండును నా స్వరూపములే కదా. నా కార్యము కేవలం భక్తరక్షణయేగాక విద్వత్ పోషణమును, వేదరక్షణమును కూడయని నమ్ముడు అని. నిజమే కదా, ఒక్కసారి ఆలోచించినట్లయితే మనం దశావతారాలుగా చెప్పుకునే మత్స్య కూర్మ వరాహావతారాలలో మొదటి అవతారమైన మత్స్యావతారం ప్రత్యేకంగా వేదరక్షణకై వచ్చినదే. మరి అంతటి విలువైన వేదాల గొప్పతనం, వాటిని ఉల్లంఘిస్తే వచ్చే పరిణామాలు, ప్రతి అవతారం వేదపోషణ, వేదరక్షణ, విద్వత్ పోషణ ఎలా కావిస్తాయి అన్న విషయాలను స్వామి అనంతపురం కళాశాలలో తెలుగు సంస్కృత భాషా విభాగాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ శ్రీమతి ప్రఫుల్ల గారు అనేక సంవత్సరాలు స్వామి విద్యా సంస్థలలో సేవలందించి ప్రస్తుతం శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉపాధ్యాయురాలుగా సేవలందిస్తున్న డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గార్లు వారి చర్చా కార్యక్రమం ద్వారా మనకు అందించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు వారి మాటలను విందామా మరి.
2: ఓం శ్రీ సాయిరాం. అనాథనాథుడు, ఆర్తత్రాణ పరాయణుడు, దీనజన బాంధవుడు, అఖండ పరిపూర్ణ సచ్చిదానంద స్వరూపుడు, యుగావతారి భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు జనులపై ప్రీతి వాత్సల్య పరతతో దివి నుండి భువికి దిగివచ్చి నేటికి 92 సంవత్సరాలైంది. ఈరోజు మనం భగవాన్ బాబావారి 92వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు తమ అవతార కాలంలో చేపట్టిన కార్యక్రమాలలో ప్రముఖంగా చెప్పుకోవలసినవి వేద పోషణ, వేదరక్షణ, వేదోద్ధరణ, విద్వత్ పోషణ, ధర్మస్థాపన, భక్తరక్షణ. వీటిలో ముఖ్యంగా మొదటి రెండు వేద పోషణ, వేదోద్ధరణ, విద్వత్ పోషణ అనే అంశాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
3: అలాగే మేడం,
2: వేదం యొక్క వైశిష్ట్యం గురించి కొంచెం గుర్తు చేస్తారా?
3: నలుగురికి తెలిసిన విషయాలే, అయినా మనం ఒకసారి స్మరించుకుంటే బాగుంటుంది. వేదవాంగ్మయం ప్రపంచ వాంగ్మయ చరిత్రలోనే మొట్టమొదటిది. ఈ విషయం జగమెరిగిన సత్యం. వేదాలు మానవాళికి శ్రేయస్సును చేకూర్చే పవిత్ర గ్రంథాలు. ఇవి ఏ మతానికో, ఏ కులానికో, జాతికో చెందినవి కావు. ఇవి సార్వజనీనాలు, సార్వకాలికాలు కూడా. సృష్టి ఉన్నంతకాలం వేదాలు ఉంటాయి. వీనికి ఆద్యంతాలు లేవు. ఇంతకంటే విశేషమేముంటుంది? భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు వారి అనేక దివ్యో ఉపన్యాసాల్లో మానవ జీవితానికి వేదాలు ఎంతవసరమో చెప్పారు. లోక కళ్యాణ నిమిత్తమై వేదాలు ఆవిర్భవించాయన్నారు. ప్రతి మానవుడు జన్మించినది మొదలు చివరి వరకు, అంటే నామకరణం, జాతకర్మ ఇవన్నీ చేస్తుంటారు, షోడశ కర్మలు, ఇవన్నీ కూడాను వేద ప్రమాణాన్ని అనుసరిస్తున్నాయి. అంతేకాదు, ఇంకో మాట కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం
2: చెప్పండి.
3: సమాజానికి శాంతి భద్రతలను అందించేది వేదం. అంటే ప్రపంచ శాంతి
2: వేదం మీద
3: ఆధారపడి ఉంటుంది. ఈ మధ్యకాలంలో స్వామి అతిరుద్ర మహాయాగం జరిపించారు. అప్పుడు అందరినీ రుద్రం నేర్చుకోమన్నారు. ఆ సందర్భంలో అన్నారు, రుద్రం భద్రం చేకూరుస్తుంది, అంటే భద్రం మంగళాన్ని చేకూరుస్తుంది, లోక కళ్యాణాన్ని చేకూరుస్తుంది అని చెప్పారు. జీవితమంతా వేదమయం అన్నారు స్వామి. ఇక భారతీయ సంస్కృతిలో వేదం కూడా చాలా ప్రధానమైంది కదా. వేదం భారతీయ సంస్కృతికి పునాది వంటిది అనే సత్యాన్ని మీరు గుర్తించండి. ఈ వేదం పైన ఆధారపడినటువంటిదే ధర్మమని విశ్వసించండి. ఈ జగత్తంతా ధర్మంపై ఆధారపడినది. ధర్మం కూలిపోతే జగత్తు కూలిపోతుంది అన్నారు స్వామి. అంతేకాకుండా వేదమే లేకపోతే ధర్మం ఎక్కడ నిలుస్తుంది? కనుక ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి వేదాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చెయ్యాలని స్వామి మన బాధ్యతని, ప్రతి ఒక్కరికి బాధ్యతను గుర్తు చేశారన్నమాట.
2: అందుకే వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం ప్రారంభించారు కదా స్వామి.
3: అవునవును,
2: 1962లో.
3: అవును. అయితే యజ్ఞం అనే మాట తలుచుకుంటేనే, యజ్ఞం అనే మాట వింటేనే జనాలకి ఎందుకో ఒక అపోహ మాడం,
2: భయం,
3: ఏదో భయం, ఏదో అపోహ. యజ్ఞం అంటే ఏదో పశువధ, ఇట్లా అంటే అపోహలు, అవిశ్వాసాలు చాలా ఉన్నాయి. కానీ
2: స్వామి చెప్పిన విషయాలు చెప్తే అందరికీ కొంచెం అర్థమవుతుంది.
3: నిజమే. స్వామి వేదాల గొప్పతనాన్ని చెప్పే సందర్భంలోనే దేవతలను స్తుతించి ఆరాధించి దేవతానుగ్రహం చేత ధనధాన్య సమృద్ధి, లోక కళ్యాణములను చేకూర్చు మార్గం యజ్ఞ మార్గం అని చెప్పారు. అంతేకాదు, యజ్ఞం అంటేనే యజ్ఞం యొక్క అంతరార్థం త్యాగం అన్నారు. మనకు మన సంస్కృత భాషలో కూడాను పర్యాయ పదాలు ఉన్నాయి. యజ్ఞానికి పర్యాయ పదాలు, అధ్వరం అన్నది కూడా ఒక పర్యాయ పదం యజ్ఞానికి. ధ్వరం అంటే హింస, ధ్వర హింసాయామని ధాతువు. హింస లేనిది
2: అధ్వరం,
3: నైతత్పురుష సమాసం. కాబట్టి పశువధ లాంటి హింసాత్మక చర్యలు యజ్ఞంలో లేవు, చెయ్యరాదు, మహాపాపం.
2: అది అర్థం చేసుకోకుండా లోకమంతా
3: అపోహల పాలైంది. మహానారాయణ ఉపనిషత్తులో చాలా చక్కగా అందంగా చెప్పారు, హృదయం యూపః కామ ఆజ్యం మన్యుః పశుః తపో అగ్నిః అని యజ్ఞం యొక్క తత్వాన్ని చెప్పారు. కానీ ఇంత తర్వాత వాళ్లు అర్థం చేసుకోలేకపోయారు. మన స్వామి బంగారు స్వామి ప్రజల స్థాయికి వచ్చి ప్రజల అపోహలను తీర్చడం కోసం సాక్షాత్ అయిన యజ్ఞపురుషుడు, వేదస్వరూపుడు. అందుకే అత్యంత సులభమైన మాటల్లో ఎంత అందంగా చెప్పారు
2: చెప్పండి.
3: మనస్సనే బలిపీఠం పైన దున్నపోతు అనే మదమును, మూర్ఖత్వమనే గొర్రెను, దొంగబుద్ధి అనే పిల్లిని, చంచలత్వమనే కోతిని, కృతజ్ఞుడనే దుర్గుణాలను, దుష్ట స్వభావాలను బలి చేయడమే అంతర్యజ్ఞం అన్నారు. ఎంత అందంగా చెప్పారు మేడం.
2: అయితే వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం గురించి ఒకసారి గుర్తు
3: చర్చించుకుందాం, అట్లా ఒకసారి స్మరించుకుందాం.
2: స్వామి 1962 అక్టోబర్ 1 శుభకృతనామ సంవత్సరం ఆశ్వేజ శుద్ధ తదియ నాడు సోమవారం ప్రశాంత్ నిలయంలో వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞాన్ని నిర్వహించాలని సంకల్పించారు. అందులో భాగంగా అతిరుద్రయాగం, జపహోమములు, శ్రీచక్ర సహస్ర పార్థివలింగార్చనములు, శ్రీమద్ రామాయణ, శ్రీదేవీ భాగవత, శ్రీమద్భాగవత ప్రస్థానత్రయ భాష్య పారాయణాలు, సూర్య నమస్కారాలు, నవగ్రహ జపాలు, వేదార్థ ప్రవచనాలు, పురాణ ఉపన్యాస సంగీత కవితా సదస్సులు, భగవన్నామ సంకీర్తనలు మొదలైన కార్యక్రమాలు జరిపించాలని సంకల్పించారు.
3: పెద్ద కార్యక్రమమే.
2: లోక కళ్యాణం, విశ్వశాంతిని కలిగించడానికే ఈ స్వామి ఈ శరన్నవరాత్ర పర్వదినాలలో క్రతువుని సంకల్పించారు. బ్రహ్మశ్రీ చెరుకుమల్లి కామావధాని గారు యాగ సర్వాధ్యక్ష స్థానాన్ని అలంకరిస్తారు. 60 పండితులు వేదపారాయణ చేస్తారు. సుప్రసిద్ధులైన వేద పండితులు ప్రతిరోజు 3 నుండి 7 వరకు వేద ప్రవచనాలు చేస్తారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోదలిచిన ఆనాడు పాల్గొన్నటువంటి వారు కొంపులూరి గణపతి శాస్త్రి గారు, మండలీక వెంకట శాస్త్రి గారు, బులుసు అప్పన్న శాస్త్రి గారు, కడియాల సీతారామ శాస్త్రి గారు, కుప్పా లక్ష్మావధాని గారు, రేమెళ్ల సూర్యప్రకాశ శాస్త్రి గారు, వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, సన్నిధానం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, కల్లూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ధూళిపాళ రామచంద్ర శాస్త్రి గారు, కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు,
3: అందరూ మహాపండితులు.
2: తర్వాత 5వ తేదీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్ర కచేరీ జరిగింది. తర్వాత 7వ తేదీ ప్రహ్లాద కూచిపూడి నాటకం, 8వ తేదీ పూర్ణాహుతి, ఆ రోజు శ్రీకృష్ణ రాయబారం బుర్రకథ. ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పుడు నిర్వాహక వర్గ కార్యదర్శిగా ఉన్నది కుప్ప శివరామ బైరాగ శాస్త్రి గారు. ఇక యాగ విశేషాలు ఏంటి చెప్పుకోవాలంటే, యజ్ఞం వారం రోజుల పాటు జరుగుతుంది. ఎందుకంటే భగవంతుని దివ్య సృష్టికి 7వ సంఖ్య ప్రతీకగా చెప్పబడుతుంది. ఉదాహరణకి సప్తలోకాలు, సప్త సముద్రాలు, సప్త పర్వతాలు, సప్త మహర్షులు, సప్త స్వరాలు, సప్త వర్ణాలు, సప్త ప్రాణధాతువులు. ఈ విధంగా యజ్ఞం 7 అజ్ఞానపు తెరలను తొలగించి 7 జ్ఞానభూమికలను అధిరోహించి సాధకుడు మోక్షాన్ని పొందే సామర్థ్యాన్ని సంపాదించవచ్చు అనే అర్థాన్ని తెలియజేస్తుంది 7 సంఖ్య.
3: ఎంత అంతరార్థం ఉంది కదా.
2: యజ్ఞంలో గణేష, సూర్య, దేవి, విష్ణు, శివ, శక్తి పూజలతో పాటుగా వేదపారాయణ ద్వారా వేదపురుషుని హవన రూపంలో మొత్తంగా 7 దేవతాశక్తుల ఆరాధన జరుగుతుంది. ఈ యజ్ఞంలో శివారాధన కేంద్ర బిందువుగా ఉంటుంది. సహస్రలింగార్చన ద్వారా శతరుద్రయంలోని శివనామాలలో దాంతో హోమ ప్రక్రియల ద్వారా జరుగుతుంది. చివరి రోజు జరిగే పూర్ణాహుతి సందర్భంగా ఋత్విక్కులకు హోమ ద్రవ్యాలు, తర్వాత స్వామి హస్తచాలనంతో సృష్టించే నవరత్నాలు, అక్షతలు
3: పూర్ణాహుతికి
2: అగ్నిగుండంలో వేస్తారు. మనలో ఉండే అంతులేని ఆశలను, అహంకారం, అమకారాలను శివునికి అర్పించి ఆత్మనివేదన చేయడమే దీని అంతరార్థము అని స్వామి చెప్తారు.
3: చాలా చక్కగా చెప్పారు.
2: ఈ జ్ఞాన యజ్ఞంతో పాటుగా భజనలు, హరికథలు, సంగీత కచేరీలు, నాటకాలు, నాట్య ప్రదర్శనలు, బుర్రకథలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఎందరో కళాకారులు, నటులు, గాయకులు, పురాణ ప్రవచనం చేసేవారు, నర్తకులు స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు. కవి సమ్మేళనాలు జరుగుతాయి, అష్టావధానాలు జరుగుతాయి, భువన విజయ కార్యక్రమం కూడా జరిగింది.
3: కళారాధన అన్నమాట.
2: స్వామివారు నిర్వహించే యజ్ఞంలో దానాలు, ధర్మాలు, దక్షిణలు కూడా విరివిగా ఇస్తారు.
3: భగవంతుడి చేతికి అడ్డెక్కడుంటుంది మరి?
2: ఋత్విక్కులకు, పారాయణవేత్తలకు, వేదవేత్తలకు, జపాలు చేసే పురోహితులకు, సంగీత సాహిత్య కళాకారులకు, వారందరికీ స్వామి స్వయంగా దీక్షా వస్త్రాలు, శాలువులు ప్రసాదిస్తారు. అంతేకాకుండా ఇంకా హస్తచాలనంతో సృష్టించిన కంకణాలు, అంగుళీయకాలు ఇలాంటివన్నీ బహుకరిస్తారు. ఈ యజ్ఞానికి యజమాని అవతార పురుషులైనటువంటి శ్రీ సత్యసాయి భగవానుడే. వేద పురుషుడు, యజ్ఞ పురుషుడు, జ్ఞాన పురుషుడు ఈ ముగ్గురు మూర్తీభవించినటువంటిది స్వామి అవతారం.
3: సత్యమైన మాట కదా.
2: అదే సంవత్సరం ఈ వేద ధర్మానికి ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నారు కాబట్టి స్వామి స్వామి జన్మదినోత్సవం నాడు, అంటే 37వ జన్మదినోత్సవం నాడు ఉదయం 9 గంటలకి బ్రహ్మశ్రీ ఆమ్నాయార్థ వాచస్పతి ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిచే శ్రీ సత్యసాయి వేదశాస్త్ర పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది.
3: అవునవును.
2: ఆ సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసేటప్పుడు స్వామి చెప్పిన మాటలు
3: నాకు కూడా గుర్తొస్తుంది. స్వామి ఆ రోజు ప్రారంభోపన్యాసంలో ఇలా అన్నారు, నేడు వేద విద్వాంసులు కష్ట పరిస్థితుల్లో పడి ఉండడానికి కారణం వారికి వేదంలో ఉండవలసిన విశ్వాసం తగ్గడమే. వేదమును ఖచ్చితంగా, స్వామి మరీ నొక్కి చెప్పారు, ఖచ్చితంగా నిర్మల మనస్సుతో నమ్మిన వారికి ఎవ్వరికీ ఏనాటికి దుస్థితి రాదు అన్నారు స్వామి.
2: ఇంకా ఇంకొక మాట కూడా చెప్పారు.
3: అవును, వేద పండితులు తాము అధ్యయనం చేసినటువంటి వేదాన్ని తమ పిల్లలకు కూడా బోధించకపోవడం వల్ల సమాజంలో కూడా, అంటే పండితుల జీవితాల్లోనే కాకుండా సమాజంలో కూడా అవిశ్వాసం పెరిగిపోయింది.
2: ఇంకా ఈ వేదశాస్త్ర పాఠశాల యూనివర్సిటీ అయిపోతుంది అని కూడా చెప్పారు ఆ రోజే.
3: అవునవును, ఏదో
2: ఆనాడే శ్రీ సత్యసాయి యూనివర్సిటీకి బీజావాపన జరిగింది అని అనుకోవచ్చు మనం. తర్వాత 1964లో ఏదో భాగవత భక్త సమాజం అని అంటున్నారు కదా మీరు ఇంతకు ముందు.
3: అవును, దానికి దీనికి ఎట్లా సంబంధం ఏంటి? భక్త సమాజం భక్త సమాజం అని మొన్న కూడా మీరు అన్నారు, కానీ ఇప్పుడు మన ప్రశాంతి నిలయానికి భక్త సమాజానికి
2: అదే సంబంధమే ఇప్పుడు చెప్పుకుందాం. కృష్ణానదీ తీరంలో కొన్ని అనంతవరము, శ్వేతపురము, వ్యాఘ్రపురము, శ్రీకాకుళం, పాపనాశనం, కూచిపూడి అనే గ్రామాలు, కొన్ని అగ్రహారాలు ఉన్నాయి. వీటి సమీపంలోనే కొల్లూరు అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వేద వేదాంగ పారంగతులైనటువంటి శాస్త్రవేత్తలు నివసించేవారు. ఇంకా అక్కడ ఒక వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయంలో శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు మహావైభవంగా జరుగుతూ ఉండేవి.
3: ప్రతి సంవత్సరం
2: ఆ గ్రామస్తులు నిర్వహించేవారు. దూర ప్రాంతాల నుంచి ఎందరో కళాకారులని, సంగీత సాహిత్యవేత్తలను, వేదశాస్త్ర పారంగతులను ఆహ్వానించి వారిని గౌరవిస్తూ ఉండేవారు. అది 7 రోజులు ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి.
3: వాళ్ళు కూడా 7 రోజులు చేసేవారు
2: సప్తాహం. అక్కడ చేరిన పెద్దలందరికీ ఒకరోజు ఒక ఆలోచన వచ్చిందట.
3: ఏమని?
2: ఇలా సంవత్సరానికి ఒకసారి కాకుండా మనం నెలకొకసారి కలిసి ఇలా భక్తి ధర్మ ప్రచారాలు చేస్తూ ఉంటే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు కొందరు. అయితే మరికొంతమంది ఒకరోజైతే రావడం పోవడమే సరిపోతుంది, నెలకొకసారి కాకుండా 3 నెలలకొకసారి 3 రోజుల పాటు కార్యక్రమాలు జరిపితే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. ఒక్క గడ్డి పరక ఏమీ చేయలేదు, అదే కొన్ని గడ్డి పరకలు కలిపి ఒక తాడుగా పెంటే ఏనుగును కూడా కట్టేయొచ్చు అని ఒక ఉంది కదా సామెత.
3: అవును, సంఘే శక్తి కలయుగే అని కూడా అన్నారు.
2: కాబట్టి వారందరూ కలిసి ఒక సమాజంగా ఏర్పడి ధర్మ ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉందామని నిర్ణయించుకున్నారు. అలా ఆవిర్భవించింది శ్రీ సనాతన భాగవత భక్త సమాజం.
3: ఓహో,
2: అది మొట్టమొదటిసారిగా అనంతవరం గ్రామంలో వారి సమావేశం జరిగింది. ఎప్పుడంటే 22 నవంబర్ 22వ తేదీ అనంతవరం గ్రామంలో మొదటి సమావేశం జరిగింది 1923లో.
3: ఓ, 22 23 బానే కలిసి వచ్చాయి.
2: అంటే వాళ్ల నియమాలు కొన్ని ఉన్నాయి, ఆ సభ్యులందరూ ఇలా ఉండాలి మేము మనము అని చెప్పి ఒక నిర్ణయం చేసుకున్నారు. మొదటిది అర్ధాపేక్ష లేకుండా ఉండటం, పరమార్థ చింతన కలిగి ఉండటం, వృత్తికి తగిన వేషం, వేషానికి తగిన సంభాషణ, సంభాషణకు తగిన ప్రవర్తన ఉండాలి.
3: మహాధార్మికులు.
2: దీనికి తోడు విద్య, పాండిత్యము, వినయము, నీతి, భక్తి, ధర్మము, జ్ఞాన వైరాగ్య సంపదలు కలిగి ఉండాలి. ఇంకా అన్నింటినీ మించి నిస్వార్థ సేవా తత్పరత ఉండాలి.
3: అదే కదా స్వామి ఆశించేది అందరూ.
2: ఈ లక్షణాలు కలిగి ఉన్న వారిని సభ్యులుగా చేర్చుకుని భారతీయ సంస్కృతిని, భక్తి జ్ఞాన ధర్మాలను ప్రబోధించాలని మానవ సేవయే మాధవ సేవ అనే పవిత్రాశయంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఈ సనాతన భాగవత భక్త సమాజం వారు 1964 స్వామి జన్మదినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాలు పుట్టపత్తులో నిర్వహించారు 3 రోజులు.
3: అలా ఏర్పడింది అన్నమాట.
2: అయితే ఏమైందంటే ఈ విధంగా నిరంతరాయంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ ఉపన్యాసాలు, హరికథలు, బుర్రకథలు ఇవన్నీ జరుగుతున్న సమయంలో స్వామివారికి మంచి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఈ విధంగా వీరి ద్వారా ధర్మ ప్రచారం చేస్తే బాగుంటుంది అని అనుకున్నారట. అందుకని
3: ఏం చేశారు,
2: ఆ రోజు ప్రకటన చేశారనమాట. ఏమనంటే ఈ సనాతన భాగవత భక్త సమాజం ప్రశాంత నిలయ అనుబంధ సంస్థగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి సనాతన సరదలో ప్రకటన చేయించారు.
3: అబ్బా అద్భుతం.
2: ఆ తర్వాత ఏమైందంటే ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండేది. అకస్మాత్తుగా ఆ అధ్యక్షులు శిష్లా చంద్రమౌళి శాస్త్రి గారు 1987 పరమపదించారు. అప్పుడేమైందంటే స్వామి వారిని అడిగారనమాట, వచ్చే అధ్యక్షులుగా ఎవరు నియమించాలంటే కుప్పాభైరాగి శాస్త్రి గారిని పెట్టారు. అది 88 జూలై 31 ఆ తర్వాత సంవత్సరానికే ఆయన కూడా కాలం చేశారు.
3: అయ్యో,
2: అప్పుడు అధ్యక్షులుగా ఎవరు నియమించాలి స్వామి అని చెప్పి వీళ్ళు వెళ్లి స్వామిని ప్రార్థిస్తే, అది చరిత్రాత్మకమైన రోజు అనమాట ఆ సమాజం యొక్క చరిత్రలో. 17/9/89 అంటే సెప్టెంబర్లో అనమాట, 89 స్వామి నేనే అధ్యక్షుడిగా ఉంటాను అని వాళ్ళని ఆశీర్వదించారట.
3: మహాదృష్టం, మహాదృష్టం.
2: తర్వాత ఇలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారు ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా సీతారామ కళ్యాణం చేస్తూ ఉండేవారట. రాగి విగ్రహాలు, ముందు ఇత్తడి విగ్రహాలు ఉండేవి, ఆ తర్వాత రాగి అవి ఎక్కడికో వెళ్లిపోయాయి, మళ్లీ తర్వాత రాగి విగ్రహాలు. ఈ ప్రశాంత నిలయంలో ఈ కళ్యాణం జరిగినప్పుడు ఈ 3 రోజులు కార్యక్రమాలు జరిగినాయి కదా, అప్పుడు స్వామి ఆ కళ్యాణం జరిగే సందర్భంలో బంగారు మంగళసూత్రాన్ని సృష్టించి సీతాదేవి మెడలో వేశారట. అప్పటి నుంచి వాళ్ళు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఈ కళ్యాణాలు జరుపుతూ ఉంటారు కదా.
3: అవును,
2: అంటే వాళ్ళ
3: విగ్రహాలు తీసుకెళ్లేవారు,
2: ఈ మంగళసూత్రంతోనే అక్కడ కళ్యాణం జరిపించేవారు అనమాట. అంటే వాళ్ళ కార్యక్రమాలు ఎలా ఉండేవో చూడండి. ఏంటంటే నగర సంకీర్తన మొదట, తర్వాత అఖండ కలశ స్థాపన, గోపూజ, వేద పారాయణ, భాష్య ప్రవచనం, తరంగ కాలక్షేపాలు, భజన కాలక్షేపాలు, మహాలింగార్చన, సూర్య నమస్కారాలు, సుందరకాండ పారాయణ, సీతారామ కళ్యాణంతో పాటుగా అది కానీ లేకపోతే శివపార్వతుల కళ్యాణం గాని హనుమత్ కళ్యాణం గాని జరిపేవారట.
3: అంటే లోక కళ్యాణం కోసం కళ్యాణం జరిపించేవాళ్ళు
2: ప్రతి చోట. 3:00 నుంచి ఉపన్యాసాలు, హరికథలు, గాత్ర కచేరీలు, ఈ చివరిగా రాత్రి హారతి జరిగేది. ఇలా కొన్ని వందల మంది పండితులు, వేద వేదాంగవేత్తలు, కళాకారులు ఈ సమాజంలో సభ్యులుగా చేరి ఇతోదిక సేవలు చేశారు. అయితే ఒక చిన్న సంఘటన చెప్పుకుందాం ఇక్కడ.
3: చెప్పండి.
2: పోతుకూచి వెంకటాచల శాస్త్రి అనే హరికథకుడు అనమాట ఆయన, భాగవతారు గారు. ఎన్నాళ్ల నుంచో స్వామి దర్శనం కోసం ఆరాట పడుతూ ఉండేవారట. నేను ఎప్పుడైనా స్వామి సన్నిధిలో వెళ్లి ఈ హరికథా గానం చేయగలనా లేదా అని చెప్పి
3: జీవుని వేదన,
2: ఆ వేదన స్వామి నన్ను ఆ వేదన ఆలకించాలి, నాకు అవకాశం కల్పించాలి అనుకున్నప్పుడు అనుకోకుండా స్వామి నుంచి ఆహ్వానం వచ్చింది సమాజం వారికి. అప్పుడు వీరంతా కలిసి అమరావతి ఎక్స్ప్రెస్ లో వచ్చారు, ధర్మవరంలో దిగారు. పుట్టపర్తి ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి, మీరు అక్కడ గుంటూరు నుంచి వచ్చారు కదా, మీ అందరి కోసం స్వామి బస్సు పంపించారు అని చెప్పి బస్సులో ఎక్కించుకుని తీసుకొచ్చి ప్రశాంత నిలయం పట్టణ వాటిక గేట్ లో దించారట.
3: స్వామి లీలలు ఇలాగే ఉంటాయి.
2: అప్పుడు ద్వారం దగ్గరే కామావధాని గారు స్వాగత వచనాలు పలికి వాళ్ళకి ఆహ్వానం పలికి హారతి ఇచ్చి వేద పారాయణ చేస్తూ ప్రశాంత నిలయానికి ప్రదక్షిణ చేయించి ప్రధాన ద్వారం వద్దకు రాగానే, అంటే స్వామి దర్శనానికి బయటకు వస్తారు కదా ఆ ద్వారం దగ్గరికి రాగానే, స్వామివారి దర్శనమిచ్చి చాలా శ్రమపడి ప్రయాణం చేసి వచ్చారు. వంటలు పూర్తయ్యాయి, చిత్రావతికి వెళ్లి స్నానాలు పూర్తి చేసుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి, రేపు మాట్లాడుకుందామని ఆశీర్వదించారట.
3: ఆయన కోరిక ఎలా తీర్చారు స్వామి.
2: తర్వాత వాళ్ళ కార్యక్రమం 2 రోజు ప్రారంభించుకున్నారు. ఈ పోతుకూచి వారు హరికథా గానం చేస్తూ ఉన్నారట. అంతకు ముందు చేసిన సమయంలో, ముందు చేసిన కథకు స్వామి రాలేదు. ఈయన మొదలు పెట్టినప్పుడు స్వామి భయం వేస్తుందట ఒకవైపు నుంచి,
3: చెప్పాలి
2: శ్రీరామ జననం నుంచి అహల్యాశాప విమోచన వరకు చెప్పాలి ఆయన కథ,
3: అంతవరకు
2: అనుకున్నారు. ఆ చేస్తూ ఉండగా స్వామి నగుమోము కనలేని త్యాగరాజ కీర్తన పాడుతూ ఉండగా వచ్చారట.
3: నగుమోములతో,
2: నగుమోముతోనే వచ్చి ఆ కీర్తన అయ్యేంత వరకు ఉండి ఆయన దగ్గరికి వెళ్లి సృష్టించి విభూతి ఆయన నోట్లో స్వయంగా వేశారట. వేసి తర్వాత ముఖం నుదుట పెట్టి వీపు తట్టి చాలా బాగుంది బంగారు, ఈ సంప్రదాయం వినేవాళ్ళు లేరు, ఈనాడు చెప్పేవారు కథకు స్వామి రాలేదు. ఈయన మొదలు పెట్టినప్పుడు స్వామి భయం వేస్తుందట, ఒకవైపు నుంచి
3: చెప్పాలి
2: శ్రీరామ జనన నుంచి అహల్యా శాపం వచ్చిన వరకు చెప్పాలి.

0: మొదట పెట్టి వీపు తట్టి
1: ధైర్యాన్ని ఇచ్చారు.
0: చాలా బాగుంది బంగారు, ఈ సంప్రదాయం వినేవారు లేరు, ఈనాడు చెప్పేవారు లేరు, నేనున్నానుగా సీతారామ కళ్యాణం వరకు చెప్పు అని సింహాసనంలో ఆశీనులయ్యారట. ఇక అసలు అహల్యాశాప విమోచనం వరకే ఆయన చెప్పవలసింది. ఈ స్వామి ఇంకొంచెం పొడిగించారు. ఈ కథా కాలక్షేపం పూర్తిగానే స్వామి హస్తచాలనం చేశారు, హస్తం తిప్పారు, తళుక్కున ఒక మెరుపు మెరిసిందట, దగదగా మెరిసే పట్టు వస్త్రం వచ్చిందట స్వామి హస్తంలో.
1: వస్త్రాలు కూడా అలా సృష్టించారా స్వామి?
0: మనం ఎక్కడ విన్నట్లేదు, దీని ద్వారానే తెలుస్తుంది. ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ ఒక పుస్తకంలో చదివాను, చివరికి అది చూస్తే పట్టు చీర అయిందట.
1: అయ్యో అదేంటి చీర?
0: పట్టు చీర వచ్చింది స్వామి హస్తంలో నుంచి. అది అంటే విభూతులు, ఉంగరాలు ఇలాంటివి,
1: పట్టు పంచ కాదు, పట్టు చీర,
0: పట్టు చీరే అనమాట అది. ఇక మరునాడు స్వామి జన్మదినోత్సవం. ఇక మాతృమూర్తి ఈశ్వరమ్మ గారికి స్వామి శిరస్సుపై పుష్పంతో 3 సార్లు తైలాన్ని ఉంచి
1: అభ్యంగన కార్యక్రమం
0: ఆ భాగ్యం ఉండేది. ఆ తర్వాత బూర్గుల రామకృష్ణారావు గారు చేశారట, వెంకమ్మ గారు, పార్వతమ్మ గారు వాళ్ళందరికీ అవకాశం వచ్చింది. అటువంటి అరుదైనటువంటి భాగ్యం 1964లో ఈ భక్త సమాజం సభ్యులందరికీ స్వామి ప్రసాదించారు.
1: ఎంత అదృష్టవంతులు!
0: అంతటి ప్రేమామృతాన్ని వర్షించి స్వామి ఈ వేద వేదాంగవేత్తల్ని, కళాకారులందరినీ పోషించారు.
1: మరైతే ఇందులో భాగమే కదా విద్వత్ పోషణ కూడా. మరి మీరు చాలా కాలంగా పరిచి వస్తున్నారు, చాలా విషయాలు తెలుసు మీకు. ఈ వేద పండితులు స్వామి ఆశ్రయంలో ఉన్నవాళ్లు ఎవరినైనా గురించి కాస్త చెప్తారా?
0: చాలా మంది ఉన్నారు, ఎంతో మంది స్వామి ఆశ్రయంలో జీవితం గడిపినటువంటి వాళ్ళు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవలసినటువంటి వారు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అందరికీ తెలుసు మనందరము ప్రతిరోజు సాయిశ్వరాయ మహే సత్యదేవాయ ధీమహి అని చెప్పుకుంటాం కదా, సాయి గాయత్రి ఆయన మంత్ర ద్రష్ట అన్నమాట దానికి. సరే, ఆయన గురించి చెప్పుకుందాం. భగవాన్ బాబావారి అవతార కార్యక్రమంలో ఒక ముఖ్యాంశమైనటువంటి వేద పోషణ, వేదోద్ధరణ కృషిలో పాలు పంచుకుని ప్రత్యక్షంగా భగవాన్ బాబా వారి ప్రశంసలు పొందినటువంటి వారు, స్వామి సేవలో తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి కారణ జన్మలు శ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వీరు పూర్వం విజయనగర ఆస్థాన పండితులుగా ఉండేవారు. వేద వేదాంగ పారంగతులు, అంతేకాకుండా వేదార్థాన్ని విడమర్చి చెప్పగల విద్వాంసులు. భారతదేశంలో ఆ రోజుల్లో ఒక్కరు కూడా ఉండేవారు కాదు.
1: అదే వేదం చదవడమే అర్థం తెలిసిన వాళ్ళు,
0: పఠనం ఒకటే కానీ అర్థం వివరణ చేయడం సామర్థ్యం ఉండేది కాదు. కానీ వేదార్థాన్ని ఇతరులకు బోధించగలిగినటువంటి వారు చాలా అరుదుగా ఉండేవారట. వారిలో వేదము వేదార్థము తెలుసుకుని తెలుపగలిగినటువంటి వారు శ్రీ బ్రహ్మశ్రీ గంటికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయనకి సాహిత్యరత్న, అభినవ విద్యారణ్య బిరుదులుండేవి. పెద్ద గొప్ప సంస్కృత కవులు, రామాయణాది గ్రంథానికి వ్యాఖ్యానం చేశారు, రచయితలు, అన్ని శాస్త్రాల్లో పారంగత్వం గడించిన వారు.
1: ఆయన ఎలా వచ్చారు ఇక్కడికి స్వామి సన్నిధికి?
0: అదే యజ్ఞం జరిగింది కదా, ఇలాంటి వాళ్ళందరినీ తన సన్నిధికి రప్పించుకోవడానికి యజ్ఞం ప్రారంభించుకున్నారేమో స్వామి. 1962లో ప్రశాంతి నిలయంలో భగవాన్ బాబా వారు ని ఆయన దర్శించుకునే భాగ్యం పొందారు. ఇంకా 63-73 మధ్యలో ఆయన శ్రీ సత్యసాయి అవతార వైభవం, సత్యసాయి వేదవాణి అనే గ్రంథాలని రచించారు. శ్రీ సత్యసాయి గాయత్రి మంత్ర ద్రష్టగా అందరికీ సుపరిచితులు ఆయన.
1: అవును,
0: ఒకనాడు ప్రశాంతి నిలయంలో శంకర జయంతి సందర్భంగా శాస్త్రి గారు ఉపన్యాసం చేస్తూ సత్యసాయి అనే పదానికి బ్రహ్మ పరంగాను, విష్ణు పరంగాను, గాయత్రి పరంగాను సప్రమాణంగా అర్థం చెప్పారట. స్వామి ఆయన చెప్పిన భాషాన్ని కొంత సవరణ చేసి సాయి శబ్దానికి సాంబశివుడనే అర్థం కూడా చెప్పారు.
1: మరి అసలు ఆయనే కదా స్వరూపం అంతా.
0: సా శబ్దానికి శివుడని, ఆయు శబ్దానికి అంబ అని అర్థం చెప్తే వ్యాకరణ శాస్త్ర ప్రవీణులైన కొందరు పండితులకు అనుమానం వచ్చిందట దీనికి ప్రమాణం ఏమిటి అని. అప్పుడు శాస్త్రి గారు నిఘంటువుల్లోనూ లలితా సహస్రనామ భాష్యంలోనూ చెప్పబడినటువంటి అర్థాలన్నీ చూపించి స్వామి చెప్పిన విషయానికి సరిపోలుతుందని చెప్పి చూపించారట ఆయన. అప్పుడు స్వామి మించిన విజ్ఞాన నిధి, విజ్ఞాన ఖని ఎవరుంటారని వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఇక ఆ సాయి గాయత్రి మంత్రం ఎలా ఆయన నోట్లోంచి ఆవిర్భవించిందో ఆయన మాటలోనే ఒకసారి.
1: అదే ఎప్పుడు ఎట్లా?
0: అది త్రయీ బృందావనం. మధ్యలో మురళీమోహన శ్యామసుందరమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సుందర మందహాస వదనారవిందులై ఆశీనులై ఉన్నారు. ఆ రోజు క్రిస్మస్ పండుగ ముందు రోజు గోధూళి వేళ, సంధ్యారాగములు బృందావన ప్రాంగణాన్ని పసుపు కుంకుమలతో బంగారు పూలతో అలంకరిస్తున్నాయి.

0: సనక సనందనాది మహాభక్తగణంతో విరాజిల్లుతున్న శ్రీ మహావిష్ణువు వలె సౌవర్ణ కాషాయాంబరధారి శ్రీ సత్యసాయి పరమాత్ముడు రత్నసింహాసనంపై ఆసీనులయ్యారు. భక్తవరేణ్యులు, అధ్యాపకులు, మేధావులు, పండిత ప్రకాండులు, పరమ సాధ్వీమ తల్లులు, మోక్షార్థులు, విద్యార్థులు సభను అలంకరించారు. శ్రీస్వామి అత్యంత ఆప్యాయంగా వారి కరుణాకటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించి బంగారు అని సంబోధించి నన్ను కొద్దిసేపు ప్రసంగించమని ఆదేశించారు. ఆ అమృతోక్తి నా ధీ వీధిలో విద్యుల్లేఖయే తళుక్కున మెరిసింది. ఫలితం సాయి గాయత్రి మంత్రదీప్తి దర్శనం. ఈ విధంగా సత్యసాయి గాయత్రి మంత్రం ఆవిష్కృతమైంది. ఆ మంత్రార్థం చాలా మందికి తెలుసు, మళ్ళీ ఇంకొకసారి
1: ఒకసారి చెప్పండి.
0: శ్రీ సత్యసాయిని సాక్షాత్తు భగవంతుడని, పరమేశ్వరుడని గురువుల వలన, శృతి స్మృతి శాస్త్ర ప్రమాణముల వలన, ముఖ్యంగా స్వానుభవం వల్ల నేను తెలుసుకున్నాను. నిత్య సత్య పరబ్రహ్మ స్వరూపుడు, పరంజ్యోతి మరియు పరమేశ్వరుడైన శ్రీ సత్యసాయి దేవుడు నా యొక్క బుద్ధిని సదాలోచనలయందు, సత్కర్మాచరణలయందు ప్రేరేపించినట్లు చేయమని నేను ప్రార్థించుచున్నాను. శ్రీ సత్యసాయిమూర్తిని సత్యస్వరూపునిగా, సర్వదేవతా స్వరూపునిగా, సర్వ జగద్వ్యాపకునిగా నా హృదయారవింద మధ్యమునందు మనఃపూర్వకంగా ధ్యానించుచున్నాను అని దానికి అర్థం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దివ్యావతార స్వరూపులని విశ్వసించి, సాక్షాత్తు వేద పురుషులని శాస్త్రప్రమాణంగా నిరూపించి, అనుభవపూర్వకంగా హృదయపూర్వకంగా నమ్మి తమ జీవితంలో చివరి భాగాన్ని ప్రశాంతి నిలయంలోనే స్వామి సన్నిధిలోనే గడిపారు. శత సంవత్సరాలు జీవించారు. అక్షయనామ సంవత్సరం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాడు శనివారం ఉషోదయ కాలంలో ఆయన స్వామి పాదపద్మాల్లో లీనమయ్యారు. ఆయన చేసిన అమూల్యమైనటువంటి సేవకు గుర్తింపుగా స్వామి శ్రీ సత్యసాయి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేదశాస్త్ర పరిషత్తును నెలకొల్పారు. ఆ రోజు
1: చిరంజీవులైనారు. ఆ ప్రకారంగా
0: ఆయన గురించి చెప్పాలంటే స్వామి చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. ఏమంటే, గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి శతవర్షములు జీవించిన వేద పండు, వేదాంత వేదార్థములను గుర్తించిన మహాపండితుడు. ఆయన ఆంధ్రదేశంలో సాటిలేని మేటి. అతను కేవలం వేద ప్రమాణములతోనే కాక భక్తి ప్రపత్తులందు కూడా తన జీవితాన్ని పూర్ణం గావించిన వ్యక్తి. అతని విశ్వాసం ఎట్టిది అంటే, సర్వవేదసారమును గుర్తించిన మహాపండితుడై సత్యసాయి సర్వదేవతా స్వరూపుడనే సత్యాన్ని గుర్తించి తన అంత్య జీవితాన్ని స్వామి సన్నిధి అందే గడుపుతూ వచ్చాడు. స్వామి చెప్పిన మాటలు ఇవి. ప్రశాంతి నిలయంలో శతవర్షములు నింపుకున్నాడు. ఇతడు అమరుడు అనే చెప్పవచ్చు.
1: నిజమే.
0: అతని జ్ఞాపకార్థమై వేదశాస్త్ర అభివృద్ది నిమిత్తమై శ్రీ సత్యసాయి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేదశాస్త్ర పరిషత్తును ప్రారంభిస్తున్నాము. అతని ఆదర్శాలను, సద్గుణాలను ప్రధానంగానూ ఆధారంగానూ భారతీయులు అనుసరించి ప్రాచీనమైన వేద సంస్కృతిని పునరుద్ధరింపజేసి తిరిగి మన భారతదేశం ప్రాచీనమైన వైభవంతో రూపొందాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను అన్నారు. కాబట్టి సాక్షాత్తు భగవంతుని చేత ప్రశంసలు అందుకున్నటువంటి మహనీయులు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.
1: అవును, కామావధాని గారి పేరు కూడా తరచూ వినిపిస్తుంటుంది కదా.
0: అవును, కామావధాని ఆయన పేరు ఎందుకు తెలియదు, అందరికీ తెలుసుంటుంది. పుట్టపర్తి ఎప్పటి నుంచో వచ్చే వాళ్ళందరికీ తెలుసు.
1: అదే,
0: కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు. ఒకసారి ఆయన గురించి కూడా
1: స్మరించుకుంటే మనం ధన్య జీవులం అవుతాం.
0: అవునవును.
1: చెరుకుమెల్లి కామావధాని గారు కామేశ్వర ఘనాపాటి అనే పేరుతో కూడా ప్రసిద్ధులు. జీవితమంతా వేదాధ్యయనం, వేద పఠనం, వేద ప్రచారాలకే అంకితం చేశారు. తూర్పుగోదావరి జిల్లా వేద పండితులకు నిలయంగా ప్రసిద్ధి. ప్రత్యేకించి కోనసీమగా వ్యవహరించేవాళ్లు కదా. అక్కడ రాజోల్ తాలూకాలో కడలి అనే ప్రాంతం వారి జన్మస్థలం. 1962లో మీరు చెప్పారు కదా వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం, స్వామి ఆయన్ని కూడా ఆహ్వానించారు. ఆ రోజు ప్రశాంతి నిలయంలో అడుగు పెట్టిన కామావధాని గారు తిరిగి వెళ్లలేదంట.
0: అవును, అది కూడా విన్నాను.
1: చాలా చిత్రమైనటువంటి విషయం కదా. ఎందుకంటే వీరి ఆశ్రమవాస దీక్ష గురించి నిజంగా అద్భుతమైనటువంటి విషయం. అయితే ఒక్క విషయం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్పుకుందాం. ఏంటంటే, స్వామి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు కామావధాని గారు కూడా, ఆయన కూడా వెంట వెళ్లారట. ఆ సందర్భంలో అప్పటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు శ్రీ రుద్రరాజు రామలింగరాజు గారు స్వామిని ఆహ్వానించారు తమ ఊరు, తమ గ్రామం సఖినేటిపల్లిలో గీతామందిరాన్ని ప్రారంభించమని. ఆ దారిలో అలా వెళ్తున్నప్పుడు సఖినేటి పల్లి వెళ్తున్నప్పుడు
0: దారిలోనే
1: కడలి గ్రామం కూడాను, అయితే స్వామి అక్కడ కడలి గ్రామంలో ఆపేసి కారు ఆపి కామావతారి గారిని మీరు ఒకసారి వెళ్లి ఇంట్లో ఇంటికెళ్లి రమ్మన్నారు. స్వామి ఏమో తనపాటికి తాను వెళ్లిపోయారు. అయితే కామావధాని గారు అక్కడి నుంచి కదలలేదు, ధ్యానముద్రలో ఉండిపోయినారు, ధ్యానం చేస్తూ ఉండిపోయినారు. అయితే దారిలో వెళ్లే ఒకతను కామావధాని గారిని గుర్తించి ఇంట్లో విషయం చెప్పారట. కామావధాని గారు వచ్చారు,
0: వాళ్ళకేం తెలుస్తుంది మరి ఎక్కడో వెలుపల కారులో
1: ఉంటారు. అంతే కుటుంబ సభ్యులు కొందరు గ్రామ పెద్దలను అందరినీ వెంట వేసుకుని వచ్చారు. ఇంటికి రమ్మన్నారు, ఈయన వెళ్లలేదు. ఈ లోపల స్వామి
0: అరగంటలో వచ్చేసారు.
1: అరగంటలోనే వచ్చేసారు స్వామి. వచ్చి ఏంటి వెళ్లలేదని ఆయన కొడుకును కూడా అన్నారట, ఏం నాన్నగారిని ఇంటికి తీసుకెళ్లవా అని. రావటం లేదు స్వామి, ఇంటికి రావడం లేదు అంటే సరే మీరు వెళ్ళండి, మా అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేయండి, నేను తీసుకుని వస్తానని. స్వామి అడిగారట కామావధాని గారిని, ఎందుకు ఇంటికి వెళ్లవంటే నేను భవబంధాలన్నీ వదులుకుని మీ పాత సన్నిధిలో చేరిన వాడికి మళ్లీ నాకు ఇంటితో ఏం సంబంధం అన్నారు.
0: అప్పటికి 10 సంవత్సరాలు అయిందట ఆయన పుట్టపర్తి వచ్చి.
1: అవునవును. అప్పుడు మళ్లీ స్వామి ఎంత చక్కగా నా ఇంటికి భోజనానికి తీసుకెళ్తాను రమ్మని ఇంటికి పిలుచుకుని పోయారు.
0: మీ ఇల్లు అంటే రానన్నారు
1: కదా, అందుకు నా ఇంటికి రమ్మన్నారు.
0: అవును.
1: అయితే అక్కడ కూడా భోజనం చేయడం వరకే, ఆ తర్వాత వెంటనే స్వామి వెంటనే అనుసరించి ప్రశాంతి నిలయం
0: రోజు ఉండమని వాళ్ళు ప్రార్థించిన ఉండలేదట. ఇది నేను విన్నాను, ఎక్కడో చదివాను కూడా.
1: నిజంగా ఇంతటి చివరి క్షణం వరకు అలాగే ఉండిపోయారు. కామావధాని గారి గురించి స్వామి చెప్పుకున్న మాటలు రెండు మాట్లాడుకుందాం. కామావధాని గొప్ప భక్తుడు, స్వామి సన్నిధి వచ్చిన తర్వాత
0: అలాగే చెప్పండి, మళ్ళీ మార్చద్దు,
1: అలాగే చెప్తాను. తిరిగి స్వగ్రామానికి వెళ్లలేదు. కొడుకులు మనుమలు రమ్మని ఎంతగానో వేడుకున్నారు, కాని ఆయన ఎక్కడికి వెళ్లకుండా స్వామి సన్నిధిలోనే కాలం గడిపారు. నేను కడలూరు వెళ్లినప్పుడు నాతో పాటే వచ్చాడు, వాళ్ల ఇంటిలోనే భోజనం చేశాడు. ఒక్క పూటైనా ఉండమని వారంతా బ్రతిమలాడారు, కాని ఆయన నా వెంటే తిరుగు ప్రయాణమయ్యారు. అంతటి భక్తుడు కామావధాని అన్నారు. సంపూర్ణ శరణాగతికి ఆయన నిలువెత్తు
0: నిదర్శనం
1: కదా.
0: ఇంకా ఇంకేమైనా ఉంటే ఆయన గురించి. అయితే మనమందరం కోట్లాది మంది స్వామి భక్తులు ప్రతిరోజు ఉదయం ఈశ్వరాంబా సుత శ్రీమౌనౌను
1: సుప్రభాతం
0: పూర్వా సంధ్యా ప్రవర్తతే అని దైనందిన కార్యక్రమం ప్రారంభించుకుంటారు సత్యసాయి సుప్రభాతంతో.
1: అవును.
0: ఆ సుప్రభాతాన్ని రచించినటువంటి శ్రీ దూపాటి తిరుమలాచార్యులు గారిని ఇంకొకసారి
1: ఆయన గురించి కొంచెం చెప్పుకుందాం.
0: కనీసం మనలో కూడా ఆ భక్తి తత్పరత కాస్త అభివృద్ధి అవుతుందేమో.
1: చెప్పండి చెప్పండి.
0: స్వామి దివ్యత్వాన్ని గుర్తించి స్వామి పదకమలాలను ఆశ్రయించి 40 సంవత్సరాలకు పైగా ఆధ్యాత్మిక సాధన కొనసాగించి భగవాన్ బాబా వారి దివ్య ప్రేమాదరాలకు నోచుకున్నటువంటి మహనీయుడు దూపాటి తిరుమలాచార్య గారు. ఆయన వెంకటగిరి సంస్థాన అధీశ్వరుల ప్రాపకంలో ఉన్న రోజుల్లో 1950 సంవత్సరంలో వెంకటగిరి రాజావారు స్వామిని మా సంస్థానాన్ని పావనం చేయండి అని ప్రార్థించారు. అప్పుడు మొదటిసారిగా ఈ తిరుమలాచార్య గారు స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శివరాత్రికి నవరాత్రికి పర్వదినాల్లో పుట్టపర్తికి వచ్చి స్వామివారి దర్శనం స్పర్శనం సంభాషణం ఇలాంటి భాగ్యాలన్నీ పొందుతూ ఉండేవారు. స్వామివారి దివ్యానుగ్రహ విశేషం చేత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరిత్ర సత్యం శివం సుందరం ఆయనే
1: తెలుగులో రాసిన ఆయన.
0: తర్వాత అంతేకాకుండా శ్రీ సత్యసాయిబాబా రామాయణం, శ్రీ సత్యసాయి శతకం, శ్రీ సత్యసాయి గీత
1: ఇన్ని
0: మూడు గ్రంథాలు రచించారు. బెంగళూరులో త్రయీ బృందావనంలో భగవాన్ సన్నిధిలో శ్రీ సత్యసాయి సుప్రభాతాన్ని 10 శ్లోకాలుగా రచించారట. కానీ మనం పాడుకునే దానిలో సగమే. ఇప్పుడు స్వామి ఆ సుప్రభాత శ్లోకాలను ఎంతగానో మెచ్చుకున్నారట. ప్రశాంతి నిలయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ సాయి భక్తులందరూ ప్రతిరోజు ప్రభాత సమయంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తూ ఉంటాం. స్వామి శ్రీ తిరుమలాచార్యులు గారికి స్వప్నంలో మహావిష్ణువుగా సాక్షాత్కరించి మంత్రోపదేశం చేశారట.
1: ఎంత అదృష్టం,
0: ఎంత భాగ్యం అది. స్వామి బదరియాత్రకు వెళ్లినప్పుడు వారితో కలిసి వెళ్లినటువంటి అదృష్టవంతుల్లో ఈయన కూడా ఒకరు. అనేక సందర్భాల్లో స్వామి శ్రీ తిరుమలాచార్యుల గారిని వారి కుటుంబ సభ్యులను రక్షించి కాపాడి అండగా నిలిచారు.
1: విద్వత్ పోషణ
0: స్వామివారి తిరుమలాచార్యుల వారి భక్తి ప్రపత్తులను గురించి ప్రశంసిస్తూ మనకి స్పోర్ట్స్ మీట్ జరిగినప్పుడు ఉపన్యాసం చెప్తారు కదా స్వామి, ఆ దివ్య ఉపన్యాసంలో 2000 సంవత్సరంలో ఇలా సెలవిచ్చారు. ఏమనంటే, పూర్వం సుప్రభాతం రాసిన దూపాటి తిరుమలాచార్య ఉండేవాడు. అతను వెంకటగిరి ఆస్థానంలో ఉండే గొప్ప సంస్కృత పండితుడు. 90 ఏళ్లు వచ్చినా నాతో ప్రయాణమై బదిలీ వచ్చాడు. తిరుమలాచారి, దేహం చాలా శుష్కించిపోయింది, ప్రయాణం చేయగలవా అన్నాను. స్వామి, మీరు నా వెంట ఉంటుంటే ఎంతకాలమైనా ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాను, మీకు కాకపోతే ఇంక లోకానికే నేను వ్యర్థం అన్నాడట. స్వామి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నీకు కాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకవదు లోకమాత అని.
1: బాగుంది,
0: నీకు కాకపోతే నేను లోకంలో ఉండడమే వ్యర్థం అనుకున్నాడు. ఇంత భక్తి ప్రపత్తులతో జీవించిన వాడు ఆ తిరుమలాచారి. కాలమంతా స్వామితోనే గడిపాడు. బృందావనం పోతే బృందావనంలో కూడా నాతోనే ఉండేవాడు. ఎంత భక్తి అంటే ఆ భక్తికి ప్రమాణం చెప్పడానికి వీలు కాదు. కట్టకడపటికి మరణం కూడా సునాయాసంగా లభించింది. స్వామి, ఇక నా పని అయిపోయింది అన్నాడంట ఒకరోజు. నీకెట్లా తెలుసు అని అడిగారట స్వామి. లోపలున్న మీరే నాకు బోధిస్తున్నారు అని పోయి స్నానం చేసి వచ్చాడు. జలం తీసుకువచ్చి స్వామి పాదాలపై పోశాడు. 4 బొట్లు తీర్థం తీసుకున్నాడు. స్వామి, ఇక నేను పరిపూర్ణుడినయ్యాను అన్నాడట. దేహం పూర్ణమైపోయింది, మనస్సు పూర్ణమైపోయింది, ఆత్మ పూర్ణమైపోయింది, ఇంకా మీలో చేరిపోతున్నాను అన్నాడు. అప్పుడే ప్రాణాలు వదిలాడు. మరణం ఎప్పుడొస్తుందో తాను తెలుసుకోగలిగాడు. ఎప్పుడు చూచినా సాయిమాత సాయిమాత అంటూ స్మరించుకునేవాడు. ఇలాంటి పరమభక్తులు జగత్తులో ఉండటం వల్లనే జగత్తంతా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది అని స్వామి చెప్పారట ఆ రోజు ఉపన్యాసంలో. ఇంకా వీలు కాకుండా వెంకటగిరి సంస్థానం నుంచి వచ్చిన వారు రామశర్మ గారు ఉన్నారు. ఆయన పద్యాలు కూడా సనాతన సారథిలో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఈ రోజు అనిల్ కుమార్ గారు కూడా చెప్పారు, విషయ వాసనలు నిన్ను వేటాడు తరినేని.
1: అవును,
0: అది ఆ పద్యం అన్నమాట. ఇంకా ఈ విద్వత్ పోషణ అంటే కేవలం శాస్త్ర రంగం ఒకటేనా?
1: అవును, చతుష్షష్టి కళారాధ్య. ఆయన చతుష్షష్టి కళల చేతను ఆరాధింపబడుతుంటాడు. వాళ్ళందరూ విద్వాంసులే కదా. మరి
0: ఎవరు ఇంకా?
1: సంగీత సాహిత్య నృత్య విభాగాల్లో అందరూ చాలా మంది స్వామి అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళు ఉన్నారు కదా.
0: ఘంటసాల వెంకటేశ్వరరావు గారు,
1: అవును,
0: శ్రీమతి పి సుశీల, శ్రీమతి పి లీల, ఆ తర్వాత చిత్ర,
1: శోభారాజ్ గారు,
0: ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ సోదరి శైలజ, వీరంతా వచ్చారు స్వామి దగ్గర. వాళ్ళ విద్యను ప్రదర్శించుకున్నారు, స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
1: అదే కళ్ళల్లో కూడా విద్వత్తున్న వాళ్ళందరూ కూడా స్వామి అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళే.
0: ఇంకా నటులు ఉన్నారు కదా, చిత్తూరు నాగయ్య.
1: అవునవును, నాట్య నాటక రంగాల్లో ఉన్నవాళ్ళు.
0: మొన్నటి దాకా అంజలిదేవి గారు వీళ్ళంతా, ఆవిడే కదా ఈ సత్యసాయి, పర్తిసాయి.
1: అవును, టెలిఫిల్మ్ అని తీశారు,
0: షిరిడి సాయి పర్తిసాయి దివ్య కదా. వీళ్ళందరూ వచ్చి భీమసేన్ జోషిని మర్చిపోయాం, రవిశంకర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంతమంది ఉన్నారో వీళ్ళందరినీ స్వామి ఆశ్రయం ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళందరినీ పోషించి వాళ్ళని అనుగ్రహించి ఆశీర్వదించారు. ముగింపు ఏమిటి? ఏమని
1: మరి విద్వత్ పోషణ అంటే స్వామి సాక్షాత్తుగా అట్లా చూపించారు, వేదరక్షణ చూపించారు, విద్వత్ పోషణ చూపించారు. మరి స్వామి మార్గంలో మనం కూడా వెళ్ళాలి కదా, అప్పుడే కదా స్వామి ప్రాజెక్ట్.
0: ఇంకొక విషయం ఏంటంటే, సమ్మర్ కోర్సులో మొట్టమొదటిసారిగా ఈ వేదం గురించి చెప్పుకునేటప్పుడు 1983 సమ్మర్ కోర్సు జరిగింది. ఆ సమ్మర్ కోర్సులో విద్యార్థులను ఒకవైపు, విద్యార్థులు ఒకవైపు, వేదం నేర్పించి వాళ్ళకి ఆ చివరి రోజు వాలంటీర్ ఫంక్షన్ రోజు వాళ్ళతో చెప్పించారు స్వామి. ఫస్ట్ టైం అన్నమాట అది ఆడపిల్లలు వేదం చెప్పడం. ఆ తర్వాత కళాశాల విద్యార్థులతో ప్రతి సభా ప్రారంభంలో చెప్తూ ఉండేవారు. మళ్ళీ ప్రైమరీ స్కూల్ వాళ్ళ పిల్లలు, ఆ పిల్లల చేత ఎప్పుడు దసరాల్లో మంత్రపుష్పం ఇవన్నీ అట్లా అట్లా.
1: ఇప్పుడు రోజువారీ కార్యక్రమం అయిపోయింది.
0: ఇప్పుడు అది ఎప్పుడు ప్రారంభమైందంటే 1963 బృందావనంలో జరిగిన సమ్మర్ కోర్సు. తర్వాత 2003 సెప్టెంబర్ 19 నుంచి దర్శన సమయంలో ఇక్కడ ప్రశాంతిలో వేద పఠనం జరుగుతుంది. May 18, 2005 బృందావనంలో ప్రారంభమైంది. ఇలాగా స్వామి
1: అంటే మొట్టమొదట విద్యార్థులు తమ సంస్థ విద్యార్థుల చేత అందరి చేత.
0: ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సమితుల్లో అన్ని చోట్ల అందరూ వేదాన్ని అభ్యసిస్తున్నారు,
1: మొన్న జరిగిన వేద సభని
0: వేదాన్ని పఠిస్తున్నారు, పుట్ట అది విదేశాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వేద పఠనం చేస్తున్నారు కదా. కాబట్టి ఇంకా ఇంకా నిన్న చెప్పుకున్నారు వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళు ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఇంకొకరికి నేర్పించాలి అని. అట్లా ప్రపంచమంతా వేదం నేర్చుకుంటే ఇంకా ప్రపంచ శాంతి
1: తప్పకుండా
0: సమకూరుతుంది, నెరవేరు
1: సమకూరుతుంది.
0: సరే ఇంతలో ముగిద్దాం సాయిరా.
1: ధన్యవాదాలు మేడం.
2: శ్రోతలందరూ చక్కగా వింటున్నారు కదూ, యజ్ఞంలోని అంతరార్థాన్ని, విద్వత్ పోషణ గురించి ఇంకా ఎన్నో విలువైన అంశాలను చక్కగా సరళమైన శైలిలో వారి చర్చా కార్యక్రమం ద్వారా మనకందించిన శ్రీ విజయలక్ష్మి గారికి, శ్రీమతి ప్రఫుల్ల గారికి ధన్యవాదాలు. వేద పోషణలో ఇప్పటివరకు మనం విన్నట్లు ఆ రోజు స్వామి చిన్నగా మొదలుపెట్టింది. ఈ మధ్య మనం ప్రశాంతి నిలయంలో చూశాం ఎంతో మంది వేల మంది ప్రపంచవ్యాప్తంగా ప్రశాంతి నిలయంలో అంతటా వేద పఠనం చేశారు. అంతేకాకుండా ఇందాక మనం భక్తుల అనుభవాలను విన్నప్పుడు వేద పోషణ అంటే వేదాలను మనం పోషించటమని కాదు అని గుర్తించాలి. వాటిని తెలుసుకొని ఆచరించి తద్వారా మనం దానిగా మారటమే మన కర్తవ్యం. ఇందాక మనం విన్న భక్తుల అనుభవాలు కూడా వారు దాన్ని అలా ఆచరించి స్వామి ప్రేమకు పాత్రులయ్యారు. అయితే అది ఎంతో క్లిష్టమైన కార్యం. దానిని సులభతరం చేయటానికే మరి మన సాయి భగవానుడు అవతరించారు కదా. గ్రంథంబులన్నీయు గాలించి చూచిన సత్యసాయి పలుకు సత్యవాక్కు, వేదములన్నీయు వెదకి చూచినా గాని సత్యసాయి పలుకు సత్యవాక్కు, శాస్త్రములన్నీయు చదివి చూచినా గాని సత్యసాయి పలుకు సత్యవాక్కు, గాయత్రి మంత్రంబు ఘనముగా చెప్పిన సత్యసాయి పలుకు సత్యవాక్కు, ధర్మశాస్త్రములను తరచి తరచి చూడ సత్యసాయి పలుకు సత్యవాక్కు, స్తోత్ర పాఠములను శోధించి చూడగా సత్యసాయి పలుకు సత్యవాక్కు. అది మన స్వామి పలికే ప్రతి ఒక్క మాటకున్న శక్తి మహిమ అలా ఉంటుంది. ఉపనిషత్తుల బోధనలనన్నింటినీ, పురాణ ఇతిహాసాల అంతరార్థాలని, అనేక శాస్త్రయాల వాంగ్మయాన్ని స్వామి విద్యార్థులతో భక్తులతో మాట్లాడుతున్న సమయంలో చిన్న చిన్న మాటలలోనే బోధిస్తారు. అది కేవలం భగవంతునికి మాత్రమే సాధ్యమయ్యే పని. సత్యసాయి భగవానుడు అవతార కార్యక్రమంలో వేద పోషణ చేస్తున్న సమయంలో వారి విద్యార్థులు పొందిన అనుభవాలను ఇప్పుడు మనం తెలుసుకోనున్నాం. ఈ అనుభవాలను మనతో పంచుకోబోయేవారు స్వామి విద్యార్థి శ్రీ అనిల్ కుమార్ గారు. వీరు బృందావన్లోని స్వామి కళాశాలలో 11th క్లాస్లో చేరి తరువాత బీఎస్సీ, ప్రశాంతి నిలయంలో రసాయన శాస్త్రంలో ఎంఎస్సీ పిహెచ్డి పూర్తి చేసి 2006 వరకు స్వామి కళాశాలలో అధ్యాపకులుగా సేవలందించారు. వీరు విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే స్వామి చెంత వేద పఠనం చేసి స్వామి అనుగ్రహాన్ని పొందిన అదృష్టవంతులు.

ఓం శ్రీ సాయిరామ్. ప్రపంచవ్యాప్తంగా వింటున్న రేడియో సాయి శ్రోతలందరికీ నా హృదయపూర్వక సాయిరామ్. మన స్వామి 92వ జన్మదిన శుభాకాంక్షలందరికీ. వేదాంత వేద్యుడు, వేద పురుషుడు, ఉపనిషదైక స్వరూపం అయిన మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తన జీవితమే తన సందేశం అని మనకి చెప్తూ, వేదమే తన జీవితంగా జీవించిన పరమాత్మ స్వరూపం, ప్రేమతో మన స్థాయికి దిగి వచ్చి మనందరికీ సులువుగా ఈజీగా అర్థమయ్యే విధంలో వేదాంత విజ్ఞానాన్ని, వేదాంత అగోప్యమైన రహస్యాలని మనకి డే టు డే లైఫ్లో ఎలా ఆచరించాలో చాలా బాగా చూపెట్టారు. స్వామితో జీవిస్తూ, స్వామి కళాశాలలో విద్యార్థిగా ఉంటూ ఈ లెసన్స్ ఎన్నో అందరు విద్యార్థులు నేర్చుకుంటూ ఉంటారు. స్వామి ప్రతి స్టేట్మెంట్ వేదమే, ప్రతి పదము ప్రతి సెంటెన్స్ స్వామిది వేదం, స్వామి డిస్కోర్స్ అది ఉపనిషత్. స్వామి సింపుల్ టర్మ్స్లో అవి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్ అని స్వామి అనే స్టేట్మెంట్కి తైత్రీయ ఉపనిషద్లో ఆనందవల్లిలో యదాహ్యేవై శయే తస్మిన్ నుదరమంతరం కురుతే అధ తస్య భయం భవతి. భయం అనేది ఎప్పుడు వస్తుందంటేట, మనిషికి తన ఎందున్న దేవుడి నుంచి ఉదరం అంతరం కురితే అంటే సెపరేషన్ రాగానే భయం వస్తుంట. సో తన దైవత్వం నుంచి తనకి ఎప్పుడు సెపరేషన్ వస్తుందో అప్పుడే భయం కలుగుతుంది. దేర్ఫోర్ హ్యాపీనెస్ అనేది ఆ దేవుడితో యూనియన్తో ఉండడమే హ్యాపీనెస్. సో స్వామి ఎంత సులువుగా అంత కష్టమైన స్టేట్మెంట్ని హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్ అని ట్రాన్స్లేట్ చేశారు. అలాగే స్వామి చాలాసార్లు ఇదివరకు మందిరంలో పిల్లలంతా కూర్చుని దర్శనానికి కూర్చునే సమయంలో స్వామి పిల్లలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత మా మధ్యలో వచ్చేవారు. వచ్చి, నువ్వు అతనితో మాట్లాడుతున్నావు కదా, నువ్వు లేచి మంచినీళ్ళ కోసం మధ్యలో వెళ్ళావు కదా అని మాతో మామూలు డే టు డే విషయాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ సడన్గా అనేవారు, వేరామైరా వేరామాయి అనేవారు. అంటే నేను సర్వత్రా ఉన్నాను, సర్వత్రా ఉన్న దైవాన్ని నేను, దేవుడు సర్వత్రా సర్వకాలాలయందు ఉన్నాడు, సహస్రశీరుషా పురుష అనే వేదాంత గోప్యమైన స్టేట్మెంట్ స్వామి అంత ఆసుగా మాకు నేర్పించేవారు. ఇంకోసారి స్వామి ఓమ్నీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఎలా తెలుస్తుంది అని చెప్తూ, పంచభూతాలను ఆధారంగా చేసుకుని భలే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్వామి అన్నారు, ఆకాశం సర్వత్రా ఉంది, ఆకాశానికి ఉన్న ఒక్క యాట్రిబ్యూట్ శబ్దం, దానికి ఇంకో యాట్రిబ్యూట్ యాడ్ చేస్తే స్పర్శ అని, అది వాయువు అవుతుంది. ఆకాశం ఎంత స్ప్రెడ్ అయి ఉందో అంత వాయువు స్ప్రెడ్ అయి లేదు. వాయువుకి ఇంకో యాట్రిబ్యూట్ యాడ్ చేస్తే స్పర్శ, తర్వాత రూపం, శబ్ద స్పర్శ రూపం, అది అగ్ని అవుతుంది. అగ్ని అంత వ్యాపకం కాదు, వాయువు అంత వ్యాపకం కాదు. అగ్నికి ఇంకో యాట్రిబ్యూట్ శబ్ద స్పర్శ రూప రసం అనేది యాడ్ చేస్తే నీరు అవుతుంది, ఆపస్ అవుతుంది, అది అగ్ని అంత వ్యాపకం కాదు. దానికి ఇంకో యాట్రిబ్యూట్ శబ్ద స్పర్శ రూప రస గంధం యాడ్ చేస్తే అది పృథ్వీ అవుతుంది, చాలా జడమైన పదార్థం అవుతుంది. సో ఒక్కొక్క యాట్రిబ్యూట్ యాడ్ చేస్తున్న కొద్దీ అది వ్యాపకం, సర్వవ్యాపకం నుంచి జడం అవుతూ ఇంకా ఇంకా లిమిటెడ్ అవుతూ వస్తుంది.
సో ఒక అట్రిబ్యూట్ తీస్తూ పోతే అది ఇంకా ఇంకా సర్వవ్యాపకం అవుతూ ఉంటుంది. అలాంటిది ఆకాశం పైన ఉన్న పరమాత్మ తత్వం, ఏ అట్రిబ్యూట్ లేని తత్వం సర్వత్రా వ్యాపించింది అనడానికి డౌట్ ఏముంది? ఈ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడా మనకి రాదు. ఎంత సులువుగా ఎంత సింపుల్గా స్వామి సర్వత్రా దైవం సర్వత్రా ఉన్నారు, సర్వులు దైవమే, అంతా దైవం అని చెప్పడానికి ఈ పంచభూతాలు దాని వాటికి ఉన్న అట్రిబ్యూట్స్ తీసుకుని ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే కంపారిజన్, స్వామి చాలాసార్లు పిల్లలతో చెప్తూ ఉండేవారు కంపారిజన్ అనేది ఉండకూడదని. కంపారిజన్ చాలా, అసలు గుడ్ కంపారిజన్ అనే పదమే లేదు, హెల్దీ కాంపిటీషన్ అనే పదమే లేదు, కాంపిటీషనే ఉండకూడదు, కంపారిజనే ఉండకూడదు అని చెప్తూ ఉండేవారు. ఇది నిజంగా చూస్తే ఈశావాస్యోపనిషద్ యొక్క సారాంశం. అంత సింపుల్గా స్వామి చెప్పే స్టేట్మెంట్ ఈశావాస్యోపనిషద్ మొత్తం చదివితే దాని సారాంశం అదే. ఈశావాస్యోపనిషద్లో ఏమంటారు, ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగ్రదః కస్య స్విద్ధనం. అంటే ఏంటంటే, దేవుడు సర్వత్రా ఉన్నాడు, యత్కించిత్ జగత్యాం జగత్ అంటే ప్రతి చిన్న అణువులో కూడా దైవమే నిండి ఉన్నాడు, అందుకోసమని తేన త్యక్తేన భుంజీత, దైవం ఏది మనకి ప్రసాదం కింద ఇస్తాడో అది మనం అనుభవించాలి తృప్తిగా. మా గృదః కస్య స్విద్ధనం, వేరే వాళ్ళ ధనము వేరే వాళ్ళ దగ్గర ఉన్న సంపదని చూసి ఆశించవద్దు. ఇది ఈశావాస్యోపనిషత్ యొక్క సారాంశం. దీన్ని పిల్లలకి చెప్పేందుకు స్వామి ఏం చెప్పేవారు, కంపారిజన్ వద్దు, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఈజ్ ఫర్ మై గుడ్. ఎంత సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్లో చెప్పేసేవారు, కంపారిజన్ వద్దు, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఈజ్ ఫర్ మై గుడ్, ఇలా అనుకుంటూ ఉండాలి. అదే ప్రతి భక్తుడు నేర్చుకోవాల్సింది అని. అలా స్వామి చెప్పే ప్రతి స్టేట్మెంట్, మీరు స్వామి డిస్కోర్స్లో మనం వినే ప్రతి స్టేట్మెంట్కి ఒక వేదాంతపరమైన ఉపనిషద్లో అయినా వేదాల్లో అయినా మనం దాని మూలం గుర్తించవచ్చు. ఇలాగే స్వామి సోహం, ఫారినర్స్ కూడా ఏం చేయాలి స్వామి, ఏం మంత్రం జపించాలి స్వామి అంటే స్వామి చెప్పేవారు, రోజుకి 21,600 సార్లు నీ శ్వాసే నీకు నీ నిజతత్వం చెప్తోంది సోహం అంటూ, అది తలుచుకో, అదే నీవైపోతావు. ఇది నిజంగా ఆలోచిస్తే బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడు చెప్పిన, మైత్రేయికి చెప్పిన సందేశం ఇది. అదేవిధంగా ఒకసారి స్వామి ఇంటర్వ్యూ రూమ్లో, ఓంకారం జరుగుతోంది బయట, భజన్ స్టార్ట్ అయింది, ఓంకారం జరుగుతోంది. స్వామి మా అందరి వైపు ఒకసారి చూసి, పరబ్రహ్మతత్వం అంటే ఏంటిరా అని అడిగారు. మాకేమర్థం అవుతుంది, మేము స్వామే చెప్పాలి అని స్వామిని ప్రార్థిస్తే స్వామి అన్నారు, రెండు ఓంకారాల మధ్యలో ఉండే నిశబ్దమే పరబ్రహ్మతత్వం అన్నారు. నిజంగా మీరు నాసాదీయ సూక్తం, మనం నాసాదీయ సూక్తం, హిరణ్య గర్భ సూక్తం ఇవన్నీ చదువుతూ ఉంటే, అంటే క్రియేషన్ ఎలా వచ్చింది అనేది చదివితే, ఆ స్టిల్నెస్, ఓంకారంకి ఓంకారంకి మధ్యలో ఉన్న స్టిల్నెస్ నిజంగా పరబ్రహ్మతత్వం. దాని నుంచి వైబ్రేషన్, ఓంకారం అనేది వెలువడింది, అదే ఆకాశతత్వం. సో ఎంత సులువుగా ఎంత సింపుల్గా చెప్పారు, అట్ ది సేమ్ టైం అది ప్రాక్టీస్కి కూడా వీలయ్యేట్టు చెప్పారు. మనం ఓంకారం చెప్తూ ఉంటే ఓంకారం మీదనే ధ్యాస ఇవ్వకుండా ఓంకారం, రెండు ఓంకారాల మధ్యలో వచ్చే స్పేస్లో మనం నిజంగా మన మనసుని నిలపగలిగి ఆలోచనారహితంగా నిలపగలిగితే, ఐఎమ్ సర్టెన్, నేను ఇంకా అది చేయలేదు, ప్రయత్నిస్తున్నాను, కానీ ఐఎమ్ సర్టెన్ వీ విల్ బి ఏబుల్ టు కాంటాక్ట్ దట్ గాడ్. సో స్వామి ఎంత సులు ఎంత సింపుల్గా చెప్తూ ఉండేవారు అన్ని. నిజంగా అలాంటి దైవత్వాన్ని మనం పొందడం మన జన్మ జన్మల సుకృతం. అలాగే వేదాల్లో ఉండే స్వామి దగ్గర కూర్చుని వేదం చదువుతున్నప్పుడు నేను ఎంజాయ్ చేసేవాడినంటే, వేదాల్లో వచ్చే పదాలకి
పూర్ణంగా డిస్క్రిప్షన్ ఫామ్ స్వామి స్వయంగా కనపడేవారు. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యోపనిషత్తులో ఆనందమయో విజ్ఞానమయో విజ్ఞాన ఘన ఆదిత్య అనే స్టేట్మెంట్ వస్తుంది. నిజంగా తలుచుకోండి, స్వామి అక్కడ స్టేజ్ మీద కూర్చుండగా స్వామిని చూస్తూ మీరు స్టేట్మెంట్ అన్నారంటే ఎంత కరెక్ట్ అది. ఆయన ఆనందమయుడు, ఆయన విజ్ఞానమయుడు, ఆయన విజ్ఞాన ఘనం కూడా. సో అలాగే దుర్గా సూక్తంలో తాం అగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలే సుజుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతర సితరసే నమః అని అన్నప్పుడు, నిజంగా అగ్నివర్ణం రోబ్ వేసుకుని తపసాజ్వలంతాం అలా రేడియంట్ ఫేస్ తోటి స్వామి, మన్ని తరించే దుర్గాదేవే సాక్షాత్ అక్కడుందా అనిపించేది. నిజంగా వేదంలో ఇచ్చిన డిస్క్రిప్షన్ అంతా స్వామిని తలుచుకుంటూ చాంట్ చేస్తే ఆ ఆనందమే చాలా చాలా డిఫరెంట్. సో ఈ విధంగా మనకి వేదార్థం నేర్పించడమే కాకుండా వేదంలో ఉన్న పరబ్రహ్మకి ఇచ్చిన డిస్క్రిప్షన్ కూడా తానే అయ్యి ఆ ఫామ్లో మనకి దర్శనమిస్తూ ఉన్న పరమ ప్రేమ స్వరూపులు మన స్వామి. ఇలా ఎన్ని ఏ మెసేజ్ స్వామి తీసుకున్నా, ఏ డిస్కోర్స్ తీసుకున్నా, అన్నిటిలోనూ స్వామి వేదమే స్వామి మనకి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉండేవారు. ఎన్నైనా ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉండొచ్చు, ఇట్లా నేను నేనే అనే స్టేట్మెంట్ స్వామి చేస్తూ ఉండేవారు కదా. వేద స్వరూపమే మన స్వామి. వేద పోషణ ఒక సంకల్పం కింద తీసుకుని అవతరించిన దివ్యావతారం మన స్వామిది. స్వామి ప్రేమ ఎంత అనంతమో ఆయన మనకి వేదం నేర్పించిన విధానం చూస్తే అర్థమవుతుంది. మేము వేదం నేర్చుకుంటున్న మొట్టమొదట్లో అంత బాగా చదవకపోయినా, మా ఉచ్చారణ అంత స్పష్టంగా లేకపోయినా, ఇంటోనేషన్స్ అంత కరెక్ట్ కాకపోయినా స్వామి చాలా ఎంజాయ్ చేస్తూ తల ఊపుతో చాలా చాలా ప్రోత్సాహం ఇచ్చేవారు. స్వామికి వేదం, వేద ఉచ్చారణ, వేదం అంటే ఎంత ఇష్టమో నేను కామావధాని గారిని చూసిన దగ్గర నుంచి అర్థమైంది. బ్రహ్మశ్రీ కామావధాని గారు స్వామి దగ్గర మొట్టమొదటి దసరా వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం నుంచి స్వామి దగ్గరే తన చివరి శ్వాస వరకు స్వామి సేవ చేస్తూ జీవించేవారు. ఆయన్ని మేము స్వయంగా చూసాము. నిరంతరం వేదాన్ని వల్లిస్తూనే ఉండేవారు. నాకు చిన్నతనంలో చూసి ఆశ్చర్యపడేవాడిని, ఇంత ఉందా వేదం, ఇంత వల్లించచ్చా అని ఒకసారి నేను ఆయన్ని అడిగాను కూడా. ఆయన అనేవారు, ఇంకా ఎన్ని గంటలు వల్లించినా అది అవ్వదని. ఆయనకి ఎంత ఇష్టం అంటే వేదం, అలా వల్లిస్తూ ఉండేవారు. ఆయనకి స్వామి ఇచ్చిన దివ్యావకాశం మరెవ్వరికి నాకు తెలిసినంత మటుకు మరెవ్వరికి ఇవ్వలేదండి. స్వామి ప్రశాంతి మందిరంలో పైన భజన్ హాల్ పైన స్వామి రూమ్ ఉండేది. కామావధాని గారి ప్రశాంతి వెనకాల సింగిల్ రూమ్స్ కొన్ని ఉండేవి. ఒక రూమ్లో ఆయన ఉండేవారు. ఆయనకిచ్చిన దివ్య అవకాశం ఏంటంటే, రోజు తెల్లారుజామునే ప్రతిరోజు ఆయన 5:30-6 స్వామి దగ్గర మందిరంలో పైకి వెళ్ళి స్వామి తన బెడ్రూమ్ నుంచి రాగానే మొట్టమొదటి పాద నమస్కారం, పాద సేవ దివ్యావకాశం కామావధాని గారికి ఇచ్చేవారు. ఆయన అది చేసి మళ్లీ ఆయన రూమ్కి వెళ్ళిపోయి వేదం వల్లించుకుంటూ కూర్చునేవారు. ఆయన అది చేసిన తర్వాతనే స్వామి తన మిగతా కార్యక్రమాలు చేసేవారు. అంటే స్వామికి వేదం ఉచ్చరించే వాళ్ళు, వేదాన్ని వాళ్ళ జీవితం కింద జీవించే వాళ్ళంటే ఎంత ఇష్టమో ఇది చూస్తే నాకు అప్పుడు అర్థమైంది. స్వామికి అంత క్లోజ్ అవ్వగలం మనం.
నియర్ అండ్ డియర్ అంటే, స్వామికి నియర్ అండ్ డియర్ అవ్వాలంటే వేదం ఒక మహత్తరమైన సులువైన మార్గం. వేదం చదువుతున్నప్పుడు స్వామి చాలా తన ఓన్ స్వీట్ వేలో చాలా ఎక్స్పీరియన్సెస్, చాలా మెసేజెస్ ఇస్తూ ఉండేవారు. రెండో మూడో అలాంటివి ఇప్పుడు గుర్తొచ్చినవి మీ అందరితోటి స్వామి అనుగ్రహంతో షేర్ చేసుకుంటాను. ఆయన దయనే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్వామిని థ్యాంక్ చేస్తున్నాను. స్వామి దగ్గర కూర్చుని ఒకసారి మేము గణపతి అథర్వణ శేషం చాంట్ చేస్తున్నాం. స్వామి ఆ టైంలో గాల్ఫ్ కార్ట్లో వచ్చేవారు. గాల్ఫ్ కార్ అంటే అంత రెండు పక్కల ఓపెన్ ఉంటుంది, మీ అందరికీ తెలుసుంటుందేమో. స్వామి వస్తునే సమయంలో, దగ్గరికి వస్తున్న సమయంలో మేము అప్పుడే

ఈ పంక్తులు చాంట్ చేస్తున్నాం. సామేమో మా ఎదురుగుండా కారు దిగేశారు అక్కడే. స్టేజ్ మీద ఇంకా కారు వెళ్ళలేదు, స్వామి పోటుకోలు వెళ్లకుండా ఇక్కడే దిగేశారు. దిగేసి మేము త్వం బ్రహ్మాస్, నేను స్వామిని చూస్తూ త్వం బ్రహ్మాస్ త్వం విష్ణుస్త్వం అంటే నిజంగా అన్ని దేవతలు సర్వం తానేనే వాడు నా ఎదురుగుండా ఉన్నాడు కదా అని ఆ ఆనందంలో అలా చాంటిస్తుంటే స్వామి నా వైపు చూసి చేతులు నాకు చూపెడుతూ త్వం, స్వామి కూడా నాతో సహా చాంట్ చేశారు, త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్సువరోం. అంటే నువ్వు కూడా దేవుడు వేరా అని చెప్పారు. ఎంత ఎంత సింపుల్ వేగా నాకు తర్వాత ఆలోచిస్తుంటే అనిపించింది, అవును స్వామి ఎంత డివైన్ మెసేజ్, ఎంత సింపుల్ గా ఆయన కూడా మాతోటే చాంట్ చేయడం కాకుండా చెయ్యి మా వైపు చూపెడుతూ మీరు కూడా అదే అన్నట్టు చెప్పారు. ఇది స్వామితత్వం. ప్రతి అవకాశాన్ని ఎంతో మధురంగా ఆ దివ్య సందేశం మధురంగా స్వీట్ వేలో నేర్పిస్తూ ఉండేవారు. అలాగే ఒకసారి ఒక స్టూడెంట్, స్వామి ఏది స్వామి మెసేజ్ కింద తీసుకోవాలి, ఇన్ని వింటున్నాను కదా అని అనుకుంటూ కూర్చున్నట్ట, తనకు కూడా ఇలాంటి వేదంతో స్వామి సందేశం ఇచ్చారు. స్వామి తన దగ్గరకు వచ్చి అదే టైంలో, స్వామి అన్ని స్వామి సంకల్పమే కదా, ఆ స్వామి తన దగ్గరకు వచ్చే టైంలో వేదం మేము చాంట్ చేస్తుంది, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. స్వామి ఈ పిల్లాడు ఆ ప్రార్థనతోటి, స్వామి నేను ఎలా జీవించాలి నాకు మీరు గైడెన్స్ ఇయ్యండి స్వామి అంటే, స్వామి తన దగ్గరికి వచ్చి స్వామి ఇదే చాంట్ చేస్తూ తన వైపు చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోయారు. అంటే ఏంటి, సర్వత్ర నేనే ఉన్నాను, నన్ను సర్వం అందరిలోనూ అన్నిటిలోనూ చూడమని స్వామి ఎంత బ్యూటిఫుల్ గా వేదం ద్వారా ఈ మెసేజ్ ఆ పిల్లాడికి ఇచ్చారు. అలాగే మేము చాలాసార్లు వేదం చాంట్ చేస్తున్నప్పుడు ఎంత ఎంకరేజ్ చేసేవారంటే, మేము చాంట్ చేస్తున్నప్పుడు పరబ్రహ్మ స్వరూపం ఆయన, ఆయనకి తెలియని వేదం లేదు, కానీ మేము చాంట్ చేస్తున్నప్పుడు మాతో సహా స్టేజ్ మీద కూడా కూర్చుని మీరంతా కూడా చూసుంటారు, స్వామి కూడా వల్లె వేసేవారు. స్వామి కూడా శ్రీ సూక్తం వల్లె వేయడం, పురుష సూక్తం వల్లె వేయడం, అన్ని అందులో స్వామి స్వయంగా

అనహం అని మనం చదువుతుంటే, మనం స్వామిని డిస్క్రైబ్ చేస్తూ స్వామిని తలుచుకుంటూ చదువుతుంటే స్వామి మనతో సహా అది అంటుంటే ఎట్లా ఉంటుందండి? ఒళ్ళు పులకరిస్తుంది. అదే కాకుండా స్వామి ఎంత సింపుల్ కదా అనిపిస్తుంది. ఇలాగే నాకు ఒకసారి

ఈ భజన స్వామి బృందావనంలో దర్శనంకు వెళ్తూ వెళ్తూ నడుస్తూ స్వామి డివోటీస్ దగ్గర దర్శనానికి వెళ్లబోయే ముందు మేము స్టూడెంట్స్ అంతా లోపల నుంచునేవారు బృందావనంలో. స్వామి నా దగ్గరికి వచ్చే టైంకి స్వామి ఈ సాంగ్ స్వామి పాడుతున్నారు, నా వైపు చూసి నవ్వారు. నేను అర్థం కాలే, నాకు ఫస్ట్ అది స్వామి సాయిరామన్ ఫస్ట్ టైం విన్నాను నేను. అంటే ఏదోలాగా అనిపించింది, కానీ దాని తర్వాత అర్థమైంది అలా జీవించాలి మన జీవితం అని. సర్వకాల సర్వ స్వామి దర్శనానికి వెళ్తూ షిరిడి సాయి ద్వారకమాయి పాడడం విన్నాను. అట్లాగే ఇంకో భజన నేను విన్నది ఏంటంటే, ఇలాగ ఇది రెండు సార్లు అయింది. ఇది చాలా ఏళ్ల క్రితం నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు స్వామి పాడారు. అదేమో

ఈ పాట స్వామి హమ్ చేస్తూ దర్శనంకి వెళ్లే ముందు హమ్ చేస్తూ మేము అక్కడ నుంచునే వాళ్ళం కదా, స్వామి హమ్ చేయడం నాకు వినపడింది. సో అలా అలాగే స్వామి వేదం మనతో సహా మనలాగా తన కూడా సాధకుడులాగా మనకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం మేము చాంట్ చేస్తుంటే, ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ చాంట్ చేస్తుంటే స్వామి కూడా చాంట్ చేసేవారు. ఎందుకంటే అంత తన జీవితమే తన సందేశం అని చెప్పడంలో స్వామి వేదం అలా నిరంతరం చెప్పాలి. వేదం అంటే అంత ఇష్టం. ఎంత ఇష్టం అంటే స్వామికి రుద్రం అంటే, మేము వేదం పిల్లలుగా మాకు ఈ రుద్రం చాలా క్లోజ్ టు హార్ట్ గా ఉండేది. ఎందుకంటే రుద్రం చాంట్ చేసినప్పుడల్లా నమకం, ఎస్పెషలీ నమకం చాంట్ చేసినప్పుడల్లా ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉదోదైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. అలా అంటున్న లేక నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశే.

0: అంటుంటే స్వామి ఆ స్టేజ్ మీద నుంచుని ఊగేవారు. భజనకి స్వామి ఊగినట్టు రుద్రం చెప్తున్నప్పుడు స్వామి ఊగేవారు. అంటే ఆనంద తాండవంలో శివుడున్నాడా అన్నట్టు స్వామి అక్కడ ఊగేవారు. ఎప్పుడు మేము రుద్రం నమ్మకం చాంట్ చేసినా స్వామి ఇంటర్వ్యూ రూమ్లో ఉండనివ్వండి, భజన హాల్లో ఉండనివ్వండి, ఎక్కడున్నా వచ్చి మా ఎదురుగుండా నిలబడేవారు. రుద్రం యొక్క రుద్ర జపం నమ్మకం ఉచ్చారణ యొక్క అంత మహత్తరమైన శక్తి ఉంది. ఎప్పుడు అది చాంట్ చేసినా స్వామి వచ్చేస్తూ ఉండేవారు. సో స్వామికి వేదం వేద ఉచ్చారణ అంటే ఇంత ఇష్టం. స్వామి చాలా ఆఫెన్ చెప్తూ ఉండేవారు, ప్రేమనే అన్నిటికీ మూలం అని. అన్ని పనులు ప్రతి జీవి ప్రతి మనిషి ప్రేమ వల్లనే చేస్తాడు. స్వామి చాలాసార్లు మనతో చెప్తూ ఉండేవారు, ప్రతి సందేశం డివైన్ డిస్కోర్స్ స్వామి ప్రేమతో ఎండ్ చేసేవారు. ప్రేమనే అన్నిటికీ మూలం, ప్రేమ వల్లే సర్వకార్యాలు, మనకు తెలిసినా తెలియకపోయినా ప్రేమ వల్లనే సర్వకార్యాలు సర్వులు చేస్తారని. దీనికి బృహదారణ్యకోపనిషద్లో యాజ్ఞవల్కుడు మైత్రేయితోటి ఇదే చెప్తాడు, సర్వకర్మలు ప్రతి ఒక్కరూ సెల్ఫ్ లవ్ వల్లనే ప్రతి కర్మ చేస్తాడు అని. అంటే తల్లి బిడ్డని ప్రేమించిన, భర్త భార్యని ప్రేమించిన, ప్రతి ప్రేమకి మూలం సెల్ఫ్ లవ్. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కాబట్టే అవన్నీ చేస్తావని. ఆ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ఇక్కడ అంటే ఆత్మ, ఆత్మ మీద ఉన్న పరమ ప్రేమ వల్ల ప్రతి కార్యం ఆ ఆత్మ కోసం చేస్తూ ఉంటాం. నిజంగా ఆలోచిస్తే హేట్రెడ్కి కూడా ప్రేమనే మూలం. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కాబట్టి పరులు నీకేదో హాని కలిగిస్తారని చెప్పి వాళ్ళ పరుల మీద ద్వేషం పెంచుకుంటున్నావు. సో దానికి మూలం ఏంటి నిజంగా ఆలోచిస్తే ప్రేమనే మూలం. సో ఆ యాజ్ఞవల్కుడు ఏం చెప్తాడంటే, ఆ సెల్ఫ్ని మీరు దేహం అని అనుకోకుండా ఆత్మ అని అనుకుంటే నిజమైన ప్రేమ అయిపోతుంది అది. ఇదే స్వామి మనకి సర్వం. స్వామి ప్రేమ అనేప్పుడు స్వామి చాలాసార్లు చెప్తూ ఉండేవారు, ప్రేమ అనే పదానికి స్వామి ఒకటే ఒక మీనింగ్ ఇచ్చేవారు, జీవాత్మకి పరమాత్మ పైన ఉన్న ప్రేమనే నిజమైన ప్రేమ. మిగతావన్నిటికీ ప్రేమ అనే పదం వాడనే వాడకూడదు. అవన్నీ ఆప్యాయతలు, లస్ట్, వేరియస్ అదర్ వర్డ్స్ వాడచ్చు, కానీ ప్రేమ అంటే జీవాత్మకి పరమాత్మతో ఉన్న సంబంధము, ఆకర్షణ, అదే ఆ ఫీలింగే ప్రేమ. సో అది మనం అర్థం చేసుకుంటే మనం ప్రతి కర్మ నిజంగా ఆ ప్రేమ మూలం వల్లనే ప్రతి కర్మ చేస్తాం. మనలో వచ్చే శక్తి, ఏ కర్మ చేయాలన్నా వచ్చే శక్తి ఆ ప్రేమ వల్లనే వస్తుంది. అది అర్థం చేసుకుని ఆ ఐడెంటిటీ బాడీ నుంచి షిఫ్ట్ చేసి ఆత్మకి షిఫ్ట్ చేయగలిగితే ఫీలింగ్ సేమ్ ఫీలింగ్, కాకపోతే ఐడెంటిటీ మనం డిస్ట్రాక్ట్ చేసాం. ఇదే స్వామి మనకి చాలా సింపుల్ విధాల్లో, దైవ ప్రేమను పెంచుకోండి, దైవ ప్రేమతోటే అన్ని సాధ్యమవుతాయి అని చెప్పి ప్రతి డిస్కోర్స్ స్వామి దాంతో ఎండ్ చేసేవారు. ఇన్ఫ్యాక్ట్ నేను మంత్రపుష్పం చదువుతుంటే, ఇప్పుడు అంతటి సమయం లేదు, కానీ మంత్రపుష్పం యొక్క అంతరార్థం ఏంటంటే జలము ఆపస్సు వేదంలో ప్రేమకి పర్యాయ పదం. సో మంత్రపుష్పంలో సూర్యుడికి చంద్రుడికి నక్షత్రాలకి అన్నిటికీ ప్రేమనే ఆధారం, నీరే ఆధారం అండంలో ప్రేమనే ఆధారం అని అర్థం చేసుకోవాలి. వారు ఆ ప్రేమ వల్ల, అంటే మంత్ర ప్రతి పూజ మంత్రపుష్పంతో ఎండ్ చేసేవాళ్ళం. అలాగే మీరు జాగ్రత్తగా చూస్తే స్వామి ప్రతి డిస్కోర్సు ప్రేమతో ఎండ్ చేసేవారు. అంటే ఏంటి, నిజంగా ఆలోచిస్తుంటే నాకు అప్పుడు పులకరిస్తుంది. స్వామి ప్రతి పని పూజ కింద చేసేవారు. మనతో చెప్పడమే కాదు, స్వామి డిస్కోర్స్ ఇస్తే అది ఏదో పూజ కింద చేసినట్టు అనిపించింది. అందుకనే చివరిలో మీకు అందరికీ గుర్తుందో లేదో స్వామి అందరికీ నమస్కరించారు. అలాంటి దేవదేవుడు చేతులెత్తి అందరికీ నమస్కరించారు చివరిలో. అలాగే ప్రతి డిస్కోర్స్ కూడా స్వామి ఒక పూజలాగా చేసేవారు. ఎందుకంటే డిస్కోర్స్ని ప్రేమతో ఎండ్ చేసేవారు. మనం పూజ కూడా మంత్రపుష్పంతో ఎండ్ చేస్తాం. అంటే ఏంటి, స్వామి డిస్కోర్స్ కూడా తన పూజ కింద చూసుకునేవారు. అంత సెల్ఫ్లెస్గా తన్ని తను సర్వత్రా చూసుకుంటూ ఆ ఆదర్శంతో జీవించి చూపెట్టిన ప్రేమమయుడు మన స్వామి. మనమంతా ఈ సులువైన దివ్యమైన మార్గం చేపట్టి ఆయన్ని ప్రీతిపరిచి ఆయన అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని ప్రార్థిస్తూ ఈ సదవకాశం నాకు ఇచ్చినందుకు రేడియో సాయికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సాయిరాం.
1: ఎంతో అమూల్యమైన అనుభవాలను, తద్వారా స్వామి బోధనలను, స్వామి చింత తాను గ్రహించిన వేద సూక్ష్మాలను ఎంతో చక్కగా మనందరికీ అందించిన శ్రీ అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఇంతవరకు మనం విన్న అంశాలను చక్కగా ప్రతిబింబించే ఒక మధురమైన పాటను మనం విందాం.

0: శ్రోతలందరూ వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 92వ పుట్టు పండుగ సందర్భంగా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. సకల వేదాంత గ్రంథాల సారమెల్లా ఒక్క వాక్యాన చెప్పుదునొక్కసారి, అఖిల భూతములందున్న ఆత్మ నీవు ఒక్కటేయని మదియందు నమ్మియుండు. ముక్తి కోరినరుడు ముక్కోటి దేవతల వేడుచుండు కాని వెతలపోవు. తనదు యందున్న అహమును వీడిన ముక్తియేల తానే ముక్తియగును. ఇలా స్వామి ఎంతో ప్రేమతో అతి సులువుగా ముక్తి మార్గాన్ని కూడా 3 ముక్కలలో చెప్తారు. అసలు అనిపిస్తుంటుంది స్వామిది ఎంత ప్రేమ, దానికి అవధులే లేవు. తల్లిదండ్రులు ఎలా అయితే కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి వంట సామాగ్రి అంతా తెచ్చి వంట చేసి వడ్డించి అన్నం కలిపి ఎలా పిల్లల నోటిలో పెడతారో అదేవిధంగా ఆయన పిల్లలమైన మనందరం ఏమీ చేయకపోయినా కేవలం మనపై ఉన్న ఆయన ప్రేమచేతనే మన చెంతకు వచ్చి అనుగ్రహించి రక్షించి సరైన మార్గంలో పెట్టి తీర్చిదిద్దుతున్నారు. ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా సాయి ప్రేమయే వేదసారము అన్న అంశంపై స్వామి విద్యార్థులు శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీ రంగనాథరాజు, శ్రీ భార్గవ్, శ్రీ గణేష్ గార్లు సాయి ప్రేమయే వేదసారము అన్న అంశంపై చర్చా కార్యక్రమాన్ని అందించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతూ కార్యక్రమంలోకి వెళ్దాం.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఆ వేద పురుషుడైన సాయి భగవానుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భక్తులందరి తరపున వినమ్రపూర్వకమైన సాక్షాత్ దండవత్ ప్రణామములు సమర్పించుకుంటూ సాయి ప్రేమయే వేదసారము అనే అంశాన్ని కొంచెం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. భార్గవ్ రాజు,
2: తప్పకుండా
3: తప్పకుండా. గణేష్,
1: అంటే ఒక సెంటెన్స్ లో మన సాయి ప్రసాద్ మనకి ఇది అందించాడు, కానీ అవధులు లేని ఈ టాపిక్ కి మనం 45 నిమిషాల్లో జస్టిస్ చేయాలంటే అది ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి. స్వామి మనకి పరీక్ష పెడుతున్నారనుకొని ఆ పరీక్షను యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఒక ప్రయత్నపూర్వకంగా దీంట్లోకి వెళ్దాం.
2: ఈ స్వామి చెప్పారు అనంత వై వేద, వేదం ఒకటే అనంతము, కానీ మనకి సాయి కూడా ఉన్నది, ప్రేమ కూడా ఉంది, వేదం కూడా ఉంది, సారం కూడా ఉంది.
3: ఒకసారి భాగేశ్వర్ గారిని స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. ఇప్పుడు మనం అనుకున్నాం సాయి ప్రేమయే వేదసారం అని. అయితే దీంట్లో ప్రేమ 3 ఇంపార్టెంట్ పదాలు.

0: ప్రేమ, వేదాసారం అన్నిటికన్నా ఇంపార్టెంట్ చేస్తాయి. కానీ వాటిని కొంచెం డీప్ గా అండర్స్టాండ్ చేసుకుంటే అప్పుడు మేబీ కొంచెం జస్టిస్ చేయగలుగుతామేమో అనేటువంటి నా ఉద్దేశం. సార్, సార్ ని స్వామి ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు. పిల్లల్ని స్వామి చాలా ప్రేమిస్తారు అని చెప్పారు స్వామి. వెంటనే భాగేశ్వర్ ఆయన ఆయనకున్నటువంటి చనువుతో స్వామివారిని, స్వామి మీరు అందరిని ప్రేమిస్తారు అని చెప్తారు కదా, మీరే ప్రేమ స్వరూపం అని చెప్తారు కదా స్వామి, మరి ప్రేమ అంటే ఏంటి అని అడిగారు. స్వామి, ప్రేమ అంటే ఎమోషనా? ప్రేమ అంటే లేకపోతే ఒక రకమైనటువంటి ఫీలింగ్ అదేంటి స్వామి ప్రేమ అంటే? స్వామి నవ్వి స్వామి చాలా చక్కని డెఫినేషన్ బాకీసరికి అందించారు. స్వామి చెప్పారు, ప్రేమకి మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఏదైతే మూడు ఆస్పెక్ట్స్ కలిగి ఉంటుందో అదే ప్రేమ. ఆ మూడు ఆస్పెక్ట్స్ ఏంటంటే, మొదటిది చేంజ్ లెస్, ఎప్పటికీ అది చేంజ్ కాదు,
1: మారినటువంటిది.
0: రెండవది ఫియర్లెస్, ఎటువంటి భయం ఎరగనటువంటిది. మూడవది సెల్ఫ్లెస్, ఎలాంటి స్వార్థం లేనటువంటి విషయం. ఈ మూడు ఎన్నటికీ మారినటువంటిది, ఎలాంటి భయం ఎరగనటువంటిది, ఎలాంటి స్వార్థం లేనటువంటిది, ఈ మూడు దేంట్లోనైతే ఉంటుందో అదే ప్రేమ.
2: అద్భుతంగా చెప్పారు స్వామి.
1: చాలా బాగుంది. అదే ప్రేమ తాలూకా డెఫినేషన్ స్వామి క్లుప్తంగా మనకి ఇలా అందించారు మనకి. మరి భార్గవ్, ఎన్నాళ్ల నుంచో మనం వేదం చదువుతున్నాం కదా, మరి వేదానికి డెఫినేషన్స్ ఏమి ఇవ్వగలం ఈ రిలేషన్ లోని మనం?
2: ఫస్ట్ వేదం అంటే అది స్వామి చెప్పారంటే విద్ అనే ఒక రూట్ వర్డ్ నుంచి వచ్చింది. విద్ అంటే తెలుసుకోవడము,
0: తెలుసుకోవడం
2: అంటే వేదంలోని ఉన్న నాలెడ్జ్ అంత అనంతం అంటే. కానీ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ వేదం, మీరు దాన్ని ఉచ్చారణ చేసినా కూడా లేకపోతే చదివినా కూడా విన్నా కూడా, దాంట్లో ఒక థీమ్, అండర్లైన్ థీమ్ ఇప్పుడు ఏంటంటే, నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరో నువ్వు తెలుసుకో, నీ రియల్ సెల్ఫ్ ఏంటి, నీ రియల్ నేచర్ ఏంటి అది తెలుసుకో అని ఒక ఫీలింగ్ ఎప్పుడు దాంట్లో వస్తుంది. ఇంకా ఇప్పుడు రంగనాథ్ అవి చెప్పినట్లాగా మూడు ఆస్పెక్ట్స్, ఫియర్లెస్, చేంజ్ లెస్, మూడోది సెల్ఫ్లెస్. సో ఫియర్లెస్ ఆస్పెక్ట్స్ కి వస్తే మనకి మన మొన్న ఒక వర్క్ షాప్ లో కూడా మన ఒక అధ్యాపకులు బాగా చెప్పారు ఏంటంటే, వేదాన్ని రాజ సంహిత అంటారంట. అంటే అది నాకు విన్నాక చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రాజ సంహిత ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఏ రాయల్ డిక్టమ్, అంటే ఇప్పుడు ఒక రాజు ఒక విషయం మనకి ఒక శాసనం ఇస్తాడు,
0: శాసనం
2: చెప్తే అందరూ చేస్తారు, చెయ్యాలి అంతే,
1: ఆర్డర్.
2: దాంట్లో మరి డౌట్స్ ఉండకూడదు. ఇప్పుడు వేదం చెప్పినప్పుడు మనం శిక్షావళి తీసుకోండి, సత్యం వద ధర్మం చర, అంటే సత్యం అని పలకండి, ధర్మం అని పాటించండి. దానికి చేస్తే బాగుంటుంది, చేయకపోతే ఏంటి అవుతుంది, ప్లీజ్ చేయండి, అలాగే ఏమి ఉండదు, అంటే ఒక శాసనంలా చెప్తారు. రెండోది మాతృదేవోభవ పితృదేవోభవ, అంటే దానికి ఇలా చేస్తే మా నువ్వు అమ్మని గౌరవిస్తే బాగుంటుంది, లేకపోతే మంచిది కాదు అనే ఆప్షన్స్ ఉండవు, అంటే ఒక శాసనంలా చెప్తుంది వేదం. ఇంకోటి కావాలంటే అహం బ్రహ్మాస్మి అంటారు, అంటే ఏంటి కావాలంటే మనం దాని మీద చర్చించి దాంట్లో ఉన్న సారమైన కావాలంటే తక్కిన దగ్గర తీసుకోవచ్చు. కానీ వేదం యాజ్ సచ్ ఈజ్ లైక్
0: సంహిత,
2: లైక్ డిక్టమ్. అది ఎందుకంటే స్వామి ఇప్పుడు చెప్తారు, ఎందుకంటే ఇవి మన ఋషులకి మునులకి అందరికీ పైనుంచి వాళ్ళ ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళకి అందించబడినవి, అంటే వాళ్ళ కంపోజ్ చేసిన వాళ్ళు కావు, అందుకు అది హైయెస్ట్ ఎటర్నల్ ట్రూత్ నుంచి వచ్చినవి. అందుకు ఆ వచ్చిన వాటి భావం ఒక రాజులాగా అంటే చక్రవర్తి లాగా అలాంటి భావంతో ఉంటాయి అవి. అది ఫియర్లెస్. రెండో ఆస్పెక్ట్ చేంజెస్ అన్నారు, అంటే మార్పు చెందండి,
0: మార్పు చెందండి
2: అంటే మనకి తెలుసు కదా మన వేదాలు అందరూ శృతి అంటారు. శృతి అంటే ఒక గురువు శిష్యుడికి బోధించి, అంటే పుస్తకాలు ఉండి కావు, బోధించిన తర్వాత అది శిష్యుడు మళ్ళీ ఇంకో అలాగే జనరేషన్ జనరేషన్ నుంచి పాస్ అయ్యి వచ్చింది ఇవి. ఇంకా దీంట్లో ఒక అందమైన ఆస్పెక్ట్ ఏంటంటే మనకి వేదంలోని చాలా విధమైన ప్రకారంగా మనం చెప్పొచ్చు వేదం. సంహిత పాఠాలు అంటారు, సంహిత పాఠం అంటారు, జటాపాఠం అంటారు, క్రమపాఠం అంటారు, ఘనాపాఠం అంటారు. అంటే అప్పుడు నాకు ఎందుకు ఇలాగా ఇన్ని విధాలు ఎందుకున్నాయని, ఎందుకంటే అప్పుడు మనకి ఇప్పుడు ఆడియోస్ లాగా అంటే పుస్తకాలాగా ఉండేవి కావు. సో ఏంటంటే ప్రతి వర్డ్, ప్రతి స్వరము, మహాప్రాణము, అల్పప్రాణము, ప్రతి దాని ఉచ్చారణ ప్యూరిటీ అలాగే మెయింటైన్ చేయడానికి దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ విధాలుగా చెప్పేవారు. ఇప్పుడు మనకి గణేష్, ఇప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ అనేది ఆ ఓము నమో నమో కింద ఓం నమో భగవతే తే పైకి సరిత వస్తుంది. అవన్నీ అలాగే ఉంచాలంటే ఏం చేయాలి, దాన్ని వాళ్ళు బ్రేక్ చేసేవారు. ఘనపాఠం అంటే ఇప్పుడు ఘనపాఠంలో ఏంటి, మన ఓం నమో భగవతే రుద్రాయని ఓం నమో నమో ఓం సారీ నమో భగవతే భగవతే నమో నమో భగవతే రుద్రాయ అని ఆ సేమ్ సేమ్ సేమ్ సెంటెన్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ విధాలుగా మనం బ్రేక్ చేస్తే ఏంటంటే ఆ సంహిత పాఠం అంటే కలిపి చెప్పిన మిస్టేక్ వస్తే యు రిఫర్ టు దిస్, దీంట్లో ప్రాబ్లం
0: రిఫరెన్స్ పాయింట్ లాగా.
2: అందుకు లాస్ట్ 2000 to 3000 ఇయర్స్ నుంచి దే ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్.
0: అంటే ఈ విషయం చెప్తుంటే నాకు ఒక
2: మాక్స్ ముల్లర్
0: గుర్తుకొస్తుంది. ఆయన మాక్స్ ముల్లర్ గారు ఫ్లెచర్ గారు అని, ఫ్లెచర్ ఇస్ ఎ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్. ఆయన ఎడిసన్ దగ్గర నుంచి బారో చేసుకున్న ఫోనోగ్రఫీ ఫస్ట్ టైం ఇంగ్లాండ్ లో దాని ఎగ్జిబిషన్ చెప్తున్నారు. అయితే దాంట్లో మొట్టమొదటి హ్యూమన్ వాయిస్ రికార్డ్ చేయాలి, మొత్తం యూరోప్ లో ఫస్ట్ టైం రికార్డ్ చేయాలని చెప్పి ఎవరు గ్రేటెస్ట్ ఫిలాసఫర్ అంటే అప్పుడు అదే టైంలో మాక్స్ ముల్లర్ గారు అండ్ మాక్స్ ముల్లర్ ఇస్ ఇన్ టూర్ ఇంగ్లాండ్ లో తిరుగుతుంది. ఈ ఆల్మోస్ట్ 78 అప్పుడు ముసలి అయిపోతున్నారు. ఆయన్ని చాలా ఒప్పించి వాళ్ళ భార్యతో ఒప్పిస్తారు. ఇది వారి భార్య రాసినటువంటి మెమోరియల్స్ ఆఫ్ మాక్స్ ముల్లర్. ఆయన బుక్ లోంచి ఇది సేకరించిందని
2: గూగుల్ చేస్తే కూడా
0: మనకు ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్స్ కూడా దొరుకుతుంది. బుక్ పేరు మెమోరియల్స్ ఆఫ్ మాక్స్ ముల్లర్. ఆవిడ తీసుకొని వెళ్తారు మాక్స్ ముల్లర్ ని ఆ ఫోనోగ్రాఫ్, దాని ఫోనోగ్రాఫ్ అనేవాళ్ళ ఫోనోగ్రాఫ్ అక్కడ పెట్టుంటే వాళ్ళు చాలా ఎక్సైటెడ్ చెప్తుంటారు, అయ్యా మొట్టమొదటిసారి మానవ చరిత్రలో ఒకరు మాట్లాడుతుంటే ఆ మాటను రికార్డ్ చేసి మళ్లీ దాన్ని అదే విధంగా రిప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి మనం ఇప్పుడు చూస్తున్నామని మాక్స్ ముల్లర్ అంతా తెలిసిన నవ్వి, అంటే ఒక విధంగా ఆయన మెచ్చుకోరు కానీ నవ్వుతారు. ఆయన ఎందుకు నవ్వుతారు అర్థం కాదు. సరే మీరు మొదట మీరు మాట్లాడండి అంటే ఆ ఫోనోగ్రాఫ్ ఆన్ చేసినప్పుడు ఆయన అందరూ తెలిసింది అగ్నిమీలే పురోహితం అని మొట్టమొదటి మంత్రం చదువుతారు. వారందరికి అర్థం కాదు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఆయన అప్పుడు ఋగ్వేదం యొక్క గొప్పతనం, వేదాల గొప్పతనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన చెప్తారు, మీరు ఫోనోగ్రఫీని ఫస్ట్ టైం సౌండ్ ఏ విధంగా వింటామో అదే విధంగా రిప్రొడ్యూస్ అవుతుందో మనం అనుకుంటున్నాము, కానీ భారతదేశంలో ఆర్యవర్తలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏ విధంగానైతే కొన్ని వేల సంవత్సరాల క్రితం సౌండ్ ఆవిర్భవించిందో అదే విధంగా అదే సౌండ్ ని శిష్యుల చెవుల్లో పోస్తున్నారు. ఆ శిష్యులు వేరొక జనరేషన్ లో పోస్తున్నారు. అది ఆ జనరేషన్ అదే విధంగా ఫోనోగ్రఫీ టెక్నాలజీని ఆ విధంగా వాళ్ళు వాడుతూ వస్తున్నారు. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఉచ్చరించినటువంటి మంత్రం యథార్థంగా నేను ఈ రోజు ఉచ్చరించానంటే దానికి కారణం ఈ ఫోనోగ్రఫీ టెక్నాలజీ, హ్యూమన్ ఫోనోగ్రఫీ అని చెప్తూ వస్తున్నారు. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అది ఆ విషయం గుర్తుకొస్తుంది.
2: మూడో ఆస్పెక్ట్ మనం అంటే మూడో సెల్ఫ్లెస్ అనే ఆస్పెక్ట్. సెల్ఫ్లెస్ అంటే మనకి ఈ వేదం అంటే యూనివర్సల్ అంటారు, అంటే ఇది ఒక జాతి మత భేదాలు ఏమి ఉండవు. అంటే స్వామి బ్యూటిఫుల్ గా చెప్తారు, గాయత్రి మంత్రం మీరు తీసుకోండి, గాయత్రి మంత్రంలోని ఎక్కడ కూడా ఇది ఈ డైటీ కోసం అని ఉండదు. అదేంటంటే ఎవరైనా చెప్పొచ్చు అదేంటి నా ఇంటలెక్ట్ నా మేధాశక్తి ఇంప్రూవ్ కాదు అంటే దాన్ని అవేకన్ చేయడం, అంటే
0: దాన్ని
2: నిద్ర లేపడం కాకుండా
1: జాగ్రత్త
2: చేయడం, మేక్ ఇట్ రియలైజ్ నేను కూడా దేవుడిని అనే ఒక భావం
0: చేయడానికి
2: దానికోసం వచ్చే ఆ మీనింగ్ దానికి వస్తుంది. అందుకే స్వామి ఏం చెప్తారంటే ఇది ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు రుద్రం తీసుకోండి, రుద్రంలో మీరు ఈయన ఒక చాలా విషయాలు రుద్రంలో ఉన్నవన్నీ నేచర్ సంబంధించినవి, ఫైర్ వాటర్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్. దాంట్లో మీరేంటి రథేభ్యో రథేభ్యస్ అంటే ఒక కార్పెంటర్, ఒక వన్ హూ చారిటీర్ ఒక రథం తోలేవాడు, ఒక ఈవెన్ నెగటివ్ ఆస్పెక్ట్స్ కూడా దాంట్లో ఉంటాయి. ఏంటంటే ఓ థీఫ్ అనుకోండి, ఒక చీట్ ఎవరైనా థీఫ్ మనం డిఫరెంట్ గా తీసుకోవచ్చు, అంటే చిత్తచోర అని కృష్ణుడు కూడా అనొచ్చు. అందుకు ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లో ఉన్న ప్రతి మనిషి ప్రతి థింగ్ ఇన్ ద నేచర్ ఈజ్ గాడ్. దాంట్లో మనం రుద్రం అని అంటాం కానీ ఎవ్రీథింగ్ ఇన్ దాట్ రిలేట్స్ టు ద నేచర్. సో ఇట్ ఈస్ వెరీ యూనివర్సల్ ఇన్ ఇట్స్ అపీల్. అది నేను చెప్పొచ్చేది
0: అది చాలా ఇది రుద్రం అంటే ఒక చిన్న స్వామి డెఫినేషన్ గుర్తుకొస్తుంది. మన రుద్రం అంటే మేబీ ఆ మన వేద పురుషులు ఆ మహాయోగులు ఈ రుద్రానికి ఆ విధంగా అన్నారేమో. స్వామి చెప్తారు ఒకసారి ఒక డిస్కోర్స్ లో, ఎప్పుడైతే మనస్సు ఇంద్రియాలకు లోనవుతుందో అప్పుడు అది ఇంద్రుడు, అదే మనస్సు ఇంద్రియాలకు అతీతంగా ఉంటుందో అదే రుద్రుడు.
2: అంటే
0: మనస్సుకు అతీతం ఇంద్రియాలకు అతీతమైనటువంటి మనస్సు ఇచ్చేటువంటి సాధనం రుద్రుడు, రుద్రం కావచ్చని ఆ మహాయోగుల యొక్క ఆలోచన కావచ్చు.
1: చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఈ మూడు ఆస్పెక్ట్స్ ఏది, ఒకటి చేంజ్లెస్ మార్పు లేనటువంటిది, రెండవది సెల్ఫ్లెస్ అంటే తన గురించి స్వార్థరహితమైనది, మూడవది ఫియర్లెస్ నిర్భయమైనటువంటిది, భయం ఉండదు. మరి ఇప్పుడు వేదం గురించి చెప్పుకున్నాము, ప్రేమ గురించి చెప్పుకున్నాము, మరి సాయి ప్రేమయే వేద సారం అంటున్నాం కదా, దీనికి నాకు ఒక మంచి లింక్ దొరికింది అనిపిస్తుంది. మీ అందరికీ తెలిసిందే గండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్వామివారి దగ్గరకు వచ్చిన మహావేద పండితుడు.
0: ఆయన వారి అబ్బాయి కూడా మన
1: జీవి సుబ్బారావు వాళ్ళ మనవడు, వాళ్ళ మనవడు స్వామి స్టూడెంట్ అనమాట. సో ఆయన వాళ్ళ అబ్బాయి జీవి సుబ్బారావు గారు పెద్ద సైంటిస్ట్ ఆయన, అండ్ యుఎన్ లో కూడా ఆయన వర్క్ చేశారు అనమాట. ఒకసారి ఏదో పాసింగ్ కమెంట్ గాని ఎవరో చెప్తుంటే ఆయన విన్నారు, స్వామి చెప్పేదంతా వేదంలో ఉంటుంది అని ఆయన విన్నారనమాట. వింటే ఒక డౌట్ క్లారిఫై చేసుకోవడానికి వచ్చినట్టు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్లి, నాన్నగారు ఇలా స్వామి చెప్పిందంతా వేదాల్లో ఉంటుందంటున్నారు, అది నిజమేనా అని అడిగారట. అడిగితే వాళ్ళ నాన్నగారు నవ్వి, అప్పుడే స్వామి యొక్క దివ్యత్వం సర్వజ్ఞత్వం అన్ని ఆయనకి అనుభవంలోకి వచ్చాయన్నమాట. వస్తే అప్పుడు ఆయన అన్నారు, అది కాదు నాయన, స్వామి చెప్పేదంతా వేదంలో ఉండటం కాదు, స్వామి చెప్పేదంతా వేదమే అని ఆయనకి చెప్పారంట. ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే సైంటిస్ట్ కాబట్టి ఆ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఉంటేనే గాని వాళ్ళకి ఆ అర్థం క్లారిటీ ఉండదు, ప్రూఫ్ కావాలి వాళ్ళకి. సో ఆయన ఒక స్వామి యొక్క ఉపన్యాసం తీసుకుని ఆ పుస్తకాన్ని తిరగవేస్తూ, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేసి అది అడుగు, స్వామి చెప్పిన మాట దానికి రిలెవెంట్ వేదంలో మంత్రం నేను నీకు చెప్తానని చెప్పి ఆయన పుస్తకం ఓపెన్ చేసి ఒక వర్స్ చెప్తున్నారు, ఆయన రిలేటెడ్ వేదం ఒక పంక్తి చెప్తున్నారు, మంత్రం చెప్తున్నారు ఆయన. సో అట్లాగా స్వామి చెప్పే మాటలు అన్ని వేదాలే.
0: ఇప్పుడు గండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే ఆ తరం, ఆ వేద పండితుల తరం. మీరు ఇంత కామోదాని గారు అనిల్ కుమార్ సార్ గారు చెప్పారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఆ తరం చెప్తుంటే, ఇప్పుడు మన కొద్ది రోజుల క్రితం కొన్ని డ్రామాల కోసం రీసెర్చ్ చేస్తుంటే కొన్ని చక్కని విషయాలు బయటకు వచ్చాయి. ఈ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి ఆ వేద పండితులందరూ మొట్టమొదటిసారి మన వెంకటగిరిలో యజ్ఞం జరుపుతున్నారు. యజ్ఞం జరుపుతున్నప్పుడు స్వామి ఆ యజ్ఞానికి స్వామిని అప్పటి వారిని స్వామికి స్వామి శరీరానికి దాదాపు ఒక 29-30 సంవత్సరాలు కావచ్చు. ఆ టైంలో స్వామిని పిలిచారు. ఆయన ఎందుకు పిలిచారంటే ఆ రాజుగారు కూడా ఆయన ధృవీకరించుకోవాలి, ఈయన దేవుడా కాదని తెలుసుకోవాలనేటువంటి
1: విషయం
0: కన్ఫర్మేషన్ కోసం ఆయన పిలిచి, అప్పుడు ఆ యజ్ఞంలో యజ్ఞం జరుగుతుంది. యజ్ఞం జరుగుతున్నప్పుడు స్వామి దాన్ని చూస్తూ దానికి ఒక ఆర్గనైజర్ గా స్వామి చూస్తున్నారు దాని దూరం నుంచి. మొత్తం యజ్ఞం అయిపోయిన తర్వాత స్వామి వచ్చి వీళ్ళందరితో అన్నారంటే, చాలా యజ్ఞం చాలా బాగా జరిగింది, చాలా సంతోషం అని చెప్తే వీళ్ళు, ఈయనకి బాగా జరుగుతుంది జరగకపోతుంది ఈయన ఎంత చెప్పేది అనేటువంటి ఉద్దేశంతో ఆ సంతోషం అన్నట్టు వాళ్ళు కూడా తలుపుతున్నారు. దాంట్లో యజ్ఞం చివరిగా వాళ్ళు ఒక పాట పాడుతున్నారు. ఆ పాటలో తన్మయత్వం పాడుతుంటే ఆయన మొత్తం దాన్ని మునిగిపోయారు, ఆ పాటలు మునిగిపోయారు. స్వామి దానికి యజ్ఞ ఫలితంగా వీళ్ళందరూ ఋతుకులందరికీ చూస్తూ, నేను యజ్ఞం మీ అందరికి యజ్ఞ ఫలితం ఇస్తున్నాను అన్నట్టు ఆ 48 మంది మధ్యలో నిలబడి, స్వామి ఒకసారి నన్ను చూడండి అన్నట్టు ఒకసారి శబ్దం చేశారు. వారు ఒకసారి చూస్తే ఆ 48 మందికి స్వామి శ్రీకృష్ణుగా దర్శనమిచ్చారు. అది వారికి ఒక యజ్ఞ ఫలితం. అప్పుడు వాళ్ళందరూ 48 మంది దాసోహం స్వామికి. అదే ఋతుకులు పుట్టపర్తికి వస్తున్నప్పుడు కూడా.
2: అంటే మన గండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారే కదా మనకి సాయి గాయత్రి అనేది ఇచ్చింది ఆయన.
1: సో ఈ ఋత్విక్కులు కొంతమంది స్వామి మొట్టమొదటిసారి వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం ప్రశాంతి రంగంలో కండక్ట్ చేసినప్పుడు వాళ్ళంతా
2: 62లో
1: వచ్చినప్పుడు వీళ్ళందరూ స్వామి ఎప్పుడు అంటారు కదా అన్ని రెడీ చేసి ఐటమ్స్ లిస్ట్ అంతా తీసుకురమ్మని స్వామి చెప్పారంట. మనం సత్యం శివం సుందరంలో కూడా ఈ ఇన్సిడెంట్ రికార్డ్ అయి ఉన్నది. ఆ మరుచంబు ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్, రెండు వేపులా మూతి ఉంటుంది అనమాట దానికి, ఆ చెంబు చాలా మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ది యజ్ఞం అనమాట. అది వాళ్ళు లిస్ట్ లో పెట్టుకోవడం మర్చిపోతారు, అంత పెద్ద ఋత్విక్లు అంత అనుభవజ్ఞులు కూడా అని స్వామి ముందరే అడుగుతారు, అన్ని సమకూర్చుకున్నారా లేదా, ఏమన్నా కావాలంటే అడగండి అని. అంటే ఎంత ప్రేమ ఉంటే స్వామి అట్లా చెప్తారు. ఇంకొకడు మనమే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఏదన్నా మిస్ అయితే మనం అరుస్తాం వాళ్ళ మీద, ఎందుకు తేలేదు, టైంకి తేలేదు, ఇది తేలేదని. యజ్ఞంకి కేవలం 10 నిమిషాలు సమయం ఉంది, అప్పుడు ఈ పెద్ద ఆయనకి బైరాగి శాస్త్రి గారికి గుర్తొచ్చింది, అరే నేను ఈ చెంబు తీసుకురావడం మర్చిపోయాను అంటే స్వామికి చాలా భయంగా ప్రార్థించే విన్నవించుకున్నారనమాట. మనం ఇందాక తెలుసుకున్నట్టు ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ భయం ఉండదు. స్వామి దగ్గర స్వామి పరిపూర్ణమైన ప్రేమ స్వరూపుడు కాబట్టి అక్కడికి వచ్చి నాకు తెలుసు అని, నేను ఇప్పుడే తీసుకొని వస్తానని పైకి వెళ్లి తన రూమ్ లోని ఒక మరుచంబు తీసుకొని వచ్చారనమాట. తీసుకొని వచ్చి ఇది షిరిడి అవతారంలో నేను వాడింది, ఇది చించోళి రాణి దగ్గర ఉంటే అక్కడి నుంచి నేను ఇప్పుడు తీసుకొచ్చాను మీకోసం అని చెప్పన్నారు. అంటే అక్కడ భయం అనేది లేదు, తప్పు చేశారు వాళ్ళు కానీ స్వామి దాన్ని యాక్సెప్ట్ చేశారు ప్రేమతోటి.
0: అదే విధంగా ఆయన అవతారాల కంటే ఈ జన్మ ఆ జన్మ జన్మలకు కూడా అతీతమైనటువంటి.
1: అండ్ ఇంకొక స్వామి చెప్పేస్
2: అంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది, అంటే ఈ ఒకసారి స్వామి వివేకానందుడు ఆయన పరివ్రాజక దీంట్లో నడుస్తూ వెళ్తుండేవారు. హీ అంటే ఆయన సంచరణ చేసేవాడు మన భారతదేశం అంతా. సో ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక సందర్భంలో ఏంటంటే ఆయన నడుస్తుంటే అటు నుంచి కోతులు వచ్చాయి, చాలా కోతులు వచ్చాయి. కోతులు వస్తే ఆయన భయం వేసింది కోతులు చూసి. అంటే ఆయన కాషాయం ధరించుకుని అప్పుడు అంటే సన్యాసం విరదహం అయిన తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత రామకృష్ణ పరమహంస మహాసమాధి అయిన తర్వాత అయితే నడుస్తుంటే అటు నుంచి కోతులు వచ్చి ఎదుర్కొన్నాయి. అయితే ఈయన వెళ్ళండి వెళ్ళండి అనుకో అన్నట్టు ఒకసారి సాంగ్ చేస్తున్నారు అని చేతిలో కర్ర ఉండేది. కానీ అటు వెళ్తుండేవి కావు అటు నుంచి ఈయన అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుండేవి. అయితే ఈ సందర్భం ఒక ముస్లాం కూర్చుండేది అక్కడ బట్ట ఉతుకోవడం చేస్తుండేది పక్కన. ఆమె చూసింది, చూసి ఈయన దగ్గరికి వచ్చి అన్నది, నువ్వు సన్యాసివి, సన్యాసి కాషాయం ధరిస్తారు, కాషాయం అంటే అగ్ని ఫైర్, అది నీలో నీ ఫస్ట్ క్వాలిటీ ఫియర్లెస్నెస్ ఉండాలి. ఎలాగైతే నువ్వు ఆ కోతులను చూసి భయపడుతున్నావో ఆ కోతులే నీలో మంకీ మైండ్ గా కూడా ఉంటాయి. అది నువ్వు వాటిని ఎదుర్కోకపోతే నువ్వు సన్యాసి ఎలా అవుతావు? నీ మైండ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోతుల్ని ఎదుర్కో, దాని అయిన తర్వాత నీ మైండ్ లో ఉన్న తలంపులు నీలో నెగటివ్ థాట్స్ కూడా నువ్వు ఎదుర్కోవాలి. అందుకు ఫస్ట్ ఫియర్లెస్ అవ్వాలి నువ్వు, అప్పుడే యువర్ ట్రూ సన్యాసి. అంటే అప్పుడు చెప్తాడు ఆయన, రాస్తాడు ఆయన మెమోయర్స్ లోని. అదొక చాలా పెద్ద లెసన్ ఫ్రమ్ అ నార్మల్ ఓల్డ్ ఉమెన్. అంటే రోడ్డు మీద ఆ పక్కన కూర్చుని ఆవిడ చూసి, నువ్వు సన్యాసివి కాషాయం వేసుకున్నావు, కాషాయం అంటే భయం లేని వాళ్ళకే కాషాయం వస్తుంది, ఆ సాక్రిఫైస్ అనే ఇది వస్తుంది, అందుకు యూ షుడ్ బి ఫియర్లెస్ అని అది ఫస్ట్ లెసన్ ఆయన ఇప్పుడు నేర్చుకున్నాడు అని చెప్తారు.
0: మీ కోతులు ఆలోచనలు అంటే నాకు ఒక సంఘటన గుర్తుకొస్తాను. బృందావన్ ఒకసారి బృందావనలో త్రై బృందావనలో బాయ్స్ అందరూ లాన్ లో కూర్చున్నారు బయట, లాన్ లో త్రై సెషన్ లాన్ లో అవుతుంది వెరీ అన్యూజువల్ గా. ఆయన వార్డెన్ గారు పక్కన స్వామి మాట్లాడుతూ డిస్కస్ చేస్తుంటే ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నారు, బాయ్స్ అందరూ చాలా తీక్షణంగా వింటున్నారు. అయితే త్రై బృందంలో కాబట్టి మైక్ సెట్ లేకుండా చిన్న చిన్న మైక్ సెట్స్ తోనే అరేంజ్ చేశారు, పిల్లలకు మాత్రమే వినబడాలి. స్వామి చాలా ఇంటెంట్ గా డిస్కోర్ చెప్తున్నారు. అయితే మనకు తెలిసిందే బృందావనంలో చాలా కోతులు ఉంటాయి, ఒక్కసారి ఒక పెద్ద కోతుల గుంపు మీదకి వచ్చేసింది. ఆ చెట్ల మధ్యలో ఆ కోతులు ఒక చెట్టు మీద ఇంకో చెట్టు ఎగురుతూ ఉంటే ఆ చెట్లు మొత్తం ఊగుతున్నాయి, చాలా శబ్దం అవుతుంది. స్వామి చెప్పేటువంటి డిస్కోర్స్ వినబడట్లేదు. పిల్లలందరూ ఆ కోతుల దిక్కు చూస్తున్నారు. వార్డెన్ గారి దిక్కు చూసి స్వామి నవ్వుతూ, కోతులు మన బాయ్స్ లాగే కోతులు వచ్చాయి, మన బాయ్స్ కూడా మంకీస్ అని స్వామి నవ్వారన్నాడు. కానీ డిస్టర్బెన్స్ అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతే వాటిని పంపించేటువంటి ధైర్యం వరకు లేదు, వాటిని స్వామి కొట్టలేరు. స్వామి ఆ కోతుల వైపు స్వామి ఒక్కసారి ఇట్లా చూసారట. ఒక్కసారి ఎగురుతున్న కోతులన్నీ ఒక్క సెకండ్ ఆగిపోయి
2: స్తంభించిపోయి
0: మెల్లిగా డిసిప్లిన్ గా చెట్టు 42 కోతులు వరుసగా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి దూరం నుంచి వెళ్ళిపోయి దూరం కూర్చున్నాయంట. అస్ ఇఫ్ దే ఆర్ ఆల్సో లిజనింగ్ టు స్వామీస్ డిస్కోర్స్. ఆ ఒక్క చూపు సుదర్శనం అంటే అన్నట్టు ఆ ఆలోచనలు స్వామి ఒక్క చూపుతో ఉన్నటువంటి ఎన్నో జన్మజన్మ నుంచి వచ్చేటువంటి ఆ కోతులు మన ఆలోచన విధంగా వెంటాడేటువంటి కోతులు అట్లా మారిపోతాయి.
2: మీరు చెప్తే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది, త్రై బృందావన్ స్వామి రెసిడెన్స్. అప్పుడు స్వామి ఏం చేశారు మీకు కూడా తెలిసి ఉంటుంది, త్రై బృందావన్ చుట్టూ అంతా శివదల్ అంటే యూత్ ని పెట్టి వాళ్ళు మంకీ బాయ్స్ అనేవారు. మంకీ బాయ్స్ అంటే ఏంటంటే స్వామి రెసిడెన్స్ దగ్గరికి మంకీస్ రాకుండా చూడడం. అది అప్పుడు ఆలోచించినప్పుడు కరెక్ట్ మంకీ బాయ్స్, కానీ స్వామికి ప్రాబ్లం ఏంటి, స్వామి రూమ్ లో లోపల ఉంటారు, అంత క్లోజ్ ఉంటుంది, బాయ్స్ అక్కడ నుంచో పెట్టి మంకీస్ రాకుండా చూడడం ఏంటి అంటే దాంట్లో కూడా ఒక అంతరార్థం ఉంది, మంకీస్ ని లోపల రాకుండా చూసుకోవచ్చు. అది అవ్వచ్చు, అది మీరు చెప్తే నాకు అర్థం.
0: అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే ఇంకొకసారి కార్డు స్వామి దగ్గర కార్డు తీసుకెళ్ళాం, గ్రీటింగ్ కార్డు మన యజర్ మందిరం ఓపెన్ అప్పుడు తీసుకెళ్తే స్వామి చూపించే, స్వామి ఇది మీరు ఎదురుమంది ఓపెన్ చేస్తున్నారు కదా, ఓపెన్ అవుతుంది కదా, మాకు పిల్లలందరికి ఆపర్చునిటీ ఇవ్వండి స్వామి అంటే, స్వామి అన్నారు, నాతో అన్నారు స్వామి బృందావనంలో ఉండే ఇంటి పేరు ఏంటి అని అన్నారు. స్వామి త్రై అని అన్నా. అంటే త్రై అంటే ఏంటి అని అన్నారు. నాకు తెలియదు, మూడు వేదాలు అని మాత్రం తెలుసు, మనకి నాలుగో వేదం తర్వాత యాడ్ అయింది తెలియదు. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, నాలుగు ఉండాలి కదా, చతుర్థ అండ ఒకటి త్రై అని ఎట్లుంది అని నేను భయంగా స్వామి చూస్తాం అన్నారు, మూడు వేదాలు అని చెప్పి స్వామి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మీరు చెప్తుంటే ఆ తర్వాత నేను బృందావనకు వెళ్ళినప్పుడు ప్రతిసారి త్రై బృందం చూసినప్పుడు నాకు ఆ కోతులు చుట్టూ తిరిగేవి. కానీ చుట్టూ కోతులు తిరుగుతాయి, కానీ ఎప్పుడు మాత్రం తై బృంద తై డోర్ లోపు మాత్రం ఎంటర్ కావాలి. ఆ లోపల ఉండేది భగవంతుడు, ఆ లోపల ఉండేది స్వామి. చాలా సింబాలిక్ గా స్వామి కట్టారంటే ఈ ఆలోచన మొత్తం మనసు అనేటువంటి ఆలోచన త్రై ఆ వేద స్వరూపుడు చుట్టూ తిరుగుతుంటాయి, కానీ ఆ లోపల ఉండేటువంటి ఆ మూర్తి దగ్గర మాత్రం వెళ్ళాలి.
2: ఇంకోటి ఏంటంటే మంకీ బాయ్స్ అనేవాళ్ళు ఎంత స్పెషల్ అంటే అది స్వామి రెసిడెన్స్ మధ్యలో ఉన్న చుట్టుపక్కల అంతా డ్యూటీ ఇస్తారు. మంకీ బాయ్ స్పెషల్ ఎందుకంటే స్వామి దగ్గర ఉంటామని, కానీ దీంట్లో చాలా అంతరార్థం అంటే మంకీస్ ని రాకుండా చూసుకునే బాయ్స్ వాళ్ళు. అంటే స్వామి ప్రకారం ఏంటంటే నీ మైండ్ లో ఉన్న మంకీస్ రాకుండా చూసుకో, అప్పుడు నేను దగ్గరగా ఉంటాను నీకు.
1: సో ఇలా ఇలా మనం మన మంకీ మైండ్ గురించి మాట్లాడుకుంటూ స్వామి ప్రేమే వేదసారం అని నిర్ధారణ అయిపోయింది అనే డెసిషన్ కి వచ్చేస్తే మనం స్వామి ప్రేమ గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ మన లిసనర్స్ తాలూక సాటిస్ఫాక్షన్ కోసం సాయి ప్రేమయే వేదసారాన్ని దాన్ని ఎట్లాగా మనం జస్టిఫై చేస్తామనేది మన ప్రయత్నంగా మనం చేస్తున్నాం ఇది. సో చక్కగా స్వామి తన భజనలో పాడతారు, లవ్ ఇస్ మై ఫామ్, ట్రూత్ ఇస్ మై బ్రెత్, బ్లిస్ ఇస్ మై ఫుడ్ అంటారు కదా. సో ఇక్కడ ఈ పాటలోనే స్వామి, ఇది ఇంగ్లీష్ సాంగ్ అయినా ఎంత మీనింగ్ ఉన్నది అసలు దీంట్లోని, లవ్ ఇస్ మై ఫామ్. సో ఆ వేద స్వరూపుడు భూపైకి దిగి వచ్చాడు. సో ఆయన వన్ టాప్ టు టో అంతా ప్రేమే, ట్రూత్ ఇస్ మై బ్రెత్ అంటున్నారు. ఇక్కడ వేదాలకి ఒక డెఫినేషన్ మనం భార్గవ మనం ప్రెజెంటేషన్ చేసేటప్పుడు యస్య నిశ్వసితం వేద అన్నారు, అంటే భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదాలు. సో వేదాలు ఏ లాంగ్వేజ్ లో రాస్తున్నాయి, సంస్కృతంలో రాస్తున్నాయి. సో వేదాలకి బేస్ సంస్కృతం అయితే సంస్కృతమే భగవంతుడి శ్వాసగా స్వామి ఒకసారి చెప్పారు, అది నా శ్వాస అని.
0: ప్రవీణ సార్ మాట్లాడే
1: ప్రవీణ సార్ ఒకసారి కారిడార్ లో కూర్చున్నారు స్వామి మందిరం లాబీలోని, అక్కడ గణేష్ వెనకాతల స్టూడెంట్స్ అంతా కూర్చుంటే ఈయన చాలా బాగా సంస్కృతంలో రాస్తారనమాట. ఒకసారి సంస్కృతం శ్లోకం ఒకటి రాసి చిన్న చిట్టీలోని మడతబెట్టి కూర్చున్నారు స్వామికి చూపిద్దామని. స్వామి ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని స్టూడెంట్స్ మధ్యలో నడిచొస్తున్నారు. ఈయన ఇట్లా చేయి పైకెత్తి ఆ కాగితం అందించాలని ప్రయత్నించారు. స్వామి ఆయన దగ్గర నుంచి ఆ కాగితం తీసుకుని ఏంటిది అని అడిగారు. స్వామి ఒక శ్లోకం రాశాను స్వామి, ఏ భాష అని అడిగారు. స్వామి సంస్కృతం స్వామి అంటే. స్వామి ఒక్కసారి అట్లా కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళినట్టు ఎంతో ఆనందించి కళ్ళు తెరిచి సంస్కృతము నా శ్వాసము అన్నారు. అంటే వేదాలకి ఆధారం సంస్కృతం అయితే సంస్కృతమే భగవంతుడికి ఆధారం అయింది. ఆ సో యస్య నిశ్వసితం వేద అన్నదానికి ప్రతిరూపం మన స్వామి.
0: ప్రవీణ సార్ ఎక్స్పీరియన్స్ చెప్తుండే ఇంకొక మన స్టూడెంట్ సుధీంద్రన్, ఆయన స్వామి తరచు మాట్లాడేవారు. ఒకసారి వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం అవుతున్నప్పుడు ఒక రోజు మునుపు ఇంకొక మరుసటి రోజు పూర్ణ పరిపూర్తి అయిపోతుంది యజ్ఞం పిలిచారు. ఆయన పిలిచి స్వామి చెప్తున్నారు అడిగారు, ఆయన చెప్తున్నారు యజ్ఞం గురించి చెప్తే క్వశ్చన్ అడిగారు, ఈ యొక్క యజ్ఞంలో ఎందుకు కుంకుమార్చన చేస్తారు అని. ఆయనకు అర్థం కాలేదు స్వామి, తెలియదు స్వామి అన్నట్టు స్వామిని చూస్తే స్వామి చెప్పారు అగ్ని భగవంతునికి అందరు సమర్పణ చేసిన తర్వాత అగ్నిదేవుడు వాటన్నిటిని తీసుకువెళ్లి పలానా నవగ్రహాలకు ఏ పర్టికులర్ ఏ స్వరూపం దగ్గరకు వెళ్లాలో ఆ స్వరూపం దగ్గరకు ఆయన వెళ్లి ఆయనకు ఈ యజ్ఞ ఫలితాన్ని అందిస్తూ ఆ కుంకుమను వారి నుదుటి మీద పెట్టి ఒక లాంఛన ప్రాయంగా దాన్ని అందిస్తారు అని, అందుకే అగ్నిదేవునికి అసిస్ట్ చేయడానికి కుంకుమ వేస్తారు అని నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ స్వామి ఒక రెండు నిమిషాలు స్వామి అన్నారు, మరి వారు తీసుకున్నటువంటి ఫలితాన్ని వారి నుదుట్లో ఉన్నటువంటి కుంకుమతో వారు ఏం చేస్తారు అని స్వామి అడిగారు. ఈయనకు తెలియదు స్వామి అని ఆయన అప్పుడు చెప్పేశారు. అంటే స్వామి నవ్వన్నారు, వారందరూ రాత్రి యజ్ఞ పురుషుని దగ్గరికి పర్మిషన్తో యజ్ఞ పురుషుని దగ్గరికి వెళ్లి వారి కుంకుమను ఆ యజ్ఞ ఫలితాన్ని మొత్తం యజ్ఞ పురుషునికి అందజేసి ఆ కుంకుమతో ఆయన పాదాలు మొత్తం లేపనం చేస్తారు, మొత్తం ఆయన పాదాలు మొత్తం లేపనం చేసి వారి యజ్ఞ ఫలితం ఆయన దగ్గర పెట్టి వారు బోటు వాళ్ళు సమర్పిస్తారని స్వామి చెప్పారు. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది ఓహో అని. అయిపోయింది ఇంతటితో ఆ రోజు యజ్ఞం పూర్తయింది. మరుసటి రోజు స్వామి మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచి అందరు కూర్చొని మాట్లాడుతున్నారు. కొంచెం ఇంటర్వ్యూ రూమ్ లో కొంచెం వేడిగా ఉంటే ఫ్యాన్ కొంచెం స్పీడ్ పెంచారు. ఆ పెరిగిన గాలికి స్వామి కూర్చున్నారు, ముందే స్వామి ముందే సుధీర్ అని కూర్చున్నారు. స్వామి చూస్తున్నారు అంత దగ్గరగా. ఆ పెరిగిన గాలికి స్వామి రోబ్ ఒకసారి అట్లా పక్క జరిగిపోయింది పాదాల మీద నుంచి. అప్పుడు సుధీరం చూస్తే ఆయన స్వామి పాదాలు మొత్తం కుంకుమతో ఎర్రగా ఉండిపోయింది, లేపనం చేస్తుంది. స్వామిని చుక్కి చూస్తూ సుధీరం చూశారు ఒకసారి, చూస్తే స్వామిని చూసి నవ్వారు. అప్పుడంటే స్వామి ఆయన చూసి నవ్వి, నేను చెప్పాను కదా నీకు ఆ దేవతలందరూ వాళ్ళందరూ వచ్చి యజ్ఞ పురుషునికి, అంటే స్వామి తనని తాను చెప్పి యజ్ఞ పురుషునికి సమర్పణ చేసి వెళ్ళిపోయారు అని చెప్పారు. అంటే ఆ మొత్తం యజ్ఞ పురుషుడే స్వామి అన్నటువంటి విషయాన్ని
1: నిర్ధారించారు
0: స్వామి చాలా ప్రేమతో. అది కూడా
1: ప్రేమతోటి.
2: ఇప్పుడు మీరు అర్పించడం నాకు గుర్తొచ్చింది ఏంటంటే, మనకి వాళ్ళు యజ్ఞ పురుషులు, మనం యజ్ఞం చేసినప్పుడు అది అర్పిస్తాం, కానీ యాజ్ అంటే మనం ఏంటి అర్పించాలి స్వామికి, అది చాలా ముఖ్యమైనది. అంటే స్వామి ఇప్పుడు ఏంటి, మీరు చేసిన కర్మ ఫలం అంతా నాకు అర్పించండి అంటారు. నేను చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది ఏంటి, సేమ్ బృందావనంలోనే ఒకసారి ఏంటంటే రాత్రి అరౌండ్ 10 o'clock సీ ఫ్లోర్ మీరు వెళ్తే, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ లో టాప్ ఫ్లోర్ లో లాస్ట్ కి వెళ్తే అక్కడి నుంచి స్వామి రూమ్ కనిపిస్తుంది, రూమ్ కనిపిస్తుంది. అయితే ఒకసారి ఏంటంటే ఒక ఫ్యూ స్టూడెంట్స్ అక్కడ ఆ లాస్ట్ కి ఇలా వెళ్ళి చూస్తే స్వామి రూమ్ లో లైట్ వెలిగి ఉండేది రాత్రి 10 o'clock కి. తల్లి స్వామి రిటైర్ ముందే అయిపోతారు అంత లేట్ గా అవునదని వాళ్ళు అప్పుడు వార్డెన్ సార్ చెప్పారు. వార్డెన్ సార్ నెక్స్ట్ డే వెళ్లి స్వామితో ఉంటనే ఇలాగా ప్రసంగి మాట్లాడుతూ, స్వామి ఇదేంటి ఇలాగా బాయ్స్ చూశారు ఇలాగా రాత్రి 10 o'clock కూడా మీ ఇంట్లో రూమ్ లో లైట్ ఆన్ ఉండేది ఏంటి అని. స్వామి నేను వెయిట్ చేస్తాను కదా అందుకు ఆన్ చేసి ఉంచాను అన్నారు. ఆయనకు అర్థం లేదు ఏంటి వెయిట్ చేస్తున్నారు. నైట్ ప్రేయర్ అప్పుడు మీరందరూ ఏం చేస్తారు, కరచరణ కృతం వా, కాయజం కర్మజం వా, శ్రవణ నయనజం వా.

0: శ్రీ సాయి దేవ శంభో అని నాకంతా మీరు ఆఫర్ చేయాలి. నేను ఆ రోజు పిల్లలేంటి ఆఫర్ చేయడం లేదు అని వెయిట్ చేస్తున్నాను. నేను వాళ్ళు ఆఫర్ చేయాలి కదా నాకు, మీరు ఏమైనా చేయండి నాకు ఆఫర్ చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆ రోజు ఆఫర్ చేయలేదు అంటే ఆయనకి ఎంత ఆనందం ఇచ్చిందంటే ఆయన వచ్చి అందరికి చెప్పాడు, చూడు స్వామి ఇలా అంటున్నారు, మీరు ఏవైనా చేసింది రాత్రి ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రాత్రి ప్రేయర్ లో మీరు ఆఫర్ చేస్తే స్వామి యాక్సెప్ట్ చేస్తారు యజ్ఞ పురుషుడులాగా మన కర్మలన్నీ. సో దీని ఈ విషయంలో ఇంకోటి మన కిషోర్ సార్ అని మనకు ఒక లెక్చరర్ ఉన్నారు కదా, ఆయన ఒక చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకసారి ఆయన వాళ్ళ భార్యని స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు 1990 ఎర్లియర్. అయితే అప్పుడు మన ఇప్పుడు మనకు అలవాటే స్వామి లోపలికి వెళ్తూనే ఆ ఏంటి అంటే స్వామి మేము చేసిన తప్పుల్ని క్షమించండి అని మేడం చెప్పింది. అంటే కిషోర్ సార్కి అది నచ్చలేదు. అంటే స్వామి వారి చూసి ఏంటి నువ్వేంటి కొంచెం నువ్వు ఆ విషయం నువ్వు యాక్సెప్ట్ చేయవా అన్నారు. లేదు స్వామి, నేను ఏమైనా చేసిను వాట్ ఎవర్ ఐ డిడ్ నేను మీకు ఆఫర్ చేస్తున్నాను, ఇఫ్ యు వాంట్ యు పనిష్ మీ అన్నిటికీ నన్ను మీరు క్షమించండి, నేను ప్రార్థించాను, నేను నా కర్మఫలాన్ని మీకు ఆఫర్ చేసిన తర్వాత మీరు ఏమి కరెక్ట్ అనుకుంటారో ఆ ప్రకారం మీరు చేయండి, పనిష్ చేయాలంటే పనిష్ చేయండి, దాన్ని దాన్ని సరిదిద్దాలని సరిదిద్దండి, క్షమించాలని క్షమించండి, దట్ ఈస్ యువర్ డిసిజన్. ఎందుకంటే నేను మీకు సరెండర్ చేసిన తర్వాత నేను నాకు క్షమించండి అని రిక్వెస్ట్ చేయకూడదు స్వామి అని ఆయన అన్నాడు. స్వామి ఎంత ఆనందపడిపోయారు అంటే దిస్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ రీచింగ్ టు గాడ్, అంటే ఇది కరెక్ట్ రిలేషన్ గాడ్ కి డివోటీకి. నువ్వు నాకు ఆ ఫ్రీడమ్ ఇస్తున్నావు, నువ్వేం కావాలి నుంచి క్షమించు అని అడగడం లేదు. నువ్వు అంటే నువ్వేంటి, యు ఆర్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ మీ అండ్ నేనేం చేస్తే యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్, దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ అంటే ఒక దేవుడికి భక్తుడికి ఎలా ఉండాలి అని అప్పుడు ఆ రోజు అంటే మాతో షేర్ చేస్తుండే. ఐ జస్ట్ రిమెంబర్ దిస్.
1: భగవంతుడు కూడా ఆయన ఒకసారి స్వీకరించిన తర్వాత మనకి ఎప్పుడు ఎలాంటి సందర్భంలో కూడా మనకు కీడు గాని హామ్ గాని చేయరు, మనకు ఎట్టి ఇంపాసిబుల్. ఒక ఎక్స్పీరియన్స్ నాకు అంటే గుర్తుకొస్తుంది, ఇప్పుడు స్వామి స్వీకరించిన తర్వాత స్వామికి ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత స్వామి మీరే చేయండి స్వామి మీ ఇష్టం మీరు ఏదేం చేయండి అని చెప్పిన తర్వాత ఈయన మన స్టూడెంట్ మనం అలుమిన డ్రామాలో కూడా చెప్పాము, ఆయన ఆ స్టూడెంట్ ఏం చేశారంటే ఆయన రాసినట్టు ఆయన చేసిన హాస్టల్లో చేసిన తప్పులన్నీ మొత్తం ఉత్తరం మీద రాశారు. ఉత్తరం మీద రాసి స్వామికి లెటర్ రాసి ఇచ్చారు. ఆయన లెటర్ రాసి ఇస్తూ ఆయన కండిషన్స్ ఏం లేవు, పాపం ఒకటే కండిషన్, స్వామి చేసిన తప్పులన్నీ మీకు ఇస్తున్నాను మీ ఇష్టం మీరు ఏమని చేయండి దీంతోనని అని చెప్పి, కానీ ఆయన లోపల మాత్రం ఉండేది, అయ్యో స్వామి నేను ఇచ్చాను కానీ ఇది అందరికి ఎవరికైనా చెప్పండి కానీ మా ఫాదర్ మాత్రం చెప్పకండి స్వామి అన్నీ, ఎందుకంటే మా ఫాదర్ బాధపడతారని. ఆయన స్వామి చాలా నవ్వుతూ లెటర్ తీసుకున్నారు, లెటర్ తీసుకుని ఇంటర్ రూమ్ లోకి వెళ్ళిపోయారు. దర్శనం అయిపోయి అంతటితో దర్శనం అయిపోయింది, అందరూ తిరిగి వచ్చారు. ఆ రోజు సండే మార్నింగ్ దర్శనం 11:00 వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఆయన ఫాదర్ కొంచెం స్వామి పిలిచి మాట్లాడేవారు తరచు, కొంచెం ఇంపార్టెంట్ పర్సన్. కార్లో వచ్చి చాలా కోపంగానే వార్డెన్ దగ్గరకు వచ్చి పిలవండి ఆయన అని చెప్పారు అన్నట్టు. అంటే ఆయన బయట ఆయన ఫాదర్ దగ్గరకు వచ్చేటప్పుడు ఫాదర్ చేతిలో స్వామికి ఇచ్చిన లెటర్ ఉంది. అనుకున్నాను స్వామి నేనే మీకు ఇచ్చాను కదా స్వామి, అంత నమ్మి మీ చేతిలో పెడితే మీ నన్ను ఏం లేదు ఇట్లా ఇట్లా చేశారని స్వామి ఆయన బాధతో, అయ్యో స్వామి ఈయన లెటర్ చదువుంటారు స్వామి మొత్తం చెప్పుంటారు అని చెప్పి బాధపడుతున్నారు చెప్పి ఫాదర్ అడుగుతారు. ఫాదర్ వార్డెన్ బయటకు వెళ్ళమని చెప్పి తలపేసి వార్డెన్ అడుగుతారు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ యూ రోట్ అని అంటారు. అంటే ఆయన ఇంకా సారీ అని చెప్పి రియలీ సారీ అని చెప్తే చిచ్చి స్వామి ఎంతో కోపంగా ఉన్నారు తెలుసారని అనుకుంటే, అయ్యో స్వామి ఇంకా నా యొక్క సీక్రెట్ బయట పెట్టారే నా బాధపడుతున్నారు అని లెటర్ తీసి చెప్తారు. ఈ చిన్న చిన్న విషయాలు నువ్వు రాయడం ఏంటి, సాంబార్లో ఉప్పు లేదు, ఇడ్లీలో కొంచెం ఉడకలేదు. అప్పుడు ఆయనకు అర్థం కావట్లేదు ఏంటి నాన్న అంటే ఆయన చూపిస్తారు లెటర్ ఉత్తరం. ఆయన రాసిన తప్పులన్నీ ఈ విధంగా మారిపోయి, అదే హ్యాండ్ రైటింగ్ కానీ ఈ విధంగా మారిపోయి స్వామి చెప్తారు ఇది వెంకటాచలంకి ఇవ్వాల్సింది, కిచెన్ వాడడానికి ఇవ్వాల్సింది, నాకెందుకు ఇచ్చేవాడు. ఇండైరెక్ట్ గా ఆ పిల్లవానికి తెలియజేయడానికి అంటే తన యొక్క తప్పుల్ని నువ్వు భగవంతుని ఒక్కసారి అర్పణ చేసిన తర్వాత కర్మని ఏ కర్మని అర్పణ చేసిన తర్వాత దాన్ని మన కేవలం మన మంచి కోసం ఉపయోగిస్తారు కానీ ఎట్టి విధంగా హీ విల్ నాట్ పనిష్ అస్. అండ్ రాధాకృష్ణ ఒకసారి చెప్పినట్టు లవ్ నోస్ నో పనిష్మెంట్,
0: అంటే ఇదే సాయి ప్రేమ, అంటే
1: సాయి ప్రేమ దట్ ఈస్ ప్రేమ.
0: అంటే ఇవన్నీ అంటే మన డిస్కషన్ మళ్ళీ వస్తే వేద సారం అంటే ఏంటి, నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి. అంటే మీరు నీకున్న తలంపులు నీకున్న తప్పులు ఏంటి, నీ మైండ్ లో ఉన్నవన్నీ ఆయనకు అర్పిస్తే దెన్ ఆ ప్రేమే అంటే ఆయన మనకి హెల్ప్ చేస్తారు మన సోర్స్ ఏంటో మనం తెలుసుకోవడానికి. కరెక్ట్, అద్భుతం. ఇది
2: ఇందాక మనం పాటలు విన్నప్పుడు ఒక ఒక లైన్ నాకు బాగా స్ట్రైక్ అయింది రాజు వర్గం. అదంటే గీతామృతమును బోధన చేసి వేదసారం అందించినావు అని ఇందాక పాటలో వచ్చిందనమాట. అంటే ఒక్కసారి మనం స్వామి డిస్కోర్స్ గాని స్వామి రాసిన వాహినులు గాని మనం ఎప్పుడన్నా చూస్తే వేదం తాలూకా ఎసెన్స్ అంతా, నాలుగు మహావాక్యాలు అంటారు కదా వేదం తాలూకా ఎసెన్స్ అంతా అని, అవన్నీ స్వామి ప్రతిరోజు మనతో మాటల్లో గాని స్వామి ఇచ్చే ఉపన్యాసాల్లో గాని స్వామి ఇచ్చే ఇంటర్వ్యూస్ లో గాని ప్రతిదీ స్వామి ప్రయత్నించి చెప్పడానికి వచ్చింది అదే. సో ఆ వేదసారం ఏదైతే ఉందో అది చెప్పడానికే స్వామి అవతరించారు, అది కూడా ప్రేమతోటి.
1: ప్రేమతోటి ఇది ఈ విషయం చెప్తుంటే ప్రేమతోని వేద వేద వాక్కులు మహావాక్యాలు అని చెప్తుంటే నేను శ్రీశంకర సాయి సార్ కి జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తుంది. వాళ్ళు కొడైకెనాల్ లో స్వామి వారితో ఫోటో దిగుతున్నారు అందరితో. స్వామి నిలబడి ఉన్నారు 21 మంది స్టూడెంట్స్, స్వామి నిలబడి ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు ఫోటో దిగుతున్నారు. సో ఫోటో దిగడానికి స్వామి కాన్స్టాంట్ ఉంటారు, పిల్లవాడు వచ్చి పక్కన నిలబడతాడు, ఫోటో క్లిక్ అయిన తర్వాత మళ్ళీ పిల్లవాడు వెళ్ళిపోతాడు, ఇంకో పిల్లవాడు వస్తాడు. వీళ్ళందరూ చూస్తున్నారు అందరు పిల్లలు చాలా అంటే కాన్సన్ట్రేటెడ్ గా, మా ఆపర్చునిటీ ఎప్పుడు, మా ఆపర్చునిటీ ఎప్పుడు అని. పది మంది పిల్లలు అయిపోయారు, 11 వస్తుంటే 11 వచ్చి స్వామి పక్కన నిలబడతారు. స్వామి వీళ్ళందరికీ స్వామి చెప్తారు, మీరందరూ వినే ఉంటారు కదా అని చెప్పి, బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మ పర. బ్రహ్మ అంటే బ్రహ్మ ఎప్పుడు ఇట్నే, బ్రహ్మ సత్యం నిలబడి ఉంటారు, జగన్మిథ్య
2: కాన్స్టెంట్
1: వస్తూ వెళ్తూ ఉంటుంది కానీ అయినా కూడా జీవో దేవో
2: జీవో బ్రహ్మైవ నాపరః,
1: జీవో బ్రహ్మైవ నాపరః, జీవానికి బ్రహ్మకు డిఫరెన్స్ లేదు అని చెప్పి వాళ్ళు ఫోటో క్లిక్ చేసిన స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫోటో క్లిక్ చేయడానికి మాత్రము బ్రహ్మ కావాలి, జీవుడు కావాలి, అప్పుడే ప్రపంచం నడుస్తుంది. తర్వాత 11 మీకు తక్కిన 11 వస్తుంటే అందరు 21 ఇదే లెసన్ ఇంగ్రెయిన్ అవుతుంది లోపల నడిచిన ప్రతి ఒక్కరు. ఆయన చెప్తారు సరిగ్గా 10 ఆపి ఎందుకు చెప్పాలి స్వామి, ఎందుకంటే ఆ లెసన్ లోపల ఇంకిపోలే, ఎంత గొప్ప విషయాన్ని అంత సింపుల్ గా చెప్పడంతో ఆయన ఇంత ప్రేమ కేవలం భగవంతునికే సాధ్యమవుతుంది. ఆ ప్రేమతో అంత జ్ఞానాన్ని ప్రేమను కలిపి ఆ పిల్లలకి వచ్చినట్టు
0: అది చాలా సులువుగా చెప్తారు. కానీ స్వామి చెప్తారు నేనే నటరాజుడిని, ప్రతి డాన్స్ స్టెప్ ఎలాగ కష్టపడి గణేష్ ఆయన అనుభవం ఎలా ఉండే ప్రకారం
2: స్వామి ఆ డెఫినేషన్ చెప్తారు, ఐ అలోన్ నో ది డిఫికల్టీ ఆఫ్ టీచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ టు ది డాన్సర్స్. చాలా కష్టం
0: డాన్స్ నువ్వు చెప్పేవైనా
2: ఒక్కొక్కరిని ఒక స్టెప్ చేయించడానికే తలపురాణం తోక్కొస్తుంది. అది జీవితంలో ప్రతి అడుగు సరిగ్గా వేయించడానికి స్వామి ఎంత కృషి చేసుకుంటారో కృషి చేస్తున్నారో అది మనకి అర్థమవుతుంది. నువ్వు ఇందాక ఈ ఎక్స్పీరియన్స్ చెప్తున్నావు కదా, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మ సత్యం జగన్ నిత్య. సో దీని ద్వారా ఫస్ట్ 10 అయిపోయిన తర్వాత దెన్ స్వామి అలౌడ్ దట్ లెసన్ టు సింక్ ఇన్, దెన్ నెక్స్ట్ 11 కి అది సెటిల్
1: అయిపోయింది.
2: సో ఇదే ఎక్స్పీరియన్స్ రవికుమార్ సార్ మనతో షేర్ చేసుకున్నప్పుడు, స్వామి యజ్ఞం దసరా యజ్ఞం అవుతుంది, స్వామి సడన్ గా వాళ్ళని ప్రొసెషన్ కి పిలిచారు. అంటే స్వామి థింగ్స్ ఎంత సింప్లిఫై చేస్తారో అది తెలుస్తుంది అనమాట. చేశారు, మీరు ఇక్కడి నుంచి ఆ పూర్ణచంద్ర ఆడిటోరియం దాకా ప్రొసెషన్ లో పోవాలి అని. వీళ్ళకి పాపం ఓన్లీ 2-3 మంత్రాలు వచ్చు, గట్టిగా చదివితే ఒక 5 వస్తుంది అన్నమాట, కానీ ప్రొసెషన్ ఏమో ఒక 1.5 పడుతుంది. సో ఎట్లా అవుతుందంటే స్వామి పాపం ప్రార్థించారు వీళ్ళంతా అని. స్వామి అన్నారు అంతే కదా, ఇప్పుడు మీకు 2 వచ్చు, చెప్పిన మంత్రాలే మళ్లీ మళ్లీ చెప్తూ ఉండండి, అక్కడ జనం మారుతూ ఉంటారు కదా మీరు వెళ్తూ ఉండగా అన్నారు. అంటే ఇప్పుడు మనం నవ్వుకుంటున్నాము కొంచెం లోపల డెప్త్ లోకి, ఎందుకంటే స్వామి మాట్లాడిన ప్రతి మాట వెరీ వెరీ ఇంపార్టెంట్.
1: వేదం
2: మననాత్ త్రాయతే ఇది మంత్రః, అంటే ఏంటి కంటిన్యూస్ గా మనం ఉచ్చరిస్తూ ఉంటే అది మనలోకి సింక్ అయిపోతుంది అనమాట. సో మీకు వచ్చింది 2 మంత్రాలైనా అవి మీ మొత్తం దేహంలో అది జీర్ణించుకుపోతుంది అది. సో బై ఒక పాసింగ్ కమెంట్ అయినా సరే అది దట్ ఈస్ ద ట్రూత్. సో అట్లాగా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా దానికి అంతే ఉండదు అనమాట.
1: నిన్న మీరు చెప్తున్నారు కదా ఇట్లా భార్గవ బ్రదర్, మీరు ఈ మనం మీరు నటరాజ డాన్స్ స్టెప్ అని ఆ జెన్ మాస్టర్ స్టోరీ చెప్తున్నారు కదా, ఆయన ఈస్ టు రైట్ ఎ లెటర్ గెట్ ఎ లెటర్ అని, అది ఒకసారి శ్రోతల కోసం ఒకసారి షేర్ చేసుకుంటారు.
0: అది మన చాలా అంటే చాలా ఇన్డెప్త్ ఎంతో డీప్ మీనింగ్ కలిగిన స్టోరీ. అంటే నేను కొన్ని కొన్ని సంవత్సరాలు చదివాను ఏంటంటే, ఒక జెన్ మాస్టర్ దగ్గరికి ఒక డిసైపుల్ వస్తాడు, అంటే డిసైపుల్ అవుదామని. అంటే ఆయన దగ్గరికి వచ్చి, స్వామి నాకు మీరు ఆత్మజ్ఞానం అంటే ఏంటి నాకు నేర్పండి అని. అయితే ఆయన ఆయనకి బోధిస్తాడు ఒక ఏదో ఒక పర్టికులర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, ఈ సాధన చెయ్యండి అని. చేసిన తర్వాత అంటే ఇక్కడ ఉండొద్దు, నువ్వు నీ స్వగృహానికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అక్కడ చేసి నాకు మంత్లీ మంత్లీ నీ రిపోర్ట్ అప్డేట్స్ నాకు ఇస్తుండ, ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అని. అంటే ఆయన ఓకే అని ఇంటికి వెళ్తాడు. అయితే ఫస్ట్ మంత్ లోని నేను మంత్రం చెప్పాను, జపం చేశాను, నాకు ఎంతో ఆనందం కలిగింది అంటాడు. అంటే జెన్ మాస్టర్ చూసి, అంటే ఒక ఈయన దగ్గర ఇంకో శిష్యుడు తీసుకొస్తాడు ఆ ఉత్తరం, దాన్ని చింపేసి పాలిస్తాడు. శిష్యుడికి కొంచెం చూడడానికి కొంచెం అదే విధంగా ఉంటుంది, ఏంటిది ఆయన రాసింది నా కారణం సాధన చేస్తున్నాడు. అయితే రెండో నెల మళ్ళీ ఇంకో ఉత్తరం వస్తుంది, ఆ శిష్యుడు తీసుకొస్తాడు చదువుతాడు. చదివితే ఏంటి, ఈ నెల ఏంటంటే నాకు ఒక ఆనందమైన చాలా ఆనందం కలిగింది, అంటే నేనే అందరిలోనే ఉన్నాను, అందరూ నాలో ఉన్నారు అనే ఒక భావన కలిగింది అంటాడు. అంటే శిష్యుడు చూసి, అంటే చదివి వినిపిస్తాడు శిష్యులందరూ, ఒప్పు ఎంత బాగుందో, ఎంత పొగుడతాడు, ఎంత ఆనందం పడతారు అంటే మళ్ళీ చింపేసి పారిస్తారు ఆ లెటర్ ని. వీళ్ళకి అందరూ అదు అనిపిస్తుంది, ఏంటిది మా స్వామి ఇలా చెప్తున్నారు ఏంటని. థర్డ్ మూడో మంత్ మళ్ళీ ఇంకో లెటర్ వస్తుంది ఆ శిష్యుడి దగ్గర నుంచి. మూడో నెల ఏంటంటే, నేనే కాకుండా ఇది ఈ ప్రకృతి సృష్టి అంతా లైటే, అన్నిట్లోని ఆ జ్యోతి స్వరూపుల్లా నేనే ఉన్నాను అనే నాకు భావం తెలిసి ఒక అనుభవం వచ్చింది అంటాడు. మళ్ళీ చూసి ఆ విసుక్కుని చింపేసి మళ్ళీ పారిస్తాడు ఆ లెటర్ ని ఈ గురువు. వీళ్ళందరికి అర్థం అవుతుంది, ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ చెప్తుంటే ఆయన ఏంటి చింపేసి పారిస్తాడు, ఏ కొంచెం పిచ్చి ఎక్కిందా ఏంటి అని ఒక డౌట్ కూడా వస్తుంది. ఎప్పుడు సద్గురు అంటే జాగ్రత్తగా ఉండాలి, ఆయన
2: అర్థం
0: కాదు కదా, అంటే హీజ్ లైక్ ఫైర్ చెప్తారు కదా, ఫైర్ స్నేక్ అండ్ బ్యాంక్ ఆఫ్ అ రివర్, ఈ మూడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ చేసే సద్గురు కూడా అలాగే ఉంటారు, వెరీ కేర్ఫుల్, ఎప్పుడైనా మాయలు పడవచ్చు. నాలుగో నెల ఇలాగే వస్తుంది. నాలుగో నెల తర్వాత అప్పుడు ఏంటంటే, అప్పుడు ఆ లెటర్ ఏంటంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. స్వామి అద్వైతం అంటే తెలుసుకున్నాను ఏంటో, నేను అందరిలో ఉన్నాను, అందరూ నాలో ఉన్నారు అండ్ ప్రపంచం అంతా ఒక్కటే అని తెలిసిపోయింది నాకు అంటాడు. అంటే శిష్యులు ఉంటారు, మై గాడ్ ఇది ఇప్పుడు ఆయన ఆత్మజ్ఞాని అయిపోయాడు, ఇప్పుడైనా ఆనంద పడతాడు. మళ్ళీ ఈయన తీసి ఆ లెటర్ చింపేసి పారిస్తాడు. ఇక్కడ ఉన్న డిసైపుల్స్ అందరికి అర్థం అవుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు స్వామి ఏంటిది అంటే మాట్లాడి నేను మాట్లాడు. నాలుగు నెలలు అయిన తర్వాత, ఐదో నెల, ఆరో నెల, ఏడో నెల, దగ్గర దగ్గర పది నెలల వరకు ఏ ఉత్తరం రాదు. అంటే అని వాళ్ళకి ఆతృతగా ఉంటుంది ఇక్కడ ఉన్న శిష్యులకి, ఏంటి ఉత్తరం రావడం లేదు, ఈయనేం మాట్లాడడం లేదు ఏంటి అని. అయితే ఒక పది నెలలు అయిన తర్వాత ఏంటిది, ఒక శిష్యుడు చెప్తాడు, అక్కడ ఆయన ఉన్నారు కదా, నేను ఆయనకి పంపించాను కదా సాధన చేయమని, ఏంటి దగ్గర దగ్గర పది నెలలు అయింది కదా లెటర్ ఏమి రాలేదు, వెళ్ళి అడుగు తీసుకురా లెటర్ ఏమిటో అడుగు అని. అయితే ఆయన శిష్యుడిని పంపిస్తాడు ఆయన ఊరికి. అక్కడి నుంచి ఈయన చాలా ఈగర్ గా ఆతృతగా వెయిట్ చేస్తాడు లెటర్ ఏమిటి వస్తుంది, రెస్పాన్స్ ఏంటి వస్తుందని. అయితే ఆయన లెటర్ పంపిస్తాడు, ఒకే ఓన్లీ టూ వర్డ్స్, హూ కేర్స్ అని ఒక జవాబు పంపిస్తాడు ఆయన. వీళ్ళందరూ చూసి ఏంటిది అహంకారంలా ఉంది, ఇలా మాట్లాడతారు ఏంటి అనుకుంటారు వీళ్ళందరూ. ఆ జవాబు చూసి గురువు స్టార్ట్స్ డాన్సింగ్, అంటే అంత ఆనందం, అంటే ఆనందం తాండవలా చేస్తాడు ఆయన. మా గురు నా శిష్యుడు ఇప్పుడు వాడెవడో తెలుసుకున్నాడు అనే ఆనందంలో డాన్స్ చేయడం మొదలెడతాడు. ఇక్కడ వాళ్ళెవరికి ఉక్కిరి పిక్కిరి అయిపోతారు, అర్థం అవుతుంది ఏం జరుగుతుంది ఇక్కడ, ఆయన హూ కేర్స్ అంటే ఆయన అలా మాట్లాడుతున్నాడు, ఈ నేను చూసి ఆనందపడుతున్నాడు, ఇదేమిటిది అని. అంటే అప్పుడు ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎప్పటి వరకు నేను అనే భావం ఉందో అప్పుడు నేను చూసాను, నాలోని జ్యోతి స్వరూపం ఉంది, అందరూ నేను ఒకటే, నేను అందరిలో ఉన్నాను అనే భావాన్ని ఇప్పుడు నేనున్నంత వరకు ఆయన ఎప్పుడైతే తెలుసుకున్నాడో నేను లేను అని అప్పుడు ఎవరు చెప్తారు, ఎవరికి చెప్తారు, ఎవరు లేరు చెప్పడానికి. అందుకు ఆయన తెలుసుకున్న తర్వాత వచ్చేది ఎప్పుడు సైలెన్సే అని చెప్తారు. అంటే మనకి స్వామి ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్తారు, మన రేడియో స్థాయిలో మనం ఎంటర్ అయినప్పుడు కూడా ఒక ఫోటో ఉంది, బ్యూటిఫుల్ ఫోటో, రెండు ఇద్దరు స్వాములు ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. మీరు చెప్తారా గణేష్?
2: అది 1986 లో స్వామి MBA బ్యాచ్ కి సృష్టించినటువంటి ఫోటోగ్రాఫ్. ఐ లిసన్, ఐ ఆమ్ ద వన్ హూ లిసన్స్ అండ్ ఐ ఆమ్ ద వన్ హూ టాక్స్. సో రెండు రెండు ఒకటే.
0: లేదు, స్వామి ఏం చెప్తారంటే ఒక భక్తుడికి ఒక డివోటీకి దేవుడికి ఉండే సంభాషణ ఎలాగంటే, ఫస్ట్ డివోటీ స్వామి ఆయన గోడ తెచ్చి
2: మాట్లాడతాడు,
0: స్వామి ఇలా చేయండి, స్వామి కష్టాలు ఇవి అంటే దేవుడు వింటాడు. దాని తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దేవుడు చెప్తాడు, ఓకే ఇప్పుడు నువ్వు చెప్పింది నేను విన్నాను, నేను చెప్పింది నువ్వు విను అంటాడు. అంటే ఇప్పుడు స్వామి మాట, గాడ్ స్పీక్స్ అండ్ డివోటీ
2: లిసన్స్.
0: దాని తర్వాత ఏంటంటే ఒక
2: ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటే
0: అర్జునుడు కృష్ణుడు లాగా ఒక
2: సంభాషణ,
0: అది ఏంటంటారు, అది ఏ భక్తి అంటారు దాన్ని,
2: స్నేహభక్తి
0: ఏంటంటే ఫ్రెండ్ లాగా, నేను మాట్లాడతాను నువ్వు మాట్లాడతావు, నువ్వు విను నేను విను. కానీ ఫైనల్ స్టేజ్ దక్షిణామూర్తి స్టేజ్ అంటారు స్వామి, ఇద్దరు మాట్లాడరు ఇద్దరు వింటారు. అంటే అది వినడానికి మాత్రం చాలా అదే విధంగా ఉంది. ఇద్దరు మాట్లాడి ఇద్దరు వింటారు ఏంటి అంటే, యాక్చువల్లీ ఏంటంటే నేను తెలుసుకున్నాను నేను లేనని, నువ్వు తెలుసుకున్నావు నువ్వు లేవు, సో బోత్ ఆఫ్ అస్ విల్ ఎంజాయ్ అనే ఒక భావన దాంట్లో వస్తుంది.
2: ఈవెన్ మన భృగువల్లి కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అతను యాక్చువల్
0: భృగువల్లి ఏంటో ముందు చెప్పి
2: ఆనందో బ్రహ్మే
0: అన్నం, అది
2: అన్నం బ్రహ్మే దివ్య జనాథని ఈ తండ్రి పంచకోశాలు అన్ని దాటిన తర్వాత యాక్చువల్ బ్లిస్ భగవంతుడు ఎక్కడున్నాడు అని తెలుసుకోవడానికి మాటి మాటికి వాళ్ళ తండ్రి పంపిస్తూ ఉంటాడు అనమాట. సో చివరిగా ఆనందో బ్రహ్మే దివ్య జనాథ్ అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రాడు, ఇంకా
0: దాంట్లో
2: రాడు. సో అక్కడ అసలైన ఎసెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ ఇన్ ద సేమ్.
1: ఒకసారి రంజాన్ కార్యక్రమం అప్పుడు ఒక స్వామి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాం అందరు, చాలా చక్కని ఆపర్చునిటీ ఇచ్చారు స్వామి. ఒక పిల్లోడు గురురాజ్ అని ఇప్పుడు ఉన్నాడు, ఆ పిల్లోడు అడిగారు స్వామిని, స్వామి వాట్ ఈస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అని. అప్పుడు ప్రతి క్వశ్చన్ కి స్వామి ఆన్సర్ వేశారు. ఆ ఒక్క క్వశ్చన్ మొత్తం స్వామి అట్నే చూసి సైలెంట్గా ఉన్నారు. నాకు ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంటది, దట్ వాజ్ హిస్ ఆన్సర్, సైలెన్స్.
2: సో ఇన్ ద డెప్త్స్ ఆఫ్ సైలెన్స్ యు లిసన్ టు ది వాయిస్ ఆఫ్ గాడ్.
1: కరణ్ జయ గారు ఆయన ఇంటర్వ్యూలో స్వామిని, స్వామి నువ్వు దేవుని వాని అడిగారు. అంటే స్వామి
2: ఐ ఆమ్ గాడ్, యు ఆర్ ఆల్సో గాడ్,
1: దట్ ఈస్ హిస్ లవ్.
0: ఇంకోటి మీరు స్వామి చేసేదే ప్రతి దాంట్లో ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో పనిచేస్తాను, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో పనిచేస్తున్నాను. ఎప్పుడైనా మీరు గమనించి చూస్తే స్వామి స్టార్ట్ చేసిన యూనివర్సిటీ అంటే స్వామి యూనివర్సిటీ బిల్డింగ్ అంటారు. ఆ యూనివర్సిటీ బిల్డింగ్ దక్షిణం వైపు తిరిగి ఉంది. ఇట్ ఇస్ ఫేసెస్ ద, జనరలీ మనం ఏంటంటాం, ఏదైనా మంచి మన దేవుడు ఈస్ట్ వైపు తూర్పు వైపు లేకపోతే నార్త్ వైపు అంటే ఉత్తరం వైపు ఉండాలి. ఈ మా యూనివర్సిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో అది దక్షిణం వైపు ఫేసెస్ ఉంది. ఇంకా మన యూనివర్సిటీ క్యాంపస్ లన్నీ అంటే స్కూల్ అనండి, ప్రైమరీ స్కూల్, మన కాలేజ్ హాస్టల్స్ అన్ని దీనికి దక్షిణం వైపు ఉన్నాయి. అంటే స్వామి మైట్ బి పాసిబుల్ దట్ దక్షిణామూర్తి లాగా హీస్ ట్రైంగ్ టు కన్వే టు
2: ఆల్.
0: గమనిస్తే యూనివర్సిటీ బిల్డింగ్ ఫేసెస్ ద సౌత్.
1: బ్యూటిఫుల్, బ్యూటిఫుల్,
2: చాలా బాగుంది. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే మనకి అసలు సమయమే సరిపోదు. సో సాయి ప్రేమయే వేరే సారం. చివరిగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇన్ని మహావాక్యాలు ఇవన్నీ వేదాల నుంచి మనకు వచ్చినాయి. ఇందాక రాజు మీరు చెప్పినట్టు స్వామి నేను భగవంతుణ్ణి మీరు కూడా భగవంతుడు అన్న సత్యాన్ని ప్రతినిత్యం మనకు అట్లాగే ఇంగ్రేన్ చేస్తూ వచ్చారు. సో వేదాలు కూడా అవే చెప్తున్నాయి మనకి. ఆ సత్యాన్ని బోధించడానికే సాయి ఈ ప్రేమ అవతారం దాల్చి మనకి ఈ సాయి ప్రేమయే వేద సారంగా మన జీవితాల్లో వెలుగుని నింపి ఇప్పటికీ నడిపిస్తున్నారని మన భావన. మరి స్వామివారి 92వ జన్మదినోత్సవం నాడు ఇట్లాగా కూర్చొని స్వామి గురించి ఇట్లా మననం చేసుకుని తలుచుకునే అవకాశం స్వామి మనకిచ్చారు. దానికి కృతజ్ఞతాపూర్వకంగా మనందరం మరొకసారి వినమ్రంగా స్వామివారి చరణాలకు ప్రణామాలు సమర్పించుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. సాయిరాం.
3: ప్రతి క్షణము పవిత్రమైనదే, అందులోనూ ఈరోజు పరిపూర్ణమైన అవతారం ఆకారం దాల్చివచ్చి, అంటే ఇంతవరకు మనం తెలుసుకున్నట్లు దివ్యత్వం ప్రేమతత్వమై మనలను అనుగ్రహించిన సత్యసాయి వేద పురుషుని పుట్టుపండుగ. ఇటువంటి పరమ పవిత్రమైన రోజున స్వామి మనకందించిన వేద సారాన్ని గురించి మనం కొద్దో గొప్పో తెలుసుకోవటం, దాని గురించి స్మరించుకోవటం అనేది నిజంగా స్వామి మనకనుగ్రహించిన మహద్భాగ్యమనే గుర్తించాలి. సాయి ప్రేమయే వేదసారము అన్న అంశంపై చాలా చక్కని శైలిలో వారి చర్చా కార్యక్రమం ద్వారా మనందరికీ స్వామి ప్రేమను అందించిన స్వామి విద్యార్థులు శ్రీ భార్గవ్, శ్రీ రంగనాథరాజు, శ్రీ గణేష్ గార్లకు శ్రోతలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామి ఒకసారి ఇలా చెప్పారు, తల్లి పాడే లాలిపాట ఒడిలో ఉన్న బిడ్డకు ఏమాత్రం అర్థం కాదు, అందులోని సంగీతం సాహిత్యం గురించి కూడా ఏమీ తెలియదు, కాని ఆ లాలిపాటను కేవలం వింటూనే ఆ బిడ్డ తన ఏడ్పును ఆపి నిశ్చలంగా నిద్రలోకి జారుకుంటుంది. అలానే వేదం పఠించటం తెలియకపోయినా అందులోని అర్థాన్ని పట్టుకోలేకపోయినా కేవలం దానిని విన్నంత మాత్రాననే దాని యొక్క ప్రభావాన్ని అనుభవించవచ్చు అని. ఒక భక్తురాలికి స్వామి ఇలా చెప్తూ, కనుక నువ్వు తప్పకుండా మందిరంలో కూర్చొని వేదం విను అన్నారు. అంతటి మహత్తరమైన వేదాన్ని ఈరోజు వేద పోషణలో భాగంగా స్వామి ప్రపంచమంతా ఎటువంటి భేద భావాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా అందరికీ అందిస్తున్నారు. మనందరితో వేద పఠనం చేయిస్తున్నారు. కనుక అటువంటి సువర్ణావకాశాన్ని మనం గ్రహించి స్వామి ప్రేమకు పాత్రులం కావాలని సకల వేదాల సారం, ప్రేమమూర్తి, వేద పురుషుడు అయిన మన సత్యసాయి భగవానుణ్ణి ప్రార్థిస్తూ, శ్రోతలందరికీ మరొక్కసారి స్వామి పుట్టు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి మన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను ముగిస్తున్నాము. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరి ఓం తత్సత్. శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:50. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరాం.

ఇంతవరకు మీరు నవంబర్ 23, 2017న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 92వ పుట్టినరోజు సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించినటువంటి సాయి ప్రేమయ్యే వేదసారము ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారం మీరు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఎంతో దయతో 1984 జూలై 13వ తేదీన గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా భక్తులకు తమ దివ్య ప్రసంగాన్ని అనుగ్రహించారు. ఆ ఉపన్యాసాన్ని ఇప్పుడు మీకోసం అందిస్తున్నాం, విని ఆనందించండి.

దివ్యాత్మ స్వరూపులారు. కాలముచే మారక, చరిత్రచే మాయక, ప్రళయం వచ్చినను తరుగక, సృష్టిచే పెరుగక, ఏ సత్యమైతే ఉన్నదో అది ఏ పవిత్రమైన భారతీయ సంస్కృతి. ఈ సత్యమునకు అంతరాత్మగా ఉన్నటువంటిదే సనాతన ధర్మము. వజ్రము ఏ విధంగా అనేక ముఖముల కాంతితో విరజిమ్ముతూ ప్రకాశించుచుండును, అదే విధముగానే సర్వతోముఖమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి సహస్ర దళముల వలె వికసించేటువంటి పద్మం వంటిదని, ఈ పద్మం ద్వారా జ్ఞాన పరిమళమును దిశ దశల లేక దశ దిశల కూడాను వ్యాపింపచేసేటువంటిదని కూడాను ప్రాచీనుల యొక్క విశ్వాసం. సనాతన ధర్మమునకు నీతి శీలములే పునాదులు, ఆధ్యాత్మికమే ఆయువు పట్టు, ప్రేమని జీవితమునకు ఆరాధనయనియు, సత్యమే ప్రాణమునకు శ్వాసయనియు విశ్వసించినటువంటి వ్యక్తులే భారతీయ ప్రవక్తలు. ఇట్టి అనేక ప్రవర్తనలను కన్నటువంటి దేశమే భారతదేశము. నాటి నుండి నేటి వరకు కూడాను ఈ దివ్య శుభోదరను ప్రపంచమునకు అందించి ఆచరణ రూపమైనటువంటి ప్రచారములు కల్పించి భారతదేశమునకు దేదీప్యమానమైనటువంటి యొక్క జ్యోతులు వెలిగించినటువంటి వారు ఈ యొక్క ప్రవక్తలు. ఈ ప్రవక్తల యొక్క అంతరాత్మనే భగవంతుడని విశ్వసించినటువంటి వారు. కాని ఈనాడు భగవంతుని విస్మరించి లౌకికమైనటువంటి యొక్క సుఖ సౌఖ్యములే భోగభాగ్యములే ఆధారము ప్రధానమని విశ్వసించి వాటి నిమిత్తమై మానవత్వాన్ని అంకితం గావిస్తూ వస్తున్నారు. భగవంతుని విస్మరించటం అనగా తాను హృదయరహితుడు కావటమనే అర్థం. ఇలాంటి హృదయరహితులైనటువంటి యొక్క మానవులు ఎన్ని విధములైనటువంటి ప్రయత్నములు సలిపినప్పటికీ ఇవి కేవలము నిరర్థకములు, ఇవి స్వార్థములు. ఈనాడు ప్రపంచములో ఎచ్చట చూచినప్పటికీ నవసమాజ స్థాపనకై అనేక రకములైనటువంటి ప్రయత్నములు సలుపుచున్నారు. ఆపోహలు ఆశలు మాత్రమే కనిపించుచున్నవి కాని ఆచరణలు ఏమాత్రం కూడా కనిపించుటలేదు. నిత్య జీవిత అవసరాలు, భోగభాగ్యములు, ఆర్థిక సంపత్తి ఇవన్నీ కూడాను ప్రతి మానవునికి కూడాను సమానంగా పంచవలననియే ఈ యొక్క నవ సమాజం యొక్క ఆశయాలు. ఇవి మంచిది, కాని ఆ విధంగా సలపటం సాధ్యమా? ఆస్తిపాస్తులు భోగభాగ్యములు అందరికీ సమానంగా పంచినా పంచవచ్చునే కాము, కానీ ఆశలను మాత్రం ఎవరూ సమానంగా పంచలేరు. ఆశలను సమానముగా పంచలేనటువంటి యొక్క ఆశయాలు ఇవి కేవలము నిరాశ కిందికే దిగజారుతాయి. సమాజ వాదన ముఖ్యమైనటువంటిది, కాని భోగ భాగ్యములు ఆర్థిక సంపత్తి ఇవన్నీ కూడాను తను సమానంగా పంచవలననియే ఈ యొక్క నవ సమాజం యొక్క ఆశయ. ఇవి మంచిది, కాని ఆ విధంగా సలపటం సాధ్యమా? ఆస్తిపాస్తులు

ఉంటాయి. సమాజ వాదన ముఖ్యమైనటువంటిది, కానీ ఈ సమాజ వాదనతో పాటు భగవంతుని ఉనికిని కూడాను గుర్తించడం అత్యవసరం. కారణమేమనగా, మానవుని యొక్క తిండి తీర్థములు ఎక్కడి నుండి పుట్టుతున్నవో, సర్వజీవులు ఎక్కడి నుండి ఆవిర్భవించుచున్నవో, సమస్త పదార్థములకు ఏది మూలాధారమో ఆ శక్తిని భగవంతుడు అని విశ్వసిస్తూ వచ్చారు. అతి ఆధారమైనటువంటి భగవంతుని విస్మరించటం చేతనే ఈనాడు కరువులు, కాటకాలు, యుద్ధములు, అల్లకల్లోలములు, అనేక విధమైనటువంటి అశాంతులకు గురి కావలసి వచ్చింది మానవత్వం. నిజముగా మానవుడు అనుభవించేటువంటి యొక్క నిత్య జీవిత సామగ్రి కాని, నిత్య జీవిత సదుపాయములు కాని, నిత్య జీవిత ఆనందములు కాని మానవుని యొక్క కల్పన లేక దైవం యొక్క సృష్టియా అనేటువంటి సత్యాన్ని లోతుగా విచారించవలసిన అవసరం. మానవుడు నేలను కల్పించుకున్నాడా? జలమును సృష్టింపగలుగుతున్నాడా? గాలిని పట్టగలుగుతున్నాడా? ఇంతే కాదు, కర్ర యందు ఉగ్ని కూడాను అగ్ని కర్రను కాల్చకుండా నిలపగలుగుతున్నాడా? మానవుడు భుజించినటువంటి ఆహారమును రక్తంగా మార్చగలుగుతున్నాడా? ఇవి కేవలము ఒక దైవముతో కలగవలసినటువంటివే కాని, దైవంతో మార్పు చెందవలసినటువంటివే కాని, దైవంతో సృష్టింపబడినటువంటివే కాని అన్యము కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు మానవుడు గుర్తించాలి. సర్వము కూడాను భగవంతుని యొక్క సృష్టియే. ఇట్టి సృష్టిని ఏ వ్యక్తి గుర్తించునో అటువంటి వాడే వ్యక్తి అని చెప్పడానికి అర్హుడవుతాడు. పురంధరదాసు కూడాను వీధి వీధి కూడాను తిరుగుతూ సమస్తము దైవం యొక్క సృష్టి అని చాటుతూ వచ్చాడు.

ఏ కొండపైన పుట్టినటువంటి వృక్షమునకు పాది గట్టి నీరు పెట్టి రక్షించినటువంటి వారెవరు? నేమే లీకే

నెమలికి అనేక విధములైనటువంటి రంగులు దానికి అమర్చినటువంటి వారు ఎవరు? ఏ వ్యక్తి ఈ రంగులనంతా కలిపాడు? చిలుకకు, పచ్చని రంగుతో ఉండేటువంటి చిలుకకు ఎర్రని ముక్కును సృష్టించినటువంటి వారెవరు? ఈ విధముగా భగవంతునికే సరైనటువంటి కాంబినేషన్ తెలుస్తుంది, కానీ మానవులకి ఇది సాధ్యం కాదు. ఇలాంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి. కనుక మనం ఈనాడు మానవత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని కూడా కొంత గుర్తించాలి. విశ్వశ్రేయస్సును కోరేటువంటిదే మన సనాతన ధర్మం అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి. మనం విశ్వశ్రేయస్సును ఎందుకు కోరాలి? కారణం, అందరూ ఒక్క తల్లి బిడ్డలం. భుజబలములో, బుద్ధిబలములో భేదములుండవచ్చును, సిద్ధాంతములలో భేదములుండవచ్చును, తెలివితేటలలో భేదములుండవచ్చును, గుణములు ఎందుకును భేదములుండవచ్చును, కానీ ఒక్కదాని ఎందు మాత్రం ఎట్టి భేదములు లేదు. సృష్టి విధానం మాత్రం సర్వులకు ఒక్కటే. దీనిని బట్టి అందరు కూడాను సమానమనేటువంటి సత్యాన్ని మనము విశ్వసించాలి. ఈ విధమైనటువంటి సమతత్వాన్ని మనం విశ్వసించినప్పుడే నవ సమాజం యొక్క అర్థమును మనము గుర్తించినటువంటి వారమవుతాం. నేను ప్రప్రథమంలో మిమ్మల్ని సంబోధించే సమయం నందు దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తాను. భాగవతమునందు కాని, భగవద్గీత ఎందు కాని, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని, సర్వభూతములు ఎందు కూడాను, ప్రాణికోటి ఎందు కూడాను సనాతనుడైనటువంటి నా అంశమే నిలిచి ఉన్నదని దీని యొక్క అర్థము. మమైవాంసో, అందరి ఎందు ఉండినటువంటిది దైవాంశమే. ఈ సత్యాన్ని మనము గుర్తించినప్పుడే దివ్యాత్మ స్వరూపులారా అనేటువంటి పదమునకు సరైన అర్థాన్ని మనము తీసుకోగలుగుతాం. అయితే మానవత్వంలో భుజబలమును, బుద్ధిబలమును పురస్కరించుకొని భేదములుగా మనం భావించి దీనికి తగినటువంటి యొక్క ద్వేషములు కూడా పెంచుకుంటున్నాం. అలాంటి పరిస్థితులు జగత్తులో ఏర్పడినప్పుడు కొన్ని విధమైనటువంటి అంశములు అధికముగా చేకూర్చుకొని దీనిని అరికట్టే

0: నిమిత్తమై కొంత చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మహాభారతం నందు కొన్ని ఘట్టములు మనం తీసుకున్నప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది. నిరంకుశులు, సమాజ ద్రోహులు అయినటువంటి యొక్క రాజకీయ నాయకులను ప్రక్కకు నెట్టి అనేక విధములుగా కూడాను వారిని తగినటువంటి యొక్క బుద్ధులు నేర్పి సత్యవంతుడు, ధర్మవంతుడు, న్యాయవంతుడు అయినటువంటి యొక్క ధర్మరాజునకు దీన్ని పట్టం కట్టుతూ వచ్చాడు కృష్ణుడు. రాజ్యములు చేతికి చిక్కినవి కదా అని కృష్ణుడు దానిని పరిపాలించుటకు పూనుకొనలేదు. రాజ్య పరిపాలనకు కూడాను కొంత అర్హతలు ఉంటున్నాయి. అట్టి అర్హతలు కలిగినటువంటి వ్యక్తులకే దీనిని పాలనాశక్తిని అందిస్తూ వచ్చాడు కృష్ణుడు. ఇదియే ధర్మ సంస్థాపనలో ఉండేటువంటి యొక్క రహస్యం. కనుక సమాజం యొక్క క్షేమాన్ని కాని దేశం యొక్క కళ్యాణమును కాని కోరేటువంటి వ్యక్తి తన యొక్క శక్తి సామర్థ్యములు కూడాను మొట్టమొదట గుర్తుంచుకోవాలి. మనము ఈనాడు గురు పూర్ణిమ అనేటువంటి యొక్క పేరుతో ఈనాడు ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఏది నిజముగా గురు పూర్ణిమ? గురు పూర్ణిమ అనగా ఏమిటి? దీని అర్థము కేవలము ఆషాఢశుద్ధ పౌర్ణిమ మాత్రమే గురు పూర్ణమనియా? ఇది కేవలం లౌకికమైనటువంటి యొక్క వ్యవహారమునకు సంబంధించినటువంటిది. దీనికి అనేక అర్థములు కూడాను మహనీయులు కల్పిస్తూ వచ్చారు. వ్యాసుల వారు ఈనాడే బ్రహ్మసూత్రమును రాయుటకు మొదలుపెట్టినటువంటి దినమని కూడాను దీనికి ఒక అర్థం. బుద్ధుడు కూడాను సత్యమును గుర్తించిన తర్వాత సర్వం దుఃఖం దుఃఖం, సర్వం క్షణికం క్షణికం, సర్వం శూన్యం శూన్యం అని తాను అర్థం చేసుకుని తన యొక్క శిష్యులకు బోధించడానికి ప్రయత్నించినటువంటి ప్రథమ దినం. భారతీయ సంస్కృతం అంతా కూడాను బ్రహ్మసూత్రములో ఇమిడి ఉండుట చేత ఈ బ్రహ్మసూత్రమును మానవులకు అందించటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవ జాతికి ఒక గురుత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు గురుదినము అని కూడాను చెప్తూ వచ్చారు. మానవత్వానికి సంస్కృతిని చేకూర్చినటువంటి యొక్క మహనీయుడు వ్యాసుడు కనుక వ్యాస పూర్ణిమ అని కూడాను దీనికి పేరు. అయితే ఇక్కడ గురువు ఎలాంటి వాడిగా ఉంటుండాలి, శిష్యుడు ఎలాంటి వారుగా ఉంటుండాలి? భగవద్గీత యందలి గురు శిష్యుల యొక్క విషయాన్ని మనము గుర్తించుకుంటే మనము శిష్యులమా లేక ఏ స్థాయికి చెందినటువంటి వారమని మనకు మనమే నిర్ణయం చేసుకోవచ్చు. భగవద్గీతలో ఉన్నటువంటి శిష్యుడు నరోత్తముడు, భగవద్గీతలో ఉండినటువంటి గురువు పురుషోత్తముడు, ఇంకా భగవద్గీతలో ఉండినటువంటి శిష్యుడు మహాత్ముడు, గురువు పరమాత్ముడు, భగవద్గీతలో ఉన్నటువంటి శిష్యుడు ఆదర్శప్రాయుడు ఆదర్శమూర్తి, గురువు అవతారమూర్తి, శిష్యుడు పాత్రధారుడు, గురువు సూత్రధారుడు, శిష్యుడు ధనుద్ధరుడు, గురువు యోగీశ్వరుడు. ఇలాంటి గురు శిష్యుడు యొక్క సంబంధమే సరి అయినటువంటి గురుత్వాన్ని నిరూపిస్తుంది. కనుకనే ఆనాటి శిష్యుడు నాకు మానవత్వం అనేటువంటి ఒక కర్తవ్యం ఉన్నదని విర్రవీగలేదు. కరిష్యే వచనం తవ అన్నాడు, నీ ఆజ్ఞను నేను శిరసావహిస్తాను అన్నాడు అని తన గాంధీవం అనేటువంటి ధైర్యాన్ని ఒక అహంకారాన్ని దూరం వేశాడు. అహంకారం ఉండినంత వరకు కూడాను గురువు చిక్కడు. గురువు చిక్కినా అహంకారం ఉండదు. కాని దురదృష్టవశాత్తు ఈనాడు అలాంటి గురు శిష్యులు మనకు లభ్యం కావటం లేదు. లోభి గురువులు సోమరి శిష్యులు అధికమైపోతున్నారు. కేవలము చెవులో మంత్రము చేతిలో డబ్బు, ఇది కాదు గురుత్వానికి సరైనటువంటి అర్థము. గురుత్వం అనగా గోకాకు చెప్పినట్టుగా అజ్ఞానం అనేటువంటి అంధకారమును దూరం చేసి ప్రజ్ఞానం అనేటువంటి యొక్క ప్రశాంతిని ప్రకాశింపచేసేటువంటి వాడు గురువు. కాని ఈనాటి గురువులు అజ్ఞానమును అధికం చేస్తున్నారు, ఆశలను పెంచుతున్నారు, అహంకారమును విజృంభజేస్తున్నారు. తద్వారా మానవత్వమునే కోల్పోతున్నారు శిష్యులు. ఆధ్యాత్మికమనేటువంటి విషయంలో అవిశ్వాసం అభివృద్ధి అవుతుండాలి. ఆధ్యాత్మిక సంపద క్షణక్షణములకును అంకుశమైపోతుండాలి, అనగా ఒక విధమైనటువంటి అతపతనమైపోతుండాలి, హాస్యాస్పదం కూడా అవుతుండాలి. ఇలాంటి పరిస్థితుల్లో శిష్యుల యొక్క ప్రవర్తనను గురువు యొక్క బాధ్యతను గుర్తించడం అత్యవసరం. ఒక సాధకుడు యాత్రకై ప్రయాణం ప్రారంభించాడు. మార్గ మధ్యంలో ఒక నదిని దాటవలసి వచ్చింది. అతనికి ఆ నది యొక్క లోతుపాతలు తెలియదు కనుక క్రొత్త వాడవుట చేత తెలిసినటువంటి వారి కోసమై అటు ఇటు చూచాడు. ఒక వృక్షం కింద ఇద్దరు వ్యక్తులు కనిపించారు. అక్కడికి వెళ్లి చూచినప్పుడు ఒకడు గ్రుడ్డివాడు, ఒకడు కుంటివాడు. వారి ఇద్దరి యొక్క అభిప్రాయాన్ని తీసుకుని నదిని దాటుటకై ప్రయత్నించటము చాలా ప్రమాదం. కారణమేమనగా కుంటివాడు నదిని దాటుటకు సాధ్యం కాదు, గ్రుడ్డివాడు అసలు నదినే చూడలేదు. దీని యొక్క అంతరార్థం ఏమనగా శాస్త్రజ్ఞానము లేనటువంటి వాడు కుంటివాడు, అనుభవ జ్ఞానము లేనటువంటి వాడు గ్రుడ్డివాడు. కనుక ఈ గ్రుడ్డివాడు చెప్పినటువంటి విషయాన్ని ఆధారం చేసుకుంటేనా మనము ఈ సంసారం అనేటువంటి నదిని మనం దాటలేము. ఇక్కడ శాస్త్రము అనుభవము రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి ఒక స్వరూపమును మనము ఆశ్రయించినప్పుడే మన యొక్క బాధలను నివారణ చేసుకోగలము, ఈ సాగరాన్ని మనం దాటగలము. శాస్త్రము తెలిసి అనుభవం లేకుండా ప్రయోజనం లేదు, అనుభవం ఉండి కూడాను శాస్త్రము తెలియకుండా ప్రయోజనం లేదు. ఇవి అసంపూర్ణమైనటువంటివిగా ఉంటుంటాయి. కనుక శాస్త్రజ్ఞానము కలిగి అనుభవ జ్ఞానంతో కూడినటువంటి యొక్క వ్యక్తి పరిపూర్ణుడు కావటం చేత అట్టి పరిపూర్ణత్వం కలిగినటువంటి యొక్క తత్వమునే గురుత్వము అని చెబుతూ వచ్చారు. అలాంటి పవిత్రమైనటువంటి యొక్క పరిపూర్ణత్వం మనకు లభించవలనన్నా మొట్టమొదట మనం అహంకారమును స్వార్థమును దూరం చేయాలి. ఎన్ని విధమైనటువంటి శాస్త్రజ్ఞానం తెలిసినప్పటికీ అహంకారం అనేటువంటిది మన ఆవరించి ఉన్నటువంత కాలము మనము ఈ ఆనందాన్ని మనం అనుభవించలేము. గురువాజ్ఞను శిరస్సావహించాలి. గురువు అనేటువంటి వాడు కేవలము ఒక అలవరం, టైం పీస్ వంటివాడు. అది జాగ్రత్తగా అజ్ఞానం నుండి లేపి తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి యొక్క జాగ్రత్తను అందిస్తుంది. గురువు కేవలం మార్గమును చూపగలడు మాత్రమే కాని నడచవలసినటువంటిది శిష్యుని యొక్క బాధ్యత. ఈనాటి గురువులనగా కేవలము ఏదో ఒక విధమైనటువంటి కాషాయ వస్త్రములను ధరించి మంత్రములను ఉపదేశించి ఏదో కొన్ని గ్రంథములను బోధింపచేయటానికి ప్రయత్నించినటువంటి వారంతా గురువులు కాదు. శిష్యుణ్ణి పూర్తిగా తమ యొక్క స్థాయికి తీసుకుని పోవాలి. దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని, గురువు స్థాయికి శిష్యుణ్ణి తీసుకుని పోయేటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు నిజమైనటువంటి గురువుగా మనం ఎన్నుకోవాలి. గురువునందు కొన్ని విధమైనటువంటి లక్షణములు కూడాను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. గురువు విశాల హృదయుడై ఉండాలి, స్వార్థరహితుడై ఉంటుండాలి, పవిత్ర ప్రవర్తన కలిగి ఉంటుండాలి. ఈ లోపితనం అనేటువంటిది ఏమాత్రము ఉండరాదు. అతని యందు అసూయాభావము ఏమాత్రము అంకురించరాదు. సర్వుల యందు ఉండినటువంటి యొక్క సమత్వాన్ని తాను తెలిసి వర్తించాలి. అసూయ అనగా ఇతరుల యొక్క మంచిని చూచి తాను ఓర్వలేకుండా పోవటం మాత్రమే అసూయ కాదు. ఇతరుల యందు దోషములను వెతికేటువంటి యొక్క వ్యక్తియే అసూయాపరుడని చెప్పవచ్చు. అందువలనే భగవద్గీత యందు అర్జున, నీవు దోషములను వెతికేటువంటి మార్గంలో నువ్వు ప్రయత్నించద్దు, నీవు అనసూయుడు కమ్ము కాని అసూయుడు మాత్రం కారాదు. సామాన్యమైన మానవులు యందు దోషములు కనిపెట్టడానికి ప్రయత్నించినటువంటి వాడే అశూయుడైనప్పుడు దైవం యందు కూడా నువ్వు దోషములను వెతకడానికి ప్రయత్నించేటువంటి వాడు ఇంకెలాంటి వాడో మీరు గుర్తించాలి. మానవుని యొక్క సమస్త దుఃఖములకు మూల కారణము అసూయనే. ఈ అసూయను మనం ఏనాడు దూరము చేసుకుందామో ఆనాడే మనం అనుగ్రహానికి పాత్రులమవుతాం. మానవుని యందు ఉండినటువంటి యొక్క సర్వాంగములకు సమత్వమైనటువంటి ఏకత్వాన్ని బోధించి దివ్యత్వానికి ప్రయాణం సల్పాలి. లౌకిక దృష్టితో చూచి అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎన్నో సుఖ సంతోషములను అనుభవిస్తున్నారు. న్యాయము, ధర్మము, ప్రేమ అనేటువంటి యొక్క దివ్యమైనటువంటి గుణములతో వర్తించేటువంటి వారు అనేక బాధలకు గురి అవుతున్నారు. కన్ను మిన్ను కానని వానికి జీవితమంతా పన్నీరా, అన్యం పుణ్యం ఎరుగని వానికి కాలమంతా కన్నీరా. ఈ విధమైనటువంటి సందేహములు ప్రతి మానవులకు కలుగుతూనే ఉంటుంటాయి. కానీ తాత్కాలికమైనటువంటి యొక్క ఫలితములు మాత్రమే మనం ఆధారం చేసుకుని దైవభక్తి యందు దీనిని సమన్వయం చేసుకోరాదు. అది ఆ కాలకర్మ కారణ కర్తవ్యములకు మాత్రమే సంబంధించినటువంటిది, కానీ దైవత్వమునకు ఏమాత్రం కూడా సంబంధించినటువంటివి కాదు. మన కర్తవ్యాన్ని మన యొక్క ప్రవర్తనను సక్రమమైనటువంటి వాటిగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. దీనికే గురువు అనేటువంటి వాడు హెచ్చరిస్తూ వస్తుంటాడు. శిష్యునకు, శిష్య కన్నులనిచ్చినది ఎందుకు తెలుసా? అన్నీ చూచేటందులక. కాదు కాదు, దేవాది దేవుడవు కైలాసుని చూచేందుకురా. పొందుగా పాదములిచ్చినది ఎందుకో సందులు గొందులు తిరుగుటక. కాదు కాదు, భగవంతుని సన్నిధికి చేరేటువంటి నిమిత్తమై ఇచ్చాడు. తెలివినిదిచ్చినది ఎందుకు తెలుసా? కలిమిని సంపాదించుటక. కాదు కాదు, నగ్న సత్యం ఎరిగేందుకురా. దైవం యొక్క తత్వాన్ని మనం గుర్తించే కోసమని ఈ తెలివినిచ్చిండేది.
1: దట్ ఈస్ వై ఇట్స్ బీన్ గివెన్ టు యూ.
0: చదువు విద్యలనిచ్చినది ఎందుకు తెలుసా? పద్యము గద్యము పాడుటక లేక చదువుటక. గుణశీలుడవై స్వార్థము తీసి సంఘసేవలు చేయుటకోయ్. నిజముగా విద్యల యొక్క రహస్యమును కాని మన యొక్క ప్రవర్తన యొక్క రహస్యాన్ని కాని చక్కగా మనం గుర్తించుకుంటే మనకు ఈ బాధలు ఏమాత్రం కూడాను మనము బాధించవు. మన యొక్క మాటలను సరైనటువంటిగా మనము ఉపయోగపెట్టాలి. దైవం యొక్క గుణగణములను వర్ణించడానికి ప్రయత్నించాలి. ఈ విధమైనటువంటి యొక్క ప్రతి చర్యను కూడాను సరైన మార్గంలో మనం ఉపయోగించినప్పుడు మనకు గురువే అవసరం లేదు. మర్మమెరిగిన మరునిమిషంలో మనసే వారికి గురుడండి అన్నారు. త్యాగరాజు కూడా చెప్పాడు,

భగవంతుని యొక్క గుణగణములను కాని, భగవంతుని యొక్క సౌందర్యాన్ని కాని చూడని కన్నులు, వినని చెవులు ఏమి ప్రయోజనం అన్నాడు. దీనినే బొమ్మెర పోతన,

0: ఇలాంటి వారి పుట్టి ప్రయోజనం ఎందుకు అని పోతనామాచ్యుడు వర్ణించాడు. మన జన్మము, మన కర్మము, మన పుణ్యము సర్వము కూడాను దైవాధీనమైనటువంటిది. అట్టి దైవత్వాన్ని ఈనాడు మరచి మనము ఏదో లౌకికమైనటువంటి యొక్క భోగభాగ్యములు ఎందే దృష్టిని ఉంచుకోవటం చేత మనం అనేక విధమైనటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి కావలసి వస్తుంది. వ్యావహారికమునందు కూడాను పారమార్థికాన్ని అందించుకోవాలి. మనము ఏమి చేసినప్పటికీ దైవం యొక్క భావనగా మనము భావించాలి. కాశీలో పురపాలక సంఘం ఉండేటువంటిది. ఈ పురపాలక సంఘం వారు వీధి జ్యోతులు వెలిగించడానికి కొంతమందిని, వ్యక్తులను నియమించేటువంటి వారు. అందులో ఒక సాధకుడు తన కుటుంబ పోషణార్థమై వేరు మార్గము లేక ఈ యొక్క దీపములు వెలిగించేటువంటి వృత్తిలో తాను ఆధీనుడయ్యాడు. ఆనాడు విద్యుత్ దీపములు లేవు కనుక కేవలము తైలంతో అంటించి దానికి చుట్టూ ఒక విధమైనటువంటి గ్లాసును పెట్టేటువంటి వారు, గాలికి ఏ విధమైనటువంటి ఒక తొందరలు కలగకుండా ఉండాలని. అతను ప్రతి జ్యోతి దగ్గరికి వెళ్లేది, జానకి జీవన రామ్ కరోంగి తుమారికాం, జానకి జీవన రామ్ కరోంగి తుమారికాం. ఒక్కొక్క జ్యోతిని తుడుస్తూ తుడుస్తూ నీ పనే నేను చేస్తున్నా, నీ పనే నేను చేస్తున్నా అని ఆ జ్యోతులంతా పరిశుద్ధపరిచేటువంటి వాడు. అనేక వీధుల లోపల ఈ వ్యక్తి ఏ ఒక్క జ్యోతిని ఎంటిస్తున్నాడో ఆ వీధి మాత్రమే చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండేటువంటిది. ఈ సత్యాన్ని పురపాలక సంఘం వారు గుర్తించారు. అన్ని ద్వీపములు కూడాను మనం సమానమైనటువంటి రీతిగానే సృష్టింపబడినటువంటివి, కానీ ఈ యొక్క వీధిలో ఈ ప్రకాశమునకు కారణం ఏమిటని వారు కొంతవరకును పరిశోధనలు చేస్తూ వచ్చారు. పరమ భక్తుడు తన కర్తవ్యాన్ని భగవత్ప్రీత్యార్థంగా చేస్తూ వచ్చాడు కనుకనే ఇక్కడ జ్యోతులు కూడాను దేదీప్యమానంగా వెలుగుతూ వచ్చాయి. ఏదావాత దీని యొక్క అంతరార్థం ఏమిటనగా, సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమైనటువంటి రీతిగా మనము ఆచరించినప్పుడు ప్రతి కర్మలు ఎందు కూడాను ఎన్ని విధమైనటువంటి ఫలితములను, సుఖములనైనా ఆనందాన్నైనా మనం పొందడానికి అవకాశం ఉంటుంటుంది. కనుక మనము కేవలము జపధ్యానములు మాత్రమే ఉదన సాధనగా మనం భావించి వాటి ఎందు మాత్రమే శ్రద్ధను మనం అభివృద్ధి పరచుకోవటం ఇది సరైనటువంటి సాధన కాదు. ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తలచినా సర్వము కూడాను భగవత్ అర్పితమైనటువంటి భావములతోనే మనం ఆచరించటం మంచిది. అప్పుడు హృదయం పరిశుద్ధముగా మారుతుంది. పరిశుద్ధముగా ఉండినంత మాత్రమున్న ప్రయోజనం లేదు. ప్యూరిటీ, ప్యూరిటీ, ప్యూరిటీని మన గోకాకు కూడాను ఈ ప్యూరిటీని గురించి చక్కగా చెప్పాడు. పరిశుద్ధము, పరిశుద్ధము, పరిశుద్ధం ఉండినంత మాత్రమున్న మనకు ఫలితము ఫలిస్తుందా? ఒక అద్దము పరిశుద్ధంగానే ఉంటుండాలి. ఆ అద్దము లోపల మన ప్రతిబింబము పరిశుద్ధంగా కనిపించవచ్చు. పరిశుద్ధముతో పాటు స్థిరత్వం కూడా ఉంటుండాలి. అద్దము పరిశుద్ధముగా ఉంటుండి ఆడుతూ ఉంటే మన ప్రతిబింబం కూడా ఆడుతుంది. పరిశుద్ధముతో పాటు స్థిరత్వం కూడా ఉండినప్పుడే మన ప్రతిబింబం సుస్పష్టంగా మనకు గోచరమవుతుంది. కనుకనే స్లో అండ్ స్టడీ విన్ ది రేస్ అన్నారు. అనే హార్స్ రేస్ కాదు, మన లైఫ్ రేస్. స్థిరంగానూ ఉంటుండాలి, స్టడీగా ఉంటుండాలి. కనుక అనేక మంది నా హృదయం చాలా పవిత్రంగా ఉంటుండాలి అని మాత్రమే కొంత పిచ్చి పిచ్చిగా భావిస్తూ ఉంటారు. పరిశుద్ధంగా ఉండవచ్చును, కానీ చంచలంగా కూడా ఉంటుండాలి. ఆ చంచలత్వాన్ని కూడా లేకుండా చూసుకోవాలి. కాన్ఫిడెన్స్, ఈ స్థిరత్వం అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం పెంచుకోవాలి. భక్తి నిరంతరం కూడా చంచలముగా ఉంటున్నప్పుడు మనం సరి అయినటువంటి యొక్క ఆనందాన్ని మనం పొందలేము. ప్రతి వ్యక్తికి కూడాను కొన్ని విధములైనటువంటి కొన్ని నిర్ణయాలను తాను కలిగి ఉంటుండాలి. అట్టి నిర్ణయాలను మనం ఏనాదం నిర్మించుకోలేకపోయినప్పుడు మనం ఏమాత్రం కూడాను ముందంజ వేయలేము. అవతార పురుషులు కూడాను కొన్ని నిర్ణయాలను తాను నిర్ణయించుకొని వస్తుంటారు. కొన్ని హద్దులను కూడాను నియమించుకొని ఉంటుంటారు. కృష్ణుడు వచ్చాడు, దేనికోసం వచ్చాడంటే మూడు ప్రతిజ్ఞలు పట్టుకొని వచ్చాడు. ధర్మ సంస్థాపనాప్తాయ సంభవామి యుగే యుగే మోక్షయిష్యామి మాసుచ. ఈ విధమైనటువంటి యొక్క నిర్ణయాలు వారు పూర్వమే దాన్ని కొంతవరకు ప్రతిష్ట చేసుకుని రావటం చేతనే దాని నిర్ణయాలకు విరుద్ధమైనటువంటి మార్గమును వాడు అవలంబించకుండా పోతుంటారు. యోగక్షేమం వహామ్యహం, అందరి యొక్క యోగక్షేమము నేను చూడడానికి, ధర్మమును స్థాపించడానికి, మోక్షమును ఇవ్వడానికి నేను వస్తున్నానని మూడు విధమైనటువంటి ప్రతిజ్ఞలతో వచ్చాడు. రాములు కూడాను ఏక పత్ని, ఏక విల్లు, ఆ ఏక అంబు. అంతేకాదు, తాను నీవాడని ఒకపరి అన ఏవాడైనను నేను ఏలుదువాని. స్వామి, నేను నీవాడు అని ఎవరు చెప్తారో అలాంటి వారిని ఎవడైనా సరే నేను వాడిని ఏలుతాను అన్నాడు. దీనినే కృష్ణుడు కూడా ఉపయోగించాడు. ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. ఏ జనాం, ఏ జనుడైనా పర్వాలేదన్నాడు. అట్లనే ప్రతి ఒక్క దివ్యమైనటువంటి శక్తి స్వరూపులు కూడాను ఆ విధమైనటువంటి కొన్ని ప్రతిజ్ఞలతో తీసుకుని వస్తుంటారు. వారు దానిని మాత్రమే ఏ విధంగా కూడాను మార్పులు చేయకుండా చూసుకుంటుంటారు. స్వామి యొక్క ప్రేమతత్వం కూడాను అలాంటిది. స్వామి యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిది, నిర్మలమైనటువంటిది. స్వామికి ఇచ్చుకునేటువంటిది తప్ప పుచ్చుకునేటువంటిది ఎరుగడు. స్వామి చేయి ఎప్పుడు ఇట్ల పోతుంది కానీ ఈ విధంగా ఏనాడు కూడా పోలేదు. ఇంతేకాదు, నీవు నావాడవు అని నేను చెప్పిన తర్వాత వాడు నాకు ఎన్ని విధముల విరుద్ధమైన మార్గమును అవలంబించినప్పటికీ వారిని నేను వదలను. అయితే స్వామి నావాడు అని విశ్వసించినటువంటి వారు కొన్ని కష్టములకు, కొన్ని దుఃఖములకు, కొన్ని విచారములకు గురి అవుతుంటారు కదా. ఇవి స్వామివారనుకున్నప్పుడు వారికి కష్టములు ఎందుకు సంభవించాలి అని కూడా కొంత ప్రశ్న రావచ్చును. అయితే ఇవి తాము చేసుకునేటువంటి యొక్క కర్మల యొక్క ఫలితంగా వస్తున్నాయి. తమ యొక్క ప్రవర్తనను కూడాను సరి అయినటువంటిదిగా కూడాను ఉంచుకోవటానికి ప్రయత్నించాలి. ఆయన నీకు 100 సంవత్సరంలో ఆయువునిచ్చాను అని భగవంతుడు చెప్పిన తర్వాత నాకు 100 సంవత్సరంలో ఆయువు ఉన్నది కదా అని గర్వంగా తాను చెట్టునెక్కి కిందికి దుంకితే ఆయువు ఉండవచ్చును, కాలైనా ఎరిగి బాధపడవచ్చును కదా. కనుక ఆయువు యొక్క ప్రమాణమును పురస్కరించుకుని తన ప్రవర్తన కూడాను సక్రమమైనటువంటిదిగా తీర్చిదిద్దుకోవాలి. కనుక నేను మొట్టమొదట ఒక మాట ఇచ్చిన తర్వాత వారు నాకు ద్వేషులు కాని నేను అన్నే వారిని ద్వేషించను. వారు నన్ను పరిహసించినప్పటికీ వారిని నేను ప్రేమిస్తూనే ఉంటాను. నా మాట నేను కట్ట కడపటి వరకు కూడాను నేను పోషించుకుంటూ వస్తాను. ఏనాటికైనా వారు గుర్తించి ఈ మార్గంలో ప్రవేశించడానికి పుంజుకుంటారు. కాలకర్మ కర్తవ్యాల చేత కొన్ని విధమైనటువంటి మార్పులు జరగవచ్చును, కానీ అవి శాశ్వతాలు కాదు. కనుక నేను ఆ యొక్క ప్రవర్తనను పురస్కరించుకొని నా మనసు కూడా నన్ను మారుస్తూ నేను పోను. ఇది నా 2వ ప్రతిజ్ఞ. ఇంకా 3వది ఏమిటంటే, ఇది మంచిది, ఇది దేశ కళ్యాణమునకు సంబంధించినటువంటిది, ఇది సమాజం యొక్క క్షేమానికి పురస్కరించుకున్నటువంటిది అనేటువంటి విశ్వాసము గాఢముగా ఉండినప్పుడు ఎట్టి ఇక్కట్లు జరిగినప్పటికీ, ఎన్ని అడ్డములు చేసినప్పటికీ నేను దానిని వదలను. ప్రపంచమంతా దీనిని విమర్శించినప్పటికీ నా కాలు వెనుకకు రాదు, ముందుకే పోతుంది. ఈ 3 నా ప్రతిజ్ఞ. ముందుకు వేసిన కాలు వెనుకకు రాదు. ఇచ్చిన వాగ్దానము నేను తీసుకోను. నాది ఇచ్చుకోవటమే కాని పుచ్చుకోవటం లేదు. ఈ 3 ప్రతిజ్ఞలను నేను పూర్తి నేను దీన్ని ఫలింప చేసుకునేంత వరకు మాత్రము ఈ యొక్క దీక్షను నేను సాగిస్తూ పోతుంటాను. అప్పుడే ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని కూడా కొంతవరకును ఇతరులు అందుకొని వారు కూడా తగినటువంటి మార్గాన్ని అవలంబించడానికి ప్రయత్నిస్తారు. ఆదర్శమే ఈ దేశానికి ప్రధానమైనటువంటిది కాని ఆశలు మాత్రం కాదు. ఆశలు నేను ఉండవచ్చును, రేపు మారవచ్చును. ఆశయాలు జీవితాలు పోయినప్పటికీ ఆశయాలు మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటాయి. కనుక ప్రతి వ్యక్తి కూడాను ఆశయాలను కొంతవరకును ఫలింపచేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి. ఆదర్శ పురుషులు కావాలి, అనుష్ఠాన వ్యక్తులు కావాలి, ఆనందాన్ని ఆశించాలి. ఈ ఆనందం ఒక దైవత్వం ఉంది తప్ప అన్య మార్గంలో మనకు లభించదు. కనుక మనము ఈనాడు గురు పూర్ణిమ అనేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోవాలనుకున్నప్పుడు మన మనసును పూర్ణత్వంగా మనం మార్చుకోవాలి. నిశ్చలమైన నిర్మలమైనటువంటి యొక్క హృదయంగా మనం తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే ఈ పూర్ణత్వం మనకు ప్రాప్తిస్తుంది. ఎక్కడ చూచినా పూర్ణత్వం ఉంటుండాలి. ఇది పూర్ణము, అది పూర్ణము, పూర్ణమున ఉదయించు పూర్ణము, పూర్ణమున పూర్ణము తీసిన పూర్ణమే మిగిలి ఉండును. సమస్తము పూర్ణమే. కానీ మన యొక్క దృష్టి ఇంత పవిత్రంగా లేకపోవటం చేత సర్వము శూన్యంగా కనిపిస్తుండాలి. శూన్యమనేటువంటిది జగత్తులో ఎక్కడా లేదు. పూర్ణమే, పూర్ణమే, పూర్ణమే. కనుక మనం మానవత్వం అనేటువంటి రూపంలో దివ్యత్వాన్ని మనము ప్రకటింపజేయాలి. మానవుడు పవిత్రుడు. ఈ పవిత్రము అనేటువంటిది పదము లాటిన్ భాషలో నుంచి ప్రారంభమైంది.
1: ఈ లాటిన్ భాష లోపల విర్ర అనేటువంటి ఒక పదము నుండి పవిత్రం బయలుదేరింది. విర్రనగా మానవుడు అనే అర్థం కూడా. విర్రనగా మానవుడు, మానవత్వం పవిత్రము, పవిత్రము దాని యొక్క గుణము. మానవుడిగా ఉండి మానవత్వం లేకపోతే ప్రయోజనం లేదు. మానవుని కంటే మానవత్వం చాలా ప్రధానమైనటువంటిది. కనుక ఈ మానవత్వం ఏమిటంటే పవిత్రము అని. ఈ పవిత్రం ఎట్టిగా ఉండాలి? మనము చేసే పనుల్లో పవిత్రము, తలచే తలుపుల్లో పవిత్రము, చూచే చూపుల్లో పవిత్రము, చెప్పే మాటల్లో పవిత్రము, అంతా పవిత్రంగానే ఉంటుండాలి. దేహం ఒక పాత్ర, ఇంద్రియములు దీంట్లో రంధ్రములు. ఈ పాత్రలో మానవత్వం అనేటువంటి యొక్క పవిత్రతను మనం నింపినప్పుడు ఈ యొక్క రంధ్రములు అన్నింటి ఎందు కూడా పవిత్రమే రావాలి. ఒక పాత్రలో పాయసం నింపితే ఎక్కడ రంధ్రం కొట్టినా ఆ పాయసమే రావాలి, కానీ మరొక పదార్థం రావడానికి వీల్లేదు. కనుక మొట్టమొదట మానవత్వం అంటే ఏమిటంటే పవిత్రము అనేటువంటి సత్యాన్ని మనం ఈనాడు గుర్తించాలి. ఏ చర్యలు ఎందుకని అపవిత్రము రాకూడదు, అదే నిజమైనటువంటి మానవత్వం. అట్టి మానవత్వాన్ని మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే దివ్యాత్మ స్వరూపం అయిపోతాం మనం. అప్పుడు సర్వము ఒకటే అయిపోతుంది. వ్యావహారికం పారమార్థికం అనేటువంటి భేదమే ఉండదు. ప్రవృత్తి నివృత్తి అనేటువంటి భేదం కూడా ఉంటుండదు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చితే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వచ్చితే, అప్పుడే మనం నిజమైనటువంటి యొక్క పూర్ణమనేటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాం. అది నిజమైన గురు పూర్ణిమ. గురు, గు అనగా అంధకారం, రు అనగా తన్నివారణ, గురు అనగా అజ్ఞాన అంధకారం రూపుమాపేటి ఒక ఆనంద సంపూర్ణమైనటువంటి దినమే గురు పూర్ణిమ అని. అంతేకాని ఏదో మంత్రాన్ని ఇచ్చినటువంటి గురువులకు పాదపూజలు, ఈ దక్షిణాలు ప్రదక్షిణాలు ఇవన్నీ చేయటం కాదు గురు పూర్ణిమ యొక్క అంతరార్థము. మన యొక్క హృదయతత్వాన్ని పూర్ణత్వంగా మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి. కాన ఈ పవిత్రమైనటువంటి యొక్క గురు పూర్ణిమ దినము మనము దివ్యత్వాన్ని కొంతవరకు చింతించి మన పవిత్రతను పెంచుకొని మనము ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా కొన్ని విషయాలు మనము సహజంగా నిత్య జీవితంలో గుర్తించవలసిన ఉన్నాయి. మనం భక్తులము భక్తులమని భావిస్తున్నాం. భక్తి కలిగినటువంటి గుర్తులు ఏమిటి? ఒక జపములు చేయటమా? కాదు. ధ్యానము చేయటమా? కాదు. భజనలు చేయటమా? కాదు. ఇంకే విధమైనటువంటి యొక్క సత్కార్యములు చేయటమా? కాదు. షోడశోపచారములంతా ఉంటుంటాయి. ఇవన్నీ కూడా నువ్వు భక్తి చిహ్నములు కాదు. ఇవన్నీ పవిత్రమైన కర్మలని చెప్పవచ్చు, చర్యలని చెప్పవచ్చు. అయితే భగవంతునిపై కలిగినటువంటి పూర్ణ ప్రేమతత్వమునకే నిజమైన భక్తి అని పేరు. లౌకిక వాంఛనను మనసులో నింపుకొని ఆ వాంఛనను ఫలసిద్ధి నిమిత్తమై మనం ఆచరించేటువంటి యొక్క సత్కర్మలన్నీ కూడా నువ్వు భక్తికి సంబంధం కాదు. నీవే శాశ్వతం కాదు. నీవు ఆచరించినటువంటి యొక్క కర్మల యొక్క ఫలితం ఏ విధంగా శాశ్వతమవుతాయి? ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలు తాత్కాలికంగా మనం పొందినప్పటికీ అవి కొంతకాలం ఉండేటువంటివి, కానీ అవి శాశ్వతములు కాదు. భగవంతుని దగ్గర నుంచి మనం పొందవలసినటువంటిది నిత్య సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి విషయాలను మనం పొందాలి. తాను శాశ్వతమైనటువంటి వాడు కనుక తన ఫలితం కూడా శాశ్వతమైనటువంటిదిగా ఉంటుండాలి. అతను సత్యస్వరూపుడు కనుక మనము సత్య మార్గమునే అవలంబించాలి. త్యాగరాజు కూడా అదే చెప్పాడు. అతడేరా దైవము, ఎలాంటి వాడు దైవం అంటే ఆడిన మాటను తప్పని వాడు, ఆచంద్రార్కముగా ఉండి కీర్తిని పొందినటువంటి వాడు, ఆచంద్రార్కంగా కీర్తిని పొందినటువంటి వాడు. అలాంటి యొక్క కీర్తిని మనం కూడా ఆచంద్రార్కంగా ఉంటుండాలి. ఆడిన మాట తప్పనిటువంటి వాడుగా ఉంటుండాలి. అతనే పవిత్రుడు అన్నాడు. ఇంకా కొన్ని విషయాల్లో మనం యోచన చేసుకుంటే దీనికి ఆరోగ్యము అన్నారు. ఈ ఆరోగ్యం అనేటువంటిది ఆనందానికి ఒక లక్షణం. ఈ ఆనందం అనేటువంటిది ఆరోగ్యమునకు ఏమి సంబంధం ఉంటుండాలి? ఆంగ్లో సక్సన్ అనేటువంటి ఒక పదం ఇది వచ్చిండేటువంటిది ఆరోగ్యం. దీనికి హేగిన్ అనేటువంటి పదం నుంచి వచ్చిండాలి ఈ ఆరోగ్యము. హేగిన్ అనగా ఏమిటంటే పరిపూర్ణత అని పవిత్రము అని రెండు అర్థములు. ఏది ఆరోగ్యం పరిపూర్ణతగా ఉంటుండాలంటే చేతులు కాళ్ళు పరిపూర్ణతగా ఉండాలా? కాదు కాదు. సర్వం కూడాను దేహము మనసు ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే మానవత్వం. కనుక ఈ మూడు కూడాను పరిపూర్ణంగా ఉంటుండాలి. శరీరము లోపల ఏ విధమైనటువంటి అంగహీనం కానీ ఏ విధమైనటువంటి యొక్క రోగములకు కానీ అవకాశం ఉండకూడదు. కనుక శరీరం కూడాను పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటుండాలి. మనసు కూడాను పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటుండాలి. ఏ విచారములు కానీ ఏ దుఃఖములు కానీ ఏ విధమైనటువంటి కష్టములు కానీ ఇందులో అవకాశం అందించరాదు. ఎందుకనగా అన్ని కూడాను కదిలిపోయేటువంటివే కాని శాశ్వతమైనటువంటివి కాదు. కనుక ఏ దుఃఖం వచ్చిందన్నా కూడాను కొంతసేపు ఉండవచ్చును, లేక కొన్ని దినములు ఉండొచ్చును, తదుపరి అది అంతర్ధానమైపోతుంది. కనుక ఏవి కూడాను శాశ్వతం కాదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ కష్టానికి మనం లొంగము, ఏ దుఃఖానికి మనం ఏమాత్రము లక్ష్యము చేయము. చంద్రమా మనసోజాత చక్షో సూర్యో అజాత అన్నారు వేదమునందు. చంద్రమా మనసోజాత అనగా ఏమిటి? ఈ మనస్సుకు చంద్రునికి ఒక సన్నిహిత సంబంధం ఉంటుండాలి. ఈ యొక్క ప్రకాశించేటువంటి యొక్క చంద్రునకు మధ్యలో ఎన్నో క్లౌడ్స్ మేఘములు వస్తుంటాయి. ఈ మేఘములంతా వచ్చిపోయేటువంటివే కాని చంద్రునికి ఏమాత్రమో సంబంధం లేదు. అదే విధంగా మన మనసు లోపల కలిగేటువంటి కలతలకు కానీ కల్లోలములకు కానీ మేఘములుగా మనం భావించి దీనికి వచ్చిపోతుంటాయనేటువంటి యొక్క సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి. ఇది ఎప్పటికి కూడాను మార్పు చెందనటువంటిది. దీన్ని మనము పరిశుద్ధం చేసుకోవటానికి కానీ ఇంకే విధమైన ప్రయత్నపూర్వకంగా దీన్ని పూర్ణత్వం గావించుకోవటానికి కానీ చేసుకునేటువంటిది కాదు. ఇది ఎప్పుడు పరిపూర్ణంగానే ఉంటుండాలి, ఎప్పుడు ప్రకాశవంతంగానే ఉంటుండాలి, ఎప్పుడు చైతన్యవంతంగానే ఉంటుండాలి. కనుక ఈ యొక్క హెగిన్ అనేటువంటి యొక్క పదమునకు ఉండినటువంటి అర్థం ఏంటి? పరిపూర్ణత. ఈ పరిపూర్ణుడైనటువంటి వాడు మానవుడు కనుక వాడు నిరంతరం కూడాను పరిపూర్ణత్వాన్ని అనుభవించాలి. ఇలాంటి పరిపూర్ణత్వంతో మనము పవిత్రమైనటువంటి రీతిగా మనం ఉండినప్పుడే మానవత్వం అనేటువంటి విలువ మనకు రాణిస్తుంది. కనుక మానవుని యందు మానవత్వాన్ని వికసింపజేసుకుని ప్రకటింపజేసుకుని ప్రకాశింపజేసుకోవటమే ఈనాటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థమని మనం గుర్తించాలి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని అందరి ఎందుకూడను భగవంతుని యొక్క అంశమే ఉన్నదనేటువంటి విశ్వాసాన్ని దృఢం చేసుకుని ఎవరినీ బాధించకుండా ఎవరిని కూడాను నొప్పించకుండా చూసుకోవటానికి తగిన కృషి చేయాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రవర్తనలు మనం కలిగినప్పుడే భక్తులము అని చెప్పుకోవడానికి అర్హులమవుతాం. కానీ ఈనాడు మన యొక్క శాంతము, ఈనాటి సత్యము ఒక పూజ రూములకు మాత్రమే హద్దులో నిలిచిపోతుంటుండాలి. ధ్యానమందిరంలో ఉండినంత వరకు, పూజ రూములో ఉండినంత వరకు ఏదో ప్రశాంతంగా ఉండినట్టుగా, చిరునవ్వు చిందులు దొక్కుతూ ఉండినట్టుగా మనం నటన చేస్తాము. బయట వస్తానే ఇంకా దుర్వాసన క్షేత్రములు, దుర్వాసన యొక్క ఒక పనులు మనం ప్రకటిస్తూ వస్తుంటాము. భగవద్గీతలో చెప్పినప్పుడు చెప్పినట్టుగా ఎప్పుడు కూడాను సతతం యోగినః, నిరంతరము మనము ఈ యొక్క యోగిగానే మనం ప్రయత్నించాలి. యోగి అనగా ఏమిటి? ఎప్పుడు శాంతంగానే ఉంటుండాలి. మనం ఓంకారం చెప్పిన తర్వాత, కొన్ని భజనలు చేసిన తర్వాత శాంతి శాంతి శాంతి అంటున్నాం. ఎందుకు మూడు పర్యాయము శాంతి చెప్తున్నాం? రెండు పర్యాయము చెప్పొచ్చును కదా, లేక నాలుగు పర్యాయము చెప్పొచ్చును కదా, మూడు పర్యాయములు ఎందుకు మనం చెప్పవలసి వచ్చింది? ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికంగా శాంతి, శారీరకంగా శాంతి, మానసికంగా శాంతి, ఆత్మరీతిగా శాంతి. ఈ మూడు కూడా శాంతంగా ఉండినప్పుడే మనం సరి అయినటువంటి పూర్ణత్వాన్ని పొందగలిగినట్టు అనుమవుతాం.
2: బాడీ మైండ్ అండ్ ఆత్మ
1: ఎందుకు కూడాను మనం ప్రశాంత చిత్తులై ఉంటుండాలి. శరీరము మార్పు చెందేటువంటిది, జీర్ణించేటువంటిది, గ్రహించేటువంటిది. ఇలాంటి దీనికోసమై మనం కలిగినటువంటి కష్టములకు నష్టములకు మనం విచారించనక్కర్లేదు. భక్తులమైనటువంటి వారు మనం ఇంత మాత్రమైనా నిగ్రహించుకునేటువంటి శక్తిని సాధించుకోకుండా పోతే ఇంకా దేనిని మనం సాధించగలం? విగ్రహాన్ని సాధించినటువంటి వ్యక్తే అనుగ్రహాన్ని కూడా సాధించగలడు. మన హృదయాన్ని భగవంతునికి సూటిగా పెట్టాలి. కుంభవర్షం కురుస్తా ఉంది, వర్షములో కుండను పెట్టాము, కానీ ఆ మూతిని వర్షానికి సూటిగా పెట్టినప్పుడే ఆ వర్ష బిందువులు కొన్నైనా ఆ పాత్రలో చేరుతాయి. కుంభవర్షం కూర్చున్నా కుండను బోల్డించి పెట్టేస్తే ఒక్క చుక్క అయినా మనకు లభించదు. ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినప్పటికీ ఆ ప్రార్థన సాధన అనేటువంటి వర్షంలో మన హృదయాన్ని సూటిగా పెట్టినప్పుడే అందులో అనుగ్రహం అనేటువంటి బిందువులైనా కొన్ని మనకు లభిస్తాయి. అట్లు కాకుండా చిత్తం శివుడిపైన, భక్తి చెప్పులపైన అని దానిపైన పెట్టుకుంటే మనకి ఏ రీతిగా ఫలితం వస్తుంది? ఏకం చెయ్యాలి. ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తనను కొంత మార్పు చేసుకోవటానికి కృషి చేయటము సాధకుల యొక్క ప్రధానమైన కర్తవ్యము. మానవుడంటే కేవలం శరీరం కాదు, మనసే. మనసంటే ఏమిటి? కేవలం ఆలోచనల యొక్క చేరికని. ఆలోచనలంటే ఏమిటి? మన ప్రవర్తనల యొక్క ఫలితములే. కనుక ప్రవర్తనలు చక్కగా ఉండినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది. ఈనాడు దేశం ఉండవలసిన రీతిగా లేదనుకుంటే కారణమేమిటి? మానవుడు ఉండవలసినటువంటి రీతిగా లేడు. మానవుని ప్రవర్తన మంచిగా ఉంటుంటే దేశం ఉండవలసిన రీతిగానే ఉంటుంది. మొట్టమొదట మన ప్రవర్తనను, మన నడతలను, మన ఆచారాన్ని సక్రమమైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలి. ఈ విధమైనటువంటి యొక్క చర్యలు సక్రమమైనట్టుగా ఉండి, సాత్వికమైనట్టుగా ఉండి, సన్మార్గమైనట్టుగా ఉంటుండి, సరైన మార్గంలో మనం నడపాలంటే దైవ చింతనను మనము అభివృద్ధి గావించుకోవాలి. నిరంతరము దైవ చింతన మనం చెయ్యాలి. నోటితో పాటు హృదయాన్ని కూడా చేర్చి మనము దైవ చింతన చెయ్యాలి. మనం పాట పాడుతుండే సమయంలో తపల ఒకవైపున, శృతి ఒకవైపున, హార్మోని ఒకవైపున పెట్టుకుని మూడింటిని ఏకం చేసి మనం పాట పాడుతున్నాం. అదే విధంగానే నోటితో పాట, హృదయంతో భావము, ఆత్మతో ఆనందము మూడింటిని ఏకం చేసినప్పుడే త్రిపుటి అయిపోతుంది. మూడింటిని ఏకం చేసి మనం భజన చెయ్యాలి. అంతేకాని తపలా సరిగా వేస్తున్నారా లేదా, మన శృతి సరిగా ఉందే లేదా అని పాట పాడుకుంటూ శృతి వైపున మనసు పెట్టుకుని ఉంటారు. ఈ విధంగా పాడితే ప్రయోజనం లేదు, మూడు ఏకమైపోవాలి. భజన అని చెప్తూ వచ్చారు. కీర్తనం ఇది సంకీర్తనం అన్నారు. సంకీర్తన అనగా ఏమిటి? ఏకాంతంగా హృదయాన్ని విప్పి స్వేచ్ఛగా దైవాన్ని స్తుతించటమే. అప్పుడే మద్భక్త యత్ర గాయంతి ప్రతిష్టామి నారదాన్, ఎవరు నన్ను గురించి గానం చేస్తుంటాడో అక్కడ నేను ప్రతిష్ట అయిపోతుంటానన్నాడు. కనుక మనము భావాన్ని పరిశుద్ధం చేసుకుని, మాటను భావాన్ని హృదయాన్ని చేర్చుకుని దైవ ప్రార్థన చేయటానికి పూనుకోండి.

ఇంతవరకు మీరు భగవాన్ బాబావారు 1984 సంవత్సరం జూలై 13వ తేదీన గురుపూర్ణిమ పర్వదిన సందర్భంగా భక్తులకు ప్రసాదించిన దివ్య ప్రసంగాన్ని విన్నారు. మరొక స్వామి ఉపన్యాసంతో మళ్లీ రేపటి ప్రేమామృతంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.

నీవు మానవదేహం ధరించిన దైవానివి. నీలో ఉన్న ఆత్మయే దైవత్వం. ఆత్మప్రభావమే నీలో ఉన్న దైవగుణ సంపద. నీకు అపకారం చేసిన వాడు దుర్మార్గుడని భావిస్తావు, కాని తిరిగి నువ్వు అతడికి అపకారం చేస్తే నువ్వు ఆ దుర్మార్గుడి స్థాయికి దిగిజారిన వాడవవుతావు. అపకారికి నుపకారము, నిపమెన్నక చేయువాడు నేర్పరి అన్నది నీతివాక్యం. అపకారికి ఉపకారం చేయటం అనే దైవగుణ ప్రభావం ద్వారా, ఆత్మతత్వ ప్రబోధ ద్వారా నిన్ను నీవు ఉన్నత స్థాయికి చేర్చుకుంటావు. దీని ఫలితంగా నీకు అపకారం చేసిన వ్యక్తికి పశ్చాత్తాపం కలిగి మానసిక పరివర్తన రావచ్చు. ఆత్మతత్వ ప్రబోధను అనుసరించటం వలన నీకు అమితమైన మానసిక శాంతి లభిస్తుంది. అదేవిధంగా నిన్ను అగౌరవపరచిన వ్యక్తిని నీవు హృదయపూర్వకంగా గౌరవించటం వల్ల ఆత్మశక్తిచేత ప్రభావితుడు అవుతావు. నీ చర్య సమాజానికే సందేశం. ఉపకారికి అపకారం చేయటం కలియుగ ప్రభావమైన రాక్షసత్వం. దాని దుష్ఫలితం అనివార్యం అన్నారు బాబా.

అవతరించుటు అనుటలో అర్థమిదియే అన్న బృహత్ శీర్షికతో కొనసాగుతున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు ప్రసార విభాగం జరుపుకుంటున్న దశమ వార్షిక సంభ్రమ సూచకంగా గత 6 రోజులుగా ప్రసారమవుతున్న ప్రత్యేక కార్యక్రమ వాహినిలో ఈరోజు 7వ రోజు. భగవాన్ అవతారోద్యమ దీప్తుల్ని స్పృశిస్తూ దశాబ్ద కాల ప్రమాణపూర్వకంగా కొనసాగుతూ ఈరోజు భగవాన్ సాకారంగా అవనీసంచారం చేసిన చిత్త చివరి దశాబ్దమైన 2001 నుండి 2011కి చేరుకున్నాం. ఈ దశాబ్దంలో ఎన్నో అత్యద్భుత సంఘటనలు జరిగాయి. భగవాన్ తమ సాకారతత్వం నుండి నిరాకారత్వానికి, సగుణత్వం నుండి నిర్గుణత్వానికి, సిద్ధస్వరూపం నుండి శుద్ధ అరూపానికి మరలిన దివ్య ప్రయాణానికి వేదికైనది ఈ దశాబ్దమే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. పరతత్వం పరిపూర్ణమైనది, ప్రపంచత్వం కూడా పరిపూర్ణమైనదే. పరిపూర్ణము ప్రపూర్ణము అయిన సచ్చిదానంద స్వరూపం నుండి, పరిపూర్ణము ప్రపూర్ణము అయిన సచ్చిదానంద తత్వం నుండి పరిపూర్ణమైన ప్రపంచం ఆవిష్కృతమైంది. కాబట్టి పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసినా పూర్ణతకు భంగం వాటిల్లదు. సాకారత్వం నిరాకారత్వానికి మరలినా, ఉపాస్య బ్రహ్మం జ్ఞేయ బ్రహ్మంగా నిలిచిపోయినా, నిత్య చైతన్య స్వరూపం శుద్ధ చైతన్య అరూపంగా నివర్తిల్లినా, అది విశ్వవ్యాప్తమైన సత్యసాయి విశ్వ ప్రేమతత్వం, కేవల సాధనాపూర్వకంగా అందుకోగలిగే అంతర్ముఖత్వం, అదే సాయి నిజతత్వం. ఎస్ఏఐ సాయి అంటే సీ ఆల్వేస్ ఇన్సైడ్.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాదరమైన నమస్కారం. సాయిరాం. నేను సాయిని తెలియము నిక్కముగను, మమత బాయము యత్నముల్ మానుకొనుము. భాసె మీకు నాతోడి సంబంధమింక, కాదు నన్పట్ట మరియెట్టి ఘనునకైనా. ఇది స్వామి ఇచ్చిన మొట్టమొదటి పద్యం. ఒక విధంగా తన కుటుంబం నుంచి తాను బయటికి వస్తూ, నేను ఒక కుటుంబానికి సంబంధించిన వాణ్ణి కాదు, ఈ సర్వ విశ్వానికి సంబంధించిన వాణ్ణి అని చెప్పే ఒక ప్రయత్నంలో స్వామి ఇచ్చిన మొట్టమొదటి పద్యం. ఇక్కడ సూచన చూస్తే అండి, రెండు మాటల్లో మనం చూడొచ్చు స్వామి చెప్తున్న విషయం. నేను సాయిని అన్నది తత్వము, సాయితత్వము అంటే ఈ విశ్వానికి అమ్మా నాన్న వంటి తత్వం. సా మా సా మాయి, కాబట్టి సాయి ఆ విధంగా అయింది. ఇక నన్పట్ట మరియెట్టి గనులకు సాధ్యము కాదు అండంలో అర్థం ఏంటంటే, ఇది మానవ ప్రయత్నంతో తెలుసుకునేది కాదు, ఇది సర్వ నిండి ఉన్న తత్వము అని. కాబట్టి చెప్పకనే తనెవరో చెప్పిన ఈ పద్యం ద్వారా స్వామిని మనం తలుచుకుంటూ ఈనాటి ఈ పూర్వ మద పూర్ణమిదం అన్న ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాము. మిగతా ఎన్నో విషయాలు ఇందులో చెప్పుకునే ముందర, నా పేరు శివకుమార్. ఈ కార్యక్రమంలో నేను ఒక వక్తగా ఉన్నాను. నాతో పాటు ఇక్కడ ఈ ప్యానెల్లో ఉన్న ఆయన ఐఎస్ఆర్ రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, మీ గురించి మీరు ఏమైనా చెప్తారా?
1: సాయిరామండి, నా పేరు ఐఎస్ రామకృష్ణ. నేను పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ లో 1990 నుంచి 93 వరకు కూడా బిఏ ఎకనామిక్స్ చదివాను. ఈరోజు ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి పూర్ణమద పూర్ణమిదం అనేటువంటి శీర్షికలో జరుగుతున్నటువంటి ప్యానల్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది స్వామి నాకు ఇచ్చినటువంటి ఒక మహద్భాగ్యంగా భావిస్తున్నాను.

మనం విన్నాం కదండి వేదస్వస్తి శాంతివచనం పూర్ణమద అని. స్వామి తాను ఎవరు అని మనకి నేను సాయిని అని తెలియము అన్నప్పుడు కేవలం మనం సాయి అంటే ఒక శరీరము లేక ఒక నామం అనుకుంటాం. కాని పూర్ణమదం అన్న శాంతిమంత్రం మనకి ఏం చెప్తోంది అంటే, అది బ్రహ్మము, అది పూర్ణము, ఇది పూర్ణము,

0: చెప్తోంది అంటే అది బ్రహ్మము, అది పూర్ణము, ఇది పూర్ణము. పూర్ణంలోంచి పూర్ణం తీసేస్తే పూర్ణము, పూర్ణంకి పూర్ణం కలిపినా పూర్ణము. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మనకి వరల్డ్లీ మ్యాథమెటిక్స్ అంటాం. ఈ మ్యాథమెటిక్స్ లో ఒకటి ఒకటి కలిపితే రెండు అవుతుంది, ఒకటిలోంచి ఒకటి తీసేస్తే సున్నా అవుతుంది. దీని ద్వారా మనకు అర్థమయ్యేది కాదు ఈ స్పిరిచువల్ మ్యాథమెటిక్స్. మనకు ఉపమానాలు చెప్పుకోవాలంటే ఒక జ్యోతి, ఒక జ్యోతి నుంచి ఇంకో జ్యోతి వెలిగిస్తే మొదటి జ్యోతికి ఏమీ కావట్లేదు. ఇది ఒక అర్థం. అందువల్లే జ్యోతి స్వరూపం అంటాం భగవంతుణ్ణి. ఇటువంటిది చాలా తక్కువ ఉపమానాలు ప్రపంచంలో ఉంటాయి. ఒక దాని నుంచి ఒకటి తీసేస్తే అది అదే విధంగా మిగిలి ఉండడం అనేది స్వామి తత్వం అనే చెప్పుకోవడంలో అర్థం ఏమిటంటే అండి, ఎంత ప్రేమ ఎంత కరుణ పంచినా కూడా అది అదే విధంగా సంపూర్ణ తత్వంగా ఉంటుంది. కాబట్టి ఆ తత్వం మనది అని అనుకుంటే అది ఎట్లా మనం వేరే వారికి కూడా పంచచ్చు అన్న ఒక భావం వస్తుంది. స్వామి తన గురించి ఏం చెప్తారో స్వామి మాటల ద్వారానే ఇక్కడ విందాం.
1: బ్రహ్మస్వరూపులారా, విత్తనము భూమిలో నాటినప్పుడు దీని నుండి మొక్క బయలుదేరి క్రమక్రమేణా పెద్ద వృక్షంగా రూపొందుతూ ఉంటుండాలి. ఈ మొక్క యందు కొమ్మలు వేరు, రెమ్మలు వేరు, పువ్వులు వేరు, ఆకులు వేరు, ఫలములు వేరుగా కనిపిస్తూ ఉంటాయి. కాని వీటి వినియోగము కూడాను వేరువేరు రీతిగా మనము ఉపయోగిస్తున్నాము. అయితే ఇవన్నీ కూడాను మట్టి యొక్క వేరు స్వరూపములే. ఆకులు మట్టియే, కొమ్మలు మట్టియే, రెమ్మలు మట్టియే, పువ్వులు మట్టియే, ఫలములు కూడాను మట్టియే. త్రాడు యొక్క విషయము తెలియనటువంటి వ్యక్తి త్రాడును చూచి పామని కేవ్వున కేక వేస్తాడు. మరు క్షణమునందే మరొక వ్యక్తి వచ్చి ఇది పాము కాదు త్రాడు అని అతని భయాన్ని నివారణ చేస్తాడు. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మొదటి వ్యక్తి ఇది త్రాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించి తన భయమును వేరుపరుచుకుంటాడు. పూర్వము తాను చూడక పూర్వము త్రాడే, చూచి పామని భయపడినటువంటిది త్రాడే. ఇది పాము కాదు ఇది త్రాడు అని మరొకరు చెప్పినప్పుడు దీన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు కూడా త్రాడే. ఈ త్రాడే బ్రహ్మ. కాని అజ్ఞాని అనేటువంటి వ్యక్తి దీనిని జీవేశ్వర ప్రకృతి అనేటువంటి సత్వముగా విశ్వసించాడు. కాని ఒక జ్ఞాని వచ్చి ఇది పాము కాదు త్రాడు అని, ఇది ప్రకృతి కాదు ఇది బ్రహ్మనే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ ఉంటాడు. జగత్తునందు సర్వత్రా కూడాను మనకు కనిపించినటువంటి దృశ్యమంతా కూడాను బ్రహ్మస్వరూపమే. కానీ కొంతమంది బ్రహ్మ ఎక్కడ మేమెక్కడ, మేము సామాన్యమైనటువంటి మానవులుగా మేము జీవిస్తున్నాము, బ్రహ్మ సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమయుడు అనేటువంటి రీతిగా వర్ణిస్తూ ఉంటారు. కాదు కాదు, ఆ దివ్యత్వమైనటువంటి, ఆ సర్వశక్తిమయమైనటువంటి, సర్వజ్ఞమైనటువంటి ఆ బ్రహ్మనే నీవు. ప్రకృతి యొక్క భావము చేతనే నీవు కేవలం మానవునిగా భ్రమిస్తున్నావు. భగవంతుని ప్రత్యేకంగా చూడాలని నీవు ఆశిస్తున్నావు. పశ్యన్న పిచా నపశ్యతి మూఢో మూఢో. నీవు చూచినదంతైనూ బ్రహ్మనే, నీవు అనుభవించినదంతైనూ బ్రహ్మనే, కాని నీవు బ్రహ్మను చూడాలని ఆశిస్తున్నావు. ఇది ఎంత భ్రమ! కాని ఈ సత్యాన్ని ఏ మానవుడు కూడాను అంత త్వరగా విశ్వసించడు. సముద్రం ఉంటున్నది. ఈ సముద్రములో అసంఖ్యాకములైనటువంటి ఒక అలలు బయలుదేరుతున్నాయి. అయితే ఈ అలల నుండి నురుగు కూడాను ఆవిర్భవిస్తుండాలి. మన దృష్టి అందు సముద్రం వేరు, అలలు వేరు, నురుగు వేరుగా మనము విశ్వసిస్తున్నాము. కాదు కాదు, ఈ మూడు కూడాను ఒక్కటే. ఏ సముద్రమునందు ఉన్నటువంటి గుణములో తడి, చలి, చల్లదనము, ఇవి అలలు ఎందు కూడా ఉంటున్నది. ఈ సముద్రం యొక్క రుచియే అలలు ఎందు కూడాను మనకు గోచరమవుతుండాలి. కనుక ఈ సముద్రమునకు అలలకు ఉండినటువంటి ఒక సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి మనం విచారించాలి. అగాధమైనటువంటి సచ్చిక్ ఆనందమనేటువంటి సముద్రం నుండి

0: జీవరాశులు అనేటువంటి అలలు ఆవిర్భవిస్తున్నాయి. దైవము సత్య జ్ఞానమనంతం బ్రహ్మ అనేటువంటి యొక్క తత్వంలో ఉండినప్పుడు మానవుడు సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపంలో ఉంటున్నాడు.
1: ఇంత మంచి స్వామి స్పీచ్ ఇప్పుడు మనం విన్నాం కదా. ఈ స్పీచ్ విన్న తర్వాత ఒక మంచి ఒక ఎపిసోడ్ నాకు జ్ఞాపకం వస్తుంది. పాత రోజుల్లో స్వామి చిత్రావతి నదికి భక్తుల్ని తీసుకెళ్లేటటువంటి సందర్భాల్లో ఒకప్పుడు ఒక ఫేమస్ జియాలజిస్ట్ స్వామిని భక్తుడు కాకపోయినప్పటికీ స్వామి దర్శనం కోసం వచ్చినప్పుడు స్వామి ఆయన్ని కూడా చిత్రావతి నదిలోకి తీసుకుని వెళ్లి అక్కడ జరిగేటటువంటి సందర్భంలో స్వామి మట్టిలో నుంచి ఒక రాతి కృష్ణుడి విగ్రహాన్ని సృష్టించి బయటికి తీసి చూపించారు ఆయనకి. బీయింగ్ ఎ జియాలజిస్ట్ ఆయనకి కూడా చాలా ఆశ్చర్యం వేసింది ఇది ఎలా జరిగింది అని. అప్పుడు స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని ఆ రాతి విగ్రహాన్ని చూపించి దానికి ఉన్నటువంటి ఆ పెడస్టల్లోంచి ఆ రాతి విగ్రహాన్ని గిల్లి స్వామి ఆ జియాలజిస్ట్ కి, ఆయన పేరు కూడా డాక్టర్ రావు గారని, ఆయనకి ఆ మట్టిని ఆ రాతి ముక్కని స్వామి ప్రసాదంగా ఇచ్చినప్పుడు అది చాలా స్వీట్ గా అనిపించింది అనమాట. అప్పుడు స్వామి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ తీయదనమే దైవత్వము అని చెప్పి చెప్పారన్నమాట. దీని ద్వారా మనకి అర్థమవుతుంది ఏంటంటే ప్రతి ఒక్క అణువులోనూ కూడా స్వామి భగవంతుడు ఉన్నారు అని చెప్పి స్వామి చక్కగా ఆ జియాలజిస్ట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఆయన స్వామికి పాదాంక్రాంతులు అవటం, అప్పటి నుంచి స్వామి యొక్క భక్తులుగా మారిపోవటం జరిగింది.
2: చాలా బాగుంది. మనం అప్పుడప్పుడు ప్రహ్లాదుడి చరిత్ర వింటూ ఉంటే ప్రహ్లాదుడు మన భక్త పోతన తెలుగులో రాసినట్టు అంత అందంగా చక్కగా రాసిన పద్యాలు ఇందుగలడు అందులీడన సందేహం వలదు. మనం ఇప్పుడు ఇంచుకి స్వామి అంటూ ఉంటాం. సో కానీ ఇది స్వామి చెప్పిన దాంట్లోంచి బ్రహ్మాండ తత్వం బ్రహ్మతత్వం ప్రతి చోట నిండి ఉన్నారు అన్నది మనము ప్రాక్టికల్ చేసుకోవడమే మన జీవితంలో అతి ముఖ్యం అన్న భావం చక్కని ఎగ్జాంపుల్స్ తో స్వామి చెప్పారు. అదే విధంగా చక్కని మిరాకల్స్ మీరు చెప్పారు తర్వాత స్వామిది. స్వామి ఎటువంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చారంటే తాడుపాము గురించి కూడా మనకు గుర్తు చేశారండి. ఈ తాడుపాము ఏమన్నారు, తాడు ఉంది కానీ పాము అని అనుకున్నారు, పాము అనుకున్నంత మాత్రం అది పాము కాలేదు, ఇది తాడు అని తెలిసిన తర్వాత కొత్తగా తాడుగా మారలేదు అది. ఎంత చక్కగా స్వామి చెప్తూ వచ్చారంటే, అంటే ఎప్పుడు అలాగే ఉంది. మీరు చెప్పిన దానికి కనెక్ట్ చేయాలంటే నాకు అనిపిస్తుంది ఆ ఏది తత్వం అయితే దాంట్లో ఉందో స్వామి అది మట్టి కాదు, అది చేసిన విగ్రహము కాదు, అది తినడానికి ఇచ్చిన తర్వాత తీయగైన బెల్లము కాదు, ఎప్పుడు అది బ్రహ్మస్వరూపమే. అది బ్రహ్మంగానే స్వామి చూస్తున్నారు, ఆయన బ్రహ్మము బ్రహ్మంగానే చేశారు. చూస్తున్న వాళ్ళకి మాత్రం ఓహో ఇక్కడ మట్టి, మరి మట్టి తీయగా ఉండకూడదు కదా, రాయి తీయగా ఉండకూడదు కదా అని మనం ఆపాదించుకున్నది. మనం అట్లా ఆపాదిస్తే స్వామి అంటున్నారు ఇది మీరనుకుంటున్న తప్ప అది ఉన్న తత్వం ఎట్లా ఉందని అంచుపెడుతున్నారు. అయితే పంచభూతాలు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి స్వామి అప్పుడప్పుడు చేయి చూపెట్టి చెప్పేవారు కదండి మనకి, స్టూడెంట్స్ కి చెప్తూ ఉండేవారు అంతా ఇందులోనే ఉంది అని చెప్పేవారు. కాబట్టి అంతా ఆ శక్తి ఆ చేతిలోనే ఉంది, ఆయన ఏదైనా చేయగలరు. కాబట్టి ఆయన ఏమంటూ ఉంటామండి మనం, బ్రహ్మాండ నాయక బాబా అంటాం. ఈ బ్రహ్మాండం అని మనం దేని చెప్తున్నామో దానికి నాయకుడు కాబట్టి ఆయన చేతిలో అంతా తత్వం ఉంది అని స్వామి చెప్పచ్చు. మీరు నేను ఒకటే, మీరు బ్రహ్మమే అని. ప్రస్తుతానికి అజ్ఞానంలో మనం తెలుసుకోలేం కాబట్టి మనం అనుకోవాల్సింది, ప్రార్థించవలసిన విషయం ఎటువంటిదండి, ఏ విధంగా ప్రార్థించాలి ఈ భజన ద్వారా చూద్దాం మనం.

విన్నాం కదండి, బ్రహ్మాండ నాయక బాబా అని మనం పిలుస్తాం, కానీ అంతలోనే పర్తిపురీశ్వర అని పిలుస్తాము. అంటే అర్థం ఏంటండి, బ్రహ్మాండం అంటే మరి పూర్తిగా నిండి ఉన్న తత్వము, పర్తి అంటే పుట్టపర్తి అంటే మనకు తెలిసినంత వరకు చిన్న కుగ్రామము. మరి బ్రహ్మాండ నాయకుడు పర్తిపురీశ్వరుడు ఎట్లా అయ్యాడు అంటే దీనికి ఒక అర్థం ఉందండి. స్వామి తన పిల్లల్లాగా తన అంశలాని మనందరినీ చేసినా కూడా బ్రహ్మాండ నాయక, అయోధ్య నగరి తుమ్మునే బనాయి, ద్వారక నగరి తుమ్మునే బనాయి, మరి మిమ్మల్ని మమ్మల్ని బనాయి కూడా స్వామి చేశారు, స్వామి అంతా చేస్తున్నారు. అయినా చేసిన తర్వాత మనలో ఒక నేను సెపరేట్, నేను వేరు అన్న ఒక భావం ఉండడం వల్ల స్వామి వేరుగా కనబడతారు మనకి. అది మన అజ్ఞానం, దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోకలే. కనబడినప్పుడు ఏమవుతుంది మనకి, ఈ జగత్తును చూసేసరికి వేరే వారందరినీ చూసిన భయం వేస్తుంది, ఇది నన్ను ఏం చేస్తుందో. ఈ భయం వేసేసరికి భగవంతుడి వైపే మళ్లీ తిరిగి, స్వామి ఇదంతా నాకు భయం వేస్తోంది కాబట్టి దీని నుంచి నాకు రక్షించండి అని మనం వేడుకున్నప్పుడు ఆయన మనకి తన రూపం మనకి చూపెట్టే విధానాన్ని ఈశ్వరుడు అంటాం మనం. అంటే జీవుణ్ణి జగత్తు నుంచి కాపాడడం అనేది ఒక అజ్ఞానం. ఇందాక స్వామి చెప్పారు తన డిస్కోర్స్ లో, జీవ జగత్ ఈశ్వరులు అనేది అజ్ఞానం అని చెప్పారు స్వామి. అయినా కూడా ఒక చిన్న పిల్లవాడు ఎవరో ఒక కల వచ్చింది అని ఏడిస్తే అమ్మ సముదాయించినట్టు, మనం కూడా ఈ అజ్ఞానంలోనే స్వామి నాకు భయం వేస్తోంది జగత్తును చూస్తే అని స్వామి సముదాయిస్తారు. కానీ సముదాయించడానికి ఎలా రావాలి, ప్రేమపూరితమైన రూపం తీసుకుని వస్తారు. ఈశ్వరుడు పర్సనల్ గాడ్ అంటాం, ఆ పర్సనల్ గాడ్ లాగా వస్తారు. స్వామి సర్వదేవతాతీత స్వరూపుడు, స్వరదేవతా స్వరూపుడండి. ఆయన పర్సనల్ గాడ్గా ఎట్లా వస్తారన్నది వేదంలోనే చెప్పబడింది. ఈశావాస్య ఉపనిషత్తులో ఇందాక మన శాంతి మంత్రం విన్నాము, అందులోనే మొట్టమొదటి శ్లోకం మనం చూసుకుంటే అదేం చెప్తుందో చూద్దాం. అది ఈశ్వరతత్వం గురించి చాలా చక్కగా చెప్తుంది.

0: ఈశావాస్యం ఇదగుం సర్వం అని చెప్తోందండి ఈ మంత్రం. ఈశావాస్య ఉపనిషత్తు ఒక చిన్న ఉపనిషత్తు యజుర్వేదంలోది, కానీ చాలా మహిమగల ఉపనిషత్తు అని చెప్తారు. మహాత్మా గాంధీ చెప్పేవారు, మొత్తం ఆధ్యాత్మిక వాంగ్మయం అంతా కూడా మనకు ఏదన్నా కారణం వల్ల పోతే ఈశావాస్య ఉపనిషత్తు ఒకటి మిగిలినా చాలు, అంతా మొత్తం మళ్లీ మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనేవారైన. అందులో కూడా ఒకవేళ ఈ 19 మంత్రాల్లో మిగతా 18 మంత్రాలు పోయినా ఇది ఒక్క మంత్రం ఉంటే చాలనేవారైన, అంత గొప్ప స్థానం ఈ మంత్రానికి ఇచ్చారు. ఈశావాస్యం ఇదగుం సర్వం ఏం చెప్తోందండి, ఈశ్వరుడు తాను తానే అయ్యాడు ఇదంతా. ప్రతి యత్కించ జగత్యాం జగతి, జగత్తులో ప్రతి ఇంచు ప్రతి పార్ట్ కూడా తానే అయిపోయాడు. ఈశావాస్యం ఇదగుం సర్వం అని తెలిసి తేన త్యక్తేన భుంజీత, అది తెలిసి దీన్ని మనము ఎంజాయ్ చేయాలి అని చెప్తున్నారండి. ఈ ప్రపంచంతో ఏ విధంగా మనము ఇక్కడ అసలుకోవాలి, ఏ విధంగా దీంతో ఉండాలి అన్నది. కాబట్టి స్వామి మనకు చూపెడుతూ ఉంటారు, రామకృష్ణ మనం చూస్తూ ఉంటాం ఏంటంటే ఆయన పర్సనల్ గాడ్ లాగా ఈశ్వరుల్లాగా మనం చూడలేకపోతాం ఎప్పుడు అన్ని చోట్ల నిండి ఉన్నారు అని ఆయనే కనబడి కూడా చూపెడతారు మనకి. అంటే ఒక భక్తుడి మీద ఆయనకున్న ప్రేమ వల్ల అంతాను చూడలేవు కదా, ఇక్కడ నన్ను నేను చూపెట్టుకుంటాను, నేను చూపెడతానని. అట్లా ఏమైనా ఎక్స్పీరియన్సెస్ మీకు గుర్తొస్తున్నాయా? ఎక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ప్రదేశంలో స్వామి తాన్ని తాను చూపెట్టుకోవడము, ఒక వేరే దేవతా స్వరూపంలో చూపెట్టుకోవడం, ఇటువంటివి ఏమన్నా మిరకల్స్ గుర్తొస్తాయి?
1: చాలా ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా మంది వ్యక్తపరిచారు, వారి బుక్స్ లో గాని లేకపోతే వాళ్ళ స్పీచ్ లో గాని చాలా స్వామి వారికి ఎలా దర్శనం ఇచ్చారు అనేటువంటిది. ఇలాంటిదే నాకు కూడా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, దాన్ని కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ. ఇది ఎలా జరిగిందంటే, స్వామి స్టూడెంట్ గా నేను చేరబోయే ముందు అసలు స్వామి భగవంతుడా, భగవంతుడైతే ఎలా నమ్మాలి అనేటువంటి ఆ డౌటింగ్ పీరియడ్ లో ఉన్నప్పుడు స్వామి అందరూ చెప్తుండేవారు, మా రిలేటివ్స్ అందరూ కూడా స్వామి భగవంతుడు, స్వామి వెంకటేశ్వరుడు, మనల్ని అందరినీ నమ్మినటువంటి వెంకటేశ్వరుడు అని స్వామి గురించి చెప్తున్నప్పుడు ఎలా నమ్మాలి ఏంటి అనేటువంటి డౌట్స్ బాగా వస్తూ ఉండేవి. ఆ టైంలో ఒకరోజు చాలా చిన్నతనంలో నాకు జరిగింది ఇది, మేబీ 8 ఇయర్స్ ఏజ్ ఆ టైంలో. అప్పుడు స్వామి సడన్ గా ఒకరోజు కలలో కనిపించి, మేము ఎప్పుడూ కూడా భగవంతుడు అంటే వెంకటేశ్వరుడు స్వామినే మేము నమ్మాం, కానీ అప్పుడు స్వామికి నాకున్నటువంటి డౌట్స్ ఏంటంటే వెంకటేశ్వర స్వామికి ఉన్నట్టుగా స్వామికి ఏ విధమైనటువంటి శంఖ చక్రాలు నామాలు గద ఇవన్నీ లేవు కదా, మనం ఎలా నమ్మాలి అనేటువంటి ఆ ఆందోళనతో ఆ డౌటింగ్ డౌట్స్ ఉంటూ ఉండేవి. ఆ సందర్భంలో స్వామి కలలో కనిపించే ఒక రోజు, స్వామి వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు అనేటువంటిది నేను దూరం నుంచి స్వామి నన్ను చూస్తూ, మీ వెంకటేశ్వర స్వామిలాగా నాకు నామాలు లేవు అని చెప్పి నువ్వు డౌట్ పడుతున్నావు కదా, అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకర్లేదు, ఎందుకంటే నేను నామాలు ఏ నామాలు నేను పెట్టుకోను, కానీ అందరికీ కూడా ఎలాంటి నామాలు పెట్టాలో నాకు తెలుసు అని చెప్పి స్వామి చాలా చక్కగా నన్ను దగ్గరికి పిలిచి ఈ విషయం చెప్పి స్వామి అప్పుడు స్వామి చాలా క్లియర్ గా నాకు చెప్పినటువంటి సందర్భం. అయితే ఏంటంటే ఇక్కడ ఇంకొక మహత్తరమైనటువంటి అనుభవం ఏంటంటే, స్వామి నేను స్టూడెంట్ గా జాయిన్ అయిన తర్వాత ఒక 2-3 సార్లు ఈ విషయాన్ని స్వామి నాతో ప్రస్తావించటం, నీకు వెంకటేశ్వర స్వామి నువ్వు దైవం అని నమ్ముతున్నావా, నువ్వు వైష్ణవుడు అయితే నువ్వు వెంకటేశ్వర స్వామి దైవం అనుకుంటున్నావా, అట్లాంటిదేమి లేదు అని చెప్పేసి చెప్పి, నేనే నీకు కావాల్సినటువంటి వెంకటేశ్వరుని, నువ్వు అనుకుంటున్నటువంటి వెంకటేశ్వరుని అని చెప్పి స్వామి చక్కగా చాలా సార్లు కూడా దాన్ని గట్టిగా చాలా ప్రొఫౌండ్ ఇదితో స్వామి చెప్పారు నాకు. ఇది చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్. భగవంతుడు అనేటువంటి వాడు ఏ రూపంలో ఎవరికి ఎలా కావాలో అలా ఉండి అందరికీ కూడా దర్శనమిస్తున్నటువంటిది నమ్మటానికి ప్రత్యక్షంగా జరిగినటువంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్. సో స్వామి ఈశ్వరుడు పరబ్రహ్మ అని చెప్పి మనం అనుకుంటున్నాం కాబట్టి ఎవరికి ఏ విధంగా స్వామి దర్శనమివ్వాలో వారందరికీ కూడా ఇచ్చినటువంటి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ మనందరం విన్నాం.
0: అవును,
1: అలాంటి వాటిలో ఇదొకటి అని చెప్పి నేను అనుకుంటున్నాను.
0: చాలా బాగుంది చెప్పిన మాట. స్వామి అన్నమాట మీరు, మీకు ఏ నామం అని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా, మీకు నామాలు కూడా నేనే పెడతాను అన్న దాంట్లో మనం ఆలోచించాలండి. ఎందుకంటే మనం మానవులు ఒకళ్ళు ఒకళ్ళు పెట్టుకునే నామాలు వేరు, ఈ నామాలు కాదు స్వామి చెప్తున్నది. ఇక్కడ నామం అంటే ఏమిటంటే మనకి మనము వైష్ణవులం కావాలా, మనకి ఎటువంటి విశ్వాసం రావాలి అన్నది రూఢీ చేసేది నేను అని స్వామి చెప్తున్నారని నాకు అనిపిస్తుంది. మనకి ఎప్పుడు రావాలో అది వస్తుంది. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మన దేవుడు, ఇలాంటి విశ్వాసం మనలో కలిగించే దేవుడు మన దేవుడు. ఈయన సర్వాంతర్యామి స్వామి. ఒకసారి నాకు గుర్తుందండి 93లో మందిరంలో ఉపనిషత్తుల గురించి స్వామి మాట్లాడుతున్నారు. అప్పుడు మాట్లాడినప్పుడు స్వామి అన్నారు, అంటే చాలా చెలోక్తి ఒకటి వేశారు స్వామి, చూడండిరా కోరుకుంటారు వెంకటేశ్వర స్వామికి మొక్కులు మొక్కుకుంటారు, ఒకవేళ ఆయన మొక్కు తీర్చకపోతే ఆయన అడిగేవాడు కూడా ఎదుక్కు ఉండడు, ఎవరు మాట్లాడరు అక్కడ, ఆయన రాయిలాగా ఉన్నాడు. ఇప్పుడు స్వామిని కోరుకుంటారు, నేను తీర్చకపోతే నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకుంటారు నా చుట్టూ ఇట్లా నా స్వామి నవ్వించి అంటే ఒక లైవ్ గాడ్ కి ఒక మనం అనుకునే అట్లా అని మనం సెపరేట్ గా రెండు గాడ్స్ ని సెపరేట్ చేస్తున్నామని కాదండి, తత్వం అంతా ఒకటి. ఎందుకంటే ఎంతో మంది అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహంలోనే స్వామిని దర్శించిన వారు ఉన్నారు, ఆయన తత్వం అయితే ఇన్ని రూపాలుగా ఎవరెవరు ఎట్లా నమ్మారో అట్లా ఆయన చూపెడుతున్నారు. ఇంత సర్వంతర్యామి తత్వం స్వామి ఆయన మాటల్లో ఎలా చెప్తారు అనేది ఒకసారి విందామండి మనం, ఇది చాలా ముఖ్యం మనకి.
2: అలాంటి దైవత్వాన్ని నీవు ఏ రీతిగా నీవు భావించగలవు? నీ ఏ భావము నీ ఎందుకు ఆవిర్భవించినప్పటికీ అది నీ యొక్క థాట్సే, నీ యొక్క ఇమాజినేషనే, నీ యొక్క శబ్దములంతా సర్వత్రా వ్యాపించే ఉంటుంటాయి. ఇప్పుడు ఈనాడు ఈ హాల్ లోపల ఎంతో మధురమైనటువంటి పాటలు మాట్లాడారు, ఎన్నో మధురమైనటువంటి పాటలు పాడారు. ఈ పాటలు ఎక్కడ పోయినాయి? సర్వత్రా చేరిపోయినాయి, ఈ టేబుల్ లోపల చేరిపోయినాయి, ఈ టేబుల్ పైన చేరిపోయినాయి, ఆ పిల్లర్ లోపల చేరిపోయినాయి, ఆ వాల్ లోపల చేరిపోయినాయి. భగవంతుని యొక్క వైబ్రేషన్ అనే శబ్దము సర్వత్రా వ్యాపించిపోతుంటది. కనుకనే ఒక చోట ఉన్నది ఒక చోట లేదు అని చెప్పడానికి వీలు కాదు. నీకు వినపడినప్పుడు పలాన్ చోట పాడుతున్నాడు అనుకుంటావు, కానీ అది వినిపించకుండా సర్వత్రా లీనమై ఉంటుంటాది. కనుకనే సర్వత పాడి పాదం తర్వతోచి శిరోముఖం, మన పాదం నుంచి శిరస్సు వరకు కూడాను వ్యాపించినటువంటి శబ్దమే.
0: స్వామి అంటూ ఉంటారు కదండి ఈ డిస్కోర్స్ లో చెప్పినట్టే చాలా సార్లు మనకు చెప్తూ ఉంటారు, అంతానే ఉన్నాను సర్వత్రా నిండి ఉన్నాను నువ్వు తెలుసుకోవాలంతే అలా అంటూ ఉంటారు. దానికి ఒక చక్కని ఉపమానం కూడా ఏమిస్తారంటే అండి స్వామి, రేడియో వేవ్స్ లాగా. రేడియో వేవ్స్ అన్ని చోట్ల ఉన్నాయి, అది ట్యూన్ చేసినప్పుడు మాత్రమే అది క్యాచ్ చేస్తుంది. అలా మనము స్వామిని స్వామి రూపం అని అనుకుంటాము, ఈశ్వరుడు అని తెలిసి మళ్లీ దానిని వేరే వేరే రూపాల నుంచి కూడా అప్పుడప్పుడు వ్యత్యాసం చూస్తూ ఉంటాము. సో మీకేమైనా గుర్తొస్తున్నాయన్నా మిరాకుల్లో అన్ని రూపాలు నావే స్వామి చెప్పింది ఏమన్నా అటువంటిది గుర్తొస్తుందా?
1: చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ చాలా మంది షేర్ చేసుకున్నారు కూడా. మనకి తెలిసినటువంటి వాటిలో కూడా వెంకటగిరి రాజా గారికి స్వామి సాక్షాత్తు ఆయన రామభక్తుడు అయినప్పుడు స్వామి సాక్షాత్తు రాముడిగా అందరికీ మామూలుగా స్వామిలాగా కల్పించినా కూడా వారికి రాముడులాగా దర్శనం ఇవ్వటం, అలాగే మనకి అందరికీ తెలిసినటువంటి బూర్గుల రామకృష్ణారావు గారికి స్వామి సాక్షాత్ ఆయన కోరిక మేరకు చివరి దశలో స్వామి వచ్చి హైదరాబాద్ వచ్చి స్వామి శంఖచక్ర గదాదారుడైనటువంటి మహావిష్ణువుగా కూడా స్వామి ఆయనకి దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కొన్ని మనం వీడియోస్ ఇవన్నీ చూస్తూ ఉంటే స్వామి ఒకసారి చెన్నై వెళ్లినప్పుడు వేణు శ్రీనివాసన్ గారికి ఇంటికి స్వామి విజిట్ చేసినప్పుడు అక్కడ ఒక స్వామి ఎంటర్ అయ్యే ముందు అక్కడ ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, జయశ్రీ సిస్టర్స్ చాలా మధురంగా స్వామి పాట పాడుతూ ఉన్నారు, కృష్ణ నీ బేగనే బారో అని చెప్పి ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు స్వామి ఎంటర్ అవుతూ నీ కృష్ణుడిని నేనే వచ్చాను, కృష్ణ వందాచి అని తమిళ్లో అందరికీ చెప్పారు స్వామి. అప్పుడు స్వామి మీరే స్వామి మీరే మాకు కావాల్సినటువంటి కృష్ణుడు అని చెప్పి వారందరూ ఎంతో ఆనందంతో స్వామి యొక్క పాదాక్రాంతులై స్వామిని కోరుకున్న వాళ్ళకి కోరుకున్నట్లుగా ఏ అవతారంలో ఏ అవతారాన్ని ఎవరైతే నమ్ముతారో అలా స్వామి వారందరికీ కూడా వారికి కావాల్సినటువంటి ఎంతో ఆనందాన్ని ఆ రూపంలో స్వామి దర్శనమిచ్చినటువంటి ఎన్నో మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు చాలా మందికి ఉన్నాయి,
0: జరుగుతున్నాయి, ఇప్పటికీ నేను జరుగుతూనే ఉంటాయి. మనం తెలిసిన కొన్ని మాత్రం మనం మాట్లాడుతున్నాను. అయితే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే రామకృష్ణ గారు, ఇప్పుడు హనుమంతుడు అప్పుడప్పుడు వింటూ ఉన్నాను నేను కొన్ని చదివాను పురాణాల్లో, హనుమంతుడు రామావతారాల్లో రాముడి దగ్గరికి వచ్చి ఈయన కృష్ణులాగా కృష్ణుడి దగ్గరికి వచ్చి నేను రాముడిలాగా గుర్తించలేదు అన్న ఒక మాట. అటువంటిప్పుడు నేను అనుకున్నా హనుమంతుడు ఎంత జ్ఞాని, ఆయన కృష్ణుణ్ణి రాముడిలా గుర్తించలేకపోవడం ఏంటి అంటే, దాని తర్వాత నాకు స్వామి ఇచ్చిన అర్థం ఏమిటంటే ఈ మాయ ఎట్ట ఏ విధంగా ఉంటుంది అంటే పాంచభౌతికము, అన్లెస్ స్వామి విల్స్ ఇట్, ఆయన ఒకవేళ గనక అంతా ఆయన తత్వం అయినా కూడా ఆయన విల్ చేస్తే తప్ప ఎవరికి అర్థం కాదు, ఆయన తన తాను బాహ్యపరచుకోరు. ఇదొకటి మనం అనుకుంటాం, స్వామి చెప్తాం అది తెలిసిపోయింది అంతా ఒకటే అనేసుకుంటాం, అంత సింపుల్ గా అది అర్థం చేసుకునే సిచ్యువేషన్ లో ఉండదు. ఎందుకంటే స్వామి తాను చెప్పాలి, ఆ విధంగా చూసుకుంటే అంతా ఆయనే, ఈ ప్రపంచంలో మిగతా మానవులు కూడా ఆయనే, ఆయన చెప్పాలి, ఆయన మనకి వ్యక్తం చేయాలి. అందువల్ల నాకు ఒకటి గుర్తొస్తుందండి, త్యాగరాజ స్వామిది కృతి ఉంది మరుగేలరా ఓ రాఘవ అని అంటారు, అక్కడ ఆయన ఇదే మాట అంటారు, ఆయన ఎందుకు నా నుంచి నిన్ను ఆ విధంగా దాచుకుంటున్నావు, ఎందుకు నాకు మరుగున ఉంటున్నావు బయటపడట్లేదు అని ఒక ప్రశ్న అడుగుతారు మరుగేలరా ఓ రాఘవ. ఆయన అంటారు అందులో అన్ని నీవనుచు అనుపల్లవుల మొట్టమొదటి అంటారు, మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన అంటే సృష్టి మొత్తం గుర్తు చేశారు ఆయన. ఇదంతా నువ్వే కదా. మరి ఇంత అంటే అందులో ఒక చమత్కారం ఏంటంటే, ఇంత బాహ్యంగా ఉన్న నువ్వు ఎట్లా మరుగవగలిగావు అనేది ఒక చక్కని చమత్కారం. దాని తర్వాత మళ్ళీ ఆయన అంటారు, బయట చూశాను ఇదంతా ఇంత విశ్వము, ఎక్కడా కూడా అయినా కూడా నిన్ను గమనించలేకపోయాను నేను, కాబట్టి ఇంకా కళ్ళు మూసుకుని లోపల చూసుకున్నా, అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్యా. అక్కడ తెలిసావు స్వామి నాకు, బయట తెలియలేదు. నిన్నే గాని మదిని ఎన్నజాల నరుల, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, అందరికి డివోటీస్ కనిపిస్తుందండి. ఏ ఈశ్వర రూపంలో మనకి సాక్షాత్కరించారో అది చాలు మనకి. 10 రూపాలు కావాలని మనం అనుకోకలేదు, ఈశ్వర రూపం ఒకటి చాలు. నిన్నే గాని మదిని ఎన్నజాల నరుల నన్ను బ్రోవుమయ్య త్యాగరాజనుత అని ఆయన పాడారు. కాబట్టి ఈ పాట కూడా కొంచెం మనం విందాం, ఎందుకంటే వింటున్నప్పుడు మనకి చక్కని భావం కలుగుతుంది కాబట్టి ఈ పాట ఒకసారి విందామండి.

విన్నారు కదండి. ఈ పాటలో రామకృష్ణ గారు స్వామి ఆయన అద్వైత తత్వం ఒక విధంగా బ్రహ్మాండ తత్వము, అంటే స్వామి అంటే ఇక్కడ త్యాగరాజ స్వామి అంటున్నాను, ఆయన స్వామి బ్రహ్మాండ తత్వము, స్వామి ఈశ్వరతత్వం రెండు చూపెడతారు. అది మనకందరికీ చాలా, అంటే భక్తుడు ఏ విధంగా చూడొచ్చు అనేది మనకి బాగా అర్థమవుతుంది. అదే విషయము మనకి వేదం చెప్తుంది. ఇప్పుడు మనం పురుష సూక్తం చూసుకుంటే పురుష సూక్తంలో ఏ విధంగా అసలు ఈ సృష్టి క్రమం జరిగింది, అది ఏ విధంగా విరాట్ పురుషుడి శరీరమై ఉన్నది అన్నది చెప్తుంది కదా. కాబట్టి అక్కడ మరుగు ఏది, మరుగులో ఏముంది, మరుగున పడింది ఏమిటి, మరుగున పడంది ఏమిటి అనేది చాలా క్లియర్ గా చెప్పారని అభిప్రాయం ఒకసారి విందాం ఏం చెప్తుంది వేదం.

0: సో పురుష సూక్తంలో అన్నమాట ఏమిటండి, ఒక పావు భాగం మాత్రమే ఇక్కడ మనకి కనబడుతోంది. మనకి కనబడే దృశ్యగోచరమైన ప్రపంచం అదృశ్యంగా, అంటే దీని వెనకాల దీన్ని మొత్తం నడిపిస్తున్నది మూడు పాళ్ళు ఉంది, 3/4 అంటాం మనం, ఇది ఉంది అది అని పురుష సూక్తం క్లియర్ గా చెప్తుంది. ఈ విధంగా ఈ సృష్టి క్రమం జరిగింది అని చెప్తూ ఇంకా ఎన్నో విషయాలు చెప్పింది అనుకోండి. అయితే స్వామి ఇదే విషయాన్ని పిల్లలకు కూడా ఎన్నో వేరే వేరే విధానాలు చెప్పుంటారని నా అభిప్రాయం అండి. ఏది ముఖ్యము, కనబడేదా కనబడిందా అనే విషయాల గురించి మీ ఎక్స్పీరియన్స్ నుంచి ఏమని చెప్తారు?
1: అవునండి, ఈ విషయాలు స్వామి సాకార నిరాకార తత్వాలను గురించి కూడా చాలా ఎంతో ఈజీగా అందరికీ అర్థమైనటువంటి రీతిలో చెప్పారు. అనేక మనం పుస్తకాల్లో కూడా చదివాం. కాకపోతే 1999 లో మా సీనియర్ స్టూడెంట్స్ కి కొంతమంది మనకి సీనియర్ స్టూడెంట్స్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పారు, సో ఈ సాకారం కంటే కూడా నిరాకారమే చాలా ముఖ్యమైనటువంటిది, మీరు దాని మీదే ఫోకస్ చేయాలి అని చెప్పి స్వామి ఇంటర్వ్యూలో చెప్పి, ఈ కనపడనటువంటి స్వామే మీకు ఎప్పుడు కూడా మీరు పట్టుకొని ఉండాలి, ఆ రూపాన్నే మీరు పట్టుకొని ఎప్పటికైనా ఉండగలరు. ఈ రూపం అనేటువంటిది ఎప్పటికైనా మీకు కనిపించేటటువంటి రూపం ఎప్పటికైనా నశించిపోయేటటువంటిదే, కానీ నిరాకారుణ్ణే మీరు పట్టుకొని ఎప్పటికీ ఉండాలి అని చెప్పి చెప్తూ కూడా ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ స్వామి ఏది ఇచ్చారంటే, మనం చూసేటటువంటి ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉంటుంది అనుకోండి, ఆ బిల్డింగ్ కనిపించినప్పుడు ఆ బిల్డింగ్ మనకు కనిపిస్తుంది కానీ దానిలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఫౌండేషన్ కనిపించదు. సో ఆ కనపడనటువంటి ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో అదే నిరాకార తత్వం, కనిపించేటటువంటిదే సాకార తత్వం అని చెప్పి స్వామి చక్కగా అందరికీ అర్థమైనటువంటి రీతిలో మంచి ఎగ్జాంపుల్ ఈ సాకార నిరాకార తత్వాలను గురించి స్వామి వివరించారు.
0: మీరు అన్న దాంట్లో నాకు ఇంకోటి తడుతుంది, ఎందుకంటే ఫౌండేషన్ కనబడట్లేదు కానీ ఉంది, ఇది చాలా ముఖ్యమైన మాట. ఎందుకంటే ఇది లేకుండా అదేలా ఉంది అనేది. ఇంకోటి ఎవరన్నా గనక ఒకవేళ ఫౌండేషన్ కట్టి బిల్డింగ్ కట్టక ముందు వెళ్తే వాళ్ళు కనబడేదేమో కూడా, ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు మనం. అంటే అర్థం ఏమిటంటే అంత ఆ లెవెల్ కి వెళ్లిన మునులు గాని ఆ ద్రష్టలు గాని వారికి కూడా ఆ నిరాకార తత్వాన్ని అనుభవిస్తున్నారన్నమాట వారు. అందువల్ల వాళ్ళు చెప్పగలుగుతున్నారు నిరాకారం ఉందని,
1: ద్రష్టలు
0: మనకి కనబడలేకపోతుంది, మనం చూడలేకపోతున్నాం కాబట్టి లేదనుకుంటున్నాము. కాబట్టి ఇలా కాదు, దాన్ని కూడా దాన్ని ఎక్కువ నమ్మాలి అని స్వామి చెప్తున్నారు. ఇది చాలా ముఖ్యమండి భక్తులకు, ఎందుకంటే స్వామి ఫిజికల్ గా ఆయన శరీరము లేదు అని మనం ఈ రోజుల్లో అనుకుని బాధపడుతున్న భక్తులు చాలా మంది ఉన్నారు. అది ఏమన్నా మనకి కొంచెం కొదవగా ఉంది, కొంచెం లోటుగా ఉంది అన్న భావం ఉండడం, అప్పుడు స్వామి తత్వాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్నాము అని ఒక భావం వస్తుంది. అందువల్ల అప్పుడు ఇటువంటి డిస్కోర్స్ స్వామి డిస్కోర్సెస్ కెళ్ళి వినాలి మనం, స్వామి ఏం చెప్తున్నాము మనకి అనేది చాలా జాగ్రత్తగా విన్నప్పుడు మనకి ఆ విశ్వాసము ఆశ్వాసం వస్తుంది. కాబట్టి విందామండి స్వామి డిస్కోర్స్ ఒకసారి విందాం, ఆయన మాటల్లోనే చూద్దాం.
2: వేదమునందు న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. ప్రేమ స్వరూపులార, ధనకనక వస్తు వాహనాదులందరి కూడాను క్షణ కాలములో మనకు మేఘములు కదిలిపోయినట్టుగా ఒక్క క్షణములో మనం వీడిపోవచ్చును. దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు, దేహి నిరామయుండు కనుతింపగ దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు, మదిన్ గమనింపక ఆత్మరూపుడై. దేహి నిమిత్తమై మనము దేహమును ధరించాము, శరీరి నిమిత్తమై శరీరమును ధరించినాము, ఆత్మ నిమిత్తమై ఈ పాంచభౌతికమైన దేహమును పూనుకున్నాము. ఆత్మ శరీరి దేహి ఈ మూడింటిని మనం విస్మరించినప్పుడు దేహమే మనకు శూన్యము. కనుక ఆ దేహి యొక్క తత్వాన్ని మనం దేహమునందు ఆవిర్భవింప చేసుకుని ఆ దేహము చేత నిష్కామ కర్మలు యందు ఈ దేహమును సార్థకం గావించుకున్నప్పుడే పరోపకారార్థం ఇదం శరీరం అనేటువంటి ఒక పదమునకు సరైన అర్థాన్ని గుర్తించినటువంటి వారం అవుతాం.
0: స్వామి మాటల్ని మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే, లేకపోతే అందులోంచి ఇంకొక అనాలిసిస్ చేసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, రెండు విషయాలు. ఒకటి, స్వామి అన్నారు లోపల ఎప్పుడు కూడా చైతన్యానికి ఆ దేహికి కనెక్ట్ అయి ఉండాలి. రెండోది, ఈ కనెక్షన్ ఉండి బయట మనం చేయవలసిన సేవ చేయాలి పరోపకారార్థం. ఈ రెండు మనం స్వామి చూస్తున్నాం అక్కడ, స్వామి చెప్తున్నది. ఒకటి, కనెక్ట్ అయి ఉండడం అనేది మనం కొంతవరకు మాట్లాడుకున్నామండి, స్వామిని ఏ విధంగా మనం భావించాలి, భక్తి చేస్తున్నారు కానీ బయటికి వెళ్లి ఆ కనెక్షన్ ఉండి లోకానికి సేవ చేయడం అనేది స్వామి మనకి రెండు మంత్రాలు ఇచ్చారు, లవ్ సర్వ్ అని, లవ్ సర్వీస్ ప్రేమ సేవ. కాబట్టి మీరు మీకున్న ఎక్స్పీరియన్సెస్ లో ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు ఏ విధంగా స్వామి ఒక ఫౌండేషన్ కనబడదు అన్నటువంటి ఆ ధోరణిలోనే స్వామి ఏ విధంగా మనం పెంచుకోవచ్చు, అసలు ఆ విశ్వాసం ఇది ఉందని, ఏ విధంగా ఈ ప్రేమని మనము మన జీవితాల్లో నింపుకోవాలి అనే విషయాలు చెప్పిన మీకు ఏమన్నా డిస్కషన్స్ గుర్తున్నాయా స్వామితో?
1: అవును, స్వామి చెప్పినటువంటివి ఇప్పుడు విన్నటువంటి మన డిస్కోర్స్ విన్నాం తర్వాత వేదాంతాలన్నీ కూడా భగవంతుణ్ణి నిరాకార నిర్గుణ నిర్వికార తత్వాన్ని లాగానే మనకు అన్ని బోధిస్తూ వస్తున్నాయి. అయితే ఈ ఫామ్లెస్ ఇన్ఫినిట్ గాడ్ ని మనం ఎలా, ఈ నిరాకార తత్వాన్ని మనం పొందాలి, మనం ఎలా పొందగలం అనేటువంటి ఇది స్వామి చెప్పినప్పుడు స్వామి కూడా చెప్పారు, ఈ నిరాకార తత్వాన్ని మీరు సంపాదించుకోవాలి, గట్టిగా మీతో ఉండాలి అంటే మీకు ప్రేమతోనే మీరు ఆ నిరాకార తత్వాన్ని పొందగలరు అని చెప్పి దానికి కూడా ఎగ్జాంపుల్ స్వామి ఇచ్చారు. ఉదాహరణకి మీరా ఎప్పుడు కూడా కృష్ణుని చూడలేదు, కానీ తను మీరాకి కృష్ణుడు అంటేనే ఎంతో ప్రేమ, కృష్ణుడిలోనే ఐక్యం అవ్వగలిగింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ప్రేమ తత్వం వల్లనే, ప్యూర్ లవ్ వల్ల, ప్యూర్ లవ్ వల్లనే మీరా కృష్ణుని పొందగలదని చెప్పి, అలాగే గోపికలు కూడా కృష్ణుడిని ఎక్కువ కృష్ణుడితో ఎక్కువ ఉండలేదు, వాళ్ళు గడపలేదు, కానీ కృష్ణుడు అంటే అంత ప్రేమ. సో వీళ్ళకి ఈ భక్తులందరికీ కూడా భగవంతుడు ఎలా లభిస్తాడు, ఈ నిరాకార తత్వంలో ఉన్నటువంటి భగవంతుడు ఎలా లభిస్తాడు అంటే ప్యూర్ లవ్ ప్రేమ తత్వంతోనే మీరు భగవంతుడిని పొందగలరు అని చెప్పి స్వామి ఈ చెప్పారు. చెప్పి ఎన్నో ఉదాహరణలు స్వామి ఇచ్చారు. మనందరికీ కూడా స్వామి ప్రేమని ఇప్పటికీ కూడా మనం పొందగలుగుతున్నాం, స్వామిని భగవంతుడిగా మనం నమ్మి స్వామికే మనం ఇప్పటికీ కూడా మనం అర్పించుకుంటున్నాం అంటే స్వామి మీద మనకు ఉన్నటువంటి ఆ ప్యూర్ లవ్ ఆ ప్రేమ తత్వంతోనే మనం స్వామిని దగ్గర కాగలుగుతున్నామని చెప్పి నాకు కూడా బాగా నమ్మకంగా ఉంది.
0: చాలా బాగుంది రామకృష్ణ. నాకు మీరు చెప్తుంటే గుర్తొచ్చింది, ప్రేమ అంత గొప్పది అని స్వామి చెప్తున్నప్పుడు ఒక పిహెచ్డి స్టూడెంట్ స్వామి యూనివర్సిటీలో ఆయన పిహెచ్డి టాపిక్ ఏం చేయాలి అని అనుకుంటున్నప్పుడు స్వామి ఆయన టాపిక్ ఇచ్చారు ఏం చేయాలి అని. స్వామి ఇచ్చిన టాపిక్ ఏంటంటే ప్రేమ పంచమ పురుషార్థము అని. ఎంత గొప్పగా ఉంది అంటే మనకి ధర్మార్థ కామ మోక్షాలు అనేది చతుర్విధ పురుషార్థం అంటారు, పంచమ పురుషార్థం అంటే పురుషార్థం అంటే ఏంటి, ఏది చేయడం వల్ల భగవంతుణ్ణి పొందొచ్చు అటువంటి దాన్ని పురుషార్థము అంటారు, దాన్ని పురుష ప్రయత్నంగా ఏం చేయొచ్చు అని ప్రేమ గురించి చెప్తున్నారు స్వామి. సో ఇందాక స్వామి ఇచ్చిన డిస్కోర్స్ మీరు చక్కగా చెప్పిన మాటలు వింటుంటే మనకు ఒకటే అర్థమవుతుందండి, సాకారంగా స్వామికి దొరికారు, ఆ సాకార రూపం వెనకాల గొప్ప నిరాకార తత్వం ఉందని మనకి తెలుసు. ఇప్పుడు స్వామి మన ఎదురుకుండా సాకారంగా లేకపోయినా లేదని కూడా చెప్పడానికి లేదండి, ఒక మాట నేను చెప్తాను, ఎందుకంటే ఎవరికి ఎప్పుడు అవసరమో ఒక సాకార రూపంలో మళ్లీ వస్తూనే ఉంటారు స్వామి, కానీ నిత్యము మనం అనుకున్నట్టు వచ్చి దర్శనాలు ఇవ్వట్లేదు మనకి. కాబట్టి ఆ విధంగా సాకారంగా లేకపోయినా నిరాకార తత్వంలో మనకి గట్టి నమ్మకం కావాలంటే స్వామి అంటున్న మాట ప్రేమ పెంచుకోండి, ప్రేమ పెంచుకోవాలంటే సేవ కూడా చేయండి, సేవ ప్రేమలు రెండు మనకి కావాల్సినవి అన్నది చెప్తున్నారు. కాబట్టి స్వామి యందు నా ప్రేమతత్వము ఎలా ఉంటుంది అని అనుభవించడానికి మనం చక్కగా ఈ పాట వింటూ ఈ లాలిపాటతో స్వామి ప్రేమలోకి మనం జారుకుందాం. ఎందుకంటే అండి నిద్రలోకి సుషుప్తిలోకి వెళ్లడం అనేది తల్లి ప్రకృతి ఒడిలోకి వెళ్లనేటువంటిది, అది ప్రేమతోనే వెళ్లాలి. కాబట్టి సాయిమాత ఒడిలోకి ఈ లాలిపాట వింటూ మనం వెళ్దామండి, దాంతో మనందరి జీవితాలు కూడా ఎప్పుడూ ప్రేమమయం అవ్వాలి అని స్వామి దీవిస్తారు మన్ని. అదే కోరుకుంటూ మనము ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం.

మానవోద్ధరణకిది మంగళాశాసనం, విశ్వ ప్రేమకి ఇదే వైభవోద్దీపనం, విద్యా సుహృల్లలిత సద్య ప్రచోదనం, సర్వశోభస్కరం శుభద సంపత్కరం, నవ నవోద్ధృత సదృశ లావణ్య సాకార తేజం, భవ భవావతరణ మనిష భవ్య సాధనోత్తేజం, వల్మీకపురవాస ఉన్మీలిత క్షేత్ర ఉన్మేష ఘృణనేత్ర ఈశ్వరాంబాపుత్ర అని కొనియాడబడే భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి దివ్య అవతారోద్యమ స్రవంతిలో అలలు అలలుగా, తెరలు తెరలుగా, చిత్రావతీతరంగ ధ్వనుల్లో విజయధ్వనిగా, కలధ్వనిగా ప్రతిధ్వనించే మైలురాళ్ల వంటి ఘట్టాలని ఇతివృత్తంగా తీసుకుని అవతరించుట అనుటలో అర్థమిదియే అనే బృహత్ శీర్షికతో దశాబ్ద కాల ప్రమాణ ప్రాతిపదికన కొనసాగిన ప్రత్యేక కార్యక్రమ వాహిని ఈరోజుతో ఒక తీరం చేరుకుంది. ఇది ఒక అనంత వాహిని, సత్యసాయి భగవానుని ప్రేమవాహిని. అవతార కాలానికి పరిమితి ఉండవచ్చు కాని అవతార ఉద్యమం అప్రతిహతం, అవిచ్ఛిన్నం, అజరామరం. భగవాన్ ప్రసరించిన ప్రేమకిరణ స్రవంతి ఈ విశ్వ చైతన్యంలో విలీనమై విలసితమై సితమై విశ్వ జనులందరికీ నులివెచ్చని దయాపూర్ణమైన అనుగ్రహ వాహిని స్పృశించాలని ప్రార్థిస్తున్నాం స్వామి. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు ప్రసార వాహిని ఇదే వేగంతో, ఇంతే దివ్యోత్సాహంతో నిర్మలంగా, నిర్విరామంగా, సాయిరామంగా, సత్యసాయి ఆరామంగా కొనసాగేలా మీ దివ్య అనుగ్రహ ఆశీస్సులు అందించమని ప్రేమపూర్వకంగా ప్రార్థిస్తున్నాము. సర్వ సమర్పణా భావంతో ఈ ప్రత్యేక ప్రసారాలని మీ దివ్య పాద పద్మాల చెంత సవినయంగా సమర్పిస్తున్నాము. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? మానవుడు ఆత్మస్వరూపుడను నిజతత్వము మానవాళి హృదయ ఫలకములపై ముద్రించు ఉద్దేశముతో స్వామి వివిధ సేవా సంస్థలను స్థాపించారు. స్వామి ఎడల అచంచల భక్తి విశ్వాసములు కలిగి వారి ప్రబోధ సారాన్ని కడుపారాగ్రోలిన భక్తులే ఈ సంస్థలను స్వామి ఆదేశానుసారం నడిపిస్తారు. తప్పటడుగులు వేయు పసిపిల్లల కొరకు ప్రేమతో లాలించి పాలించు బాలవికాస్ ఉంది. బాలబాలికల చేత భజనలు చేయించుట పురాణ ఇతిహాసముల నుండి మహాపురుషుల జీవితముల నుండి తీసుకున్న ఇతివృత్తాల ఆధారంగా రచించిన చిన్న చిన్న నాటకాలను వేయించుట గీతా శ్లోకాలను పఠించుట మొదలగు మనోవికాసము కలిగించు కార్యక్రమాలను చేపట్టిన ఈ సంస్థకు బాలవికాస్ అను నామము సార్థకమైనది. ఈ బాలవికాస్ పిల్లల కొరకు స్వామి స్వయంగా ఎన్నో నాటకాలను రచించారు. అంతేకాక తల్లిదండ్రులను పెద్దలను గౌరవించుట క్రమశిక్షణతో వీధుల వెంట నడుచుట జీవితములో నైతిక విలువలు పెరుగుటకు ఉపయోగకరమైన అంశాలని దృశ్యములను గుర్తించి చిత్రించుట మొదలగు విషయాల్లో వారికి తర్ఫీదునిస్తారు. వారు పరస్పరము ఓం సాయిరాం అని పలకరించుకుంటారు. ఆ అనిన అరటిపండు అను స్థితి నుండి ఆ అనిన అర్జునుడు అనే ఉత్తమ స్థితికి వస్తారు పిల్లలు. బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యూ ఎనీ వూల్ అనే పాటను మర్చిపోయి రఘుపతి రాఘవ రాజారాం, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం వంటి పాటలు పాడుకుంటూ ఉంటారు పిల్లలు. ఈ బాలబాలికలు క్రమేణా జూనియర్ సేవాదళ్లో చేరి భజన పాటలు, గీతా శ్లోక పఠనము, ధ్యానము, సభలలో స్వామి దివ్య చరిత్ర మరియు వారి ప్రబోధల గురించి ప్రసంగించటం లాంటివి నేర్చుకుంటారు. 18 సంవత్సరాల వయసు వచ్చిన పిదప సేవాదళ్లో చేరతారు. స్త్రీ పురుషులకు ప్రత్యేక సేవాదళ విభాగాలున్నాయి. వారందరికీ ప్రథమ చికిత్స యందు తర్ఫీదునిస్తారు. వారిలో సేవా తత్పరత, త్యాగబుద్ధి, సహనం, వినయము పెంపొందించుటకు వలయు క్రమశిక్షణ ఆధ్యాత్మిక సాధనలను నేర్పిస్తారు. ఆసుపత్రులకు వెళ్లి రోగులకు పరిచర్యలు చేయడం, జైళ్లకు వెళ్లి ఖైదీల చేత భజనలు చేయించడం, పల్లెలలో, పేటలలో, పట్టణాలలో పారిశుద్ధ్యము అలవరచుకోవడం, రక్తదానం చేయడం, వికలాంగులు కుష్ఠురోగులు ఉండే శరణాలయాలకు వెళ్లి వారిచే భజనలు చేయించి మనశ్శాంతిని కలిగించడం, ప్రత్యేక పర్వదినాలందు భోజన పలహారాలు వారికి పెట్టడం మొదలగు కార్యక్రమాల్లో ఈ పిల్లలు విధిగా పాల్గొంటారు. నీతిదాయకమైన నాటక ప్రదర్శనల ద్వారా, పవిత్ర గ్రంథముల పఠనము ద్వారా ప్రజలలో నైతిక విలువలు పెంచే ప్రయత్నాన్ని చేస్తారు. వారి వారి శక్తి సామర్థ్యాలను అనుసరించి అవకాశాన్ని బట్టి పలు విధములుగా పేదలకు బాధితులకు సేవ చేస్తారు. ఇక పెద్దవారు సేవా సమితులను ఏర్పాటు చేసి భజనలు, నగర సంకీర్తనలు జరుపుట, అధ్యయన కేంద్రాలు, సత్సంగము, సభలు, సమావేశాలు ఏర్పాటు చేయుట, పర్వదినాలలో మహాత్ముల పవిత్ర చరిత్రలను, దివ్య సందేశములను వ్యక్తము చేయు కార్యకలాపాలతో ఉత్సవాన్ని జరుపుకొనుట మొదలగు కార్యక్రమాలను చేపడతారు. సమితికి అనుబంధంగా ఉన్న మహిళా విభాగ్లోని స్త్రీ యువతుల కొరకు మహిళా సేవాదళ్, బాలబాలికల కొరకు బాలవికాస్ ఉద్యమములను కొనసాగిస్తారు. స్వామి దివ్య సంకల్పానుసారం నెలకొన్న ఈ సంస్థల కార్యకలాపముల ద్వారా ఆధ్యాత్మిక చైతన్య స్రవంతి ఉప్పొంగి వెల్లువై దేశమును ప్రగతి బాటలో ముంచెత్తుతోంది. లోకములో అధర్మమును నిర్మూలించి ధర్మమును స్థాపించి మానవుని నైతిక ధార్మిక జీవనమును పునరుద్ధరించుటకే తాను అవతరించినట్లు స్వామి ప్రకటించారు. ఈ సాయి యుగమునందు పవిత్ర ఆశయ భరితములైన నూతన సాయి భావములకు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నూతన విద్యా కేంద్రములుగా వెలశాయి. నిర్మలమైన మీ ప్రేమను పలువురుకు పంచుటకు సేవాదీక్షను పొంది
మీ చేత సత్కర్మలను చేయించుటకు ఈ సంస్థలు నెలకొల్పబడ్డాయన్నారు స్వామి. భక్తులను పోగు చేయుటకు కాని, భక్తి విశ్వాసముల ఆడంబర ప్రదర్శనానికి కాని, ప్రజల అండదండలతో నూతన మత సంస్థను స్థాపించుటకు కాని ఏమాత్రమూ కాదు. మానవుడు తాను ఆత్మస్వరూపుడని గ్రహించి ఆ దివ్యతత్వములోనే విలీనమగుటకు వలయు ఆధ్యాత్మిక సాధన సంపత్తిని అందజేయుటయే ఈ సంస్థల లక్ష్యము అని స్వామి ఒక సందర్భములో విశదీకరించారు.

విద్య దదాతి వినయం, విద్య వసగును వినయము. జ్ఞానులు తాము తెలుసుకొనవలసినదెంతయో ఉన్నదని వినయముతో ఉందురు. మూర్ఖులు తమకంతయూ తెలుసని తెలియునని గర్వించదరు. భక్తి వినయములు సద్విద్య ఇచ్చు ఫలములు. ఈనాటి పాఠశాలలందు కళాశాలలందు వినయ విధేయతలు అంతరించిపోతున్నాయి. పండితాః సమదర్శినః అనే గీతావచనమును స్వామి తరచు గుర్తు చేస్తూ ఉంటారు. పండితులు విభజనలను ప్రోత్సహించరు. ఏ దివ్యతత్వమును తెలుసుకొనినా సర్వమూ తెలియనో దానినే అన్వేషించెదరు. వారి హృదయాలలో ద్వేషభావానికి చోటివ్వక శాంతమును కోరతారు. కాని ఈనాటి పండితులలో అసూయ, విరోధము, ద్వేషము, జాడ్యము వలె వ్యాపించాయి. ధర్మ సంస్థాపన మహోద్యమం విద్యాసంస్థల స్థాయిలోనే ప్రారంభించవలెనని స్వామి సంకల్పం. ప్రతి ఏటా లక్షలాది మంది విద్యాసంస్థలలో చదువు పూర్తి చేసుకుని నూతన జీవిత పథములోనికి అడుగు పెడుతున్నారు. అట్టి వారిలో క్రమశిక్షణ, గౌరవ మర్యాదలు, శక్తి సామర్థ్యాలు, సంస్కారము అధోగతికి దిగజారుతున్నాయి. అందుచేత విద్యార్థి దశలోనే వారిని సంస్కరించుట అత్యవసరము. వేదాధ్యయనము చే విద్యార్థితో నిత్యము పాఠము ప్రారంభించుటకు పూర్వము విద్య అనునది గురుశిష్యుల మధ్య ఒక అనుభవము. అందు ఇద్దరూ భాగస్వాములే. అందుచేత గురుశిష్యుల మధ్య కించిత్తైనను క్రోధము, అభిప్రాయ భేదాలు ఉండరాదు. అట్లున్న విద్యాదాత, విద్యాగ్రహీత వారితో పాటు విద్య కూడా అపవిత్రం కాగలదు అని గురువు హెచ్చరించుట సంప్రదాయం. నేటి విద్యార్థులు ఉపాధ్యాయులనే భయపెడుతున్నారు. ఉపాధ్యాయులు తమ ధనాదాయములనే లెక్కించుకొనుచు పాఠములు బోధించుటయను వారి విద్యుక్త ధర్మమును విస్మరిస్తున్నారు. సమాజము పట్ల వారి బాధ్యతను, సమాజము వారి పట్ల చూపవలసిన గౌరవమును, అట్టి గౌరవము వారి హక్కు అనియు దానిని పాత్రతతో నిలబెట్టుకొనవలెనని వారు గుర్తించుకున్నారు. ఉపనిషత్కాలమునందు అధ్యయనము పూర్తి అయిన పిదప విద్యార్థిని ఇంటికి పంపుచు సత్యం వద, ధర్మం చర, మాతృదేవోభవ, పితృదేవోభవ అని గురువు బోధించేవారు. కాని ఈనాడు రెండు తరముల మధ్యనున్న అంతరము దృష్ట్యా తల్లిదండ్రులను అభివృద్ధి నిరోధకులుగా పరిగణించి ధర్మమును విస్మరిస్తున్నారు. సమాజము పట్ల వారి బాధ్యతను, సమాజము వారి పట్ల చూపవలసిన గౌరవమును, అట్టి గౌరవము వారి హక్కు.

నాడు రెండు తరముల మధ్యనున్న అంతరము దృష్ట్యా తల్లిదండ్రులను అభివృద్ధి నిరోధకులుగా పరిగణించి పరిహసించుట పరిపాటైపోయింది. పూర్వులను మూఢ విశ్వాసములకు ప్రతినిధులనుచూ వారిని హేళన చేస్తున్నారు. ఇక ఉపాధ్యాయుడనిన మరింత చులకన చేస్తున్నారు. లంచమిచ్చి కాని భయపెట్టి కాని కుటిల మార్గమున మార్కులు వేయించుకుని గాని పరీక్షలందు ఉత్తీర్ణులై డిగ్రీలను సంపాదించుకునవచ్చునని వారి అభిప్రాయం. తప్పుదారి పట్టుచున్న విద్యార్థులను వెనుకటి మంచిదారిలో పెట్టవలెనని స్వామి సంకల్పం. భవిష్యత్తులో వారెదుర్కొనబోవే విపత్తును వారి ద్వారా భారతదేశమునకే కాకుండా తదితర దేశములకు కూడా సంభవించు హానిని వాటి గురించి వారిని హెచ్చరించవలెను. ప్రపంచమంతటా విద్యార్థులలో అరాచక చర్యలు వ్యాపిస్తున్నాయి. వారిలోని అంతర్గతమైన అశాంతికిది బాహ్య చిహ్నము. వారు పెరుగుచున్న వాతావరణము, తల్లిదండ్రులు, పెద్దలు, ప్రభుత్వము వారి కొరకు సిద్ధము చేసిన జీవితము వంచన సంకుచితత్వములతో కలుషితమయ్యున్నది. ప్రచారము కన్నా ఆచరణ ఉత్తమమైనది. ఆచరణకు మించిన ప్రచారమే లేదు. నేటి పెద్దలు చెప్పునదొకటి, చేయునదొకటి. ఈనాటి యువతరము దుస్థితికి వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజమూ బాధ్యులు. ఆదర్శములు లేని విద్యను, దైవమునకు దూరమైన నిస్సారమైన విద్యను నేటి విద్యాలయాలు యువతీ యువకులకు అందిస్తున్నాయి. భగవదవతారము ఇది చేయగలదు, అది చేయలేదు అని నిర్ణయించడానికి అధికారము ఎవ్వరికీ లేదు అని స్వామి పలికారు. శ్రీకృష్ణుడు తాను అవతరించిన ప్రయోజనమును సత్వరముగా సాధించుటకు రథసారథ్యము వహించాడు. శ్రీరాముడు బంగారు లేడిని వెంట తరుముతూ పోవుటకు కారణము అది మాయాహరిణమని తెలియకపోవుట కాదు, రావణ సంహరణమునకు అది నాంది అని తెలియుటచేత. నేను కాలేజీ ప్రారంభించుటకు అడ్డమేమియుండును? పుష్పము తన సహజ పరిమళమును మారుతమునకు అందించుట ఎవరు నిరోధించగలరు? జ్ఞానబోధయే నా సంకల్పము. మానవుడు తన సహజ దివ్యతత్వమును తెలుసుకొనున్నట్లు చేయుటకవసరమైన అన్ని మార్గములు అవలంబించదను. తమసోమా జ్యోతిర్గమయ అని మీరు ప్రార్థించుచుందురు కదా అన్నారు స్వామి.

0: స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరామ్.
1: రేడియో సాయి శ్రోతలందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలతో సాయిరాం. శ్రీ శార్వరినామ గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు సమర్పిస్తున్న కార్యక్రమం విశ్వగురువు శ్రీ సత్యసాయి. ఈ కార్యక్రమంలో స్వామి విద్యార్థుల, అధ్యాపకుల అనుభవాలను మనం ఇప్పుడు విందాం. సాయిరాం.

0: సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడు సత్యసాయిగా అవతరించి గురుస్థానంలో నిలిచి పలు విధాలుగా మనల్ని చేయిపట్టి నడిపించడం మన భాగ్యం. సత్యసాయినాథుడు గురువుగా భక్తులను సంస్కరించి భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని చూపిస్తున్నారు. ఈ పరమ పవిత్రమైన గురు పౌర్ణిమ రోజున విశ్వగురువైన మన స్వామి స్వయంగా బోధించి, సూచించి, మార్గదర్శకత్వం వహించిన కొందరి అనుభవాల్ని తెలుసుకుందాం. సర్వజీవులలో అంతర్యామిగా ఉన్న స్వామి తమ దివ్య శక్తితో ప్రేరక గురువుగా భక్తులను సంస్కరిస్తారని స్వామి పూర్వ విద్యార్థి అయిన శ్రీ బి మల్లికేశ్వరన్ గారి అనుభవం ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.
1: నా ఫాదర్ ఇన్సిడెంట్ చెప్పినప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఏమంటే స్వామి సంకల్పం లేకుండా స్వామిని తలచుకోవటానికి కూడా వీల్లేదు. అంటే ఈ రోజు మేము స్వామి బట్టి మాట్లాడుతున్నామంటే ఆయన దయ, ఆయన పరిపూర్ణ కృప, లేదంటే ఆయన థింక్ చేయడానికి కూడా వీల్లేదు. దానికి ఈ ఇన్సిడెంట్ చెప్తాను. ఆయనకి ఒక మూడు మంచి హ్యాబిట్ ఉన్నాయి. ద ఫస్ట్ హ్యాబిట్ నిత్య అగ్నిహోత్రి, ఆయన నిత్య అగ్నిహోత్రి. సెకండ్ ఏమంటే ఎక్కడెక్కడ అశ్వమేధ యజ్ఞం జరుగుతుందో అక్కడని ఆయన వెళ్తాడు. ఈ కలియుగంలో ఏం అశ్వమేధ యజ్ఞం అని మీకు అర్థమవుతుంది. ఇది రెండవది. మూడవది ఆయన యుధిష్ఠిర ఫుట్ స్టెప్ ఫాలో చేస్తాడు ఎప్పుడు, అట్లీస్ట్ వన్ ఆస్పెక్ట్ లో. ఈ మూడు ఏం లేదు. అగ్నిహోత్రి అంటే కాన్స్టెంట్ సిగరెట్, ఒక 100 to 120 సిగరెట్స్ డైలీ తాగినవాడు ఆయన.
2: డైలీ
1: డైలీ విల్స్ ఫిల్టర్ టిప్ కింగ్ సైజ్. అప్పుడు ఇప్పుడు అది ఉందా లేదా నాకు తెలీదు. చాలాతోనే ఆయన ట్రై చేశాడు వదలాలని. కానీ అందరూ చెప్తారు కదా, ఈ కేట్స్ ఎవరో చెప్పారు, ఇట్ ఇస్ వెరీ ఈజీ టు స్టాప్ స్మోకింగ్, ఐ హావ్ లెఫ్ట్ ఇట్ మెనీ టైమ్స్ అన్నాడు ఆయన. అట్లే మా ఫాదర్ మెనీ టైమ్స్ ట్రై చేశాడు. మేము వచ్చి జాయిన్ చేశాము. ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది. సడన్ గా అదే కరెక్ట్ టైం, అన్ని టైం ప్రహారం స్వామి చేస్తారు కదా. సో స్వామికి నేను ఒక ఉత్తరం రాశాను. దాంట్లో ఏం రాశానంటే, స్వామి నాన్న చాలా ఎక్కువ సిగరెట్ తాగుతున్నారు, చాలా తూరి ట్రై చేశారు, స్వామి అనుగ్రహించాలి. ఇది ట్యూస్డే, ఒక ట్యూస్డే. నేను చెప్పాను కదా బ్యాక్ ఎంట్రన్స్ ఉంటుంది బృందావనంలో. సో లక్లీ ఆ రోజు వేరేవరు లేదు, నేను ఒకడేందంటే కాలేజ్ ఏరియో పోవట్లేదు. సో స్వామి 3:45 వచ్చారు, 3:30, 3:45 వచ్చారు అని చెప్పి లోపల వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు 4:30. అప్పుడు నేను ఈ లెటర్ పట్టుకుంటున్నాను, దాంట్లో ఇదే రాశాను, స్వామి ఫాదర్ చాలా ఎక్కువ సిగరెట్ తాగుతారు, ఇంగ్లీష్ లో, తెలుగు అక్షరం రాదు నాకు రాయటం. పెట్టాను ఒక 4:30, 4:45 ఆ టైంకి వచ్చి ఆ లెటర్ తీసుకున్నారు. ఇట్లా చదివారు, 3 లైన్సే చదివి నాకు ఒక పెద్ద స్టార్ ఇచ్చారు. నాకే కొంచెం భయం అయిపోయింది, ఏమి రాయట్లేని రాయకూడదా అని. కానీ ఏం చెప్పలేదు, చదివారు, వెళ్ళిపోయారు. ట్యూస్డే, వెడ్నెస్డే మార్నింగ్ 6:30 నా ఫాదర్ బృందావనంలో ఉన్నారు. ఇప్పుడు మీకు తెలుసు, ఇంటి నుంచి ఎవరాజు వస్తున్నారంటే అమ్మ ఇది చేసి ఇస్తాను, అది చేసి ఇస్తాను, నీకేం కావాలి అన్ని అడుగుతుంది. నాన్న చెప్తారు ఒక, ఎందుకంటే అకామిడేషన్ చూసుకోవాలి, అది ఇది అన్ని చూసుకోవాలి, వస్తాము అని చెప్పాలి. ఏం ఇన్ఫర్మేషన్ లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 ఆ ట్రైన్ వైఫీల్డ్, సేమ్ ట్రైన్, చెన్నై మెయిల్, అది దిగి వచ్చాను నేను. ఏం నానా అంటే, లేదరా నిన్న 4:45 నుంచి నాకు స్వామిని చూడాలని ఒక ఇది. అప్పుడు నేను చెప్పాను కదా ఓన్లీ వన్ ట్రైన్, బుకింగ్ అన్ని లేదండి, దొరకదు. ట్రైన్ టికెట్ ఎట్లా దొరికింది అని అడిగితే, వచ్చాము ఒక టీటీఆర్ అడిగాను, కూర్చోండి అన్నారు, వచ్చేసాను రా చెప్పారు. ఇది 6:30. అప్పుడు పేరెంట్స్, స్టూడెంట్స్ పేరెంట్స్ వస్తే వాళ్ళు ఆ ఎంట్రన్స్ దగ్గర నిల్చుకోవచ్చు. ఫిజికల్ గా స్వామికి ఈయన నా నాన్న అని తెలుసు, ఎందుకంటే చాలా తూరి పలకరించారు ఆయన చేశారు. సో నాకు 1+1=2 ఏదో ఈ రోజు జరిగిపోతుంది అని అనుకున్నాను. నేను రాసింది ఇది ఒకటి, ఫాదర్ ఎక్కువ చేస్తారు. స్వామితో నేనేం చెప్పలేదు, నాన్న వచ్చారు అదని ఆయన నిల్చుకున్నారు. నార్మల్లీ స్టూడెంట్స్ ఆల్సో పేరెంట్స్ నిల్చుకుంటారు, నేను అది మానేశాను. ఎందుకంటే స్వామికి ఫిజికల్ గా తెలుసు మనం ఎందుకు, అది ఈ రోజు సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ అది తెలుసు. ఎందుకంటే స్వామి లేదంటే అప్పుడు ఆ విశ్వాసం ఉంది, స్వామి సంకల్పం లేకుండా ఎవరు స్వామిని చూడటానికి వీల్లేదు. అది స్వామి చాలా దూరం చెప్పారు. అది నేను అనుకోలేదంటే నన్ను ఎవరు చూడటానికి వీల్లేదు అని. సరే ఇదే అని అనుకున్నాను. స్వామి ఒక 9:00 వచ్చారు. తమిళనే మా ఫాదర్తో మాట్లాడారు. దగ్గర వచ్చి ఎప్ప ఉందా వచ్చి అడిగి ఒక 2 స్టెప్స్ వెళ్లిపోయారు, వేరే ఏం మాట్లాడలేదు. తర్వాత 2 స్టెప్స్ అయిన తర్వాత మళ్లీ వెనక వచ్చి ఒక 5 మినిట్స్ లో మర్మరింగ్ వాయిస్ లో, అది స్వామి ఫేస్ మనం చూస్తే మనకు తెలుస్తుంది కదా, ఈ పక్కం నవ్వు, ఆ పక్కం దన్ దన్ దన్, అది ఆల్రెడీ ఒక పిక్కల్ ఇన్సిడెంట్ చెప్పారు. కానీ నాకు ఆ కోపం తెలుసు, ఇక్కడ తెలిసింది, దన్ దన్ దన్ వేసి వెళ్లిపోయారు. కానీ అది మై లైఫ్ ఇస్ మై మెసేజ్ పర్ఫెక్ట్ టు ద కోర్. స్వామిని ఎవరినా తిట్టినా అంటే కూడా పక్క వాళ్ళకి వినడానికి వీల్లేదు. అది ఆ ఫేస్ లో అదే మందహాసం, అదే హ్యాపీనెస్, అదే స్మైల్, అదన్నీ ఉంటుంది. కానీ ఎవరికి ఏమేమి పోయి చేరాలో వాళ్ళకి అదేది పోయి బాగా చేరుతుంది. చెప్పారు స్వామి దర్శనం వెళ్లారు, మా ఫాదర్ ఫేస్ టోటల్ అవుట్ అయిపోయింది. వెనక వచ్చారు, నేను లోపల వెళ్లిపోయాను. స్వామి లోపల వెళ్లిన తర్వాత ఏం నాన్న ఏం చెప్పారు అన్నాను. నీవు చెప్పు. నా నేను రాసింది ఓన్లీ సిగరెట్, నన్ను సిగరెట్ తాగకూడదు, అశ్వమేధ యజ్ఞం ఏం లేదు, రేస్, హార్స్ రేసింగ్, గిండి. గిండి అంటే తమిళనాడులో ఇది ఉంది, బెంగళూరు, మైసూర్, ఊటీ, ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడన్నీ పోయి డబ్బు పెట్టడం. అది థర్డ్ యుధిష్ఠిరాజ్ ఫ్రెండ్ గ్యాంబ్లింగ్ కార్డ్స్, ఇది మూడే మంచి క్వాలిటీ. ఇది మూడు చెప్పారా, ఇది చేయకూడదని. నాకు రేస్కి పోకుండా ఉంటాను, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కార్డ్స్ ఆడకుండా ఉండటానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ సిగరెట్ నాకు చాలా కష్టం రా, నీవు లోపల పోతే స్వామి తప్పగా అడుగుతారు ఏం చెప్పారు మీ నాన్నని. అప్పుడు సిగరెట్ టోటల్ గా మానేయడానికి స్వామియే స్ట్రెంగ్త్ ఇవ్వాలా అని చెప్పు అన్నారు. లోపల వచ్చేశాను. లోపల వచ్చిన తర్వాత స్వామి ఏమిరా మీ నాన్న ఏం చెప్పారు. స్వామి సిగరెట్ స్వామియే ఎనర్జీ ఇవ్వాలని చెప్పారు స్వామి వదలటానికి. చాలా క్యాషువల్, డివైన్ వర్డ్స్ ఎంత క్యాషువల్ అంటే అంత క్యాషువల్ గా ఉంటుంది. దాంట్లో ఉన్న మీనింగ్ అదన్నీ మనకి ఇమ్మీడియట్ గా అర్థం కాదు, ఎప్పుడో మనకి అర్థమవుతుంది. అది ఈ ఇన్సిడెంట్ లో ఇమ్మీడియట్ గా అది అర్థమైంది మాకు. పోరా పో యాటమ్ బాంబ్ ఎనర్జీ, చాలా క్యాషువల్ గా మనం చూద్దా పోరా అంటాం కదా, పోరా పో యాటమ్ బాంబ్ ఎనర్జీ చెప్పి పైకి వెళ్లిపోయారు. మా ఫాదర్ ఇస్ అ వెరీ ఈగోటిక్ పర్సన్, అంటే ఈజ్ నాట్ మూడ్ బై ఎమోషన్. ఆయనకి వాళ్ళు తల్లి అంటే అంత ప్రేమ, మా గ్రాండ్ మదర్ అంటే అంత ప్రేమ. ఆయమ్మ పోయినప్పుడు కూడా ఆయన స్వామి సంకల్పం, స్వామి చిత్తం అట్లా. సో నేను బయట వస్తే ఏడుస్తున్నాడు ఆయన, నాకు భయం వచ్చేసింది. మామూలుగా బృందావనంలో దర్శనంకి వస్తే మీ ఫాదర్ గా ఉండవచ్చు, ఫ్రంట్ గా యూ కెన్ స్టాండ్, కానీ ఎప్పుడు ఎంతసేపు దర్శనం అవుతుందని ఎవరు చెప్పడానికి వీల్లేదు. స్వామి 8 గంటలకు రావచ్చు, 9 గంటలకు రావచ్చు, నో ఫిక్స్ టైం అక్కడ. ఓన్లీ థర్స్డేస్ అండ్ సండేస్ ఫిక్స్ టైం, 9:00 భజన్ స్టార్ట్ అవుతుంది, 9:30 అట్లా వస్తుంది. అప్పుడు కూడా ఫిక్స్డ్ అని ఏం లేదు. కొన్ని టైమ్స్ 8:30 వచ్చేస్తారు, సమ్ టైమ్స్ 9:00 వస్తారు, సమ్ టైమ్స్ 9:30 వస్తారు, ఎవరు ఏం చెప్పడానికి వీల్లేదు. సో ఈయన హ్యాబిట్ ఏమంటే ఎప్పుడు స్వామి దర్శనంకి వస్తే ఆ మినిమం 2-2.5 అవర్స్ ఉండాలి బృందావనంలో. ఆ 2.5 అవర్స్ వితౌట్ సిగరెట్ ఆయనకు చాలా కష్టం. సో స్వామి ఎప్పుడు లోపల వెళ్తారని చూసి స్వామి వెళ్లిన తక్షణమే ఆయన బయట పరిగెత్తి వెళ్తాడు, సిగరెట్ కాల్స్తాడు. ఇదే ఆయన హ్యాబిట్. సో ఇట్లా అయినప్పుడు ఈయన సరే ఇప్పుడు స్వామి చెప్పారు మనం తాగకూడదని, సరే బయట పోయి నిచ్చుకుంటాము అని బయట పోయి ఆ షాప్ దగ్గర పోతే ఎక్కువ మంది, ఆ రోజు ఎక్స్ట్రా బోనస్, ఇంతవరకు 5 మంది కాల్స్తున్నారంటే 20 మంది కాల్స్తున్నారు, ఫుల్ ప్లేస్ విత్ టొబాకో ఇది అదన్నీ అట్లుంది. ఈయన చాలా అర్జీ. కానీ స్వామి ఏం చెప్పారు, తాగకూడదని చెప్పారు. స్వామి తాగకూడదని చెప్పినప్పుడు ఒక ఇది చాలా ప్రాఫిటిక్ స్టేట్మెంట్ ఇది, నీవు సిగరెట్ తాగితే రేస్కు వెళ్తే, నేను రేస్కు వెళ్ళడం ఏం రాయలేదు స్వామికి, రేస్కు వెళ్తే ఈ చీటు గ్యాంబ్లింగ్ ఆడితే నేను నిన్ను చూడను, నీవు నన్ను చూడకుండా చూస్తాను, నీతో నేను మాట్లాడను, నీవు నాతో మాట్లాడకుండా చేస్తాను. ఎందుకు నీవు నన్ను, అది నేను ఇంగ్లీష్లో చెప్తాను, నేను ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్ నాకు రావట్లేదు, నీవు నన్ను అనుకోవటానికి వీలు లేకుండా చేస్తాను. యూ కాంట్ ఈవెన్ థింక్ ఆఫ్ మీ, ఐ విల్ సీ దట్ యూ డోంట్ థింక్ ఆఫ్ మీ. ఇప్పుడు గణేష్ ఇక్కడ మీరు ఉన్నారు, నేను చెప్తాను, గణేష్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ యూ కెనాట్ థింక్ ఆఫ్ మీ అంటే నేను బయట పోయినప్పుడు మీరు నన్ననే దిస్ ఫెలో టోల్డ్ లైక్ దట్ అని చెప్తారు. కానీ ఈ స్టేట్మెంట్ వంటి స్వామికి ఏటానికి వీలు అవుతుంది, ఐ విల్ సీ దట్ యూ డోంట్ థింక్ ఆఫ్ మీ. ఎందుకంటే దేవుడు, అది చాలా కేసెస్ లో చూసాము, ఎప్పుడు స్వామి ఆ ఇది చెప్పారంటే గాలి అంతే, అవుట్, టోటలీ అవుట్. వాళ్ళకి ఏదేదో వచ్చి స్వామిని తప్పగా వాళ్ళు స్మరించడానికే వీలు లేకుండా చేస్తారు స్వామి. మనం ఈ రోజు ఆయన తలుచుకుంటామంటే దానికే పెద్ద థ్యాంక్స్ మనం స్వామికి చెప్పాలి. బయట వచ్చి ఎత్తుకున్నా ఏడుస్తారు, ఏడుస్తున్నారు, ఏ నువ్వు చెప్పు స్వామి ఏం చెప్పారు, నువ్వు అడిగావా స్వామితో, స్వామిని స్ట్రెంగ్త్ ఇవ్వాలని చెప్పావా. చెప్పాను. అప్పుడు నాకు ఇన్ని రోజులు మీరు నాకు అడ్వైస్ చేశారు కదా, ఇప్పుడు నేను చూడండి అని నాకు ఒక ఆశ, నా నాన్నకు నేను అడ్వైస్ చేయాలని. బాధపడుతుంది నాన్న, ఇది చాలా కష్టం. నా అసంప్షన్ ఏమంటే బయట వెళ్లాడు, ఒక సిగరెట్ కాల్ చేశాడు, ఆ బాధపడతాడు, అందుకోసం ఏడుస్తున్నాడు. పర్వాలేదు, కొంచెం కొంచెంగా ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఐ బికేమ్ అ ఫాదర్, డోంట్ వరీ లైక్ దట్, ఈజ్ ఎట్ ఫుల్, జస్ట్ టెల్ మీ వాట్ స్వామి టోల్డ్, స్వామి ఏం చెప్పారు చెప్పు, నీ వేరేం మాట్లాడవద్దు అట్లా పోరాపో అటమ్ బాంబ్ ఎనర్జీ అన్నారు. అది విని ఇంకా ఏడుస్తున్నాడు. నాకు చాలా భయం అయిపోయింది. సరే, నాకు టూ టైప్స్ ఆఫ్ ఫియర్. ఒకటి, ఇప్పుడు నేను సిగరెట్ కాల్చాడు, అది నా అసంప్షన్. సెకండ్, మనం లోపల పోతే నీవు ఇట్లనే, మీ నాన్న ఇట్లనే, ఎప్పుడు ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పటి నుంచి స్వామి మమ్మల్ని కొడతారు. ఏం చేయాలరా, ఇది నేనే పిచ్చిగా జాబ్ రాసి ఇట్లా అయిపోయింది అని అనుకున్నాను. చెప్పండి నాన్న, ఎందుకు ఏడుస్తున్నారు? నేను చెప్పాను, నాకు చాలా ఈగాటిక్ ఫెలో, ఈ నెవర్ క్రై ఫర్ ఎనీథింగ్, అన్ని స్వామి దయాని, చాలా టోటల్ సరెండర్ ఆయనకి. మాకు ఏదావది ఒక 5-6% సరెండర్ స్వామి దగ్గర ఉందంటే అది ఆయన వల్ల నిజంగానే. మళ్ళీ ఇంకొకరు చెప్పు, ఏం స్వామి చెప్పారని. పోరా పో అటమ్ బాంబ్ ఎనర్జీ అన్నారు. ఇంకా ఏడుస్తున్నాడు. ఏమైంది నాయన అంటే చెప్పాడు, చూడు నేను చాలా తూరి మీకు చెప్పాను, స్వామి మాట అంటే చాలా విలువైన మాట, చాలా క్యాషువల్ గా చెప్పిన మాట కూడా చాలా విలువ ఉంటుంది, అప్పుడు మనం అర్థం చేసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు స్వామి చెప్పిన జవాబు ఎంత మీనింగ్ అని నేను చెప్తాను విను. నేను బయటపోయాను, చాలా ఎక్కువ మంది సిగరెట్ తాగారు, నాకు అలర్జీ కంట్రోల్ చేయకుండా పోయాను. అప్పుడు నాకు ఒక బ్రెయిన్ వేవ్ వచ్చింది. ఏ బ్రెయిన్ వేవ్ అంటే, స్వామి నన్ను సిగరెట్ తాగకూడదు అని చెప్పాడు. ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్లి వాళ్ళు ఎగ్జైల్ చేస్తే, నేను అది ఇన్హేల్ చేస్తే నేను తాగట్లేదు కదా అర్జు. ఎందుకంటే 120 సిగరెట్స్ పర్ డే సడన్ 1 మినిట్, అది ఆయనకి ఆ బాధ. సో అక్కడ మనము తెలుసుకున్న వాళ్ళు తెలియంత సాయిరామ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకోవటం వలన, సో అక్కడ ఉన్నాడు, అక్కడ ఆయన సిగరెట్ కలుస్తున్నాడు. దగ్గర వెళ్ళి, సాయిరామ్ సార్ నేను చెన్నై నుంచి వచ్చాను, వదలరా వదలరా నీ స్మోక్ ని లోపల ప్రే చేసుకుని, ఎందుకంటే ఆయన కలుస్తున్నాడు. ఆయన వదలాడు. ఆ స్మెల్ బేర్ చెయ్యకుండా అక్కడి నుంచి పరిగెత్తు బృందావన లోపల వచ్చేశాడు. ఎవరు 120 సిగరెట్ ఒక్క రోజుకి తాగినవాడు, అది కింగ్ సైజ్, విల్స్ ఫిల్టర్ టిప్ కింగ్ సైజ్, అంటే బిగ్గర్ సైజ్. అటువంటి వాడు పక్కన ఎవరో స్పోక్ చేస్తున్నారు, ఆ బాధ, ఆ బ్యాడ్ స్మెల్ అప్పుడు ఆయనకి, అది భరించకుండా అక్కడి నుంచి పరిగెత్తు లోపల వచ్చి ఏడుస్తున్నాడు. ఏమి రాది స్వామి ఇట్లా చెప్పారు అని. అప్పుడు నాకు చెప్పాడు, పోరా పో ఆటమ్ బాంబ్ ఎనర్జీ అంటే నీకు అర్థం అవుతుందా అంటే, అప్పుడు నేను చిన్నవాడు, అంత జ్ఞానం అని ఏం లేదు. స్వామి ఒక్కొక్క మాట అంత విలువరా, ఆటమ్ అంటే ఏమి, ఆటమ్ బాంబ్ అంటే ఏమి, అణు. స్వామి ఇప్పుడు ఏం చెప్తారు, అనోరణియాన్ మహతో మహియాన్, ఆయనే ఇస్తున్నారు ఆటమ్ బాంబ్ ఎనర్జీ అంటే ఆయనే అనోరణియాన్. ఆ అణు ఎనర్జీ ఆయన చచ్చిపోయిన వరకు పక్కన ఎవరాదు వచ్చి సిగరెట్ తగ్గితే కూడా, సార్ ఈ స్మెల్ నాకు చాలా అలర్జీ ఉంది, అట్లా వెళ్ళిపోండి. దాని తర్వాత 30 ఇయర్స్ ఉన్నాడు. 30 ఇయర్స్ లో ఒక్క సిగరెట్ కాల్చలేదు, రేస్ కుప్పలేదు. నేను రేస్ ఏం రాయలేదు స్వామికి, కార్డ్స్ అని చెప్తారు కదా, ఒక్క కళ్ళు ఒక రాయి రెండు మ్యాంగో అంటారు, ఇక్కడ 3 మ్యాంగో ఫాదర్ కి. ఏమేం లెసన్స్, నా సంకల్పం లేకుండా ఎవరు ఇక్కడ రావడానికి వీల్లేదు, నన్ను చూడటానికి రావలేదు. టిల్ 4:45 స్వామి ఉత్తరం చదివిన వరకు ఆయనకి బృందావనంకు రావాలని ఏం లేదు. 4:45 స్వామి చూసి ఒక స్టార్ లో టోటల్ క్యాల్కులేషన్ గుర్తించి వచ్చాడు. మోస్ట్ ప్రాఫిటింగ్ స్టేట్మెంట్, ఐ విల్ ఎన్ష్యూర్ దట్ యూ డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ మీ. అది ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ అవతారం, ఓన్లీ గాడ్ చెప్పడానికి వీలవుతుంది. గాడ్ తప్ప వేరే ఎవరు ఆ మాట చెప్పడానికే వీల్లేదు. ఎందుకంటే అందరికి తెలుసు, మేము చెప్తే నెక్స్ట్ సెకండ్ నుంచి అట్లీస్ట్ ఒక 1 అవర్ మమ్మల్నే అందరూ తలుచుకుంటారు. కానీ స్వామి అట్లే, ఒక్క సెకండ్లో ఏం కావాలంటే చేయవచ్చు. అదే స్వామి ఎప్పుడు మీరందరూ వింటారు, యోగిని భోగిగా చేస్తాము, భోగిని యోగిగా చేస్తామంటారు స్వామి. అంటే భోగిని ఏదో దగ్గర పట్టుకుని, ఎంతో భోగిలు మనమందరం చెప్పలేదు, ఎందుకంటే మీరందరూ ఎంతో మహనీయులు ఉండవచ్చు మనకు తెలీదు. అట్లా దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇది. కానీ మా ఫాదర్ కి ఉన్న డెడికేషన్, ఆ డివోషన్ ఆ కరెక్ట్ టైం మ్యాచ్ అయింది, స్వామి పిలిచారు, ఇది అయిపోయింది.
0: భక్తులకు తమ సూచనలతో ఆధ్యాత్మిక అంశాలను నేర్పుతూ వారి సాధనా మార్గాన్ని సుగమం చేస్తారని డాక్టర్ బి పూర్ణశ్రీదేవి గారికి స్వామి అందించిన అనుభవం, ఆ అనుభవాన్ని ఇప్పుడు విందాం.
2: నేను సెకండ్ ఇయర్ బీఎస్సీ చదివే సమయంలో వింటర్ వెకేషన్ కి ప్రశాంత నిలయం రావడం జరిగింది. ఆ సమయంలో స్వామి జ్యోతి ధ్యానం ఆశ్రమవాసులందరికీ ఒక షెడ్లో నేర్పించేవారు తానే స్వయంగా. 1967 అయింటుంది. ఆశ్రమవాసులు అవడంతో నాకు కూడా అక్క తాతగారు ఉండటంతో నేను దాంట్లో ఒక భాగంగా వెళ్లే అవకాశం వచ్చింది. ఆ సమయంలో స్వామి జ్యోతి ధ్యానం నేర్పించటమే కాకుండా ఆ ధ్యానం అనేది కుదరాలి అంటే ఏ విధంగా ఏ నియమంతో జీవితం కూడా కొనసాగించాలి, ఆహార విహార నియమాలు కూడా ఏ విధంగా ఉండాలి అనేది స్పష్టంగా సూచించేవారు. అప్పుడు స్వామి చెప్పింది, మీకు మీ థాట్స్ మీద కంట్రోల్ ఉండాలంటే, అవి పవిత్రంగా ఏకాగ్రతతో హృదయంలో నిలపాలి అంటే, మీకు పవిత్రంగా ఆహార విషయంలో శ్రద్ధ అవసరము, పదార్థ శుద్ధి, పాకశుద్ధి, పాత్ర శుద్ధి ఇవి మూడు కూడా చాలా అవసరము అని చెప్పేవారు. అంతేకాకుండా ప్రతి చిన్నదానికి ఒక ఉదాహరణతోటి వివరించారు. పాత్ర శుద్ధి అది మొదటిది. ఆ పాత్ర అనేది పరిశుభ్రంగా లేకపోతే మొత్తం చేసిన ఎంత విలువైన కూరగాయలు అన్ని వేసినప్పటికీ కూడా గిన్నెలో కళాయి లేకపోతే అది విషయం అయిపోతుంది. ఆ విధంగా పాత్ర అనేది పరిశుభ్రంగా ఉండాలని చెప్పారు. రెండవది పదార్థ శుద్ధి. మీకు ఏ సోర్స్ నుంచి ఆహార పదార్థాలు వస్తున్నాయి అనేది కూడా చాలా ముఖ్యము. ఎక్కడంటే అక్కడ ఏ పదార్థం అంటే అది మీరు స్వీకరించకూడదు అనేది కూడా ఒక చిన్న కథ రూపంలో చెప్పారు. అది ఋషికేశ్లో ఒక ఆశ్రమంలో చాలా సిన్సియర్ సాధకుడు తన సాధన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయన ధ్యానంలో ఒక స్త్రీ విరబూసుకుని చాలా దుఃఖిస్తున్నట్టు కనిపిస్తే, ఎందుకు నాకు ఇట్లా కనిపిస్తా ఉంది ధ్యానం రాకుండా అని లేచి కొంచెం అటు ఇటు తిరిగి ప్రార్థించి మళ్లీ కూర్చొని ధ్యానిస్తే మళ్లీ అదే సీను అలా రిపీటెడ్ గా అవుతా ఉంటే ఆయనకి ఏం చేయాలో తెలియక గురువు దగ్గరికి వెళ్లాడు. స్వామి, మాకు ఇట్లా జరుగుతూ ఉంది, నేనేం చేయాలి అంటే, నువ్వు ఈరోజు ఏం చేసావు అని వివరంగా తన షెడ్యూల్ అంతా అడిగితే మొత్తం అంతా అదే యూజువల్ ప్యాటర్న్ లో జరిగింది. కానీ ఆయన భోజనం దగ్గరికి వచ్చేసరికి ఒక స్వీట్ వాళ్ళు ఎక్స్ట్రా సర్వ్ చేశారని చెప్పారు. అయితే వెళ్లి అడుగు కిచెన్ లోను అది ఏ సోర్స్ నుంచి వచ్చింది అని గురువు చెప్తే, అక్కడ ఆయన వెళ్లి విచారిస్తే ఒక చాలా రిచ్ సేట్ తన భార్య చనిపోయిన ఆ సెరమనీ సందర్భంగా ఈ స్వీట్ డొనేషన్ ఇచ్చినట్టు తెలిపారు. ఇంకా వివరాలు విచారించగా అది యంగ్ వైఫ్, ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని తెలిసింది. అంటే ఇక్కడ స్వామి చెప్పింది ఏంటంటే, క్లీన్ వైట్ క్లాత్ మీద చిన్న డాట్ పెట్టినా మీకు కనిపిస్తుంది, అదే ఆల్రెడీ డర్టీ క్లాత్ అయితే మీకు కనిపించదు. ఈ సాధకుడు చాలా ప్యూర్ గా ఉండటంతో చిన్నది ఇలా జరగడంతో కూడా వెంటనే అతనికి ఆ విధంగా ఎరుక అవడం, ఆ డిస్టర్బెన్స్ రావడం జరిగింది. అప్పుడు గురువు ముందుకు సాగమని అది సరిపోతుంది అని చెప్తే అతను వెళ్ళాడు. కానీ ఇక్కడ స్వామికి చెప్పిన సందేశం ఏంటంటే, మీరు ఏ సోర్స్ నుంచి అంటే కొందరు దొంగతనం చేసి కానీ ఇంకో విధంగా కానీ మనకి ఎక్కడి నుంచి వస్తుందో ఏ విధంగానూ అది కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలించి ఆహార పదార్థ విషయంలో శ్రద్ధ వహించాలని. మూడవది ఏంటంటే అదే పాకశుద్ధి లేకపోతే వ్యక్తి శుద్ధి అని రెండు కూడా అంటారు. ఎవరైతే ఆహారాన్ని తయారు చేస్తున్నారో ఆ వంట చేసే వ్యక్తి భావాలు కూడా మనకు వస్తాయని, ఆ వంట చేసే సమయంలో ఏ ఏ భావాలు ఉంటే అదే భావాలు మనకి ఆహారం తిన్న తర్వాత, ఎందుకంటే భగవాన్ చెప్పింది స్థూల రూపం మనం విసర్జన చేస్తాము, సూక్ష్మ రూపం మన రక్తంలోకి పోతుంది, అతి సూక్ష్మ రూపం మనసుగా మారుతుంది. అందుకని ఆహారం మీరు ఏ విధమైన తీసుకుంటే మనసు కూడా అదే విధంగా ఉంటుంది అని చెప్పి ఆ వ్యక్తి శుద్ధి కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. దానికి ఒక చిన్న కథ చెప్పారు. అది ఏంటంటే, ఒక విలేజ్ లో ఆ విలేజ్ బయట ఒక సాధువు ఉండేవాడు. ఆయన చాలా నిర్మలంగా అందరినీ ఉత్తమంగా గైడ్ చేసేవారు. భక్తితోటి వెళ్లి ఆయనకి నమస్కరించడం, అప్పుడప్పుడు ఆయన ఇంటికి ఆహ్వానించి ఆయన సందేశాలు వినడం జరిగేది. ఒక గృహస్థుడు ఆయన్ని, మీరు రేపు మా ఇంటికి రావాల్సింది, మా ఆహారం ఆతిథ్యం స్వీకరించాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. ఆయన సరే అన్నారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత వైఫ్ కి వంట చేయకూడని పరిస్థితి వచ్చింది. దాంతో పక్కింటి ఆమెను పిలిచి, అమ్మ నువ్వు కొంచెం వంట చెయ్యి, ఇలా ఇలా చేయాలి అంతా అని చూపించింది. ఆ పక్కింటి ఆమె వంట చేస్తూ అక్కడ చాలా అందమైన వెండి గిన్నె ఉంటే ఆ వెండి గిన్నె మీదే దృష్టి ఉంది, ఇది నేను తీసుకెళ్తే ఎంత బాగుంటుంది, ఇది చాలా బాగుంది అని ఆ గిన్నెపైనే తన దృష్టి అంతా పెట్టి వంట చేసింది. ఆహార పదార్థాలు తీసుకొచ్చి వంట అయిన తర్వాత ఏ పాపం భక్తుడు ప్రేమతోటి ఆయనకి అంతా వడ్డించడం జరిగింది. ఆయన భోజనం చేసిన తర్వాత అక్కడే ఉన్న వెండి గిండిని ఆయన తన జూల్లో వేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన సామాన్య వ్యక్తి కాడు అంచేత, ఏంటి ఎందుకు ఇలా చేశాను, నాలో ఈ భావం ఎందుకు జనించింది, ఇది నాలో ఎందుకు వచ్చింది అని ఆయన సూక్ష్మంగా చూస్తూనే ఆయన గ్రహించాడు. గ్రహించి మర్నాడు ఆ యొక్క గృహస్థుని ఇంటికి వెళ్ళి, నిన్న వంట చేసింది నీ భార్య కాదు కదా అని చెప్పి ఆ గిన్నె ఇచ్చేసాడు. ఆ విధంగా ఎలాంటి భావాలు మనం వంట చేసే టైంలో ఉంటుందో మన యొక్క మనోభావాలు కూడా అదే విధంగా ఉంటాయి అని ఒకటి సూచన స్వామి ఇచ్చారు. రెండు, సాత్విక ఆహారం తీసుకోవాలని. మాంసభక్షణ లాంటిది అసలు లేనే లేదు. ఆహార విషయంలో కూడా అంటే మనకి రాజసిక, తామసిక, సాత్విక టైప్ ఆఫ్ ఆహారం ఉన్నాయి. సాత్విక ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వమని ఇవి చెప్తూ తర్వాత ఆ ధ్యానంలో భగవానే అక్కడ నుంచుని ఉండేవారు. ఓంకారంతో ప్రారంభించమనేవారు. జ్యోతిని ముందు వెలిగించి వీలైనంత వరకు కంటికి ప్యారలల్ దీంట్లో ఆ జ్యోతిని ఉంచి ఆ జ్యోతి పైన పూర్తి దృష్టి ఉంచి కేంద్రీకరణ చేసి దృష్టిని అంతాను ఆ జ్యోతిని హృదయంలోకి తీసుకోమని. ఆ ఓంకారం చెప్పేటప్పుడు కూడా ఓం అనేది ఏ విధంగా పలకాలో స్వామి మమ్మల్ని గైడ్ చేసేవారు. అందులో మూడు మాత్రలు ఆ ఊ మా అనే ఉన్నాయి. అది మూడు కూడా ఈక్వల్గా మా చేత పలికించేవారు. ఆ తర్వాత నేను వేరే చోట చదివాను, అది ఈక్వల్గా లేనప్పుడు దాని యొక్క ప్రభావం భిన్న భిన్నంగా ఉంటుంది అని చెప్పేసి స్వామి తన చేతులు చూపించేవారు. ఆ అనే పదము నాభి నుంచి రావాలని, ఊ అనేది మనం ఎలా రైజ్ చేయాలి, ఉంకి ఏ విధంగా మన పెదవులు రెండు బంధించి పలకాలి అనేది, ఈ విధంగా మా చేత స్వామి చేతులు డైరెక్షన్ చూసి మేము ఓం అనేది ఎలా పలకాలో పలికించేవారు. ఆ తర్వాత ధ్యానం చేసేటప్పుడు ఏ విధంగా జ్యోతిని తీసుకున్నాక మనం దానిలో ధ్యానంలో ఏ విధంగా కేంద్రీకరించాలని. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే బాబా గారి ప్రతి సందేశము, ప్రతి ఒక్క గైడెన్స్ ఏ విధంగా ఉంటుందంటే దానికి అన్లిమిటెడ్ స్కోప్ ఉంటుంది. ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషనే కాకుండా అది సొసైటీకి అంతటికీ ఉపయోగంగా ఉండేటట్టు ఉంటుంది. అందుకని ఇక్కడ ధ్యానం చేసేవాడికి ఒక్కడికే బెనిఫిట్ కాదు, అది అందరికీ బెనిఫిట్ వస్తుంది. జ్యోతిని హృదయంలోకి తీసుకున్న తర్వాత హృదయంలో ఆ జ్యోతిని దృష్టి కేంద్రీకరించి ఆ జ్యోతిని కాంచిన తర్వాత ఆ జ్యోతిని కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి ఏ విధంగా ఆ జ్యోతి కాంతిని పంపించాలి అనేది సూచించేవారు. ముందు రెండు పాదాలకి, కాళ్ళకి ఆ జ్యోతిని యొక్క కాంతిని పంపించమని. ఆ కాంతి శక్తి ఆ పాదాలని పవిత్రపరుస్తూ పవిత్ర శక్తినిస్తున్నదని, అనగా అంటే ఆ పాదాలు పవిత్ర ప్రదేశంలోనే వెళ్తాయి, పవిత్రమైన వాటికే పనికొస్తాయి అని. అదేవిధంగా ఆ తర్వాత చేతులకు రెండింటికి కూడా ఆ జ్యోతిని పంపించమని. ఆ పిమ్మట జ్యోతిని హృదయం నుంచి పైభాగాలకి, జ్ఞానేంద్రియాలకి, నోరు, చెవులు, కళ్ళు, అనగా ఈ భాగాలు పవిత్రమై ఆ జ్యోతి ప్రవేశించడంతో అవి పవిత్రమైనవి చెవులు వింటాయి, పవిత్రమైన కళ్ళు కాంచుతాయి. ఆ పవిత్ర శక్తిని ఆ జ్యోతి మనకి అందిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఏదైనా మాలిన్య ఉంటే జ్యోతి పవిత్రపరుస్తూ ఉంది. ఆ జ్యోతిని ఇంకా భూమధ్యానికి తీసుకెళ్లి అక్కడ కూడా కేంద్రీకరించమని, ఆ తర్వాత సహస్రారానికి తీసుకెళ్లి జ్యోతిని అక్కడ కూడా కాంచిన తర్వాత తిరిగి ఆ జ్యోతిని హృదయంలోకి తీసుకుని, ఆ హృదయంలో జ్యోతి కొంత అనుభూతిని అందించి ఆ జ్యోతిలో ఇష్టదైవాన్ని కాంచమని, ఆ ఇష్టదైవానికి మనం ఏ విధంగా ప్రార్థించాలని, ఆ పిమ్మట చివరిలో స్వామి అసతోమా

0: ప్రార్థనతో స్వామి పూర్తి చేయించి చివరిలో మనం అందరం ప్రతి భజనకి శాంతి శాంతి మూడు సార్లు పలుకుతూనే ఉంటాము. దాని యొక్క వివరం కూడా స్పష్టంగా చెప్పేవారు. అది మూడు శాంతులు, అధిభౌతిక, అధిదైవిక, ఆధ్యాత్మిక శాంతిని మనకి ప్రసాదించేదని. ఆ భావంతో ఆ ఎరుకతోటి ఓం శాంతి శాంతి శాంతి ఈ విధంగా పూర్తి చేయించేవారు. అంతేకాకుండా ఒక్కొక్కసారి ధ్యానం క్లాసు మందిరంలో ఉండేది. ఆ మందిరంలో పైన కృష్ణుని విగ్రహం ఉండేది. ఆ టైంలోను స్వామి లోపల నుంచి వచ్చి ఆ కృష్ణుని పక్కలో పైన ఉంచునేవారు. కొద్దిమంది ధ్యానం చేయకుండా స్వామిని చూసేవారు. ఆ తర్వాత ఏమీ ధ్యానం చేయడం లేదు అని సూచించేవారు. ఆయన లీలలు అనేక రకంగా ఉంటాయి, అందించే ఆనందం కూడా అమృతం.
1: గురు వచనమే శిష్యునకు శిరోధార్యం అని వివరించే ఒక మహత్తరమైన అనుభవాన్ని డాక్టర్ కిరణ్ బాల గారు ఇప్పుడు మనకు అందిస్తారు.
2: అది ఫస్ట్ టైం అయిందంటే మా నాన్నగారు ఏమనుకున్నారు అంటే, గురు నాన్నకు నీవు నా గురు, ఇక్కడ భూమిలో ఉన్నావు, ఈ రూపంలో ఉన్నావు, నీ నాకు దర్శనం వద్ద ఇవ్వాలి కదా ఇవ్వాలి, ఒకటే తాపత్రమే పడుతుంది. అది చాలా ఎక్కువ అయిపోయింది, ఇయర్నింగ్ ఇంటెన్సిఫై అయిపోయింది. ఎట్లయినా నువ్వు పెంచుకోవాలా, ఎట్లయినా నాన్న నాకు దర్శనం ఇవ్వాలా అని చెప్పేసి డ్రీమ్ ఏం రాలేదు. కానీ ఏమైంది, అప్పుడప్పుడు ఎయిర్ ఫోర్స్ లో టెంపరీ డ్యూటీ అని ఒక కాన్సెప్ట్ ఉంది అనమాట. ఏమన్నా పని మీద ఎవరికైనా పంపించాలా, రెస్పాన్సిబిలిటీ ఇచ్చి అంటే టీడీ చెప్పేసేసి పంపించేవాళ్ళమాట ఆఫీసర్స్ ని, ఏదో రెస్పాన్సిబిలిటీ ఇచ్చి. ఆ టీడీ అందరికి ఎయిర్ ఫోర్స్ సర్వీస్ లోపల చాలా సార్లు వచ్చేది అనమాట. సడన్ గా మనకు తెలిసిన ఆయనకి టీడీ వచ్చింది బెంగళూరుకి అంటే. అప్పుడు పాకిస్తాన్ అటాక్ జరుగుతా ఉండింది. దే వాజ్ ఫియర్ దట్ పాకిస్తాన్ విల్ అటాక్ అనమాట. 70s అట్లా అంటే ఫియర్ ఉండింది. అందుకే లాట్ ఆఫ్ మటీరియల్ విచ్ ఇస్ యూజ్ దేర్ ఫోర్ వార్ఫేర్ లో హ్యాడ్ టు బి బ్రాడ్ ఫ్రమ్ బెంగళూరు నుంచి తీసుకుని రావాల్సింది. దానికి మనకు తెలిసిన ఆయన ఆఫీసర్ కి టీడీ ఇచ్చినారు, అక్కడ ఎయిర్ మార్షల్ ఉంటారు. ఆయనకి ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది. ఆ ఫ్యామిలీ ప్రాబ్లం షేర్ చేసుకుంటూ నాన్నకి ఏం చెప్పినారు, నాకు ఇట్లా ఇచ్చినారు కానీ ఐ మే నాట్ బి ఏబుల్ టు గో, కెన్ ఐ ప్రపోజ్ యువర్ నేమ్ అని. మై ఫాదర్ జంప్డ్ అట్ ది ప్రపోజల్ అనమాట. బెంగళూరు దగ్గరగా ఉంది అని సీతారామయ్య గారు చెప్తున్నారు. అప్పటికి బెంగళూరుకి వెళ్తే స్వామి దర్శనం చేయడానికి ఛాన్స్ వస్తుందేమో అని వెంటనే ఒప్పుకున్నారు. అది అందరికీ మనకు అనుభవమే, స్వామి ఇట్లా ప్లాన్ చేస్తాం అనమాట. పిలుచుకోవాలంటే తీసుకుని రావాలంటే ఇట్లా ప్లాన్, ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్ అనమాట. వెంటనే పోయి అక్కడ ఆఫీసర్కి చెప్తున్నారు ఇట్లా, ఐ మే నాట్ బి ఏబుల్ టు గో, ఇన్ ఆన్ మై బిహాఫ్ మిస్టర్ రామ్ నారాయణ్ విల్ గో అని. మై ఫాదర్స్ నేమ్ ఇస్ రామ్ నారాయణ్. సరే అది ఏదో విదౌట్ ఎనీ ప్రాబ్లం, అది కూడా మామూలుగా కొంచెం ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ ఓవర్లుక్ చేసి వెంటనే, ఎందుకంటే నెక్స్ట్ ఆ డే సేమ్ డే వెళ్లాల్సింది, బెంగళూరుకి రావాల్సింది. పెద్ద టైం లేదు, మార్నింగ్ 9:30 ఇట్లా మామూలుగా 8:00 కి ఆఫీస్ రిపోర్ట్ చేస్తారు. 9:00 ఇట్లా తెలిసింది, 9:00 అలాట్ చేశారు మా నా ఫాదర్ కి టీడీ అని చెప్పేసి. యూ కెన్ గో టు ద హౌస్ ఫర్ అబౌట్ 1 hour అండ్ కమ్ బ్యాక్ అని చెప్పేసి 1 hour కి పర్మిషన్ ఇచ్చినారు టు గెట్ రెడీ అండ్ కమ్. మామూలుగా ఎయిర్ ఫోర్స్ అంతా అంతే ఎక్కువ టైం ఇవ్వరు అనమాట, బికాస్ దీస్ ఆర్ వెరీ కాన్ఫిడెన్షియల్ థింగ్స్ అనమాట. సో ఎనీవే మై ఫాదర్స్ యూస్ టు అనమాట వచ్చేసేసి వెంటనే ఇంట్లో గబగబ చిన్న సూట్ కేసులో సామాన్ పెట్టుకున్నారు. అమ్మకి చెప్పారు, అమ్మ కూడా చెప్పలేదు ఎగ్జాక్ట్లీ ఏం పని అనమాట. ఇట్లా టీడీ వచ్చింది, బెంగళూరుకి వెళ్ళాలి. మై మదర్ ఇస్ యూస్ టు అనమాట, సరే అని చెప్పింది. ఒక 1 hour లో ప్రిపరేషన్ చేసి భోజనం చేసి ప్యాకింగ్ తీసుకొని వచ్చేసేసినారు. వెంటనే ఆ రోజుల్లో పెద్ద ప్లేన్ ఉండేదంట, దాన్ని ప్యాకెట్ చెప్పేవాళ్ళు అనమాట. ఆ ఒక్క ప్లేన్ లో ఎంత కెపాసిటీ అంటే 2 lorries అండ్ 2 jeeps కెన్ కమ్ అనమాట. వెరీ హ్యూజ్ డైమెన్షన్స్ ఎక్కువ అనమాట, కానీ హెవీ లోడ్ తీసుకుంటుంది. దాంట్లో కో పైలట్ పైలట్ తో కూర్చొని రావాలన్నమాట. దాట్ ఈస్ ఓన్లీ క్యారియర్ అనమాట, ఇట్ ఈస్ నాట్ ప్యాసింజర్ ప్లేన్. సో అది ఫుల్ గా రెడీగా ఉన్నింది. ఒక 12:00 అట్లా బయలుదేరేసేసి బెంగళూరుకి వచ్చేసేసినారు బై ఈవినింగ్. చేరేటప్పటికి ఎయిర్పోర్ట్ కి, అప్పుడు బెంగళూరులో 3 యూనిట్స్ ఉండే, ఎయిర్ ఫోర్స్ యూనిట్స్ ఉండేవి. ఆ 3 యూనిట్స్ కరెక్ట్ యూనిట్ కెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసి ఫ్రీ అయిపోయి, నైట్ కి ఏమైనా పాసిబిలిటీ ఉంది అక్కడంతా ఎంక్వైర్ చేశారు. ఈ లోపలంతా పుట్టపర్తి ఎంత దూరము, ఎట్లా కమ్యూనికేషన్, కమ్యూటింగ్ ఎట్లా జరగాలి, అదంతా స్వామి సంకల్పం ఉంటే అదంతా సరిగ్గా తెలిసిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు కరెక్ట్ గా టయానికి వచ్చి అంతా సిద్ధంగా చెప్పేసేస్తారు, అంతా క్లియర్ గా మా నాన్నకి చెప్పేసేస్తారు. రెడీగా ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాండింగ్ ఓవర్ కౌంటింగ్ అవి అంతా, ఆ పని అంతా పూర్తి చేసేసినారు తొందర తొందరలోనే. 3 డేస్ గా ఇచ్చినారు, 3 డేస్, 3.5 డేస్ లో వచ్చేసేసేయాలన్నమాట. ఒక్క రోజులు ఫినిష్ చేసేసారు. ఆఫ్టర్నూన్ కి ఫ్రీ అయిపోయి వెంటనే బెంగళూరు అది బస్ స్టాండ్ కి వచ్చినారు. మెజెస్టిక్ వచ్చేసి హలంకాలో యూనిట్, మెజెస్టిక్ వచ్చి వెంటనే రెడీగా ఉన్నింది బస్, బై నైట్ అనమాట చేరుకుంటారు. కరెక్ట్ గా యాజ్ ఇఫ్ వెయిటింగ్ లాస్ట్ ప్యాసెంజర్ టు బోర్డ్ ద బస్ అనమాట, కరెక్ట్ గా వచ్చేసేసినారు. ఈవినింగ్ అప్పుడు స్వామి 4 టైమ్స్ దర్శనం ఇచ్చేవాళ్ళు అనమాట. నైట్ కూడా ఒక దర్శనం 8:00 ఉండేది. ఊరికే స్వామి బయట వచ్చి ఒక్కొక్కసారి పైన, ఒక్కొక్కసారి కింద, ఒక చిన్న రౌండ్ తీసుకుని అప్పుడు వెళ్ళానమాట డిన్నర్ తర్వాత. మా నాన్న చేరేటప్పటికి 8:15 అట్లా అయిందనమాట. లేట్ అయిపోతుంది అని పరిగెత్తుకుని వచ్చినారు లోపలికి. అప్పుడు కాంపౌండ్ వాల్ ఏం లేదు, బిల్డింగ్స్ ఏం లేవు, స్ట్రైట్ గా వచ్చేసినారు. అప్పుడు స్వామి మందిరం ఉంది, వేరే మందిరం కూడా కొంచెం ఎక్స్టెన్షన్స్ ఏం లేవు, చిన్నగా ఉండింది. స్వామి దర్శనం ఇచ్చి సరే టర్న్ చేసుకుంటున్నారనమాట, అప్పుడు చేరుకున్నారు. పరిగెత్తుకుని వచ్చేసేసి హార్డ్లీ మెనీ పీపుల్, వెరీ ఫ్యూ పీపుల్ అనమాట. అట్లా వస్తూ పరిగెత్తుకుని వస్తూ స్వామి ఏంటి నేను వస్తున్నాను, ఎంత దూరం నుంచి పిలుచుకున్నావు, మళ్ళీ యువర్ షోయింగ్ మై యువర్ బ్యాక్ అండ్ గోయింగ్ అనమాట. అట్లా అనిపించి స్వామి ఈజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ద డోర్ అనమాట, దగ్గరలో ఉన్నారు తలుపుకి. ఒక్కసారి మొహం చూపించు అని చెప్పి మనసులో ఆతృత వచ్చింది. వెంటనే స్వామి టర్న్ అనమాట, టర్న్ చేసి నాన్నగారిని చూసి ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ చాలా అట్లా చెప్పి నాడ్ చేసి అప్పుడు లోపలికి వెళ్ళానమాట. సో వస్తూనే దర్శనం అయింది, చాలా ఆనందంగా ఉన్నారు. ఇట్లా ఫస్ట్ టైం నాన్నని పిలిచినారు అనమాట, దర్శనం తీసుకున్నారు. నాన్నగారు 1 ఫుల్ డే అనమాట, 1 1.5 డే ఉంది. ఏంటంటే 1.5 డే తర్వాత మళ్ళీ బస్ తీసుకుని బెంగళూరు వాపిస్ వెళ్ళేసి లగేజ్ బ్యాగేజ్ అంతా కౌంట్ చేసి హ్యాండ్ ఓవర్ తీసుకుని వాపిస్ ఆగ్రాకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు 1 ఫుల్ డే ఉంది అని రేపు నెక్స్ట్ డే ఎక్కువ మంది లేరు, 150 పీపుల్ డివోటీసే ఉన్నారు. వాళ్ళందరి చేతిలో ప్యాకెట్స్ ఉన్నాయి, విభూతి ప్యాకెట్స్, ఫోటోస్ అవన్నీ. నాన్నగారికి ఎక్కడ తీసుకున్నారు కనుక్కొని అవి కొనుక్కుని నాన్నగారు కూడా ఆతృప్తి తీసుకుని వచ్చి తీసుకొని కూర్చున్నారు పట్టుకొని. స్వామి దర్శనానికి వచ్చినారు, చాలా ఆనందం, క్లియర్ గా స్వామి దర్శనం అవుతుంది, నీళ్లు కారుతున్నాయి, హ్యాపీగా ఉన్నారు. స్వామి దగ్గరగా వచ్చి ఇట్లా బ్రెస్ చేసి నమస్కారం కాలే. మనకి సీతారామయ్య గారు ఏం చెప్తారు, నాన్నకి నీవు వెళ్తున్నావు కానీ నమస్కారం ట్రై చేయాలి, స్వామి నమస్కారం ఇస్తే మన మావో అహోభాగ్యము అని అందరికీ దొరకదు, అది చాలా ఇంపార్టెంట్ అనమాట చెప్తున్నారు. మా నాన్నగారు ఇప్పుడు స్వామి దగ్గరగా వస్తున్నా కదా, లేచి పోయి నమస్కారం చేద్దాము అలవాటు అట్లా కదా అని లేస్తే ఎవరో చెప్పారు వద్దు కూర్చోవాలని చెప్పి లాక్కుని పిక్కుని కూర్చోబెట్టేస్తున్నారు. సరే తర్వాత లేదు, డిసిప్లిన్ అనేవి ఎయిర్ ఫోర్స్ లో ఉంది కదా అని కూర్చున్నారు. అర్థమైంది ఇట్లా లేకూడదు అని కూర్చున్నారు. స్వామి దర్శనం ఇచ్చి చాలా 2 టైమ్స్ దర్శనం మార్నింగ్ కూడా ఇచ్చినారు. భజన్కి మళ్ళీ వచ్చినారు 1 అవర్ భజన్, అప్పుడు 10 to 11 అది అటెండ్ చేశారు. మళ్ళీ భజన్కి వచ్చేటప్పుడు కొంచెం దూరం ఉన్నారు, ఫాదర్ ఏం డిసిప్లిన్ చేయకూడదని లేవలేదు. ఇంకా ఈవినింగ్ వచ్చింది, ఈవినింగ్ స్వామి నువ్వు దగ్గరగా రావాలి, నాకు నమస్కారం ఇవ్వాలి అది మనసులో ఉన్నింది. ప్రే చేస్తుండగానే స్వామి దగ్గరకు వచ్చి బ్లెస్ చేశారు, కానీ నమస్కారానికి లేస్తే వెయిట్ వెయిట్ అన్నారు. సరే వెంటనే కూర్చునేసినారు, డిసిప్లిన్ కదా అని పాదాల మీద హాయిగా స్పర్శం చేసుకోవచ్చు కానీ స్వామి వెయిట్ అన్నారు కదా, హీ డిడ్ ట్రై. కూర్చున్నారు. ఇంకా స్వామి నా దగ్గర ఒకే ఒక మార్నింగ్ ఉంది, యూ హ్యావ్ టు గివ్ మీ పర్మిషన్ అనమాట, యూ హ్యావ్ టు గివ్ మీ నమస్కారం అని చెప్పి ఒకటే ప్రే చేసుకుంటూ కూర్చున్నారు. అప్పుడు షెడ్ ఎక్కువ లేవు, ఒక షెడ్ ఉండేది, గణేష్ టెంపుల్ వెనకాల. ఇప్పుడు కార్తికేయ టెంపుల్ ఉంది కదా, అక్కడ పెద్ద షెడ్ ఉండింది, హాఫ్ లేడీస్ హాఫ్ ఫ్యామిలీ. అక్కడ ఏదో కొంచెం రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం కూర్చున్నా. ఆ రోజు కూడా దూరం నుంచి వెయిట్ వెయిట్ అన్నారు, కానీ దగ్గరికి నమస్కారం ఇవ్వడానికి రాలే. అయ్యో ఎట్లా ఇప్పుడు వెళ్ళిపోవాలి కదా, నమస్కారం చిక్కలేదని ఒకటే ఆదుర్త. మళ్ళీ దగ్గరకు వచ్చి వెయిట్ వెయిట్ మళ్ళీ అన్నారు స్వామి. ఏంటి వెయిట్ అంటే, ఇప్పుడు నేను వెళ్ళాలి కదా స్వామి, వెయిట్ అనేసినారు, ఏం చేయాలా? పక్కన వాళ్ళకి అడిగితే, స్వామి ఇప్పుడు వెయిట్ అంటున్నారు, ఏం చేయాలా, నేను వెళ్ళిపోవాలి కదా, ఎయిర్ ఫోర్స్ లో యూ కాంట్ టేక్ ఛాన్సెస్, వెళ్ళిపోవాల్సిందే అంతే. అప్పుడు ఎవరో చెప్తున్నారు, కస్తూ గారు ఇంట్లో ఎట్లే ఉంది, దగ్గరలోనే ఉంది, ఆయన పోయి అడిగితే గైడెన్స్ ఇస్తారు అని ఎవరు చెప్పారు. పోయి కస్తూ గారు ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పేసి అడిగినారు, సార్ ఇట్లా స్వామి వెయిట్ అంటున్నారు, ఐ హావ్ ఎ వెరీ క్రూషియల్ సిగ్నిఫికెంట్ కన్సైన్మెంట్ టు క్యారీ టు ఆగ్రా బ్యాక్, ఐ కెనాట్ వెయిట్, వాట్ టు డూ అని అడిగితే కస్తూ గారు ఒకటే అన్నారు, స్వామి వెయిట్ అన్నారంటే యూ హ్యావ్ టు వెయిట్, దేర్ ఇస్ అ మీనింగ్ ఇన్ ఇట్, అదర్వైజ్ బై నౌ స్వామి హెస్ టోల్డ్ యూ 4 times వెయిట్, సో దేర్ ఇస్ అ మీనింగ్, ఐ విల్ సజెస్ట్ డోంట్ గో, ఇంక అక్కడ జాబ్ పోతుంది, ఇట్స్ వెరీ సీరియస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా అంటే వెరీ క్రూషియల్ అండ్ సిగ్నిఫికెంట్ అండ్ కాన్ఫిడెన్షియల్ కన్సైన్మెంట్ అనమాట, అండ్ ఫాదర్ అలోన్ మస్ట్ గో అనమాట, ఇంకెవరికి ఇవ్వడానికి లేదు, బికాస్ ఇది బెంగళూరు అనమాట, ఆగ్రాలో అయితే హీ కెన్ ఆస్ సమ్ కో ఆఫీసర్స్. చాలా భయపడ్డారు, లోపల మళ్ళీ వద్దన్నారు కదా, సరే వదిలేస్తామని చెప్పేసి ఉండిపోయినారు. ఇంకా 12 o'clock కి బస్ వెళ్ళేది బెంగళూరుకి, ఎక్కలే కూర్చున్నారు. ఇంకా స్వామి నీ ఇష్టం ఎట్లయినా చూసుకో చేసుకో అని ఈవినింగ్ దర్శనానికి కూర్చున్నారు. ఈవినింగ్ దర్శనం మళ్ళీ దగ్గరికి వచ్చినారు, నమస్కారం ఇవ్వలే, కానీ మళ్ళీ వెయిట్ వెయిట్ అన్నారు. ఏంటి ఇది 6 times అయిపోయింది అప్పటికి వెయిట్. ఎనీవే ఐఎమ్ వెయిటింగ్ స్వామి, టెల్ యూ టెల్ మీ టు గో, ఐ విల్ నాట్ గో అని చెప్పి మనసులో అనుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ కూర్చున్నారు. నెక్స్ట్ డే యాక్చువల్లీ స్పీకింగ్ 9:30-10 o'clock కి కన్సైన్మెంట్ ఫ్లైట్ ఆ ప్లేన్ సేమ్ ప్లేన్ ప్యాకెట్ ప్లేన్ వెళ్ళిపోవాల. 9:30 కరెక్ట్ గా ఆ ప్లేన్ వెళ్లే టైంకి స్వామి దగ్గరకు వచ్చారు. వచ్చి నమస్కార్ లో అని చెప్పి పిలిచి నమస్కారం ఇచ్చినారు. లేచి నమస్కారం చేసి బాగా కిస్ చేసి స్వామి పాదాన్ని సాటిస్ఫాక్షన్ గా నమస్కారం చేసి స్వామి దగ్గర ఇట్లా హ్యాండ్ ఫోల్డ్ చేసి స్వామిని చూస్తే నౌ యూ కెన్ గో అని ఇంగ్లీష్ లో చెప్పారు. నౌ ఐ కెన్ గో, కానీ ఎక్కడ పోవాలా, బెంగళూరుకి వెళ్ళాలా ఆగ్రా వెళ్ళాలా, ఆగ్రా వెళ్ళాలంటే 4 days డిలే అయిపోతుంది, బెంగళూరు వెళ్ళాలంటే ఫ్లైట్ ఏమో వెళ్ళిపోయి ఉంటుంది, ఏదో చేసేవాళ్ళు ఏదో చేసి ఉంటారు అక్కడ అడ్జస్ట్మెంట్ ఏం చేసి ఉంటారో తెలియదు, కానీ బెంగళూరులో పోతే కూడా వాల్యూ ఉందో లేదో, వెదర్ టు గో దేర్ ఆర్ హియర్ డైలమాలో ఉన్నారు. మళ్ళీ కస్తూరి గారి దగ్గరికి వెళ్తే అడిగితే స్వామి వుడ్ హావ్ డన్ సంథింగ్, గో టు బెంగళూరు అని చెప్పి సజెస్ట్ చేశారు. కస్తూరి గారు ఎవరు సజెస్ట్ చేస్తే సరే అని చెప్పి ఆ రోజు బెంగళూరు బస్ తీసుకుని 12 o'clock కి ఈవినింగ్ లోపల చేరుకున్నారు. చేరుకొని ఇంకా భోజనం సరిగా చేయలేదు, చేరుతూనే మెస్కి వెళ్ళారు డిన్నర్ కి. చాలా ఆకలిగా ఉంది, పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా అని అక్కడ పోయి చూస్తే కో పైలట్ కూర్చొని ఉన్నాడు. ఏంటరా నీ వెళ్ళలేదా, ప్లేన్ ఎక్కడుంది, ఏమైంది, ఏమైందిరా అని అడిగితే నీ ఫస్ట్ డిన్నర్ తీసుకో, నా డిన్నర్ కూడా అయిపోతుంది, చెప్తాను నీకు స్టోరీ అని చెప్పినాడు. ఏంటి స్టోరీ చెప్పరా చెప్పు అని చాలా నాచురలీ చాలా ఎంతూజియాజము చాలా ఆశ్చర్యము, ఇంపాసిబుల్ థింగ్ అనమాట, ప్లేన్ నాట్ గోయింగ్ ఇస్ సంథింగ్ ఇంపాసిబుల్, కెనాట్ హ్యాపన్. సో తిండి కూడా సరిగ్గా లోపల పోవట్లేదు, నువ్వు చెప్పాలా, తిను నేను చెప్తాను కదా, నువ్వేం భయపడద్దు అని చెప్పేసి కొంచెం సాధన ఇచ్చి ఫినిష్ చేసినాడు. మై ఫాదర్ బై ద టైం ఆయన ఫినిష్ చేసే లోపలే ఫినిష్ చేసి కూర్చున్నాడు. ఇంక పద పైలట్ దగ్గరికి వెళ్తాము, ఆయనే చెప్తాడు నీకు అని చెప్పేసి ఇద్దరు పోయి కలిసి ఆ పైలట్ దగ్గర, ఆ పైలట్ ఏమో ఒక సర్దార్జీ అనమాట సిక్ వచ్చావా అని చెప్పినాడు. ఏంటి అయ్యి వై ఆర్ యూ హైడింగ్, తొందరగా చెప్పండి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంటైన్ మై సెల్ఫ్. ఒకటి మనసులో స్టమక్ లో నాకు చాలా డిస్టర్బెన్స్ ఉంటే కూర్చో చెప్తామని కూర్చోబెట్టారు. ఏమైందంటే అక్కడ జరిగింది 1 point నేను మిస్ అయినాను. సెకండ్ డే మార్నింగ్ వెయిట్ వెయిట్ చేసేటప్పుడు స్వామి అని చెప్తున్నారు, కరెక్ట్ టైం, టేక్ ఆఫ్ టైమ్ లోనే చెప్పినారు. అప్పుడు స్వామి ఫాదర్ వైపు చూడకుండా గాలి ఇట్లా ఎయిర్ లో చూసినట్టు, స్కై లో చూసినట్టు ఇట్లా ఇట్లా అన్నారు, వెయిట్ వెయిట్ అని. అప్పుడు అర్థం కాలే. ఇప్పుడు స్టార్ట్ చేసినారు స్టోరీ. ఏమైందంటే కరెక్ట్ టైంలో వేరే ఆఫీసర్ ని టీడీలు చేసి అక్కడ బెంగళూరు వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసి చాలా ప్రోటోకాల్ అంతా చూసి అన్హ్యాపీ అయిపోయి ఏదో బ్లాక్ రిపోర్ట్ రాసి తయారు చేసి కమ్యూనికేట్ చేసి అక్కడ ఆగ్రాలో కమ్యూనికేట్ చేయాలి కదా, ఎవ్రీథింగ్ ఇస్ కమ్యూనికేటెడ్ త్రూ దేర్ ఓన్ లాంగ్వేజ్ అనమాట. అదంతా పారాఫర్నలియా చేసిన తర్వాత కరెక్ట్ టైంలో టేక్ ఆఫ్ చేసినాడంట ది సిక్ అమృత్ సింగ్. అమృత్ సింగ్ ఆయన పేరు అనుకుంటాను, మోస్ట్లీ ఇట్ ఇస్ అమృత్ సింగ్ హిస్ నేమ్ వాస్. హీ స్టార్టెడ్ ద ఫ్లైట్ అనమాట. ప్లేన్ టేక్ ఆఫ్ చేయ ముందు ఒకసారి రన్వేలో టేక్ ఆఫ్ ముందు రన్వేలో ఒక రౌండ్ తీసుకోవాలా టు పికప్ స్పీడ్ యూజువలీ. ఆ స్పీడ్ తీసుకునేటప్పుడు టర్నింగ్ లో బ్రేక్ వేస్తున్నాడు, బ్రేక్ పడలే. సెకండ్ టైం బ్రేక్ చేసి అప్పుడు కూడా బ్రేక్ పడలే. అంటే ఇట్లా కొంచెం కూడా డ్రాబ్యాక్ అంటే కొంచెం కూడా ప్రాబ్లం అనిపిస్తే టేక్ ఆఫ్ చేయకూడదు అనమాట, ఎందుకంటే ఇట్స్ వెరీ కాస్ట్లీ ప్లేన్స్, యూ కెనాట్ టేక్ ఛాన్సెస్. సో ద అండర్స్టాండింగ్ ఇస్ దట్ ప్లేన్ విల్ నాట్ టేక్ ఆఫ్. ఇమీడియట్లీ సిగ్నల్ ఇచ్చినాడు, ఐఎమ్ నాట్ టేకింగ్ ఆఫ్, ఐఎమ్ ట్యాక్సీయింగ్ బ్యాక్ అనమాట. ట్యాక్సీయింగ్ బ్యాక్ అంటే ఇట్ ఈస్ కమింగ్ టు ద హ్యాంగర్, హ్యాంగర్ హ్యూజ్ హ్యాంగర్స్ ఉంటాయి, ప్లేన్స్ విల్ బి రెస్టింగ్ ఇన్ దాట్ అనమాట. ఐఎమ్ ట్యాక్సీయింగ్ బ్యాక్, బ్రేక్ నాట్ ఫంక్షనింగ్ అని చెప్పేసి సిగ్నల్ ఇచ్చినారు. ఇమీడియట్లీ ట్యాక్సీ చేసినారు ఇంజనీర్స్, గ్రౌండ్ ఇంజనీర్స్ కేమ్ అనమాట. దే స్టార్టెడ్ చెకింగ్ అప్ ఎవ్రీథింగ్. చెక్అప్ చేస్తే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ప్రాబ్లం ఏం లేదు. ఏం ప్రాబ్లం ఏం లేదు, ఎందుకు స్టాప్ చేస్తున్నాడు ఇట్లా? లేదు లేదు, ఐ హావ్ ట్రై ట్వైస్, నేను బ్రేక్ ట్వైస్ ట్రై చేసినాను, దీస్ ఆర్ ద టైమింగ్స్, రికార్డ్ ఉంది అక్కడ సాఫ్ట్వేర్లో ఉంటుంది, అప్పుడు కూడా ఉండేది ఏదో సమ్ అక్కడ రిజిస్టర్ అయింది. చెక్ చేస్తే నిజంగానే ట్రై చేసినాడు, బ్రేక్ పడలేదు అనమాట. మళ్ళీ ట్రై చేస్తున్నారు, మళ్ళీ చెకప్ చేస్తున్నారు, మళ్ళీ మళ్ళీ చెకప్ చేస్తున్నారు. ఆల్ ద ఇంజనీర్స్ దే వర్క్ టుగెదర్ టెక్నీషియన్స్ దే సెడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఏమై ఉండాలి, ఏం ఎవరికి అర్థం కావట్లేదు. అప్పుడు అంత కో పైలట్ ఏం చెప్పినాడు, వై డోంట్ యూ చెకప్ ది బ్రేక్ ఆయిల్. బ్రేక్ ఆయిల్ అంటే ఇప్పుడే కదా లోడ్ చేసింది, జస్ట్ నౌ వీ హ్యావ్ ఫిల్డ్ ద ట్యాంక్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కి బ్రేక్ ఆయిల్ ఇస్ నాట్ దేర్ అని మళ్ళీ చెకప్ చేస్తున్నారు. నథింగ్, ఏం కనపడలే. మళ్ళీ ఇన్సిస్ట్ చేస్తే అప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఖాళీ, బ్రేక్ ఆయిల్ ఇస్ ద ట్యాంక్ ఇస్ ఫుల్లీ ఎంటీ డ్రై. ఎట్లా అయింది, ఇప్పుడే కదా ఫిల్అప్ చేస్తున్నారు, ద ట్యాంకర్ ఇస్ స్టిల్ హియర్ అని చెప్పేసి చాలా ఆశ్చర్యపడిపోయినారు. అప్పుడు స్టాఫ్ ఏం చెప్పినారు, దే మేడ్ సమ్ టెక్నీషియన్స్ టు రన్ ఆన్ ద రన్వేలో రన్అప్ చేసి చూడండి ఫ్రెష్ స్టెయిన్స్ ఏమైనా ఆయిల్ పడినాయా అని. చూస్తే ఏం ఫ్రెష్ స్టెయిన్స్ లేవు, బ్రేక్ ఆయిల్ స్టెయిన్స్ మేబీ దే కెన్ మేక్ అవుట్ ఆఫ్ డిఫరెంట్ గా ఉంటాయేమో తెలీదు, బట్ దే ఈవెన్ చెక్ రన్వే టు ఫైండ్ అవుట్ వెదర్ దే వాజ్ ఎనీ ఫ్రెష్ ఆయిల్ లీకేజ్ అనమాట. లీకేజ్ ఏం లేదు అక్కడ, కానీ నా ఓపెన్ చేస్తే చూస్తే ఖాళీ లీకేజ్ ఏం లేదు, ఎక్కడ పోయింది ఆయిల్ తెలియలేదు. అప్పుడు క్విక్ గా మళ్ళీ ఫిల్అప్ చేయండి పోవాలా, ఇట్ నెవర్ హ్యాపన్స్, అట్లా ఎప్పుడు జరగదు. ఆ యూనిట్ లో, ఎయిర్ఫోర్స్ యూనిట్ లో బ్రేక్ ఆయిల్ లేదు, ఇంకా నెక్స్ట్ తెప్పించాలా. వేరే యూనిట్స్ కి ఫోన్ చేసి కనుక్కుంటే అక్కడ కూడా ఫర్ దేర్ ఓన్ యూజ్ ఉంది, ఎక్స్ట్రా లేదు, వీ కెనాట్ గివ్ అని చెప్పేసిన. ఇంతకని ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కూడా కాంటాక్ట్ చేసినారు, బికాస్ దిస్ ఇస్ అ వెరీ క్రూషియల్ కన్సైన్మెంట్ అని. కాంటాక్ట్ చేస్తే అక్కడ కూడా వీ కెనాట్ స్పేర్ అని చెప్పేసి వద్దనిస్తున్నారు. ఇంకా హైదరాబాద్ నుంచి రావాలి బ్రేక్ ఆయిల్, అది నెక్స్ట్ డేనే వచ్చింది, నెక్స్ట్ డే నైట్ కే వస్తుంది, నెక్స్ట్ డే నైట్ కి మా ఫాదర్ రీచ్ అయినారు అక్కడ. కరెక్ట్ గా నువ్వు రీచ్ అయ్యావు కదా, ఆ బ్రేక్ ఆయిల్ కూడా ఇప్పుడు వస్తా ఉంది, ఏదో చేశావు, నువ్వు ఎక్కడ వెళ్ళావు నాకు కరెక్ట్ గా చెప్పాలా అని చెప్పేసి అందరూ వెనకాల పడ్డారు. ఫస్ట్ ఏమో ట్రై టు హైడ్ అనమాట, ఎందుకంటే ఇట్లా సిక్ పైలట్ ఉన్నారు, కో పైలట్, దే విల్ నాట్ బిలీవ్ అని చెప్పేసి చెప్పలేదు. కానీ ఇప్పుడు తర్వాత చెప్పినారు, నాకేమో సాయిబాబా మీద నమ్మకం ఉంది, నేను పుట్టపర్తి పోయి వచ్చినాను, ఆయన వెయిట్ వెయిట్ అంటే ఉండిపోయినాను, ఇప్పుడు పర్మిషన్ ఇస్తే నేను బయలుదేరి వచ్చినాను అని చెప్తే, అదిగో ఇంక వెనకాల చూడు బ్రేక్ ఆయిల్ కూడా వస్తుంది. ఆఫ్టర్ మై ఫాదర్ రీచ్డ్ 1 అవర్ 1.5 అవర్స్ తర్వాత బ్రేక్ ఆయిల్ రీచ్డ్ ఫ్రమ్ 1 డేలో ఇట్ రీచ్డ్ యలహంక యూనిట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ డేనే బయలుదేరాలి, నువ్వు ఫుల్ గా రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే టుమారో వీ హ్యావ్ టు గో అని చెప్పేసి అప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేసేటప్పుడు కరెక్ట్ గా వెయిట్ స్వామి ఇట్లా ఎయిర్ లో చెప్పి చూస్తూ చెప్పిన కరెక్ట్ గా ఆ టయానికినే బ్రేక్ వేసినాడు ఈయన. అందుకే మా ఫాదర్ కి చెప్పలేదు వెయిట్ వెయిట్, ఈ వెయిట్ వెయిట్ వాజ్ మెంట్ ఫర్ ది ఫ్లైట్ అనమాట. అక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్ సెకండ్స్ లో ఇక్కడ వెయిట్ స్వామి అన్నారు, అక్కడ ఫస్ట్ బ్రేక్ పడింది పడలేదు. ఇక్కడ సెకండ్ టైం స్వామి వెయిట్ అన్నారు, ఆ లోపలే అక్కడ సెకండ్ టైం ట్రై చేస్తే బ్రేక్ పడలేదు అనమాట. ఇప్పుడు ఫాదర్ చేరుకున్నారు, ఆయిల్ చేరింది, నెక్స్ట్ డే కన్సైన్మెంట్ తీసుకుని విదౌట్ ఎనీ హిచ్ ఆ ప్రాబ్లమ్ అంతా బ్లాక్ రిపోర్ట్స్ అంతా క్యాన్సిల్ చేసి ఓవర్లుక్ చేసి ఫాదర్ ఓన్లీ అల్టిమేట్లీ టుక్ బ్యాక్ ది కన్సైన్మెంట్ అండ్ రిపోర్టెడ్ కరెక్ట్లీ, సో ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. సో ఈ అనుభవం మా ఫాదర్ కి ఫేత్ ఎంత బాగా గాఢంగా వచ్చేసేసింది ఆఫ్టర్ దిస్ అనమాట, నో లుకింగ్ బ్యాక్.
1: అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలుగుజేసే ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక సత్యాలను అతి సరళంగా తెలిపే దర్శక గురువు మన సత్యసాయి అని అంటున్నారు స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సుధీంద్రన్ గారు. మరి వారి అనుభవాన్ని వారి మాటల్లోనే విందామా.
3: స్వామి దగ్గర అక్కడ నిజంగా ఇట్ ఇస్ సెడ్ లివింగ్ విత్ గాడ్ ఇస్ టు ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఇస్ ట్రూ టు ది కోర్. అంటే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ లో కూడా స్వామి ఆ ప్రేమతో పాటు ఆ ఒక్క లెసన్ కూడా ఉంటుంది దట్ వీ నీడ్ టు ఇన్కల్కేట్. ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఏది చూస్తే కూడా దాంట్లో ఒక దర్ ఇస్ అ లెసన్ ఫర్ అస్ టు లెర్న్. వన్ థింగ్ దట్ ఐ కెన్ రిమెంబర్ ఇస్ అంటే నాకు కాన్వకేషన్ యూనివర్సిటీ కాన్వకేషన్ డ్రామాలో నాకు ఐ హ్యాడ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ ప్లేయింగ్ అ రోల్. అంటే కాన్వకేషన్ డ్రామా అంటే ఇట్ మోర్ దాన్ ద డ్రామా ఇట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్.
4: ఇది థర్డ్ యూజీలో వచ్చింది,
3: థర్డ్ యూజీలో వచ్చింది ఇది నాకు 99 అది కాన్వకేషన్ డ్రామాలు. సో అంటే కాన్వకేషన్ డ్రామా అంటే స్పోర్ట్స్ మీట్ కానీ కాన్వకేషన్ డ్రామా కానీ ఏదైనా ఒక విచ్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ స్వామి టు షవర్ హిస్ లవ్ ఆన్ స్టూడెంట్స్. సో అంటే డ్రామా కాన్వకేషన్ డ్రామా ఛాన్స్ వచ్చిందంటే అంతే, ఇంకా వీ నో దట్ నాకు ఐ హ్యాడ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ ప్లేయింగ్ అ రోల్. అంటే కాన్వకేషన్ డ్రామా అంటే ఇట్ మోర్ దాన్ ద డ్రామా ఇట్స్ వెరీ బిగ్

డ్రామా కాన్ఫ్లిక్ట్ డ్రామా ఛాన్స్ వచ్చిందంటే అంతే, ఇంకా వి నో దట్ సాంగ్ ఇంకా చాలా ఛాన్స్ దొరుకుతుందన్నమాట. సో ఈచ్ స్టూడెంట్ ఇస్ ఈగర్ టు యునో బీ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్వికేషన్ డ్రామా గ్రూప్. 99 ఒక ఆ డ్రామా కాన్వికేషన్ డ్రామా ఇట్ వాజ్ ఇదంటే మిథలాజికల్ డ్రామా విత్ అ ప్యారల టు ది మోడర్న్ డే, అలాగ ఇట్ వాస్ ది దట్ వాస్ ద థీమ్. ఆ మిథలాజికల్ థీమ్ మహాభారతము, పంచపాండవులు, కృష్ణుడు. సో నేను ఐ హ్యాడ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ కృష్ణ ఇన్ దట్ 1999 డ్రామా. అప్పుడు అంటే డ్రామా స్టూడెంట్స్ డ్రామా అని పేరు, కానీ ప్రతి ఒక్కటి కూడా స్వామియే చేస్తారు. బీ ఇట్ డైరెక్షన్, బీ ఇట్ స్క్రిప్ట్, బీ ఇట్ మ్యూజిక్, బీ ఇట్ డాన్స్, ప్రతి కాస్ట్యూమ్స్, ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా స్వామియే. ప్రతి ఒక్క చిన్న చిన్న ఆస్పెక్ట్ లో కూడా పర్ఫెక్షన్ స్వామి, హీ ఎన్ష్యూర్స్ దట్ దర్ ఇస్ పర్ఫెక్షన్. అండ్ ఆఫ్టర్ ఆల్ దాట్ హీ గివ్స్ ది క్రెడిట్ టు స్టూడెంట్స్ అండ్ స్వామి. ఎప్పుడు చెప్పేటప్పుడు పిల్లలు బాగా చేశారు, చాలా బాగుంది డ్రామా అని చెప్పుడు అది, అండ్ ఇట్స్ న్యాచురల్ బికాస్ వాట్ ఎవర్ చిల్డ్రన్ డూ, అల్టిమేట్లీ ఇట్ ఈస్ ది పేరెంట్ ఆర్ ది టీచర్స్ హూ టీచ్ అండ్ గెట్ ద ఎవ్రీథింగ్ డన్ త్రూ చిల్డ్రన్ అండ్ గివ్ ద క్రెడిట్ టు ద చిల్డ్రన్. అలాగే కూడా ఆ స్వామి స్టూడెంట్స్ రిలేషన్షిప్ కూడా అంతే. అంటే అప్పుడు డ్రామా టైంలో స్వామి కాస్ట్యూమ్ గురించి అడిగారు. అప్పుడు అడిగేటప్పుడు ఈ మిథలాజికల్ క్యారెక్టర్స్ కాస్ట్యూమ్ అంతా కావాలి కదా, వార్డెన్ సార్ని వెళ్ళి అడగండి స్టూడెంట్ కాస్ట్యూమ్స్ అంతా ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి, మంచి కాస్ట్యూమ్ తీసుకురండి అని చెప్పి చెప్పారు. వాళ్ళు చాలా ట్రై చేశారు కానీ అసలు వన్స్ ఆర్ ట్వైస్ కాస్ట్యూమ్స్ చూపించారు స్వామికి, బాగలేదు ఇంకా మరి ట్రై చేయండి అని చెప్పారు. అప్పుడు వార్డెన్ సార్ కూడా, స్వామి చాలా ట్రై చేశాము స్వామి, అసలు మంచి కాస్ట్యూమ్ దొరకటం లేదు స్వామి అని చెప్పారు స్వామికి. అప్పుడు ఇది స్వామికి అని చెప్పారా, స్వామి యూనివర్సిటీకి, స్వామి యూనివర్సిటీ పిల్లలకి అని చెప్పారా మీరు అని వార్డెన్ సార్ అడిగారు. చెప్పలేదు స్వామి, చెప్పండి అని చెప్పారు స్వామి. తర్వాత నెక్స్ట్ డే ఒక వెళ్ళి తర్వాత వార్డెన్ సార్ కూడా దే గాట్ వెరీ గుడ్ కాస్ట్యూమ్స్. అంటే అది స్వామి నామ మహిమ అట్లాంటిది, ఎనీథింగ్ అది చెప్తే వెంటనే అది అయిపోతుంది. సో నెక్స్ట్ డే మంచి కాస్ట్యూమ్స్ అంతా తీసుకొచ్చారు అండ్ ఇది బాగుంది సరే అందరూ వేసుకురండి అని చెప్పారు. ఇంటర్వ్యూ రూమ్ లో స్వామి పిలిపించి తర్వాత ఈ కాస్ట్యూమ్స్ అంతా ఒక పంచ పాండవులకి కృష్ణుడికి కూడా ప్రతి ఒక్క కాస్ట్యూమ్ కూడా మీరు చేంజ్ చేసుకుని కాస్ట్యూమ్ వేసుకుని రండి అని చెప్పారు. మేమందరూ కూడా ఈ కాస్ట్యూమ్ అంతా తీసుకొని అక్కడ లోపల రూమ్స్ లో వెళ్లి చేంజ్ చేసుకుని తర్వాత స్వామి దగ్గర వచ్చాము. స్వామి అంతా బాగా ప్రతి ఒక్క డీటెయిల్ చూసి ఇది బాగుంది ఇది చేంజ్ చేయాలి అంతా చెప్పి, ఈ సజెషన్స్ అంతా చెప్పి, సరే వెళ్ళి మీరు మరి వైట్స్ చేంజ్ చేసి వచ్చేయండి అని చెప్పారు. కానీ అంటే వెన్ వి చేంజ్ టు మిథలాజికల్ క్యారెక్టర్స్ వి టుక్ అస్ ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ పైన అయింది. అంటే అది చాలా ఎలాబరేట్ కాస్ట్యూమ్స్ కదా, చాలా ఈ షాల్స్ తర్వాత ఈ జ్యువెల్స్ అలాంటి అది అంతా ప్రతి ఒక్కటి వేసుకోవడానికి చాలా టైం పట్టింది. అప్పుడప్పుడు స్వామి ఏంట్రా అయిందా అని స్వామి కెప్ట్ ఆస్కింగ్ త్రూ వార్డెన్ సార్. ఇంక దెన్ వి టుక్ లేట్ స్వామి అండ్ వి టుక్ సమ్ టైమ్, ఫైనలీ వి అపియర్డ్ ఇన్ ద ఫుల్ కాస్ట్యూమ్స్ స్వామి ముందు. తర్వాత స్వామి అంతా సజెషన్స్ చెప్పి ఓకే బాగుంది చేంజ్ బ్యాక్ టు వైట్స్ అని చెప్పారు. వి వెంట్ అండ్ దెన్ విద్ ఇన్ 5 మినిట్స్ వి చేంజ్ బ్యాక్ టు వైట్స్ అండ్ దెన్ వి కేమ్ అండ్ సాట్ అట్ స్వామి స్వీట్. అప్పుడు స్వామి అడిగారు చూసి, ఏమర్థమైంది అని అడిగారు స్వామి. అంటే వీడిని అండర్స్టాండ్ స్వామి, కాస్ట్యూమ్ చాలా బాగుండేది స్వామి కాదు అని చెప్పి, స్వామి మీరు ఈ కాస్ట్యూమ్స్ అంతా వేసుకున్నారు కదా, దానికి ఎంతసేపు అయింది మీకు స్వామి? 15-20 మినిట్స్ పైన అయింది స్వామి, మేబీ మీరు స్వామి స్వామి క్షమించాలని చెప్పాము. కాదు 15-20 మినిట్స్ అయింది, దాని నుంచి మరి వైట్స్ చేంజ్ చేసుకోవడం ఎంతసేపు పట్టింది స్వామి? ఇది వెంటనే 5 మినిట్స్లో అయిపోయింది స్వామి అని చెప్పాము. అదేరా అటాచ్మెంట్ అంటే చాలా కష్టము, ప్రతి ఒక్కటి మీరు వేసుకుంటేటప్పుడు అది అటాచ్మెంట్స్ లాగా అదే చాలా కష్టము, కానీ డిటాచ్మెంట్ చాలా ఈజీ, విదిన్ ఎ ఫ్యూ సెకండ్స్ అయిపోతుంది అని చెప్పి.

0: ఒక ఇట్స్ అంటే ఒక
1: వండర్ఫుల్
0: లెసన్. అంటే మేము అంత మన ఒక థింకింగ్ అంటే స్పిరిచువాలిటీ అంటే కష్టము, డిటాచ్మెంట్ అంటే కష్టము అని దట్స్ అవర్ మైండ్ సెట్. నిజంగా స్వామి చెప్పేటప్పుడు వి రియలైజ్ దట్ అటాచ్మెంట్ ఈస్ డిఫికల్ట్, టు హోల్డ్ ఆన్ టు సంథింగ్ ఇస్ డిఫికల్ట్, బట్ టు లెట్ గో ఈస్ ఈజీ. అంటే ఒక చిన్న ఒక ఇన్సిడెంట్, ఒక కాస్ట్యూమ్స్, ఆ ఇన్సిడెంట్ లో ఆ ఒక డ్రామా లోపల ఇంకొక చిన్న డ్రామా ఉన్నది.
1: అంటే ఏ ఆపర్చునిటీ కూడా స్వామి వదిలేవారు కాదు.
0: ట్రూ గురు అంటే హీ సో ఈగర్. అంటే స్వామి ఎప్పుడు చెప్తుండేవారు కదా, ఆల్ దీస్ ఆపర్చునిటీస్, కాలేజ్, హాస్పిటల్, స్కూల్స్ ఆల్ లైక్ క్యారెట్. ఐ గివ్ యూ ద క్యారెట్ సో దట్ ఐ కెన్ యూనో గివ్ యూ మచ్ యూల్ కమ్ యూల్ గెట్ అట్రాక్టెడ్ అండ్ కమ్ దెన్ ఐ కెన్ గివ్ యూ వాట్ ఐ హావ్ కమ్ టు గివ్ యూ అని చెప్పి. దట్ ఈస్ వెరీ ట్రూ. సో ప్రతి ఒక్క ఇన్సిడెంట్ లో కూడా స్వామి కీప్స్ యూనో గివింగ్ అస్ సో మెనీ లెసన్స్ ఇన్ వెరీ వెరీ సటిల్ వే. యూనో దట్ ఈస్ ట్రూ గురు దట్ స్వామి ఇస్.
2: లౌకిక విద్యలకు ఆధ్యాత్మిక విద్య జోడించినప్పుడే విద్య పరిపూర్ణమవుతుంది. విద్యార్థి దశలోనే ఆ పూర్ణ విద్యలో స్వయంగా శిక్షణనిచ్చి పాఠాలు నేర్పే గురువు మన స్వామి అని స్వామి పూర్వ విద్యార్థి శ్రీ కె మురళీకృష్ణ గారు అంటున్నారు. మరి వారి అనుభవాన్ని విందామా.
3: అసలు ఎంబీఏ మా థర్డ్ బ్యాచ్, 88-90 బ్యాచ్ కాబట్టి అప్పట్లో ఎంబీఏకి చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళు స్వామి. ఇంకా అదృష్టం ఏంటంటే మా ఫస్ట్ టూ బ్యాచెస్ స్వామి క్లాస్ రూమ్కి వెళ్ళి వాళ్ళకి పాఠాలు చెప్పారు. ఇండియన్ ఇథోస్ అండ్ వాల్యూస్ అని ఒక సబ్జెక్ట్ ఉంది, మన కల్చర్ గురించి, మన వాల్యూ సిస్టమ్ గురించి. మాకు ఇంకో సబ్జెక్ట్ ఉండేది, ద గ్రేట్ ఇండియన్ లీడర్స్ అని. ఆ సబ్జెక్ట్స్ ఇలాంటివన్నీ స్వామి తీసుకునేవాళ్ళు. తీసుకుని గొప్ప గొప్ప వాళ్ళ గురించి చెప్పి అసలు మన కల్చర్ ఏంటి, మనం ఏం చేయాలి, అసలు హిందూ వాల్యూస్ ఏంటి, సనాతన ధర్మం వాల్యూస్ ఏంటి అని చెప్పి అవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. మా థర్డ్ బ్యాచ్ వచ్చేసరికి ఆ క్లాస్ రూమ్ సెషన్ కాస్త ఇంటర్వ్యూ రూమ్ లోకి షిఫ్ట్ అయింది. ఏదైనా మనం మంచికే కదా, అది కాకపోయినా ఇంటర్వ్యూ రూమ్ లోకి వచ్చాము. సో అలా జరిగింది. మా ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మొదటి నుంచి ఇంటర్వ్యూస్ బాగా ఎంబీఏ బ్యాచ్ కి ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ ఇంటర్వ్యూ రూమ్ లో స్వామి కూర్చి జనరల్ గా అందరి గురించి ఎంక్వైరీ చేసి ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అని మాట్లాడారు అనమాట. మాట్లాడిన తర్వాత విభూతి క్రియేట్ చేసి అందరికి ఇచ్చి ఇక్కడి నుంచి ఏ కోర్సు గురించి, అసలు సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయని చెప్పి, మీకు ఏదైనా ప్రశ్నలు ఉన్నా సరే మీ లెక్చర్స్ ని ఫ్రీగా అడగండి, వాళ్ళు చెప్పలేకపోతే నన్ను అడగండి, ఇదొక సబ్జెక్ట్ అనే కాదు మీకు ఏ సబ్జెక్ట్ గురించి రాకుండా మేనేజ్మెంట్ గురించి తెలియకపోయినా సరే నన్ను వచ్చి అడగండి. మేమనుకున్నాం స్వామి ఏంటి, మేనేజ్మెంట్ ఏంటి, ఈయన స్పిరిచువల్ గురువు కదా, మేమంతా గొప్ప గొప్ప చదువులు చదువుకుని బయట నుంచి ఇక్కడ ఉదర్ధం అని వచ్చాం, మాకు చెప్తారేంటి అనుకున్నాం. అది ఫస్ట్ ఇంటర్వ్యూ. సెకండ్ ఇంటర్వ్యూ ఇంకో 2-3 డేస్ లో జరిగిందనమాట. అయితే ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను, అందరూ అయిపోయిన తర్వాత స్వామి పాదనమస్కారాలు తీసుకున్నారు. అప్పటికి నేను చెప్పాను కదా, భగవంతుడు అంటే మనకి ఫోటో దేవుడే. ఒక ఆకారాన్ని మన ముందు కదులుతూ ఉంటే దాన్ని దేవుడు అని అనడం అర్థం కాలేదు అప్పుడు. అందుకని చెప్పి పాదనమస్కారం తీసుకోవాలా, ఎందుకు తీసుకోవడం వద్దులే అనుకున్నాను. రెండో ఇంటర్వ్యూలో స్వామి మాట్లాడుతూ నా వైపు చూసి అడిగారు అనమాట, నువ్వు పేరేంటి అని చెప్పాను. ఇలా ఎక్కడి నుంచి వచ్చావు చెప్పాను. కొంచెం మళ్ళీ అందరూ తిరిగి నా వైపు తిరిగి ఒకసారి అనమాట, అందరితో మాట్లాడుతూ సడన్ గా నా వైపు తిరిగి అన్నారు, ఏమీ లేని తలబుర్రలో ఏదైనా పెట్టవచ్చు, ఏదేదో నిండిన తలబుర్ర, అది ఖాళీ అడుగు ఖాళీ అగున ఇలా సుకృతం నింపవచ్చునని చెప్పారన్నమాట. ఇది ఒకటి మనకు అర్థం కాలేదు కానీ రాందాను అర్థమైంది అసలు ఏం చేశారు అని. ఈ మొత్తం స్వామి దగ్గర ఉన్న జర్నీ అప్పటి నుంచి చూసుకుంటే నాకు అనిపించింది ఏంటంటే, ఒక చిన్న విత్తనం తీసుకొచ్చి మీరు ఒక గట్టి నేల మీద పెడదాం అనుకుంటే ఎన్ని నీళ్లు పోసినా సరే ఒక బండ మీద విత్తనం మొలకెత్తదు. అదే మీరు దాన్ని సాఫ్ట్ గా చేసి మట్టి చేసి కొంచెం సాయిల్ ఉన్నప్పుడు దానిలో వేసి ఒక విత్తనం వేస్తే అది పెరిగి ఫ్రూట్స్ ఇస్తుంది. అలాగే బయట నుంచి ఇచ్చినప్పుడు మాది దేన్ని రిసీవ్ చేసుకునేది కాదు, ప్రేమ అంటే అర్థమయ్యేది కాదు, స్పిరిచువాలిటీ అంటే అర్థమయ్యేది కాదు, పక్కవాడిని ప్రేమించాలి అంటే నాకేదైనా ఉపయోగం ఉందా అని ఆలోచించే రోజులు. అటువంటి హృదయంలో ఆయన ఏమి చెప్పలేదు, చెప్తే అర్థం కాదు అని. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అప్పటి నుంచి గ్రాడ్యువల్ గా నచ్చ చేసుకుంటూ వచ్చారు, వచ్చి ఆ ప్రేమతో మనిషిని మార్చారు. ప్రేమతో మనిషిని మార్చి అసలు ఎలా అయిపోయామంటే స్వామి అంటే మా ఫ్రెండ్, నా గురువు, నా దైవం, సర్వస్వం. నేను ఒక పని చేస్తున్నాను అంటే స్వామికి నచ్చుతుందా నచ్చదా అని ఆలోచించి ఈరోజు చేసే పరిస్థితిలో ఉన్నాం. ఒక పని చేస్తున్నప్పుడు ఇది స్వామి నచ్చదు అయితే చేయకూడదు, నా స్వామి బాధపడతారే. ఎలా వచ్చిందండి అసలు, ఏం చేశాడు ఆయన? రెండు అక్షరాలు ప్రేమ అంతే, నథింగ్ మోర్ దాన్ దట్ వన్. కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఋషులు వాళ్ళు అంతా భగవంతుడిని అర్థం చేసుకుని, లేకపోతే మనసులో ఉండే అహంకారాన్ని ఎవరిని తొలగించేస్తుంటే, ఈయన సింపుల్ గా మన చుట్టూ తిరుగుతూ ఆ ప్రేమ లేదంతా మనుషులు మార్చేయండి. భగవంతుడు చేసిన ట్రాన్స్ఫర్మేషన్ చాలా సింపుల్ గా ఈ ఒక్క దాంతోనే అయింది. ఎన్ని తప్పులు చేసినా ఏమి చేసినా సరే, నువ్వు తప్పు చేసావు అని చెప్పకుండా, నువ్వు చేసిన తప్పు నాకు తెలుసు అని ఇండైరెక్ట్ గా చెప్పి ఆ తప్పుని మేము సరిదిద్దుకునేటట్టు ఆయన చేశారు. అసలు అది మార్పు అంటే. ఎంబీఏకి నేను చెప్పాను కదా ఇందాక, ఎంబీఏ స్టూడెంట్స్ కి క్లాసెస్ అటెండ్ చేస్తున్నారు అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, చాలా ఉన్నాయి కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. స్వామి మేనేజ్మెంట్ స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ వచ్చారు. అసలు మేనేజర్ అంటే ఏంటి, దాంట్లో ఎంఏఎన్ ఏజీఆర్ ఒక్కదానికి ఒక మీనింగ్ చెప్తూ మనం ఎలా బిహేవ్ చేయాలి. ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి నీకంటే ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ అకాడమిక్ గా నీకంటే తక్కువ క్వాలిఫై ఉంటారు. అంత మాత్రాన నేను ఇంత చదువుకున్నాను అని చెప్పి వాళ్ళ మీద నీ తెలివితేటలు లేకపోతే నీ పవర్ చూపించకూడదు. హైరార్కీలో నీకంటే కింద పొజిషన్లో ఉన్నా సరే వాళ్ళకి నీకంటే చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళ కంపెనీ గురించి ఏది చేస్తే ఏది మంచి అనేది వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి మొదట అణిగిమణిగి ఉండి వర్క్ నేర్చుకో. ఎడ్యుకేషన్ వైజ్ నువ్వు కొంచెం హై పొజిషన్లో ఉన్నావు కాబట్టి నేను తీసుకెళ్లి హైరార్కీలో కొంచెం హైయర్ పొజిషన్లో పెట్టారు, కానీ వర్క్ నేర్చుకుని పరిస్థితులు అర్థమయ్యేంత వరకు నువ్వు ఏమి గట్టిగా మాట్లాడకూడదు. సో ఇదే అనంతపురం గర్ల్స్ కూడా స్వామి చెప్పారు, పెళ్లి అయ్యి ఎలా వెళ్తావు అని. అంటే ఈ తల్లి చెప్పందంటూ లేదండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు ఇంటర్వ్యూలో అలా చెప్తూ స్వామి ఒక పొజిషన్లో మేనేజ్మెంట్ స్టైల్స్ గురించి మాట్లాడుతూ వచ్చారు. అమెరికాలో ఎలా ఉంటుంది మేనేజ్మెంట్, జపాన్లో ఎలా ఉంటుంది, ఈ రెండు స్పెసిఫిక్ కంట్రీస్ గురించి మాట్లాడుతూ, ఇండియన్ మేనేజర్గా నువ్వు ఇక్కడి నుంచి ఒకళ్ళు విదేశాలకు వెళ్లి ఎక్కడ పనిచేయాల్సి వస్తే ఈ మేనేజ్మెంట్ స్టైల్ వర్క్ కాదు. ఇండియాలో ఒక వర్కర్ ఉన్నాడు అంటే వాడు మేనేజర్ ఏం చెప్పినా భయంతో చేస్తాడు, తిరిగి మాట్లాడు. అదే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి, ఒక మేనేజర్ని వాడు దేశమాన కాల పరిస్థితులను బట్టి ప్రవర్తించాలి తప్ప ఒకటే పద్ధతిలో ఫ్లెక్సిబిలిటీ లేకుండా వెళ్తే కష్టం అని చెప్పి జస్ట్ ఇన్ టైం కాన్సెప్ట్ చెప్పారనమాట. అసలు ఎందుకు వచ్చింది జపాన్లో, ఎట్లా చేశారు అని చెప్పి, అదే కాన్సెప్ట్ అమెరికాలో వర్కౌట్ కాదు ఎందుకు అని చెప్పి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి చెప్పారు. ఆయన తెలియనే ఉందండి పాపం, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ స్టైల్ క్లాసికల్ స్టైల్ మోడర్న్ స్టైల్ అన్ని చెప్పుకుంటూ వచ్చారనమాట. ఎంత చెప్పినా సరే స్వామి నుంచి ఇలాంటివి ఎక్కవు అంత తొందరగా, అందుకని చెప్పి ఆయన అప్పుడప్పుడు ఇలాంటి మెరికల్స్ చేస్తుంటారు. ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా ఇలా ఒక చిన్న సోప్ క్రియేట్ చేశారు, అది మంచి ఫ్రాగ్రెన్స్ లో షెల్ షేప్ లో ఉన్నది అనమాట. ఇది షెల్ సోప్ అని చెప్పి జపాన్ లో ఇట్లా ఉంటున్నది, జపాన్ లో ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ మినియేచర్ సైజ్ అన్న, చాలా చిన్న సోప్ అండి, మరి అంత పెద్దగా మనకుండే లక్ష లీటర్ల ఇంత పెద్దగా ఏం లేకుండా చిన్నగా ఉంది. ఇది చూపించి ఇప్పుడే ఫ్రెష్ గా అసెంబ్లీ లైన్ నుంచి పట్టుకొస్తున్నాను, ఇంకా ర్యాప్ కూడా చేయలేదు అన్నారు, సాఫ్ట్ గా ఉంది, చాలా మంచి వాసన వస్తుంది అనమాట. ఇదే సోపు మీరు అమెరికాలో సేల్ చేస్తే ఇది సేల్ కాదు, ఎందుకంటే వాళ్ళకి ఇది కనపడదు ఆనదు, వాళ్ళకి ఇంత పెద్దగా ఉంటే తప్ప కాదు. ఇది జపాన్ లో ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్తూ వాళ్ళకి ఇన్వెంటరీ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు, ఫినిష్డ్ ప్రోడక్ట్ పెట్టుకోవడానికి ఏరియా లేదు. జపాన్ లో చాలా చిన్న ఐలాండ్, ల్యాండ్ రియల్ ఎస్టేట్ చాలా ఎక్స్పెన్సివ్, అందుకని చెప్పి ప్రతిదీ చాలా తక్కువ ఏరియాలో చేస్తారు. ఇన్వెంటరీ అలా వస్తుంది, వెంటనే అయిపోవాలి, తర్వాత ప్రోడక్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి షాప్స్కి, అప్పుడు మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ ఉండడానికి ఉండదు, చాలా తక్కువ ఏరియా ఉంటుంది. అమెరికాలో కార్ల గురించి చెప్పారు, జపాన్లో కార్ల గురించి చెప్పారు, ఎందుకు ఇట్లా చేస్తారు అలా చెప్పుకుంటూ వచ్చారండి. ఇది చెప్పారు కదా, ఇది అమెరికన్ జపాన్ ఇక ఇండియన్ మేనేజ్మెంట్ స్టైల్, ఇది ఇంకో రోజు అనమాట, సేమ్ డే కాదు. చెప్తూ చంద్రగుప్తుడి గురించిను చాణక్యుడి గురించి చెప్పారు, వాళ్ల స్టైల్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఎట్లా చేస్తారు అని. మౌర్యులు చంద్రగుప్తుడు ఉన్నప్పుడు ఆయనకు రాజ్యం పెద్ద లేదు, దెన్ ఆయనకి రాజ్యం రావాలి అంటే యుద్ధం చేసి గెలుచుకోవాలి, అంటే ఒక బేస్ అంటూ క్రియేట్ కావాలి, దానికోసం ఆయన పర్షియన్ రాజుని వెళ్లి వాళ్ల కూతురిని పెళ్లి చేసుకున్నాడు. సో ఇలా చెప్తూ ఎలా పెరగాలి, ఏమీ లేకుండా అది వెళ్లాలి అంటే ఎలా చేయాలి అని చెప్తూ సడన్ గా చేయిలా తిప్పి ఒక మెడాలియన్ క్రియేట్ చేశారు. దాని మీద పర్షియన్ భాషలో ఏదో రాసింది. పర్షియన్ చెప్పారు కాబట్టి మీకు చెప్తున్నాను, నాకు పర్షియన్ రాదు. అది అందరికి సర్క్యులేట్ చేశారు, దగదగలాడుతూ మంచి లెటర్స్ చాలా బాగున్నాయి. గోల్డ్ కలర్, అది మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద గోల్డ్ కలర్ లెటర్స్ ఇన్స్క్రైబ్ అయ్యాయి అనమాట. అది అందరికి ఇచ్చారు. చూస్తుంటే నాకు సడన్ గా డౌట్ వచ్చింది, ఇది ఎప్పటిదో ఒక 600-700 ఇయర్స్ బ్యాక్ కదా, ఏ మ్యూజియం లో పెట్టినా సరే ఎంత జాగ్రత్త పెట్టినా సరే గోల్డ్ కలర్ కొంచెం మసిపోయి ఫేడ్ అయిపోతుంది. 500-600 ఇయర్స్ కదా, మనకి బయట ఎంత పెట్టినా సరే ఒక 3-4 ఇయర్స్ లో ఒళ్ళు కనపడుతుంటుంది, ఇది ఎలా మెరుస్తున్నది. సో పక్కనే మా ప్రొఫెసర్ కూర్చున్నారు, ఆయన అడిగా, సార్ ఇది ఎట్లా మెరుస్తుంది సార్ చెప్పండి, ఇది ఎంత ఎంత క్రియేషన్ అయినా. ఇదే చెప్తున్నాను కదా, దేవుడు ఒక నిమిషం దేవుడు, ఇంకో నిమిషం మనం తెలియదట్లు బయటకు వచ్చేస్తాయి. భగవంతుడు ఇది అని చెప్పి ఇచ్చినా కూడా నమ్మం. ఆ రోజే కదండి, ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే మనిషి మారడు, మారడం చాలా కష్టం, మారితే భగవంతుడు అవుతాడు. సరే అని అడిగితే ఆయన అన్నారు, అవును స్వామిని అడగచ్చు కదా అన్నారు. స్వామిని అడుగుతాను సార్, నేను జాయిన్ అయ్యి ఇంకా 1-2 మంత్స్ అయింది, ఇలాంటివి అడిగి బయటకు వెళ్ళిపోయా కంటే నోరు మూసుకుని కూర్చోడమేమో అని అలా అనుకున్నాను. తర్వాత ఒక 4-5 ఇయర్స్ కి నేను ఎక్కడో చదువుతుంటే, జాన్ హిస్లాప్ గారి పుస్తకం చదువుతుంటే, దాంట్లో ఆయనకి స్వామి ఒక క్రాస్ క్రియేట్ చేసిస్తారు, చేసి స్వామి హిస్లాప్తో చెప్తారు, ఇది కొంచెం లేట్ అయింది క్రియేట్ తీసుకొచ్చి రావడము, ఎందుకంటే ఈ మొత్తం మెటీరియల్ అంతా కంప్లీట్ గా ఎలిమెంట్స్ లో డిసింటిగ్రేట్ అయిపోయింది, దాన్ని బయటికి తీసి ఈ షేప్ చేసి నువ్వు నమ్మేటట్టు తీసుకురావడం కోసం టైం పట్టింది. ఆయన ఇది నమ్మకుండా, మన భక్తు మన టైప్ భక్తుడే, ఈయన తీసుకెళ్లి యూఎస్ లో వెరిఫై చేయించుకున్నాడు అవునా కాదా అని. దీని ఏజ్ ఇంత మోర్ దాన్ 2000 ఇయర్స్ అని వాళ్ళు చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే, నేను మన నమ్మకం అనేది ఎట్లా ఉంటుంది అంటే, ఆ మూమెంట్ లో నమ్ముతాం తర్వాత పోతుంది. కానీ ఒక్కసారి నాకు ఆ పుస్తకం చదివి ఎక్స్ప్లెనేషన్ విన్నప్పుడు అనిపించింది, ఓ మై గాడ్, భగవంతుడు ఇంకోటి ఏదైనా చేస్తాడు కదా. ఆయన అనుకుంటే ఇది అసలు ఉండకపోవచ్చు, దాన్ని తీసుకొచ్చి మనకు చూపించారు. కానీ ఇంకోటి అండి, ఇది వెంటనే పంపించారు వెనక్కి, బట్ ఆ సోప్ మటుకు నంజనయ్య గారికి ఇచ్చారు. అప్పుడు ఉండేవారు ఆయన, నాకు మతను ఉన్నారు, ఆయనకి ఇచ్చారు సోప్. అలాగా కొన్ని క్రియేషన్స్, ఆ తర్వాత చాలా క్రియేషన్స్ చూశాను స్వామి క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కోసలరాజు చూపించది కానీ, ఇంకా రకరకాలుగా చాలా చూపించారు. ఇవన్నీ మళ్ళీ ఆయనకు పంపించారు. ఆయన అనుకుంటే ఏదైనా చేస్తాడు, ఆ రోజు వచ్చిన అనుమానం అదనమాట. అందుకే భగవంతుడి దగ్గర 4 రోజులు ఉండి లేకపోతే ఆయన గురించి చదువుతుంటే మెల్లిమెల్లిగా మనం నమ్మడం మొదలు పెడతాం. ఆయన ఎప్పటికీ అర్థం చేసుకోలేం, అర్థం చేసుకోవాలని ప్రయత్నం అనవసరం, కానీ నమ్మడం మొదలు పెడతాం. అది నాకు ఆవిష్యం జరిగింది.
2: భగవత్ తత్వాన్ని తెలుసుకుని భగవంతుణ్ణి గుర్తించడం చాలా కష్టం, కాని సత్యసాయి విభుడు సరళమైన తమ దివ్య బోధలతో భగవంతుణ్ణి అతి సులభంగా గుర్తించేలా చేసే గురువు. స్వామి పూర్వ విద్యార్థి శ్రీ బివి సాగర్ గారు స్వామి తమకు అందించిన అతి మనోహరమైన అవకాశం ఇదే విషయాన్ని వివరిస్తుంది అని అంటున్నారు. మరి వారి మాటల్లోనే వారి అనుభవాన్ని విందాం.
4: మేము బృందావన్ నుంచి పుట్టబర్తి బృందావన్ నుంచి ఊటీ వెళ్తున్నామండి. ఊటీ వెళ్తున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఆల్వేస్ జస్ట్ బి ఇన్ బండిపూర్ ఫారెస్ట్ లో లంచ్ చేసుకుని, అక్కడి నుంచి అక్కడ నెక్స్ట్ ఇంకొక చిన్న ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉండేది ముదుమలయన్, అది తమిళనాడులో, బండిపూర్ ఇస్ మైసూర్ స్టేట్ లో ఉండేది. సో ఇది దాటిన తర్వాత అక్కడి నుంచి నంజన్ గారు అని ఉండేవారు స్వామి డివోటీస్, రాధాకృష్ణన్ ఫాదర్ మాట. ఆయన అక్కడి నుంచి ఈజ్ టు టేక్ ఓవర్, ఆ జీప్ లో ముందర వాళ్ళు వెళ్తూ వెనకాల స్వామి కారు వెళ్ళడం అవన్నీ, ఇట్ ఇస్ ఏ బ్యూటిఫుల్ థింగ్. ఆయన ముదుమలయ ఫారెస్ట్ లో ఈవినింగ్ ఇది అరేంజ్ చేశారు అనమాట. వెళ్ళిన తర్వాత స్వామి ఇక్కడ ఉండిపోవాలి అని వాళ్ళు ప్రార్థించండి, మనం అందరం స్వామి ఉందామంటే ఉండిపోయాం స్వామితో. ఆ రోజు రాత్రి అక్కడ వి స్పెండ్ టైం. స్వామి సైలెన్స్ అనేది చాలా ఇష్టం, ఐ మీన్ అబ్సల్యూట్ సైలెన్స్. పాత ప్రశాంతలేం డేస్ గుర్తున్న వాళ్ళందరికీ కొట్టొచ్చినట్టు కనపడేది ఏంటంటే సైలెన్స్, అబ్సల్యూట్. అసలు ఎవరైనా అక్కడ దగ్గినా తుమ్మినా కూడా మనం అలా అందరూ అలా చూసే అంత ఇదిగా ఉండేది. సో మచ్ సో స్వామి నడుస్తుంటే స్వామి గౌన్ రసలు మనకు వినపడుతుంది అన్నంత ఇదిగా ఉండేది సైలెన్స్. ప్లస్ మందిరంలో వీణ వాయిస్తుంటే మనం బయట కూర్చుని వినేవాళ్ళం. ఇప్పుడు స్వామి కూర్చున్న చోట ముందర ఒక చిన్న సెమీ సర్కిల్ గా ఒక ఇది ఉండేది, అక్కడ వినాయకుడి విగ్రహం ఉండేది. భజనలు అన్నీ అయిపోయిన అంతా అయిపోయిన తర్వాత భజన ముందు స్వామి అలా సాయంకాలాలు నడుస్తూ ఉండేవారు. ఇసుకలో మిగిలిన భక్తులందరూ చుట్టూ కూర్చునేవారు. అది చిన్న కాంపౌండ్ వాల్ లా ఉండేది. దాంట్లో అక్కడ కూర్చుంటే అక్కడ వీణ జరుగుతున్నప్పుడు ఎవరైనా గవ్వుకొని లేస్తున్నా డిస్టర్బ్ చేయనిచ్చేవారు కాదనమాట. అక్కడ భజన జరుగుతుంటే ఇక్కడ వినబడే అంత సైలెన్స్ ఉండేది. స్వామికి చాలా నా ప్రకారం చాలా ప్రీతిపాతమైంది అబ్సల్యూట్ సైలెన్స్ మాట. అలాంటిది దాని మీద ఇంకోటి రెండు మూడు చిన్న చిన్న నా ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. ఇది ముందర ఐ టేక్ యూ టు ముదుమలై. ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రోజు ఆ రోజు సాయంకాలం అక్కడ కూర్చున్నామండి. స్వామి ఆ బెంచ్ మీద కూర్చున్నారు, మేము చుట్టూ కింద అలా కూర్చున్నామండి. కూర్చుంటే స్వామి ఏమైనా పడుతోంది అన్నారన్నమాట. అక్కడ ఇంకా ఏమేమి పడదు కదా, ఎవరు లేరు అంటే ఎవరు మామూలుగా ఏదో చిన్న చిన్న కీచురు వాళ్ళు రోదా వినబడుతోంది సరిగ్గా వినండి అంటే ఇంకొంచెం ఫోకస్ కాన్సన్ట్రేట్ చేస్తే ఏమవుతుందండి, ఎక్కడో దూరంగా హైవేలో వెళ్తున్న లారీ వినబడుతుంది అనమాట. అంటే ఎవరో లారీ వినబడుతుంది, మళ్ళీ వినండి. దెన్ యూ మూవ్ టు ద యూనో ఆ ఫోకస్ మనం చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే యూ ఫర్గెట్ ది సరౌండింగ్స్. మనం అంతా స్వామి కూడా కళ్ళు మూసేసుకుని మనం కూర్చున్నాం అంటే యూ కెన్ ఇమాజిన్ వాట్ యూ ఫోకస్ ఇస్ ఆన్. అలా ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంతట్లో మన నంజన్ గారు స్వామి డిన్నర్ రెడీ అన్నారన్నమాట. పాపం ఆయన ఆయన ఆయనకు తెలియదు ఇదంతా. అంటే నేను ఒక్కసారి వెనకాల కూర్చున్నాను, నేను ఒక్కసారి ఇలా ఉలిక్కిపడి నేను బహుశా అందరికీ అలా అయి ఉండొచ్చు అనుకున్నాను. స్వామి అంత అదే లేచి వస్తూ ఇలా వెనక వచ్చి ఇలా తట్టి ఏమిరా అంత ఉలిక్కిపడ్డావు అన్నారన్నమాట. అంటే ఆయన చాలా మెల్లిగా మాట్లాడతారు. ఆబ్వియస్లీ స్వామితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఇలా పెట్టి మాట్లాడారు, చాలా మెల్లిగా మాట్లాడారు. బట్ ఈవెన్ దాట్ సౌండెడ్ సో లౌడ్ అన్నమాట. అంటే స్వామి ఆ నిశ్శబ్దాన్ని దాటిన తర్వాత నీకు వినబడేదే ప్రణవం అన్నమాట. అంటే అది ప్రాక్టీస్ చేయండి అని మనం ఆయన స్వామి ఉద్దేశం అయి ఉండొచ్చు. మనం అక్కడికి ఆగిపోయాం అనుకోండి, మనం వి డిడ్ గ్రాడ్యుయేట్ యాజ్ యూజువల్ బియాండ్ దాట్. అలాగే స్వామి ప్రశాంత నిలయంలోకి అయిందండి. ఇదివరకు భజన అయిన తర్వాత ధ్యానం అని ఉండేది, ఇప్పుడు ఉందనుకుంటాను. బట్ దెన్ ఆ రోజుల్లో చాలా కొద్ది మంది లోపలికి వెళ్ళేవారు. అప్పుడు స్వామి పైన కూర్చున్నప్పుడు కూడా ఎవరైనా కదిలితే కూడా కదలనిచ్చేవారు కదా, అబ్సల్యూట్ సైలెన్స్. పేపర్ కూడా ఇలా మెల్లిగా ఇలా పెట్టేవారు, ఆ శబ్దం కాకూడదని. అంతా అయిపోయిన తర్వాత భజన అవుతున్నప్పుడు భజనకు ముందు ఎవరో ఇదివరకు టాగుల్ స్విచ్చెస్ ఉండేవండి, బ్లాక్ అండ్ వైట్ స్విచ్చెస్ టక్ టక్ టక్ టక్ టక్ అని, అది విత్ రిలీష్ ఎవరో టక్ టక్ చేశారన్నమాట. సరిగానే ఏమి ఆ తుపాకీ మూత అన్నారన్నమాట స్వామి. అంటే కుటుంబరావు గారు స్విచ్లు స్వామి అన్నారు. అవి స్విచ్లు అయితే అలా ఎందుకు పెట్టుకున్నారు, మార్చద్దా అంత శబ్దం చేస్తున్నాయి. ఎక్కడ కింద హాల్లో స్విచ్ నీకు శబ్దం చేస్తోంది అంటే యూ కెన్ ఇమాజిన్ స్వామీస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద సైలెన్స్. మార్చేశారు నెక్స్ట్ దట్ ఈవినింగ్ ఆయన పాపం చిరంజీవిరావు గారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అన్నమాట. స్వామి పియానో స్విచ్చెస్ అని ఉన్నాయి అని చెప్పడం ఎందుకు చెయ్యి అంటారు పైగా స్వామి. రాత్రికి రాత్రి వాళ్ళు ఆ పియానో స్విచ్చెస్ తెచ్చి దాన్ని పెట్టి నెక్స్ట్ డే వాళ్ళకి ట్రైనింగ్ ఇలా చేయకు మెల్లిగా మెల్లిగా నొక్కు అని. అంత అంత స్వామి దానికి ఇచ్చే ఇంపార్టెన్స్. అందుకనే సబ్సీక్వెంట్లీ మనం చూస్తే ప్రశాంత్ నిలయంలో ఎవరైనా గట్టిగా మాట్లాడదాం బట్ ఇప్పటికీ ఓల్డ్ టైమర్స్ అంటారు అలవాటు ప్రకారం. సో వాళ్ళకి ఇంకా దే నాట్ గాట్ యూస్ టు దట్ పార్ట్ ఆఫ్ ఇట్. అలాగే బృందావన్లో ఒకసారి ఏమైందంటే రామ్ బ్రహ్మ గారు ఒక్కరి కింద పడుకునేవారు, స్వామి పైన పడుకునేవారు. అయితే ఆయన బస్ ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు ఒక్కడనే ఉన్నాను, పొద్దున్న లేచి వెళ్ళినప్పుడు ఎవరు ఉండరు కింద అని. స్వామి సరే ఫైనల్ ఇయర్ పిల్లల్ని వచ్చి పడుకోమని చెప్పుకున్నారు. అంటే లక్కీగా మనం అలాంటి వాటిల్లో ఎక్కడో తగులుతాం, చదువు ఉన్నా లేకపోయినా అలాంటి వాటిల్లో ఎక్కడో మనం కేపబుల్ అయినా వస్తూ ఉంటుంది కనుక ఎలిజిబిలిటీ వచ్చింది కనుక దాంట్లో నేను ఉన్నాను. సరే అయితే మేము నాలుగున్నరకి అందరూ రోల్స్ చేసేసుకునే వరకు వాళ్ళు బ్యాగ్ ఐ మీన్ మన పక్కలు పట్టుకుని వెళ్ళిపోవాలి హాస్టల్కి. రామబ్రహ్మ గారు అంటే వెరీ పర్పస్ ఇస్ గెటింగ్ డిఫీటెడ్ అయ్యా, నేను మిమ్మల్ని ఉంచింది ఎందుకు, పొద్దున్న నాలుగున్నరకి నేను ఉండనప్పుడు ఎవరు ఉండాలి, మీరందరూ వెళ్ళిపోతే ఎట్లాగా అని ఎవరో ఒకళ్ళు ఉండండి అయ్యా నువ్వు ఉండు అని చెప్పి నన్ను ఉండమన్నారు. సరే ఇట్స్ ఎన్ ఎక్స్టెండెడ్ స్లీప్ కదా మనకి, సో ఐ స్టేడ్. సో అక్కడ ఉన్నప్పుడు ఏమైంది, ఇంకెవరు ఉండరు. అయితే ఒకరోజు నేను మామూలుగా కూర్చున్నామండి, ఇంకే అందరూ వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ సిట్టింగ్ ఎలోన్. అప్పుడు రామరమ్మ గారు కూడా ఉండరు అని ఆలోచనలో జస్ట్ సిట్టింగ్ అన్న ధ్యానం అని చెప్పాను కానీ సిట్టింగ్. సడన్లీ ఐ హర్డ్ ద ఫుట్ స్టెప్స్ అనమాట. సో లైట్ ఫుట్ స్టెప్స్, నేను తప్పు విన్నా అనుకున్నాను. తర్వాత మళ్ళీ వింటే ఎవరో నడుస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే మేము కూర్చున్న పైనది ఓపెన్ యార్డ్ అనమాట, అది స్వామి నగర సంకేతానికి దర్శనం ఇవ్వడానికి వెళ్లే ప్లేస్. వెళ్తే అక్కడ ఎవరైనా వచ్చినా, ఆ రోజుల్లో సెక్యూరిటీ లేదు కదండి. సో నేను మెల్లిగా పైకి వెళ్లి ఐ జస్ట్ వెంట్ అండ్ సా దట్ ఆ డోర్ లీడింగ్ టు లోపలికి రావడానికి అది లాక్ చేసిందా అంటే లాక్ చేసింది. సరే పొద్దున్న చూద్దాం ఇప్పుడు ఎందుకని ఊరుకుని నేను మళ్ళీ 7 o'clock వెళ్లి చూశాను అనమాట ఎవరైనా ఉన్నారా అక్కడ. దోస్ క్వాక్స్ యూస్ టు బి దేర్ ఎర్లియర్ డేస్, అలాంటివి జరిగేవి చిన్న చిన్న ఇష్యూస్. అది 2-3 సార్లు అయినాక నేను ఇంకా ఎవరికో చెప్పాలని చెప్పి ఏం చేశానంటే నెక్స్ట్ డే వెళ్లి రామరమ్మ గారికి చెప్దాం అనుకున్నాం. అది పొద్దున అంతా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ సౌండ్ అంటే వినబడుతున్నాయి మెట్లు అడుగులు చెప్పలు వినబడుతుంటే నేను రూమ్లోకి వెళ్ళాను అనమాట. ఆ సేఫ్ రూమ్ లో ఆయన పడుకునేవారు. ఆయనకి వెళ్తే ఆయన కూర్చో అన్నారు. కూర్చో అంటే సరే నథింగ్ సీరియస్ అని చెప్పి నేను కూర్చున్నామాట. అప్పుడు ఆయన చెప్పారు స్వామి అడుగులు చప్పుడు అన్నారన్నమాట. అంటే సరే ఇంకా ఇట్ వాజ్ ఏ షేర్డ్ సీక్రెట్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్ అన్నమాట. ఇంకేం హడావుడు చేయకూడదు, రోజు వినాలి. ఇంకా వాళ్ళందరూ సుప్రభాతానికి వాళ్ళు వెళ్తే మేము ఇది చెవులు రిక్కించి స్వామి పాదాలు వినేవాళ్ళం అలా 3 rooms లో అలా నడిచేవారు అనుకుంటాను. ఇది కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఒక రోజు ఇట్ సో హ్యాపెన్ దట్ ఎవరు మార్నింగ్ వాక్ గురించి ఏదో మాట వచ్చింది కింద సేఫ్ రూమ్ లో. వచ్చినప్పుడు స్వామి అన్నారు నాకు అవకాశం లేదు కదా అనమాట, నాకు అవకాశం లేదు నేను అందుకనే రూమ్ లోనే నడుస్తాను అని అన్నారన్నమాట. అంటే రామరమ్మ గారు అవును స్వామి నేను విన్నాను స్వామి అన్నారు. అంటే నీ తలకాయ నువ్వేం వింటావు ఎట్లా వింటావు అన్నారన్నమాట. అందులో ఒకటి కార్పెట్, రెండోది స్వామి చాలా మెత్తని అడుగులు, సో వినడానికి అవకాశం చాలా తక్కువ బేసిక్లీ. అంటే లేదు స్వామి నేను విన్నాను స్వామి, సాగర్ కూడా విన్నాడు. అంటే స్వామి ఏమిరా అవునా అన్నారన్నమాట. అప్పుడు నా థాట్ ఏంటంటే ఇప్పుడు అవును అంటే రేపు నడవడం మానేస్తారేమో అనేది థాట్ ఐ హ్యాడ్. సో చాలా తక్కువ వినబడుతుంది స్వామి, అతి నిశ్శబ్దం ఉంటే గానీ వినబడదు అన్నమాట. అదే అబ్సల్యూట్ సైలెన్స్ లోనే యూ విల్ హియర్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్ అన్నమాట. అంత యూనో స్టేట్మెంట్స్ కొన్ని కొన్ని అలా చెప్పేసినప్పుడు మనకి చాలా క్యాజువల్ గా అనిపిస్తుంది. తర్వాత దాని గురించి ఆలోచిస్తున్న కదా ఇప్పుడు అనుకుంటే బాగా ఎంత బాగా చెప్పారు స్వామి. ఓన్లీ ఇన్ అబ్సెంట్ ఇన్ అబ్సల్యూట్ సైలెన్స్ కెన్ యూ హియర్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్ అన్నమాట అని ఇంగ్లీష్ స్టేట్మెంట్ ఇది. ఇలాగ అబ్సల్యూట్ సైలెన్స్ నేను అబ్సల్యూట్ సైలెన్స్ లో అబ్సల్యూట్ సైలెన్స్ అని నేను అన్నా అనమాట. అబ్సల్యూట్ సైలెన్స్ లోనే ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్ వినగలుగుతావు అని చెప్పారన్నమాట. అది సైలెన్స్ కి స్వామి ఇచ్చే అంత అంత బ్యూటిఫుల్ అంత ఇంపార్టెన్స్ అనిపిస్తూ ఉంటుంది.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: నేటి మానవుడు ఆడంబరాలకు పోయి అనర్థాలను కోరి తెచ్చుకుంటున్నాడు. ఇది ఆధునిక మానవుని పరిస్థితి, దుస్థితి. దీన్ని తెలిపే ఆడంబరం, అనర్థం అనే చిన్న కథను ఇప్పుడు విందాం. ఒకసారి మన దేశం నుండి 80 మంది గల ఒక బృందం న్యూయార్క్లో జరిగే ఒక సమావేశానికి వెళ్లారు. న్యూయార్క్లో ఈ బృందానికి ఒక అధునాతమైన వసతి గృహంలో బసను ఏర్పాటు చేశారు. ఈ బృంద నాయకుడు తన వారందరూ ఆ భవనంలోని అన్నింటికంటే పైన ఉన్న 80వ అంతస్తులో ఉండవలనని ఉబలాటపడి ఆ విధంగా 80వ అంతస్తులో బసను ఏర్పాటు చేశాడు. ఒకరోజు సాయంత్రం వీరందరూ కలిసి న్యూయార్క్లో కావలసిన వస్తువులను చాలా కొన్నారు. స్వదేశానికి వచ్చిన తరువాత స్నేహితులకు, బంధువులకు ఆ వస్తువులను సగర్వంగా చూపి ఆనందింపచేయాలనే ఆలోచనతో చాలా ఉత్సాహంగా వసతి గృహాన్ని చేరుకున్నారు. అయితే ఆ సమయంలో హఠాత్తుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి లిఫ్టు పనిచేయడం ఆగిపోయింది. ఈ బృందంలోని వారందరూ 80వ అంతస్తు వరకు మెట్లు ఎక్కుతూ నడిచి వెళ్లవలసి వచ్చింది. అయితే కొన్ని వస్తువులను మోసుకుని వెళ్లటం శ్రమతో కూడిన పని, పైగా చాలా టైం పడుతుంది. కనుక శ్రమను మర్చిపోవటానికి, కాలం సునాయాసంగా గడిచిపోవటానికి ఒక ప్లాన్ వేసుకున్నారు. బృంద నాయకుడు ప్రతి ఒక్కరూ తమ జీవితాశయాలను ప్రస్తావించవలసిందిగా సభ్యులందరినీ అడిగాడు. ఆ ప్రకారం 79వ అంతస్తు వరకు నడిచి వెళ్లారు. ఇంతవరకు 79 మంది వారి జీవితాశయాలను వివరించారు. ఇంకా 80వ అంతస్తు చేరాలి. ఆ బృందం నాయకుడు తన జీవితాశయాన్ని చెప్పవలసి ఉంది. కాని అతని వంతు వచ్చినా అతడేమీ మాట్లాడకపోవటం ఇతర సభ్యులకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అసలు ఆ విధంగా మాట్లాడమని కోరింది అతడే. మిగిలిన వారందరూ అతన్ని మాట్లాడమని, ఆ ప్రసంగానికి ముగింపును పలకమని కోరారు. అప్పుడు ఆ బృంద నాయకుడు అతి దీనవదనంతో ఓడిపోయిన వారిలాగా ముఖం పెట్టి, "మిత్రులారా, నా జీవిత ధ్యేయం మాట ఏమో గాని నా ప్రస్తుత కర్తవ్యం, ధ్యేయం కూడా మొదటి అంతస్తులో నేను మర్చిపోయి వదిలిపెట్టిన మన గదుల తాళాల గుత్తిని ఈ 79 అంతస్తులు నడుస్తూ దిగి మరలా నడుస్తూ ఎక్కి తీసుకుని రావటం" అంటూ వాపోయాడు. అన్నింటికంటే పై అంతస్తు అయిన 80వ అంతస్తులో ఉండాలని కోరుకున్నది వారే కదా. ఈ కష్టం అందరూ కోరి తెచ్చుకున్నదే. ఇది ఆధునిక మానవుని పరిస్థితి, దుస్థితి. నేటి మానవుడు ఆడంబరాలకు పోయి అనర్థాలను కొని తెచ్చుకుంటున్నాడు.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి విశాఖపట్నం సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమం మానస భజరే గురుచరణం. ఈనాటి ప్రత్యేక కార్యక్రమంలో గురువందనం, అవతారవాణి, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి గురు పౌర్ణమి దివ్య సందేశం, గురుస్తోత్రం, 1963 సంవత్సరంలో సత్యసాయి భగవానులతో భక్తులు పొందిన దివ్యానుభవం, శివశక్తి, శ్రీ సాయి సచరిత్ర నుండి సద్గురు కృపపై శ్రీ షిరిడి సాయినాథుని దివ్య ప్రవచనం, గురుపాదవందనం సంకీర్తన ఈ కార్యక్రమాలు వింటారు. ముందుగా గురువందనం.

0: ఆషాఢ పౌర్ణమి రోజు పుట్టినటువంటి దినం. కనుక ఈనాడు వ్యాస పౌర్ణమి అనడానికి అదే మూల కారణము. మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని సమత్వంగా భావించి ప్రపంచానికి వ్యాప్తింపజేసినటువంటి వాడు వ్యాసుడు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనమని రెండు వాక్యంలోపలే దాని యొక్క సారాంశాన్ని ముగించాడు. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, అందరికీ సహాయం చేయి ఎవరిని నువ్వు బాధించొద్దు అన్నాడు. ఈ యొక్క పవిత్రమైనటువంటి సూక్తులంతా కూడా లోకానికి అందించినటువంటి వ్యక్తి. కనుకనే వేదవ్యాసుడు పుట్టిన దినము పౌర్ణమి కనుక ఇది గురు పౌర్ణిమ. లోకానికంతా కూడా ఒక గుర్తును తెప్పించినటువంటి వాడు కనుక వ్యాసుడు, అతని గురువు అనుకున్నారు. గురువు అనగా అంధకారమును నిర్మూలం గావించినటువంటి వాడు. కనుకనే నిజమైనటువంటి గురువు భగవంతుడే. అంధకారమనే అజ్ఞానం నిర్మూలం గావించేటువంటి శక్తి సామర్థ్యం అతనికి ఒక్కడికి మాత్రమే ఉంటుంది. విషయాలంతా కూడా లోక సంబంధమైనటువంటి విషయాలను బోధించేటువంటి వారు, వారు ఉపాధ్యాయులు కావచ్చును లేక అధ్యాపకుడు కావచ్చును. ఉపదేశం చేసినటువంటి వారందరూ కూడా నువ్వు గురువులు కాదు, గురువు గురువు ఆరికందరికీ గురువు అయినటువంటి వాడు భగవంతుడు. కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా నువ్వు భగవంతుడినే గురువుగా భావించాలి.
1: నిజముగా గురువు అనేటువంటి వాడు కంటి డాక్టర్ వంటి వాడు. ఈ కంటి డాక్టరు తన పూర్వపు దృష్టిని కోల్పోయి పైన పొరగా వచ్చినటువంటి దానిని ఆపరేషన్ చేసి ఆ పొరను మాత్రమే తీసివేస్తాడు.
2: గురువు అనగా ఒక్క దైవమే గురువు, దైవమే గురువు, దైవమే గురువు. ఇంకెవరు గురువులు లేరు లోకంలో.
3: అనంతరం శ్రీమతి లలితా శేఖర్ గానం చేసిన గురుస్తోత్రం విందామా?

0: ఇప్పుడు 1963 సంవత్సరం గురు పౌర్ణమి పర్వదినాన సత్యసాయి భగవానుడితో భక్తులు పొందిన దివ్యానుభవం శివశక్తి విందాం. అది 1963 సంవత్సరం జూన్ నెల 28వ తేదీ శుక్రవారం నాడు స్వామి యథాప్రకారం సాయంకాలం భజన సమయానికి సమావేశమై ఉండిన భక్తులకు దర్శనమిచ్చారు. ఒక వారం రోజుల వరకు ఇక మీదట ఎవ్వరికీ స్వామి దర్శనంగాని కోరికలు చెప్పడం గాని అంటే ఇంటర్వ్యూలు గాని ఉండవని బహిరంగంగా ప్రకటించారు. ఇది చాలామందికి ఆశ్చర్యంగా కనపడింది. శనివారం ఉదయం 6:30 తమ గదిలోనే స్వామి స్థూల శరీరం తటాలను నేలపై పడిపోయింది. మెదడుకు పక్షవాత సంబంధమైన ఒక జబ్బు ఆవరించినట్టు పడిపోయారు. ఎడమ కన్ను, ఎడమ చెయ్యి, ఎడమ కాలు, నాలుక స్వాధీనం తప్పాయి. స్పృహ కూడా ఉండినట్టు కనపడలేదు. పిడుగులాంటి ఈ వార్త ప్రశాంతి నిలయమంతా వ్యాపించి వెంటనే విషాద వాతావరణం అలుముకుంది. వైద్యుల ఎవ్వరి సహాయం వద్దని ఆ స్థితిలోనూ స్వామి నిరాకరించారు. భక్తులైన డాక్టర్లు స్వామిని ఆవరించి ఉన్న ఈ జబ్బు ఏమిటా అని ఖచ్చితంగా తెలుసుకోలేకపోయారు. స్వామి యొక్క ఈ శరీర స్థితి వారిని చాలా కలవరపరిచింది. భక్తులకైతే దిక్కుతోచలేదు. నాడి చూస్తే దానికి ఏ స్థిరత్వమూ లేదు. హృదయానికి అప్పుడే 4 మార్లు జబ్బు వల్ల గాఢమైన దెబ్బ తగిలినట్లు ఉంది. అది దాదాపు మృత్యు వరకు తీసుకెళ్లినట్లుగా ఉంది. తలనొప్పి, మంట ఎక్కువగా ఉన్నాయి. బెంగళూరు నుండి వచ్చిన ప్రఖ్యాత వైద్య శాస్త్ర నిపుణులు డాక్టర్ పిఎస్ రావు ఈ జబ్బును సహించడానికి దేహానికి బలాన్నిచ్చేవేవైనా ఎక్కించడానికి ప్రయత్నించారు. కాని ఆ మైకంలో కూడా మూలుగుతున్నప్పటికీ కూడా స్వామి వద్దని నిరాకరించారు. ఇంకేం చేస్తారు? ఒక గుక్కెడు నీళ్లను మాత్రం అతి కష్టం మీద స్వామి మింగినప్పుడు అందరి ముఖాలు కొంచెం వికసించాయి. 1 డిగ్రీ టెంపరేచర్ ఎక్కినప్పుడు, నొప్పితో బలహీనత వల్ల పొరలినప్పుడు మళ్లీ శరీరం నల్లబడడం, ఈ రీతిగా మొదటి 3 రోజులు 3 యుగాలుగా గడిచాయి. 3వ రోజు స్వామి, "మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. నాకే కష్టమూ లేదు. మీరు కష్టపడితేనే నాకు కష్టంగా ఉంటుంది. వేళవేళకు మీరందరూ చక్కగా భోజనం చేస్తే నా కడుపు నిండుతుంది" అని చెప్పారు. అయితే ఆ ఆజ్ఞని భక్తులు ఎలా నిర్వర్తిస్తారు? వారెలా భుజిస్తారు, ఎలా నిద్రిస్తారు? స్వామి గది కిందనే చుట్టూ వారి యొక్క మూలుగులు విని విలపిస్తూ వారినే ప్రార్థిస్తూ ఉన్నారు భక్తులు. అదే వారి తపస్సు, అదే వారి ధ్యానం. ఎన్నోసార్లు భయపడి గుండె జబ్బు స్పెషలిస్టు డాక్టర్ని పిలుచుకుని రావడానికి ప్రయత్నించారు. కాని ఆ పరిస్థితిలోనూ స్వామి ఆజ్ఞ లేనిదే అడుగు ముందుకు వేయడానికి ఎవ్వరికీ ధైర్యం లేకపోయింది. ఇక 3వ రోజున స్వామి తమ అస్పష్ట మాటలతోనే నెమ్మదిగా ఆగి తమ శరీర స్థితి గురించి, వారు తీసుకుని నిర్వహించే జబ్బును గురించి చుట్టూ ఉన్నవాళ్లకి వివరించడం మొదలెట్టారు. అనుభవజ్ఞులైన డాక్టర్లకు కూడా ఆ వివరణ చాలా కొత్త విషయాల్ని తెలియజేసింది. బాధ, నొప్పి, మంట, పక్షవాతం, వీటికి కారణమేమిటి? నరాలు, రక్తనాళాలు, హృదయం, వీటి పనిలో ఏ మార్పులు జరిగాయి? ఇవన్నీ కూడా స్వామి తెలియజేశారు. 5 రోజులు గడిచిన తర్వాత నొప్పి, మంట మొదలైనవి తగ్గుతాయి అన్నారు. ఈ శరీరం కాబట్టి ఇంతవరకు నిలిచింది, ఇవన్నిటినీ భరించింది అని కూడా తెలియజేశారు. 4వ రోజు కూడా అలాగే ఆందోళనతోనే గడిచింది. ఇక 5వ రోజు రానే వచ్చింది. బుధవారం ఉదయం 11:00 జబ్బు తీవ్రస్థాయిని చేరింది. 3 గంటల వరకు తీక్షణంగా ఉన్నది. వాతావరణం భరింపరాని దుఃఖంలో మునిగింది. ఈ పరిస్థితిని గురించి సాయంత్రం తెలుపుతూ, "నేనెప్పుడూ ఈ ఉపాధి నుంచి వేరుగా ఉన్నాను. దీనిలో ఏం జరుగుతున్నదే గమనిస్తూ ఉన్నాను. ఆ సంఘటనలు ఏవీ నాకు తగల్లేదు" అని సెలవిచ్చారు. మళ్లీ, "ఈ రాత్రంతా దాటనీండి, పొద్దున్నే నొప్పి బాధ ఉండవు" అని కూడా తెలియజేశారు. ఈ 5 రోజుల లోపలనే గుసగుసలు, వ్యాఖ్యానాలు వెలువడి చాలామందిని భయపెట్టాయి. స్వామిపై ఎవరో దుష్టులు ఏదో ప్రయోగం చేసినారని రకరకాలైన కథలు బయలుదేరాయి. భయభ్రాంతులకు లోనైనప్పుడు వివేకం నశించడం నిజమే కదా. గురువారం ఉదయం 6:30 సరిగ్గా 5 రోజులు పూర్తయ్యాయి. నొప్పి మంట బాధ తగ్గాయి అని స్వామి చెప్పారు. అప్పుడే గురుపౌర్ణమి నాడు నిలయంలో భగవద్ దర్శనం లేక రకరకాల కథలను విని తహతహలాడుతున్న భక్తజనానికి తాము దర్శనమిస్తామని స్వామి సందేశం పంపించారు. బాధ మాత్రమే నివారణైంది. కాని ఆహార పానీయాల్లేక స్వామి చాలా నీరసంగా ఉన్నారు. ఎడమకాలను లాక్కునే పోవలసి వచ్చేది. గడప దాటాల్సి వస్తే మరొక మనిషి దాన్ని ఎత్తి లేవనెత్తి అవతల పెట్టాల్సి వచ్చేది. నోరు తీరు కూడా అస్పష్టంగా ఉండేది. మాట్లాడితే ఆయాసం వచ్చేది. కుడి చెయ్యి కూడా బలం చాలా తక్కువగా ఉంది. అది అదురుతూ ఉండేది. దేహమా చాలా కృశించింది. ఎడమ చెయ్యి పిడికిలి శనివారం ఉదయం నుండి బిగుసుకుపోయే ఉంది. ఆ చెయ్యిని మరొకరు ఎత్తి పెట్టాల్సి వచ్చేది. ఈ పరిస్థితిలో ఉండగా మేడపై నుండి తమను సాయంత్రం కింద హాల్లోకి తీసుకుని పోవాలని శనివారం ఉదయం ఆజ్ఞ ఇచ్చారు స్వామి. ఇక అందరూ ఎదురుచూస్తున్న గురుపౌర్ణమి దినం రానే వచ్చింది. రాజస్థాన్, అహ్మదాబాద్, ముంబై, బెళగాం, బెంగుళూరు, కేరళ, మధురై, మద్రాస్, హైదరాబాద్, కలకత్తా ఇలా మొదలైన ఊర్ల నుండి వచ్చిన వేలాది భక్తులు సమావేశమయ్యారు. సాయంత్రం 5 గంటలకు హాల్లో భజన ప్రారంభమైంది. 6 గంటలకు స్వామిని తమ గది నుండి ఇరుకైన వలయాకారంగా ఉన్న మేడమెట్ల తోవన భక్తుల సహాయంతో తిన్నగా దిగుతూ మెట్టు మెట్టుపైన ఆగుతూ కిందకు తీసుకువచ్చారు. తెల్లని రుమాలుగుడ్డతో వారి తల వెంట్రుకను కట్టివేయడం వల్ల ముఖం సగమే కనపడుతోంది. కుడిపక్కకు వాలుకుని ఎడమకాలం లాక్కుని వస్తూ కనబడిన స్వామిని చూస్తే ఎలాంటి ధీరుడు కూడా దుఃఖాన్ని ఆపుకోలేడు. నెమ్మదిగా స్వామి సింహాసనం దగ్గర చేరి దానిపై ఒరిగారు. తలగడలను జోడించి వారికి కొంచెం సౌకర్యంగా చేశారు. అభయహస్తంతో, చల్లని చూపుతో, చిరునవ్వుతో ఆనందాన్ని వెదజల్లు ఆ మంగళస్వరూపుని ఆ పరిస్థితుల్లో చూడవలసి వచ్చిందే అని భక్తులు చాలా విచారించారు. దీనస్వరంతో స్వామి పలికిన కొన్ని మాటలను కస్తూరి గారు అలవాటు పడి ఉండడం వల్ల గ్రహించి మైకులో తెలియజేశారు. ఎవరూ భయపడనక్కర్లేదు, ధైర్యంగా ఉండండి. ఇది స్వామికి వచ్చిన జబ్బు కాదు. స్వామికి ఎప్పుడూ ఏ జబ్బు రాదు. ఇది స్వామి తీసుకున్న జబ్బు. దీనికై ఎవరూ కష్టపడకూడదు అని భక్తులకు సందేశమిచ్చారు. తరువాత తమ నోటి ముందు మైకును పెట్టమని సౌజ్ఞ చేశారు. అతి ప్రయాసతో ఏదో ఒక మాట చెప్పడానికి ప్రయత్నించారు. వినిపిస్తుందా అనే ఆ మాట చాలా కొద్ది మందికి మాత్రమే వినపడింది. అంతటి శ్రమకే స్వామికి దాహం వేసిందేమో నీళ్లని అడిగారు. ఆ వెండిలోటాను పట్టుకోవడానికే కుడి చెయ్యి ఎంతో ప్రయాసపడింది. దాన్ని మరొకరు పట్టుకున్నారు. అప్పుడు స్వామి దానిలో తమ కుడి చేతిని ఉంచి తరువాత కొంచెం తాగారు. వేళ్లతో ఆ నీళ్లని తమ ఎడమ చేతి మీద, ఎడం కాలు మీద చల్లుకున్నారు. మంటను తగ్గించాలి అనే ఉద్దేశంతో ఉండవచ్చు అని కొంతమంది భావించారు. కాదు కాదు, అదిగో ఎడమ చేతిని మడుస్తున్నారు బాబా. పిడికిలు కూడా సడలింది. 2 చేతులతో ఎడమ కాలును పట్టుకున్నారు. ఆహా, చక్కగా కూర్చుని 2 చేతులతో అనుగ్రహిస్తున్నారు. వినండి మాట ప్రేమస్వరూపులారా. ఏమిటిది, ఏమిటి ఆశ్చర్యం? డాక్టర్ బిజి కృష్ణమూర్తి, డాక్టర్ బి సీతారామయ్య, డాక్టర్ ఎం భాను, డాక్టర్ ఏ కృష్ణారావు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. ఒక అనాథ భక్తుని సర్వ బాధలను నేను తీసుకోవలసి వచ్చింది. 5 రోజుల గడువు అతని పక్షవాత జబ్బు, హృదయ రోగాలకు అని అతనితో పాటు ఉన్నాను. వాని బాధని తక్కువ చేశాను. దీనికి మూల కారణం చాలా ప్రాచీనమైనది. నేను దీనిని 38 సంవత్సరాలుగా దాచిపెట్టి ఉన్నాను. ఇప్పుడు ప్రకటిస్తున్నాను. త్రేతాయుగంలో భారద్వాజ మహర్షి ఒక యజ్ఞాన్ని సంకల్పించి దానికి తగిన ప్రయత్నాన్నంతా చేసి అధిష్టాన దేవతగా అక్కడ నిలబడడానికి పార్వతిని ఒప్పించడానికి కైలాసం వెళ్లాడు. అప్పుడు అక్కడ శివ, శక్తి ఇద్దరూ ఒకరికొకరు పోటీ వేసుకుని తాండవమాడుతూ ఉన్నారు. ఎవరు మొదట అలసిపోతారు, వారి బలం తక్కువ, వారే ఓడిపోయినట్టు అని ఆ పోటీ. ఆ నృత్యంలో పార్వతీదేవి భారద్వాజ మహర్షిని 8 దినాలు చూడనేలేదు. వారి మొరని వినలేదు. శివుడు, నీ భక్తుడు వచ్చాడు, నీ భక్తరక్షణను చూచుకో అని హెచ్చరించినా కూడా శక్తి నవ్వింది కాని మునితో పలుకలేదు. ఏమీ అవమానం చేస్తావా అని భారద్వాజ మహర్షి కోపంతో వెనుకకు తిరిగితే కాలు చెయ్యి పడిపోయాయి, నోరు కూడా ఆడలేదు. శివుడు కమండలం నుండి నీళ్లు ప్రోక్షించి కాలు చెయ్యి నోటిమీద చెల్లాడు. అప్పుడు శక్తికి జాలి కలిగింది. మేమిద్దరము నీవు చేసే యజ్ఞానికి వస్తామని వరమిచ్చి పంపారు. యజ్ఞం పూర్తయిన తరువాత మేము నీ వంశంలో కలియుగంలో 3 అవతారాలుగా జన్మిస్తాము అని వరం ఒసగారు. భారద్వాజ గోత్రంలో వచ్చిన షిరిడీ సాయిబాబా శక్తి యొక్క అవతారం. అదే గోత్రంలో వచ్చిన ఈ రూపమే 2వది. ఇది శివశక్తి స్వరూపం. ఇద్దరూ చేరువచ్చిన గౌరీశంకర రూపం. ఇక రాబోయేదే శివుని రూపం. అదే ప్రేమసాయి అవతారం. మరొక విషయం, మేమిద్దరమూ చేరి నీ వంశంలో పుట్టినప్పుడు, అంటే శివశక్తి అవతారమప్పుడు, శక్తి యొక్క అశ్రద్ధ వల్ల నీకిప్పుడు 8 దినములు కలిగించిన బాధను శక్తి అంటే ఈ దేహం యొక్క ఎడమ భాగం అనుభవిస్తుంది. 8 దినాలు అయిన తర్వాత శివుడు అంటే కుడిభాగం నీళ్లు ప్రోక్షించి దాన్ని సంపూర్ణ నివారణ చేస్తాడు. ఆ రూపనామంతో ఒక యజ్ఞం ముగించి ఇంకొక యజ్ఞం ప్రారంభం చేసే ముందు అని శివుడు ఆ మునికి వరమిచ్చారు. ఇప్పుడు ఈ జబ్బు వచ్చి 8 దినాలైనది. ఆనాటి సంకల్ప ప్రకారమే అన్నీ జరిగాయి. స్వామి యొక్క విషయం మీకు అర్థం కాదు. ఈనాడు గురు పౌర్ణమి, ఈ ఆనందమే నిజమైన పౌర్ణమి అని భజన తర్వాత హారతి తీసుకుని ఎప్పటిలాగే మేడమెట్లు ఎక్కి స్వామి దర్శనమిచ్చారు. ఓం శ్రీ సాయిరాం.
1: సాయి సచ్చరిత్ర వ్రాసి తన జీవితాన్ని ధన్యం చేసుకున్న హేమాడ్ పంత్కు సద్గురువు యొక్క విశిష్టతని షిరిడీ సాయినాథుడు ఈ విధంగా తెలియజేశాడు. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి చివరికి వారి లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారానికి దారి చూపిస్తాడు. ఈ విషయంలో సద్గురువు బోధించేదాన్ని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరు అంటూ ఉంటారు. అలా గురువు బోధించిన దాన్ని వెల్లడి చేస్తే ఆ బోధనలు నిష్ప్రయోజనాలవుతాయని వారి ఆలోచన. ఇది సరియైనది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘం వంటివారు. వారు తమ అమృతతుల్యములైన బోధనలను పుష్కలంగా విశాల ప్రదేశాలందు కురిపిస్తూ ఉంటారు. వారిని మనం అనుభవించి హృదయానికి తృప్తికరంగా జీర్ణించుకున్న తరువాత నిస్సంకోచంగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయాలి. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేసే విషయాలకు కూడా వర్తిస్తుంది. ప్రేమగల తల్లి గుణమిచ్చే చేదైన ఔషధాల్ని బిడ్డ మేలు కొరకే బలవంతంగా గొంతుకులో పోసినట్టు ఆధ్యాత్మిక విషయాలను బాబా తన భక్తులకు బోధించేవారు. వారి మార్గం రహస్యమైంది కాదు, అతి బహిరంగమైనది. వారి బోధనలను అనుసరించి భక్తుల ధ్యేయం నెరవేరేది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రాలను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యాలను చూపి మన కాంక్షల్ని నెరవేరుస్తూ ఉంటారు. ఇది జరిగిన తరువాత మన ఇంద్రియ విషయవాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యాలను జంట ఫలములు చేతికి వస్తాయి. నిద్రలో కూడా ఆత్మజ్ఞానం మొలకెత్తుతుంది. సద్గురువుల సహవాసం చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందితేనే ఇదంతా మనకు లభిస్తుంది. భక్తుల కోరికలు నెరవేర్చే భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టాలను బాధలను తొలగించి మనల్ని సంతోషపెడతాడు. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురువు సహాయం వల్లే జరుగుతుంది. సద్గురువును భగవంతుని వలె కొలవాలి. కాబట్టి మనం సద్గురువు కోసం అన్వేషించి వారి కథల్ని వినాలి. వారి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయాలి. తనను ఉపదేశం ఇమ్మని కోరిన ఒక వృద్ధురాలికి షిరిడీ సాయినాథుడు సద్గురువును ఎలా ఆరాధించాలో ఈ విధంగా బోధించాడు. ఓ తల్లి, అనవసరమైన యాతలకు ఎలా పాల్పడి చావును కోరుతున్నావు? నువ్వు నిజంగా నా తల్లివి, నేను నీ బిడ్డను. నా ఎందు కనికరించి నేను చెప్పేది పూర్తిగా విను. నాకొక గురుదేవుడుండేవాడు. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాలా కాలం శుశ్రూష చేశాను, కాని నా చెవిలో వారు ఏ మంత్రమూ ఉపదేశించలేదు. వారిని విడిచే తలపే ఉండేది కాదు నాకు. వారితోనే ఉండడానికి, వారి సేవ చేయడానికి, వారి దగ్గర కొన్ని ఉపదేశాల్ని గ్రహించడానికి నిశ్చయించుకున్నాను. కాని వారి మార్గం వారిది. వారు నా తలనీలాలు తీయించి 2 పైసలు దక్షిణ అడిగారు. వెంటనే నేను ఇచ్చాను. మీ గురువుగారు పూర్ణకాములైతే వారు మిమ్మల్ని దక్షిణ అడగడం ఎందుకు? వారి నిష్కాములని ఎట్లా అనిపించుకుంటారు అని మీరు అడగవచ్చు. దానికి సమాధానం సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కాదు. ధనంతో వారు చేసేదే ఉంటుంది. వారు కోరిన 2 కాసులు దృఢమైన విశ్వాసము, సహనము. నేనీ 2 కాసులను లేదా వస్తువుల్ని వారికి అర్పించాను. వారు సంతోషించారు. నా గురువును 12 సంవత్సరాలు ఆశ్రయించాను. వారు నన్ను పెంచారు. భోజనానికి కానీ వస్త్రాలకు కానీ నాకు లోటుండేది కాదు. వారు పరిపూర్ణులు. వారిది ప్రేమావతారమని చెప్పవచ్చు. నేను దాన్ని ఎట్లా వర్ణించగలను? వారు నన్ను ఎంతో ప్రేమించేవారు. ఆ విధమైన గురువే ఉండరు. నేను వారిని చూసినప్పుడు వారు గొప్ప ధ్యానంలో ఉన్నట్లు గమనిస్తూ ఉండేవాణ్ణి. మేమిద్దరమూ ఆనందంలో మునిగి ఉండేవారు. రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేక నేను వారి వైపు దృష్టి సారించాను. వారిని చూడకపోతే నాకు శాంతి కలిగేది కాదు. వారి ధ్యానం తప్ప, వారి సేవ తప్ప నాకింకోటి ఉండేది కాదు. వారే నా ఆశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడూ వారి ఎందే నాటుకుని ఉండేది. ఇదియే 1 పైసా దక్షిణ. సహనం అనేది 2వ పైసా. నేను చాలా ఓర్మితో చాలా కాలం కనిపెట్టుకుని వారి సేవ చేశాను. ఈ ప్రపంచమనే సాగరాన్ని ఓపికనే ఓడ నిన్ను సురక్షితంగా దాటిస్తుంది. సహనం అనేది పురుష లక్షణం. అది పాపాలన్నింటినీ తొలగిస్తుంది, కష్టాల్ని పారదోలుతుంది, అనేక విధాల అవాంతరాల్ని తొలగించి భయాన్ని పారదోలుతుంది, చివరకు జయాన్ని కలుగజేస్తుంది. సాబూరి అనేది సుగుణాలకు గని, మంచి ఆలోచనలకు తోడు. నిష్ట అంటే నమ్మకం, సాబూరి అంటే ఓపిక, అన్యోన్యం ప్రేమించే అక్క చెల్లెంటి వంటి వారు. నా గురువు నా నుండి ఇంకేమీ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షించక సర్వకాల సర్వావస్థలయందు కాపాడుతూ ఉండేవారు. నేను వారితో కలిసి ఉండేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉన్నా కూడా వారి ప్రేమకు ఎన్నడూ లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుతూ ఉండేవారు. తాబేలు తమ పిల్లలను కేవలము దృష్టితోనే పెంచుతుంది. నన్ను కూడా మా గురువు దృష్టితోనే పెంచి పోషిస్తూ ఉండేవారు. తల్లి తాబేలు 1 ఒడ్డును ఉంటుంది, బిడ్డ తాబేలు 2 ఒడ్డును ఉంటుంది. తల్లి తాబేలు పిల్ల తాబేలకు ఆహారం పెట్టడం కానీ పాలివ్వడం కానీ చేయదు. తల్లి పిల్లలపై దృష్టిని సారిస్తుంది. పిల్లలు ఎదిగి పెద్దవవుతాయి. అలాగే మా గురువుగారు తమ దృష్టిని నాయందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడారు. నా గురువు నాకు మంత్రమేమీ ఉపదేశించలేదు. నేను నీ చెవిలో మంత్రం ఎట్లా ఉపదేశిస్తాను? గురువుగారి ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషాన్నిస్తుంది. ఇది ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. మంత్రం కానీ ఉపదేశం కానీ ఎవ్వరి వద్ద నుంచి పొందటానికి ప్రయత్నించుకో. నీ ఆలోచనలు నీ చేష్టలు నాకోసమే వినియోగించు. నువ్వు తప్పక పరమార్థాన్ని పొందుతావు. నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు. నేను నీ వైపు అలాగే చూస్తాను. ఈ మసీదులో కూర్చుని నేను నిజమే చెప్తాను. నిజం తప్ప మరేమీ మాట్లాడను. ఏ సాధనలో కానీ 6 శాస్త్రాల్లో ప్రావీణ్యం కానీ అవసరం లేదు. నీ గురువు యందు నమ్మకము, విశ్వాసము ఉంచు. గురువే సర్వస్వం చేసేవాడని, కర్తయని పూర్తిగా నమ్ము. ఎవరైతే గురువు యొక్క మహిమను, గొప్పదనాన్ని గ్రహిస్తారో, ఎవరైతే గురువుని హరిహర బ్రహ్మల త్రిమూర్తుల అవతారమని ఎంచుతారో వారే ధన్యులు.
0: గురు పాదవందనం సంకీర్తనం.

ఈనాటి తెలుగు ప్రసారంలో మానస భజరే గురుచరణం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సమర్పణ భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థ.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య పాద పద్మములకు, రేడియో సాయి శ్రోతలకు హృత్పూర్వక ప్రణామాలు. గురు పౌర్ణమి సందర్భంగా బాబావారి సందేశంలో కొన్ని భాగాలను మీతో పంచుకోవాలని నిశ్చయించుకున్నాం. గురు పౌర్ణమి సనాతన ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత వహించినటువంటి మహాపర్వదినం. గురువు పట్ల ఉండేటువంటి విధేయతను, కృతజ్ఞతాభావాన్ని ప్రకటించుకునేటువంటి మహాపర్వదిన మహోత్సవం గురు పూర్ణిమ. ఈ సందర్భంగా భగవాన్ బాబావారి దివ్య సన్నిధిలో జరుపుకునేటువంటి గురు పౌర్ణమి విశిష్టంగా ఉంటుంది. బాబావారి సందేశం కూడా చాలా ఎంతో ఉత్సాహంగా, ఒక నూతన దృక్పథంతో, ఒక నూతన దృక్కోణంలో గురు పౌర్ణమి సందేశం మనకు అందించబడుతుంది. ఈ సందర్భంగా స్వామి తెలియజేసినటువంటి నూతన విశేషాలను మేము ఉంచుతాను. బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండములనెల్ల విష్ణువన్నీ పెంచి వృద్ధి చేయు, పరమశివుడు త్రుంచు పాపిష్టి జీవుల, గురువు మూడు క్రియల సలుపునొకడే. ఎంత చక్కని పద్యంలో గురువు యొక్క పాత్రను త్రిముఖమైనటువంటి, త్రిమూర్త్యాత్మకమైనటువంటి, రసమయమైనటువంటి భావనను స్వామి ఈ చక్కని పద్యంలో తెలియజేశారో దయచేసి గమనించండి. గురువు బ్రహ్మ అన్నారు. సృష్టి చేయు బ్రహ్మాండములనెల్ల, సృష్టికర్త బ్రహ్మ, గురువు అలాంటివాడే. మరి విష్ణువో అన్ని పెంచి వృద్ధి చేయు, శివుడు త్రుంచు పాపిష్టి జీవుల, గురువు మూడు క్రియల సలుపునొకడే. ఈ మూడింటిని కూడా గురువు నిర్వహిస్తూ ఉంటాడు అని చెప్పారు. ఒక్కసారి ప్రశాంతి నిలయ వాతావరణాన్ని, సత్యసాయి సంస్థల పురోగమనాన్ని, భగవాన్ బాబావారి కార్యక్రమాలను, భగవాన్ బాబావారి యొక్క బృహత్ పథకాలను పర్యావలోకనం చేస్తే భగవాన్ బ్రహ్మ అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్వామి సృష్టించినటువంటివి ఎన్నో మనం చూశాం. హైదరాబాద్లో డాక్టర్ కాకడే గారిని ఉండేవారు. వారు షిరిడి నుండి పర్తి అనే పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం భారతీయ అన్ని భాషల్లో కూడా అనువదింపబడింది. స్వామి ఆయన లోపలికి పిలిచారు బృందావనంలో. ఆ రోజుల్లో అక్కడే ఉన్నటువంటి చెట్టు పువ్వును కోశారు. నన్ను పిలిచి ఇదేమిటయ్యా అని అడిగారు. స్వామి, ఇది పుష్పము స్వామి అన్నాను. అలాగా అన్నారు. ఆ రేకుల్ని అలా అలా నివరడం ప్రారంభించారు. వీటిని ఏమంటారు అన్నారు. స్వామి, ఇవి మకుట దళములు లేక పెటల్స్ అంటారు అన్నాను. అలాగా అన్నారు. అది చేతిలో పెట్టుకుని ఒక్కసారి దోశీల్యగా ముడిచినట్లుగా పెట్టి పని ఊదారు. వెంటనే ఒక డైమండ్ రింగ్గా మారింది. పుష్పము డైమండ్ రింగ్గా మారడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. అది బ్రహ్మ చేయవలసిందే. సృష్టి చేయు బ్రహ్మాండముల నెల్ల, స్వామి సృష్టికర్త, అందులో సందేహం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం అభయ్ అనే విద్యార్థి మా కాలేజీలో చదువుకున్నాడు. స్వామి అలా వరుసలో నడుస్తూ ఓ కుంగరాన్ని సృష్టించి అతనికిచ్చారు. అతని వేలికి తొడిగారు. అది చాలా బిగుతుగా ఉంది, పట్టట్లేదు. వాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. స్వామిలోగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది నేను గమనించాను. స్వామి తిరిగి వచ్చేటప్పుడు, స్వామి ఆ ఉంగరం టైట్గా ఉందిటా, వాడు ఇబ్బంది పడుతున్నాడు అన్నాను. అలాగా అని చెప్పి స్వామి అతని దగ్గరికి వచ్చి, ఏది ఆ ఉంగరం తేయన్నారు. ఆ వేలిపైనే ఆ ఉంగరాన్ని అటు ఇటు సరిదిద్దారు. బాగా లూజ్ అయింది, బయటపడిపోయింది. అమ్మో స్వామి, లూజ్ అయిపోయింది అన్నాడు. మళ్లీ స్వామి నవ్వుతూ, ఆ వేలికి తొడుగుతున్నారండి. ఆ తొడుగుతుంటే కరెక్ట్గా ఆ వేలికి తగ్గట్టుగా సరిపోయింది. ఆ ఆదిగా సరిపడ్డట్టే సరిపోయింది. అంటే స్వామి సృష్టించింది చేతి వేలి మీదే. దాని ఆది ప్రకారం పెరగడం సాగడం నేను గమనించాను. ఇది సృష్టికర్తగా తప్ప
మరెవరికీ సాధ్యమైన విషయం కాదు. పూర్వపు రోజుల్లో స్వామి సేవాదారు వాళ్లతో మాట్లాడుతూ హస్తచాలనం చేత వేడివేడి బొబ్బట్లు సృష్టించారని, ఆ సేవాదారు వాళ్ళు పట్టుకోలేక కింద వదిలేయాల్సి వచ్చిందని కూడా నేను విన్నాను. ఆ వేడి భరించలేక అలాంటి సృష్టి స్వామి. ఈ వస్తువుల సృష్టి ఎట్లా ఉంచండి. ప్రశాంతి నిలయం చూస్తే ఈనాడు స్వామి యొక్క బ్రహ్మత్వము, సృష్టితత్వం మనకు అర్థమవుతుంది. 100 మంది ఉన్నటువంటి పల్లెటూరులో పుట్టపర్తిలో ప్రారంభంలో అతి అనాగరికమైనటువంటి, ఎలాంటి సౌకర్యములు లేనటువంటి ఈ పుట్టపర్తి కుగ్రామంలో ఈనాడు ఒక ప్రపంచ స్థాయి ప్రశాంతి నిలయం టౌన్షిప్ వెలసి ఉన్నదంటే ఇది స్వామి యొక్క సృష్టి కార్యం తప్ప అన్యం కాదు. ఈనాడు ఎయిర్పోర్ట్ ఉండటమే కాకుండా బస్సులు, రైలు సదుపాయం, ఇంతమంది భక్తులు రావడం, లోపలన్న భవన సముదాయం అంతా కూడా అత్యంత ఆధునిక నిర్మాణాలతో అలరారుతూ ఉండడం, ఇది స్వామి సృష్టికర్త. ఇది ఏట్టి సందేహం లేదనిపిస్తుంది. విష్ణువు అన్ని పెంచి వృద్ధి చేయు, విష్ణుమూర్తి అన్నింటినీ పెంచి వృద్ధి చేస్తాట. స్వామి కూడా అలాగే చేస్తున్నారు, అన్నింటినీ పెంచడం, వృద్ధి చేయడం. ఒక్కసారి ఆలోచించండి, నీటికి లేక కరువైనటువంటి ప్రాంతాలకు నీటిని అందించేటువంటిది అది స్వామికి తప్ప ఇతరులకు సాధ్యమైనటువంటి విషయం కాదు. విశ్వమంతా కూడా విద్యావ్యాప్తి చేసి ఆ విద్యను కూడా అందించడంలో స్వామికి స్వామే సాటి అని మనకు అర్థమవుతుంది. ఏ కార్యక్రమాలైతే అవతారమూర్తి తనకు ప్రధానంగా భావించారో వాటిని విస్తృతంగా వృద్ధి చేశారు. ఈనాడు సత్యసాయి సంస్థలు లేని దేశమే లేదు. ఏ అంటే అమెరికా అనుకోండి, జడ్ అంటే జింబాబ్వే అనుకోండి, ఏ టు జడ్ దాకా అక్షరాలను తెలియజేసే దేశాలన్నింటిలో కూడా సత్యసాయి సంస్థలున్నాయి. ఇది విష్ణుమూర్తి యొక్క వ్యాపకత్వం. సత్యసాయి సంస్థలు ఆ రీతిగా వ్యాపించాయి. ఎవరినడిగినా సరే వారి ఆత్మకథ వాళ్ళు వివరిస్తారు. ఎవరినడిగినా సరే, ఏ దేశస్థుడైనా సరే, ఏ ఉద్యోగం ఉన్నా కానివ్వండి, ఏ భాష అయినా సరే, వారి అనుభవాలు వారికి ఉంటూ వచ్చాయి. అట్టి వ్యాపకతత్వమే స్వామిలో మనకు కనపడుతుంది. పరమశివుడు త్రుంచు పాపిష్టి జీవుల. మరి ఏమిటయ్యా స్వామి తుంచేది ఏది? శివుడు లయకారకుడు, ప్రళయకారకుడు. స్వామి తుంచేది ఏది? స్వామి తుంచేది మన ప్రాణాలని కాదు, మన దేహాన్ని కాదు. దుర్గుణంబులు సవరించి తొడరుటకును సాధు సంరక్షణము సలుపు కొరకు గర్భ దుఃఖము కింతయు కాంచకుండ పుట్టుచుండును పుడమి స్వేచ్ఛగా సాయని స్వామి లోగడ చెప్పి ఉన్నారు. ఈ అవతారంలో తుంచడం, సంహరించడం లేదు. మనిషి మానసిక పరివర్తన, మానసిక పరిణామము, మానవునిలో ఒక మార్పు తీసుకురావడం ఈ అవతారమూర్తి యొక్క ప్రత్యేకత. ఇది ప్రేమావతారం కనుక సంహారం కాదు, సంస్కరణ అనే విషయం మనకు అర్థమవుతుంది. కనుక స్వామి తుంచేది అంటే మనలో ఉండేటువంటి దుష్ట స్వభావాన్ని, మనలో ఉండేటువంటి ఈ దుష్ట భావాలను, దుష్ట కర్మలను, ఈ దౌష్ట్యాన్నంతా కూడా స్వామి ఖండిస్తున్నారు, తీసివేస్తున్నారని అర్థమవుతుంది. చూడండి, ప్రపంచ వ్యాపితంగా మాంసాహారులు ఎందరెందరో శాకాహారులైనారు. ఈనాడు ధూమపానంకి అలవాటు పడ్డ వాళ్ళంతా మానుకున్నారు, మద్యపానంలో తేలియాడే వాళ్లంతా వదిలేశారు. ఒక పైసా దానం చేయలేనటువంటి లోపులంతా పరమ త్యాగమూర్తులైనారు ఈనాడు. అంటే వాళ్లలో ఉండే బలహీనాలు అన్నిటినీ తొలగించి వాళ్లలో ఉండే సద్భావనలు కలిగించి ప్రేరేపించేటువంటిదే సాయితత్వం. తృంచు పాపిష్టి జీవుల అనగా వారిలో ఉండేటువంటి పాపిష్టి లక్షణాలు తొలగింపచేస్తున్నారు. గురువు మూడు క్రియలు సలుపు ఒకడే, తానొక్కడే అయ్యుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూడింటి యొక్క బాధ్యతలను స్వామి స్వీకరిస్తున్నారు. ఎంతో అహంకారంతో ఉన్నవాళ్లు చాలా వినయమూర్తులైపోతారు. పెద్ద పెద్ద అధికార హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఈనాడు సామాన్యమైన సేవల్లో పాల్గొంటూ వచ్చారు. అది సాయి యొక్క శివతత్వము. బ్రహ్మత్వము, విష్ణుత్వము, శివతత్వము మూడింటి యొక్క సమన్వయమే సాయి తత్వము. అదే గురుపూర్ణమి సందర్భంగా త్రిమూర్త్యాత్మకమైనటువంటి సాయి స్వరూప తత్వ విశేషాన్ని ప్రప్రథమంగా మీ ముందుంచుతున్నాను.
మరొక సందర్భంలో స్వామి అన్నారు, దేహభ్రాంతి లేని మోహమింతయులేని త్యాగ నిరతులైన యోగవరులు గురులు, నాడు నేడు గురులు అట్టివారలే, సత్యమైన మాట సాయిమాట. దేహభ్రాంతి లేని స్వామికి ఎలాంటి దేహభ్రాంతి లేదు. దాన్ని స్వామిని సన్నిహితంగా చూచిన వారికి పూర్తిగా తెలుస్తుంది. వారు తినేదే 2 చెంచాల కన్నా ఏముండదు. వేసుకునేటువంటి దుస్తులు చిన్ననాటి నుంచి ఈనాటి వరకు అవే రకమైనటువంటి తప్ప ఆ వేసుకునే వస్త్రధారణలో ఒక వైవిధ్యం అలాంటివే ఉండవు. వారు తినే ఆహారం కూడా ఆ రాగి సంకటి తప్ప మరొకటి కాదు. పొద్దున్న ఉదయం 6:30 బెంగళూరులో బయలుదేరితే సాయంకాలం 6 కొడైకనాల్ చేరితే ఆ రోజుల్లో ఆ స్వామికి ఎక్కడ అలసట మనకు కనిపించదు. విరామం కూడా ఉండ అవసరం కూడా వారికి అనిపించదు. ఎందుచేత? దేహభ్రాంతి లేని వారు అవడం చేతే. దేహభ్రాంతి లేనివాడు స్వామి. మోహమింతయు లేని, మోహం అంటేనే తెలియదు ఆయనకి. ఎంతసేపటికి మనకు కావలసిన వాటిని అందించడం జగత్ కళ్యాణం తప్ప ఎవరిపైన ప్రత్యేకమైన మోహము అటాచ్మెంట్ అనేది ఉండదు. అందరూ కావలసిన వారే. అందుకే స్వామి ఒక సందర్భంలో చెప్పారు, ప్రశాంతిలయంలో వెల్కమ్ బోర్డు ఉండదు, ఫేర్వెల్ బోర్డు ఉండదు. ఇది అందరి ఇల్లు, అందరూ రావడం, అందరికి అధికారం ఉన్నది. స్వామి ఎవరికన్నా సహాయం చేస్తే భగవాన్ థ్యాంక్స్ అంటే, ఎందుకయ్యా థ్యాంక్స్ అంటావు, ఇది నా డ్యూటీ, తల్లికి థ్యాంక్స్ చెప్తావా అంటారు. కనుక ఎలాంటి మోహం ఒక అటాచ్మెంట్ ఉండదు. ప్రేమయ్యే సర్వుల పట్ల ప్రేమ ఉంటుంది తప్ప ఒక వ్యక్తికి వ్యక్తికి సంబంధించినది కాదు. సాయి హ్యాజ్ నో రిలేషన్షిప్, ఒక రిలేషన్షిప్ కాదు. సాయి ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్, లవ్ టు లవ్, హార్ట్ టు హార్ట్ తప్ప ఒక రిలేషన్షిప్ కాదు. అది మోహం వారిలో ఎక్కడా మనకు కనపడదు. త్యాగ నిరతులైన యోగవరులు గురులు, త్యాగానికి స్వామి మించినటువంటి వారు లేరు. వందలాది కోట్లు అలా అలా అలా ఒక ప్రవాహంలాగా ఖర్చు పెడుతున్నారు. ఈ కాలేజీలు గాని, యూనివర్సిటీలు గాని, ఆసుపత్రులు గాని, ఈ వాటర్ ప్రాజెక్ట్స్ గాని, దీనిలో సేవ కానివ్వండి, ఎలాగా వందలాది కోట్లు అలా త్యాగానికి వారే. నిరుపమాన త్యాగనిధి ఎవరనా? ఈతడను చూపునకు లక్ష్యమైన స్వామి. నిరుపమాన త్యాగనిధి, స్వామి త్యాగానికి నిధి, వారితో సమానులెవరు లేరు అని వర్ణించారు నాడు కరుణశ్రీ. అందుచేత త్యాగ నిరతులైన యోగవరులు, మహాయోగి స్వామి త్యాగము, అలాంటి వాళ్లున్నారు చూశారా. నాడు నేడు గురులు అట్టివారలే, సత్యమైన మాట ఈ సాయి మాట. ఏ దేహభ్రాంతి లేక, ఎట్టి మోహం లేక, త్యాగంతో కూడుకున్నటువంటి యోగవరులున్నారే భగవాన్ బాబా. ఎత్ర యోగీశ్వర కృష్ణ అనట, అన్నట్లుగా యోగీశ్వరుడైన వాడు భగవానుడు. మరొక విషయం స్వామి చెప్పారు, ఏది ఎరిగిన సర్వంబు ఎరుకబడునో, ఏది తెలియక సర్వంబు తెలియబడదో, అట్టి పరవిద్య నేర్పెడునతడే గురుడు. ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరదు. అనేక విషయాలు మనం తెలుసుకుంటాం, కాని మనకు తెలియనివి కూడా ఎన్నో ఉన్నాయి. ఇందులో స్వామి చెప్పేదేమంటే, ఆధ్యాత్మిక విద్య మనకెప్పుడైతే తెలిసిందో, ఆత్మవిద్య ఏ క్షణంలో అయితే మనకు అర్థమైందో, ఆత్మానుభవం మనకెప్పుడైతే కలిగిందో, సర్వ విద్యలు మనకు తెలిసినట్లే. ఆత్మజ్ఞానం లేనప్పుడు మనం అజ్ఞానంలోనే అని భావించాలి. పదార్థ జ్ఞానం కాదు మనకు కావాల్సింది, పరార్థ జ్ఞానం కావాలి, యథార్థ జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి. అది తెలుసుకున్నట్లయితే సర్వము తెలుసుకున్నట్లే. అది తెలియనప్పుడు ఎన్ని తెలుసుకున్నా కూడా లాభం లేదు అన్న విషయాన్ని చెప్తూ, ఏది ఎరిగిన సర్వంబు ఎరుకపడును, ఏది తెలియక సర్వంబు తెలియబడదు, అలాంటి ఆత్మతత్వాన్ని నేర్పేవాడే గురుడు భగవాన్ బాబావారు. అన్ని ప్రసంగాలు చూడండి, ఈ 70 సంవత్సరాల నుంచి వారు చేస్తున్న ప్రసంగాలు, ప్రతి ప్రసంగంలో కూడా ఆత్మ ప్రస్తావన ఉంటుంది. ఆత్మ గురించి, ఆత్మ విశేషం గురించి, ఆత్మ యొక్క దివ్యత్వం గురించి, మానవుని యొక్క ఏకత్వం గురించి వివరించేదే సాయి యొక్క ప్రబోధామృతము. కానీ సాయి యొక్క దివ్యోపన్యాసాలలో ఆత్మ గురించి అనేక వ్యాఖ్యానాలు, అనేక వివరణలు ఉంటూ ఉన్నవి. స్వామి కరుణ ఉంటే వేరొక సందర్భంలో స్వామి ఆత్మవస్తు గురించి చెప్పిన విషయాలు
మీతో పంచుకుంటాను. ప్రస్తుతానికి ఆత్మ గురించి స్వామి చెప్పినంతగా ఎవరు చెప్పలేదేమో నాకు అనిపిస్తుంది. అది ఏ రీతిగా తెలియజేశారు? చిన్న చిన్న మాటలలో, చిన్న చిన్న కథలలో, చిన్న చిన్న పాటలలో, వారి యొక్క వ్యవహార శైలిలో, దివ్య సంభాషణలలో అంత ఆత్మతత్వం గురించే మనకు కనపడుతుంది. ఈ ఆత్మతత్వమే ఒక అంతర్వాహినిగా వారి సందేశాలలో స్పష్టంగా దర్శనమిస్తుంది. అట్టి పరవిద్య నేర్పునతడే గురువు, ఇట్టి ఆత్మవిద్య నేర్పినవాడే గురువు అన్నారు భగవాన్ బాబా. అందించిన గురువు మనకు లభించడం మన జన్మాంతర విశేషం. చెప్పండి ఎంత గొప్పగా అంటున్నారో. కన్నుల కగుబడి దృశ్యంబుగాంచి మీరు సత్యమిది అని ఎంచక సంబరమున తెరను దాగిన సత్యంబు తెలుసుకొనగా విశ్రమింపక నాతోడ వెడలిరండు అన్నారు స్వామి. ఈ పద్యంలో చూడండి, సాధారణంగా లోకంలో చూసే గురువులు ఎలా ఉన్నారు, మన స్వామి ఎలా ఉన్నారు చూడండి. నాతో పాటు రావయ్యా అన్నారు. నాకన్నా ముందు వెళితే దారి తప్పిపోతావు, నాకన్నా వెనక వస్తే నా వేగాన్ని నువ్వు అందుకోలేవు, నాతో పాటు రా, సోమరిగా ఉండవద్దు. ఎందుకు నాతో పాటు రావాలో తెలుసునా? తెరను దాగిన సత్యంబు తెలుసుకొనగా. ఈ జగత్తు అనే మాయ తెరగా ఉన్నది, దీని వెనక ఉన్న జగదీశ్వర సందర్శనము, దానికి వెనక ఉన్నటువంటి దివ్యత్వము, దాని వెనక ఉన్నటువంటి ఆ ఆత్మవిద్య, ఆత్మతత్వము తెలుసుకోవడానికి నాతో పాటు రండయ్యా, నాతో పాటు రండయ్యా. అయితే నాతో పాటు రావాలంటే ఒక్క విషయం తెలుసుకోవాలి. కన్నులకొబడు దృశ్యమ్ముగాంచి మీరు సత్యం ఇదేని ఎంతక సంబరమున, ఎంతో ఆనందంతో, ఎంతో ఆశ్చర్యంతో ఈ చూచే దృశ్యమాన కల్పిత జగత్తంతా చూచి ఇది సత్యమని భావించి ఆశ్చర్యపడుతూ మురిసిపోతున్నాం మనం. ఈ మురిసిపోవడం కాదు నువ్వు చేయవలసింది, ఇది సత్యం అనుకోకు. ఈ తెర జగత్తు అనేటువంటి తెర వెనక ఉన్నటువంటి జగదీశ్వర సందర్శనం చేయిస్తానయ్యా, ఆత్మవిద్య నీకు నేర్పుతాను, విశ్రమింపగా నాతోడ వెళ్ళరండు, నాతో రమ్మంటున్నాడు సాయి. ఇది ఆదర్శమైనటువంటి గురువు చేసేది. సాధారణంగా జగత్తులో ఇలాంటి గురువులు మనకు కనపడరు. గురువు గురు స్థానంలోనే ఉంటాడు, శిష్యుడు శిష్యుని స్థానంలోనే ఉంటాడు, జన్మాంతరం కూడా అంతే. ఆ గురువు అనంతరం ఈ శిష్యుడు సమాధి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. ఇంకా వాడికి స్థాయి వచ్చేది ఎప్పుడు చెప్పండి? స్వామి అలా కాకుండా తన స్థాయికి తీసుకెళ్తున్నాడు. ఇది చాలా అపూర్వమైనటువంటి విషయం. అందువల్ల ఈనాడు మనకుంటున్నటువంటి గురువులకు స్వామి గురువు అంటే ఎక్కడ సాపత్యమే లేదు. మనం ఇక్కడ పోల్చకూడదు కూడా. ఆకుపచ్చని పక్షులన్నీ చిలుకల వలె పలుకునా? ఆకుపచ్చగా ఉన్నంత మాత్రాన అన్ని చిలుకలవుతాయా? పువ్వులపై పారాడెడు పురుగులు తుమ్మెదలగునా? ఆ పురుగులు తుమ్మెదలా ఉంటాయా? పులి చర్మము కప్పినట్టి గాడిద తా పులి ఎగునా? పులి చర్మం ఉంది, అది పులి అవుతుందా? గాడిద కాదు. ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నటయ్యా? అంత లాగు అంటే పంది ఏనుగవుతుందా? కనుక అందరూ ఉన్నటువంటి సమాజంలో మనం చూచే గురువులతో స్వామి పోల్చడం చాలా అవివేకం, అజ్ఞానం, మూర్ఖత్వం కూడా. అయితే ఈ గురువులంతా మన సమాజంలో చూస్తున్న గురువులు మనని మారుస్తారా? మనలో పరిణామం తీసుకురాగలరా? వారి వల్ల కాదు. భుక్తి విద్యలని బోధించి చెప్పేది తెలిపేది ఏదో పొట్టగూడి చదువులన్నీ నేర్తారా గురువులు? గురువులెల్లా ఫలము మార్చగలరా? మన మన నొసటి రాత మార్చగలరా? భుక్తి విద్యలెల్లా ముక్తి విద్యలు చేసి మోహంబు తెగటార్చు గురువు కలడు, గురుతు తెలియా సద్గురు వరుండు. ఎవరయ్యా గురువు అంటే? ఈ భుక్తి విద్యలన్నీ కూడా ముక్తి విద్యలుగా మార్చి ముక్తి మార్గాన్ని చూపించేటువంటి వాడే గురువు తప్ప ఈ పొట్టగూడు చదువులు నేర్పేటువంటి వాడు కాడు. అందుకే హెచ్చరిస్తున్నాడు స్వామి, అల్ప గురువుల చెంత చేరకు, స్వల్ప గుణములు చింత చేయకు, తలపులన్నీ నిలిపివేసిన తనువుకెప్పుడు జన్మలేదు, కన్ను విప్పి చూడరోరన్నా, ఈ సాయిదేవుని కన్ను విప్పి చూడరోరన్నా. అల్ప గురువుల చెంత చేరకు, ఏదో చిల్లరగా ఉండి వాళ్ల చుట్టూ ఆచరించద్దు, ఏదో హీనమైనటువంటి గుణాలు ఆలోచనలు చెయ్యవద్దు, స్వల్ప గుణముల చింత చెయ్యకు. ఏ క్షణానైతే నీ యొక్క ఆలోచనలన్నీ స్తంభించి వేస్తావయో,
ఏ క్షణములో అయితే నీ ఆలోచనలన్నీ కూడా నిష్క్రమిస్తాయో, ఆలోచన రహితమవుతుందో, అమనస్కమవుతుందో, అప్పుడు జన్మ లేదురా నాయన. కనుక జన్మకు పునర్జన్మకు కారణమైనటువంటివి మన తలంపులు గనుక, ఆ తలంపులన్నీ కూడా అరికట్టి ఉపసంహరింపజేసే మార్గాన్ని చెప్పేవాడే సరి అయిన గురువు. ఆ గురువే సాయిదేవుడని మనకు తెలుస్తుంది. మనకు కొన్ని ప్రదేశాలలో గురువు యొక్క సాన్నిహిత్యాన్ని పొందడం మనకు కష్టమవుతుంది. వారి యొక్క ఆదర్శాన్ని కూడా మనం అర్థం చేసుకోలేము, ఆ ఆదర్శాన్ని అనుసరించలేము కూడా. కాని పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆదర్శమైనటువంటి గురువు ఎలా ఉండాలో స్వామి చెప్తున్నారు. సర్వసద్గుణములు చక్కగా లేకున్నా వారు గురువులు కారు వాస్తవమున. వాళ్ళు సర్వసద్గుణాలుండాలి, అవి లేకపోతే వారు గురువులు కారు. సాయి ఈజ్ పర్ఫెక్షన్. అణు మాత్రం లవలేశం కూడా స్వామిలో మనకి ఎలాంటి దోషం కూడా కనపడదు. అందువల్లే సర్వసద్గుణములు చక్కగా లేకున్న వారు గురువులు కారు వాస్తవాడు. గురువులయ్యా సమాజానికి బరువులు కాదు కాదు. సవినయుడు కాక సచ్చారిత్రుడిట్లకు ఉన్నమాట తెలుపుచున్నమాట. అతడిలో వినయం లేకపోతే ఆయన గురువు ఎలా అవుతాడాయని చెప్పి స్వామిలో ఉన్నటువంటి గుణాలు, ఆదర్శ గుణాలు, ఆ ప్రేమ, ఆ శాంతి, ఆ సహనం, సత్యం, అహింస, వారికి ఉన్న దయ, ఆ జాలి, ఈ గుణాలని వారిలో పూర్తి ఒక రాశిగా రాసిపోసి ఉన్నవా అన్నట్టుగా మనకు స్వామిలో మనకు కనపడతాయి. వారి యొక్క వినయం అంతకు మించింది మరెక్కడా లేదు. పెద్దల పట్ల గాని, సమాజంలో పండితుల పట్ల గాని, కళాకారుల పట్ల గాని, అధికారుల పట్ల గాని స్వామికున్న వినయం మరి ఎవరికీ లేదు. రాజాధిరాజు మరి తనకు తాను అయినప్పటికి కూడా అతిథులు వచ్చినప్పుడు వారిని సత్కరించడంలో కాని, వారి పట్ల గౌరవ ఆదర అభిమానములు వ్యక్తపరచడంలో కాని స్వామికి స్వామియే సాటి. అందువల్ల గురువుకు ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉండాలి అన్న విషయాలు మన స్పష్టంగా తెలుస్తాయి. అయితే ఇవి అందరికీ కూడా రుచించవు తొందరగా. ఈ గురుతత్వం గాని ఆత్మతత్వం గాని అందరికీ రుచించవు. ఎలాగంటారేమో, ఒక్క ప్రొద్దు మాట కుక్క ఏమి ఎరుగును. కుక్క ఏమి ఎరుగును? ఉపవాసాల సంగతి కుక్కను అడిగితే ఏం చెబుతుంది? అది కుక్కకి తెలియదు. అటుకుల రుచి ఎద్దుకెటుల తెలుసు. అటుకుల రుచి ఎద్దుకెట్లు తెలియదు. ఎద్దు దగ్గర అటుకులు బాగుంటాయని దానికేం తెలుస్తుంది? తెలియదు. కరముకేమి తెలుసు? గంధంపు వాసన. ఈ గాడిదలకి గంధం వాసన కూడా తెలియదు. అంధుడేమి ఎరుగు చంద్రురూపు. గుడ్డివాడికి చంద్రుని కళలో చంద్రకాంతి కూడా తెలియదు. ఈ విషయాలు రుచించట్లేదంటే మనలో ఏదో బలహీనత, ఏదో లోపం, ప్రారబ్ధం వల్ల వీటిపైన మనం అంతగా ఆకర్షింపబడలేకపోతున్నామేమో అనిపిస్తుంది. లేకపోతే గురుతత్వాన్ని మించింది మరొకటి లేదు. దాన్ని ఎంతైనా సరే అర్థం చేసుకోవడానికి అవకాశం. బ్రహ్మయే వాక్కు, విష్ణువే మనసు, శివుడే హృదయం అని చెప్పేశారు స్వామి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులంటే ముగ్గురు దేవతలు అనుకుంటావేమో, నీ వాక్కుయే బ్రహ్మ, నీ మనసే విష్ణువు, సర్వవ్యాపితమైన మనసే విష్ణువు, నీ యొక్క హృదయమే పరమశివుడు. కనుక వాక్కు, మనసు, హృదయము, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని తెలియజేసేదే ఆత్మ. అట్టి ఆత్మయే పరమాత్మ, అట్టి పరమాత్మయే సాయితత్వము అని మనకు స్పష్టంగా స్వామి సందేశం నుండి మనకు అర్థమవుతుంది. గురువు ఎక్కడుంటారు, గురువుని ఎట్లా గమనించాలి అనుకుంటావేమో, స్వామి చెప్పారు, ప్రకృతియే గురువు అయ్యా, ఎక్కడికో పోనక్కర్లా. నీ ఎదురుగుండా ఉన్న ప్రపంచమే ఒక గురువు. ఈ విశ్వమే మనకు గురువు. విశ్వమే కార్యము, విష్ణువే కారణము, హరిమయము, విశ్వమంతయు హరి, హరి విశ్వమయుడు. కనుక విశ్వమంతా హరిమయమే, ఆ హరి విశ్వమయుండు. కనుక ఈ విశ్వాన్ని, ప్రపంచాన్ని దర్శించినప్పుడు మనకు అందులో గురుతత్వము, ఒక ప్రబోధ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రపంచం అంతా సందేశాత్మకమే, మనం నేర్చుకోవడానికి సిద్ధపడాలే. కాని గురు చరిత్రలో స్పష్టంగా చెప్పబడింది, సృష్టిలో ఎందరి నుండి మనం నేర్చుకోవచ్చో గురు చరిత్రలో స్పష్టంగా చెప్పారు స్వామి.
ఒక చక్కని పద్యంలో చెప్పారు. ప్రకృతి ఏ రీతిగా మనకు పాఠశాలగా ఉంటుంది, ప్రకృతి ఏ రీతిగా గురువుగా మనకు మహత్తర సందేశాన్ని అందిస్తుంది అన్న విషయాన్ని ఈ రీతిగా వివరించారు. జాతి భేదము లేక జనులకు ఆశ్రయమిచ్చి సర్వసమత్వంబు చాటు తరులు. ఈ మహావృక్షాలున్నాయి, ఆ మహావృక్షాల కింద నుంచున్నప్పుడు అందరికీ నిలువ నీడనిస్తాయి. ఏ మహావృక్షం కూడా ఇక్కడ ఈ జిల్లా వాళ్లే ఉండాలి, ఈ రాష్ట్రం వాళ్లే రావాలి, ఈ భాష వాళ్లే రావాలి అని అనవు. వృక్షములన్నీ కూడా తమ యొక్క నీడ అందరికీ అందుబాటులో ఉంచుతాయే తప్ప ఎలాంటి వ్యత్యాసం ఉండదు. జాతి భేదము లేనటువంటి వృక్షములున్నవే ఆ రీతిగా సంచరించమని మనకు సందేశాన్ని అందిస్తున్నాయి. తనువుకై మనకింత తమకంబు వలదంచు చలియండ వానల సైచు గిరులు. పర్వతాలున్నాయి, ఆ వాన వస్తుంది, మరి చలికాలంలో చలి ఉంది, ఎండాకాలంలో మాడిపోతుంటాయి. అన్ని కాలాల్లో ఎండలున్నాయి, వానలున్నాయి, చలి ఉన్నాయి. ఆ పర్వతాలు ఆ కొండలేమన్నా కాస్త చెలించినట్టుగాని, భ్రమించినట్టుగాని, విలపించినట్టుగాని, స్పందించినట్టుగాని, నిట్టూర్పుడిచినట్టుగాని ఎక్కడా కనపడదు. ప్రకృతి యొక్క వైపరీత్యాలు ఎలా ఉన్నప్పటికీ కూడా సాక్షీభూతంగా నిలిచాయి గురుడు. ఆ గిరులన్నీ అదే రీతిగా ఉన్నాయి. కనుక పొగడ్తలకు పృంగి, నిందలకు కృంగి, లొంగి వంగక జీవితాన్ని సాగించు అన్నాడు స్వామి. అదే రీతిగా జీవితంలో మానావమానాలుంటాయి, జయాపజయాలుంటాయి. వీటికి స్పందించక సమత్వాన్ని బోధించేటువంటివి ఈ యొక్క కొండలు. తనువుకై మనకింత తమకంబు వలదంచు చలియండ వానల సహిచు గిరులు. వాటిక సందేశం అది. ఇక మూడవ సందేశం, రేపు మాపు కొరకు వాపోవ వలదంచు విహంగముల్ సంతుష్టి విద్య గరపు. పక్షులున్నాయి, హాయిగా ఎగురుతూ ఉంటాయి, రేపు మాకు తిండికి ఉందా లేదా అన్న బాధ లేదు. మనకు అకౌంట్లో, బ్యాంకు అకౌంట్లో డబ్బుందా లేదా, మనకి చాలదు పిల్లలందరికీ ఉందా లేదా, వారికి చాలదు మనవలకి ముని మానవులకు కూడా ఉందా లేదా, అప్పటికి కూడా మనకి సంతృప్తి లేదు. రేపటికి కాదు, కొన్ని తరాల వరకు డబ్బుండాలి మనకు, కాని పక్షులకి అలా లేదు. ఇలా ఈ తపనతోటే మనం ప్రాణాలు విడుస్తున్నాం. పక్షులు చక్కని సందేశాన్ని ఇస్తున్నాయి, రేపు మాపు కొరకు వాపోవ వలదంచు విహంగముల్ సంతుష్టి విద్య గరపు. సంతృప్తి ఎలా ఉండాలో అనే విషయాన్ని పక్షులు మనకు చక్కగా బోధిస్తున్నాయి. తర్వాత పాఠం, జగము నిత్యము కాదు సంసారమది భ్రాంతి అనుచు బోధించును ఆకాశంబు. ఆకాశం చెబుతోంది, నాయనా ఈ ప్రపంచం నిత్యం కాదయ్యా, ఈ సంసారమంతా భ్రాంతి తెలుసుకో అంటున్నది ఆకాశం. సాక్షీభూతంగా నిలిచింది. చంద్రుడి కాదు, కొన్ని తరాల వరకు డబ్బుండాలి మనకు, కాని పక్షులకి అలా లేదు. ఇలా ఈ తపనతోటే మనం ప్రాణాలు విడుస్తున్నాం. పక్షులు చక్కని సందేశాన్ని ఇస్తున్నాయి,

అంత భ్రాంతి, తెలుసుకో అంటున్నది ఆకాశం సాక్షీభూతంగా నిలిచింది. చనునాడు మృగములైన నేను నాద అనవు రవంతయైన, చనునాడు మృగములైన నేను నాది అనవు రవంతయైన. ఈ జంతువులు సార్, అయ్యో నేపోతున్నానే, నాకు దుఃఖెవరు, ఈ తాళం చెవులు ఎవరికివ్వను, ఈ డబ్బు ఎవరికివ్వాలి, ఈ నగా నట్ర ఎవరికివ్వాలి, ఈ చింతపండు చీపురు ఎవరికి పంచాలి, ఈ గొడవే ఉండదు. చూశారా, జంతువులు ఏమి పీస్ఫుల్ గా వెళ్ళిపోతాయి. చూశారా, అది మనం నేర్చుకోవాలి, అది స్వామి చెప్తున్నారు. కనుక సృష్టి అంతా కూడా మనకు గుణపాఠాన్ని, చక్కని సందేశాన్ని వివరిస్తుంది. ప్రకృతి బోధించు సత్యము ఈ మర్మ మెల్ల. ఈ సీక్రెట్స్ ఉన్నాయే, ఈ మర్మం అంతా కూడా ప్రకృతి మనకు చెబుతుంది. తెలియజేయనది ఏ విద్య తెలుసుకోండు. ప్రకృతి ద్వారా మనకు అనేక సందేశాలను వివరించేటువంటిదే విద్య, దాన్ని మీరు తెలుసుకోవాలి అంటున్నారు భగవాన్. కనుక స్వామి యొక్క ప్రబోధనలో నేచర్ యాజ్ ది బెస్ట్ టీచర్ తెలుసుకో, గాడ్ ఈజ్ ది టీచర్, నీకు వేరే అక్కర్లా, భగవంతుడే నీ గురువు, నీ ఆత్మయే నీ గురు, ఫాలో ది మాస్టర్, గురువును అనుసరించు. ఎవరు ఆ మాస్టరు? నీ కాన్షియన్స్, నీ యొక్క ఆత్మనే నువ్వు అనుసరించు, అదే నీకు ఆత్మగురువు, వెలుపులున్నటువంటి వారు కారు అనే విషయాన్ని స్వామి తమ యొక్క సందేశంలో అనేక పర్యాయాలు వివరిస్తూ వచ్చారు భగవాన్. అయితే మరొక చక్కని విషయాలు స్వామి తెలియజేస్తూ గురువు ఎలా ఉంటాడో చెప్తున్నారు. గడియారానికి మనం అలారం పెడితే ఎన్ని గంటలకైతే అలారం పెట్టామో ఆ సమయానికి గంట మోగినట్టుగా మనలో గురువు సంకల్పానుసారము సరి అయిన ఘడియలో మనకు జ్ఞాపకం వచ్చి మనలో వివేచన కలిగి సాయి స్ఫురణ చేత మన ఆత్మధర్మాన్ని మనకు మనము గుర్తుంచుకునే ఘడియ ఉంటుంది. మనకు మనముగా గుర్తుంచుకోవాలి, ఎవరో మని గుర్తు చేయడం కాదు, స్వామే మనకు తెలియజేస్తారు సరి అయిన ఘడియలో. అలారం నువ్వు మోగించింది కాదు, ఎప్పుడో టైం పెట్టి ఉంచావు ఆ టైంకి ఇప్పుడు మోగింది. అలాగే గురువు ఏ క్షణంలో నీవు పరిపక్వ దశలో ఉన్నావో, ఎప్పుడైతే నీవు బాగా ఆధ్యాత్మిక ఉన్నతి పొందడానికి అర్హత యోగ్యతను సంపాదించున్నావో ఆ సమయానికి నీలో ఆ ప్రజ్ఞాస్థానం, ఆ ప్రజ్ఞాభావము, ఈ ఆత్మవస్తువు నీకు పూర్తిగా అవగతం కాగలదు సుమా, జాగ్రత్తం కాగలదు, ఆవిష్కరింపబడుతుంది అన్న విషయం స్వామి చెప్పారు. అయితే గురు అనే శబ్దంలో గు రు రెండు అక్షరాల్లో గు అనేటువంటిది అజ్ఞానం అనే చీకటి అని, రు అనగా ప్రకాశమైన వెలుతురు అని చెప్తారు. ఎప్పుడైతే వెలుతురు వచ్చిందో అప్పుడు చీకటి అదృశ్యం అవుతుంది. ఈ చీకటి అదృశ్యం కావడానికి మనం చేయవలసిన ప్రయత్నం అక్కర్లే, వెలుతురు రాగానే చీకటి పోతుంది. అదే రీతిగా గురువు బోధ వల్ల, గురువు సన్నిధిలో ఉన్న జ్ఞానం వల్ల మన అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది. అది గురు శబ్దంలో ఉన్నటువంటి అర్థం. ఎంత బాగా స్వామి చెప్తున్నాడో చూడండి. వదలవలసిన దాన్ని వదలాలి, తెలుసుకునవలసిన దాన్ని తెలుసుకోవాలి, చేరవలసిన గమ్యాన్ని చేరుకోవాలి, అంతవరకు శాంతి లభించదు. వదలవలసిన దాన్ని వదలాలి. ఏది వదలాలి? జగద్భావం వదలాలి. తెలుసుకునవలసిన దాన్ని తెలుసుకోవాలి. ఏది తెలుసుకోవాలి? ఆత్మవస్తు తెలుసుకోవాలి. చేరవలసిన గమ్యాన్ని చేరాలి. ఎక్కడ? భగవత్ సన్నిధానము, ఆ భగవంతుని యొక్క పాదారవిందములు. ఇదిగో ఆ సన్నిధానాన్ని చేరినట్లయితే నీ హృదయ స్థాయిలో ఉన్నటువంటి ఆ భగవత్ పాదారవిందములకు నువ్వు శరణాగతి పొందినట్లయితే అదే మోక్షమురా అని చెప్తూ వచ్చారు. అందువల్ల స్వామి మాటలలో స్పష్టంగా మనకిందులో కనపడేది ఒకటి ఉంది. అపేక్ష బంధకారణము, ఉపేక్ష మోక్షకారణం. అంతా అది కావాలి ఇది కావాలంటోంది, అది బంధమే. వీటిపైన ఒక ఉపేక్షాభావము, అది మోక్షము అని చెప్తున్నారు. తమకు విన్నవించినట్లు ప్రకాశంతో అంధకారం వైదొలగినట్లుగా అనాత్మభావము వదలిన ఆత్మభావము ఆవిర్భవిస్తుంది. అనవసరమైన ఆశలే అనాత్మభావమునకు మూల కారణం. మనందరికీ కూడా అనాత్మభావం ఉన్నది. ఎందువల్ల? ఆశల వల్లే. ఎప్పుడైతే ఈ అనాత్మభావం తొలగిందో మనకు ఆత్మభావం వస్తుంది అని స్వామి చెప్తున్నారు. కాని ఒక్కటి గుర్తుపెట్టుకోండి,
అన్నింటికీ శ్రద్ధ ప్రధానం.

గురువు సేవ చేసినా, గురు యొక్క నామాన్ని స్మరించినా శ్రద్ధతో చెయ్యాలి. ఎండమావులు ఎంత పారినా తడవు. ఎండమావులు ఉన్నాయి అక్కడ, ఏం తడుతుందా? ఏమీ లేదు. శ్రద్ధ లేకుండా కర్మలెన్ని చేసినా చిత్తశుద్ధి కలగదు అన్నాడు. కనుక ఈ గురు పౌర్ణమి సందర్భంలో శ్రద్ధని మనం పెంచుకుందాం, ప్రేమను పెంచుకుందాం, ఆత్మజ్ఞానం పైన అపేక్ష పెంచుకుందాం, జగత్తు పైన అపేక్ష కాదు భగవంతుడిపైన అపేక్ష పెంచుకుందాం. జగత్తు పట్ల మనకు ఎలాంటి రకమైనటువంటి రాగము కాని ఎలాంటిది ఉండకూడదు. స్వామి చెప్పినట్టుగా అపేక్ష బంధ కారణము, ఉపేక్ష మోక్ష కారణము. మనకు కావాల్సింది భగవంతునిపైన అపేక్ష పెంచుకోవాలయ్యా, ప్రపంచపైన కాదు అన్న విషయం మనకు తెలుస్తుంది. కేవలం ఈ గురు పౌర్ణమిలో మనం గమనిస్తుంటాం అనేక చోట్ల చాలా పెద్ద పెద్ద పుస్తకాలు తీసుకొచ్చి పారాయణ గ్రంథాలకు చక్కగా ఆ పసుపు కుంకుమ పెట్టి నమస్కారాలు పెడుతూ ఉంటారు. మంచిదే, కానీ గ్రంథ పఠన వాదనకే కాని సాధనకు కాదన్నాడు స్వామి. వాదనకు నేను ఇచ్చదివాని అచ్చది అని చెప్పి ఎంతైనా వాదించవచ్చు, కానీ సాధన కాదు. గ్రంథంలో ఉండేటువంటి గ్రంథాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నిద్దాం. గురువులెవరో మనం తెలుసుకుందాం, ఎవరు సరి అయిన గురువో తెలుసుకుందాం. గురువులు చిత్తాపహారులు కావాలి, కాని విత్తాపహారులు కారాదు. చెవిలో మంత్రం, చేతిలో కాసు ఆశించిన గురువులు కాదయ్యా. మనకు కావాల్సింది చిత్తాపహారుడు. మన హృదయాలను హరించివేసి, మన హృదయాలను దొంగిలించినటువంటి ఆ పరమాత్మ, ఆ గురువు భగవాన్ బాబా ఆదర్శమూర్తి అని తెలుస్తుంది. అందువల్ల స్వామి సన్నిధానంలో మనకేమనిపిస్తుంది, చిత్తము లోకేశ్వరునకని. ఆ చిత్తమంతా లోకేశ్వరుడికి ఇచ్చేశాను, నేను బ్రతికేది ఎట్లాగనుకుంటావేమో. విత్తము లోక వ్యవహారాన్ని, మనకుండే విత్తం లోక వ్యవహారం ఉండవలసిందే, కాని చిత్తము మాత్రం లోకేశ్వరుడికి ఉండాలయ్యా అని చెప్తున్నారు. అందువల్ల ఈ జగత్తే మంచి విద్యాలయం, జీవితమే ఉత్తమ గురువు అనే సంగతి తెలుసుకోవాలి. ఆసక్తి మారకము, అనాసక్తి తారకము అనేటువంటి సాయి మాట. జీవితం అంతా కూడా అన్నాన్వేషణలో గడపడం కాదు, ఆత్మాన్వేషణలో గడపాలి. అన్నము నుండి ప్రారంభమైనటువంటి ఈ జీవతత్వము ఆనందంతో అంతం కావాలి అన్నదే సాయి సందేశము, సాయి యొక్క హెచ్చరిక అనేది కూడా తెలుస్తుంది. ఒక సందర్భంలో చెప్తున్నారు స్వామి, హృదయమే బోధకుడు, నీ హృదయమే బోధిస్తుంది, కాలమే గురువు, ప్రపంచమే గ్రంథము, ఈ దీని నుంచి ఎంత నన్ను నేర్చుకోవాలి. ఇలాంటి జ్ఞానం ఎప్పుడైతే పొందామో ఇంకది పోదు, స్థిరంగా నిలిచిపోతుంది. ఎంత చక్కగా చెప్పారు చూడండి, వచ్చినచో పోనట్టిది జ్ఞానం. ఓసారి వచ్చిందా అది పోదు, పోయినచో రానట్టిది మాయ. ఓసారి పోయిందా మళ్లీ రాదు అది మాయ, రాదు పోదు అది బ్రహ్మం. వస్తే పోంది జ్ఞానం, పోతే రాంది మాయ, పోవటం లేదు రావటం లేదు అది బ్రహ్మం అయ్యా అన్నారు. అలాంటి దాన్ని మనం పొందేటువంటి ప్రయత్నం చెయ్యాలి. పరార్థం పైన విరక్తి, పరార్థం ప్రసక్తి మనకు రావాలి. పరార్థ ప్రసక్తి, ఈ గురు పౌర్ణమి నుండి మనం ఏం మాట్లాడుకున్నా సరే పరార్థ ప్రస్తావన, పరార్థ ప్రసక్తి తప్ప మరేది రాకూడదు. పదార్థం పైన విరక్తి మనకుండాలి, అప్పుడే మనకు జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది అని స్వామి చెప్తూ వచ్చారు. ఇంతకీ ఈ దేహాన్ని ధరించిన దేనికి, తరించే నిమిత్తమై తనువును ధరించాము. ఈ తనువును ధరించింది తరించడానికి అని తెలుసుకోవాలి. ఏవో శ్లోకాలు గడగడగడ చెప్పేయడం కాదయ్యా, ఆచరించని శ్లోకాలు శోకము కొరకే అన్నాడు స్వామి. శోకము కొరకే ఎన్ని శ్లోకాలు, ఏం ప్రయోజనం? శోకం తీరిందా? కనుక జీవితంలో ప్రధానమైనది ఏది అనే విషయాన్ని గుర్తించాలి. ఎట్లాగా? ఆచరణలో అహంకారాన్ని వదిలిపెట్టాలి. అంటే నేను చేశాను, నేను చేశాను, నేను చేయగలను ఇలాంటి భావం ఉండకూడదు. అనుభూతి యందు ఆసక్తిని త్యజించటమే త్యాగము. అంటే నేను ఇది చేశాను గనక నాకేది కావాలి, ఇది చేశా గనక నేనేది పొందాలి, కర్మఫల పరిత్యాగము. కనుక అనుభూతి యందు ఆసక్తిని త్యజించడమే త్యాగము, అది యోగము అంటున్నాడు సాయినాథ్. కనుక గురు పౌర్ణమి మహోత్సవంలో త్యాగం అంటే ఏది, యోగం అంటే ఏది అని తెలుసుకుని
కొంతవరకు జీవితంలో ఆచరించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. మనలో అందరిలో కూడా ఈ అహంతత్వం ఉన్నది. అహం అనగా నేను. ఈ అహంతత్వము వెలుపలికి బాహ్యంగా అహంకారంగా మారకూడదు సుమా. ఈ అహంతత్వము ఆత్మతత్వంగా మారాలి. ఈ అహం అనేటువంటి భావము అహంభావం కాదు, ఇది ఆత్మతత్వము. ఈ నేను అనేటువంటిది సర్వము తానై అయిన వాడెవ్వడు. నేను నేనంటున్నావు, ఈ సర్వం ఎవరు? తానై తానైనటువంటి పరమాత్మ అనే విషయాన్ని తెలుసుకోవాలి అని స్వామి మనకు చెప్తూ ఉన్నారు. అందువల్ల ఈ గురు పౌర్ణమి సందర్భంలో అనేకానేక విషయాలు స్వామి చెప్తూ వచ్చారు. గురు అనే రెండు అక్షరాల్లో గు అనగా గుణాతీత, రు అనగా రూపవర్జిత అన్నారు. గుణాతీత ఏ గుణములు వారిలో ఉండవు. అయితే భగవద్గీత చదివిన వారందరికీ తెలిసిన విషయమే, గుణత్రయ విభాగంలో కానివ్వండి, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో కానివ్వండి, కృష్ణ పరమాత్మ ఒక విషయం చెప్పాడు. గుణములు భగవంతుడిలో లేవు నిజమే, కాని గుణముల యొక్క వ్యక్తీకరణ భగవత్ తత్వము వలనే ఉన్నది. అనగా తెరపైన అన్ని సినిమా బొమ్మలు పడుతున్నాయి. ఈ బొమ్మల్లో తెర లేదు, ఈ బొమ్మలు తెరపైన పడ్డాయి. తెర లేనిదే బొమ్మలు మీరు చూడలేరు. చూశారా? అదే రీతిగా పరమాత్మ దివ్యత్వము లేనిదే ఈ గుణముల యొక్క తత్వము ఆచరణకు కాని అనుభూతి కాని అందవు. కాని పరమాత్మలో లేవు. అనగా బల్బులో, మైకులో, ఫ్యానులో కరెంటున్నది గాని కరెంటులో ఫ్యాన్లు బల్బులు లేవు. అదే రీతిగా గుణములలో భగవంతుడున్నాడు, కాని భగవంతుడిలో గుణములు లేవు. గుణాతీత అంటే అది, కాని గుణములకు అతీతుడైనటువంటి వాడు గుణాతీతుడు. ఇక రూపవర్జిత, ఏ రూపం? ఏ రూపం లేదు. ఒక్క విషయం గమనించండి, రూపవర్జిత అంటే రూపం లేదు అంటే అన్ని రూపములు వారివే కనుక ఏ రూపం అని చెప్తారు? అన్ని రూపములు వారే. శిరడీనాథుడు కుక్క రూపంలో కనిపించాడు, దున్నపోతు రూపంలో కనిపించాడు శిరడీనాథుడు. సత్యసాయిబాబా వారు బెంగళూరులో ఒక విద్యార్థి ఎంకాం పరీక్షకు వెళుతూ ఉంటే హాల్ టికెట్ మర్చిపోయాడు. స్వామి ఆ హాస్టల్ బాయ్ లేదా కాలేజీ ప్యూన్ రూపంలో కనిపించి హాల్ టికెట్ ఇచ్చి పరీక్షకు పోరా అన్నాడు. ఆ కుర్రాడు పరీక్షకి సాయంత్రం వచ్చి బాగా రాశావా అని అడిగారు స్వామి. బాగా రాశాను స్వామి. ఏమైంది కాలేజీని అడిగారు స్వామి. అప్పుడు వీడి జ్ఞాపకం వచ్చింది, స్వామి హాల్ టికెట్ మర్చిపోయాను. మరి ఎవరిచ్చారా నీకు? ఎవరో పోర్టర్ ఇచ్చాడు స్వామి అన్నాడు. పోర్టర్ కాదురా, రిపోర్టర్ నీకు ఇచ్చాడు తెలుసుకో. వాడు ప్యూన్ కాదు, ఎవరనుకుంటున్నావు అన్నాడు స్వామి. పశ్చిమ గోదావరి, గోదావరి జిల్లాలో స్వామి రైల్వే పోర్టర్ గా దర్శనం ఇచ్చాడు. పూజ్యుడు కారుణ్యానంద స్వామికి ఒక మిడ్ వైఫ్ రూపంలో దర్శనం ఇచ్చారు. ఎవరో వచ్చిన నవమాసాలు నిండిన తల్లికి ప్రసవం చేయడానికి సహాయకరించినటువంటి ఒక స్త్రీమూర్తిగా స్వామి దర్శనం ఇచ్చారు. ఏది ఇప్పుడు చెప్పండి స్వామి, ఏ రూపం? స్త్రీ అంటావా, పోర్టర్ అంటావా, సర్వెంట్ అంటావా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడా? అన్ని రూపాలు ఆయనే గనుక ఈ రూపములన్నీ తాను ధరిస్తాడు. ఏ రూపములు తనలో లేవు గనుక రూపవర్జిత గురు అంటేదే అర్థం. గుణాతీత రూపవర్జిత గురు. ఈ గురు పౌర్ణమిలో చంద్రుడు 16 కళలతో ప్రకాశిస్తాడు అంటారు. చంద్రమా మనసో జాత, చక్షో సూర్యో అజాయత. కనుక చంద్రుని మనస్సు అధిష్టాన దైవం చంద్రుడు. 16 కళలతో ప్రకాశిస్తాడు గురు పౌర్ణమి నాడు. మన మనస్సు కూడా అన్ని కళలతో ప్రకాశించాలి అంటే 16 గుణాలు పోవాలి. 16 కళలు మనలో ఉన్న ఈ పిచ్చి కళలు పోతే చంద్రుడిలాగా మన మనసు ప్రకాశిస్తుంది. ఆయనకి 16 కళలు వస్తాయి, చంద్రుడి ప్రకాశిస్తాడు. మనకున్న పిచ్చి కళలు 16 పోవాలి, అప్పుడు చంద్రుడిలాగా ప్రకాశిస్తాం. ఇదేమిటండి, మనకున్న 16 పిచ్చి కళలు ఏమిటనుకుంటారేమో. అరిషడ్ వర్గములు 6 ఉన్నాయి. తమో రజోగుణములు 2 ఉన్నాయి, 8. అష్ట మదములున్నాయి, 8. 16 ఇవి వదిలితే చంద్రుడిలాగా ప్రకాశిస్తాం. కనుక చంద్రుని యొక్క కళలు పొంది ప్రకాశిస్తున్నాడు, ఇవన్న వదిలి మన మనసు కూడా ప్రకాశిస్తుంది అన్న సంగతి మనకు తెలుస్తుంది. ఈ సందర్భంలో మరొక విషయం చెప్పాలి. షిరిడీ బాబా దగ్గర ఒక భక్తుడు ఉండేవాడు, కేల్కర్ అని ఉండేవాడు. స్వామి అన్నారు, ఇవాళ గురు పౌర్ణమి, నువ్వు పూజ చేయవలసింది, భగవత్ పూజ చేయాలి అన్నారు. ఈ కేల్కర్ అమాయకంగా అన్నాడు,
స్వామి పూజ చేయాలంటే ఏమిటి చేయాలి అని. అయ్యో గురు పూజ చేయమని చెప్తున్నా కదా, నీ దైవాన్ని ఉపాసించు, నీకే ఇష్టదైవాన్ని ప్రార్థించు అంటాడు. అంటే స్వామి ఎట్లాగాని, అప్పుడు వెళ్ళి షిరిడి బాబా గట్టిగా చెప్తాడు, పిచ్చివాడా ఈ పాదాలకు పూజ చేయరా అన్నాడు ఆయన. నా పాదాలు పట్టుకో అన్నాడు స్వామి. అదే రీతిగా ఈ గురు పౌర్ణమి నాడు స్వామి పాదాలు గట్టిగా మనం పట్టుకునే ప్రయత్నం చేద్దాం. తద్వారా మన గురుతత్వాన్ని, ఈ గురు పౌర్ణమి సందేశాన్ని జీవితంలో మనం తలుచుకుందాం. ప్రపంచం అందరికీ కూడా, అన్ని మతాల వారికి గురుస్థానంలో ఎవరైనా ఉన్నారు అంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ప్రతి మతానికి గురువులు ఉన్నారు, బౌద్ధ గురువులు ఉన్నారు, అలాగే క్రైస్తవ మతానికి వారి పెద్దలున్నారు, హిందూతత్వంలో మఠాధిపతులున్నారు, పీఠాధిపతులున్నారు, ఇటు ముస్లింస్ కి వాళ్ళ పెద్దలున్నారు. ఇన్ని మతాలు కూడా వారి పెద్దలుండగా అన్ని మతాల వారికి కూడా ఒకే గురువుగా నిలిచిన వాడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. అది చాలా గొప్ప విషయం. ఇంకా గురువులందరూ కూడా ఒక్కొక్క మార్గాన్ని చెప్తూ ఉంటారు. కొంతమంది పారాయణ చేయమంటారు, కొందరు అభిషేకాలు చేయమంటారు, కొంతమంది ఏమో సహస్రనామం అంటారు, రుద్రం అంటారు, ఇలా చెప్తూ ఉంటారు. బాబా వారేమంటారు, మన స్థితిగతి బట్టి, మన సంస్కారమును బట్టి మనకు ప్రత్యేక బోధ చెప్తారు. సేవ చేయి, అట్టి కర్మ మార్గం ద్వారా చిత్తశుద్ధి సాధించు, ఆ తరువాత భగవన్నామ స్మరణ ద్వారా ప్రేమను పెంచు, ఆ తరువాత ధ్యానం ద్వారా జ్ఞానాన్ని అనుభవించు, ఆత్మ యొక్క తత్వాన్ని గ్రహించు, జీవ బ్రహ్మ ఐక్య అనుసంధానం చేయి. అప్పుడు జీవ బ్రహ్మ ఐక్య అనుసంధానం చేత జీవుడే దేవుడు, దేవుడే జీవుడు అనే అద్వైత అనుభవాన్ని తెచ్చుకోవాల్సింది అని చెప్తారు స్వామి. ఇన్ని మతముల సారాన్ని, కర్మ భక్తి జ్ఞాన మార్గముల యొక్క సమన్వయాన్ని, ద్వైత అద్వైత విశిష్టాద్వైత తత్వముల అన్నిటినీ కూడా సమన్వయపరిచి అన్ని వయస్సుల వారికి, చంటి పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల దాకా, పురుషులు స్త్రీలు ఉద్యోగస్తులు నిరుద్యోగస్తులు సమస్తం అందరికి కూడా ఏకకాలంలో ఎవరికి తగ్గట్టుగా వారికి సాధనా మార్గాన్ని ప్రేరక బ్రహ్మగా, ఒక అంతర్వాణిగా మనని ప్రేరేపించి సాధనా మార్గంలో ప్రవేశింపచేసి ఆనందము ప్రశాంతిని ప్రసాదించేటువంటి భగవాన్ బాబా వారికి కృతజ్ఞతలు తెలియచేసేటువంటిదే ఈ గురు పూజా మహోత్సవము, ఈ గురు పౌర్ణమి మహాపర్వదినము. భగవానుడు అందరినీ కూడా సాధనలో ప్రవేశింపచేసి మనకు కూడా ఉత్సాహ ప్రోత్సాహములు అందించి, భక్తిభావాన్ని పెంచి, ఆనంద బీజాలు నాటి ప్రేమ ఫలాలు అందుకునేటువంటి యోగ్యతను ప్రసాదించవలసిందిగా సాయినాథుని మీ అందరి పట్ల కూడా వారి పాదారవిందములకు నమస్కరిస్తూ సెలవు. మీ అనిల్ కుమార్. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నవంబర్ 23వ తేదీ 2017న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పుట్టిన పండుగ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం సాయి ప్రేమయ్యే వేదసారము ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఈ సుదినము భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 92వ పుట్టు పండుగ. పరమ పవిత్రమైన ఈ సందర్భంలో శ్రోతలందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలుపుతూ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ అందిస్తున్న సాయి ప్రేమయే వేదసారము అన్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలకు మీకు స్వాగతం. స్వామి చిరకాల భక్తులు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అన్నట్లు, పుట్టుటయే ఎరుంగని ప్రభుండవు, పుట్టుటిదేమి స్వామి, నీ పుట్టుట మాపై కరుణ పుట్టుట కాదే, మహానుభావ, నీ పుట్టినరోజు వేదములు పుట్టినరోజు, ప్రశాంతి ధాత్రి కాల్వెట్టినరోజు, ప్రేమ సుఖపెట్టినరోజు సమస్త విశ్వమున్. ఎంత చక్కని మాటలవి! నిజమే, ఈ సకల చరాచర సృష్టిని కేవలం సంకల్పమాత్రమున పుట్టించిన ఆ పరమాత్మునికి పుట్టినరోజేమిటి? అది ఈ మానవాళిని ప్రేమతత్వం స్పృశించినరోజు. సకల జనులకు దారిచూపే దీపం వేదవాణి పుట్టినరోజు. పేర్లు ఎన్ని పెట్టినా, సందేశాలు ఏ రూపంలో ఉన్నా, ఈ భూమిపైకి అవతారం వచ్చినప్పుడు ఆ అవతార స్వరూపం, అవతారం చెప్పేది, ఆ అవతారం చేసేది అన్నీ కూడా వేదమే. చదువు రానివాడు దేవుడు అన్నా, భక్తుడు స్వామి అన్నా, జ్ఞాని పరమాత్మ అన్నా, విజ్ఞానవంతుడు శక్తి స్వరూపమన్నా, వీరందరూ చెప్పేది ఆ ఏకైక భగవత్తత్వం గురించే. అదే మనందరం దర్శించి స్పర్శించి సంభాషించి అనుభవిస్తున్న విశ్వ విరాట్ స్వరూపం మన సత్యసాయి భగవానుడు. ప్రాచీనమైన వేదములను తూలనాడకండి, అవి నా గురించిన సత్యాన్ని స్థిరపరచుకొనటానికి మీకు అధికారికమైన ఆధారాలు. ఈ జగత్తును ఎవరు సృష్టి స్థితి లయలను గావించునో ఆ ఈశ్వరుని తెలుపునది వేదము. పరమాత్ముని ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదము. త్రికాలాలలో సత్యమును బోధించేది వేదము అంటూ భగవాన్ బాబావారు ఋషులకు మునులకు మహానుభావులకు మాత్రమే పరిమితమైన అనంతమైన వేదాలను స్వామి ఈనాడు సామాన్య మానవుని స్థాయికి బోధించారు. వాక్కుతో కూడుకున్నదంతా ఋగ్వేదము, మనస్సుతో కూడుకున్నదంతా యజుర్వేదము, ప్రాణముతో కూడి ఉన్నదంతా సామవేదము అంటూ వేదాలను ఆధ్యాత్మికతను మన అస్తిత్వాన్ని కలగలిపి సులువుగా వివరించారు మన బాబావారు. చివరికి స్వామిని వేదపురుషుడని కీర్తించినప్పుడు, మీరందరూ కూడా ఆ వేదస్వరూపులే, అది తెలుపడానికే నేను వచ్చాను అన్న సత్యాన్ని వెల్లడి చేశారు. ఈనాటి మన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో భగవంతుడే వేదస్వరూపమని, ఆయన ప్రతి పలుకు అమృతవాణి అయిన వేదమని, స్వామి ప్రేమే వేదసారమని ఇలా అనేక విషయాలను మనం తెలుసుకోనున్నాం. ఇందులో ముందుగా శ్రోతలందరికీ సుపరిచితులు స్వామి చిరకాల భక్తులైన శ్రీ విఎస్ఆర్ మూర్తిగారు సత్యసాయి దైవాన్ని వేదస్వరూపంగా వర్ణించే ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.
1: సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, సర్వదేవత అతీత స్వరూపమే కాదు స్వామి నిజానికి వేదస్వరూపం. వేదము వాంగ్మయం కదా, వేదానికి స్వరూపం ఉంటుందా అని రాముడు వేదస్వరూపం అని వాల్మీకి చెప్పాడు. అంతేకాదు, సాకేతరాముడైనటువంటి శ్రీరామచంద్రుడు రుక్సామాకృతి యజుర్మూర్తి అన్నారు విశ్వనాథ వారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో. ఋగ్వేదము సామవేదము ఒక ఆకృతిగా వచ్చి, యజుర్వేదము ఒక స్వభావంగా వచ్చినటువంటి వేదమూర్తి శ్రీరామచంద్రుడు. త్రేతాయుగం నాటి మాట అది. సాకేతరామకాలం నుంచి సత్యసాయి రామకాలం వరకు కాల ప్రవాహం నడుస్తూనే ఉంది. ఈ నడకలో యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని కదా జగద్గురువు యోగీశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒక ప్రమాణం. ఆ ప్రమాణానికి అనుగుణంగా అనేకమైనటువంటి అవతారాలు ఈ లోకంలోకి వచ్చి ప్రధానంగా యోగభూమి, తపోభూమి, ధన్యభూమి, ధ్యానభూమి, పుణ్యభూమి, యజ్ఞభూమి అయినటువంటి ఈ వేదభూమి భారతదేశంలో అవతారమూర్తులని ఆహ్వానం చేస్తూనే ఉన్నది. కనుక అటువంటి మహాద్భుత అవతార ప్రవాహంలో ఆ పరంపరలో వచ్చినటువంటి పరిపూర్ణ మహావతారం భగవాన్ శ్రీ సత్యసాయి అంటే మనందరికీ స్వామి. 1963 మొట్టమొదటిసారి స్వామి యజ్ఞం చేయించినప్పుడు అంటే శ్రీకారం చుట్టినప్పుడు ఇదేమిటిక్కడ ఇది ఎలా జరుగుతుందని శంకాసంకులితమైనటువంటి మనస్సుతో వచ్చిన వారు కూడా ఆ వైభవాన్ని చూసి పరమానందాన్ని పొంది ఒక్క స్వామి మాత్రమే ఇది చేయగలరు, ఆయన యజ్ఞ పురుషుడే, ఆయన వేద పురుషుడే అనేటువంటి ఒక భావనతో అనేకమైనటువంటి సాహిత్య ప్రక్రియలతో స్వామిని అర్చన చేసుకున్నారు. కలిమాహాత్మ్యము వర్ధి పొంగినటు దికాండంబు మున్పన్, అంటే కలిమహత్యమంతా కూడా ఈ 5400 సంవత్సరాల నాటికే కూడా అన్ని దిక్కులను ముంచేటువంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు శృతంబుల శృత్యుక్తుల ఊతగాగుని జగంబున్ వేగమయ్యెత్తి ఉజ్వల వేదోదిత ధర్మమార్గమును నిల్పంగా ప్రతిజ్ఞంకొనంగల ధీరుండు ఒక సత్యసాయి ప్రభువే కన్పట్టు ఇప్పట్టునన్ అంటూ ప్రమాణం చేశారు. అంటే వేదోఖిలో ధర్మమూలమని కదా, అసలు నిజానికి వేదము ధర్మమూలము, సర్వధర్మాలకి మూలమైనది వేదమైనట్లయితే ఈ రుక్సామాకృతిగా యజ్ఞమూర్తిగా గనక రాముడు వచ్చినట్లయితే మళ్లీ శ్రీరామచంద్ర అవతారం తర్వాత ఆ సామ వేద మూర్తిగా వచ్చినటువంటి రెండవ అవతారము ఏది అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన భగవద్గీతలో విస్పష్టంగా చెప్పాడు, వేదములలో సామవేదాన్ని నేను, పక్షులలో గరుడ పక్షిని నేను, ఇక మూడవది మాసములలో మార్గశిర మాసాన్ని నేను. మార్గశిరమన్నా మార్గశీర్షమన్నా ఒకటే కాబట్టి మార్గశీర్షము అంటే కాలము నేనే, సమస్త జీవరాశిని నేనే, అంతెందుకు వేదమే నేను అన్నాడు. ఆ సామవేదము రూపమై వచ్చినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య లీలా వైభవంతో ప్రారంభమైనటువంటి శ్రీకృష్ణ అవతారం జగద్గురు స్థాయిలో తనను తాను ఆవిష్కరించుకుని భగవద్గీతని ఈ ప్రపంచానికి అందించి అది పూర్ణమైనటువంటి అవతారమూర్తిగా మనకి అనుభవంలోకి వచ్చాడు కృష్ణ పరమాత్మ. ఈ పరంపరలోనే రామకృష్ణ అవతారాల తర్వాత ఆ స్థాయిలో వచ్చినటువంటి పరిపూర్ణ అవతారం సత్యసాయి భగవానుడు. అందుకనే వేద విద్వన్ మహాసభను ప్రారంభించినప్పుడు వేద ఉద్ధరణ మొట్టమొదటిది, దాని ద్వారా ధర్మరక్షణ, తద్వారా విద్వత్ పరిపోషణ. చూడండి ఆ క్రమం ఎంత అద్భుతంగా చెప్పారు. ముందు వేదం రక్షించబడాలి, ఉద్ధరింపబడాలి, అది ఎక్కడో మూల ఉండిపోకూడదు, పుస్తకాలలో 4-5 మనుషుల మస్తిష్కాలలో ఉండిపోకూడదు. వేదము ఈ ప్రపంచాన్ని నడిపించాలి, అది చేతోభూతమైనటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి చైతన్య శక్తిగా స్వామి దానిని వర్ణిస్తూ, అయితే వేదహితమైనటువంటి మాట ఏది, సత్యం వద ధర్మం చర అన్నటువంటి ఆ రెండింటినీ ఆధారం చేసుకుని సత్యసాయి భగవానుడు ఒక సేవా ఆర్గనైజేషన్ కి రూపకల్పన చేశారు. అంటే ఈ సంస్థ ద్వారా జరిగే ఏ పనైనా కూడా అది వేదహితమై ఉండాలి, ఆ వేదం ఉద్ధరింపబడాలి. వేదం ఉద్ధరింపబడటం అంటే వేదం అన్ని వేళలా అనబడాలి, వినబడాలి, వేదంలో దాగి ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములన్నీ కూడా జగత్తుకి అందాలి. వీటన్నింటినీ కూడా సాకల్యంగా చేసుకుని తాను సంచరించినటువంటి అవనీ సంచారంలో 86 సంవత్సరాలలో సుమారు 72 సంవత్సరాల వరకు కూడా పూర్ణంగా వేదోద్ధరణ కోసమే స్వామి తమ మహదాశీర్వచనాన్ని ప్రపంచానికి అందించారు. ఇక యజ్ఞం ఎందుకు చేయించారు, వేదపురుషుడు ఆయనే, వేదపురుషుడు ఆయనే వేదమాత, అసలు యజ్ఞమే స్వామి. యజ్ఞము అంటే సత్కర్మ అని అర్థం, అది ఒక అర్థం. రెండవ అర్థం యజ్ఞము అంటే త్యాగము అని ఒక అర్థం. మనందరం కూడా ఆనంద పిపాసులం మాత్రమే కాదు, ఆనంద స్వభావులం. మానవుడికి ఏం కావాలి కడగా అని అడిగితే ఆనందం కావాలి. ఆనందం ఎందుకు కావాలి అంటే, మానవుడు ఆనంద స్వరూపుడు గనక తన స్వరూపాన్ని తన మూలాన్ని తనంతట తాను వెతుక్కుని వెళ్లాలి గనక, ఆ వెతుక్కునేటువంటి ప్రయత్నంలో అనేకమైనటువంటి కర్మ భక్తి జ్ఞాన యోగాల అన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి గనక పరిపూర్ణమైనటువంటి ఒక అవతారమూర్తి. ఏం చెయ్యాలో దానిని మాత్రమే స్వామి చేస్తూ ఈ యజ్ఞమంటే త్యాగమని, ఎందుకని నా కర్మణాన ప్రజయాన ధనీన త్యాగేన ఇక అమృతత్వమాన శుభని కదా, అంటే సత్కర్మల వలన గాని నా కర్మణ నా ప్రజయ ఈ లోకం చేత గాని లేక అనేకమైనటువంటి వ్యక్తులతో మనకున్న పరిచయాలు కాని మనం చేసేటువంటి అనేకమైనటువంటి ధార్మిక కార్మికమైనటువంటి కార్యకలాపాల వలన కాని మానవుడు అమృతపుత్రుడు కాడు. త్యాగేనైక అమృతత్వమాన శుభు, త్యాగం చెయ్యాలి. త్యాగం వలన మరణించిన తర్వాత కూడా జీవుడు జీవిస్తాడు, ఇది వేద ప్రమాణం. ఈ వేద ప్రమాణమైనటువంటి మాటకి అనుగుణంగానే స్వామి యజ్ఞాన్ని ప్రారంభించారు. ఆ ఆనందం కావాలి అంటే జీవుడు కలియుగంలో అన్నగత ప్రాణి గనక అన్నం కావాలి. అన్నం కావాలి, అన్నం పుట్టాలి అంటే వర్షం కురవాలి. వర్షం కురవాలి అంటే వరుణదేవుణ్ణి ఉపాసన చేయాలి. ఆ ఉపాసనా మార్గం ఏమిటి అని గనక ఆలోచించినట్లయితే యజ్ఞమే ఉపాసనా మార్గం. యజ్ఞానికి తత్సమానమైనటువంటి ఒక అర్థం ఏమిటంటే మహత్తర త్యాగం. ఏ యజ్ఞం చేయండి కడగా పూర్ణాహుతి చేస్తాం. పూర్ణాహుతి అంటే ఏమిటి? ఇంత యజ్ఞము నా చేత చేయించినటువంటి యజ్ఞపురుషుడైనటువంటి ఓ స్వామి, మళ్లీ దీని వలన కలిగేటువంటి ఫలాన్ని మళ్లీ నీకే సమర్పిస్తున్నాను. ఎందుకంటే వస్తువులు నువ్వు, హవిస్సులు నీవు. మనం ఎప్పుడు చదువుతాం బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధిన. ఇది బ్రహ్మము కానిదంటూ లేదు. యజ్ఞము బ్రహ్మము, హవిస్సులు బ్రహ్మము, దాని వలన వచ్చేటువంటి కలిగేటువంటి అనేకానేక ఫలితాలన్నీ కూడా బ్రహ్మమేనని, బ్రహ్మము పదార్థముగా కనిపించినప్పటికీ నిజానికి పదార్థము బ్రహ్మమే. కనుక ఈ పదార్థము పారమార్థికమైనటువంటి యజ్ఞం ద్వారా మళ్లీ పరమేశ్వరుడికి సమర్పించి యథార్థం వైపు జీవుడు నడవాలి గనక ఈ యజ్ఞము వేదానికి ఒక కర్మస్వరూపం అది. అందుకనే యజుర్మూర్తి అన్నారు. మూర్తి అంటే బొమ్మ అని అర్థం. స్వభావము సమగానం అది పాట. దాని యందు దాగినటువంటి అంతఃశక్తి రుక్శక్తి అంటే మాట. యజ్ఞము ఆట అంటే పాట మాట ఆట, అదే సామ రుక్ యజుహు యజ్ఞం. అందుకని వేదాలన్నీ కూడా వేదత్రయీ లేదా వేద విద్యని త్రయీ విద్యగా మనం భావన చేశాం గనక స్వామి ఈ పరిపూర్ణమైనటువంటి అవతారమూర్తి గనకనే ఈ లోకంలో ఇదిగో ఈ వేదం ద్వారా సర్వ జగత్తుకి కూడా శాంతి కలగాలి అని మనందరి చేత యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనేట్లుగా చేసి, యజ్ఞంలో పాల్గొన్నా యజ్ఞవాటికలో కూర్చున్నా ఆ వేదమంత్రాలు విన్నా అక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యకలాపాలు కంటితో చూసినా మనసుతో అనుభవించినా హృదయంలో ఆనందించినా అది పరమోన్నతమైనటువంటి బ్రహ్మానంద పదలబ్ధిని కలిగిస్తుంది గనక అది పరమానందదాయని గనక యజ్ఞపురుషుడైనటువంటి స్వామి వేద స్వరూపంగా మనం భావన చేయాలి. కేవలం పాంచభౌతికమైనటువంటి దేహంతో కరచరణాది అవయవాలతో ఒక రోజున పుట్టి ఒక రోజున దేహం విడిచిన స్వామి కాదు. అది మన కంటికి కనిపించినటువంటి వస్తువు. కానీ సద్వస్తువు ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణమైనటువంటి మహా అవతారం గనకనే ఆనాడు 80 సంవత్సరాల నాటి మాట ఇది. ఏ రకమైనటువంటి అవకాశం లేనటువంటి పుట్టపర్తి ప్రాంతంలో స్వామి ఈ 1963 విద్వన్మహాసభని యజ్ఞాన్ని ప్రారంభం చేసి సమస్త మానవాళికి కూడా యజ్ఞము దాని ఫలితము, వేదము దాని పరిరక్షణ, వేదము దాని ఉద్ధారణ, తద్వారా వేదం చదువుకున్న వారందరూ ఎవరైతే ఉన్నారో, విద్వద్వరులు ఎవరైతే ఉన్నారో, ఎవరు బ్రహ్మమును ఎరగటానికి ప్రయత్నిస్తూ వెళ్లవేస్తున్నారో, పఠిస్తున్నారో, స్వాధ్యాయం చేస్తున్నారో, సన్మార్గంలో నడుస్తూ నడిపిస్తున్నారో, ఈ వేదోద్ధరణమైనటువంటి ధర్మ భావనా భూమికని ప్రపంచానికి మనకు అందించారు స్వామి. అందుకనే వేదము అంటే జ్ఞానము అని కూడా ఒక అర్థం. వేదము అంటే జ్ఞానం. జ్ఞానము అంటే ఏది జ్ఞానము? శాస్త్రజ్ఞానం జ్ఞానం కాదు, అది కేవలం విజ్ఞాన భూమిక మాత్రమే. జ్ఞానము అంటే తనను తాను ఎరుగు ఎరుక. ఇది ఆత్మవిచార మార్గంలో కడగా కట్టకడగా అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలయ్యే యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితము ఆంతరంగికమైనటువంటి ఆత్మని ఎరిగేటువంటి దిశగా జీవుడు నిరంతరము కూడా ప్రతి కర్మని కూడా ఒక యజ్ఞంగా భావించాలి. కర్మలన్నీ యజ్ఞాలే. ఆ కర్మలన్నీ కూడా లోకహితం కోసం చేయాలి, జగద్రక్షణ కోసం చేయాలి, జగత్శాంతి కోసం చేయాలి. అందుకనే ఒక ప్రమాణాన్ని ఇచ్చారు స్వామి, సమస్త లోకాః సుఖినో భవంతు. ఎట్లా అవుతుంది? ఇది మంగళాశాసనమా, ఆశీర్వచనమా, ఆశంసనమా, ఆకాంక్ష? విచారణ గనక చేసినట్లయితే అన్నీ కలపగా వచ్చినటువంటి మహాద్భుతమైనటువంటి ఒక మానసిక స్పందనే సమస్త లోకా సుఖినో భవంతు. ఆ సమస్త లోకాలు అంటే 14 లోకాలు మానవ దేహంలోనే బ్రహ్మరంధ్రంతో మొదలై కరచరణాది అవయవాలు, నేత్రాంచలాలు, పెదవులు, చెవులు అంటే సర్వ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అధిష్టాతైనటువంటి మనస్సు, వీటన్నింటినీ నడిపించేటువంటి ఆత్మ దేహమునందే ఉన్నది. కాబట్టి ఈ సమస్త లోకాలు ఉన్నటువంటి ఈ మానవుడు 14 లోకాలలో 14వదైనటువంటి కింపురుష లోకం అని ఉంది, అది స్పర్శాలోకం. దానిలో వాత్సల్యం ఉంది, అనుభూతి ఉంది, ఆదరణ ఉంది, ప్రేమ ఉంది, అనురాగం ఉంది, రాగం ఉంది, అభిమానం ఉంది, అన్ని కలబోసుకున్నటువంటి ఆ 14వ లోకం కనపడనిది, అది స్పర్శాలోకం. ఈ స్పర్శ మంత్రం ద్వారా, తంత్రం ద్వారా, యంత్రం ద్వారా, దేహం ద్వారా, భావన ద్వారా, ఒక సంకల్పం ద్వారా, లోపల కలిగేటువంటి ఒక మంగళ శాసనం ద్వారా ఇవన్నీ కూడా ఈ జగత్తుకి అందాలి గనక. ఈ అందాలి అంటే ఈ మాటలన్నీ ఎక్కడివి? ఋగ్వేదమే. అందుకనే స్వామి మాటలు. ఒకనాడు ఒకరు ఎవరో నన్ను అడిగారు. ఏమడిగారంటే, స్వామి మనకి రోజు దర్శనం ఇవ్వటానికి వస్తారు కదా, కేవలం ఆ రూపాన్ని దర్శనం చేసుకుని ఆనందపట్టమేనా? ఏదో మాట్లాడారు, నన్ను పలకరించారు, లేకపోతే నాకు పాద నమస్కారం ఇచ్చారని ఆనందపడి అక్కడ ఆగిపోవటమేనా? కానీ మీరు స్వామిని చూసినప్పుడు మీకు కలిగేటువంటి అనుభూతి ఏమిటి అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, నవ్వులు పూచినట్లు, పసిపాపలు నవ్వినట్లు, తల్లులు చూచినట్లు, తలపులు చదివినట్లు, హంసలు నడిచినట్లు, పరమహంసలు నడిపినట్లు, దండపాణిని మార్కొన కోదండపాణియే శరణన్న సత్యసాయి వాక్కు సతతము రుక్కు. రుక్కు అంటే ఋగ్వేదం. అంటే స్వామి నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట ఋగ్వేదమే మాట. తర్వాత సామగాన లోలుడు, సామగాన ప్రియుడు, సామగానమే తానైనటువంటి స్వామి, ఆ స్వామి ఆవరణంలోకి రాని సంగీత కళాకారుడు లేడు. స్వామిని మహదానందపరచగలిగినటువంటి మహత్తరమైనటువంటి ఒక శక్తి వేదానికున్నది, వేదాంగమైనటువంటి గాన కళకి ఉన్నది గనక మహాగాయకులందరూ కూడా స్వామి దగ్గరకు వచ్చి తమ కళా వైదుష్యాన్ని ప్రదర్శించి వేదస్వరూపమైనటువంటి స్వామికి కైంకర్యం చేసుకున్నారు. వారంతా లోకరీతిలో మహోన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కినవారే, కాని స్వామి సంస్పర్శ కావాలి, స్వామి దర్శనం కావాలి, స్వామితో సంభాషణ జరగాలి. స్వామి యొక్క దివ్య మంగళ ఆకృతి ఏదైతే కరుణాపూర్ణ సుధాబ్ది అయినటువంటి సాయిరామచంద్రుడి యొక్క దర్శనం కోసమై వారంతా వచ్చి గానకళా వైదుష్యంతో, ఆ సామగానంతో, సామవేదంతో, మళ్లీ సామవేదమూర్తిని, సామగానమూర్తిని వాళ్లు అభిషేకించుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలు. అందుకనే కళా కళా కలన, కలన అంటే వస్తువు. దేశకాల కరణ వైచిత్ర్య చిత్రీకృతం అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. దేశము, కాలము, కలన అంటే వస్తువు. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఏర్పడినవి. ఇవంతా పరమేశ్వరుడి యొక్క భావనలో నుంచి, సృష్టిలో నుంచి, ఒక పరమార్థమైన ఆనంద రేఖలో నుంచి వెలుగు చూచినవి గనక ఇదంతా కూడా వేద ప్రసారంగా మనం భావించాలి. వేదానికి ఉన్నటువంటి 360 డిగ్రీలు లేదా సహస్ర ముఖాలుగా మనకి అనుభవ రససిద్ధం కావాలి గనక అటువంటి దానిని తన ఒక్క 5 అడుగుల 3 అంగుళాల పాంచభౌతిక దేహంలో ఒక సత్య శివసుందరాత్మకమైనటువంటి భావనాస్థితిలో ఒక మంగళాకృతిగా, దివ్యాకృతిగా, ప్రేమాకృతిగా సత్యసాయి భగవానుడు ఆ సామగానాన్ని, సామవేదాన్ని ఆవిష్కరించారు. అంతేకాదు, వేదోఖిలో ధర్మమూలమంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ అన్నాం. అంటే ఆయన ధర్మాన్ని రక్షించాడు, ధర్మాన్ని ఆచరించాడు, అధర్మాన్ని శిక్షించాడు. ఇక్కడ కలియుగానికి వచ్చేప్పటికీ సత్యసాయి భగవానుడు శ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస సమస్తము కూడా, అందుకనే ఆదౌ బ్రహ్మ మధ్యే విష్ణు అంత్యే దేవసదాశివ శ్వాసత్రయ స్వరూపాయ సత్యసాయీశ నమోస్తుతే అంటాం. అది శ్వాసత్రయీ, శ్వాస అంటే వేదం. ఆ వేదంలో నుంచే నాదం వస్తుంది, ఆ నాదంలో నుంచే సంగీతం ఆవిర్భవిస్తుంది. నాదము వేరు, సంగీతం వేరు. అందుకనే శంకర భగవత్పాదులు అంటారు, సదాశివోక్తాని సపాదలక్షరయావధానాని వసంతిలోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహే మాన్యతమం లయానాం. 125,000 లయయోగాలున్నాయి, అందులో నాదానుసంధాన యోగమే అత్యుత్తమమైనది. అది జీవుణ్ణి దేవుణ్ణి కలిపేది. అక్కడ దేవుడు అంటే ఆత్మానర్థం. ఇక్కడ వేదము అంటే కడగా జ్ఞానము అని ఎట్లా అనుకున్నామో, వేదము అంటే యజ్ఞం ఎట్లా అనుకున్నామో, వేదము అంటే శ్వాస అని ఎట్లా అనుకున్నామో, వేదము అంటే నిజానికి ఆత్మే. ఈ ఆత్మస్వరూపమైనటువంటి ఈ భావనాస్థితిని మనం చక్కగా అర్థం చేసుకోవాలి గనక ఈ సామ వేదము కళ కలన వీటన్నింటినీ కూడా అర్థం చేసుకోవాలి. ఇక రుక్ మాట, సత్యం వద, సత్యమే చెప్పాలి. సత్యము అంటే కాలాద్యవిచ్ఛిన్నమైనటువంటిది. ఆత్మ నిత్యము కాలాద్యవిచ్ఛిన్నము అపరిణామ ప్రాప్తమది అప్రమేయం అది అచ్చ తెలివి. ఆ అచ్చ తెలివి ఏదైతే ఉన్నదో అది సత్యము. ఆ సత్యము అనేటువంటిది శివ భావనలో శివాత్మకమైనటువంటి ఒక దీనిలో 32 నామాలు ఉన్నాయి శివుడి అంశాలు. అందులో సత్ ఒకటి, మాహేశ్వరము ఒకటి, రుద్రుడు ఒకటి, శివ ఒకటి. వీటన్నింటినీ ఒక్కసారి మనం సత్యసాయి భగవాను గనక మనసులో ఒక్క భావన చేసి ఊహించి ధ్యానించి సంకల్పించి సంభావించినట్లయితే ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అందుకనే స్వామి, నాకంటే ముందు వచ్చిన ఏ సిద్ధాంతాన్ని నేను వ్యతిరేకించటానికి కాని కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించటానికి గాని నేను రాలేదు. ఏది సనాతనమై ఉన్నదో, ఆర్షమై ఉన్నదో, భారతీయమై ఉన్నదో, పరిపూర్ణమై ఉన్నదో, ధర్మబద్ధమై ఉన్నదో, ధర్మ కర్మ ఆచరణయుక్తమై ఉన్నదో, అటువంటి దానిని ఈ ప్రపంచానికి నేను బోధ చేయటానికి వచ్చాను. అహం సత్యబోధక అన్నారు. అంటే ఆ సత్యము అంటే ఏది ఆత్మవిచారమే, ఏది కాలానికి లొంగదో, కొంగదో, పొంగదో, లొంగదో, అటువంటి ఆత్మవిచార మార్గం. కాబట్టి యజుహు అనబడేట రుక్ అనేటువంటి మాటని సత్యం వద. మరి ధర్మం చర, చర అంటే నడవటం, చరించటం, ధర్మ మార్గంలో చరించాలి. ఇది వేదవాక్యది. ఈ ధర్మ మార్గంలో ఎలా చరించాలో 86 సంవత్సరాలు మనకి స్వామి తన అవతార ప్రకటన రోజు నుంచి సర్వ ప్రపంచానికి కూడా బహుముఖీనంగా శతముఖీనంగా ఆవిష్కరించి, ఇది ధర్మం అంటే వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సామాజిక ధర్మం. అందుకనే సంఘనీతి, పాపభీతి, దైవ ప్రీతి, ఈ మాటలన్నీ మనకు పరిచయం అయినాయి గనక ఇవన్నీ కూడా ఋగ్వేదం నుంచి స్వామి మన కోసం అచ్చ తెలుగులో చెప్పినటువంటి వేదోక్తములు. కాబట్టి ఈ ఋక్ స్వరూపము ఏదైతే ఉన్నదో ఋగ్వేద స్వరూపము కూడా స్వామి గనక గానము ద్వారా, కళా స్వరూపాల ద్వారా, సామగానము సామ ప్రియత్వము ద్వారా, నిత్య నాదానుసంధానం ద్వారా, ఒక స్థాయిలో సంకీర్తన ద్వారా, ఒకచోట భజన ద్వారా. అందుకనే స్వామి మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం అని భజన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి స్వామి తన యందు ఉన్నటువంటి తానైనటువంటి ఒక సామవేదాన్ని అట్లా ఆవిష్కరించారు. కనుక ఈవేళ మనం ఒక భజన చేస్తున్నాము అంటే సామవేదం చదివినట్లే, ఒక మంచి మాట అనగలుగుతున్నాము అంటే ఋగ్వేదాన్ని మనం ఆచరిస్తున్నట్లే. కనుక కర్మ ధర్మంచర, ఈ కర్మల ద్వారా మనం అనేకమైనటువంటి మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు మనకు వస్తాయి. అయితే ఆ ఫలితాలు మన దగ్గరే ఉంచుకోవాలా, అక్కరలేదా అంటే ప్రపంచానికి ఇచ్చేసేయాలి. ఎందుకంటే ప్రౌఢ ప్రౌఢ నిజానుభూతి కలిత దైతేంద్రజాలో గురు స్వశిష్య బోధయా తత్సత్యం ఆశ్రితావన్. తాను పొందినటువంటి ఒక అనుభూతిని, ఆధ్యాత్మికానుభూతిని తనయందే దాచుకొనక ఈ ప్రపంచానికి ఇవ్వవలసి ఉంటుంది అనేటువంటి శంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాటకి అనుగుణంగా స్వామి త్యాగం త్యాగం త్యాగం త్యాగం ఇదే మాట చెప్పారు. ఆ త్యాగం చేస్తూ వెళ్ళండి, మీ వెనక సర్వశక్తులు నడిచి వస్తాయి. ఇది ఒక రుక్కు, సత్యసాయి వాక్కు సతతమ్ము రుక్కు అది. ఒకసారి అన్నారు, శివరాత్రి నాడు నా నోట వెలువడేటువంటి శివలింగాన్ని చూసి అబ్బురపడకండి. అది మాత్రమే కాదు, నా నోటి నుంచి వెలువడేటువంటి ప్రతి మాట ఒక్కొక్క శివలింగమై భాసిస్తుంది అన్నారు. కాబట్టి స్వామి మాటలన్నీ కూడా ఋగ్వేదం, స్వామి ఆలోచనలన్నీ కూడా సామవేదం. ఇక మూడవదైనటువంటి ఈ కర్మ ధర్మ మార్గంలో నడవటం, నడిపించటం, అనటం, అనిపించటం, చెప్పిందే చేయగలగటం, చేయగలిగిందే చెప్పగలగటం, వీటన్నింటినీ కూడా సమన్వయం చేసి జీవుడి యందున్నటువంటి అహంకార ప్రవృత్తిని నిర్మూలన చేసి ఆ అహాన్ని మమకారాన్ని తగ్గించి లేదా తొలగించి మానవుణ్ణి సముదీర్ణమైనటువంటి మహోత్కృష్ట స్థాయికి తీసుకువెళ్లారు కనుకనే సత్యసాయి భగవానుడు ఎవరు అని మనను గనక ప్రశ్నించినట్లయితే, వేదము ఒక పురుష రూపాన్ని తీసుకున్నట్లయితే అది స్వామి. వేదమే గనక స్త్రీమూర్తిగా శక్తి స్వరూపిణి గనక అయినట్లయితే వేదమాత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. ఇంతేకాదు, ఈ వేదము త్రయీ విద్య కాబట్టి సామ, రుక్, యజుహు ఈ మూడు వేదాల యొక్క ఒక చలనమే, సంచలనమే, సంచారమే, విచారణే, తారణే, కారణమే, సమస్తము కూడా స్వామి అవుతున్నారు గనక భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అనేటువంటి మన స్వామి ఈ ప్రపంచాన్ని వేదమూర్తిగా మనకు ఆవిష్కరించి మహత్తరమైనటువంటి దర్శనాన్ని ఇచ్చారు. అంతేకాదు, స్వామి రాగ భావన వలన కలిగేటువంటి రోగాన్ని, జన్మల వలన కలిగేటువంటి భవరోగాన్ని రెండింటినీ కూడా నిర్మూలించినటువంటి భవరోగ వైద్యనాథుడు సత్యసాయి భగవానుడు. ఈ భవరోగ వైద్యనాథత్వం ఎక్కడి నుంచి ఉన్నది అంటే మళ్లీ యజుర్వేదంలో ఉన్నది. ఈ వేద పురుషుడైనటువంటి స్వామి ఈ లోకంలోకొచ్చి వైద్య రంగాన్ని ప్రక్షాళన చేయటంలోనే ఆ వైద్యనాథుడు వచ్చాడనమాట. అట్లాగే వేదమే తాను గనక విద్యారంగాన్ని ఒకవైపు, వైద్య రంగాన్ని మరొక వైపు, రెండింటినీ కూడా సమన్వయం చేస్తూ మానవుడు తన జీవితాన్ని పరిపూర్ణమైనటువంటి ఆనందతారక స్థితిలో సంచారం చేయించటానికి ఏం చేయాలో దానిని చేసి మనకు బోధించి, ప్రతిపాదించి, నడిపించి, తద్వారా కలిగేటువంటి ఆనందానుభూతిని మనకు మిగిల్చి పరిపూర్ణమైనటువంటి మహత్తర త్యాగం చేశారు. అట్లాగే న కర్మణాన ప్రజయా ఇందాక అనుకున్నాం, చాగేనైక అమృతత్వమానశుహు. కలియుగంలో ఇన్ని ఆలోచనలకి, ఇన్ని మంచి మాటలకి, ఇన్ని భావనలకి, ఈ వేదహితమైనటువంటి విహిత కర్మలకి నెమ్మదిగా స్థానం తరిగిపోయి తగ్గిపోతూ ఉన్నది గనక అట్లా కాకుండా ఎప్పటికప్పుడు జీవుడు ఈ వేదోద్ధరణ చేయాలి. అంటే వేదోద్ధరణ అనేటువంటి పదం ఏంటంటే, వేదాలను మనం ఉద్ధరించలేము, వేదాలు మనల్ని ఉద్ధరిస్తాయి. ఎప్పుడు ఉద్ధరిస్తాయి? చెట్టు నీడన ఉంటే ఆ నీడ మనని కాపాడుతుంది. అట్లాగే వేదము అనేటువంటి అద్భుత కల్పవృక్షమో అశ్వత్థ వృక్షమో అక్కడికి వెళ్లి గనక కాసేపు సేద తీరినట్లయితే దైహిక, మానసిక, ఆధ్యాత్మిక అనబడేటువంటి స్థాయిలలో ఏర్పడేటువంటి అనేకానేకమైనటువంటి రుగ్మతలన్నీ తొలగిపోయి మనకు అచ్చమైన, స్వచ్ఛమైనటువంటి, యథాపూర్వమైనటువంటి ఒక పూర్ణ జీవితం మనకి అనుభవంలోకి వస్తుంది గనక సత్యసాయి భగవానుడు మనకి ఒక సంస్థ ద్వారా, మనందరికీ కూడా ప్రపంచ వ్యాప్తం చేసి ఆ సంస్థ ద్వారా మనకు బోధించినటువంటి మాట ఒక్కటే, సర్వలోకాలను ప్రేమించండి, సర్వజీవులను ప్రేమించండి. అక్కడ నావారు, తనవారు, పెరవారు, ఎడవారు లేరే లేరు. ఉన్నదంతా ఒక్కటే, సర్వం కల్విదం బ్రహ్మ, ఏకమేవా అద్వితీయం. అందుకనే చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి అన్నను బ్రహ్మ, వాల్లభ్యమది బ్రహ్మ, జీవులన్నీయు బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, పుట్టించున్నది బ్రహ్మ, పోషించున్నది బ్రహ్మ, గిట్టించున్నది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, ప్రకృతంతయు బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, కర్మలన్నీయు బ్రహ్మ, సర్వమును తెలియ ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ అని ఆ బ్రహ్మత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, అతీంద్రియమైనటువంటి ఒక మహా చిచ్చక్తిని ఈ ప్రపంచానికి పరిచయం చేసి, ఇదిగో దీని ద్వారా వేదోద్ధరణ చేయండి, వేదం ద్వారా ఉద్ధరింపబడండి, దాని అర్థం అది. అట్లాగే ధర్మోద్ధరణ, ధర్మాన్ని మనం ఆచరించాలి. ఏ ధర్మం, ఇందాక చెప్పుకున్న అనేకమైన స్థాయిలలో ధర్మాన్ని గనక మనం చేస్తూ వెళ్లినట్లయితే సమాజం నెమ్మదిగా రూపాంతరీకరణం చెంది ఒక ఆరోగ్యకరమైన, ఆయుష్మంతమైన, ఆధ్యాత్మికమయమైన, భక్తి బంధురమైనటువంటి, జ్ఞానవంతమైనటువంటి ఒక సమాజ నిర్మాణం జరుగుతుంది గనక మనం ధర్మ మార్గంలో నడవాలి. అందుకనే సత్యసాయి భగవానుడు అవతరించనేడు ఆంధ్రదేశమునందు జగతినుద్ధరింప సత్యసాయి, అతడు ఉపన్యసింప యావత్ ప్రపంచాన దేవభాష అయ్యే తెలుగునేడు. స్వామి దైవం గనకనే ఇవాళ తెలుగులో స్వామి ఎన్ని ఉపన్యాసాలు పరమోద్భుతమైనటువంటివన్నీ ఇచ్చారు. ఏ రకమైనటువంటి సంశయం లేకుండా సత్యం వద, సత్యం మీ మాట సత్యమై ఉండాలి, అది స్వచ్ఛమై ఉండాలి, అది అచ్చమై ఉండాలి, అది వేదహితమై ఉండాలి, దానికి పేదరికం ఉండకూడదు, దానికి బలం ఉండాలి, ఆ వాక్శక్తి ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి, వాగ్విభూతి ఉండాలి, వాగ్విలాసం ఉండాలి. ఈ మాటలన్నీ కూడా ఋగ్వేద స్వరూపమైన స్వామి నోటి నుంచి వెలువడినటువంటి మాటలు గనక వాటిని మనం పునః పునః ఇవాళ స్వామి 92వ జన్మదిన సంభ్రమ వేళలో ఇవాళ వేదమూర్తిగా, వేద స్వరూపంగా, వేదపూర్ణుడుగా, వేద పురుషుడుగా, వేదమాతగా, వేదమే తానుగా సంభావించేటువంటి దివ్య భావనా గరిమలో మనందరం కూడా సర్వవేదములయుందన్నటువంటి అనేకమైనటువంటి విజ్ఞాన కోణాలని కూడా, అంటే సైన్స్ పరమైనటువంటి భావనని, అది పదార్థానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి దానిని కూడా, దానియందు కూడా బ్రహ్మమును చూడగలిగినటువంటి స్థాయిని మనం సంపాదించుకోవాలి. తద్వారా ఈ సమస్త జగత్తుకి కూడా ఇవాళ నుంచి మళ్లీ ప్రతి క్షణము కూడా స్వామి మన అందరి యందు ఉండి, వారు ఎలాగూ ఉన్నారు, ఉండి మహోన్నతమైనటువంటి ఒక స్ఫూర్తితో, ఒక భావనా గరిమతో మనల్ని మన స్వస్థానం వైపు నడిపించాలని స్వామిని మనసా వచసా శిరసా ప్రార్థన చేస్తూ, స్వామి దివ్యానుగ్రహ స్ఫూర్తి మన అందరి యందు కలుగుగాక. అందుకనే మనం మాత్రమే కాక ఈ వేదోద్ధరణలో, ధర్మోద్ధరణలో, విద్వత్ పోషణలో, అంటే వేదము చదువుకున్నవాడు, వేదార్థం చెప్పగలిగినవాడు, వేదభాష్యం చెప్పేటువంటి వాడు, నిత్యానుష్ఠానం చేసేవాడు, ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అనంటూ జీవితాన్ని గడిపేవాడు, వేదమే తానుగా, తానే వేదంగా నిలకడ చెందే ప్రయత్నం చేసేటువంటి ఆ విద్వత్ పోషణలు కూడా మన సంపాదనలో, మన ఐశ్వర్యంలో 1% వేదోద్ధరణ కోసం, విద్వత్ పోషణ కోసం, అంటే సంవత్సరానికి కనీసం మన శక్తిని బట్టి ఒక్క వ్యక్తినైనా మనం గనక గౌరవించగలిగినట్లయితే అది వేద స్వరూపమైనటువంటి స్వామికి మనం ఘటించేటువంటి ఒక దివ్యాంజలిగా, ప్రేమాంజలిగా, వేదాంజలిగా నేను భావన చేస్తూ ఈ మహాసన్మంగళ వేళ సమస్త సృష్టి, సర్వలోకాలు, సమస్త లోకాలు స్వామి యొక్క అనుగ్రహానికి ప్రాప్తమై యోగ్యమై దాని యందు ఒక నవ్య భవ్యమైనటువంటి దివ్య భావనాస్థితిలో నిలకడ చెంది సమస్త మానవాళి కూడా అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అన్నటువంటి దివ్య భావనలో మన జీవితాలన్నీ చక్కగా వెలిగిపోవుగాక. సత్యసాయి పదపద్మాధీన చేతస్కులమైనటువంటి మనకు అన్ని వేళలా మన తలపునందు, మన మాటయందు, మన చూపుయందు, సర్వాణువులయందు స్వామి యొక్క దివ్య భావన మనకు అన్ని వేళలా ఒక ప్రేరణ కలిగించుగాక. అటువంటి యోగాన్ని, శక్తిని స్వామి దివ్యానుగ్రహ వృష్టిగా అందరిపై కురిపించుగాక అని మంగళాశాసనం చేస్తూ సాయిరాం.
0: శ్రోతలందరూ చక్కగా వింటున్నారు కదూ, ఎంతో చక్కని ప్రసంగాన్ని మనందరికీ అందించిన శ్రీ విఎస్ఆర్ మూర్తిగారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు. స్వామి ఒకసారి అన్నారు, ఈ విశ్వమునందు నాకెంత ప్రేమయో, వేదమునందును నాకంతయే ప్రేమ, రెండును నా స్వరూపములే కదా, నా కార్యము కేవలం భక్తరక్షణయేగాక విద్వత్ పోషణమును వేదరక్షణమును కూడయని నమ్ముడు అని. నిజమే కదా, ఒక్కసారి ఆలోచించినట్లయితే మనం దశావతారాలుగా చెప్పుకునే మత్స్య కూర్మ వరాహావతారాలలో మొదటి అవతారమైన మత్స్యావతారం ప్రత్యేకంగా వేదరక్షణకై వచ్చినదే. మరి అంతటి విలువైన వేదాల గొప్పతనం, వాటిని ఉల్లంఘిస్తే వచ్చే పరిణామాలు, ప్రతి అవతారం వేదపోషణ, వేదరక్షణ, విద్వత్ పోషణ ఎలా కావిస్తాయి అన్న విషయాలను స్వామి అనంతపురం కళాశాలలో తెలుగు సంస్కృత భాషా విభాగాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ శ్రీమతి ప్రఫుల్ల గారు అనేక సంవత్సరాలు స్వామి విద్యా సంస్థలలో సేవలందించి ప్రస్తుతం శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉపాధ్యాయురాలుగా సేవలందిస్తున్న డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారు వారి చర్చా కార్యక్రమం ద్వారా మనకు అందించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు వారి మాటలను విందామా మరి.
2: ఓం శ్రీ సాయిరాం. అనాథనాథుడు, ఆర్తత్రాణ పరాయణుడు, దీనజన బాంధవుడు, అఖండ పరిపూర్ణ సచ్చిదానంద స్వరూపుడు, యుగావతారి భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు జనులపై ప్రీతి వాత్సల్య పరతతో దివి నుండి భువికి దిగివచ్చి నేటికి 92 సంవత్సరాలైంది. ఈరోజు మనం భగవాన్ బాబావారి 92వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు తమ అవతార కాలంలో చేపట్టిన కార్యక్రమాలలో ప్రముఖంగా చెప్పుకోవలసినవి వేద పోషణ, వేదరక్షణ, వేదోద్ధరణ, విద్వత్ పోషణ, ధర్మస్థాపన, భక్తరక్షణ. వీటిలో ముఖ్యంగా మొదటి రెండు వేద పోషణ, వేదోద్ధరణ, విద్వత్ పోషణ అనే అంశాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
3: అలాగే మేడం,
2: వేదం యొక్క వైశిష్ట్యం గురించి కొంచెం గుర్తు చేస్తారా?
3: నలుగురికి తెలిసిన విషయాలే, అయినా మనం ఒకసారి స్మరించుకుంటే బాగుంటుంది. వేదవాంగ్మయం ప్రపంచ వాంగ్మయ చరిత్రలోనే మొట్టమొదటిది. ఈ విషయం జగమెరిగిన సత్యం. వేదాలు మానవాళికి శ్రేయస్సును చేకూర్చే పవిత్ర గ్రంథాలు. ఇవి ఏ మతానికో, ఏ కులానికో, జాతికో చెందినవి కావు. ఇవి సార్వజనీనాలు, సార్వకాలికాలు కూడా. సృష్టి ఉన్నంతకాలం వేదాలు ఉంటాయి. వీనికి ఆద్యంతాలు లేవు. ఇంతకంటే విశేషమేముంటుంది? భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు వారి అనేక దివ్యో ఉపన్యాసాల్లో మానవ జీవితానికి వేదాలు ఎంతవసరమో చెప్పారు. లోక కళ్యాణ నిమిత్తమై వేదాలు ఆవిర్భవించాయన్నారు. ప్రతి మానవుడు జన్మించినది మొదలు చివరి వరకు, అంటే నామకరణం, జాతకర్మ ఇవన్నీ చేస్తుంటారు, షోడశ కర్మలు, ఇవన్నీ కూడాను వేద ప్రమాణాన్ని అనుసరిస్తున్నాయి. అంతేకాదు, ఇంకో మాట కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం
2: చెప్పండి.
3: సమాజానికి శాంతి భద్రతలను అందించేది వేదం. అంటే ప్రపంచ శాంతి
2: వేదం మీద
3: ఆధారపడి ఉంటుంది. ఈ మధ్యకాలంలో స్వామి అతిరుద్ర మహాయాగం
2: జరిపించారు.
3: అప్పుడు అందరినీ రుద్రం నేర్చుకోమన్నారు. ఆ సందర్భంలో అన్నారు, రుద్రం భద్రం చేకూరుస్తుంది, అంటే భద్రం మంగళాన్ని చేకూరుస్తుంది, లోక కళ్యాణాన్ని చేకూరుస్తుంది అని చెప్పారు. జీవితమంతా వేదమయం అన్నారు స్వామి. ఇక భారతీయ సంస్కృతిలో వేదం కూడా చాలా ప్రధానమైంది కదా. వేదం భారతీయ సంస్కృతికి పునాది వంటిది అనే సత్యాన్ని మీరు గుర్తించండి. ఈ వేదం పైన ఆధారపడినటువంటిదే ధర్మమని విశ్వసించండి. ఈ జగత్తంతా ధర్మంపై ఆధారపడినది. ధర్మం కూలిపోతే జగత్తు కూలిపోతుంది అన్నారు స్వామి. అంతేకాకుండా వేదమే లేకపోతే ధర్మం ఎక్కడ నిలుస్తుంది? కనుక ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి వేదాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చెయ్యాలని స్వామి మన బాధ్యతని, ప్రతి ఒక్కరికి బాధ్యతను గుర్తు చేశారన్నమాట.
2: అందుకే వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం ప్రారంభించారు కదా స్వామి.
3: అవునవును,
2: 1962లో.
3: అవును, అయితే యజ్ఞం అనే మాట తలుచుకుంటేనే, యజ్ఞం అనే మాట వింటేనే జనాలకి ఎందుకో ఒక అపోహ మాడం,
2: భయం,
3: ఏదో భయం, ఏదో అపోహ, యజ్ఞం అంటే ఏదో పశువధ, ఇట్లా అంటే అపోహలు, అవిశ్వాసాలు చాలా ఉన్నాయి. కానీ
2: స్వామి చెప్పిన విషయాలు చెప్తే అందరికీ కొంచెం అర్థమవుతుంది.
3: నిజమే, స్వామి వేదాల గొప్పతనాన్ని చెప్పే సందర్భంలోనే దేవతలను స్తుతించి ఆరాధించి దేవతానుగ్రహం చేత ధనధాన్య సమృద్ధి, లోక కళ్యాణములను చేకూర్చు మార్గం యజ్ఞ మార్గం అని చెప్పారు. అంతేకాదు, యజ్ఞం అంటేనే యజ్ఞం యొక్క అంతరార్థం త్యాగం అన్నారు. మనకు మన సంస్కృత భాషలో కూడాను పర్యాయ పదాలు ఉన్నాయి, యజ్ఞానికి పర్యాయ పదాలు. అధ్వరం అన్నది కూడా ఒక పర్యాయ పదం యజ్ఞానికి. ధ్వరం అంటే హింస, ధ్వర హింసాయామని ధాతువు. హింస లేనిది
2: అధ్వరం,
3: నైతత్పురుష సమాసం. కాబట్టి పశువధ లాంటి హింసాత్మక చర్యలు యజ్ఞంలో లేవు, చెయ్యరాదు, మహాపాపం.
2: అది అర్థం చేసుకోకుండా లోకమంతా
3: అపోహల పాలైంది. మహానారాయణ ఉపనిషత్తులో అంతేకాదు, యజ్ఞం అంటేనే యజ్ఞం యొక్క అంతరార్థం త్యాగం అన్నారు. మనకు మన సంస్కృత భాషలో కూడాను పర్యాయ

0: పాలైంది. మహానారాయణ ఉపనిషత్తులు చాలా చక్కగా అందంగా చెప్పారు. హృదయం యూపః కామ ఆజ్యం, మన్యుః పశుః, తపో అగ్నిః అని యజ్ఞం యొక్క తత్వాన్ని చెప్పారు. కానీ ఇంత తర్వాత వాళ్లు అర్థం చేసుకోలేకపోయారు. మన స్వామి బంగారు స్వామి ప్రజల స్థాయికి వచ్చి ప్రజల అపోహలను తీర్చడం కోసం సాక్షాత్ అయిన యజ్ఞపురుషుడు, వేద స్వరూపుడు. అందుకే అత్యంత సులభమైన మాటల్లో ఎంత అందంగా చెప్పారు.
1: చెప్పండి.
0: మనస్సనే బలిపీఠం పైన దున్నపోతు అనే మదమును, మూర్ఖత్వమనే గొర్రెను, దొంగబుద్ధి అనే పిల్లిని, చంచలత్వమనే కోతిని, కృతజ్ఞుడనే దుర్గుణాలను, దుష్ట స్వభావాలను బలి చేయడమే అంతర్యజ్ఞం అన్నారు. ఎంత అందంగా చెప్పారు మేడం.
1: అయితే వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం గురించి ఒకసారి గుర్తు
0: చర్చించుకుందాం, అట్లా ఒకసారి స్మరించుకుందాం.
1: స్వామి 1962 అక్టోబర్ 1 శుభకృతి నామ సంవత్సరం ఆశ్వేజ శుద్ధ తదియ నాడు సోమవారం ప్రశాంతి నిలయంలో వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞాన్ని నిర్వహించాలని సంకల్పించారు. అందులో భాగంగా అతిరుద్రయాగం, జపహోమములు, శ్రీచక్ర సహస్ర పార్థివలింగార్చనములు, శ్రీమద్ రామాయణ, శ్రీదేవీ భాగవత, శ్రీమద్భాగవత ప్రస్థానత్రయ భాష్య పారాయణాలు, సూర్య నమస్కారాలు, నవగ్రహ జపాలు, వేదార్థ ప్రవచనాలు, పురాణ ఉపన్యాస సంగీత కవితా సదస్సులు, భగవన్నామ సంకీర్తనలు మొదలైన కార్యక్రమాలు జరిపించాలని సంకల్పించారు.
0: పెద్ద కార్యక్రమమే.
1: లోక కళ్యాణం, విశ్వశాంతిని కలిగించడానికే ఈ స్వామి ఈ శరన్నవరాత్ర పర్వదినాలలో క్రతువుని సంకల్పించారు. బ్రహ్మశ్రీ చెరుకుమల్లి కామావధాని గారు యాగ సర్వాధ్యక్ష స్థానాన్ని అలంకరిస్తారు. 60 పండితులు వేదపారాయణ చేస్తారు. సుప్రసిద్ధులైన వేద పండితులు ప్రతిరోజు 3 నుండి 7 వరకు వేద ప్రవచనాలు చేస్తారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోదలిచిన ఆనాడు పాల్గొన్నటువంటి వారు కుంబులూరి గణపతి శాస్త్రి గారు, మండలీక వెంకట శాస్త్రి గారు, బులుసు అప్పన్న శాస్త్రి గారు, కడియాల సీతారామ శాస్త్రి గారు, కుప్ప లక్ష్మావధాని గారు, రేమెళ్ల సూర్యప్రకాశ శాస్త్రి గారు, వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, సన్నిధానం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, కల్లూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ధూళిపాళ రామచంద్ర శాస్త్రి గారు, కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు,
0: అందరూ మహాపండితులు.
1: తర్వాత 5వ తేదీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్ర కచేరీ జరిగింది. తర్వాత 7వ తేదీ ప్రహ్లాద కూచిపూడి నాటకం, 8వ తేదీ పూర్ణాహుతి, ఆ రోజు శ్రీకృష్ణ రాయబారం బుర్రకథ. ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పుడు నిర్వాహక వర్గ కార్యదర్శిగా ఉన్నది కుప్ప శివరామ బైరాగ శాస్త్రి గారు. ఇక యాగ విశేషాలు ఏంటి చెప్పుకోవాలంటే, యజ్ఞం వారం రోజుల పాటు జరుగుతుంది. ఎందుకంటే భగవంతుని దివ్య సృష్టికి 7వ సంఖ్య ప్రతీకగా చెప్పబడుతుంది. ఉదాహరణకి సప్తలోకాలు, సప్త సముద్రాలు, సప్త పర్వతాలు, సప్త మహర్షులు, సప్త స్వరాలు, సప్త వర్ణాలు, సప్త ప్రాణధాతువులు. ఈ విధంగా యజ్ఞం 7 అజ్ఞానపు తెరలను తొలగించి సప్త జ్ఞానభూమికలను అధిరోహించి సాధకుడు మోక్షాన్ని పొందే సామర్థ్యాన్ని సంపాదించవచ్చు అనే అర్థాన్ని తెలియజేస్తుంది సప్త సంఖ్య.
0: ఎంత అంతరార్థం ఉంది కదా.
1: యజ్ఞంలో గణేష, సూర్య, దేవి, విష్ణు, శివ శక్తి పూజలతో పాటుగా వేదపారాయణ ద్వారా వేద పురుషుని హవన రూపంలో మొత్తంగా 7 దేవతాశక్తుల ఆరాధన జరుగుతుంది. ఈ యజ్ఞంలో శివారాధన కేంద్ర బిందువుగా ఉంటుంది. సహస్రలింగార్చన ద్వారా శతరుద్రయంలోని శివనామాలలో దాంతో హోమ ప్రక్రియల ద్వారా జరుగుతుంది. చివరి రోజు జరిగే పూర్ణాహుతి సందర్భంగా ఋత్విక్కులకు హోమ ద్రవ్యాలు, తర్వాత స్వామి హస్తచాలనంతో సృష్టించే నవరత్నాలు, అక్షతలు అగ్నిగుండంలో వేస్తారు. మనలో ఉండే అంతులేని ఆశలను, అహంకారం, అమకారాలను శివునికి అర్పించి ఆత్మనివేదన చేయడమే దీని అంతరార్థము అని స్వామి చెప్తారు.
0: చాలా చక్కగా చెప్పారు.
1: ఈ జ్ఞానయజ్ఞంతో పాటుగా భజనలు, హరికథలు, సంగీత కచేరీలు, నాటకాలు, నాట్య ప్రదర్శనలు, బుర్రకథలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఎందరో కళాకారులు, నటులు, గాయకులు, పురాణ ప్రవచనం చేసేవారు, నర్తకులు స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు. కవి సమ్మేళనాలు జరుగుతాయి, అష్టావధానాలు జరుగుతాయి, భువన విజయ కార్యక్రమం కూడా జరిగింది.
0: కళారాధన అన్నమాట.
1: స్వామి.

0: ప్రకారం నిర్వహించే యజ్ఞంలో దానాలు ధర్మాలు దక్షిణలు కూడా విరివిగా ఇస్తారు.
1: భగవంతుడి చేతికి అడ్డెక్కడుంటుంది మరి.
0: ఋత్విక్కులకు, పారాయణవేత్తలకు, వేదవేత్తలకు, జపాలు చేసే పురోహితులకు, సంగీత సాహిత్య కళాకారులకు, వారందరికీ స్వామి స్వయంగా దీక్షా వస్త్రాలు శాలువులు ప్రసాదిస్తారు. అంతేకాకుండా ఇంకా హస్తచాలనంతో సృష్టించిన కంకణాలు, అంగుళీయకాలు ఇలాంటివన్నీ బహుకరిస్తారు. ఈ యజ్ఞానికి యజమాని అవతార పురుషులైనటువంటి శ్రీ సత్యసాయి భగవానుడే. వేద పురుషుడు, యజ్ఞ పురుషుడు, జ్ఞాన పురుషుడు ఈ ముగ్గురు మూర్తీభవించినటువంటిది స్వామి అవతారం.
1: సత్యమైన మాట కదా.
0: అదే సంవత్సరం ఈ వేద ధర్మానికి ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నారు కాబట్టి స్వామి జన్మదినోత్సవం నాడు, అంటే 37వ జన్మదినోత్సవం నాడు ఉదయం 9 గంటలకి బ్రహ్మశ్రీ ఆమ్నాయార్థ వాచస్పతి ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిచే శ్రీ సత్యసాయి వేదశాస్త్ర పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది.
1: అవునవును.
0: ఆ సందర్భంగా ప్రారంభ ఉపన్యాసం చేసేటప్పుడు స్వామి చెప్పిన మాటలు
1: నాకు కూడా గుర్తొస్తోంది. స్వామి ఆ రోజు ప్రారంభ ఉపన్యాసంలో ఇలా అన్నారు, నేడు వేద విద్వాంసులు కష్ట పరిస్థితుల్లో పడి ఉండడానికి కారణం వారికి వేదంలో ఉండవలసిన విశ్వాసం తగ్గడమే. వేదమును ఖచ్చితంగా, స్వామి మరీ నొక్కి చెప్పారు, ఖచ్చితంగా నిర్మల మనస్సుతో నమ్మిన వారికి ఎవ్వరికీ ఏనాటికి దుస్థితి రాదు అన్నారు స్వామి.
0: ఇంకా ఇంకొక మాట కూడా చెప్పారు.
1: అవును, వేద పండితులు తాము అధ్యయనం చేసినటువంటి వేదాన్ని తమ పిల్లలకు కూడా బోధించకపోవడం వల్ల సమాజంలో కూడా, అంటే పండితుల జీవితాల్లోనే కాకుండా సమాజంలో కూడా అవిశ్వాసం పెరిగిపోయింది.
0: ఇంకా ఈ వేదశాస్త్ర పాఠశాల యూనివర్సిటీ అయిపోతుంది అని కూడా చెప్పారు ఆ రోజే.
1: అవునవును, ఏదో
0: ఆనాడే శ్రీ సత్యసాయి యూనివర్సిటీకి బీజావాపన జరిగింది అని అనుకోవచ్చు మనం. తర్వాత 1964లో ఏదో భాగవత భక్త సమాజం అని అంటున్నారు కదా మీరు ఇంతకుముందు.
1: అవును, దానికి దీనికి ఎట్లా సంబంధం ఏంటి? భక్త సమాజం అని మొన్న కూడా మీరు అన్నారు, కానీ ఇప్పుడు మన ప్రశాంతి నిలయానికి భక్త సమాజానికి
0: అదే ఆ సంబంధమే ఇప్పుడు చెప్పుకుందాం.
1: చెప్పండి.
0: కృష్ణానదీ తీరంలో కొన్ని అనంతవరము, శ్వేతపురము, వ్యాఘ్రపురము, శ్రీకాకుళం, పాపనాశనం, కూచిపూడి అనే గ్రామాలు, కొన్ని అగ్రహారాలు ఉన్నాయి. వీటి సమీపంలోనే కొల్లూరు అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వేద వేదాంగ పారంగతులైనటువంటి శాస్త్రవేత్తలు నివసించేవారు. ఇంకా అక్కడ ఒక వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయంలో శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు మహావైభవంగా జరుగుతూ ఉండేవి.
1: ప్రతి సంవత్సరం
0: ఆ గ్రామస్తులు నిర్వహించేవారు. దూర ప్రాంతాల నుంచి ఎందరో కళాకారులని, సంగీత సాహిత్యవేత్తలను, వేదశాస్త్ర పారంగతులను ఆహ్వానించి వారిని గౌరవిస్తూ ఉండేవారు. అది 7 రోజులు ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి.
1: వాళ్ళు కూడా 7 రోజులు చేసేవారు
0: సప్తాహం. అక్కడ చేరిన పెద్దలందరికీ ఒకరోజు ఒక ఆలోచన వచ్చిందట.
1: ఏమని?
0: ఇలా సంవత్సరానికి ఒకసారి కాకుండా మనం నెలకొకసారి కలిసి ఇలా భక్తి ధర్మ ప్రచారాలు చేస్తూ ఉంటే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు కొందరు. అయితే మరికొంతమంది ఒకరోజైతే రావడం పోవడమే సరిపోతుంది, నెలకొకసారి కాకుండా 3 నెలలకొకసారి 3 రోజుల పాటు కార్యక్రమాలు జరిపితే బాగుంటుంది అని సలహా ఇచ్చారు.
1: బాగుంది.
0: ఒక్క గడ్డి పరక ఏమీ చేయలేదు, అదే కొన్ని గడ్డి పరకలు కలిపి ఒక తాడుగా పెంటే ఏనుగును కూడా కట్టేయొచ్చు అని ఒక ఉంది కదా సామెత.
1: అవును, సంఘీయ శక్తి కలయుగే అని కూడా అన్నారు.
0: కాబట్టి వారందరూ కలిసి ఒక సమాజంగా ఏర్పడి ధర్మ ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉందామని నిర్ణయించుకున్నారు. అలా ఆవిర్భవించింది శ్రీ సనాతన భాగవత భక్త సమాజం.
1: ఓహో,
0: అది మొట్టమొదటిసారిగా అనంతవరం గ్రామంలో వారి సమావేశం జరిగింది. ఎప్పుడంటే 22 నవంబర్ 22వ తేదీ అనంతవరం గ్రామంలో మొదటి సమావేశం జరిగింది 1923లో.
1: ఓ, 22 23 బానే కలిసి వచ్చాయి.
0: అంటే వాళ్ల నియమాలు కొన్ని ఉన్నాయి, ఆ సభ్యులందరూ ఇలా ఉండాలి మేము మనము అని చెప్పి ఒక నిర్ణయం చేసుకున్నారు. మొదటిది అర్ధాపేక్ష లేకుండా ఉండటం, పరమార్థ చింతన కలిగి ఉండటం, వృత్తికి తగిన వేషం, వేషానికి తగిన సంభాషణ, సంభాషణకు తగిన ప్రవర్తన ఉండాలి.
1: మహాధార్మికులు.
0: దీనికి తోడు విద్య, పాండిత్యము, వినయము, నీతి, భక్తి, ధర్మము, జ్ఞాన వైరాగ్య సంపదలు కలిగి ఉండాలి. ఇంకా అన్నింటినీ మించి నిస్వార్థ సేవా తత్పరత ఉండాలి.
1: అదే కదా స్వామి ఆశించేది అందరూ.
0: ఈ లక్షణాలు కలిగి ఉన్న వారిని సభ్యులుగా చేర్చుకుని భారతీయ సంస్కృతిని, భక్తి జ్ఞాన ధర్మాలను ప్రబోధించాలని మానవ సేవయే మాధవ సేవ అనే పవిత్రాశయంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఈ సనాతన భాగవత భక్త సమాజం వారు 1964లో స్వామి జన్మదినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాలు పుట్టపత్తులో నిర్వహించారు 3 రోజులు.
1: అలా ఏర్పడింది అన్నమాట.
0: అయితే ఏమైందంటే ఈ విధంగా నిరంతరాయంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ ఉపన్యాసాలు, హరికథలు, బుర్రకథలు ఇవన్నీ జరుగుతున్న సమయంలో స్వామి వారికి మంచి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఈ విధంగా వీరి ద్వారా ధర్మ ప్రచారం చేస్తే బాగుంటుంది అని అనుకున్నారట. అందుకని
1: ఏం చేశారు,
0: ఆ రోజు ప్రకటన చేశారనమాట. ఏమనంటే ఈ సనాతన భాగవత భక్త సమాజం ప్రశాంత నిలయ అనుబంధ సంస్థగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి సనాతన సరదలో ప్రకటన చేయించారు.
1: అబ్బా అద్భుతం.
0: ఆ తర్వాత ఏమైందంటే ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండేది. అకస్మాత్తుగా ఆ అధ్యక్షులు శిష్లా చంద్రమౌళి శాస్త్రి గారు 1987లో పరమపదించారు. అప్పుడేమైందంటే స్వామి వారిని అడిగారనమాట, వచ్చే అధ్యక్షులుగా ఎవరిని నియమించాలంటే కుప్పా బైరాగి శాస్త్రి గారిని పెట్టారు. అది 88లో జూలై 31వ తేదీ. ఆ తర్వాత సంవత్సరానికే ఆయన కూడా కాలం చేశారు.
1: అయ్యో,
0: అప్పుడు అధ్యక్షులుగా ఎవరిని నియమించాలి స్వామి అని చెప్పి వీళ్ళు వెళ్లి స్వామిని ప్రార్థిస్తే, అది చరిత్రాత్మకమైన రోజు అనమాట ఆ సమాజం యొక్క చరిత్రలో. 17/9/89లో అంటే సెప్టెంబర్లో అనమాట, 89 స్వామి నేనే అధ్యక్షుడిగా ఉంటాను అని వాళ్ళని ఆశీర్వదించారట.
1: మహాదృష్టం, మహాదృష్టం.
0: తర్వాత ఇలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారు ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా సీతారామ కళ్యాణం చేస్తూ ఉండేవారట. రాగి విగ్రహాలు, ముందు ఇత్తడి విగ్రహాలు ఉండేవి, ఆ తర్వాత రాగి అవి ఎక్కడికో వెళ్లిపోయాయి, మళ్ళీ తర్వాత రాగి విగ్రహాలు. ఈ ప్రశాంత నిలయంలో ఈ కళ్యాణం జరిగినప్పుడు ఈ 3 రోజుల కార్యక్రమాలు జరిగినాయి కదా, అప్పుడు స్వామి ఆ కళ్యాణం జరిగే సందర్భంలో బంగారు మంగళసూత్రాన్ని సృష్టించి సీతాదేవి మెడలో వేశారట.
1: అబ్బా,
0: అప్పటి నుంచి వాళ్ళు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఈ కళ్యాణాలు జరుపుతూ ఉంటారు కదా.
1: అవును,
0: అంటే వాళ్ళ
1: విగ్రహాలు తీసుకెళ్లేవారు,
0: ఈ మంగళసూత్రంతోనే అక్కడ కళ్యాణం జరిపించేవారు అనమాట. అంటే వాళ్ళ కార్యక్రమాలు ఎలా ఉండేవో చూడండి. ఏంటంటే నగర సంకీర్తన మొదట, తర్వాత అఖండ కలశ స్థాపన, గోపూజ, వేద పారాయణ, భాష్య ప్రవచనం, తరంగ కాలక్షేపాలు, భజన కాలక్షేపాలు, మహాలింగార్చన, సూర్య నమస్కారాలు, సుందరకాండ పారాయణ, సీతారామ కళ్యాణంతో పాటుగా అది కానీ లేకపోతే శివపార్వతుల కళ్యాణం గాని హనుమత్ కళ్యాణం గాని జరిపేవారట.
1: అంటే లోక కళ్యాణం కోసం కళ్యాణం జరిపించేవాళ్ళు
0: ప్రతి చోట. 3:30 నుంచి ఉపన్యాసాలు, హరికథలు, గాత్ర కచేరీలు, ఈ చివరిగా రాత్రి హారతి జరిగేది. ఇలా కొన్ని వందల మంది పండితులు, వేద వేదాంగవేత్తలు, కళాకారులు ఈ సమాజంలో సభ్యులుగా చేరి ఇతోదిక సేవలు చేశారు. అయితే ఒక చిన్న సంఘటన చెప్పుకుందాం ఇక్కడ.
1: చెప్పండి.
0: పోతుకూచి వెంకటాచల శాస్త్రి అనే హరికథకుడు అనమాట ఆయన, భాగవతారు గారు. ఎన్నాళ్ల నుంచో స్వామి దర్శనం కోసం ఆరాట పడుతూ ఉండేవారట, నేను ఎప్పుడైనా స్వామి సన్నిధిలో వెళ్లి ఈ హరికథా గానం చేయగలనా లేదా అని చెప్పి.
1: జీవుని వేదన,
0: ఆ వేదన, స్వామి నన్ను ఆ వేదన ఆలకించాలి, నాకు అవకాశం కల్పించాలి అనుకున్నప్పుడు అనుకోకుండా స్వామి నుంచి ఆహ్వానం వచ్చింది సమాజం వారికి. అప్పుడు వీరంతా కలిసి అమరావతి ఎక్స్ప్రెస్ లో వచ్చారు, ధర్మవరంలో దిగారు. పుట్టపర్తి ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి, మీరు అక్కడ గుంటూరు నుంచి వచ్చారు కదా, మీ అందరి కోసం స్వామి బస్ పంపించారు అని చెప్పి బస్సులో ఎక్కించుకుని తీసుకొచ్చి ప్రశాంత పట్టణ వాటిక గేట్ లో దించారట.
1: స్వామి లీలలు ఇలాగే ఉంటాయి.
0: అప్పుడు ద్వారం దగ్గరే కామావధాని గారు స్వాగత వచనాలు పలికి వాళ్ళకి ఆహ్వానం పలికి హారతి ఇచ్చి వేద పారాయణ చేస్తూ ప్రశాంత నిలయానికి ప్రదక్షిణ చేయించి ప్రధాన ద్వారం వద్దకు రాగానే, అంటే స్వామి దర్శనానికి బయటకు వస్తారు కదా ఆ ద్వారం దగ్గరికి రాగానే స్వామివారి దర్శనమిచ్చి చాలా శ్రమపడి ప్రయాణం చేసి వచ్చారు. వంటలు పూర్తయ్యాయి, చిత్రావతికి వెళ్లి స్నానాలు పూర్తి చేసుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి, రేపు మాట్లాడుకుందామని ఆశీర్వదించారట.
1: ఆయన కోరిక ఎలా తీర్చారు స్వామి.
0: తర్వాత వాళ్ళ కార్యక్రమం 2వ రోజు ప్రారంభించుకున్నారు. ఈ పోతుకూచి వారు హరికథా గానం చేస్తూ ఉన్నారట. అంతకు ముందు చేసిన సమయంలో, ముందు చేసిన కథకు స్వామి రాలేదు. ఈయన మొదలు పెట్టినప్పుడు స్వామి భయం వేస్తుందట ఒకవైపు నుంచి,
1: చెప్పాలి
0: శ్రీరామ జననం నుంచి అహల్యాశాప విమోచన వరకు చెప్పాలి ఆయన కథ.
1: అంతవరకే
0: అంతవరకు అనుకున్నారు. ఆ చేస్తూ ఉండగా స్వామి నగుమోము కనలేని త్యాగరాజ కీర్తన పాడుతూ ఉండగా వచ్చారట.
1: నగుమోములతో
0: నగుమోముతోని వచ్చి ఆ కీర్తన అయ్యేంత వరకు ఉండి ఆయన దగ్గరికి వెళ్లి సృష్టించి విభూతి ఆయన నోట్లో స్వయంగా వేశారట. వేసి తర్వాత ముఖం నుదుట పెట్టి వీపు తట్టి చాలా బాగుంది బంగారు, ఈ సంప్రదాయం వినేవాళ్ళు లేరు, ఈనాడు చెప్పేవారు లేరు, నేనున్నానుగా సీతారామ కళ్యాణం వరకు చెప్పు అని సింహాసనంలో ఆశీనులు అయ్యారట. ఇక అసలు అహల్యాశాప విమోచనం వరకే ఆయన చెప్పవలసింది, ఈ స్వామి ఇంకొంచెం పొడిగించారు. ఈ కథా కాలక్షేపం పూర్తి కాగానే స్వామి హస్తచాలనం చేశారు, హస్తం తిప్పారు, తళుక్కున ఒక మెరుపు మెరిసిందట, దగదగా మెరిసే పట్టు వస్త్రం వచ్చిందట స్వామి హస్తంలో.
1: వస్త్రాలు కూడా అలా సృష్టించారా స్వామి?
0: మనం ఎక్కడ విన్నట్టు లేదు, దీని ద్వారానే తెలుస్తుంది. ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ ఒక పుస్తకంలో చదివాను, చివరికి అది చూస్తే పట్టు చీర అయిందట.
1: అయ్యో అదేంటి చీర?
0: పట్టు చీర వచ్చింది స్వామి హస్తంలో నుంచి, అది అంటే విభూతులు ఉంగరాలు ఇలాంటివి
1: పట్టు పంచ కాదు, పట్టు చీర,
0: పట్టు చీరే అనమాట అది. ఇక మరునాడు స్వామి జన్మదినోత్సవం. ఇక మాతృమూర్తి ఈశ్వరమ్మ గారికి స్వామి శిరస్సుపై పుష్పంతో 3 సార్లు తైలాన్ని ఉంచి
1: అభ్యంగన కార్యక్రమం
0: భాగ్యం ఉండేది. ఆ తర్వాత బూర్గు రామకృష్ణారావు గారు చేశారట, వెంకమ్మ గారు పార్వతమ్మ గారు వాళ్ళందరికీ అవకాశం వచ్చింది. అటువంటి అరుదైనటువంటి భాగ్యం 1964లో ఈ భక్త సమాజం సభ్యులందరికీ స్వామి ప్రసాదించారు.
1: ఎంత అదృష్టవంతులు!
0: అంతటి ప్రేమామృతాన్ని వర్షించి స్వామి ఈ వేద వేదాంగవేత్తల్ని కళాకారులందరినీ పోషించారు.
1: మరైతే ఇందులో భాగమే కదా విద్వత్ పోషణ కూడా. మరి మీరు చాలా కాలంగా పరిచి వస్తున్నారు, చాలా విషయాలు తెలుసు మీకు. ఈ వేద పండితులు స్వామి ఆశ్రయంలో ఉన్నవాళ్లు ఎవరినైనా గురించి కాస్త చెప్తారా?
0: చాలా మంది ఉన్నారు, ఎంతో మంది స్వామి ఆశ్రయంలో జీవితం గడిపినటువంటి వాళ్ళు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవలసినటువంటి వారు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అందరికీ తెలుసు మనందరము ప్రతిరోజు సాయిశ్వరాయ మహే సత్యదేవాయ ధీమహే అని చెప్పుకుంటాం కదా, సాయి గాయత్రి ఆయన మంత్ర ద్రష్ట అన్నమాట దానికి. సరే ఆయన గురించి చెప్పుకుందాం. భగవాన్ బాబావారి అవతార కార్యక్రమంలో ఒక ముఖ్యాంశమైనటువంటి వేద పోషణ వేదోద్దరణ కృషిలో పాలు పంచుకుని ప్రత్యక్షంగా భగవాన్ బాబా వారి ప్రశంసలు పొందినటువంటి వారు, స్వామి సేవలో తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి కారణ జన్మలు శ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వీరు పూర్వం విజయనగర ఆస్థాన పండితులుగా ఉండేవారు, వేద వేదాంగ పారంగతులు, అంతేకాకుండా వేదార్థాన్ని విడమర్చి చెప్పగల విద్వాంసులు. భారతదేశంలో ఆ రోజుల్లో ఒక్కరు కూడా ఉండేవారు కాదు.
1: అదే వేదం చదవడమే, అర్థం తెలిసిన వాళ్ళు
0: పఠనం ఒకటే కానీ అర్థం వివరణ చేయడం సామర్థ్యం ఉండేది కాదు. కానీ వేదార్థాన్ని ఇతరులకు బోధించగలిగినటువంటి వారు చాలా అరుదుగా ఉండేవారట. వారిలో వేదము వేదార్థము తెలుసుకుని తెలుపగలిగినటువంటి వారు శ్రీ బ్రహ్మశ్రీ గంటికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయనకి సాహిత్యరత్న, అభినవ విద్యారణ్య బిరుదులుండేవి. పెద్ద గొప్ప సంస్కృత కవులు, రామాయణాది గ్రంథాన్ని వ్యాఖ్యానం చేశారు, రచయితలు, అన్ని శాస్త్రాల్లో పారంగత్వం గడించిన వారు.
1: ఆయన ఎలా వచ్చారు ఇక్కడికి స్వామి సన్నిధికి?
0: అదే యజ్ఞం జరిగింది కదా, ఇలాంటి వాళ్ళందరినీ తన సన్నిధికి రప్పించుకోవడానికి యజ్ఞం ప్రారంభించుకున్నారేమో స్వామి. 1962లో ప్రశాంతి నిలయంలో భగవాన్ బాబా వారు ని ఆయన దర్శించుకునే భాగ్యం పొందారు. ఇంకా 63-73 మధ్యలో ఆయన శ్రీ సత్యసాయి అవతార వైభవం, సత్యసాయి వేదవాణి అనే గ్రంథాలని రచించారు. శ్రీ సత్యసాయి గాయత్రి మంత్ర ద్రష్టగా అందరికీ సుపరిచితులు ఆయన.
1: అవును,
0: ఒకనాడు ప్రశాంతి నిలయంలో శంకర జయంతి సందర్భంగా శాస్త్రి గారు ఉపన్యాసం చేస్తూ సత్యసాయి అనే పదానికి బ్రహ్మ పరంగాను విష్ణు పరంగాను గాయత్రి పరంగాను సప్రమాణంగా అర్థం చెప్పారట. స్వామి ఆయన చెప్పిన భాషాన్ని కొంత సవరణ చేసి సాయి శబ్దానికి సాంబశివుడనే అర్థం కూడా చెప్పారు.
1: మరి అసలు ఆయనే కదా స్వరూపం అంతా.
0: సా శబ్దానికి శివుడని, ఆయు శబ్దానికి అంబ అని అర్థం చెప్తే వ్యాకరణ శాస్త్ర ప్రవీణులైన కొందరు పండితులకు అనుమానం వచ్చిందట దీనికి ప్రమాణం ఏమిటి అని. అప్పుడు శాస్త్రి గారు నిఘంటువుల్లోనూ లలితా సహస్రనామ భాష్యంలోనూ చెప్పబడినటువంటి అర్థాలన్నీ చూపించి స్వామి చెప్పిన విషయానికి సరిపోలుతుందని చెప్పి చూపించారట ఆయన. అప్పుడు స్వామి మించిన విజ్ఞాన నిధి విజ్ఞాన ఖని ఎవరుంటారని వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఇక ఆ సాయి గాయత్రి మంత్రం ఎవలా ఆయన నోట్లోంచి ఆవిర్భవించిందో ఆయన మాటలోనే. ఒకసారి
1: అదే ఎప్పుడు ఎట్లా,
0: అది త్రయీ బృందావనం. మధ్యలో మురళీమోహన శ్యామసుందరమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సుందర మందహాస వదనారవిందులై ఆసీనులై ఉన్నారు. ఆ రోజు క్రిస్మస్ పండుగ ముందు రోజు, గోధూళి వేళ. సంధ్యారాగములు బృందావన ప్రాంగణాన్ని పసుపు కుంకుమలతో బంగారు పూలతో అలంకరిస్తున్నాయి. సనక సనందనాది మహాభక్తగణంతో విరాజిల్లుతున్న శ్రీ మహావిష్ణువు వలె సౌవర్ణ కాషాయాంబరధారి శ్రీ సత్యసాయి పరమాత్ముడు రత్నసింహాసనంపై ఆసీనులయ్యారు. భక్తవరేణ్యులు, అధ్యాపకులు, మేధావులు, పండిత ప్రకాండులు, పరమ సాధ్వీమ తల్లులు, మోక్షార్థులు, విద్యార్థులు సభను అలంకరించారు. శ్రీస్వామి అత్యంత ఆప్యాయంగా వారి కరుణాకటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించి బంగారు అని సంబోధించి నన్ను కొద్దిసేపు ప్రసంగించమని ఆదేశించారు. ఆ అమృతోక్తి నా ధీవీధిలో విద్యుల్లేఖయే తళుక్కున మెరిసింది. ఫలితం సాయి గాయత్రి మంత్రదీప్తి దర్శనం. ఈ విధంగా సత్యసాయి గాయత్రి మంత్రం ఆవిష్కృతమైంది. ఆ మంత్రార్థం చాలా మందికి తెలుసు, మళ్ళీ ఇంకొకసారి
1: ఒకసారి చెప్పండి.
0: శ్రీ సత్యసాయిని సాక్షాత్తు భగవంతుడని, పరమేశ్వరుడని గురువుల వలన, శృతి స్మృతి శాస్త్ర ప్రమాణముల వలన, ముఖ్యంగా స్వానుభవం వల్ల నేను తెలుసుకున్నాను. నిత్య సత్య పరబ్రహ్మ స్వరూపుడు, పరంజ్యోతి మరియు పరమేశ్వరుడైన శ్రీ సత్యసాయి దేవుడు నా యొక్క బుద్ధిని సదాలోచనలయందు, సత్కర్మాచరణలయందు ప్రేరేపించినట్లు చేయమని నేను ప్రార్థించుచున్నాను. శ్రీ సత్యసాయిమూర్తిని సత్యస్వరూపునిగా, సర్వదేవతా స్వరూపునిగా, సర్వ జగద్వ్యాపకునిగా నా హృదయారవింద మధ్యమునందు మనఃపూర్వకంగా ధ్యానించుచున్నాను అని దానికి అర్థం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దివ్యావతార స్వరూపులని విశ్వసించి, సాక్షాత్తు వేద పురుషులని శాస్త్ర ప్రమాణంగా నిరూపించి, అనుభవపూర్వకంగా హృదయపూర్వకంగా నమ్మి తమ జీవితంలో చివరి భాగాన్ని ప్రశాంతి నిలయంలోనే స్వామి సన్నిధిలోనే గడిపారు. శత సంవత్సరాలు జీవించారు. అక్షయనామ సంవత్సరం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాడు శనివారం ఉషోదయ కాలంలో ఆయన స్వామి పాదపద్మాల్లో లీనమయ్యారు. ఆయన చేసిన అమూల్యమైనటువంటి సేవకు గుర్తింపుగా స్వామి శ్రీ సత్యసాయి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేదశాస్త్ర పరిషత్తును నెలకొల్పారు. ఆ రోజు
1: చిరంజీవులైనారు. ఆ ప్రకారంగా
0: ఆయన గురించి చెప్పాలంటే స్వామి చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. ఏమంటే, గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి శతవర్షములు జీవించిన వేద పండు, వేద వేదాంత వేదాంత వేదార్థములను గుర్తించిన మహాపండితుడు. ఆయన ఆంధ్రదేశంలో సాటిలేని మేటి. అతను కేవలం వేద ప్రమాణములతోనే కాక భక్తి ప్రపత్తుల యందు కూడా తన జీవితాన్ని పూర్ణం గావించిన వ్యక్తి. అతని విశ్వాసం ఎట్టిది అంటే, సర్వవేదసారమును గుర్తించిన మహాపండితుడై సత్యసాయి సర్వదేవతా స్వరూపుడనే సత్యాన్ని గుర్తించి తన అంత్య జీవితాన్ని స్వామి సన్నిధి అందే గడుపుతూ వచ్చాడు. స్వామి చెప్పిన మాటలు ఇవి. ప్రశాంతి నిలయంలో శతవర్షములు నింపుకున్నాడు. ఇతడు అమరుడు అనే చెప్పవచ్చు.
1: నిజమే.
0: అతని జ్ఞాపకార్థమై వేదశాస్త్ర అభివృద్ది నిమిత్తమై శ్రీ సత్యసాయి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేదశాస్త్ర పరిషత్తును ప్రారంభిస్తున్నాము. అతని ఆదర్శాలను, సద్గుణాలను ప్రధానంగానూ ఆధారంగానూ భారతీయులు అనుసరించి ప్రాచీనమైన వేద సంస్కృతిని పునరుద్ధరింపజేసి తిరిగి మన భారతదేశం ప్రాచీనమైన వైభవంతో రూపొందాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను అన్నారు. కాబట్టి సాక్షాత్తు భగవంతుని చేత ప్రశంసలు అందుకున్నటువంటి మహనీయులు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.
1: అవును, కామావధాని గారి పేరు కూడా తరచూ వినిపిస్తుంటుంది కదా.
0: అవును, కామావధాని ఆయన పేరు ఎందుకు తెలియదు, అందరికీ తెలుసుంటుంది. పుట్టపర్తి ఎప్పటి నుంచో వచ్చే వాళ్ళందరికీ తెలుసు.
1: అదే,
0: కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు. ఒకసారి ఆయన గురించి కూడా
1: స్మరించుకుంటే మనం ధన్య జీవులం అవుతాం.
0: అవునవును.
1: చెరుకుమిల్లి కామావధాని గారు కామేశ్వర ఘనపాటి అనే పేరుతో కూడా ప్రసిద్ధులు. జీవితమంతా వేదాధ్యయనం, వేద పఠనం, వేద ప్రచారాలకే అంకితం చేశారు. తూర్పుగోదావరి జిల్లా వేద పండితులకు నిలయంగా ప్రసిద్ధి. ప్రత్యేకించి ఆ కోనసీమగా వ్యవహరించేవాళ్లు కదా. అక్కడ రాజోల్ తాలూకాలో కడలి అనే ప్రాంతం వారి జన్మస్థలం. 1962లో మీరు చెప్పారు కదా వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం, స్వామి ఆయన్ని కూడా ఆహ్వానించారు. ఆ రోజు ప్రశాంతి నిలయంలో అడుగు పెట్టిన కామావధాని గారు తిరిగి వెళ్లలేదంట.
0: అవును, అది కూడా విన్నాను.
1: చాలా చిత్రమైనటువంటి విషయం కదా. ఎందుకంటే వీరి ఆశ్రమవాస దీక్ష గురించి నిజంగా
0: అద్భుతం,
1: అద్భుతమైనటువంటి విషయం. అయితే ఒక్క విషయం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్పుకుందాం. ఏంటంటే స్వామి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు కామావధాని గారు కూడా ఆయన కూడా వెంట వెళ్లారట. ఆ సందర్భంలో అప్పటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు శ్రీ రుద్రరాజు రామలింగరాజు గారు స్వామిని ఆహ్వానించారు తమ ఊరు తమ గ్రామం సఖినేటిపల్లిలో గీతా మందిరాన్ని ప్రారంభించమని. ఆ దారిలో అలా వెళ్తున్నప్పుడు సఖినేటి పల్లి వెళ్తున్నప్పుడు కడలి గ్రామం కూడాను, అయితే స్వామి అక్కడ కడలి గ్రామంలో ఆపేసి కారు ఆపి కామావధాని గారిని మీరు ఒకసారి వెళ్లి ఇంట్లో ఇంటికెళ్లి రమ్మన్నారు. స్వామి ఏమో తనపాటికి తాను వెళ్లిపోయారు. అయితే కామావధాని గారు అక్కడి నుంచి కదలలేదు, ధ్యానముద్రలో ఉండిపోయినారు, ధ్యానం చేస్తూ ఉండిపోయినారు. అయితే దారిలో వెళ్లే ఒకతను కామావధాని గారిని గుర్తించి ఇంట్లో విషయం చెప్పారట. కామావధాని గారు వచ్చారు,
0: వాళ్ళకేం తెలుస్తుంది మరి ఎక్కడో వెలుపల కారులో
1: ఉంటే. అంతే కుటుంబ సభ్యులు కొందరు గ్రామ పెద్దలను అందరినీ వెంట వేసుకుని వచ్చారు. ఇంటికి రమ్మన్నారు, ఈయన వెళ్లలేదు. ఈ లోపల స్వామి అరగంటలోనే వచ్చేసారు. స్వామి వచ్చి ఏంటి వెళ్లలేదని ఆయన కొడుకును కూడా అన్నారట, ఏం నాన్నగారిని ఇంటికి తీసుకెళ్లవా అని. రావటం లేదు స్వామి, ఇంటికి రావడం లేదు అంటే సరే మీరు వెళ్ళండి, మా అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేయండి, నేను తీసుకుని వస్తానని. స్వామి అడిగారట కామావధాని గారిని, ఎందుకు ఇంటికి వెళ్లవంటే నేను భవబంధాలన్నీ వదులుకుని మీ పాత సన్నిధిలో చేరిన వాడికి మళ్ళీ నాకు ఇంటితో ఏం సంబంధం అన్నారు.
0: అప్పటికి 10 సంవత్సరాలు అయిందట ఆయన పుట్టపర్తి వచ్చి.
1: అవునవును. అప్పుడు మళ్ళీ స్వామి ఎంత చక్కగా, నా ఇంటికి భోజనానికి తీసుకెళ్తాను రమ్మని ఇంటికి పిలుచుకుని పోయారు.
0: మీ ఇల్లు అంటే రానన్నారు,
1: రానన్నారు కదా, అందుకు నా ఇంటికి రమ్మన్నారు.
0: అవును.
1: అయితే అక్కడ కూడా భోజనం చేయడం వరకే, ఆ తర్వాత వెంటనే స్వామి వెంటనే అనుసరించి ప్రశాంతి నిలయం
0: రోజు ఉండమని వాళ్ళు ప్రార్థించిన ఉండలేదట. ఇది నేను విన్నాను, ఎక్కడో చదివాను కూడా.
1: నిజంగా ఇంతటి చివరి క్షణం వరకు అలాగే ఉండిపోయారు. కామావధాని గారి గురించి స్వామి చెప్పుకున్న మాటలు రెండు మాట్లాడుకుందాం. కామావధాని గొప్ప భక్తుడు, స్వామి సన్నిధి వచ్చిన తర్వాత
0: అలాగే చెప్పండి, మళ్ళీ మార్చద్దు,
1: అలాగే చెప్తాను. తిరిగి స్వగ్రామానికి వెళ్లలేదు. కొడుకులు మనుమలు రమ్మని ఎంతగానో వేడుకున్నారు, కాని ఆయన ఎక్కడికి వెళ్లకుండా స్వామి సన్నిధిలోనే కాలం గడిపారు. నేను కడలూరు వెళ్లినప్పుడు నాతో పాటే వచ్చాడు, వాళ్ల ఇంటిలోనే భోజనం చేశాడు. ఒక్క పూటైనా ఉండమని వారంతా బ్రతిమలాడారు, కాని ఆయన నా వెంటే తిరుగు ప్రయాణమయ్యారు. అంతటి భక్తుడు కామావధాని అన్నారు. సంపూర్ణ శరణాగతికి ఆయన నిలువెత్తు
0: నిదర్శనం
1: కదా.
0: ఇంకా ఇంకేమైనా ఉంటే ఆయన గురించి. అయితే మనమందరం కోట్లాది మంది స్వామి భక్తులు ప్రతిరోజు ఉదయం ఈశ్వరాంబా సుత శ్రీ
1: అవునవును సుప్రభాతం
0: పూర్వా సంధ్యా ప్రవర్తతే అని దైనందిన కార్యక్రమం ప్రారంభించుకుంటారు సత్యసాయి సుప్రభాతంతో.
1: అవును.
0: ఆ సుప్రభాతాన్ని రచించినటువంటి శ్రీ దూపాటి తిరుమలాచార్యులు గారిని ఇంకొకసారి
1: ఆయన గురించి కొంచెం చెప్పుకుందాం,
0: ఎందుకంటే కనీసం మనలో కూడా ఆ భక్తి తత్పరత కాస్త అభివృద్ధి అవుతుందేమో.
1: చెప్పండి చెప్పండి.
0: స్వామి దివ్యత్వాన్ని గుర్తించి స్వామి పదకమలాలను ఆశ్రయించి 40 సంవత్సరాలకు పైగా ఆధ్యాత్మిక సాధన కొనసాగించి భగవాన్ బాబా వారి దివ్య ప్రేమాదరాలకు నోచుకున్నటువంటి మహనీయుడు దూపాటి తిరుమలాచార్యు గారు. ఆయన వెంకటగిరి సంస్థాన అధీశ్వరుల ప్రాపకంలో ఉన్న రోజుల్లో 1950 సంవత్సరంలో వెంకటగిరి రాజావారు స్వామిని మా సంస్థానాన్ని పావనం చేయండి అని ప్రార్థించారు. అప్పుడు మొదటిసారిగా ఈ తిరుమలాచార్య గారు స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శివరాత్రికి నవరాత్రికి పర్వదినాల్లో పుట్టపర్తికి వచ్చి స్వామివారి దర్శనం స్పర్శనం సంభాషణం ఇలాంటి భాగ్యాలన్నీ పొందుతూ ఉండేవారు. స్వామివారి దివ్యానుగ్రహ విశేషం చేత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరిత్ర సత్యం శివం సుందరం ఆయనే
1: తెలుగులో రాసిన ఆయన.
0: తర్వాత అంతేకాకుండా శ్రీ సత్యసాయిబాబా రామాయణం, శ్రీ సత్యసాయి శతకం, శ్రీ సత్యసాయి గీత
1: ఇన్ని
0: మూడు గ్రంథాలు రచించారు. బెంగళూరులో త్రయీ బృందావనంలో భగవాన్ సన్నిధిలో శ్రీ సత్యసాయి సుప్రభాతాన్ని 10 శ్లోకాలుగా రచించారట. కానీ మనం పాడుకునే దానిలో సగమే ఇప్పుడు. స్వామి ఆ సుప్రభాత శ్లోకాలను ఎంతగానో మెచ్చుకున్నారట. ప్రశాంతి నిలయంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరూ సాయి భక్తులందరూ ప్రతిరోజు ప్రభాత సమయంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తూ ఉంటాం. స్వామి శ్రీ తిరుమలాచార్యులు గారికి స్వప్నంలో మహావిష్ణువుగా సాక్షాత్కరించి మంత్రోపదేశం చేశారట.
1: ఎంత అదృష్టం,
0: ఎంత భాగ్యం అది. స్వామి బదరియాత్రకు వెళ్లినప్పుడు వారితో కలిసి వెళ్లినటువంటి అదృష్టవంతుల్లో ఈయన కూడా ఒకరు. అనేక సందర్భాల్లో స్వామి శ్రీ తిరుమలాచార్యుల గారిని వారి కుటుంబ సభ్యులను రక్షించి కాపాడి అండగా నిలిచారు.
1: విద్వత్ పోషణ
0: స్వామివారు తిరుమలాచార్యుల వారి భక్తి ప్రపత్తులను గురించి ప్రశంసిస్తూ మనకి స్పోర్ట్స్ మీట్ జరిగినప్పుడు ఉపన్యాసం చెప్తారు కదా స్వామి, ఆ దివ్య ఉపన్యాసంలో 2000 సంవత్సరంలో ఇలా సెలవిచ్చారు. ఏమనంటే, పూర్వం సుప్రభాతం రాసిన దూపాటి తిరుమలాచార్య ఉండేవాడు. అతను వెంకటగిరి ఆస్థానంలో ఉండే గొప్ప సంస్కృత పండితుడు. 90 ఏళ్లు వచ్చినా నాతో ప్రయాణమై బదిలీ వచ్చాడు. తిరుమలాచారి, దేహం చాలా శుష్కించిపోయింది, ప్రయాణం చేయగలవా అన్నాను. స్వామి, మీరు నా వెంట ఉంటుంటే ఎంతకాలమైనా ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాను, మీకు కాకపోతే ఇంక లోకానికే నేను వ్యర్థం అన్నాడట. స్వామి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నీకు కాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకవదు లోకమాత అని.
1: బాగుంది,
0: నీకు కాకపోతే నేను లోకంలో ఉండడమే వ్యర్థం అనుకున్నాడు. ఇంత భక్తి ప్రపత్తులతో జీవించిన వాడు ఆ తిరుమలాచారి. కాలమంతా స్వామితోనే గడిపాడు. బృందావనం పోతే బృందావనంలో కూడా నాతోనే ఉండేవాడు. ఎంత భక్తి అంటే ఆ భక్తికి ప్రమాణం చెప్పడానికి వీలు కాదు. కట్టకడపటికి మరణం కూడా సునాయాసంగా లభించింది. స్వామి, ఇక నా పని అయిపోయింది అన్నాడంట ఒకరోజు. నీకెట్లా తెలుసు అని అడిగారట స్వామి. లోపలున్న మీరే నాకు బోధిస్తున్నారు అని పోయి స్నానం చేసి వచ్చాడు. జలం తీసుకువచ్చి స్వామి పాదాలపై పోశాడు. 4 బొట్లు తీర్థం తీసుకున్నాడు. స్వామి, ఇక నేను పరిపూర్ణుడినయ్యాను అన్నాడట. దేహం పూర్ణమైపోయింది, మనస్సు పూర్ణమైపోయింది, ఆత్మ పూర్ణమైపోయింది, ఇంకా మీలో చేరిపోతున్నాను అన్నాడు. అప్పుడే ప్రాణాలు వదిలాడు.
1: మరణం
0: ఎప్పుడొస్తుందో తాను తెలుసుకోగలిగాడు. ఎప్పుడు చూచినా సాయిమాత సాయిమాత అంటూ స్మరించుకునేవాడు. ఇలాంటి పరమభక్తులు జగత్తులో ఉండటం వల్లనే జగత్తంతా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది అని స్వామి చెప్పారట ఆ రోజు ఉపన్యాసంలో. ఇంకా వీలు కాకుండా వెంకటగిరి సంస్థానం నుంచి వచ్చిన వారు రామశర్మ గారు ఉన్నారు. ఆయన పద్యాలు కూడా సనాతన సారథిలో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఈ రోజు అనిల్ కుమార్ గారు కూడా చెప్పారు,
1: పొద్దుట
0: విషయ వాసనలు నిన్ను వేటాడు తరినేని.
1: అవును,
0: అది ఆ పద్యం అన్నమాట. ఇంకా ఈ విద్వత్ పోషణ అంటే కేవలం శాస్త్ర రంగం ఒకటేనా?
1: అవును, చతుషష్ఠి కళారాధ్య. ఆయన చతుషష్ఠి కళల చేతను ఆరాధింపబడుతుంటాడు. వాళ్ళందరూ విద్వాంసులే కదా. మరి
0: ఎవరు ఇంకా?
1: సంగీత సాహిత్య నృత్య విభాగాల్లో అందరూ చాలా మంది స్వామి అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళు ఉన్నారు కదా.
0: ఘంటసాల వెంకటేశ్వరరావు గారు,
1: అవును,
0: శ్రీమతి పి సుశీల, శ్రీమతి పి లీల, ఆ తర్వాత చిత్ర,
1: శోభారాజ్ గారు,
0: ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ సోదరి శైలజ, వీరంతా వచ్చారు స్వామి దగ్గర. వాళ్ళ విద్యను ప్రదర్శించుకున్నారు, స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
1: అదే కళ్ళల్లో కూడా విద్వత్తున్న వాళ్ళందరూ కూడా స్వామి అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళే.
0: ఇంకా నటులు ఉన్నారు కదా, చిత్తూరు నాగయ్య.
1: అవునవును, నాట్య నాటక రంగాల్లో ఉన్నవాళ్ళు.
0: మొన్నటి దాకా అంజలీదేవి గారు వీళ్ళంతా, ఆవిడే కదా ఈ సత్యసాయి, పర్తి సాయి.
1: అవును, టెలిఫిల్మ్ అని తీశారు,
0: షిరిడి సాయి పర్తి సాయి దివ్య కదా. వీళ్ళందరూ వచ్చి భీమసేన్ జోషిని మర్చిపోయాం, రవిశంకర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంతమంది ఉన్నారో వీళ్ళందరినీ స్వామి ఆశ్రయం ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళందరినీ పోషించి వాళ్ళని అనుగ్రహించి ఆశీర్వదించారు. ముగింపు ఏమిటి, ఏమని?
1: మరి విద్వత్ పోషణ అంటే స్వామి సాక్షాత్తుగా అట్లా చూపించారు, వేదరక్షణ చూపించారు, విద్వత్ పోషణ చూపించారు. మరి స్వామి మార్గంలో మనం కూడా వెళ్ళాలి కదా, అప్పుడే కదా స్వామి ప్రాజెక్ట్.
0: ఇంకొక విషయం ఏంటంటే, సమ్మర్ కోర్సులో మొట్టమొదటిసారిగా ఈ వేదం గురించి చెప్పుకునేటప్పుడు 1983 సమ్మర్ కోర్సు జరిగింది. ఆ సమ్మర్ కోర్సులో విద్యార్థులు ఒకవైపు వేదం నేర్పించి వాళ్ళకి ఆ చివరి రోజు వ్యాలిడిటీ ఫంక్షన్ రోజు వాళ్లతో చెప్పించారు స్వామి. ఫస్ట్ టైం అన్నమాట అది, ఆడపిల్లలు
1: వేదం
0: వేదం చెప్పడం. ఆ తర్వాత కళాశాల విద్యార్థులతో ప్రతి సభ ప్రారంభంలో చెప్తూ ఉండేవారు. మళ్ళీ ప్రైమరీ స్కూల్ వాళ్ళ పిల్లలు ఆ పిల్లల చేత ఎప్పుడు దసరాల్లో మంత్రపుష్పం ఇవన్నీ అట్లా అట్లా.
1: ఇప్పుడు రోజువారీ కార్యక్రమం అయిపోయింది.
0: ఇప్పుడు అది ఎప్పుడు ప్రారంభమైందంటే 1973 బృందావనంలో జరిగిన సమ్మర్ కోర్సు. తర్వాత 2003 సెప్టెంబర్ 19 నుంచి దర్శన సమయంలో ఇక్కడ ప్రశాంతిలో వేద పఠనం జరుగుతుంది. మే 18 2005 బృందావనంలో ప్రారంభమైంది. ఇలాగా స్వామి
1: అంటే మొట్టమొదట విద్యార్థులు తమ సంస్థ విద్యార్థుల చేత అందరి చేత
0: ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సమితుల్లో అన్ని చోట్ల అందరూ వేదాన్ని అభ్యసిస్తున్నారు.
1: మొన్న జరిగిన వేద సభని
0: వేదాన్ని పఠిస్తున్నారు. అది విదేశాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వేద పఠనం చేస్తున్నారు కదా. కాబట్టి ఇంకా నిన్న చెప్పుకున్నారు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళు ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఇంకొకళ్ళకి నేర్పించాలి అని. అట్లా ప్రపంచం అంతా వేదం నేర్చుకుంటే ఇంకా ప్రపంచ శాంతి
1: తప్పకుండా
0: సమకూరుతుంది, నెరవేరు
1: సమకూరుతుంది.
0: సరే ఇంతలో ముగిద్దాం. సాయిరామ్
1: ధన్యవాదాలు మేడం.
2: శ్రోతలందరూ చక్కగా వింటున్నారు కదూ. యజ్ఞంలోని అంతరార్థాన్ని, విద్వత్ పోషణ గురించి ఇంకా ఎన్నో విలువైన అంశాలను చక్కగా సరళమైన శైలిలో వారి చర్చా కార్యక్రమం ద్వారా మనకందించిన శ్రీ విజయలక్ష్మి గారికి, శ్రీమతి ప్రఫుల్ల గారికి ధన్యవాదాలు. వేద పోషణలో ఇప్పటివరకు మనం విన్నట్లు ఆ రోజు స్వామి చిన్నగా మొదలుపెట్టింది. ఈ మధ్య మనం ప్రశాంతి నిలయంలో చూశాం ఎంతో మంది వేల మంది ప్రపంచవ్యాప్తంగా ప్రశాంతి నిలయంలో అంతటా వేద పఠనం చేశారు. అంతేకాకుండా ఇందాక మనం భక్తుల అనుభవాలను విన్నప్పుడు వేద పోషణ అంటే వేదాలను మనం పోషించటమని కాదు అని గుర్తించాలి. వాటిని తెలుసుకొని ఆచరించి తద్వారా మనం దానిగా మారటమే మన కర్తవ్యం. ఇందాక మనం విన్న భక్తుల అనుభవాలు కూడా వారు దాన్ని అలా ఆచరించి స్వామి ప్రేమకు పాత్రులయ్యారు. అయితే అది ఎంతో క్లిష్టమైన కార్యం. దానిని సులభతరం చేయటానికే మరి మన సాయి భగవానుడు అవతరించారు కదా. గ్రంథంబులన్నీయు గాలించి చూచిన సత్యసాయి పలుకు సత్యవాక్కు, వేదములన్నీయు వెదకి చూచిన గాని సత్యసాయి పలుకు సత్యవాక్కు, శాస్త్రములన్నీయు చదివి చూచిన గాని సత్యసాయి పలుకు సత్యవాక్కు, గాయత్రి మంత్రంబు ఘనముగా చెప్పిన సత్యసాయి పలుకు సత్యవాక్కు, ధర్మశాస్త్రములను తరచి తరచి చూడ సత్యసాయి పలుకు సత్యవాక్కు, స్తోత్ర పాఠములను శోధించి చూడగా సత్యసాయి పలుకు సత్యవాక్కు. అది మన స్వామి పలికే ప్రతి ఒక్క మాటకున్న శక్తి మహిమ అలా ఉంటుంది. ఉపనిషత్తుల బోధనలనన్నింటినీ, పురాణ ఇతిహాసాల అంతరార్థాలని, అనేక శాస్త్రయాల వాంగ్మయాన్ని స్వామి విద్యార్థులతో భక్తులతో మాట్లాడుతున్న సమయంలో చిన్న చిన్న మాటలలోనే బోధిస్తారు. అది కేవలం భగవంతునికి మాత్రమే సాధ్యమయ్యే పని. సత్యసాయి భగవానుడు అవతార కార్యక్రమంలో వేద పోషణ చేస్తున్న సమయంలో వారి విద్యార్థులు పొందిన అనుభవాలను ఇప్పుడు మనం తెలుసుకోనున్నాం. ఈ అనుభవాలను మనతో పంచుకోబోయేవారు స్వామి విద్యార్థి శ్రీ అనిల్ కుమార్ గారు. వీరు బృందావన్లోని స్వామి కళాశాలలో 11th class చేరి తరువాత బీఎస్సీ, ప్రశాంతి నిలయంలో రసాయన శాస్త్రంలో ఎంఎస్సీ పీహెచ్డీ పూర్తి చేసి 2006 వరకు స్వామి కళాశాలలో అధ్యాపకులుగా సేవలందించారు. వీరు విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే స్వామి చెంత వేద పఠనం చేసి స్వామి అనుగ్రహాన్ని పొందిన అదృష్టవంతులు.

ఓం శ్రీ సాయిరాం. ప్రపంచవ్యాప్తంగా వింటున్న రేడియో సాయి శ్రోతలందరికీ నా హృదయపూర్వక సాయిరాం. మన స్వామి 92వ జన్మదిన శుభాకాంక్షలందరికీ. వేదాంత వేద్యుడు, వేద పురుషుడు, ఉపనిషదైక స్వరూపం అయిన మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తన జీవితమే తన సందేశం అని మనకి చెప్తూ, వేదమే తన జీవితంగా జీవించిన పరమాత్మ స్వరూపం, ప్రేమతో మనస్థాయికి దిగి వచ్చి మనందరికీ సులువుగా ఈజీగా అర్థమయ్యే విధంలో వేదాంత విజ్ఞానాన్ని, వేదాంత అగోప్యమైన రహస్యాలని మనకి డే టు డే లైఫ్లో ఎలా ఆచరించాలో చాలా బాగా చూపెట్టారు. స్వామితో జీవిస్తూ, స్వామి కళాశాలలో విద్యార్థిగా ఉంటూ ఈ లెసన్స్ ఎన్నో అందరు విద్యార్థులు నేర్చుకుంటూ ఉంటారు. స్వామి ప్రతి స్టేట్మెంటు వేదమే, ప్రతి పదము ప్రతి సెంటెన్స్ స్వామిది వేదం, స్వామి డిస్కోర్స్ అది ఉపనిషత్. స్వామి సింపుల్ టర్మ్స్లో అవి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్ అని స్వామి అనే స్టేట్మెంట్కి తైత్రీయ ఉపనిషద్లో ఆనందవల్లిలో యదా హ్యేవై షయే తస్మిన్ నుదరమంతరం కురుతే అధ తస్య భయం భవతి. భయం అనేది ఎప్పుడు వస్తుందంటేట, మనిషికి తన ఎందున్న దేవుడి నుంచి ఉదరం అంతరం కురితే అంటే సెపరేషన్ రాగానే భయం వస్తుంట. సో తన దైవత్వం నుంచి తనకి ఎప్పుడు సెపరేషన్ వస్తుందో అప్పుడే భయం కలుగుతుంది. దేర్ఫోర్ హ్యాపీనెస్ అనేది ఆ దేవుడితో యూనియన్తో ఉండడమే హ్యాపీనెస్. సో స్వామి ఎంత సులువుగా అంత కష్టమైన స్టేట్మెంట్ని హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్ అని ట్రాన్స్లేట్ చేశారు. అలాగే స్వామి చాలాసార్లు ఇదివరకు మందిరంలో పిల్లలంతా కూర్చుని దర్శనానికి కూర్చునే సమయంలో స్వామి పిల్లలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత మా మధ్యలో వచ్చేవారు. వచ్చి, నువ్వు అతనితో మాట్లాడుతున్నావు కదా, నువ్వు లేచి మంచినీళ్ళ కోసం మధ్యలో వెళ్ళావు కదా అని మాతో మామూలు డే టు డే విషయాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ సడన్గా అనేవారు, వేరామైరా వేరామాయి అనేవారు. అంటే నేను సర్వత్రా ఉన్నాను, సర్వత్రా ఉన్న దైవాన్ని నేను, దేవుడు సర్వత్రా సర్వకాలాలయందు ఉన్నాడు, సహస్రశీర్ష పురుష అనే వేదాంత గోప్యమైన స్టేట్మెంట్ స్వామి అంత ఆసువుగా మాకు నేర్పించేవారు. ఇంకోసారి స్వామి ఓమ్నీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఎలా తెలుస్తుంది అని చెప్తూ పంచభూతాలను ఆధారంగా చేసుకుని భలే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్వామి అన్నారు, ఆకాశం సర్వత్రా ఉంది, ఆకాశానికి ఉన్న ఒక్క అట్రిబ్యూట్ శబ్దం, దానికి ఇంకో అట్రిబ్యూట్ యాడ్ చేస్తే స్పర్శ అని, అది వాయువు అవుతుంది. ఆకాశం ఎంత స్ప్రెడ్ అయి ఉందో అంత వాయువు స్ప్రెడ్ అయి లేదు. వాయువుకి ఇంకో అట్రిబ్యూట్ యాడ్ చేస్తే స్పర్శ, తర్వాత రూపం, శబ్ద స్పర్శ రూపం, అది అగ్ని అవుతుంది. అగ్ని అంత వ్యాపకం కాదు, వాయువు అంత వ్యాపకం కాదు. అగ్నికి ఇంకో అట్రిబ్యూట్ శబ్ద స్పర్శ రూప రసం అనేది యాడ్ చేస్తే నీరు అవుతుంది, ఆపస్సు అవుతుంది, అది అగ్ని అంత వ్యాపకం కాదు. దానికి ఇంకో అట్రిబ్యూట్ శబ్ద స్పర్శ రూప రస గంధం యాడ్ చేస్తే అది పృథ్వీ అవుతుంది, చాలా జడమైన పదార్థం అవుతుంది. సో ఒక్కొక్క అట్రిబ్యూట్ యాడ్ చేస్తున్న కొద్దీ అది వ్యాపకం, సర్వవ్యాపకం నుంచి జడం అవుతూ ఇంకా ఇంకా లిమిటెడ్ అవుతూ వస్తుంది. సో ఒక్క అట్రిబ్యూట్ తీస్తూ పోతే అది ఇంకా ఇంకా సర్వవ్యాపకం అవుతూ ఉంటుంది. అలాంటిది
ఆకాశం పైన ఉన్న పరమాత్మతత్వం ఏ యాట్రిబ్యూట్ లేని తత్వం సర్వత్రా వ్యాపించింది అనడానికి డౌటే ఉంది. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడా మనకి రాదు. ఎంత సులువుగా ఎంత సింపుల్గా స్వామి సర్వత్రా దైవం సర్వత్రా ఉన్నారు, సర్వులు దైవమే, అంతా దైవం అని చెప్పడానికి ఈ పంచభూతాలు దాని వాటికున్న యాట్రిబ్యూట్స్ తీసుకుని ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే కంపారిజన్, స్వామి చాలాసార్లు పిల్లలతో చెప్తూ ఉండేవారు కంపారిజన్ అనేది ఉండకూడదని. కంపారిజన్ చాలా, అసలు గుడ్ కంపారిజన్ అనే పదమే లేదు, హెల్దీ కాంపిటీషన్ అనే పదమే లేదు, కాంపిటీషనే ఉండకూడదు, కంపారిజనే ఉండకూడదని చెప్తూ ఉండేవారు. ఇది నిజంగా చూస్తే ఈశావాస్యోపనిషద్ యొక్క సారాంశం. అంత సింపుల్గా స్వామి చెప్పే స్టేట్మెంట్, ఈశావాస్యోపనిషద్ మొత్తం చదివితే దాని సారాంశం అదే. ఈశావాస్యోపనిషద్లో ఏమంటారు, ఈశావాస్యమిదగుం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృధః కస్య స్విద్ధనం. అంటే ఏంటంటే, దేవుడు సర్వత్రా ఉన్నాడు, యత్కించిత్ జగత్యాం జగత్ అంటే ప్రతి చిన్న అణువులో కూడా దైవమే నిండి ఉన్నాడు, అందుకోసమని తేన త్యక్తేన భుంజీత దైవం ఏది మనకి ప్రసాదం కింద ఇస్తాడో అది మనం అనుభవించాలి తృప్తిగా. మా గృధః కస్య స్విద్ధనం, వేరే వాళ్ల ధనము వేరే వాళ్ల దగ్గర ఉన్న సంపదని చూసి ఆశించవద్దు. ఇది ఈశావాస్యోపనిషత్తు యొక్క సారాంశం. దీన్ని పిల్లలకి చెప్పేందుకు స్వామి ఏం చెప్పేవారు, కంపారిజన్ వద్దు, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఈజ్ ఫర్ మై గుడ్, ఎంత సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ లో చెప్పేసేవారు. కంపారిజన్ వద్దు, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఈజ్ ఫర్ మై గుడ్, ఇలా అనుకుంటూ ఉండాలి. అదే ప్రతి భక్తుడు నేర్చుకోవాల్సింది అని. అలా స్వామి చెప్పే ప్రతి స్టేట్మెంట్, మీరు స్వామి డిస్కోర్స్ లో మనం వినే ప్రతి స్టేట్మెంట్ కి ఒక వేదాంతపరమైన ఉపనిషద్దులో అయినా వేదాల్లో అయినా మనం దాని మూలం గుర్తించవచ్చు. ఇలాగే స్వామి సోహం, ఫారినర్స్ కూడా ఏం చేయాలి స్వామి, ఏం మంత్రం జపించాలి స్వామి అంటే స్వామి చెప్పేవారు, రోజుకి 21,600 సార్లు నీ శ్వాసే నీకు నీ నిజతత్వం చెప్తోంది సోహం అంటూ, అది తలుచుకో, అదే నీవైపోతావు. ఇది నిజంగా ఆలోచిస్తే బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడు చెప్పిన, మైత్రేయికి చెప్పిన సందేశం ఇది. అదేవిధంగా ఒకసారి స్వామి ఇంటర్వ్యూ రూమ్లో ఓంకారం జరుగుతోంది, బయట భజన్ స్టార్ట్ అయింది, ఓంకారం జరుగుతోంది. స్వామి మా అందరి వైపు ఒకసారి చూసి, పరబ్రహ్మతత్వం అంటే ఏంటి రా అని అడిగారు. మాకేం అర్థమవుతుంది, మేము స్వామే చెప్పాలి అని స్వామిని ప్రార్థిస్తే స్వామి అన్నారు, రెండు ఓంకారాల మధ్యలో ఉండే నిశ్శబ్దమే పరబ్రహ్మతత్వం అన్నారు. నిజంగా మీరు నాసాదీయ సూక్తం, మనం నాసాదీయ సూక్తం, హిరణ్య గర్భ సూక్తం ఇవన్నీ చదువుతూ ఉంటే, అంటే క్రియేషన్ ఎలా వచ్చింది అనేది చదివితే ఆ స్టిల్నెస్, ఓంకారంకి ఓంకారంకి మధ్యలో ఉన్న స్టిల్నెస్ నిజంగా పరబ్రహ్మతత్వం. దాని నుంచి వైబ్రేషను ఓంకారం అనేది వెలువడింది, అదే ఆకాశతత్వం. సో ఎంత సులువుగా ఎంత సింపుల్గా చెప్పారు, అట్ ది సేమ్ టైం అది ప్రాక్టీస్కి కూడా వీలయ్యట్టు చెప్పారు. మనం ఓంకారం చెప్తూ ఉంటే ఓంకారం మీదనే ధ్యాస ఇవ్వకుండా ఓంకారం, రెండు ఓంకారాల మధ్యలో వచ్చే స్పేస్లో మనం నిజంగా మన మనసుని నిలపగలిగి ఆలోచనారహితంగా నిలపగలిగితే, ఐఎమ్ సర్టెన్, నేను ఇంకా అది చేయలేదు, ప్రయత్నిస్తున్నాను, కానీ ఐఎమ్ సర్టెన్ వీ విల్ బి ఏబుల్ టు కాంటాక్ట్ దట్ గాడ్. సో స్వామి ఎంత సులు ఎంత సింపుల్గా చెప్తూ ఉండేవారు అన్ని. నిజంగా అలాంటి దైవత్వాన్ని మనం పొందడం మన జన్మ జన్మల సుకృతం. అలాగే వేదాల్లో ఉండే స్వామి దగ్గర కూర్చుని వేదం చదువుతున్నప్పుడు నేను ఎంజాయ్ చేసేవాడినంటే, వేదాల్లో వచ్చే పదాలకి పూర్ణంగా డిస్క్రిప్షన్ ఫామ్ స్వామి స్వయంగా కనపడేవారు.
ఫర్ ఎగ్జాంపుల్ సూర్యోపనిషద్దులో ఆనందమయో విజ్ఞానమయో విజ్ఞానఘన ఆదిత్య అనే స్టేట్మెంట్ వస్తుంది. నిజంగా తలుచుకోండి, స్వామి అక్కడ స్టేజ్ మీద కూర్చుండగా స్వామిని చూస్తూ మీరు స్టేట్మెంట్ అన్నారంటే ఎంత కరెక్ట్ అది. ఆయన ఆనందమయుడు, ఆయన విజ్ఞానమయుడు, ఆయన విజ్ఞాన ఘనం కూడా. సో అలాగే దుర్గా సూక్తంలో తాం అగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలే సుజుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతర సితరసే నమః అని అన్నప్పుడు నిజంగా అగ్నివర్ణం రోబ్ వేసుకుని తపసాజ్వలంతాం ఆ రేడియంట్ ఫేస్ తోటి స్వామి మన్ని తరించే దుర్గాదేవే సాక్షాత్ అక్కడుందా అనిపించేది. నిజంగా వేదంలో ఇచ్చిన డిస్క్రిప్షన్ అంతా స్వామిని తలుచుకుంటూ చాంట్ చేస్తే ఆ ఆనందమే చాలా చాలా డిఫరెంట్. సో ఈ విధంగా మనకి వేదార్థం నేర్పించడమే కాకుండా వేదంలో ఉన్న పరబ్రహ్మకి ఇచ్చిన డిస్క్రిప్షన్ కూడా తానే అయ్యి ఆ ఫామ్లో మనకి దర్శనమిస్తూ ఉన్న పరమ ప్రేమ స్వరూపులు మన స్వామి. ఇలా ఇన్ని ఏ మెసేజ్ స్వామి తీసుకున్నా, ఏ డిస్కోర్స్ తీసుకున్నా, అన్నిటిలోనూ స్వామి వేదమే స్వామి మనకి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉండేవారు. ఎన్నైనా ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉండొచ్చు, ఇట్లా నేను నేనే అనే స్టేట్మెంట్ స్వామి చేస్తూ ఉండేవారు కదా. వేదస్వరూపమే మన స్వామి. వేద పోషణ ఒక సంకల్పం కింద తీసుకుని అవతరించిన దివ్యావతారం మన స్వామిది. స్వామి ప్రేమ ఎంత అనంతమో ఆయన మనకి వేదం నేర్పించిన విధానం చూస్తే అర్థమవుతుంది. మేము వేదం నేర్చుకుంటున్న మొట్టమొదట్లో అంత బాగా చదవకపోయినా, మా ఉచ్చారణ అంత స్పష్టంగా లేకపోయినా, ఇంటోనేషన్స్ అంత కరెక్ట్ కాకపోయినా స్వామి చాలా ఎంజాయ్ చేస్తూ తల ఊపుతో చాలా చాలా ప్రోత్సాహం ఇచ్చేవారు. స్వామికి వేదం, వేద ఉచ్చారణ, వేదం అంటే ఎంత ఇష్టమో నేను కామావధాన్ గారిని చూసిన దగ్గర నుంచి అర్థమైంది. బ్రహ్మశ్రీ కామావధాని గారు స్వామి దగ్గర మొట్టమొదటి దసరా వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం నుంచి స్వామి దగ్గరే తన చివరి శ్వాస వరకు స్వామి సేవ చేస్తూ జీవించేవారు. ఆయన్ని మేము స్వయంగా చూసాము. నిరంతరం వేదాన్ని వల్లిస్తూనే ఉండేవారు. నాకు చిన్నతనంలో చూసి ఆశ్చర్యపడేవాణ్ణి, ఇంత ఉందా వేదం, ఇంత వల్లించచ్చా అని. ఒకసారి నేను ఆయన్ని అడిగాను కూడా, ఆయన అనేవారు ఇంకా ఎన్ని గంటలు వల్లించినా అది అవ్వదని. ఆయనకి ఎంత ఇష్టం అంటే వేదం, అలా వల్లిస్తూ ఉండేవారు. ఆయనకి స్వామి ఇచ్చిన దివ్యావకాశం మరెవ్వరికి నాకు తెలిసినంత మటుకు మరెవ్వరికి ఇవ్వలేదండి. స్వామి ప్రశాంతి మందిరంలో పైన భజన హాల్ పైన స్వామి రూమ్ ఉండేది. కామావధాన గారి ప్రశాంతి వెనకాల సింగిల్ రూమ్స్ కొన్ని ఉండేవి, ఒక రూమ్లో ఆయన ఉండేవారు. ఆయనకిచ్చిన దివ్య అవకాశం ఏంటంటే రోజు తెల్లారుజామునే ప్రతిరోజు ఆయన 5:30-6 స్వామి దగ్గర మందిరంలో పైకి వెళ్ళి స్వామి తన బెడ్రూమ్ నుంచి రాగానే మొట్టమొదటి పాద నమస్కారం, పాద సేవ దివ్యావకాశం కామావధాని గారికి ఇచ్చేవారు. ఆయనది చేసి మళ్లీ ఆయన రూమ్కి వెళ్ళిపోయి వేదం వల్లించుకుంటూ కూర్చునేవారు. ఆయనది చేసిన తర్వాతనే స్వామి తన మిగతా కార్యక్రమాలు చేసేవారు. అంటే స్వామికి వేదం ఉచ్చరించే వాళ్ళు, వేదాన్ని వాళ్ళ జీవితం కింద జీవించే వాళ్ళంటే ఎంత ఇష్టమో ఇది చూస్తే నాకు అప్పుడు అర్థమైంది. స్వామికి అంత క్లోజ్ అవ్వగలం మనం. నియర్ అండ్ డియర్ అంటే స్వామికి నియర్ అండ్ డియర్ అవ్వాలంటే వేదం ఒక మహత్తరమైన
సులువైన మార్గం. వేదం చదువుతున్నప్పుడు స్వామి చాలా తన ఓన్ స్వీట్ వేలో చాలా ఎక్స్పీరియన్సెస్, చాలా మెసేజెస్ ఇస్తూ ఉండేవారు. రెండో మూడో అలాంటివి ఇప్పుడు గుర్తొచ్చినవి మీ అందరితోటి స్వామి అనుగ్రహంతో షేర్ చేసుకుంటాను. ఆయన దయనే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్వామిని థ్యాంక్ చేస్తున్నాను. స్వామి దగ్గర కూర్చుని ఒకసారి మేము గణపతి అథర్వణ శేషం చాంట్ చేస్తున్నాం. స్వామి ఆ టైంలో గాల్ఫ్ కార్ట్లో వచ్చేవారు. గాల్ఫ్ కార్ అంటే అంత రెండు పక్కల ఓపెన్ ఉంటుంది, మీ అందరికీ తెలుసుంటుందేమో. స్వామి వస్తునే సమయంలో, దగ్గరికి వస్తున్న సమయంలో మేము అప్పుడే

ఈ పంక్తులు చాంట్ చేస్తున్నాం. సామేమో మా ఎదురుగుండా కారు దిగేశారు అక్కడే. స్టేజ్ మీద ఇంకా కారు వెళ్ళలేదు, స్వామి పోటుకోలు వెళ్లకుండా ఇక్కడే దిగేశారు. దిగేసి మేము త్వం బ్రహ్మాస్, నేను స్వామిని చూస్తూ త్వం బ్రహ్మాస్ త్వం విష్ణుస్త్వం అంటే నిజంగా అన్ని దేవతలు సర్వం తానేనవాడు నా ఎదురుగుండా ఉన్నాడు కదా అని ఆ ఆనందంలో అలా చాంట్ చేస్తుంటే స్వామి నా వైపు చూసి చేతులు నాకు చూపెడుతూ త్వం, స్వామి కూడా నాతో సహా చాంట్ చేశారు, త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్సువరోం అంటే నువ్వు కూడా దేవుడు వేరా అని చెప్పారు. ఎంత ఎంత సింపుల్ వేగా నాకు తర్వాత ఆలోచిస్తుంటే అనిపించింది, అవును స్వామి ఎంత డివైన్ మెసేజ్, ఎంత సింపుల్గా ఆయన కూడా మాతోటే చాంట్ చేయడం కాకుండా చెయ్యి మా వైపు చూపెడుతూ మీరు కూడా అదే అన్నట్టు చెప్పారు. ఇది స్వామితత్వం. ప్రతి అవకాశాన్ని ఎంతో మధురంగా ఆ దివ్య సందేశం మధురంగా స్వీట్ వేలో నేర్పిస్తూ ఉండేవారు. అలాగే ఒకసారి ఒక స్టూడెంట్, స్వామి ఏది స్వామి మెసేజ్ కింద తీసుకోవాలి, ఇన్ని వింటున్నాను కదా అని అనుకుంటూ కూర్చున్నట్ట, తనకు కూడా ఇలాంటి వేదంతో స్వామి సందేశం ఇచ్చారు. స్వామి తన దగ్గరకు వచ్చి అదే టైంలో, స్వామి అన్నీ స్వామి సంకల్పమే కదా, ఆ స్వామి తన దగ్గరకు వచ్చే టైంలో వేదం మేము చాంట్ చేస్తుంది, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. స్వామి ఈ పిల్లాడు ఆ ప్రార్థనతోటి స్వామి నేను ఎలా జీవించాలి, నాకు మీరు గైడెన్స్ ఇయ్యండి స్వామి అంటే స్వామి తన దగ్గరికి వచ్చి స్వామి ఇదేది చాంట్ చేస్తూ తన వైపు చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోయారు. అంటే ఏంటి, సర్వత్ర నేనే ఉన్నాను, నన్ను సర్వం అందరిలోనూ అన్నిటిలోనూ చూడమని స్వామి ఎంత బ్యూటిఫుల్గా వేదం ద్వారా ఈ మెసేజ్ ఆ పిల్లాడికి ఇచ్చారు. అలాగే మేము చాలాసార్లు వేదం చాంట్ చేస్తున్నప్పుడు ఎంత ఎంకరేజ్ చేసేవారంటే, మేము చాంట్ చేస్తున్నప్పుడు పరబ్రహ్మ స్వరూపం ఆయన, ఆయనకి తెలియని వేదం లేదు, కానీ మేము చాంట్ చేస్తున్నప్పుడు మాతో సహా స్టేజ్ మీద కూడా కూర్చుని మీరంతా కూడా చూసుంటారు, స్వామి కూడా వల్లె వేసేవారు. స్వామి కూడా శ్రీ సూక్తం వల్లె వేయడం, పురుష సూక్తం వల్లె వేయడం, అన్నీ అందులో స్వామి స్వయంగా

అనహం అని మనం చదువుతుంటే, మనం స్వామిని డిస్క్రైబ్ చేస్తూ స్వామిని తలుచుకుంటూ చదువుతుంటే స్వామి మనతో సహా అది అంటుంటే ఎట్లా ఉంటుందండి? ఒళ్ళు పులకరిస్తుంది. అదే కాకుండా స్వామి ఎంత సింపుల్ కదా అనిపిస్తుంది. ఇలాగే నాకు ఒకసారి

ఈ భజన స్వామి బృందావనంలో దర్శనంకి వెళ్తూ వెళ్తూ నడుస్తూ స్వామి డివోటీస్ దగ్గర దర్శనానికి వెళ్లబోయే ముందు మేము స్టూడెంట్స్ అంతా లోపల నుంచునేవారు బృందావనంలో. స్వామి నా దగ్గరికి వచ్చే టైంకి స్వామి ఈ సాంగ్ స్వామి పాడుతున్నారు, నా వైపు చూసి నవ్వారు. నేను అర్థం కాలే, నాకు ఫస్ట్ అది స్వామి సాయిరామణ్ణ ఫస్ట్ టైం విన్నాను నేను. అంటే ఏదోలాగా అనిపించింది, కానీ దాని తర్వాత అర్థమైంది అలా జీవించాలి మన జీవితం అని. సర్వకాల సర్వ స్వామి దర్శనానికి వెళ్తూ షిరిడీ సాయి ద్వారకమాయి పాడడం విన్నాను. అట్లాగే ఇంకో భజన నేను విన్నది ఏంటంటే, ఇలా ఇది రెండు సార్లు అయింది. ఇది చాలా ఏళ్ల క్రితం నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు స్వామి పాడారు. అదేమో

ఈ పాట స్వామి హం చేస్తూ దర్శనంకి వెళ్లే ముందు హం తర్వాత అర్థమైంది, అలా జీవించాలి మన జీవితం అని. సర్వకాల సర్వ స్వామి దర్శనంకి వెళ్తూ షిరిడి సాయి ద్వారకమాయి పాడడం విన్నాను. అట్లాగే ఇంకో భజన నేను

హమ్ చేస్తో దర్శనంకి వెళ్లే ముందు హమ్ చేస్తో మేము అక్కడ నుంచునే వాళ్ళం కదా, స్వామి హమ్ చేయడం నాకు వినపడింది. సో అలా అలాగే స్వామి వేదం మనతో సహా మనలాగా తన కూడా సాధకుడులాగా మనకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసమని మేము చాంట్ చేస్తూ ఉంటే, ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ చాంట్ చేస్తూ ఉంటే స్వామి కూడా చాంట్ చేసేవారు. ఎందుకంటే అంత తన జీవితమే తన సందేశం అని చెప్పడంలో స్వామి వేదం అలా నిరంతరం చెప్పాలి. వేదం అంటే అంత ఇష్టం. ఎంత ఇష్టం అంటే స్వామికి రుద్రం అంటే మేము వేదం పిల్లలుగా మాకు ఈ రుద్రం చాలా క్లోజ్ టు హార్ట్ గా ఉండేది. ఎందుకంటే రుద్రం చాంట్ చేసినప్పుడల్లా నమకం, ఎస్పెషలీ నమకం చాంట్ చేసినప్పుడల్లా ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోతైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. అలా అంటున్న లేక నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమశంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశ.

యచ అంటుంటే స్వామి ఆ స్టేజ్ మీద నుంచుని ఊగేవారు. భజనకి స్వామి ఊగినట్టు రుద్రం చెప్తున్నప్పుడు స్వామి ఊగేవారు. అంటే ఆనంద తాండవంలో శివుడున్నాడా అన్నట్టు స్వామి అక్కడ ఊగేవారు. ఎప్పుడు మేము రుద్రం నమ్మకం చాంట్ చేసినా స్వామి ఇంటర్వ్యూ రూమ్లో ఉండనివ్వండి, భజన హాల్లో ఉండనివ్వండి, ఎక్కడున్నా వచ్చి మా ఎదురుగుండా నిలబడేవారు. రుద్రం యొక్క రుద్ర జపం నమ్మకం ఉచ్చారణ యొక్క అంత మహత్తరమైన శక్తి ఉంది. ఎప్పుడు అది చాంట్ చేసినా స్వామి వచ్చేస్తూ ఉండేవారు. సో స్వామికి వేదం వేద ఉచ్చారణ అంటే ఇంత ఇష్టం. స్వామి చాలా ఆఫెన్ చెప్తూ ఉండేవారు ప్రేమనే అన్నిటికీ మూలం అని. అన్ని పనులు ప్రతి జీవి ప్రతి మనిషి ప్రేమ వల్లనే చేస్తాడు. స్వామి చాలాసార్లు మనతో చెప్తూ ఉండేవారు ప్రతి సందేశం డివైన్ డిస్కోర్స్ స్వామి ప్రేమతో ఎండ్ చేసేవారు. ప్రేమనే అన్నిటికీ మూలం, ప్రేమ వల్లే సర్వకార్యాలు మనకు తెలిసినా తెలియకపోయినా ప్రేమ వల్లనే సర్వకార్యాలు సర్వులు చేస్తారని. దీనికి బృహదారణ్యకోపనిషద్లో యాజ్ఞవల్కుడు మైత్రేయితోటి ఇదే చెప్తాడు. సర్వకర్మలు ప్రతి ఒక్కరూ సెల్ఫ్ లవ్ వల్లనే ప్రతి కర్మ చేస్తాడు అని. అంటే తల్లి బిడ్డని ప్రేమించిన, భర్త భార్యని ప్రేమించిన, ప్రతి ప్రేమకి మూలం సెల్ఫ్ లవ్. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కాబట్టే అవన్నీ చేస్తావని. ఆ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ఇక్కడ అంటే ఆత్మ, ఆత్మ మీద ఉన్న పరమ ప్రేమ వల్ల ప్రతి కార్యం ఆ ఆత్మ కోసం చేస్తూ ఉంటాం. నిజంగా ఆలోచిస్తే హేట్రెడ్కి కూడా ప్రేమనే మూలం. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కాబట్టి పరులు నీకేదో హాని కలిగిస్తారని చెప్పి వాళ్ళ పరుల మీద ద్వేషం పెంచుకుంటున్నావు. సో దానికి మూలం ఏంటి నిజంగా ఆలోచిస్తే ప్రేమనే మూలం. సో ఆ యాజ్ఞవల్కుడు ఏం చెప్తాడంటే ఆ సెల్ఫ్ని మీరు దేహం అని అనుకోకుండా ఆత్మ అని అనుకుంటే నిజమైన ప్రేమ అయిపోతుంది అది. ఇదే స్వామి మనకి సర్వం స్వామి ప్రేమ అని ఎప్పుడు స్వామి చాలాసార్లు చెప్తూ ఉండేవారు. ప్రేమ అనే పదానికి స్వామి ఒకటే ఒక మీనింగ్ ఇచ్చేవారు, జీవాత్మకి పరమాత్మ పైన ఉన్న ప్రేమనే నిజమైన ప్రేమ. మిగతావన్నిటికీ ప్రేమ అనే పదం వాడనే వాడకూడదు. అవన్నీ ఆప్యాయతలు, లస్ట్, వేరియస్ అదర్ వర్డ్స్ వాడచ్చు కానీ ప్రేమ అంటే జీవాత్మకి పరమాత్మతో ఉన్న సంబంధము, ఆకర్షణ, అదే ఆ ఫీలింగే ప్రేమ. సో అది మనం అర్థం చేసుకుంటే మనం ప్రతి కర్మ నిజంగా ఆ ప్రేమ మూలం వల్లనే ప్రతి కర్మ చేస్తాం. మనలో వచ్చే శక్తి, ఏ కర్మ చేయాలన్నా వచ్చే శక్తి ఆ ప్రేమ వల్లనే వస్తుంది. అది అర్థం చేసుకుని ఆ ఐడెంటిటీ బాడీ నుంచి షిఫ్ట్ చేసి ఆత్మకి షిఫ్ట్ చేయ

0: కలిగితే ఫీలింగ్ సేమ్ ఫీలింగ్, కాకపోతే ఐడెంటిటీ మనం డిస్టార్ట్ చేసాం. ఇదే స్వామి మనకి చాలా సింపుల్ విధాల్లో దైవ ప్రేమను పెంచుకోండి, దైవ ప్రేమతోటే అన్ని సాధ్యం అవుతాయి అని చెప్పి ప్రతి డిస్కోర్స్ స్వామి దాంతో ఎండ్ చేసేవారు. ఇన్ఫ్యాక్ట్ నేను మంత్రపుష్పం చదువుతుంటే, ఇప్పుడు అంతటి సమయం లేదు, కానీ మంత్రపుష్పం యొక్క అంతరార్థం ఏంటంటే జలము ఆపస్సు వేదంలో ప్రేమకి పర్యాయ పదం. సో మంత్రపుష్పంలో సూర్యుడికి చంద్రుడికి నక్షత్రాలకి అన్నిటికీ ప్రేమనే ఆధారం, నీరే ఆధారం అండంలో ప్రేమనే ఆధారం అని అర్థం చేసుకోవాలి. వారు ఆ ప్రేమ వల్ల అంటే ప్రతి పూజ మంత్రపుష్పంతో ఎండ్ చేసేవాళ్ళం. అలాగే మీరు జాగ్రత్తగా చూస్తే స్వామి ప్రతి డిస్కోర్సు ప్రేమతో ఎండ్ చేసేవారు. అంటే ఏంటి, నిజంగా ఆలోచిస్తుంటే నాకు అప్పుడు పులకరిస్తుంది. స్వామి ప్రతి పని పూజ కింద చేసేవారు. మనతో చెప్పడమే కాదు, స్వామి డిస్కోర్స్ ఇస్తే అది ఏదో పూజ కింద చేసినట్టు అనిపించింది. అందుకనే చివరిలో మీకు అందరికీ గుర్తుందో లేదో స్వామి అందరికీ నమస్కరించారు. అలాంటి దేవదేవుడు చేతులెత్తి అందరికీ నమస్కరించారు చివరిలో. అలాగే ప్రతి డిస్కోర్స్ కూడా స్వామి ఒక పూజలాగా చేసేవారు. ఎందుకంటే డిస్కోర్స్ ని ప్రేమతో ఎండ్ చేసేవారు. మనం పూజ కూడా మంత్రపుష్పంతో ఎండ్ చేస్తాం. అంటే ఏంటి, స్వామి డిస్కోర్స్ ని కూడా తన పూజ కింద చూసుకునేవారు. అంత సెల్ఫ్లెస్ గా తన్ని తను సర్వత్రా చూసుకుంటూ ఆదర్శంతో జీవించి చూపెట్టిన ప్రేమమయుడు మన స్వామి. మనమంతా ఈ సులువైన దివ్యమైన మార్గం చేపట్టి ఆయన్ని ప్రీతిపరిచి ఆయన అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని ప్రార్థిస్తూ ఈ సదవకాశం నాకు ఇచ్చినందుకు రేడియో సాయికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సాయిరాం.
1: ఎంతో అమూల్యమైన అనుభవాలను, తద్వారా స్వామి బోధనలను, స్వామి చెంత తాను గ్రహించిన వేద సూక్ష్మాలను ఎంతో చక్కగా మనందరికీ అందించిన శ్రీ అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఇంతవరకు మనం విన్న అంశాలను చక్కగా ప్రతిబింబించే ఒక మధురమైన పాటను మనం విందాం.

0: శ్రోతలందరూ వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 92వ పుట్టు పండుగ సందర్భంగా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. సకల వేదాంత గ్రంథాల సారమెల్లా ఒక్క వాక్యాన చెప్పుదునొక్కసారి, అఖిల భూతములందున్న ఆత్మ నీవు ఒక్కటేయని మదియందు నమ్మియుండు. ముక్తి కోరినరుడు ముక్కోటి దేవతల వేడుచుండు కాని వెతలపోవు. తనదు యందున్న అహమును వీడిన ముక్తియేల తానే ముక్తియగును. ఇలా స్వామి ఎంతో ప్రేమతో అతి సులువుగా ముక్తి మార్గాన్ని కూడా 3 ముక్కలలో చెప్తారు. అసలు అనిపిస్తుంటుంది స్వామిది ఎంత ప్రేమ, దానికి అవధులే లేవు. తల్లిదండ్రులు ఎలా అయితే కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి వంట సామాగ్రి అంతా తెచ్చి వంట చేసి వడ్డించి అన్నం కలిపి ఎలా పిల్లల నోటిలో పెడతారో అదేవిధంగా ఆయన పిల్లలమైన మనందరం ఏమి చేయకపోయినా కేవలం మనపై ఉన్న ఆయన ప్రేమచేతనే మన చెంతకు వచ్చి అనుగ్రహించి రక్షించి సరైన మార్గంలో పెట్టి తీర్చిదిద్దుతున్నారు. ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా సాయి ప్రేమయే వేదసారము అన్న అంశంపై స్వామి విద్యార్థులు శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీ రంగనాథరాజు, శ్రీ భార్గవ్, శ్రీ గణేష్ గార్లు సాయి ప్రేమయే వేదసారము అన్న అంశంపై చర్చా కార్యక్రమాన్ని అందించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతూ కార్యక్రమంలోకి వెళ్దాం.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఆ వేద పురుషుడైన సాయి భగవానుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భక్తులందరి తరపున వినమ్రపూర్వకమైన సాక్షాత్ దండవత్ ప్రణామములు సమర్పించుకుంటూ సాయి ప్రేమయే వేదసారము అనే అంశాన్ని కొంచెం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. భార్గవ్ రాజు,
2: తప్పకుండా తప్పకుండా. గణేష్,
1: అంటే ఒక సెంటెన్స్ లో మన సాయి ప్రసాద్ మనకి ఇది అందించాడు, కానీ అవధులు లేని ఈ టాపిక్ కి మనం 45 నిమిషాల్లో జస్టిస్ చేయాలంటే అది ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి. స్వామి మనకి పరీక్ష పెడుతున్నారనుకొని ఆ పరీక్షను యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఒక ప్రయత్నపూర్వకంగా దీంట్లోకి వెళ్దాం.
3: ఈ స్వామి చెప్పారు అనంత వై వేద, వేదం ఒకటే అనంతము, కానీ మనకి సాయి కూడా ఉన్నది, ప్రేమ కూడా ఉంది, వేదం కూడా ఉంది, సారం కూడా ఉంది.
2: ఒకసారి భాగేశ్వర్ గారిని స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. ఇప్పుడు మనం అనుకున్నాం సాయి ప్రేమయే వేదసారం అని. అయితే దీంట్లో ప్రేమ మూడు ఇంపార్టెంట్ పదాలు, ప్రేమ వేదాసారం అన్నిటికన్నా ఇంపార్టెంట్ చేస్తే సాయి, కానీ వాటిని కొంచెం డీప్ గా అండర్స్టాండ్ చేసుకుంటే అప్పుడు మేబీ కొంచెం జస్టిస్ చేయగలుగుతామేమో అనేటువంటి నా ఉద్దేశం. ఒకసారి సార్ ని స్వామి ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు. పిల్లల్ని స్వామి చాలా ప్రేమిస్తారు అని చెప్పారు స్వామి. వెంటనే భాగేశ్వర్ ఆయనకున్నటువంటి చనువుతో స్వామివారిని, స్వామి మీరు అందరిని ప్రేమిస్తారు అని చెప్తారు కదా, మీరే ప్రేమ స్వరూపం అని చెప్తారు కదా స్వామి, మరి ప్రేమ అంటే ఏంటి అని అడిగారు. స్వామి ప్రేమ అంటే ఎమోషనా, ప్రేమ అంటే లేకపోతే ఒక రకమైనటువంటి ఫీలింగ్, అది ఏంటి స్వామి ప్రేమ అంటే? స్వామి నవ్వి స్వామి చాలా చక్కని డెఫినేషన్ బాకీసరికి అందించారు. స్వామి చెప్పారు ప్రేమకి 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఏదైతే 3 ఆస్పెక్ట్స్ కలిగి ఉంటుందో అదే ప్రేమ. ఆ 3 ఆస్పెక్ట్స్ ఏంటంటే, మొదటిది చేంజ్ లెస్, ఎప్పటికీ అది చేంజ్ కాదు,
1: మారినటువంటిది.
2: రెండవది ఫియర్లెస్, ఎటువంటి భయం ఎరగనటువంటిది. మూడవది సెల్ఫ్లెస్, ఎలాంటి స్వార్థం లేనటువంటి విషయం. ఈ 3 ఎన్నటికీ మారినటువంటిది, ఎలాంటి భయం ఎరగనటువంటిది, ఎలాంటి స్వార్థం లేనటువంటిది, ఈ 3 దేంట్లోనైతే ఉంటుందో అదే ప్రేమ.
3: అద్భుతంగా చెప్పారు స్వామి,
1: చాలా బాగుంది. అదే ప్రేమ తాలూకా డెఫినేషన్ స్వామి క్లుప్తంగా మనకి ఇలా అందించారు మనకి. మరి భార్గవ్, ఎన్నాళ్ల నుంచో మనం వేదం చదువుతున్నాం కదా, మరి వేదానికి డెఫినేషన్స్ ఏమి ఇవ్వగలం ఈ రిలేషన్ లోని మనం?
3: ఫస్ట్ వేదం అంటే అది స్వామి చెప్పారంటే విద్ అనే ఒక రూట్ వర్డ్ నుంచి వచ్చింది. విద్ అంటే తెలుసుకోవడము,
2: తెలుసుకోవడం
3: అంటే వేదంలోని ఉన్న నాలెడ్జ్ అంత అనంతం అంటే. కానీ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ వేదం, మీరు దాన్ని ఉచ్చారణ చేసినా కూడా లేకపోతే చదివినా కూడా విన్నా కూడా, దాంట్లో ఒక థీమ్, అండర్లైన్ థీమ్ ఇప్పుడు ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరో నువ్వు తెలుసుకో, నీ రియల్ సెల్ఫ్ ఏంటి, నీ రియల్ నేచర్ ఏంటి అది తెలుసుకో అని ఒక ఫీలింగ్ ఎప్పుడు దాంట్లో వస్తుంది. ఇంకా ఇప్పుడు రంగనాథ్ అవి చెప్పినట్లాగా మూడు ఆస్పెక్ట్స్, ఫియర్లెస్, చేంజ్లెస్,
1: మూడోది సెల్ఫ్లెస్.
3: సో ఫియర్లెస్ ఆస్పెక్ట్స్ కి వస్తే మనకి మన మొన్న ఒక వర్క్ షాప్ లో కూడా మన ఒక అధ్యాపకులు బాగా చెప్పారు ఏంటంటే వేదాన్ని రాజ సంహిత అంటారంట. అంటే అది నాకు విన్నాను చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రాజ సంహిత ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఏ రాయల్ డిక్టమ్. అంటే ఇప్పుడు ఒక రాజు ఒక విషయం మనకి ఒక శాసనం ఇస్తాడు,
1: శాసనం
3: చెప్తే అందరూ చేస్తారు, చెయ్యాలి అంతే, దాంట్లో మరి డౌట్స్ ఉండకూడదు. ఇప్పుడు వేదం చెప్పినప్పుడు మనం శిక్షావళి తీసుకోండి, సత్యం వద ధర్మం చర, అంటే సత్యమని పలకండి ధర్మమని పాటించండి, దానికి చేస్తే బాగుంటుంది, చేయకపోతే ఏంటి అవుతుంది, ప్లీజ్ చేయండి, అలాగే ఏమి ఉండదు. అంటే ఒక శాసనంలా చెప్తారు. రెండోది మాతృ దేవోభవ పితృ దేవోభవ, అంటే దానికి ఇలా చేస్తే నువ్వు అమ్మని గౌరవిస్తే బాగుంటుంది, లేకపోతే మంచిది కాదు అనే ఆప్షన్స్ ఉండవు. అంటే ఒక శాసనంలా చెప్తుంది వేదం. ఇంకోటి కావాలంటే అహం బ్రహ్మాస్మి అంటారు. అంటే ఏంటి కావాలంటే మనం దాని మీద చర్చించి దాంట్లో ఉన్న సారమైన కావాలంటే తక్కిన దగ్గర తీసుకోవచ్చు. కానీ వేదం యాజ్ సచ్ ఈజ్ లైక్ లైక్ డిక్టమ్. అది ఎందుకంటే స్వామి ఇప్పుడు చెప్తారు, ఎందుకంటే ఇవి మన ఋషులకి మునులకి అందరికీ పైనుంచి వాళ్ళ ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళకి అందించబడింది. అంటే వాళ్ళ కంపోజ్ చేసిన వాళ్ళు కావు, అందుకు అది హైయెస్ట్ ఎటర్నల్ ట్రూత్ నుంచి వచ్చినవి. అందుకు ఆ వచ్చిన వాటి భావం ఒక రాజులాగా అంటే చక్రవర్తి లాగా అలాంటి భావంతో ఉంటాయి అవి. అది ఫియర్లెస్. రెండో ఆస్పెక్ట్ చేంజెస్ అన్నారు, అంటే మార్పు చెందండి,
1: మార్పు చెందండి.
3: అంటే మనకి తెలుసు కదా మన వేదాలు అందరూ శృతి అంటారు. శృతి అంటే ఒక గురువు శిష్యుడికి బోధించి, అంటే పుస్తకాలు ఉండేవి, బోధించిన తర్వాత అది శిష్యుడు మళ్ళీ ఇంకో అలాగే జనరేషన్ జనరేషన్ నుంచి పాస్ అయ్యి వచ్చింది. ఇంకా దీంట్లో ఒక అందమైన ఆస్పెక్ట్ ఏంటంటే మనకి వేదంలోని చాలా విధమైన ప్రకారంగా మనం చెప్పొచ్చు వేదం. సంహిత పాఠాలు అంటారు, సంహిత పాఠం అంటారు, జటాపాఠం అంటారు, క్రమపాఠం అంటారు, ఘనాపాఠం అంటారు. అంటే అప్పుడు నాకు ఎందుకు ఇలాగా ఇన్ని విధాలు ఎందుకు ఉన్నాయని, ఎందుకంటే అప్పుడు మనకి ఇప్పుడు ఆడియోస్ లాగా అంటే పుస్తకాల లాగా ఉండేవి కావు. సో ఏంటంటే ప్రతి వర్డ్ ప్రతి స్వరము మహాప్రాణము అల్పప్రాణము ప్రతి దాని ఉచ్చారణ ప్యూరిటీ అలాగే మెయింటైన్ చేయడానికి దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ విధాలుగా చెప్పేవారు. ఇప్పుడు మనకి గణేష్ ఇప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ అనేది ఆ ఓము నమో నమో కింద ఓం నమో భగవతే తే పైకి స్వరిత వస్తుంది. అవన్నీ అలాగే ఉంచాలంటే ఏం చేయాలి, దాన్ని వాళ్ళు బ్రేక్ చేసేవారు. ఘనపాఠం ఇప్పుడు ఘనపాఠంలో ఏంటి మన ఆ ఓం నమో భగవతే రుద్రాయని ఓం నమో నమో ఓం సారీ నమో భగవతే భగవతే నమో నమో భగవతే రుద్రాయ అని ఆ సేమ్ సేమ్ సేమ్ సెంటెన్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ విధాలుగా మనం బ్రేక్ చేస్తే ఏంటంటే ఆ సంహిత పాఠం అంటే కలిపి చెప్పిన మిస్టేక్ వస్తే యు రిఫర్ టు దిస్, దీంట్లో ప్రాబ్లం
1: రిఫరెన్స్ పాయింట్.
3: అందుకు లాస్ట్ 2000 to 3000 ఇయర్స్ నుంచి దే ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్.
1: అంటే ఈ విషయం చెప్తుంటే నాకు ఒక
3: మాక్స్ ముల్లర్
1: గుర్తుకొస్తుంది. ఆయన మాక్స్ ముల్లర్ గారు ఫ్లెచర్ గారు అని, ఫ్లెచర్ ఏదైనా గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్. ఆయన ఎడిసన్ దగ్గర నుంచి బారో చేసుకున్న ఫోనోగ్రఫీ ఫస్ట్ టైం ఇంగ్లాండ్ లో దాని ఎగ్జిబిషన్ చెప్తున్నారు. అయితే దాంట్లో మొట్టమొదటి హ్యూమన్ వాయిస్ రికార్డ్ చేయాలి, మొత్తం యూరోప్ లో ఫస్ట్ టైం రికార్డ్ చేయాలని చెప్పి ఎవరు గ్రేటెస్ట్ ఫిలాసఫర్ అంటే అప్పుడు అదే టైంలో మాక్స్ ముల్లర్ గారు అండ్ మాక్స్ ముల్లర్ ఇస్ ఇన్ టూర్ ఇంగ్లాండ్ లో తిరుగుతుంది. ఈజ్ ఆల్మోస్ట్ 78 అప్పుడు ముసలి అయిపోతున్నారు. ఆయన్ని చాలా ఒప్పించి వాళ్ళ భార్యతో ఒప్పిస్తారు. ఇది వారి భార్య రాసినటువంటి మెమోరియల్స్ ఆఫ్ మాక్స్ ముల్లర్ ఆయన బుక్ లోంచి ఇది సేకరించిందండి. గూగుల్ చేస్తే కూడా మనకు ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్స్ కూడా దొరుకుతుంది. బుక్ పేరు మెమోరీస్ ఆఫ్ మాక్స్ ముల్లర్, మెమోరియర్స్ ఆఫ్ మాక్స్ ముల్లర్. ఆవిడ తీసుకుని వెళ్తారు మాక్స్ ముల్లర్ ని ఆ ఫోనోగ్రాఫ్, దాని ఫోనోగ్రాఫ్ అనేవాళ్ళ ఫోనోగ్రాఫ్ అక్కడ పెట్టుంటే వాళ్ళు చాలా ఎక్సైటెడ్ చెప్తుంటారు, అయ్యా మొట్టమొదటిసారి మానవ చరిత్రలో ఒకరు మాట్లాడుతుంటే ఆ మాటను రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని అదే విధంగా రిప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి మనం ఇప్పుడు చూస్తున్నామని మాక్స్ ముల్లర్ అంతా తెలిసిన నవ్వి, అంటే ఒక విధంగా ఆయన మెచ్చుకోరు కానీ నవ్వుతారు. ఆయన ఎందుకు నవ్వుతారు అర్థం కాదు. సరే మీరు మొదట్లో మీరు మాట్లాడండి అంటే ఆ ఫోనోగ్రాఫ్ ఆన్ చేసినప్పుడు ఆయన అందరూ తెలిసింది అది అగ్నిమీలే పురోహితం అని మొట్టమొదటి మంత్రం చదువుతారు. వారందరికి అర్థం కాదు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఆయన అప్పుడు ఋగ్వేదం యొక్క గొప్పతనం, వేదాల గొప్పతనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన చెప్తారు,
2: మీరు ఫోనోగ్రఫీని ఫస్ట్ టైం సౌండ్ ఏ విధంగా వింటామో అదే విధంగా రిప్రొడ్యూస్ అవుతుంది మనం అనుకుంటున్నాము. కానీ భారతదేశంలో ఆర్యవర్తలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏ విధంగానైతే కొన్ని వేల సంవత్సరాల క్రితం సౌండ్ ఆవిర్భవించిందో అదే విధంగా అదే సౌండ్ ని శిష్యుల చెవుల్లో పోస్తున్నారు. ఆ శిష్యులు వేరొక జనరేషన్ లో పోస్తున్నారు. అది ఆ జనరేషన్ జనరేషన్ అదే విధంగా ఫోనోగ్రఫీ టెక్నాలజీని ఆ విధంగా వాళ్ళు వాడుతూ వస్తున్నారు. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఉచ్చరించినటువంటి మంత్రం యథాతథంగా నేను ఈ రోజు ఉచ్చరించానంటే దానికి కారణం ఈ ఫోనోగ్రఫీ టెక్నాలజీ, హ్యూమన్ ఫోనోగ్రఫీ అని చెప్తూ వస్తున్నారు. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అది ఆ విషయం గుర్తుకొస్తుంది.
3: మూడో ఆస్పెక్ట్ మనం అంటే మూడోది సెల్ఫ్లెస్ అనే ఆస్పెక్ట్. సెల్ఫ్లెస్ అంటే మనకి ఈ వేదం అంటే యూనివర్సల్ అంటారు. అంటే ఇది ఒక జాతి మత భేదాలు ఏమి ఉండవు. అంటే స్వామి బ్యూటిఫుల్ గా చెప్తారు, గాయత్రి మంత్రం తీసుకోండి. గాయత్రి మంత్రంలోని ఎక్కడ కూడా ఇది ఈ డైటీ కోసం అని ఉండదు. అదేంటంటే ఎవరైనా చెప్పొచ్చు, అదేంటి నా ఇంటలెక్ట్ నా మేధాశక్తి ఇంప్రూవ్ కాదు, అంటే దాన్ని అవేకన్ చేయడం, అంటే దాన్ని నిద్ర లేపడం కాకుండా జాగ్రత్త చేయడం, మేక్ ఇట్ రియలైజ్ నేను కూడా దేవుడినే అనే ఒక భావం. దానికోసం వచ్చే ఆ మీనింగ్ దానికి వస్తుంది. అందుకే స్వామి ఏం చెప్తారంటే ఇది ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు రుద్రం తీసుకోండి, రుద్రంలో మీరు ఏమన్నా ఒక చాలా విషయాలు రుద్రంలో ఉన్నవన్నీ నేచర్ సంబంధించినవి, ఫైర్ వాటర్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్. దాంట్లో మీరేంటి రథేభ్యో రథేభ్యస్ అంటే ఒక కార్పెంటర్, ఒక వన్ హూ చారిటీర్ ఒక రథం తోలేవాడు, ఒక ఈవెన్ నెగటివ్ ఆస్పెక్ట్స్ కూడా దాంట్లో ఉంటాయి. ఏంటంటే ఓ థీఫ్ అనుకోండి, ఒక చీట్ ఎవరైనా థీఫ్ మనం డిఫరెంట్ గా తీసుకోవచ్చు, అంటే చిత్తచోర అని కృష్ణ కూడా అనొచ్చు. అందుకు ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లో ఉన్న ప్రతి మనిషి ప్రతి థింగ్ ఇన్ ద నేచర్ ఈజ్ గాడ్. దాంట్లో మనం రుద్రం అని అంటాం కానీ ఎవ్రీథింగ్ ఇన్ దాట్ రిలేట్స్ టు ద నేచర్. సో ఇట్ ఈస్ వెరీ యూనివర్సల్ ఇన్ ఇట్స్ అపీల్. అది నేను చెప్పొచ్చేది.
2: అది చాలా ఇది రుద్రం అంటే ఒక చిన్న స్వామి డెఫినేషన్ గుర్తుకొస్తుంది. మన రుద్రం అంటే మేబీ ఆ మన వేద పురుషులు ఆ మహాయోగులు ఈ రుద్రానికి ఆ విధంగా అన్నారేమో. స్వామి చెప్తారు ఒకసారి ఒక డిస్కోర్స్ లో, ఎప్పుడైతే మనస్సు ఇంద్రియాలకు లోనవుతుందో అప్పుడు అది ఇంద్రుడు. అదే మనస్సు ఇంద్రియాలకు అతీతంగా ఉంటుందో అదే రుద్రుడు.
3: అంటే
2: మనస్సుకు అతీతం ఇంద్రియాలకు అతీతమైనటువంటి మనస్సు ఇచ్చేటువంటి సాధనం రుద్రుడు, రుద్రం కావచ్చని ఆ మహాయోగుల యొక్క ఆలోచన కావచ్చు.
1: చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఈ మూడు ఆస్పెక్ట్స్ ఏది, ఒకటి చేంజ్లెస్ మార్పు లేనటువంటిది, రెండవది సెల్ఫ్లెస్ అంటే తన గురించి స్వార్థరహితమైనది, మూడవది ఫియర్లెస్ నిర్భయమైనటువంటిది, భయం ఉండదు. మరి ఇప్పుడు వేదం గురించి చెప్పుకున్నాము, ప్రేమ గురించి చెప్పుకున్నాము, మరి సాయి ప్రేమయే వేద సారం అంటున్నాం కదా. దీనికి నాకు ఒక మంచి లింక్ దొరికింది అనిపిస్తుంది. అందరికీ తెలిసిందే గండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్వామి వారి దగ్గరకు వచ్చిన మహావేద పండితుడు.
2: ఆయన వారి అబ్బాయి కూడా మన
1: జీవి సుబ్బారావు వాళ్ళ మనవడు, వాళ్ళ మనవడు స్వామి స్టూడెంట్ అనమాట. సో ఆయన వాళ్ళ అబ్బాయి జీవి సుబ్బారావు గారు పెద్ద సైంటిస్ట్ ఆయన, అండ్ యుఎన్ లో కూడా ఆయన వర్క్ చేశారు అనమాట. ఒకసారి ఏదో పాసింగ్ కమెంట్ గాని ఎవరో చెప్తుంటే ఆయన విన్నారు, స్వామి చెప్పేదంతా వేదంలో ఉంటుంది అని ఆయన విన్నారనమాట. వింటే ఒక డౌట్ క్లారిఫై చేసుకోవడానికి వచ్చినట్టు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్లి, నాన్నగారు ఇలా స్వామి చెప్పిందంతా వేదాల్లో ఉంటుందంటున్నారు, అది నిజమేనా అని అడిగారట. అడిగితే వాళ్ళ నాన్నగారు నవ్వి, అప్పుడే స్వామి యొక్క దివ్యత్వం సర్వజ్ఞత్వం అన్ని ఆయనకి అనుభవంలో వచ్చాయన్నమాట. వస్తే అప్పుడు ఆయన అన్నారు, అది కాదు నాయన, స్వామి చెప్పేదంతా వేదంలో ఉండటం కాదు, స్వామి చెప్పేదంతా వేదమే అని ఆయనకి చెప్పారంట. ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే సైంటిస్ట్ కాబట్టి ఆ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఉంటేనే గాని వాళ్ళకి ఆ అర్థం క్లారిటీ ఉండదు, ప్రూఫ్ కావాలి వాళ్ళకి. సో ఆయన ఒక స్వామి యొక్క ఉపన్యాసం తీసుకుని ఆ పుస్తకాన్ని తిరగవేస్తూ, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేసి అది అడుగు, స్వామి చెప్పిన మాట దానికి రిలెవెంట్ వేదంలో మంత్రం నేను నీకు చెప్తానని చెప్పి ఆయన పుస్తకం ఓపెన్ చేసి ఒక వర్స్ చెప్తున్నారు, ఆయన రిలేటెడ్ వేదం ఒక పంక్తి చెప్తున్నారు, మంత్రం చెప్తున్నారు ఆయన. సో అట్లాగా స్వామి చెప్పే మాటలు అన్ని వేదాలే.
2: ఇప్పుడు గండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే ఆ తరం, ఆ వేద పండితుల తరం. మీరు ఇంత కామధాని గారు అనిల్ కుమార్ సార్ గారు చెప్పారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి, ఆ తరం చెప్తుంటే ఇప్పుడు మన కొద్ది రోజుల క్రితము కొన్ని డ్రామాల కోసం రీసెర్చ్ చేస్తుంటే కొన్ని చక్కని విషయాలు బయటకు వచ్చాయి. ఈ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి ఆ వేద పండితులందరూ మొట్టమొదటిసారి మన వెంకటగిరిలో యజ్ఞం జరుపుతున్నారు. యజ్ఞం జరుపుతున్నప్పుడు స్వామి ఆ యజ్ఞానికి స్వామిని అప్పటి వారిని స్వామికి స్వామి శరీరానికి దాదాపు ఒక 29-30 సంవత్సరాలు కావచ్చు. ఆ టైంలో స్వామిని పిలిచారు. ఆయన ఎందుకు పిలిచారంటే ఆ రాజుగారు కూడా ఆయన ధృవీకరించుకోవాలి, ఈయన దేవుడా కాదని తెలుసుకోవాలనేటువంటి కన్ఫర్మేషన్ కోసం ఆయన పిలిచి అప్పుడు ఆ యజ్ఞంలో ఆ యజ్ఞం జరుగుతుంది. యజ్ఞం జరుగుతున్నప్పుడు స్వామి దాన్ని చూస్తూ దానికి ఒక ఆర్గనైజర్ గా స్వామి చూస్తున్నారు దాని దూరం నుంచి. మొత్తం యజ్ఞం అయిపోయిన తర్వాత స్వామి వచ్చి వీళ్ళందరితో అన్నారంటే చాలా యజ్ఞం చాలా బాగా జరిగింది, చాలా సంతోషం అని చెప్తే వీళ్ళు ఈయనకి బాగా జరుగుతుంది జరగకపోతుంది ఈయన ఎంత చెప్పేది అనేటువంటి ఉద్దేశంతో ఆ సంతోషం అన్నట్టు వాళ్ళు కూడా తలుపుతున్నారు. దాంట్లో యజ్ఞం చివరిగా వాళ్ళు ఒక పాట పాడుతున్నారు. ఆ పాటలో తన్మయత్వంలో పాడుతుంటే ఆయన మొత్తం దాన్ని మునిగిపోయారు, ఆ పాటలు మునిగిపోయారు. స్వామి దానికి యజ్ఞ ఫలితంగా వీళ్ళందరూ ఋతుకులందరికి చూస్తూ నేను యజ్ఞం మీ అందరికి యజ్ఞ ఫలితం ఇస్తున్నాను అన్నట్టు ఆ 48 మంది మధ్యలో నిలబడి స్వామి ఒకసారి నన్ను చూడండి అన్నట్టు ఒకసారి శబ్దం చేశారు. వారు ఒకసారి చూస్తే ఆ 48 మందికి స్వామి శ్రీకృష్ణుడి దర్శనమిచ్చారు. అది వారికి ఒక యజ్ఞ ఫలితం. అప్పుడు వాళ్ళందరూ 48 మంది దాసోహం స్వామికి. అదే ఋతుకులు పుట్టపర్తి కూడా
3: అంటే మన గండిగడ్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారే కదా మనకి సాయి గాయత్రి అనేది ఇచ్చింది ఆయన.
1: సో ఈ ఋత్వికులు కొంతమంది స్వామి మొట్టమొదటిసారి వేదపురుష సత్తా జ్ఞానయజ్ఞం ప్రశాంతి రంగంలో కండక్ట్ చేసినప్పుడు వాళ్ళంతా
3: 62లో
1: వచ్చినప్పుడు వీళ్ళందరూ స్వామి ఎప్పుడు అంటారు కదా అన్ని రెడీ చేసి ఐటమ్స్ లిస్ట్ అంతా తీసుకురమ్మని స్వామి చెప్పారంట. మనం సత్యం శివన్ సుందరంలో కూడా ఈ ఇన్సిడెంట్ రికార్డ్ అయి ఉన్నది. ఆ మరుచంబు ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ రెండు వేపులా మూత ఉంటుంది అనమాట దానికి, ఆ చెంబు చాలా మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ది యజ్ఞం అనమాట. అది వాళ్ళు లిస్ట్ లో పెట్టుకోవడం మర్చిపోతారు అంత పెద్ద ఋత్విక్లు అంత అనుభవజ్ఞులు కూడాని. స్వామి ముందరే అడుగుతారు అన్ని సమకూర్చుకున్నారా లేదా ఏమన్నా కావాలంటే అడగండి అని. అంటే ఎంత ప్రేమ ఉంటే స్వామి అట్లా చెప్తారు. ఇంకొకరు మనమే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఏదన్నా మిస్ అయితే మనం అరుస్తాం వాళ్ళ మీద ఎందుకు రాలేదు టైంకి తేలేదు ఇది తేలేదని. యజ్ఞంకి కేవలం 10 నిమిషాలు సమయం ఉంది అప్పుడు ఈ పెద్ద ఆయనకి బైరాగ శాస్త్రి గారికి గుర్తొచ్చింది అరే నేను ఈ చెంబు తీసుకురావడం మర్చిపోయాను అంటే స్వామికి చాలా భయంగా ప్రార్థించే విన్నవించుకున్నారనమాట. మనం ఇందాక తెలుసుకున్నట్టు ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ భయం ఉండదు. స్వామి దగ్గర స్వామి పరిపూర్ణమైన ప్రేమ స్వరూపుడు కాబట్టి అక్కడికి వచ్చి నాకు తెలుసు అని నేను ఇప్పుడే తీసుకొని వస్తానని పైకి వెళ్లి తన రూమ్ లోని ఒక మరుచంబు తీసుకొని వచ్చారనమాట. తీసుకొని వచ్చి ఇది షిరిడి అవతారంలో నేను వాడింది, ఇది చించోళి రాణి దగ్గర ఉంటే అక్కడి నుంచి నేను ఇప్పుడు తీసుకొచ్చాను మీకోసం అని చెప్పన్నారు. అంటే అక్కడ భయం అనేది లేదు, తప్పు చేశారు వాళ్ళు కానీ స్వామి దాన్ని యాక్సెప్ట్ చేశారు ప్రేమతోటి.
2: అదే విధంగా ఆయన అవతారాల కంటే ఈ జన్మ ఆ జన్మ జన్మలకు కూడా అతీతమైనటువంటి.
1: అండ్ ఇంకొక స్వామి
3: ఫియర్లెస్ అంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది అంటే ఈ ఒకసారి స్వామి వివేకానందుడు ఆయన పరివ్రాజక దీంట్లో వెళ్తుండేవారు, అంటే ఆయన సంచరణ చేసేవాడు మన భారతదేశం అంతా. సో ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక సందర్భంలో ఏంటిదంటే ఆయన నడుస్తుంటే అటు నుంచి కోతులు వచ్చాయి, చాలా కోతులు వచ్చాయి. కోతులు వస్తే ఆయన భయం వేసింది కోతులు చూసి. అంటే ఆయన కాషాయం ధరించుకుని అప్పుడు అంటే సన్యాసం వీరదేహం అయిన తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత రామకృష్ణపురం మహాసమాధి అయిన తర్వాత అయితే నడుస్తుంటే అటు నుంచి కోతులు వచ్చి ఎదుర్కొన్నాయి. అయితే ఈయన వెళ్ళండి వెళ్ళండి అనుకో అన్నట్టు ఒకసారి సాంగ్ చేస్తున్నారు అని చేతిలో కర్ర ఉండేది కానీ అటు వెళ్తుండేవి అటు నుంచి ఈయన అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుండేవి. అయితే ఈ సందర్భం ఒక ముస్లాం కూర్చుండేది అక్కడ బట్ట ఉతుకోవడం చేస్తుండేది పక్కన, ఆమె చూసింది. చూసి ఈయన దగ్గరికి వచ్చి అన్నది నువ్వు సన్యాసివి, సన్యాసి కాషాయం ధరిస్తారు, కాషాయం అంటే అగ్ని ఫైర్ అది, నీలో నీ ఫస్ట్ క్వాలిటీ ఫియర్లెస్నెస్ ఉండాలి. ఎలాగైతే నువ్వు ఆ కోతుల్ని చూసి భయపడుతున్నావో ఆ కోతులే నీలో మంకీ మైండ్ గా కూడా ఉంటాయి, అది నువ్వు వాటిని ఎదుర్కోకపోతే నువ్వు సన్యాసి ఎలా అవుతావు. నీ మైండ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోతుల్ని ఎదుర్కో, దాని అయిన తర్వాత నీ మైండ్ లో ఉన్న తలంపులు నీలో నెగటివ్ థాట్స్ కూడా నువ్వు ఎదుర్కోవాలి. అందుకు ఫస్ట్ ఫియర్లెస్ అవ్వాలి నువ్వు, అప్పుడే యువర్ ఎ ట్రూ సన్యాసి అంటే అప్పుడు చెప్తాడు ఆయన, రాస్తాడు ఆయన మెమోయర్స్ లోని. అదొక చాలా పెద్ద లెసన్ ఫ్రమ్ నార్మల్ ఓల్డ్ ఉమెన్ అంటే రోడ్డు మీద ఆ పక్కన కూర్చుని ఆవిడ చూసి, నువ్వు సన్యాసివి, కాషాయం వేసుకున్నావు, కాషాయం అంటే భయం లేని వాళ్ళకే కాషాయం వస్తుంది, ఆ సాక్రిఫైస్ అనే ఇది వస్తుంది, అందుకు యూ షుడ్ బి ఫియర్లెస్ అని అది ఫస్ట్ లెసన్ ఆయన ఇప్పుడు నేర్చుకున్నాడు అని చెప్తారు.
2: కోతులు ఆలోచన అంటే నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. బృందావనం ఒకసారి బృందావనంలో త్రై బృందావనంలో బాయ్స్ అందరూ లాన్ లో కూర్చున్నారు బయట, లాన్ లో త్రై సెషన్ లాన్ లో అవుతుంది వెరీ అన్యూజువల్ గా. ఆయన వార్డెన్ గారు పక్కన స్వామి మాట్లాడుతూ డిస్కోర్స్ చేస్తుంటే ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నారు, బాయ్స్ అందరు చాలా తీక్షణంగా వింటున్నారు. అయితే త్రై బృందంలో కాబట్టి మైక్ సెట్ లేకుండా చిన్న చిన్న మైక్ సెట్స్ తోనే అరేంజ్ చేశారు పిల్లలకు మాత్రమే వినబడాలి. స్వామి చాలా ఇంటెంట్ గా డిస్కోర్స్ చెప్తున్నారు. అయితే మనకు తెలిసిందే బృందావనంలో చాలా కోతులు ఉంటాయి. ఒక్కసారి ఒక పెద్ద కోతుల గుంపు మీదకి వచ్చేసింది. ఆ చెట్ల మధ్యలో ఆ కోతులు ఒక చెట్టు మీద ఇంకో చెట్టు ఎగురుతూ ఉంటే ఆ చెట్లు మొత్తం ఊగుతున్నాయి, చాలా శబ్దం అవుతుంది. స్వామి చెప్పేటువంటి డిస్కోర్స్ వినబడట్లేదు. పిల్లలందరూ ఆ కోతులు దిక్కు చూస్తున్నారు. వార్డెన్ గారి దిక్కు చూసి స్వామి నవ్వుతూ, కోతులు మన బాయ్స్ లాగే కోతులు వచ్చాయి, మన బాయ్స్ కూడా మంకీస్ అని స్వామి నవ్వారన్నాడు. కానీ డిస్టర్బెన్స్ అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతే వాటిని పంపించేటువంటి ధైర్యం వరకు లేదు, వాటిని స్వామిని కొట్టలేరు. స్వామి ఆ కోతుల్ని ఆ కోతుల వైపు స్వామి ఒక్కసారి ఇట్లా చూసారట. ఒక్కసారి ఎగురుతున్న కోతులన్నీ ఒక్క సెకండ్ ఆగిపోయి
3: స్తంభించిపోయి
2: మెల్లిగా డిసిప్లిన్ గా చెట్లు 42 కోతులు 43 కోతులు వరుసగా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి దూరం నుంచి వెళ్ళిపోయి దూరం కూర్చున్నాడు. అది దే ఆర్ ఆల్సో లిస్నింగ్ టు స్వామీస్ డిస్కోర్స్. ఆ ఒక్క చూపు సుదర్శనం అంటే అన్నట్టు ఆ ఆలోచనలు స్వామి ఒక్క చూపుతో ఉన్నటువంటి ఎన్నో జన్మజన్మ నుంచి వచ్చేటువంటి ఆ కోతులు మన ఆలోచన విధంగా వెంటాడేటువంటి కోతులు అట్లా మారిపోతాయి.
3: మీరు చెప్తే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది, త్రై బృందావన్ స్వామి రెసిడెన్స్ అప్పుడు స్వామి ఏం చేశారు మీకు కూడా తెలిసి ఉంటుంది. త్రై బృందావన్ చుట్టూ అంతా శివదల్ అంటే యూత్ ని పెట్టి వాళ్ళు మంకీ బాయ్స్ అనేవారు. మంకీ బాయ్స్ అంటే ఏంటంటే స్వామి రెసిడెన్స్ దగ్గరికి మంకీస్ రాకుండా చూడడం. అది అప్పుడు ఆలోచించినప్పుడు కరెక్ట్ మంకీ బాయ్స్, కానీ స్వామికి ప్రాబ్లం ఏంటి, స్వామి రూమ్ లో లోపల ఉంటారు, అంతా క్లోజ్ ఉంటుంది, బాయ్స్ అక్కడ నుంచో పెట్టి మంకీస్ రాకుండా చూడడం ఏంటి అంటే దాంట్లో కూడా ఒక అంతరార్థం ఉంది, మంకీస్ ని లోపల రాకుండా చూసుకోవచ్చు. అది అవ్వచ్చు, అది మీరు చెప్తే నాకు అర్థం.
2: అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే ఇంకొకసారి కార్డ్ స్వామి దగ్గర కార్డ్ తీసుకెళ్ళాం, గ్రీటింగ్ కార్డ్ మన యజుర్ మందిరం ఓపెన్ అప్పుడు తీసుకెళ్తే స్వామి చూపించి, స్వామి ఇది మీరు యజుర్ మందిరం ఓపెన్ చేస్తున్నారు కదా, ఓపెన్ అవుతుంది కదా, మాకు పిల్లలందరికి ఆపర్చునిటీ ఇవ్వండి స్వామి అంటే స్వామి అన్నారు. నాతో అన్నారు, స్వామి బృందావనంలో ఉండే ఇంటి పేరు ఏంటి అని అన్నారు. స్వామి త్రయి అని అన్నా. అంటే త్రయి అంటే ఏంటి అని అన్నారు. నాకు తెలియదు, మూడు వేదాలు అని మాత్రం తెలుసు, మనకి నాలుగో వేదం తర్వాత యాడ్ అయింది తెలియదు. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, అది నాలుగు ఉండాలి కదా, చతుర్థ అండ్ ఒకటి త్రయి అని ఎట్లుంది అని నేను భయంగా స్వామి చూసి, స్వామి అన్నారు మూడు వేదాలు అని చెప్పి స్వామి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మీరు చెప్తుంటే ఆ తర్వాత నేను బృందానికి వెళ్ళినప్పుడు ప్రతిసారి త్రయ బృందం చూసినప్పుడు నాకు ఆ కోతులు చుట్టూ తిరిగేవి, కానీ చుట్టూ కోతులు తిరుగుతాయి కానీ ఎప్పుడు మాత్రం త్రయి బృంద త్రయి డోర్ లోపు మాత్రం ఎంటర్ కావాలి. ఆ లోపల ఉండేది భగవంతుడు, ఆ లోపల ఉండేది స్వామి. చాలా సింబాలిక్ గా స్వామి కట్టారంటే ఈ ఆలోచన మొత్తం మనసు అనేటువంటి ఆలోచన త్రయి ఆ వేద స్వరూపుడు చుట్టూ తిరుగుతుంటాయి, కానీ ఆ లోపల ఉండేటువంటి ఆ మూర్తి దగ్గర మాత్రం వెళ్ళాలి.
3: ఇంకోటి ఏంటంటే మంకీ బాయ్స్ అనేవాళ్ళు ఎంత స్పెషల్ అంటే అది స్వామి రెసిడెన్స్ మధ్యలో ఉన్న చుట్టుపక్కలంతా డ్యూటీ ఇస్తారు. మంకీ బాయ్స్ స్పెషల్ ఎందుకంటే స్వామి దగ్గర ఉంటామని, కానీ దీంట్లో చాలా అంతరార్థం అంటే మంకీస్ ని రాకుండా చూసుకునే బాయ్స్ వాడు. అంటే స్వామి ప్రకారం ఏంటంటే నీ మైండ్ లో ఉన్న మంకీస్ రాకుండా చూసుకో, అప్పుడు నేను దగ్గరగా ఉంటాను నీకు.
1: సో ఇలా మనం మంకీ మైండ్ గురించి మాట్లాడుకుంటూ స్వామి ప్రేమే వేదసారం అని నిర్ధారణ అయిపోయింది అనే డెసిషన్ కి వచ్చేస్తే మనం స్వామి ప్రేమ గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ మన లిసనర్స్ తాలూకా సాటిస్ఫాక్షన్ కోసం సాయి ప్రేమయే వేదసారాన్ని దాన్ని ఎట్లాగా మనం జస్టిఫై చేస్తామనేది మన ప్రయత్నంగా మనం చేస్తున్నాం. ఇది సో చక్కగా స్వామి తన భజనలో పాడతారు, లవ్ ఇస్ మై ఫామ్, ట్రూత్ ఇస్ మై బ్రెత్, బ్లిస్ ఇస్ మై ఫుడ్ అంటారు కదా. సో ఇక్కడ ఈ పాటలోనే స్వామి, ఇది ఇంగ్లీష్ సాంగ్ అయినా ఎంత మీనింగ్ ఉన్నది అసలు దీంట్లోని, లవ్ ఇస్ మై ఫామ్. సో ఆ వేద స్వరూపుడు భూపైకి దిగి వచ్చాడు. సో ఆయన వన్ టాప్ టు టో అంతా ప్రేమే, ట్రూత్ ఇస్ మై బ్రెత్ అంటున్నారు. ఇక్కడ వేదాలకి ఒక డెఫినేషన్ మనం భార్గవ మనం ప్రెజెంటేషన్ చేసేటప్పుడు యస్య నిశ్వసితం వేద అన్నారు, అంటే భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదాలు. సో వేదాలు ఏ లాంగ్వేజ్ లో రాస్తున్నాయి, సంస్కృతంలో రాస్తున్నాయి. సో వేదాలకి బేస్ సంస్కృతం అయితే సంస్కృతమే భగవంతుడి శ్వాసగా స్వామి ఒకసారి చెప్పారు, అది నా శ్వాస అని.
2: ప్రవీణ సార్ మాట్లాడేవారు,
1: ప్రవీణ సార్ ఒకసారి కారిడార్ లో కూర్చున్నారు స్వామి మందిరం లాబీలోని, అక్కడ గణేష్ వెనకాతల స్టూడెంట్స్ అంతా కూర్చుంటే ఈయన చాలా బాగా సంస్కృతంలో రాస్తారనమాట. ఒకసారి సంస్కృతం శ్లోకం ఒకటి రాసి చిన్న చిట్టీలోని మడతబెట్టి కూర్చున్నారు స్వామికి చూపిద్దామని. స్వామి ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని స్టూడెంట్స్ మధ్యలో నడుచొస్తున్నారు, ఈయన ఇట్లా చేయి పైకెత్తి ఆ కాగితం అందించాలని ప్రయత్నించారు. స్వామి ఆయన దగ్గర నుంచి ఆ కాగితం తీసుకుని ఏంటిది అని అడిగారు. స్వామి ఒక శ్లోకం రాశాను స్వామి, ఏ భాష అని అడిగారు. స్వామి సంస్కృతం స్వామి అంటే. స్వామి ఒక్కసారి అట్లా కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళినట్టు ఎంతో ఆనందించి కళ్ళు తెరిచి సంస్కృతము నా శ్వాసము అన్నారు. అంటే వేదాలకి ఆధారం సంస్కృతం అయితే సంస్కృతమే భగవంతుడికి ఆధారం అయింది. ఆ సో యస్య నిశ్వసితం వేద అన్నదానికి ప్రతిరూపం మన స్వామి.
2: ప్రవీణ సార్ ఎక్స్పీరియన్స్ చెప్తుండే ఇంకొక మన స్టూడెంట్ సుధీంద్రన్, ఆయన స్వామి తరచు మాట్లాడేవారు. ఒకసారి వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం అవుతున్నప్పుడు ఒక రోజు మునుపు ఇంకొక మరుసటి రోజు పూర్ణ పరిపూర్తి అయిపోద్ది యజ్ఞం పిలిచారు. ఆయన పిలిచి స్వామి చెప్తున్నారు అడిగారు, ఎన్నో చెప్తున్నారు యజ్ఞం గురించి, చెప్తే క్వశ్చన్ అడిగారు, ఈ యొక్క యజ్ఞంలో ఎందుకు కుంకుమార్చన చేస్తారు అని. ఆయనకు అర్థం కాలేదు. స్వామి తెలియ స్వామి అన్నట్టు స్వామిని చూస్తే స్వామి చెప్పారు, అగ్ని భగవంతునికి అందరు సమర్పణ చేసిన తర్వాత అగ్నిదేవుడు వాటన్నిటిని తీసుకువెళ్లి పలానా నవగ్రహాలకు ఏ పర్టికులర్ ఏ స్వరూపం దగ్గరకు వెళ్లాలో ఆ స్వరూపం దగ్గరకు ఆయన వెళ్లి ఆయనకు ఈ యజ్ఞ ఫలితాన్ని అందిస్తూ ఆ కుంకుమను ఆ వారి నుదుటి మీద పెట్టి ఒక లాంఛన ప్రాయంగా దాన్ని అందిస్తారు అని, అందుకే అగ్నిదేవునికి అసిస్ట్ చేయడానికి కుంకుమ వేస్తారు అని నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ స్వామి ఒక రెండు నిమిషాలు స్వామి అన్నారు, మరి వారు తీసుకున్నటువంటి ఫలితాన్ని వారు నుదుట్లో ఉన్నటువంటి కుంకుమతో వారు ఏం చేస్తారు అని స్వామి అడిగారు. ఈయనకు తెలియ స్వామి అని ఆయన అప్పుడు చెప్పేశారు. అంటే స్వామి నవ్వన్నారు, వారందరూ రాత్రి యజ్ఞ పురుషుని దగ్గరికి పర్మిషన్తో యజ్ఞ పురుషుని దగ్గరికి వెళ్లి వారి కుంకుమను ఆ యజ్ఞ ఫలితాన్ని మొత్తం యజ్ఞ పురుషునికి అందజేసి ఆ కుంకుమతో ఆయన పాదాలు మొత్తం లేపనం చేస్తారు, మొత్తం ఆయన పాదాలు మొత్తం లేపనం చేసి వారి యజ్ఞ ఫలితం ఆయన దగ్గర పెట్టి వారు దే బోటు వాళ్ళు సమర్పిస్తారని స్వామి చెప్పారు. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది ఓహో అని. అయిపోయింది ఇంతటితో ఆ రోజు యజ్ఞం పూర్తయింది. మరుసటి రోజు స్వామి మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచి అందరు కూర్చొని మాట్లాడుతున్నారు. కొంచెం ఇంటర్వ్యూ రూమ్ లో కొంచెం వేడిగా ఉంటే ఫ్యాన్ కొంచెం స్పీడ్ పెంచారు. ఆ పెరిగిన గాలికి స్వామి కూర్చున్నారు, ముందే స్వామి ముందే సుధీరని కూర్చున్నారు. స్వామిని చూస్తున్నారు అంత దగ్గరగా. ఆ పెరిగిన గాలికి స్వామి రోబ్ ఒకసారి అట్లా పక్క జరిగిపోయింది పాదాల మీద నుంచి. అప్పుడు సుధీరని చూస్తే ఆయన స్వామి పాదాలు మొత్తం కుంకుమతో ఎర్రగా ఉండిపోయింది, లేపనం చేస్తుంది. స్వామిని చుక్కి చూస్తూ సుధీరని చూశారు ఒకసారి. చూస్తే స్వామి చూసి నవ్వారు. అప్పుడంటే స్వామి ఆయన చూసి నవ్వి, నేను చెప్పాను కదా నీకు, ఆ దేవతలందరూ వాళ్ళందరూ వచ్చి యజ్ఞ పురుషునికి, అంటే స్వామి తనని తాను చెప్పి యజ్ఞ పురుషునికి సమర్పణ చేసి వెళ్ళిపోయారు అని చెప్పారు. అంటే ఆ మొత్తం యజ్ఞ పురుషుడే స్వామి అన్నటువంటి విషయాన్ని నిర్ధారించారు స్వామి చాలా ప్రేమతో. అది కూడా
1: ప్రేమతోటి.
3: ఇప్పుడు మీరు అర్పించడం గుర్తొచ్చింది ఏంటంటే, మనకి వాళ్ళు యజ్ఞ పురుషులు, మనం యజ్ఞం చేసినప్పుడు అది అర్పిస్తాం, కానీ యాజ్ అంటే మనం ఏంటి అర్పించాలి స్వామికి, అది చాలా ముఖ్యం అనేది. అంటే స్వామి ఇప్పుడు ఏంటి, మీరు చేసిన కర్మ ఫలం అంతా నాకు అర్పించండి అంటారు. దీని చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది ఏంటి, సేమ్ బృందావనంలోనే ఒకసారి ఏంటంటే రాత్రి అరౌండ్ 10 o'clock సి ఫ్లోర్ మీరు వెళ్తే, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ లో టాప్ ఫ్లోర్ లో లాస్ట్ కి వెళ్తే అక్కడి నుంచి స్వామి రూమ్ కనిపిస్తుంది, రూమ్ కనిపిస్తుంది. అయితే ఒకసారి ఏంటంటే ఒక ఫ్యూ స్టూడెంట్స్ అక్కడ ఆ లాస్ట్ కి ఇలా వెళ్ళి చూస్తే స్వామి రూమ్ లో లైట్ వెలిగి ఉండేది రాత్రి 10 o'clock కి. తల్లి స్వామి రిటైర్ ముందే అయిపోతారు అంత లేట్ గా అవునన్నదని వాళ్ళు అప్పుడు వార్డెన్ సార్ చెప్పారు. వార్డెన్ సార్ నెక్స్ట్ డే వెళ్లి స్వామితో ఉంటే ఇలాగా ప్రసంగ మాట్లాడుతూ, స్వామి ఇదేంటి ఇలాగా బాయ్స్ చూశారు ఇలాగా రాత్రి 10 o'clock కూడా మీ ఇంట్లో రూమ్ లో లైట్ ఆన్ ఉండేది ఏంటి అని. స్వామి నేను వెయిట్ చేస్తాను కదా అందుకు ఆన్ చేసి ఉంచాను అన్నారు. ఆయనకు అర్థం లేదు ఏంటి వెయిట్ చేస్తున్నారు. నైట్ ప్రేయర్ అప్పుడు మీరందరూ ఏం చేస్తారు, కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం విహితం అవిహితం వా సర్వమేద క్షమస్వ జయ జయ కరుణానిధే శ్రీ సాయి దేవ శంభో అని నాకంతా మీరు ఆఫర్ చేయాలి. నేను ఆ రోజు పిల్లలేంటి ఆఫర్ చేయడం లేదు అని వెయిట్ చేస్తున్నాను నేను, వాళ్ళు ఆఫర్ చేయాలి కదా నాకు, మీరు ఏమైనా చేయండి నాకు ఆఫర్ చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆ రోజు ఆఫర్ చేయలేదు అంటే ఆయనకి ఎంత ఆనందం వేసిందంటే ఆయన వచ్చి అందరికి చెప్పాడు, చూడు స్వామి ఇలా అంటున్నారు, మీరు ఏవైనా చేసింది రాత్రి ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రాత్రి ప్రేయర్ లో మీరు ఆఫర్ చేస్తే స్వామి యాక్సెప్ట్ చేస్తారు యజ్ఞ పురుషుడు లాగా మన కర్మలన్నీ. సో దీని ఈ విషయంలో ఇంకోటి మన కిషోర్ సార్ అని మనకు ఒక లెక్చరర్ ఉన్నారు, ఆయన ఒక చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకసారి ఆయన వాళ్ళ భార్యని స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు 1990s ఎర్లియర్. అయితే అప్పుడు మన ఇప్పుడు మనకు అలవాటే స్వామి లోపలికి వెళ్తూనే ఆ ఏంటి అంటే స్వామి మేము చేసిన తప్పుల్ని క్షమించండి అని మేడం చెప్పింది. అంటే కిషోర్ సార్కి అది నచ్చలేదు, అంటే స్వామి వాళ్ళు చూసి ఏంటి నువ్వేంటి కొంచెం నువ్వు ఆ విషయం నువ్వు యాక్సెప్ట్ చేయవా అన్నారు. లేదు స్వామి, నేను ఏమైనా చేసాను వాట్ ఎవర్ ఐ డిడ్ నేను మీకు ఆఫర్ చేస్తున్నాను, ఇఫ్ యు వాంట్ యు పనిష్ మీ అన్నిటికీ నన్ను మీరు క్షమించండి, నేను ప్రార్థించాను, నేను నా కర్మఫలాన్ని మీకు ఆఫర్ చేసిన తర్వాత మీరు ఏమి కరెక్ట్ అనుకుంటారో ఆ ప్రకారం మీరు చేయండి, పనిష్ చేయాలండి పనిష్ చేయండి, దాన్ని సరిదిద్దాలని సరిదిద్దండి, క్షమించాలని క్షమించండి, దట్ ఈస్ యువర్ డిసిజన్. ఎందుకంటే నేను మీకు సరెండర్ చేసిన తర్వాత నేను నాకు క్షమించండి అని రిక్వెస్ట్ చేయకూడదు స్వామి అని ఆయన అన్నాడు. స్వామి ఎంత ఆనందపడిపోయారంటే దిస్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ రీచింగ్ టు గాడ్, అదే ఇది కరెక్ట్ రిలేషన్ గాడ్ కి డివోటీకి. నువ్వు నాకు ఆ ఫ్రీడమ్ ఇస్తున్నావు, నువ్వేం కావాలి నేను చెయ్యి, క్షమించు అని అడగడం లేదు నువ్వు, అంటే నువ్వేంటి యు ఆర్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ మీ అండ్ నేనేం చేస్తే యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్, దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ అంటే ఒక దేవుడికి భక్తుడికి ఎలా ఉండాలి అని అప్పుడు ఆ రోజు అంటే మాతో షేర్ చేస్తుంటే ఐ జస్ట్ రిమెంబర్ దిస్.
2: భగవంతుడు కూడా ఆయన ఒకసారి స్వీకరించిన తర్వాత మనకి ఎప్పుడు ఎలాంటి సందర్భంలో కూడా మనకు కీడు గాని హామ్ గాని చేయరు, మనకు ఎట్టి ఇంపాసిబుల్. ఒక ఎక్స్పీరియన్స్ నాకు గుర్తుకొస్తుంది, ఇప్పుడు స్వామి స్వీకరించిన తర్వాత స్వామికి ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత స్వామి మీరే చేయండి స్వామి మీ ఇష్టం మీరు ఏదేం చేయండి అని చెప్పిన తర్వాత ఈయన మన స్టూడెంట్ మనం అలుమినా డ్రామాలో కూడా చెప్పాము, ఆయన ఆ స్టూడెంట్ ఏం చేశారంటే ఆయన రాసినట్టు ఆయన చేసిన హాస్టల్లో చేసిన తప్పులన్నీ మొత్తం ఉత్తరం మీద రాశారు, ఉత్తరం మీద రాసి స్వామికి లెటర్ రాసి ఇచ్చారు. ఆయన లెటర్ రాసి ఇస్తూ ఆయన కండిషన్స్ ఏం లేవు, పాపం ఒకటే కండిషన్, స్వామి చేసిన తప్పులన్నీ మీకు ఇస్తున్నాను మీ ఇష్టం మీరేమని చేయండి దీంతో అని చెప్పి, కానీ ఆయనకు లోపల మాత్రం ఉండేది అయ్యో స్వామి నేను ఇచ్చాను కానీ ఇది అందరికి ఎవరికైనా చెప్పండి కానీ మా ఫాదర్ మాత్రం చెప్పకండి స్వామి అన్నీ, ఎందుకంటే మా ఫాదర్ బాధపడతారని. ఆయన స్వామి చాలా నవ్వుతూ లెటర్ తీసుకున్నారు, లెటర్ తీసుకుని ఇంటి రూమ్ లోకి వెళ్ళిపోయారు. దర్శనం అయిపోయి అందరితో దర్శనం అయిపోయింది, అందరూ తిరిగి వచ్చారు. ఆ రోజు సండే మార్నింగ్ దర్శనం 11:00 వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఆయన ఫాదర్ కొంచెం స్వామి పిలిచి మాట్లాడేవారు తరచు, కొంచెం ఇంపార్టెంట్ పర్సన్. కార్లో వచ్చి చాలా కోపంగాని వార్డెన్ దగ్గరకు వచ్చి పిల్లండి ఆయన అని చెప్పారు అన్నట్టు. అంటే ఆయన బయట ఆయన ఫాదర్ దగ్గరకు వచ్చేటప్పుడు ఫాదర్ చేతిలో స్వామికి ఇచ్చిన లెటర్ ఉంది. అనుకున్నాను స్వామి నేనే మీకు ఇచ్చాను కదా స్వామి, అంత నమ్మి మీ చేతిలో పెడితే మీరు నన్ను ఏం ఇట్లా ఇట్లా చేశారని స్వామి ఆయన బాధతో, అయ్యో స్వామి ఈయన లెటర్ చదువుంటారు స్వామి మొత్తం చెప్పుంటారు అని చెప్పి బాధపడుతున్నారు చెప్పి ఫాదర్ అడుగుతారు. ఫాదర్ వార్డెన్ బయటకు వెళ్ళమని చెప్పి తలపేసి వార్డెన్ అడుగుతారు, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ యూ రోట్ అని అంటారు. అంటే ఆయన ఇంకా సారీ అని చెప్పి రియలీ సారీ అని చెప్తే చిచ్చి స్వామి ఎంతో కోపంగా ఉన్నారు తెలుసా అనుకుంటే, అయ్యో స్వామి ఇంకా నా యొక్క సీక్రెట్ బయట పెట్టారే నా బాధపడుతున్నారు అని లెటర్ తీసి చెప్తారు. ఈ చిన్న చిన్న విషయాలు రాయడం ఏంటి, సాంబార్లో ఉప్పు లేదు, ఇడ్లీలో కొంచెం ఉడకలేదు. అప్పుడు ఆయనకు అర్థం కావట్లేదు ఏంటి నాన్న అంటే ఆయన చూపిస్తారు ఉత్తరం. ఆయన రాసిన తప్పులన్నీ ఈ విధంగా మార్పి, అదే హ్యాండ్ రైటింగ్ కానీ ఈ విధంగా మార్పి. స్వామి చెప్తారు ఇది వెంకటాచలంకి ఇవ్వాల్సింది, కిచెన్ వాడడానికి ఇవ్వాల్సి నాకెందుకు ఇచ్చేవాడు. ఇండైరెక్ట్ గా ఆ పిల్లవానికి తెలియజేయడానికి అంటే తన యొక్క తప్పుల్ని నువ్వు భగవంతుని ఒక్కసారి అర్పణ చేసిన తర్వాత, కర్మని ఏ కర్మని అర్పణ చేసిన తర్వాత దాన్ని మన కేవలం మన మంచి కోసం ఉపయోగిస్తారు కానీ ఎట్టి విధంగా హీ విల్ నాట్ పనిషస్. అండ్ రాధాకృష్ణ ఒకసారి చెప్పినట్టు లవ్ లవ్ నోస్ నో పనిష్మెంట్,
3: అంటే ఇదే సాయి ప్రేమ, అంటే
2: సాయి ప్రేమ దట్ ఈస్ ప్రేమ.
3: అంటే ఇవన్నీ అంటే మన డిస్కషన్ మళ్ళీ వస్తే వేద సారం అంటే ఏంటి, నువ్వెవరు నువ్వు తెలుసుకోవాలి. అంటే మీరు నీకున్న తలంపులు నీకున్న తప్పులు ఏంటి, నీ మైండ్ లో ఉన్నవన్నీ ఆయనకు అర్పిస్తే దెన్ ఆ ప్రేమే అంటే ఆయన మీకు మనకి హెల్ప్ చేస్తారు మన సోర్స్ అంటే మనం తెలుసుకోవడానికి. కరెక్ట్, అద్భుతం. ఇది
1: ఇందాక మనం పాటలు విన్నప్పుడు ఒక ఒక లైన్ నాకు బాగా స్ట్రైక్ అయింది రాజు వర్గం, అది అదంటే గీతామృతమును బోధన చేసి వేదసారం అందించినావు అని ఇందాక పాటలో వచ్చిందనమాట. అంటే ఒక్కసారి మనం స్వామి డిస్కోర్స్ గాని స్వామి రాసిన వాహినులు గాని మనం ఎప్పుడన్నా చూస్తే వేదం తాలూకా ఎసెన్స్ అంతా, నాలుగు మహావాక్యాలు అంటారు కదా వేదం తాలూకా ఎసెన్స్ అంతా అని, అవన్నీ స్వామి ప్రతిరోజు మనతో మాటల్లో గాని స్వామి ఇచ్చే ఉపన్యాసాల్లో గాని స్వామి ఇచ్చే ఇంటర్వ్యూస్ లో గాని ప్రతిదీ స్వామి ప్రయత్నించి చెప్పడానికి వచ్చింది అదే. సో ఆ వేదసారం ఏదైతే ఉందో అది చెప్పడానికే స్వామి అవతరించారు, అది కూడా ప్రేమతోటి.
2: ప్రేమతోని ఇది ఈ విషయం చెప్తుంటే ప్రేమతోని వేద వేద వాక్కులు మహావాక్యాలు అని చెప్తుంటే నాకు శ్రీశంకర సాయి సార్ కి జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తుంది. వాళ్ళు కొడైకెనాల్ లో స్వామి వారితో ఫోటో దిగుతున్నారు, అందరితో స్వామి నిలబడి ఉన్నారు, 21 మంది స్టూడెంట్స్ స్వామి నిలబడి ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు ఫోటో దిగుతున్నారు. సో ఫోటో దిగడానికి స్వామి కాన్స్టాంట్ గా ఉంటారు, పిల్లవాడు వచ్చి పక్కన నిలబడతాడు, ఫోటో క్లిక్ అయిన తర్వాత మళ్ళీ పిల్లవాడు వెళ్ళిపోతాడు, ఇంకో పిల్లవాడు వస్తాడు, వీళ్ళందరూ చూస్తున్నారు అందరు పిల్లలు చాలా అంటే కాన్సన్ట్రేటెడ్ గా, మా ఆపర్చునిటీ ఎప్పుడు, మా ఆపర్చునిటీ ఎప్పుడు అని. పది మంది పిల్లలు అయిపోయారు, 11 వస్తుంటే 11 వచ్చి స్వామి పక్కన నిలబడతారు, స్వామి వీళ్ళందరికి స్వామి చెప్తారు, మీరందరూ వినే ఉంటారు కదా అని చెప్పి, బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మ పర, బ్రహ్మ అంటే బ్రహ్మ ఎప్పుడు ఇట్నే, బ్రహ్మ సత్యం నిలబడి ఉంటారు, జగన్ మిథ్య
1: కాన్స్టెంట్
2: వస్తూ వెళ్తూ ఉంటుంది, వస్తూ వెళ్తుంది, కానీ అయినా కూడా జీవో దేవో
1: జీవో బ్రహ్మైవ నాపరః,
2: జీవో బ్రహ్మైవ నాపరః, జీవానికి బ్రహ్మకు డిఫరెన్స్ లేదు అని చెప్పి వాళ్ళు ఫోటో క్లిక్ చేసిన స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫోటో క్లిక్ చేయడానికి మాత్రము బ్రహ్మ కావాలి, జీవుడు కావాలి, అప్పుడే ప్రపంచం నడుస్తుంది. తర్వాత 11 మీకు తక్కిన 11 మంది వస్తుంటే అందరు 21 మంది ఇదే లెసన్ ఇంగ్రెయిన్ అవుతుంది లోపల, నడిచిన ప్రతి ఒక్కరు ఆయన చెప్తారు సరిగ్గా 10 మంది ఆపి ఎందుకు చెప్పాలి స్వామి, ఎందుకంటే ఆ లెసన్ లోపల ఇంకిపోలే ఎంత గొప్ప విషయాన్ని అంత సింపుల్గా చెప్పడంతో ఆయన చెప్తారు ఇంత ప్రేమ కేవలం భగవంతునికే సాధ్యమవుద్ది, ఆ ప్రేమతో అంత జ్ఞానాన్ని ప్రేమను కలిపి ఆ పిల్లలకి వచ్చినట్టు.
3: అది చాలా సులువుగా చెప్తారు కానీ స్వామే చెప్తారు, నేనే నటరాజుడిని ప్రతి డాన్స్ స్టెప్ ఎలా కష్టపడి గణేష్ డాన్సర్ గణేష్ అంటే ఆయన అనుభవం ఎలా ఉండే ఈ ప్రకారం
1: స్వామి ఆ డెఫినేషన్ చెప్తారు, ఐ అలోన్ నో ది డిఫికల్టీ ఆఫ్ టీచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ టు ద డాన్సర్స్, చాలా కష్టం
3: ప్రశాంతి డాన్స్ నువ్వు చెప్పే
1: ఒక్కొక్కరిని ఒక స్టెప్ చేయించడానికే తల ప్రాణం తోక్కొస్తుంది, అది జీవితంలో ప్రతి అడుగు సరిగ్గా వేయించడానికి స్వామి ఎంత కృషి చేసుకుంటారో కృషి చేస్తున్నారో అది మనకి అర్థమవుతుంది. నువ్వు ఇందాక ఈ ఎక్స్పీరియన్స్ చెప్తున్నావు కదా, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మ సత్యం జగన్ నిత్య, సో దీని ద్వారా ఫస్ట్ 10 పీపుల్ అయిపోయిన తర్వాత దెన్ స్వామి అలౌడ్ దట్ లెసన్ టు సింక్
2: ఇన్,
1: దెన్ నెక్స్ట్ 11 మెంబర్స్ కి అది సెటిల్
2: అయిపోయింది.
1: సో ఇదే ఎక్స్పీరియన్స్ రవికుమార్ సార్ మనతో షేర్ చేసుకున్నప్పుడు, స్వామి యజ్ఞం దసరా యజ్ఞం అవుతుంది, స్వామి సడన్ గా వాళ్ళని ప్రొసెషన్ కి పిలిచారు, అంటే స్వామి థింగ్స్ ఎంత సింప్లిఫై చేస్తారో అది తెలుస్తుంది అనమాట. చేశారు మీరు ఇక్కడి నుంచి ఆ పూర్ణచంద్ర ఆడిటోరియం దాకా ప్రొసెషన్ లో పోవాలి అని, వీళ్ళకి పాపం ఓన్లీ 2-3 మంత్రాలు వచ్చు, గట్టిగా చదివితే ఒక 5 నిమిషాలు వస్తుంది అన్నమాట, కానీ ప్రొసెషన్ ఏమో ఒక అరగంట పడుతుంది. సో ఎట్లా అవుతుందంటే స్వామి పాపం ప్రార్థించారు వీళ్ళంతా అని, స్వామి అన్నారు అంతే కదా ఇప్పుడు మీకు 2 మంత్రాలు వచ్చు, చెప్పిన మంత్రాలే మళ్లీ మళ్లీ చెప్తూ ఉండండి, అక్కడ జనం మారుతూ ఉంటారు కదా మీరు వెళ్తూ ఉండగా అన్నారు. అంటే ఇప్పుడు మనం నవ్వుకుంటున్నాము కొంచెం లోపల డెప్త్ లోకి, ఎందుకంటే స్వామి మాట్లాడిన ప్రతి మాట వెరీ వెరీ ఇంపార్టెంట్.
2: వేదం
1: మరణాత్ త్రాయతే ఇది మంత్ర, అంటే ఏంటి కంటిన్యూస్ గా మనం ఉచ్చరిస్తూ ఉంటే అది మనలోకి సింక్ అయిపోతుంది అనమాట. సో మీకు వచ్చింది 2 మంత్రాలైనా అవి మీ మొత్తం దేహంలో అది జీర్ణించుకుపోతుంది అది. సో బై ఒక పాసింగ్ కమెంట్ అయినా సరే అది దట్ ఈస్ ద ట్రూత్. సో అట్లాగా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా దానికి అంతే ఉండదు అనమాట.
2: నిన్న మీరు చెప్తున్నారు కదా ఇట్లా భార్గవ బ్రదర్ మీరు ఈ మనం మీరు నటరాజ డాన్స్ స్టెప్ అని ఆ జెన్ మాస్టర్ స్టోరీ చెప్తున్నారు కదా, ఐ హాస్ టు రైట్ ఎ లెటర్ గెట్ ఎ లెటర్ అని, అది ఒకసారి శ్రోతల కోసం ఒకసారి షేర్ చేసుకుంటారు.
3: అది మన చాలా అంటే చాలా ఇన్డెప్త్ ఎంతో డీప్ మీనింగ్ కలిగిన స్టోరీ. అంటే నేను కొన్ని సంవత్సరాలు చదివాను, ఏంటంటే ఒక జెన్ మాస్టర్ దగ్గరికి ఒక డిసైపుల్ వస్తాడు, అంటే డిసైపుల్ అవుదామని, అంటే ఆయన దగ్గరకు వచ్చి స్వామి నాకు మీరు ఆత్మజ్ఞానం అంటే ఏంటి నాకు నేర్పండి అని. అయితే ఆయన ఆయనకి బోధిస్తాడు ఒక ఏదో ఒక పర్టికులర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, ఈ సాధన చెయ్యండి అని. చేసిన తర్వాత అంటే ఇక్కడ ఉండొద్దు నువ్వు, నీ నీ స్వగృహానికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అక్కడ చేసి నాకు మంత్లీ మంత్లీ నీ రిపోర్ట్ అప్డేట్స్ నాకు ఇస్తుండే ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అని. అంటే ఆయన ఓకే అని ఇంటికి వెళ్తాడు. అయితే ఫస్ట్ మంత్ లోని నేను మంత్రం చెప్పాను, జపం చేశాను, నాకు ఎంతో ఆనందం కలిగింది అంటాడు. అంటే జెన్ మాస్టర్ చూసి, అంటే ఒక ఈయన దగ్గర ఇంకో శిష్యుడు తీసుకొస్తాడు ఆ ఉత్తరం, దాన్ని చింపేసి పారిస్తాడు. శిష్యుడికి కొంచెం చూడడానికి కొంచెం అదేవిధంగా ఉంటుంది, ఏంటి ఆయన రాసింది నాకు ఆనందం సాధన చేస్తాడు. అయితే రెండో నెల మళ్ళీ ఇంకో ఉత్తరం వస్తుంది, ఆ శిష్యుడు తీసుకొస్తాడు చదువుతాడు. చదివితే ఏంటి, ఈ నెల ఏంటంటే నాకు ఒక ఆనందం, చాలా ఆనందం కలిగింది, అంటే నేనే అందరిలోనే ఉన్నాను, అందరూ నాలో ఉన్నారు అనే ఒక భావన కలిగింది అంటాడు. అంటే శిష్యుడు చూసి అంటే చదివి వినిపిస్తాడు శిష్యులందరూ, ఎంత బాగుందో, ఎంత ఎంత పొగుడతాడు, ఎంత ఆనందం పడతారు అంటే మళ్ళీ చింపేసి పారిస్తారు ఆ లెటర్ ని. వీళ్ళకి అందరూ అదో కనిపిస్తుంది, ఏంటిది మా స్వామి ఇలా చెప్తున్నారు ఏంటని. థర్డ్ మూడో మంత్ మళ్ళీ ఇంకో లెటర్ వస్తుంది ఆ శిష్యుడి దగ్గర నుంచి. మూడో నెల ఏంటంటే నేనే కాకుండా ఇది ఈ ప్రకృతి సృష్టి అంతా లైటే, అన్నిట్లోని ఆ జ్యోతి స్వరూపుల్లా నేనే ఉన్నాను అనే నాకు భావం తెలిసి ఒక అనుభవం వచ్చింది అంటాడు. మళ్ళీ చూసి ఆ విసుక్కుని చింపేసి మళ్ళీ పారిస్తాడు ఆ లెటర్ ని ఈ గురువు. వీళ్ళందరికీ అర్థం అది ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ చెప్తుంటే ఆయన ఏంటి చింపేసి పారిస్తాడు, కొంచెం పిచ్చి ఎక్కిందా ఏంటి అని ఒక డౌట్ కూడా వస్తుంది. ఎప్పుడు సద్గురు అంటే జాగ్రత్తగా ఉండాలి, ఆయన
1: అర్థం కాదు
3: కదా, అంటే హీజ్ లైక్ ఫైర్ చెప్తారు కదా, ఫైర్ స్నేక్ అండ్ బ్యాంక్ ఆఫ్ అ రివర్, ఈ మూడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ చేసే సద్గురు కూడా అలాగే ఉంటారు, వెరీ కేర్ఫుల్, ఎప్పుడైనా మాయల పడవచ్చు. నాలుగో నెల ఇలాగే వస్తుంది. నాలుగో నెల తర్వాత అప్పుడు ఏంటంటే అప్పుడు ఆ లెటర్ ఏంటంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది, స్వామి అద్వైతం అంటే తెలుసుకున్నాను ఏంటో, నేను అందరిలో ఉన్నాను, అందరూ నాలో ఉన్నారు, అండ్ ప్రపంచం అంతా ఒక్కటే అని తెలిసిపోయింది నాకు అంటాడు. అంటే శిష్యులు ఉంటారు మై గాడ్ ఇది ఇప్పుడు ఆయన ఆత్మజ్ఞాని అయిపోయాడు, ఇప్పుడైనా ఆనంద పడతాడు. మళ్ళీ ఈయన తీసి ఆ లెటర్ చింపేసి పారిస్తాడు. ఇక్కడ ఉన్న డిసైపుల్స్ అందరికీ అర్థం అది ఎందుకు ఇలా చేస్తున్నారు స్వామి ఏంటిది అంటే మాట్లాడి నేను మాట్లాడు. నాలుగు నెలలు అయిన తర్వాత ఐదో నెల ఆరో నెల ఏడో నెల దగ్గర దగ్గర పది నెలల వరకు ఏ ఉత్తరం రాదు. అంటే అని వాళ్ళకి ఆతృతగా ఉంటుంది ఇక్కడ ఉన్న శిష్యులకి, ఏంటి ఉత్తరం రావడం లేదు, ఈయనేం మాట్లాడడం లేదు ఏంటి అని. అయితే ఒక పది నెలలు అయిన తర్వాత ఏంటిది ఒక శిష్యుడు చెప్తాడు, అక్కడ ఆయన ఉన్నారు కదా, నేను ఆయనకి పంపించాను కదా సాధన చేయమని, ఏంటి దగ్గర దగ్గర పది నెలలు అయింది కదా లెటర్ ఏమి రాలేదు, వెళ్ళి అడుగు తీసుకురా లెటర్ ఏమిటో అడుగుని. అయితే ఆయన శిష్యుడిని పంపిస్తాడు ఆయన ఊరికి. అక్కడి నుంచి ఈయన చాలా ఈగర్ గా ఆతృతగా వెయిట్ చేస్తాడు లెటర్ ఏమిటి వస్తుంది, రెస్పాన్స్ ఏంటి వస్తుందని. అయితే ఆయన లెటర్ పంపిస్తాడు, ఓకే ఓన్లీ టూ వర్డ్స్ హూ కేర్స్ అని ఒక జవాబు పంపిస్తాడు ఆయన. వీళ్ళందరూ చూసి ఏంటిది అహంకారంలా ఉంది ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అనుకుంటారు వీళ్ళందరూ. ఆ జవాబు చూసి గురువు స్టార్ట్స్ డాన్సింగ్, అంటే అంత ఆనందం, అంటే ఆనందం తాండవలా చేస్తాడు ఆయన. మా గురు నా శిష్యుడు ఇప్పుడు వాడెవడో తెలుసుకున్నాడు అనే ఆనందంలో డాన్స్ చేయడం మొదలెడతాడు. ఇక్కడ వాళ్ళెవరికి ఉక్కిరి పిక్కిరి పోతారు, అర్థం అది ఏం జరుగుతుంది ఇక్కడ, ఆయన హూ కేర్స్ అంటే ఆయన అలా మాట్లాడుతున్నాడు, ఈయనేం చూసి ఆనందపడుతున్నాడు లెటర్ ఏమిటో అడుగుని. అయితే ఆయన శిష్యుడిని పంపిస్తాడు ఆయన ఊరికి. అక్కడి నుంచి ఈయన చాలా ఈగర్ గా ఆతృతగా వెయిట్ చేస్తాడు లెటర్ ఏమిటి వస్తుంది, రెస్పాన్స్ ఏంటి వస్తుందని. అయితే ఆయన లెటర్ పంపిస్తాడు.

0: ఇక్కడ ఆయన హూ కేర్స్ అంటే ఆయన అలా మాట్లాడుతున్నాడు, ఈయన చూసి ఆనందపడుతున్నాడు, ఇదేమిటిది అని. అంటే అప్పుడు ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎప్పటి వరకు నేను అనే భావం ఉందో అప్పుడు నేను చూసాను, నాలోని జ్యోతి స్వరూపం ఉంది, అందరూ నేను ఒకటే, నేను అందరిలో ఉన్నాను అనే భావాన్ని ఇప్పుడు నేనున్నంత వరకు ఆయన ఎప్పుడైతే తెలుసుకున్నాడో నేను లేను అని. అప్పుడు ఎవరు చెప్తారు, ఎవరికి చెప్తారు, ఎవరు లేరు చెప్పడానికి. అందుకు ఆయన తెలుసుకున్న తర్వాత వచ్చేది ఎప్పుడు సైలెన్సే అని చెప్తారు. అంటే మనకి స్వామి ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్తారు. మన రేడియో సైలో మనం ఎంటర్ అయినప్పుడు కూడా ఒక ఫోటో ఉంది, బ్యూటిఫుల్ ఫోటో, రెండు ఇద్దరు స్వాములు ఉన్నారు,
1: ఇద్దరు
0: స్వాములు మాట్లాడుకుంటున్నారు. మీరు చెప్తారా గణేష్?
1: అది 1986 లో స్వామి MBA బ్యాచ్ కి సృష్టించినటువంటి ఫోటోగ్రాఫ్. ఐ లిసన్, ఐ ఆమ్ ద వన్ హూ లిసన్స్ అండ్ ఐ ఆమ్ ద వన్ హూ టాక్స్. సో రెండు రెండు ఒకటే.
0: లేదు, స్వామి ఏం చెప్తారంటే ఒక భక్తుడికి ఒక డివోటీ, డివోటీకి దేవుడికి ఉండే సంభాషణ ఎలాగంటే ఫస్ట్ డివోటీ స్వామి ఆయన గోడ
1: తెచ్చి మాట్లాడతాడు,
0: స్వామి ఇలా చేయండి, స్వామి కష్టాలు ఇవి అంటే దేవుడు వింటాడు. దాని తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దేవుడు చెప్తాడు, ఓకే ఇప్పుడు నువ్వు చెప్పింది నేను విన్నాను, నేను చెప్పింది నువ్వు విను అంటాడు. అంటే అప్పుడు స్వామి మాట్లాడు, గాడ్ స్పీక్స్ అండ్ డివోటీ
1: డివోటీ లిసన్స్.
0: దాని తర్వాత ఏంటంటే ఒక
1: ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటారు,
0: అర్జునుడు కృష్ణుడు లాగా ఒక
1: సంభాషణ.
0: అది ఏంటంటారు, అది ఏ భక్తి అంటారు దాన్ని, స్నేహభక్తి ఏంటంటే ఫ్రెండ్ లాగా, నేను మాట్లాడతాను నువ్వు మాట్లాడతావు, నువ్వు విను నేను విను. కానీ ఫైనల్ స్టేజ్ దక్షిణామూర్తి స్టేజ్ అంటారు స్వామి, ఇద్దరు మాట్లాడరు, ఇద్దరు వింటారు. అంటే అది వినడానికి మాత్రం చాలా అదే విధంగా ఉంది, ఇద్దరు మాట్లాడి ఇద్దరు వింటారు ఏంటి అంటే. యాక్చువల్ ఏంటంటే నేను తెలుసుకున్నాను నేను లేనని, నువ్వు తెలుసుకో నువ్వు లేవు, సో బోత్ ఆఫ్ అస్ విల్ ఎంజాయ్ అనే ఒక భావం దాంట్లో వస్తుంది.
1: ఈవెన్ మన భృగువల్లి కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అతను యాక్చువల్
0: భృగువల్లి అంటే ముందు
1: ఆనందో బ్రహ్మే
0: అన్నం, అది
1: అన్నం బ్రహ్మే దివ్య జనాతని ఈ తండ్రి పంచకోశాలు అన్ని దాటిన తర్వాత యాక్చువల్ బ్లిస్ భగవంతుడు ఎక్కడున్నాడు అని తెలుసుకోవడానికి మాటి మాటికి వాళ్ళ తండ్రి పంపిస్తూ ఉంటాడు అనమాట. సో చివరిగా ఆనందో బ్రహ్మే దివ్య జనాత్ అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రాడు, ఇంకా
0: రాడు.
1: సో అక్కడ అసలైన ఎసెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
2: ఒకసారి రంజాన్ కార్యక్రమం అప్పుడు ఒక స్వామి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాం అందరు, చాలా చక్కని ఆపర్చునిటీ ఇచ్చారు స్వామి. ఒక పిల్లవాడు గురురాజ్ అని ఇప్పుడు ఉన్నాడు, ఆ పిల్లవాడు అడిగారు స్వామిని, స్వామి వాట్ ఈస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేట్ అవేర్నెస్ అని. అప్పుడు ప్రతి క్వశ్చన్ కి స్వామి ఆన్సర్ వేశారు. ఆ ఒక్క క్వశ్చన్ మొత్తం స్వామి అట్నే చూసి సైలెన్స్ ఉన్నారు, సైలెంట్ గా ఉన్నారు. నాకు ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంటది, దట్ వాజ్ హిస్ ఆన్సర్, సైలెన్స్.
1: సో ఇన్ ద డెప్త్స్ ఆఫ్ సైలెన్స్ యు లిసన్ టు ది వాయిస్ ఆఫ్ గాడ్.
2: కరణ్ జయ గారు ఆయన ఇంటర్వ్యూలో స్వామిని, స్వామి నువ్వు దేవుని అని అడిగారు. అంటే స్వామి
1: ఐ ఆమ్ గాడ్, యు ఆర్ ఆల్సో గాడ్.
0: ఇంకోటి మీరు స్వామి చేసేదే ప్రతి దాంట్లో ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో పనిచేస్తాను, మన యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో పనిచేస్తున్నాను. ఎప్పుడైనా మీరు గమనించి చూస్తే స్వామి స్టార్ట్ చేసిన యూనివర్సిటీ అంటే స్వామి యూనివర్సిటీ బిల్డింగ్ అంటారు. ఆ యూనివర్సిటీ బిల్డింగ్ దక్షిణ వైపు తిరిగి ఉంది, ఇట్ ఇస్ ఫేసెస్ ద, జనరలీ మనం ఏంటంటాం ఏదైనా మంచి మన దేవుడు ఈస్ట్ వైపు, తూర్పు వైపు, లేకపోతే నార్త్ వైపు అంటే ఉత్తరం వైపు ఉండాలి. ఈ మా యూనివర్సిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో అది దక్షిణ వైపు ఫేసెస్ ఉంది. ఇంకా మన యూనివర్సిటీ క్యాంపస్ లన్నీ అంటే స్కూల్ అనండి, ప్రైమరీ స్కూల్, మన కాలేజ్ హాస్టల్స్ అన్ని దీనికి దక్షిణ వైపుకున్నాయి. అంటే స్వామి మైట్ బి పాసిబుల్ దట్ దక్షిణామూర్తి లాగా హీస్ ట్రైంగ్ టు కన్వే టు
1: ఎవరీవన్.
0: గమనిస్తే యూనివర్సిటీ బిల్డింగ్ ఫేసెస్ ద సౌత్.
2: బ్యూటిఫుల్, బ్యూటిఫుల్,
1: చాలా బాగుంది. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే మనకి అసలు సమయమే సరిపోదు. సో సాయి ప్రేమయే వేదసారం. చివరగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇన్ని మహావాక్యాలు ఇవన్నీ వేదాల నుంచి మనకు వచ్చినాయి. ఇందాక రాజు మీరు చెప్పినట్టు స్వామి నేను భగవంతుణ్ణి, మీరు కూడా భగవంతుడు అన్న సత్యాన్ని ప్రతినిత్యం మనకు అట్లాగే ఇంగ్రేన్ చేస్తూ వచ్చారు. సో వేదాలు కూడా అవే చెప్తున్నాయి మనకి. ఆ సత్యాన్ని బోధించడానికే సాయి ఈ ప్రేమ అవతారం దాల్చి మనకి ఈ సాయి ప్రేమయే వేదసారంగా మన జీవితాల్లో వెలుగుని నింపి ఇప్పటికీ నడిపిస్తున్నారని మన భావన. మరి స్వామివారి 92వ జన్మదినోత్సవం నాడు ఇట్లాగా కూర్చొని స్వామి గురించి ఇట్లా మననం చేసుకుని తలుచుకునే అవకాశం స్వామి మనకిచ్చారు, దానికి కృతజ్ఞతాపూర్వకంగా మనందరం మరొకసారి వినమ్రంగా స్వామివారి చరణాలకు ప్రణామాలు సమర్పించుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. సాయిరాం.
3: ప్రతి క్షణము పవిత్రమైనదే, అందులోనూ ఈరోజు పరిపూర్ణమైన అవతారం ఆకారం దాల్చి

గురించి వచ్చి, అంటే ఇంతవరకు మనం తెలుసుకున్నట్లు దివ్యత్వం ప్రేమతత్వమై మనలను అనుగ్రహించిన సత్యసాయి వేద పురుషుని పుట్టుపండుగ. ఇటువంటి పరమ పవిత్రమైన రోజున స్వామి మనకందించిన వేద సారాన్ని గురించి మనం కొద్దో గొప్పో తెలుసుకోవటం, దాని గురించి స్మరించుకోవటం అనేది నిజంగా స్వామి మనకనుగ్రహించిన మహద్భాగ్యమనే గుర్తించాలి. సాయి ప్రేమయే వేదసారము అన్న అంశంపై చాలా చక్కని శైలిలో వారి చర్చా కార్యక్రమం ద్వారా మనందరికీ స్వామి ప్రేమను అందించిన స్వామి విద్యార్థులు శ్రీ భార్గవ్, శ్రీ రంగనాథరాజు, శ్రీ గణేష్ గార్లకు శ్రోతలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామి ఒకసారి ఇలా చెప్పారు, తల్లి పాడే లాలిపాట ఒడిలో ఉన్న బిడ్డకు ఏమాత్రం అర్థం కాదు, అందులోని సంగీతం సాహిత్యం గురించి కూడా ఏమీ తెలియదు, కాని ఆ లాలిపాటను కేవలం వింటూనే ఆ బిడ్డ తన ఏడ్పును ఆపి నిశ్చలంగా నిద్రలోకి జారుకుంటుంది. అలానే వేదం పఠించటం తెలియకపోయినా, అందులోని అర్థాన్ని పట్టుకోలేకపోయినా, కేవలం దానిని విన్నంత మాత్రాననే దాని యొక్క ప్రభావాన్ని అనుభవించవచ్చు అని. ఒక భక్తురాలికి స్వామి ఇలా చెప్తూ, కనుక నువ్వు తప్పకుండా మందిరంలో కూర్చొని వేదం విను అన్నారు. అంతటి మహత్తరమైన వేదాన్ని ఈరోజు వేద పోషణలో భాగంగా స్వామి ప్రపంచమంతా ఎటువంటి భేదభావాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా అందరికీ అందిస్తున్నారు, మనందరితో వేద పఠనం చేయిస్తున్నారు. కనుక అటువంటి సువర్ణావకాశాన్ని మనం గ్రహించి స్వామి ప్రేమకు పాత్రులం కావాలని సకల వేదాల సారం ప్రేమమూర్తి వేద పురుషుడు అయిన మన సత్యసాయి భగవానుణ్ణి ప్రార్థిస్తూ శ్రోతలందరికీ మరొక్కసారి స్వామి పుట్టుపండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి మన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను ముగిస్తున్నాము. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరి ఓం తత్సత్. శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:50. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూనై ఉండండి. జై సాయిరాం.

ఇంతవరకు మీరు నవంబర్ 23, 2017న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 92వ పుట్టినరోజు సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించినటువంటి సాయి ప్రేమయ్యే వేదసారము ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారం మీరు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 గురు పౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం తిరునామాలు ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం. వినండి, ఆనందించండి. ఇప్పుడు తరువాతి కార్యక్రమం ఆదిలాబాద్ నుంచి వచ్చిన మధుర కవి బ్రదర్స్ మిత్త అయ్యాళ్వార్ శ్రీ ఎం రాములు, శ్రీ ఎం కిష్టయ్య, శ్రీ ఎం రామస్వామి మనకి వారి ఆధ్యాత్మిక తత్వంతో నిబిడీకృతమైన తిరునామాలు గానాన్ని అందిస్తారు. విందామా మరి.

0: కూడ తామసుడ వివేక శూన్యుడ
1: పామరుందను జడుల మూర్ఖుడ తామసుడను వేక శూన్యుడ
0: ప్రేమ చూపి కొండ పాక దామనను సంతతము నేను
1: పదిరుడను చూడకయ్యా.

0: ఆయన.
1: ఇంతవరకు మీరు 2017 గురు పౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం తిరునామాలు ఇప్పటి వరకు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.